0: Everyone has to understand who he is.
1: లేఖ దానికి జవాబు చెప్పచ్చు, నేను ఫలాని రామయ్యను అని చెప్పచ్చు.
0: One may say that I am such and such, రామయ్య.
1: నేను రామయ్యను అన్నప్పుడు రామయ్య దేహం యొక్క పేరు, నేననేటువంటిది ఎవరు?
0: When one says that I am Ramaya, Ramaya is the name given to the body, then who is that
1: Ramaya? ప్రత్యేకంగా నేను అనేటువంటిది ఒకటి ఉంటుండాలి కదా అధికంగా.
0: There is one I separate from Ramaya. Who is that I?
1: ఆ యొక్క నేను తత్వాన్ని మాత్రం గుర్తించాలి.
0: It is necessary to find out that I principle.
1: ఆ నేను అనేటువంటిదే హృదయం.
0: That I.
1: ఆ నేను అనేటువంటిదే ఆత్మ. ఆ నేను అనేటువంటిదే బ్రహ్మం.
0: That principle of I is heart, atma and brahman.
1: ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది.
0: This heart is found everywhere.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: one small example.
1: ఒక చిత్రకారుడు ఒక కాగితం పైన చక్కగా ఒక నర్తకిని చిత్రించాడు.
0: One painter painted the figure of a dancer on a piece of paper.
1: ఇక్కడ కాలు వంగింది, చెయ్యి వంగింది, వేలు వంగింది, అనేక రకములుగా కూడా నృత్యం చేసినట్టుగా తను చిత్రించాడు.
0: The picture was caught in such a posture that it was representing dancing in every limb of hers hand.
1: Tala trippinattuga kanipinchindi, kaalu vanchinattuga kanipinchindi, chelu vanchinattuga kanipinchindi, reelu vanchi, anni vompulutona hechu taggulutona kanipinchindi aa chitram.
0: In that picture it was so clear that the head was turned, the hand movement of hand, the movement of legs, fingers, everything was giving the impression.
1: దృశ్యానికి హెచ్చు తక్కువలుగా కనిపిస్తుంటాది, కానీ ఆ కాగితం మనం చివరి చూస్తే ఏ హెచ్చు తక్కువలు లేవు.
0: When you see the picture there are those ups and downs, but you see the surface of the paper, there is nothing, no difference on the surface.
1: కొన్ని చిత్రముల లోపల పెద్ద పెద్ద పర్వతాలంతా కూడాను గొప్పగా ఎత్తుగా తగ్గుగా పల్లంగా ఈ విధంగా కనిపిస్తుంటాయి.
0: In the picture, some of the mountains will be looking, there will be a lot of ups and downs, modulations, and
1: kaani picture nu manamu aa yokka kaagitham nu anti chusthe andulo e maatram kuda hechu pallam levu.
0: But you feel that paper with your hand, there is no ups, no downs, it is a clean surface.
1: Adhe vidhamgane ee hrudayamunandu ఈ జగత్ అనేటువంటిది హెచ్చు పల్లములు, మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, కష్టసుఖములు, ఈ విధమైనటువంటి వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉండినప్పటికీ హృదయ స్థాయి యందు ఇందులో ఏమాత్రం కూడా భేదములు కనిపించవు.
0: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ హార్ట్. యు ఎక్స్పీరియన్స్ సారో, జాయ్ అండ్ ఆల్ డ్యూయాలిటీస్ ఇన్ ద హార్ట్, బట్ వెన్ యూ గో టు ది స్టేట్ ఆఫ్ హార్ట్ ఇట్ సెల్ఫ్, actually there is no such difference at all.
1: అంత్యమునకు లేనటువంటిది మధ్యలో కనిపించినప్పటికీ అది కూడా లేనటువంటిది.
0: That which doesn't exist in the beginning and at the end, even when it makes its appearance in the middle, truly speaking it doesn't exist.
1: ఇది ఒక టంబ్లర్ అంటాము.
0: Here is a tumbler.
1: దీనికి రూపం ఒక్కటి, నామం ఒక్కటి ఉంటుండాలి.
0: It has got a name and a form.
1: ఇది రూపము.
0: This is the form.
1: దీనికి తగిన టంబ్లర్ అనేటువంటిది నామం.
0: టంబ్లర్ ఇస్ ద నేమ్ గివెన్ టు ఇట్.
1: ఈ రూపమును నామమును తీసివేస్తే ఉండేది ఏమిటి? ఎండి మాత్రమే ఉన్నది.
0: యూ టేక్ అవుట్ దిస్ నేమ్ అండ్ ఫామ్, వాట్ రిమైన్స్ ఇస్ సిల్వర్.
1: ఇది టంబ్లర్ కాక పూర్వము వెండే.
0: బిఫోర్ ఇట్ బికేమ్ టంబ్లర్ ఇట్ వాస్ సిల్వర్.
1: టంబ్లర్ సమయమునందు ఇది వెండే.
0: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టంబ్లర్ ఆల్సో ఇట్ ఇస్ సిల్వర్.
1: దీని టంబ్లర్ ను చెడగొట్టి ఒక ముద్దగా చేసినప్పుడు అప్పుడు వెండే.
0: You reduce it into a mass, it is again silver.
1: ఇది ఆది అంత్యమునందు వెండిగానే ఉంటున్నది, మధ్యలో వచ్చినటువంటి ఇవే ఈ రూపనామములు.
0: ఇన్ ది బిగినింగ్ ఇట్ వాస్ సిల్వర్ అండ్ ఇన్ ది ఎండ్ ఇట్ ఇస్ సిల్వర్. ఇన్ ద మిడిల్ యూ గాట్ ద నేమ్ అండ్ ఫార్మ్ టంబ్లర్.
1: కనుకనే దీనిని మిథ్యా జగత్ అని కూడా పేరు వచ్చింది.
0: దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ వరల్డ్ ఈస్ కాల్డ్ మిథ్యా వరల్డ్.
1: జగత్తునందు ఏకం సత్ ఉన్నది ఒక్కటే.
0: What exists in the world is only one.
1: రెండోది ఉండినప్పుడే కదా ఫ్రీడమ్ లేక బంధము అనేటువంటిది కనిపిస్తుంది.
0: Only when there is the second, then the question of bondage and freedom arises.
1: ఈ బంధము స్వాతంత్రము అనేటువంటిది మనోకల్పితాలు.
0: This freedom and bondage are associated with
1: విద్యార్థులారా, సూర్యుడు లేనప్పుడే చంద్రుడికి మనం విలువిస్తున్నాం.
0: డియర్ స్టూడెంట్స్, ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ సన్ మూన్ గెట్స్ వాల్యూ.
1: సూర్యుడే ఉండినప్పుడు చంద్రుడు ఎవ్వరు కూడా చింతించరు.
0: వెన్ దెర్ ఇస్ సన్ షైనింగ్ నో వన్ థింగ్స్ ఆఫ్ మూన్.
1: పోనీ సూర్యుడు లేనప్పుడు చంద్రుడికి విలువిస్తున్నామంటే దేని వల్ల విలువిస్తున్నాము?
0: వెన్ దెర్ ఇస్ నో సన్, ఇఫ్ యు ఆర్ గివింగ్ వాల్యూ టు మూన్, వై ఆర్ యు గివింగ్?
1: చంద్రుడు స్వతః ప్రకాశకుడు కాదు.
0: మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి పైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
0: మూన్ ఈజ్ షైనింగ్ వెన్ ది రేస్ ఆఫ్ సన్ ఫాల్ ఆన్ హిమ్.
1: అదే విధంగానే మనం ఆత్మాన్వేషణ లేని సమయమునందే మనము చంద్రుడు అనేటువంటి మనసుకు ఎక్కువ విలువిస్తున్నాం.
0: ఓన్లీ వెన్ యూఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఆత్మ వీఆర్ గివింగ్ వాల్యూ టు ది మూన్ ఆఫ్ మైండ్.
1: ఇది వేదమునందు చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత. ఈ మనస్సునకు చంద్రుడికి ఉండినటువంటి యొక్క బింబ ప్రతిబింబముల యొక్క సంబంధ బాంధవ్యాన్ని వేదము ఈ రీతిగా నిర్ణయించింది.
0: దేర్ ఇస్ ది టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్ రిలేషన్షిప్ బిట్వీన్ మూన్ అండ్ మైండ్.
1: కనుక మనము ఆత్మ విచారం లేనంత వరకు కూడాను మనసుకే మనము ఎక్కువ బలమును ఎక్కువ సమయమును ఎక్కువ ప్రధానతను అందిస్తున్నాం.
0: యాజ్ లాంగ్ యాజ్ వీ డు నాట్ అండర్టేక్ ఎంక్వైరీ ఆఫ్ ఆత్మ, వీ గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు మైండ్ అండ్ కన్సిడర్ దట్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది స్వతసిద్ధమైనటువంటి ప్రకాశం కాదు.
0: మైండ్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: కనుక మనసు ఉండినటువంటి వానికే స్వాతంత్రము బంధన.
0: ఓన్లీ ఫర్ ద వన్ హూ హ్యాస్ ద మైండ్ ఫ్రీడమ్ అండ్ బాండేజ్.
1: మనసు ఉండినటువంటి వానికే ఆధ్యాత్మికము పారమార్థికము లౌకికము.
0: ఫర్ ద మ్యాన్ హూ హ్యాస్ ద మైండ్ ఇట్ ఈస్ స్పిరిచువాలిటీ అండ్ ట్రాన్సెండెంటల్ థింగ్స్ ఆర్ అప్లికబుల్.
1: మనసు ఉండినటువంటి వారికే ప్రకృతి పరతత్వము.
0: ఫర్ ఏ పర్సన్ హూ హ్యాస్ ద మైండ్ అలోన్ ది క్వశ్చన్ ఆఫ్
1: మనసు ఉండినటువంటి వాడికే స్త్రీ పురుషుడు అనేటువంటి భేదము.
0: ద డిఫరెన్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆల్సో రైజెస్.
1: సర్వ ద్వంద్వము కూడా ఈ మనసు వల్లనే ఏర్పడినటువంటిది.
0: ఆల్ దీస్ డ్యుయాలిటీ అరైజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈనాడు లోకములో స్వాతంత్రము అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి.
0: ఇన్ ది వరల్డ్ యు హావ్ గాట్ ఫ్రీడమ్ ఆఫ్ టూ టైప్స్.
1: ఇప్పుడు కొంతవరకు వాదన జరిగింది.
0: దేర్ వాజ్
1: ప్రభుత్వ సంబంధమైనటువంటి స్థాయి లోపల ఇది ఈ రీతిగా చేయాలి, ఇది ఈ రీతిగా చేయాలి. కొన్ని కొన్ని నిబంధన చేత కొన్ని కొన్ని స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం.
0: దేర్ వాజ్ ఎ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ విచ్ వెంట్ ఆన్ అబౌట్ ది గవర్నమెంట్ ఎక్సర్సైజింగ్.
1: దీనిని మనము స్వాతంత్రం అని చెప్పడానికి వీలు కాదు.
0: ద టైప్ ఆఫ్ ఫ్రీడమ్ విచ్ ఇస్ ఎంజాయిడ్ దేర్ ఈజ్ నాట్ రియల్ ఫ్రీడమ్.
1: ఇక్కడంతా కేవలము ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటుంది.
0: ఆల్ దోస్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఎగ్జిస్ట్.
1: ఇంకా వ్యక్తిగతమైనటువంటి దానిని మనం విచారణ చేస్తే
0: వెన్ యూ టేక్ ది ఇండివిజువల్ ఫ్రీడమ్
1: ఇది కూడా స్వాతంత్రం కాదు.
0: దట్ ఈస్ ఆల్సో నాట్ ఫ్రీడమ్.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్పం యొక్క ప్రభావం.
0: ఇట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యాన్స్ థింకింగ్.
1: ఇది తన మనోభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆచరించేటువంటి స్వార్థము.
0: దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ విచ్ ఈజ్ ఇంటెండెడ్ టు ఫుల్ఫిల్ వన్స్ ఓన్ డిజైర్.
1: స్వాతంత్రం లేదు.
0: ఈవెన్ దేర్ ఈస్ సెల్ఫిష్నెస్.
1: ఒక్కడు చాలా బీదవాడిగా ఉంటాడు.
0: వన్ పర్సన్ ఈజ్ రాదర్ పూర్.
1: ఆ బీదవాడిగా ఉండినప్పుడు తనకు కొంత అన్నం కావాలి.
0: హీ వాంట్స్ సమ్ ఫుడ్ టు పార్టీ.
1: ఎవరినడిగినా పెట్టరు.
0: ఈ గోస్ సో మెనీ పీపుల్ నో వన్ గివ్స్ హిమ్.
1: అప్పుడు నా ఆకలి తీర్చుకునే నిమిత్తమే నేను దొంగతనం చేస్తాను, నాకు ఇది ఫ్రీడమ్ అంటాడు.
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై మై హంగర్ ఐ విల్ రిసార్ట్ టు థీవింగ్. హీ సేస్ దిస్ ఇస్ మై ఫ్రీడమ్.
1: తన స్వార్థాన్ని పురస్కరించుకుని నేను ఈ విధంగా దొంగతనం చేయొచ్చునని అనుకుంటున్నాడే కానీ తన కాన్షియన్స్ అనేటువంటిది ఒప్పుకోవటం లేదు.
0: In order to satisfy his own selfishness, he wants to steal and he says he has freedom.
1: Tana but conscience oppanappudu idi swatantram etta avutundi.
0: His conscience doesn't permit. Then how can this
1: idi kevalam oka bandhanato koodinatvanti swatantram gaane untuntadi.
0: This is a type of bondage and associated with selfishness.
1: Kanuka manavatvamlo nijamaina swatantramu eppudu ostundante ee manas aneetvanti daarini nirmoolam gaavinchinappude నిజమైన స్వాతంత్రం వస్తుంది.
0: మ్యాన్ గెట్స్ రియల్ ఫ్రీడమ్ ఓన్లీ వెన్ హీ ఎలిమినేట్స్ మైండ్.
1: స్వా అదే ఏకం.
0: స్వ రెఫర్స్ టు దట్
1: స్వభావం, అది స్వభావం.
0: దట్ స్వభావం ఈజ్ ద స్వభావం.
1: స్వ ఇచ్ఛ ఈజ్ స్వేచ్ఛ.
0: ది ఫ్రీ విల్ స్వ ఇచ్ఛ ఈజ్ స్వేచ్ఛ.
1: స్వ ఇచ్ఛ, స్వ అనగా ఆత్మ.
0: స్వ దేర్ రెఫర్స్ టు ఆత్మ.
1: కనుక ఆత్మ ఇచ్ఛనే స్వాతంత్రము, అదే స్వేచ్ఛ.
0: ద విల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది రియల్ ఫ్రీడమ్.
1: అంతేకాని దేహేంద్రియ మనవ బుద్ధులతో ఆచరించేటువంటి యొక్క కర్మలన్నీ కూడా స్వాతంత్రములు కాదు.
0: ఆల్ ది యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ది బాడీ, మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ సెన్సెస్ ఈజ్ నాట్ రియల్ ఫ్రీడమ్ అట్ ఆల్.
1: కొన్ని కొన్ని వాటి యందు లా ఆఫ్ నేచర్, ప్రకృతిని అనుసరించి కొన్ని మనం అనుసరిస్తూనే ఉంటుంటాం.
0: వి అండర్టేక్ టు డూ సర్టన్ థింగ్స్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్.
1: ఇది కూడా స్వాతంత్రం కాదు.
0: దిస్ ఇస్ ఆల్సో నాట్ రియల్ ఫ్రీడమ్.
1: లా ఆఫ్ నేచర్ ఒకటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటి.
0: లా ఆఫ్ నేచర్ ఈజ్ వన్ థింగ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజ్ ది సెకండ్.
1: ఈ రెండింటి మధ్యలోనే మానవ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: మ్యాన్ స్పెండ్స్ హిస్ లైఫ్ బిట్వీన్ దీస్ టూ కాంపోనెంట్స్.
1: అంతేకాని ఎవరికి వారు నేను స్వాతంత్రం స్వాతంత్రం అనుకోవటానికి ఏమాత్రము అధికారం లేదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ గోస్ ఆన్ టెలింగ్ ఐ హావ్ ఫ్రీడమ్ అన్లిమిటెడ్, నో, ఇట్ ఈస్ రాంగ్. నో,
1: ఒక్క దివ్యత్వం ఒక్కటి మాత్రమే స్వాతంత్రం.
0: డివినిటీ ఈజ్ ఫ్రీడమ్.
1: దానిని కూడా స్వాతంత్రం అని చెప్పడానికి వీలు లేదు.
0: ఎనీవే దాట్ ఆల్సో కెనాట్ బి కాల్డ్ ఫ్రీడమ్.
1: ఉన్నది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
1: పదములకు అక్కడ స్థానమే లేదు.
0: There is no room for any bondage at all.
1: Oka chinna udaharanam,
0: one small example.
1: Kontha mandi antuntaru, nenu swami ki sampurna saranagatini ayipoyanu kaani naa baadhalu taggaledu, naa dukham nivarana kaaledu, naa kashtamu theeraledu ani anukuntuntadu.
0: Some people say that we have completely surrendered to swami, but my burden is not reduced, my grief is not removed, my sorrow is not taken, my problems are not solved.
1: నా యొక్క భావమునందు ఇది శరణాగతి కానేది.
0: ఇన్ మై వ్యూ దిస్ ఇస్ నాట్ సరెండర్.
1: నిజముగా శరణాగతి అయితే నా బాధలు తగ్గలేదు, నా కష్టం తీరదు అనేటువంటి ప్రశ్నకు అక్కడ అవకాశమే లేదు.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఎ రియల్ సరెండర్, ది క్వశ్చన్ ఆఫ్ మై బర్డన్ ఇస్ నాట్ రెడ్యూస్, మై ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ సాల్వ్డ్ వుడ్ నాట్ అరైజ్ అట్ ఆల్.
1: ఇంకా కొంతమంది నేను జ్ఞానం లోపల కొంతవరకు సమాధిని పొందుతున్నాను అంటాడు.
0: సమ్ పీపుల్ సే దట్ ఇన్ మెడిటేషన్ ఐ హావ్ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ సమాధి.
1: ఏమిటి సమాధి అంటే?
0: వాట్ డు యు మీన్ బై సమాధి?
1: ప్రాకృతమైనటువంటి దృష్టి యందు, ప్రాకృతమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి గ్రంథములు యందు సమాధి తత్వాన్ని అనేక రీతులుగా వర్ణించవచ్చును.
0: వరల్డ్లీ పీపుల్ డిస్క్రైబింగ్ ఇన్ బుక్స్ రిలేటింగ్ టు వరల్డ్లీ ఎక్స్పీరియన్స్ మే డిస్క్రైబ్ ది సమాధి.
1: ఉండి తన్మయత్తుడిగా పడిపోవచ్చును.
0: He might soon and fall off.
1: Kani idi samadhi lo unnadu anukuntam.
0: But we think that he is in a state of samadhi.
1: Deeniki samadhi ane peruku idi sarthaka naamam kaadu.
0: It is not justified calling that state as samadhi.
1: Idi kevalamu oka emotion kavachchu.
0: It may be an emotion.
1: Leka hysteria kavachchu.
0: It could be hysteria.
1: Leka fits kavachchu.
0: It could be fits.
1: Leka weakness kavachchu.
0: It could be another weakness.
1: కానీ ఇది సమాధి కానేరదు.
0: బట్ దిస్ ఇస్ నాట్ సమాధి.
1: సమాధి అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై సమాధి?
1: మనస్సును ఆత్మలో చేర్చటమే సమాధి.
0: మైండ్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ఆత్మ ఈజ్ ట్రూ సమాధి.
1: అట్టి స్థితి యందు రెండు అనేటువంటిది అక్కడ కనిపించదు.
0: ఇన్ దట్ స్టేట్ టూ ఎంటిటీస్ డు నాట్ ఎగ్జిస్ట్.
1: సమాధి ఒకే సమానత్వమైనటువంటి బుద్ధి, సుఖ దుఃఖములని కాని, ఆదాయ నష్టములని కాని, పాప పుణ్యములని కాని, ప్రకృతి పరమాత్మకమని కాని ఏమాత్రము భేదములు ఉండవు అక్కడ.
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ సమాధి వన్ ఎంజాయ్స్ ఈక్వల్ మైండెడ్నెస్. దెర్ ఇస్ నో రూమ్ ఫార్ డ్యుయాలిటీ అట్ ఆల్, లైక్ జాయ్ అండ్ సారో, నేచర్ అండ్ గాడ్ అండ్ సచ్ అదర్ డ్యుయాలిటీ.
1: స్థితి ఎందు మాత్రమే అది సమత్వాన్ని పొందుతుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ one can say that equality is experience.
1: అది నిజమైనటువంటి స్వభావం.
0: దట్ ఈస్ ద రియల్ నేచర్, స్వభావ.
1: కనుక మానవ జీవితంలో మనము దేనిని పొందాలని ఆశిస్తున్నామో,
0: ఇన్ హ్యూమన్ లైఫ్ వాట్ వి రియలీ వాంట్ టు అటైన్,
1: పొందేదాని నిమిత్తమై ఏ విధమైనటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తున్నామో,
0: టు అటైన్ దట్ వాట్ పాత్ వీఆర్ టేకింగ్,
1: ఈ విధమైనటువంటి యొక్క భావం నుండినంత వరకు కూడాను ఇది కేవలము మానసికము యొక్క వికారములే.
0: యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ హ్యావ్ దిస్ ఫీలింగ్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ సార్ట్ ఆఫ్ పర్వర్షన్ ఆఫ్ ద మైండ్ ఆర్ అవేరేషన్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సు ఉండినంత వరకు కూడాను స్వాతంత్రం అనేటువంటిది ఎవ్వరికీ లేదు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ మైండ్ హీ డస్ నాట్ హ్యావ్
1: ప్రాకృతమైనటువంటి మార్గంలో ఏదో కొన్ని ఇది నా స్వాతంత్రము, నా ధనము నేను అతనికి ఇస్తున్నాను, ఇది నా స్వాతంత్రం అనుకోవచ్చు. అది స్వాతంత్రం కాదు.
0: ఇన్ ఎ వర్ల్డ్లీ సెన్స్ పీపుల్ మే సే ఐ హావ్ ది ఫ్రీడమ్ టు యూజ్ మై మనీ ది వే దట్ ఐ వాంట్.
1: స్వేచ్ఛ కాదు,
0: దట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్, దట్ ఈస్ నాట్ ఫ్రీ విల్.
1: మనోభావంలో ఏర్పడినటువంటి కొన్ని సహజ సాత్విక గుణములు.
0: దీస్ ఆర్ ఆల్ ది సాత్విక క్వాలిటీస్ అరైజింగ్ ఇన్ మైండ్.
1: మనస్సు అన్ని గుణముల యొక్క మిశ్రమమై ఉంటుంటుంది.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ నంబర్,
1: ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణము అభివృద్ధి అవుతుంటుంది.
0: వన్ క్వాలిటీ ఎమర్జెస్ అండ్ ప్రీడామినేట్స్ అట్ వన్.
1: అతనికి నేను ఒక రూపాయి ఇవ్వాలి అని సంకల్పించుకుంటావు.
0: యూ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ వన్ రూపీ.
1: దానికి ఎవరి ఇష్టమో అక్కర్లేదు, నా స్వాతంత్రం అంటాము.
0: యూ సే దట్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్స్ పర్మిషన్, ఐ హ్యావ్ ఫ్రీడమ్.
1: ఇదంతా స్వాతంత్రములకు సంబంధించినటువంటిది కాదు.
0: దీస్ ఆర్ ఆల్ నాట్ థింగ్స్ విచ్ అరైజ్ ఫ్రమ్ ఫ్రీడమ్.
1: వాణి యొక్క పరిస్థితిని, వాణి యొక్క ప్రార్థనను కొంతవరకు మనస్సు అంగీకరించి తద్వారా నీవు ఇచ్చేటువంటి యొక్క బలవంత దానమే తాని నిజమైనటువంటి స్వాతంత్రం కాదు.
0: ద మైండ్ కంపెల్స్ హిమ్ టు డూ దట్ పర్టికులర్ థింగ్ అండ్ దేర్ ఫార్ హీ డస్ ఇట్. ఇట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్ యాజ్ సచ్.
1: కనుక మానవుని యందు ఒక స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలంటే స్వేచ్ఛ అనేది ఉండడానికి వీలే లేదు సృష్టిలో.
0: If one says that man has that free will, there is nothing like free will in nature at all.
1: Justice Kastigiri cheppindi. Oka vyakti oka karranu chetilo pattukoni taru tana swatantranga oka vidhamainatundi oka exercise chestu undadu.
0: Justice Kastigiri mentioned that one individual took hold of a stick in his hand and began doing
1: it. Compound lo chesukochunu, tana terrace paina chesukochunu, idi na swatantramu anukochu.
0: If he does this kind of movement of the stick in his compound or on the terrace of his house,
1: ade karram chesukochi madhya bazaar lopala trippukuntu kurchuntunte police vachi arrest chesesi pichchi vaadanu jail lo pettundi.
0: If an individual moves the stick in the middle of the road, police would come, arrest him, call him a mad person, imprison him.
1: ఇది పబ్లిక్ రోడ్ లో చేసినటువంటిది స్వాతంత్రం కాదు.
0: What is done in the public road is not freedom.
1: ఇది పబ్లిక్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కు విరుద్ధంగా చేసినట్టు అవుతుంది.
0: It would be against the rules and regulations of the government.
1: తన కంపౌండ్ లో తన టెరెస్ పైన కూడా తాను చేయటం కూడా స్వాతంత్రం కాదు.
0: Even doing on the terrace of his house or in his compound is not freedom.
1: ఇది కేవలము తన ఇష్టము.
0: That is only his own will, his own desire.
1: ఇష్టములకు స్వాతంత్రములకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There is a lot of difference between one's desire and freedom.
1: ఇష్టం వస్తువును పట్టి స్వార్థమును పట్టి వినియోగించుకుంటూ,
0: desire arises with reference to object and one's selfishness.
1: కనుక ఏ వస్తువైనా కానీ, ఏ స్థానమందైనా కానీ, ఏ వ్యక్తి అందైనా కానీ, ఏ కాలమందైనా కానీ, తన యొక్క హృదయభావం నుండి వచ్చినటువంటిది నిజమైన స్వాతంత్రం.
0: ద ఫీలింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ వన్స్ హార్ట్ విత్ రెఫరెన్స్ టు వాట్ ఎవర్ ఆబ్జెక్ట్, వాట్ ఎవర్ ప్లేస్, వాట్ ఎవర్ ఇండివిజువల్ అండ్ వాట్ ఎవర్ టైమ్, దాట్ ఈస్ రియల్ ఫ్రీడమ్.
1: ఇది హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ వన్స్ హార్ట్.
1: హృదయాన్ని వదలి ఏదో లౌకికమైనటువంటి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఇది స్వాతంత్రం అనుకోవటము, ఇది కేవలం పేరుకు స్వాతంత్రమే కాని ప్రవర్తనలో స్వాతంత్రం దీనికి లేదు.
0: అదర్ థింగ్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ది వరల్డ్ ఆర్ ఓన్లీ ఫ్రీడమ్ ఇన్ నేమ్, నాట్ ఫ్రీడమ్ ఇన్ ఇట్స్ సబ్స్టెన్స్.
1: మానవ జీవితంలో,
0: ఇన్ హ్యూమన్ లైఫ్,
1: ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిని పొందినటువంటి వ్యక్తులు కాని,
0: మెన్ హూ హ్యావ్ అటైన్డ్
1: మేధాశక్తులు కాని
0: అండ్ హై ఇంటెలెక్చువల్స్,
1: ఇది కేవలము ఎక్కడి నుంచియో వచ్చినటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఒబ్టైన్ ఫ్రమ్ సంవేర్
1: తన నుండి తాను ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ది మ్యాన్ హింసెల్ఫ్.
1: ఒకానొక సమయంలో అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నిస్తాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. కృష్ణ, ఈ యొక్క చంచలమైనటువంటి మనస్సు చేత నేను దేనిని సాధించలేకపోతున్నానన్నాడు.
0: వన్స్ అర్జున క్వశ్చన్ కృష్ణ, వెల్ కృష్ణ, విత్ దిస్ అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ఎనీథింగ్.
1: ఏ చిన్న కార్యమునందైనా కూడా మనం విజయాన్ని సాధించాలంటే అచంచల హృదయుడు కావాలి.
0: టు అచీవ్ సక్సెస్ ఇన్ ఎనీ స్మాల్ లిటిల్ థింగ్ వన్ షుడ్ హ్యావ్ ఎ స్టడీ అండ్ ఫర్మ్ మైండ్.
1: చంచల చిత్తముతో ఏ చిన్న కార్యమును కూడా మనం సాధించలేము.
0: అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ విల్ నాట్ హెల్ప్ యూ టు అచీవ్ ఎనీథింగ్.
1: నేను చాలా బలహీనుణ్ణి అనుకుంటాను.
0: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ వెరీ వీక్.
1: నేను కేవలము ఏదో కొన్ని విధమైనటువంటి ఒక సాధన చేత సాధించినాననుకుంటాం.
0: బై అండర్ టేకింగ్ సమ్ సాధనాస్ యూ థింక్ దట్ యూ అచీవ్డ్ సంథింగ్.
1: విద్యార్థులారా, ఎవ్వరు కూడాను ఏది సాధించినప్పటికీ ఒకరి వల్ల ఒకరికి సాధించినామనుకోవటం చాలా అజ్ఞానం.
0: డియర్ స్టూడెంట్స్, టు కన్సిడర్ దట్ వన్ హాజ్ అటైన్డ్ బై వన్స్ ఓన్ ఎఫర్ట్,
1: సర్వము నీ యందే ఉంటుండాలి.
0: Everything is within you only. There is nothing external to you.
1: ఎందుండినటువంటి దానిని నీవు బహిర్గతం గావించుకోవటమే నీవు చేసే ప్రయత్నం.
0: All your efforts are to manifest what is already there in you.
1: ఉన్నది ఒకటే అయినప్పుడు దానిని పొందడానికి వేరు సాధన లేదు.
0: When there is only one thing, where is the need for any sadhana to achieve that?
1: మనసు తత్వం నుంచి కూడాను అవిద్యాభావం దూరం గావించుకోవటమే మనం చేయవలసిన సాధన.
0: Remove ignorance from your mind and that is the sadhana which you will have to perform.
1: ఈ మానసిక వృత్తులను అరికట్టుకోవటమే సాధన.
0: కంట్రోలింగ్ ది టెండెన్సీస్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ది సాధన.
1: సర్వము నీ యందే ఉంటున్నది.
0: యూ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: దానినే కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసింది.
0: దిస్ ఇస్ వాట్ కృష్ణ టాట్ అర్జున.
1: అర్జున, నీవు పుట్టినప్పుడు విలువిద్య తెలియదు నీకు.
0: అర్జున, వెన్ యూఆర్ బోర్న్ డిడ్ యూ నో ఆర్
1: చెరి? పుట్టినప్పుడే ఈ విద్యలంతా కూడా నేర్చుకున్నారా? లేదు.
0: When you were born, did you learn all these?
1: Kramakramina, kramakramina, edo goppa vidyanu nerchukunnamani meeru bhavistunnaru.
0: All these skills and education you learned gradually over a period of time.
1: Ivi nerchukunnavi kaadu.
0: These are all not learned.
1: Mee endunnatvantive meeku aavirbhavimpa chesindi.
0: The only thing is, all those things which are already there within you have manifested themselves for you.
1: Dronacharyudu emto neeku viruvidya nerpinadani neevu bhavistunnavu.
0: అర్జున, యూ కన్సిడర్ ద్రోణాచార్య హ్యాస్ టాట్ యూ ఆర్చరీ.
1: ద్రోణాచార్యుడు నీకు విద్యను నేర్పలేదు.
0: ద్రోణాచార్య హ్యాస్ నాట్ టాట్ యూ ఎనీ ఎడ్యుకేషన్.
1: ఉండినటువంటి దానినే తాను బయట తెప్పి చూపించాడు.
0: ఆల్ దట్ ద్రోణాచార్య డిడ్ వాస్ టు బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యూ.
1: నీలోనేటువంటి వాటిని ఏ గురువు అయినా సరే, ఏ మహత్తరమైన శక్తి గల వాడైనా సరే, దానిని తిరిగి లేని దాన్ని తెప్పించడానికి వీలు కాదు.
0: నో మాస్టర్, నో పవర్ఫుల్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ఎనీథింగ్ విచ్ యూ నాట్ హ్యావ్ విత్ ఇన్ యూ.
1: దురదృష్టం కాని,
0: వెదర్ ఇట్ ఈస్ బై ఐ మీన్
1: ఆనందము కాని దుఃఖము కాని,
0: వెదర్ ఇట్ ఈస్ జాయ్ ఆర్ సారో,
1: ఇవన్నీ కూడాను మన యందు ఉన్నటువంటివి.
0: ఆల్ ఆఫ్ దెమ్ డూ ఎగ్జిస్ట్ విత్ ఇన్ అస్.
1: ఇప్పుడు ఒక భావితో వినాం.
0: వీ హావ్ డగ్ ఎ వెల్.
1: ఈ భావితో వేటప్పటికీ ఏదో ఒక 100 అడుగులు పోయేటప్పటికి నీరు వచ్చాయి.
0: ఆఫ్టర్ గోయింగ్ 100 feet డీప్ you have got water.
1: ఆ నీరు నువ్వు తెప్పించావా?
0: Have you brought out that water?
1: నీరు అక్కడ ఉన్నదే ఉన్నది.
0: Water was already there.
1: దానికి దీనికి మధ్య నీకు మధ్య ఉన్నటువంటి మట్టిని తీసేయటం వల్ల నీరు కనిపించింది.
0: All that you have done is you have removed the mud which was between water and you.
1: అంతేగాని నీవు నీ కొత్తగా ఆ నీటిని సృష్టించలేదు.
0: You have not created water there.
1: అదే విధంగానే అర్జున, నీలో ఉన్నటువంటి యొక్క దివ్య శక్తిని నీవు మర్చినావు.
0: అర్జున, యూ హ్యావ్ ఫర్గాటన్ ది డివైన్ పవర్ విచ్ ఈస్ ఇన్ యూ.
1: నీవు మర్చడానికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ వై యూ హ్యావ్ ఫర్గాటన్?
1: దేహ తాదాత్మను పొందినప్పటి వల్లనే ఈ యొక్క దివ్యమైనటువంటి భావాన్ని నీవు మర్చిపోయినావు.
0: బికాస్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ ద ఫిజికల్ బాడీ, యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ డివైన్ పవర్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు దివ్యత్వం కాని, పవిత్రం కాని, అపవిత్రం కాని, దుఃఖం కాని, ఆనందం కాని, ఇవన్నీ కూడా నువ్వు మనలో ఉండినటువంటివి.
0: Whether it is divinity, sacredness, unsacredness, sorrow or joy, all of them are within us.
1: దీనిని నేను స్వాతంత్రం అని అనుకుంటే ఇది నీకు స్వాతంత్రం కాదు, ఉన్నదే అది.
0: If you say that you have got this on account of your freedom,
1: ఇది స్వేచ్ఛ అనుకుంటే ఇది స్వేచ్ఛ కాదు, నీ యొక్క ఇది కర్తృత్వం.
0: It is not free will, it is your own capacity to do.
1: కనుక ఫ్రీ విల్ అనేటువంటి దాన్ని చెప్పడం లోపల ఇది అర్థమే లేదు.
0: When you say you have free will, there is no meaning.
1: ఇది ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్కటే, అదే హృదయ స్థాయి.
0: There is only one free will, and that is the state of heart.
1: అది ఎప్పటికీ ఉన్నది.
0: It is always there.
1: ఒక్కతూరి వచ్చి ఒక్కతూరి పోయేటువంటిది కాదు.
0: This is not something which comes once and goes away at another time.
1: కన మనోభావం ఉండినంత వరకు కూడాను మానవులకు ఈ విధమైనటువంటి యొక్క భిన్న భావములు అభివృద్ధి పొందుతుంటాయి.
0: As long as man has got this mental feelings, he will be having all this kind of experiences.
1: కనుక మనస్సు యొక్క స్వాతంత్రములే కాని ఇవన్నీ మనిషి యొక్క స్వాతంత్రములు కావు.
0: Therefore, you will have to just get the freedom of the heart and not freedom of this mind.
1: సంపత్ చెప్పాడు.
0: సంపత్ సెడ్,
1: ఒక స్టూడెంట్ తాను ఏదో ఒక విధంగా కూర్చొని క్వశ్చన్ వేయటము లేకపోతే ఆన్సర్ తెప్పించుకోవటము అతనికి స్వాతంత్రం ఉన్నది అని.
0: దట్ ఎ స్టూడెంట్ సిట్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ఫిజికల్ పోస్చర్ అండ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్ అండ్ గెటింగ్ ఆన్సర్ హ్యాస్ దట్ రైట్.
1: ఈ స్వాతంత్రం అని చెప్పడానికి అక్కడ వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్.
1: తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
0: He has tried to know what he did not know.
1: ఈ ప్రయత్నించేటువంటి విధానంలో కూడాను తాను అడిగేటువంటి యొక్క పద్ధతులను కూడా కొంతవరకు మార్చుకోవాలి.
0: He has to make some changes in the way that he puts the question.
1: వినయ విధేయతలను పురస్కరించుకొని
0: in tune with humility and obedience,
1: తాను సరి అయినటువంటి స్థితిగతులను పురస్కరించుకొని
0: అండ్ హీ షుడ్ బి ఇన్ ఎ ప్రాపర్ పోస్చర్.
1: ప్రశ్నించటంలో కూడా ఒక నిబంధన ఉంటుండాలి.
0: హీ హ్యాస్ టు పుట్ క్వశ్చన్, దిస్ ఈస్ ది ప్రాపర్ రూల్.
1: ప్రశ్న అడగటము దానికి జవాబు తీసుకోవటము ఇది స్వాతంత్రం అనుకుంటున్నాం, ఇది స్వాతంత్రం కాదు.
0: పుట్టింగ్ ఎ క్వశ్చన్ అండ్ గెటింగ్ ఎ రిప్లై ఈజ్
1: నీ విద్యా విధానంలో ఉండేటువంటి నిబంధన.
0: దిస్ ఈజ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
1: నీ కర్తవ్యం అది,
0: ఇట్ ఈస్ యువర్ డ్యూటీ.
1: కర్తవ్యమునకు స్వాతంత్రమునకు వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వన్స్ డ్యూటీ.
1: దీనికి మూడు రకములైనటువంటి ఉంటుండాలి.
0: దేర్ ఆర్ త్రీ టైప్స్.
1: ఒక్కటి స్వాతంత్రం అని ఉంటుండాలి.
0: వన్ ఈస్ స్వాతంత్రం, ఫ్రీడమ్.
1: దీనిని ఒకటి నిబంధన,
0: వన్ ఈస్
1: ఒకటి కర్తవ్యము,
0: అనదర్ ఈస్ డ్యూటీ,
1: ఒకటి స్వాతంత్రం అన్నాం.
0: The third one is freedom.
1: అయితే ఈ మూడింటికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: What is the difference between these three things?
1: ఇప్పుడు ఒక సండే వచ్చింది.
0: Let us say that there was a Sunday.
1: నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి నేను ఈనాడు టీ పార్టీ పెట్టాలా అనుకున్నావు.
0: You wanted to just arrange for a tea party.
1: ఆనాడు 4 గంటలకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు.
0: You have made all arrangements for the same.
1: హై టెంపరేచర్ వచ్చింది.
0: యూ గాట్ వెరీ హై టెంపరేచర్ ఆన్ దట్ డే.
1: అప్పుడు తక్షణమే ఈ ఫ్రెండ్స్ కింద ఫోన్ చేస్తావు.
0: దెన్ యూ ఫోర్స్ యువర్ ఫ్రెండ్స్.
1: నాకు టెంపరేచర్ చాలా అధికంగా ఉంటుండాలి, ఈనాడు టీ పార్టీ నేను మానుకుంటున్నానన్నాడు.
0: ఐఎమ్ హ్యావింగ్ హై టెంపరేచర్, ఐ క్యాన్సల్ టుడేస్ టీ పార్టీ.
1: ఇది స్వాతంత్రము.
0: దిస్ ఈజ్
1: అనుకుంటున్నాం.
0: యూ
1: ఇష్టమైతే పెట్టుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానుకోవచ్చు.
0: You consider this as a freedom because you can have it if you like, you can cancel it if you so like.
1: నీవు ఆఫీసులో ఉంటున్నావు.
0: You are working in an office.
1: అక్కడ కూడా అధికంగా టెంపరేచర్ వచ్చింది.
0: You develop high temperature when you are in
1: అదే నాడే మీ డైరెక్టర్ నీ ఆఫీసును విజిట్ చేస్తున్నాడు.
0: On the same day, your director was scheduled to visit your office.
1: నీవు అప్పుడు లీవ్ తీసుకోవటానికి వీలు కాదు.
0: You don't have, it is not possible for you to apply.
1: ఏదో కొన్ని మాత్రలైన వేసుకుని డాక్టర్ దగ్గరికైనా పోయి కొన్ని ఇంజెక్షన్స్ అయినా తీసుకుని ఆ జ్వరంతోనే నీ ఆఫీసు పోయే తీరాలి.
0: You approach a doctor, take some medicine and with fever continuing you go to the office.
1: ఇది నిర్బంధం.
0: This is restriction.
1: మొదటిది సంబంధం.
0: The first one is సంబంధం, relationship.
1: మూడవది కర్తవ్యం.
0: The third one is
1: నిర్బంధం, సంబంధం, కర్తవ్యం. ఈ మూడింటి యొక్క వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ద రెస్ట్రిక్షన్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ ద టైప్ ఆఫ్ కంపల్షన్ విచ్ యు.
1: ఏదో కొన్ని కారణాల వల్ల ఇంటిలో భార్యాభర్తలు కొంత పోట్లాడుకున్నారు.
0: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్స్ దేర్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ ద అట్ హోమ్.
1: ఈ కోపం చేత భర్త ఆమెను రెండు కొట్టాడు.
0: బీయింగ్ ఎన్రీ ఈ హస్బెండ్ హిట్ వైఫ్.
1: ఆమె ఏడ్చుకుంటూ బెడ్రూమ్ పోయి పండుకుంది, వంట చేయలేదు.
0: షీ డిడ్ నాట్ కుక్ ఫుడ్ దట్ డే. షీ వెంట్ టు ద బెడ్రూమ్ అండ్ షీ వాస్ క్రైయింగ్.
1: పురుషుడు డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాడు.
0: ది మ్యాన్ ఆఫ్ ద హౌస్ హీ వాజ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
1: చాలా కోపంగా ఉన్నాడు.
0: హీ వాజ్ ఇన్ ఏ హైలీ ఎన్రేజ్డ్ మూడ్.
1: విషయంతో వచ్చినటువంటి కోపం ఒకటి, ఆకలి చేత వచ్చినటువంటి కోపం మరొకటి. ఈ రెండూ చేరి తాను చాలా రెస్ట్లెస్ గా ఉంటున్నాడు. ఆ సమయానికి తగినట్టు ఒక ఫ్రెండ్ వచ్చాడు.
0: జస్ట్ అట్ దట్ మూమెంట్ ఏ ఫ్రెండ్ అరైవ్.
1: ఫ్రెండ్ వచ్చేటప్పటికి నవ్వుతూ నవ్వుతూ హలో హలో హలో కమాన్ కమాన్ అన్నాడు.
0: ద మూమెంట్ ఫ్రెండ్ ఎంటర్డ్ విత్ ఎ స్మైల్ హీ వెల్కమ్డ్ హిమ్. హలో హలో కమిన్.
1: కూర్చోమని చెప్పాడు.
0: హీ ఆస్క్డ్ హిమ్ టు టేక్ హిస్ సీట్.
1: కానీ ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో కమాన్ అని చెప్పిన చాలా నవ్వుతూ చాలా హాస్యంగా తాను ఉత్సాహంగా మాట్లాడుతూ అతనితో కాలం గడిపి లోపల పోయాడు. నా ఫ్రెండ్ వచ్చాడు, కాఫీ చెయ్యి అన్నాడు కోపంగా.
0: హీ రిసీవ్డ్ ది ఫ్రెండ్ విత్ ఎంథూజియాజం అండ్ చీర్ఫుల్నెస్, ఆస్క్డ్ హిమ్ టు బి సీటెడ్, వెంట్ ఇన్ టు ది ఇన్సైడ్ రూమ్ అండ్ ఆస్క్డ్ హర్ విత్ యాంగర్, నౌ ప్రిపేర్ కాఫీ.
1: భార్యతో కోపంగా ఉన్నాడు, ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నాడు.
0: హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్.
1: ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నది భార్యకు తెలియకూడదు, భార్యతో కోపంగా ఉన్నది ఫ్రెండ్కు తెలియకూడదు.
0: హిస్ ఫ్రెండ్ షుడ్ నాట్ నో దట్ హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్. హిస్ వైఫ్ షుడ్ నాట్ నో హీ వాజ్ ఫ్రెండ్లీ విత్ ది ఫ్రెండ్.
1: ఇది కర్తవ్యం.
0: దిస్ ఈజ్ ది డ్యూటీ.
1: ఈనాడు సంబంధము పోయింది.
0: టుడే ద రిలేషన్షిప్ ఈజ్ లాస్ట్.
1: నిర్బంధము పోయింది.
0: The restrictions and the rules are also
1: ఈ కర్తవ్యం అంతకంటే thrown out. కనిపించడం లేదు.
0: అండ్ డ్యూటీ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ ఈవెన్ ఫర్ శాంపుల్.
1: ఇదే ధర్మనాశనము, ఇదే ధర్మజ్ఞాని అన్నారు.
0: దిస్ ఈజ్ ది డిక్లైన్ ఆఫ్ ధర్మ అండ్ డిక్లైన్.
1: వారితో పోట్లాడినటువంటి వ్యక్తి డ్రాయింగ్ రూమ్ లో ఉంటే ఫ్రెండ్ వచ్చి గెట్ అవుట్ అని అంటే వాడు ఏమిటో ఈ ఫ్రెండ్ పిచ్చి పెట్టింది అనుకుంటాడు.
0: జస్ట్ బికాస్ ఎ పర్సన్ హస్ క్వారల్డ్ విత్ హిస్ వైఫ్.
1: సమయస్ఫూర్తిగా మన యొక్క భావములు కానీ మన యొక్క చర్యలను కానీ మార్చుకునేటువంటి విధానమే సంబంధం.
0: ద రియల్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ దట్ హీ షుడ్ నో ది డిమాండ్స్ ఆఫ్ ది టైమ్ అండ్ సర్కమ్స్టాన్స్ అండ్ అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ అండ్ బిహేవ్ ప్రాపర్లీ.
1: ఈ విధమైనటువంటి చర్యల్లో మనం తీసుకుంటే నిర్బంధము, సంబంధము, కర్తవ్యము ఈ మూడింటి యందు కూడా మానవుడికి స్వతంత్రం లేదు.
0: ఇఫ్ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్
1: సామాజికము యొక్క స్థితిగతులను పురస్కరించుకొని మన ప్రవర్తనలు మనం మార్చుకుంటున్నాం.
0: వీ అడ్జస్ట్ అవర్ ఓన్ బిహేవియర్ డిపెండింగ్ అపాన్ ది కంపల్షన్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్.
1: కనుక మనకు నిజమైన స్వాతంత్రం ఏంటంటే ఆత్మస్థాయి స్వాతంత్రం.
0: అవర్ రియల్ ఫ్రీడమ్.
1: నీవు ఆత్మభావాన్ని లక్ష్యమైన ఉంచుకొని నువ్వు ఏ కార్యమైనా చెయ్యి, నీవు తప్పక స్వాతంత్రంగా ఉంటుంటావు.
0: వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ ఇట్ ప్రొవైడెడ్ యూ keep yourself in the
1: individual freedom mani kani spiritual anetundi kani rendu veru veru ga levu.
0: Spirituality and individual freedom are not separate from each other.
1: Adhyatmikame swatantramu, swatantrame adhyatmikam.
0: Spirituality is freedom, freedom is spirituality.
1: Ivi rendu veru ga undadaniki veelu kaadu.
0: It is not possible to keep them separate.
1: Idi etta untundadaniga oke padartham yokka అనేక భిన్న స్వరూపాన్ని ధరించింది.
0: ఇట్ ఈస్ లైక్ ద సేమ్ ఆబ్జెక్ట్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: పాలు ఉన్నాయి,
0: దేర్ ఇస్ మిల్క్.
1: పాలు పెరుగు చేసుకున్నాము,
0: యు కర్డ్ ఇట్.
1: పెరుగును చిలికినాము,
0: యు చర్న్డ్ ఇట్.
1: వెన్న వచ్చింది,
0: యు గాట్ బట్టర్ అవుట్ ఆఫ్.
1: మజ్జిగ నిలిచింది,
0: దేర్ ఇస్ బటర్ మిల్క్.
1: పాలుగా ఉండినటువంటిది పెరుగుగా కావటము, వెన్నగా కావటము, మజ్జిగగా కావటం ఇన్ని రూపాలు చెందింది.
0: The milk has got itself transformed into buttermilk, butter, curds.
1: Aithe inni roopamullo undinatundi ee paalu okkate.
0: But all these forms are different, బట్ మిల్క్ ఇస్ ద సేమ్.
1: అదే విధంగానే
0: ఇన్ ది సేమ్ వే
1: సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఈ నాలుగు కూడాను భిన్న భిన్నమైనటువంటి యొక్క రూపనామమును ధరించింది, కాని నాలుగు చేరి ఒక్కటే.
0: ఇన్ ద సేమ్ వే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, దీస్ ఆర్ ఫోర్ బట్ ఫోర్ నేమ్స్,
1: ఒకదానికి స్టెప్స్, ఒక సోపానములు,
0: బట్ దీస్ ఆర్ ఆల్ ఫోర్ స్టెప్స్.
1: సాలోక్యం,
0: సాలోక్యం,
1: ఈ లోకం అది సాలోక్యం, భగవత్ చింతన చేస్తున్నావు, భగవత్ లోకం.
0: లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ భగవాన్, థింకింగ్ ఆఫ్ గాడ్,
1: భగవంతుని చింతకం, సామీప్యం, సాయుధ్యం, ఈ నాలుగు కూడాను భిన్న భిన్నమైనటువంటి యొక్క రూపనామమును ధరించింది, కాని నాలుగు చేరి ఒక్కటే.

0: చింతన చేస్తున్నావు. భగవత్ లోకం,
1: లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ భగవాన్, థింకింగ్ ఆఫ్ గాడ్,
0: భగవంతుని చింత చేస్తూ చేస్తూ చేస్తూ ఏమైపోతుంది? సామీప్యం, స్వామిని చింత చేస్తూ స్వామికి దగ్గరగా పోవాలి అని ఒక ఆశ పడుతుంది.
1: As you constantly think of Swami, you feel like going closer to Swami, nearer to Swami.
0: సామీప్యం పోయిన తర్వాత స్వామితో ఐక్యం కావాలి అని ఒక సారూప్యాన్ని పొందిపోతుంది, స్వామి వలే ఉండాలి అని ఆశిస్తాం.
1: After this సామీప్యం or going closer, you feel like getting Swami's form.
0: ఈ సారూప్యం పొందాలని ఆశించిన తర్వాత సాయుధ్యం కావాలని ఆశిస్తాం.
1: Once you want get the feeling that you would like to have the same form of Allah,
0: ivanni kudanu okadani yokka binna swaroopam le kaani veru veru kaadu.
1: All these things are different forms of the same thing.
0: Kanuka manavulaku ee bhautika jagattunandu swatantram unnadante idi kevalamu veri swatantram ane cheppochu, ahankara swatantram ane cheppochu, అభిమాన స్వాతంత్రం అని చెప్పచ్చు.
1: ద టైప్ ఆఫ్ వరల్డ్లీ ఫ్రీడమ్ దట్ వన్ ఎంజాయ్స్ ఇస్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది ఈగో, ఫ్రీడమ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ క్రేజ్, మ్యాడ్నెస్, ఫ్రీడమ్ ఆఫ్
0: నా బిడ్డ పైన నాకు స్వాతంత్రం ఉంటుండాలి, నేను కొట్టవచ్చు తిట్టవచ్చు.
1: When you say that these are my children, you have got the right to beat them.
0: నా భార్య పైన నాకు స్వాతంత్రం ఉంది, ఆమెను కొట్టవచ్చు తిట్టవచ్చు.
1: You may have your freedom on your wife and therefore you may just chide her or you may even beat her.
0: ఇది కేవలం నీ భ్రాంతియే కానీ నీకు అధికారం లేదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఓన్లీ యువర్ ఓన్ డెల్యూజన్, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీడమ్ ఆన్ దెమ్.
0: మంచిని చెప్పవచ్చును, మంచిని బోధించవచ్చు.
1: యూ కెన్ టెల్ సంథింగ్ గుడ్ అండ్ టీచ్ ఆల్సో సంథింగ్ గుడ్.
0: కొట్టడము తిట్టడము నా స్వాతంత్రం అనుకోవటము ఇది కేవలం తెలివి తక్కువ పని.
1: చైడింగ్ అండ్ బీటింగ్ ఆర్ నాట్ ఫ్రీడమ్.
0: నిజముగా మానవుడిగా ఉండినటువంటి వాడు మానవునిగా బ్రతకాలనుకుంటుంటే ఈ విధమైనటువంటి యొక్క అహంకార చర్యలు మానినప్పుడే మానవుడు మానవుడిగా ఉద్ధరిస్తాడు.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, హిస్ బిహేవియర్ మస్ట్ బి హ్యూమన్ అండ్ షుడ్ నాట్ బి దిస్ కైండ్.
0: నిజముగా నాకు స్వాతంత్రం ఉందని అనుకుంటే నీ ఇష్టమును నీకు ఎంత స్వాతంత్రమో ఆమె ఇష్టమును కూడా ఆమెకు అంత స్వాతంత్రం కదా.
1: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యు సే దట్ యు హావ్ ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్, షీ హాస్ ఆల్సో ఫ్రీడమ్ టు డూ.
0: బయట వారి స్వాతంత్రం అణగదొక్కి తన స్వాతంత్రం పెంచుకోవాలనుకోవటం ఇది స్వార్థం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ సెల్ఫిష్నెస్ టు ట్రై టు సప్రెస్?
0: నిజమైన స్వాతంత్రం అనుకుంటే ఏమిటి? బయట వారి స్వాతంత్రం అడ్డు తగినటువంటి మన యొక్క స్వాతంత్రం.
1: రియల్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ టు సప్రెస్ సమ్వన్ ఎల్సెస్ ఫ్రీడమ్.
0: కనుక ఇట్టి స్వాతంత్రము లోకంలో ఎట్టి మానవులకు కనిపించదు.
1: That kind of real freedom is not obtained with reference to any man.
0: ఎవరైనా గలాట చేస్తుంటే పోలీస్ వాడు వచ్చి పట్టేసేస్తాడు, కొడతాడు.
1: If there is some fight going on, police people
0: may. ఇది నాకు అధికారం ఉంది, ఇది నా స్వాతంత్రం అంటాడు.
1: He says that I have freedom, therefore I am doing it.
0: కానీ అతనికి అధికారం కాదు అది.
1: He doesn't have that power or authority.
0: తప్పప్పుడు నిర్ణయించడమే అతనికి అధికారం.
1: He has the right to decide.
0: అది కూడాను అతని అధికారం కాదు.
1: Even that he doesn't have
0: ప్రభుత్వం యొక్క నిబంధనలు పురస్కరించుకుని తాను చరిస్తున్నాడు.
1: He is conducting himself as
0: ఈ విధంగా ఒకదానికొకటి ఒకదానికొకటి ఒకదానికొకటి పై పైన ఉంటుంటే చేతనే ఎవ్వనికి స్వాతంత్రం లేదు.
1: As people from lower ranks to the highest rank, people are behaving like this, therefore no one has freedom.
0: అందరికంటే ఉన్నత స్థాయి యందు ఉన్నటువంటి వాడిదే నిజమైన స్వాతంత్రము.
1: The one who occupies the highest state,
0: aithe athaniki mari rendavudu anetundi ledu kanuka akkada kuda swatantram anedi ledu.
1: As there is no second entity at all, he also does not have freedom.
0: Kanuka ee vidhanga manam rendu vidhamuluga vicharinchinappudu lokamulo evariki kuda swatantram ledu.
1: If you think on these proper lines, truly speaking, aithe
0: manam nitya jeevithamulo individual freedom, fundamental law ani rendintini manam anusaristunnam.
1: But we are following individual freedom and fundamental law.
0: ఇది జీవనోపాధి నిమిత్తమై ఆచరించేటువంటి చర్యలు.
1: దీస్ ఆర్ ఫర్ ఎర్నింగ్ వన్స్ లైవ్లీహుడ్.
0: ఇవి ఉండవలసింది.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ దీస్ టూ.
0: ఇవి కాదని ఎవరు కూడా విసర్జించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ గివ్ అప్ దీస్ టూ.
0: రోడ్డు ట్రాఫిక్ ని అనుసరించుకుని మనం ప్రయాణం చేయాలి.
1: అబ్జర్వింగ్ ది రోడ్ ట్రాఫిక్ రూల్స్.
0: సంజయ్ సహాన్ చెప్పాడు, ఒక లేడీ మిడిల్ రోడ్ లోపల నడుస్తున్నాను, ఇది నా స్వాతంత్రం అనింది.
1: వన్ పర్సన్ moving in the middle of the road, Sanjay Sahni said, and that person said that that person had freedom.
0: Kani adi swatantram kaadu,
1: that is not freedom.
0: Government nindiyaniki viruddham jarignattu avutundi.

0: ఇట్ ఈస్ వయలేటింగ్ ది రూల్స్ ఆఫ్ గవర్నమెంట్.
1: ఆ విరుద్ధంగా జరిగినప్పుడు గవర్నమెంట్ అయినా పనిష్మెంట్ ఇస్తుంది, ఏ లారీ అయినా కొట్టి పనిష్మెంట్ చేస్తుంది.
0: Otherwise, if one behaves like that, either the government gives punishment or other people themselves.
1: కనుక దాని తత్ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది.
0: Essentially, one has to suffer.
1: ఇక్కడ కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటి స్వాతంత్రం లోపల దాని ఫలితాన్ని కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
0: If one accepts doership and enjoyership, one has to suffer also the consequences of one's own actions.
1: కనుక మానవునకు ఏ విధంగా యోచించినప్పటికీ స్వాతంత్రం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. స్వాతంత్రం అనేటువంటి యొక్క పదమునకు అర్థమే వానికి తెలియదని.
0: ఫ్రమ్ వాట్ ఎవర్ యాంగిల్ యు సీ, మ్యాన్ డస్ నాట్ హ్యావ్ రియల్ ఫ్రీడమ్. మ్యాన్ ఇన్ ఫ్యాక్ట్ డస్ నాట్ నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రమే ఉండినటువంటి మానవుడు జగత్తుకే రాడు.
0: ఏ పర్సన్ హూ హ్యాస్ రియల్ ఫ్రీడమ్,
1: వానికి జన్మమే లేదు.
0: డజంట్ కమ్ ఇన్ టు ద వరల్డ్, డజంట్ హ్యావ్ బర్త్ అట్ ఆల్.
1: ఎప్పుడు ఈ దేహాన్ని ధరించి ఈ జగత్తునికి వచ్చాడో వానికి స్వాతంత్రం లేదు.
0: Once he comes with a body into this world, he does not have freedom.
1: Jayamma cheppindi.
0: Jayamma
1: said, oka pasuvunu madhya gootaniki katti petteste,
0: one animal was tied to a peg with a rope.
1: Adi oka 10 adugulu dooram untunte 10 adugulu varaku maatrame pogaladu, kaani aa tarvata povadaniki veelu kaadu.
0: It can move only the length of the rope, 10 feet or whatever be that. Beyond that,
1: gootam chuttu tirigavachunu, gootam ku daggariki povachunu, madhyaneki povachunu, ante gaani daniki munduku povadaniki veelu kaadu.
0: Its movements are restricted only to that area where it may come to the center.
1: Kaabatti daniki swatantram ekkada undi?
0: Where is freedom for this animal?
1: Okati gootam undi, rendodu talugu undi.
0: There is a peg, there is a rope.
1: Idi swatantram kaadu.
0: This is not freedom.
1: కనుక మన స్వాతంత్రం అనేటువంటిది కేవలము ఒక హద్దులతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: ఆల్ అవర్ ఫ్రీడమ్ హ్యాస్ సర్టన్ లిమిట్స్ అండ్ లిమిటేషన్స్.
1: కనుక ఈ హద్దులతో కూడినటువంటి దాన్ని స్వాతంత్రం అని చెప్పకూడదు, నిబంధన అని చెప్పచ్చు.
0: ఫ్రీడమ్ అసోసియేటెడ్ విత్ లిమిటేషన్స్ కెన్ బి కాల్డ్.
1: ఈనాడు పదముల యొక్క విషయాన్ని కూడా మనం సరైన అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నాం.
0: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కరెక్ట్లీ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్.
1: నిజంగా హృదయం అనేటువంటి దానికి సరైన అర్థమే తెలుసుకుంటే దీనికి ఏదో ఒక హద్దులో పెట్టడానికి వీలు కాదు.
0: ఇఫ్ ఓన్లీ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ ద ఫ్రీడమ్.
1: నీలో ఏ హృదయం ఉందో ఎదుటివాడి ఎందు అదే హృదయమే ఉంది.
0: జస్ట్ యాజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ హార్ట్, ది అదర్ వన్ ఆల్సో హ్యాస్ హిస్ ఓన్ హార్ట్.
1: నీ యొక్క దేశ ఎందు కూడా ఇదే హృదయమే ఉంటుండాలి.
0: ఈవెన్ ఇన్ యువర్ ఫిజికల్ బాడీ యూ గాట్ యువర్ ఓన్.
1: సర్వుడి ఎందు ఒకే హృదయమే ఉంటుండాలి.
0: Everyone has the same.
1: అయితే సర్వులు ఎందు ఒకే హృదయం ఉండినప్పుడు సర్వుల భావములు ఒకటిగానే రావాలి కదా.
0: ఇఫ్ ఎవ్రీ వన్ హ్యాస్ ది సేమ్ హార్ట్, ది ఫీలింగ్స్ మస్ట్ ఆల్సో బి ది సేమ్.
1: కానీ ఈ భావములు మనో కలిపితాలు.
0: బట్ దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఇన్ ది ఫీలింగ్స్.
1: విద్యార్థులారా, ఈ భేదములు, ఈ భావములు, ఈ యొక్క చర్యలు అన్ని కూడా మనస్సుతో వచ్చినటువంటివి కానీ హృదయంతో వచ్చేటువంటివి కాదు.
0: డియర్ స్టూడెంట్స్, all these things arise from mind, not from heart.
1: Heart ante physical heart okkundadi, spiritual heart okkundadi.
0: When you say heart, there is a physical heart, there is a spiritual heart.
1: Physical heart ku sambandhinchindi kaadu ee hrudayam ante.
0: When I say heart, I am not referring to physical heart.
1: It is spiritual heart. Anaga sarvatra undinatvantidi.
0: I am referring to spiritual heart, which is all pervasive.
1: Deeniki roopam ledu kaani ani roopam avutani.
0: It doesn't have a form.
1: Sarvata paadipadam tasarvato chesi romukam sarvata srutimalloki sarvamavrutisthadi anninti endukudu taru ekamai untundali.
0: It exists in everything. It is a part of everything.
1: Ye vidhanga ante,
0: you may ask, how is it possible?
1: Oka chakkara paakam chesi,
0: there is a sugar juice made.
1: Aa yokka chakkara paakam cheta ఏనుగు, కుక్క, నక్క, గాడిది, గుర్రము అన్ని రకములుగా ప్రింట్ కొట్టి పెట్టాము.
0: విత్ దిస్ షుగర్ ఎసెన్స్ యూ హ్యావ్ కన్వర్టెడ్ దిస్ ఇన్ టు ఫార్మ్స్ ఆఫ్
1: చిన్న చిన్న పిల్లలంతా వచ్చేసి నాకు కుక్క కావాలి, నాకు నక్క కావాలి, నాకు పుడి కావాలి, నాకు ఏనుగు కావాలి, నాకు సింహం కావాలని ఒక్కొక్కరు ఒక్కొక్క దీన్ని తీసుకుని భుజిస్తారు.
0: ద చిల్డ్రన్ ఆస్క్ ఫార్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ స్వీట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎనిమల్ లైక్ ఎన్ ఎలిఫెంట్ ఆర్ ఎ పిగ్ అండ్ దే వాంట్ టు ఎంజాయ్ సచ్ అండ్ సచ్ ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్.
1: ఆ పిల్లల దృష్టి లోపల ఇవి కేవలం వివిధమైనటువంటి యొక్క జంతువులుగా కనిపిస్తున్నాయి, కానీ చక్కెరలో ఈ జంతు స్వరూపమే లేదు.
0: ఇన్ ది ఐస్ ఆఫ్ ది స్మాల్ లిటిల్ చిల్డ్రన్ they consider them as animals. But it is really sugar. There is no animal in the
1: sugar. ఏనుగు అన్నాడు, ఇది జింక అన్నాడు, ఇది పులి అన్నాడు, ఇది సింహం అన్నాడు. ఇది కేవలము వారి యొక్క దృష్టి కల్పితమైనటువంటి స్వరూపమే.
0: One is called a deer, another is an elephant, another is a dog, and so on.
1: Sakkaralo yetti bedhamu ledu.
0: This is all on account of difference in one's own looks. That is,
1: ee bedhamulu anni kudanu nee yokka manasika pratibimbamule.
0: All the differences you see are reflections of your own inner.
1: Okani nivu dveshistunnamante adi nee yokka pratibimbame.
0: When you are hating someone,
1: okanni premistunnamante adi nee pratibimbame.
0: When you are loving another person, it is again reflection of
1: okanni haasyam chestunnamante adi nee pratibimbame.
0: When you are making fun of another person, it is only a reflection of your own inner being.
1: Kanukane nee yokka reaction, resound reflections e manaku ee jagattunandu swaroopa swabhavamuluga kanipistunnayi.
0: All that you see in the creation is only a resound reflection and reaction of your
1: kanuka
0: own
1: ee reaction, resound reflection nu sam visarjinchi రియాలిటీ అనేటువంటి యొక్క హృదయాన్ని మనం పట్టుకుంటే ఈ యొక్క భావములు భేదములు ఏమాత్రము కలగవు.
0: ఇఫ్ యూ గివ్ అప్ రియాక్షన్ రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ విచ్ రిలేట్ టు నేచర్ అండ్ ఫిక్స్ యువర్ సైట్ ఆన్ హర్, దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: భగవంతునకు ఎట్టి విధమైనటువంటి భావములు లేవు.
0: గాడ్ డజంట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్స్ అట్ ఆల్.
1: కానీ వ్యక్తి యొక్క చర్యలను పురస్కరించుకుని, వ్యక్తి యొక్క పూజలను పురస్కరించుకుని, వ్యక్తి యొక్క భావములను పురస్కరించుకుని, వ్యక్తి యొక్క ప్రార్థనలు పురస్కరించుకుని తాను దానికి తగినట్టుగా నటిస్తుంటాడు.
0: గాడ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ట్యూన్ విత్ ది అదర్ పీపుల్స్ యాక్షన్స్, ది అదర్ పీపుల్స్ వర్షిప్, ది అదర్ పీపుల్స్ ఫీలింగ్స్ అండ్ సో ఆన్.
1: భగవంతునికి ఆగ్రహము లేదు, అనుగ్రహము లేదు.
0: గాడ్ హ్యాస్ నైదర్ యాంగర్ నార్ స్పెషల్
1: ఇష్టము లేదు, అయిష్టము లేదు.
0: హి హ్యాస్ నో లైక్స్ నో డిస్లైక్స్.
1: ఈ యొక్క తత్వమునందు ప్రతి ఒక్కటి కూడాను మీ యొక్క ప్రతిబింబం యొక్క స్వరూపమే.
0: వాట్ యు సీ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
1: దేహాన్ని ధరించడం చేత, అవతారం ఎందుకు ఇలాంటి కొన్ని రిఫ్లెక్షన్స్, రియాక్షన్స్, రీసౌండ్స్ అంతా ఉంటాయి.
0: యాజ్ అవతార్స్ హావ్ టేకన్ ఎ బాడీ, యూ కెన్ కమ్ అక్రాస్ దిస్ కైండ్ ఆఫ్ రిఫ్లెక్షన్, రిసౌండ్ అండ్ రియాక్షన్.
1: అవతారం నందుకు ఎందుకోసం ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్స్ ఉండాలి?
0: వై షుడ్ దేర్ బి దిస్ కైండ్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్ ఇన్ ఎన్ అవతార్?
1: అయితే ఈ భౌతికమైన జగత్తునందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించే నిమిత్తమై ఈ రకమైనటువంటి చర్యలు చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు ఆఫర్ ఎన్ ఐడియల్ టు దిస్ ఫిజికల్ వరల్డ్, దిస్ కైండ్ ఆఫ్ రిసౌండ్.
1: కులమని కానీ, ఇతను బ్రాహ్మణుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వైశ్యుడు, ఇతను శూద్రుడు, ఇతను స్త్రీ, ఇతను పురుషుడు, ఇతను బాలుడు, ఇతను వృద్ధుడు, ఈ భేదములనేటువంటిది కేవలము లౌకిక జగత్తునికి మాత్రమే సంబంధించింది. కానీ భగవంతునికి ఎట్టి సంబంధము లేదు.
0: Differences on the basis of Brahmin, Kshatriya, Vaisya, Sudra, man, women, all these things relate to
1: Ravana Mahakshatri Vamsamlo puttinadu, Krishnu Mayaka Yadava Kulamlo puttadu, Sai Baba Mahakshatri Vamsamlo puttadu, ee rakamga anukotam kevalam kinchit bhavamule.
0: Considering that Rama was born in the family of Kshatriyas,
1: Bhagavantuniki atti bedham enadu levu, eppudu raavu.
0: God does not have any such difference at all. It will never come.
1: కనుక దివ్యత్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క సంకుచితమైనటువంటి మార్గంలో మనం ఏమాత్రం అవకాశం ఇవ్వము.
0: If we can understand divinity properly, there is no room for narrow mindedness.
1: ఇవన్నీ కేవలం సంకుచితమైనటువంటి ఒక తత్వములు, సంకుచితమైన భావములు.
0: These are all narrow feelings, narrow interpretations, narrow principles.
1: కనుక ఈ విశాలమైనటువంటి జగత్తునందు విశాలమైనటువంటి భావం మనం పెంచుకొని విశాలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యు షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్, అండర్స్టాండ్ థింగ్స్ ఇన్ ఎ బ్రాడ్ పర్స్పెక్టివ్.
1: కనుక ఆధ్యాత్మికమనగా కేవలము ఒక సంకుచితమైన స్థాయిలో మనం విచారించరాదు.
0: వెన్ యు సే స్పిరిచువాలిటీ, యు షుడ్ నాట్ బి అండర్స్టూడ్ ఇన్ ది నారో సెన్స్.
1: ఏదో పూజలు చేయటము, భజనలు చేయటము, ఇంకే విధమైనటువంటి యొక్క ధ్యానము చేయటము, ఇవన్నీ ఆధ్యాత్మికానికి చిహ్నాలుగా మనం భావిస్తున్నాము.
0: వి కన్సిడర్ డూయింగ్ సమ్ టైప్ ఆఫ్ వర్షిప్, భజన ఆర్ మెడిటేషన్.
1: ఇవన్నీ కూడా మానసిక వికారములు.
0: దిస్ ఆర్ ఆల్ ఓన్లీ మెంటల్
1: మనస్తృప్తి నిమిత్తమే ఆచరించేటువంటి చర్యలే.
0: ఆల్ దీస్ ఆర్ డన్ ఫర్ అవర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
1: భగవంతుడే మాకు మాత, భగవంతుడే మాకు పిత, భగవంతుడే మా స్నేహితుడు, ఈ రకంగా అనేక రకములుగా మనం వర్ణిస్తూ ఉంటుంటాం భగవంతుణ్ణి.
0: You go on describing God as a mother, father, so on and so on.
1: ఎందుకింత దేవుడు దైవము తల్లి తండ్రి స్నేహితుడు ఈ రకమైనటువంటి భావాలు ఎందుకు? నీవే నేను నేనే నీవు అనుకుంటే పోతుంది కదా.
0: Why all these kind of feelings? God, father, mother. You can as well say you and I are one and the same.
1: అంతే. అయితే you and I are one అనటం కూడా నీకు సరిగా సరిపోదు.
0: Even if you say you and I are one, it is not proper. It is not.
1: ఇది ఆధ్యాత్మికం పూర్తి ఖండిస్తుంది.
0: Spirituality condemns this criticism.
1: You and I are we అవుతుంది కానీ one కాదు.
0: You and I are we. It cannot
1: be. We and we are one.
0: We and we are one.
1: అనగా నీలోనే నేనున్నా నాలోనే నీవున్నావు ఇరువురు కూడా చేరినప్పుడు ఒకటైపోతావు.
0: ఐ హావ్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ మీ, అండ్ వెన్ వి బికమ్ టుగెదర్ ఇట్ ఈస్ ఓన్లీ వన్.
1: వీ అండ్ వీ ఆర్ వన్. అక్కడ రెండుంది. ఏమిటి? ఈ భౌతికమైనటువంటి దేహాన్ని ధరించినటువంటి శరీరం ఒకటి ఉంది, అందులో ఆధారమైనటువంటి ఆత్మతత్వం ఒకటి ఉంటుంది. అక్కడ వీ.
0: When we say we, it refers to the physical
1: body. భౌతిక సంబంధం దేహాన్ని ధరించడం చేత ఇది ఒకటి ఉంటుండాలి, ఇందులో ఆత్మతత్వం అనేది ఒకటి. ఇక్కడ కూడా వీ.
0: In the second entity also there is a physical body and principle of atma, therefore it is right to say we.
1: కనుకనే ఈ రెండింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకుంటే నీవు తల్లి తండ్రి స్నేహితుడు ఈ రకమైనటువంటి సంబంధాలే మనకు అక్కర్లేదు.
0: Once you correctly understand this, these two principles, then there is no question of you are telling father, mother, friend.
1: ఇరువురు ఒక్కరే, ఇరువు అనేటువంటిది లేదు.
0: There are no two at all. In fact, there is only one which is existing.
1: Renduga kanipinchinappatikini andulo okkate.
0: They are appearing as two, but truly there is only one.
1: Ikkade meeku pratyaksham ivi renduga kanipistunnayi.
0: There are two things, we can see them.
1: Kaani ivi rendu cheri okati gaane vinipistunnayi.
0: But you can hear only one sound coming from
1: these two. Kanipinchadam rendu vinipinchadam okkate.
0: You can see two things there in the mic, but what is heard is only one thing.
1: Kanuka dehatma bhavam.
0: Therefore,
1: ఈ యొక్క హృదయం తత్వం రెండింటిని ఒక్కటిగా చేర్చాలి.
0: You have to combine.
1: అదే మనం చేయవలసిన సాధన.
0: The sadhana that you have to undertake is you have to combine the feeling, the body as well as atma and make them into one.
1: విద్యార్థులారా, స్పిరిచువల్ అనగా ఆధ్యాత్మికం అనగా దైవంతో ఏకము కావటమే.
0: Becoming one with God is real spirituality.
1: దైవము నీవు వేరు కాదు.
0: Yourself and God are not.
1: నీవే దైవము, దైవమే నీవు.
0: యు ఆర్ గాడ్, గాడ్ ఈజ్
1: యు. ఈ విశ్వాసాన్ని మనం ఈ యొక్క స్థాయి నుంచి మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ఇంక ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
0: రైట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇఫ్ యు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ సాధన.
1: కానీ కొంతమంది కేవలం వచనముల ద్వారా పలుకుతారు కానీ నీవు నేను ఒక్కటేని, ఆచరణలో శూన్యం.
0: బట్ సమ్ పీపుల్ డిక్లేర్ ఇన్ వర్డ్స్ యు అండ్ ఐ ఆర్ ద సేమ్, బట్ ఇన్ ప్రాక్టీస్
1: ఒక గురువు ఒక శిష్యునకు ఒక మంత్రోపదేశం చేశాడు.
0: వన్ మాస్టర్ టాట్ ఎ స్పెసిఫిక్ మంత్ర టు హిస్ డిసైపుల్.
1: శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం, ఈ శివోహం అనేటువంటి పదాన్ని ఉచ్చరించమన్నాడు.
0: హి ఆస్క్డ్ హిమ్ టు చాంట్ శివోహం.
1: స్వామి, శివోహం అంటే అర్థం ఏమిటి అన్నాడు శిష్యుడు.
0: ద డిసైపుల్ ఆస్క్డ్ స్వామి, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శివోహం?
1: శివోహం, నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు.
0: The meaning is, I am Shiva, I am Shiva.
1: Nijame. Nene Shivudu, nene Shivudu, nene Shivudu ani anukuntunnadu.
0: The disciple began chanting, I am Shiva, I am Shiva, I am Shiva.
1: Nijamuga idi. Hrudayapurvakanga. Tanu divyattani gurtinchi, vishwasinchi, smarinchatame anukunte, etti bhavamulu akkada bhedamulu raavu.
0: If he had really experienced that divinity and that spirituality, that atmic principle in him, he would not have got, there is no different feeling. He came to his friend's house.
1: Shivoham, Shivoham, and ucharichukunte, ayya, yevati idini arthamu annadu.
0: His friend asked him, what is the meaning of Shivoham, which you are chanting?
1: Shivoham, nene Shivudu, nene Shivudu, nene Shivudu, ani artham cheppadu.
0: He replied to his friend, that means, I am Shiva.
1: అయితే నీవే శివుడు అయిపోతే ఆ పార్వతి నీకేం కావాలి అన్నాడు.
0: Then the friend asked, if you are Shiva, what is the
1: reason? నిజంగా విశ్వసించినటువంటి వాడితే పార్వతి కూడా నేనే చెప్పొచ్చు కదా.
0: If you are really considering yourself as Shiva, you can say,
1: కేవలం పార్వతి నీకేం కావాలంటే అపరాధం అపరాధం, పార్వతి నాకంటే గొప్పది అన్నాడు.
0: The moment friend put the question, what is your relationship with Parvati, he said, well, I am so sorry.
1: దేహ సంబంధాన్ని పురస్కరించుకుంటే ఇలాంటి వికారాలన్నీ బయలుదేరుతాయి.
0: If you consider your physical body relationship, all these wrong feelings
1: ఈ విధమైనటువంటి తల్లి తండ్రి స్నేహితులు ఈ భావమునే మనకు అక్కర్లేదు.
0: దేర్ఫోర్ యు షుడ్ నాట్
1: ఈ భౌతిక సంబంధమునే మనం ఏమాత్రం కూడా ఇది అభివృద్ధి పరచుకోరాదు.
0: యు షుడ్ నాట్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ రిలేషన్షిప్స్ అట్ ఆల్.
1: నీవే నేను, నేనే నీవు,
0: ఐఎమ్ యు అండ్ యు ఆర్ ఐ.
1: ఈ రకమైనటువంటి సంబంధాన్ని పెంచుకుంటే బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి, ఇంక ఎట్టి భేదములకు అవకాశం ఉంటుండదు.
0: డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, దేర్ వుడ్ బి నో రూమ్ ఫార్ ఎనీ డిఫరెన్స్.
1: నిజమైనటువంటి స్వాతంత్రం,
0: దిస్ ఈజ్ రియల్ ఫ్రీడమ్.
1: ఇదే నిజమైనటువంటి స్వేచ్ఛ,
0: దిస్ ఈజ్ రియల్ ఫ్రీ విల్.
1: అదే స్వయిచ్ఛ,
0: దట్ ఈజ్ రియల్ హిస్ విల్.
1: కనుక స్వేచ్ఛ అనేటువంటిది కేవలం మనలో ఎక్కడో ఉండినటువంటిది కాదు, మనం సంపాదించుకునేటువంటిది కాదు. మనమే స్వేచ్ఛ.
0: ఫ్రీ విల్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ యు కెన్ అక్వైర్ అండ్
1: అందువల్లనే భగవద్గీత లోపల ధర్మము యొక్క సంబంధమైన గురించి చెప్పుతూ స్వధర్మము పరధర్మము అన్నాడు.
0: వైల్ స్పీకింగ్ అబౌట్ ధర్మ ఇన్ భగవద్గీత, హీ ఇంట్రడ్యూస్ టూ కాన్సెప్ట్, స్వధర్మ అండ్
1: పరధర్మం. అనగా దేహధర్మం.
0: పరధర్మ రిఫర్స్ టు
1: స్వధర్మం, ఆత్మధర్మం.
0: స్వధర్మ రిఫర్స్ టు ఆత్మధర్మం.
1: అంతేగాని స్వధర్మం అంటే నా క్షత్రియ ధర్మము, నా వైశ్య ధర్మము, నా శూద్ర ధర్మము, నా బ్రాహ్మణ ధర్మము, ఈ కులాలకు సంబంధించినటువంటిది కాదు ఇది.
0: Here dharma is not with reference to the dharma of the kshatriya.
1: Swadharmam, atmadharmam.
0: Swadharma refers to atmadharma.
1: Atmadharmam yappatiki bhayanni andinchadu.
0: Atmadharma will never give you fear.
1: Paradharmo bhayavaha. ఈ దేహ ధర్మమును అనుసరించినప్పుడు భయం మనకు ఆవిర్భవిస్తుంది.
0: As long as you follow the dharma of the body, you get fear.
1: కనుక గీత యొక్క శ్లోకాలను కాని లేక పదముల యొక్క అర్థాలు కాని చక్కగా గుర్తించి వర్తించినప్పుడు ఎట్టి బాధలకు కాని ఎట్టి కష్టములకు కాని మనం గురి కాము.
0: ఇఫ్ యూ కెన్ కరెక్ట్లీ అండర్స్టాండ్ ది స్టాంజాస్ ఇన్ గీత అండ్ ప్రాపర్లీ అండర్స్టాండ్ ది డివినిటీ, దెర్ ఇస్ నో రూమ్ ఫార్ ఎనీ డిఫరెన్స్ అట్ ఆల్.
1: కాన మన దివ్యత్వాన్ని దివ్యత్వంగానే భావించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ అవర్ డివినిటీ.
1: అప్పుడు ఎట్టి దుఃఖములకు కాని కష్టములకు కాని నిందలకు కాని నిష్ఠూరములకు కాని ఏమాత్రము మనకు అవకాశం చిక్కదు.
0: దేర్ బి నో రూమ్ ఫార్ సారో, గ్రీఫ్, ప్రాబ్లమ్స్ అండ్.
1: విద్యార్థులారా, మీకు తెలియకపోవచ్చును.
0: డియర్ స్టూడెంట్స్, యు మే నాట్ నో.
1: ఆ దివ్యత్వములకు ఒక్కటి కూడా మార్పు ఉండదు.
0: ఫార్ డివినిటీ దేర్ కెనాట్ బి ఎనీ చేంజ్.
1: మీరు నమ్మకపోయినప్పటికీ,
0: వెదర్ యు బిలీవ్ ఆర్ యు డోంట్ బిలీవ్,
1: దుఃఖం అంటే ఏమిటో నాకు తెలియదు.
0: I really do not know what sorrow is.
1: Vicharam ante emto naaku teliyadu.
0: I really do not know what worry is.
1: Kashtam ante emto naaku teliyadu.
0: I do not know what difficulty is.
1: Nindalu nishthuram chestunnarante idi emto baadha ante naaku teliyadu.
0: When people criticize and comment, I really do not know what
1: ishtam. Pooja cheyatam nee ishtamu. Evar ishtam varidi.
0: Criticize
1: enduku manam baadhapadali.
0: Criticizing is his wish. Worshipping is your wish.
1: నా భావం ఏమిటి? గట్టిగా తిట్టితే గాల్లో పోతుంది, తనలో తాను తిట్టుకుంటే తనకే తగులుతుంది.
0: If one talks loud, it goes in air. If one talks within himself, it will remain within himself.
1: నా వరకు రాదేది,
0: it can never reach me.
1: నేను ఎందుకు బాధపడాలి?
0: Why should I be troubled?
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యమైనటువంటి తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు ఏమాత్రము విచారం ఉండదు.
0: Recognize your real truth, there will be no room for any difficulty.
1: స్వామి నాకు చాలా బాధగా ఉంటుండది అని వచ్చి ఏడుస్తారు, చాలా సంతోషం అంటాను నేను. అన్నిటికీ సంతోషమే.
0: పీపుల్ కమ్ అండ్ సే, స్వామి వీఆర్ సో మచ్ ట్రబుల్డ్, ఐ సే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ హ్యాపీ ఓన్లీ.
1: స్వామి మా వారు చనిపోయినారు, చాలా సంతోషం.
0: పీపుల్ కమ్ అండ్ సే, స్వామి
1: ఆ సంతోషం అనేటువంటిది అన్నింటికి సమత్వమే.
0: Our relative has expired. I say, I am happy.
1: ఒక్కొక్కప్పుడు అనుకుంటారు, చాలా మంది దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, ఆ దుఃఖం అంటే ఎట్లాదో నేను చూడాలని, నా దగ్గరికే రాదని.
0: I really want to see what real sorrow is.
1: లేకపోతే
0: sorrow will never come to me.
1: స్వామికి తగినటువంటి, స్వామికి సంబంధించినటువంటి యొక్క విచారం లోపల ఏ విధమైనటువంటి యొక్క అల్లకల్లోలంలో జరుగుతూ వస్తుంటాయి.
0: In things relating to Swami, there may be so many upsetting things which may be happening.
1: అనేక మంది అనేక రకములైనటువంటి భావములతో కూడా ఉంటుంటారు.
0: Different people have different feelings towards me.
1: ఒకవైపున పూజించేవారు, ఒకవైపున దూషించేవారు.
0: On one side, people who worship me.
1: ఇది ఒక పర్వతము, అది ఒక పర్వతం.
0: This one side is a mountain, another side that is also another mountain.
1: కాని ఈ పర్వతములు రెండు కూడాను కింద గుంటలు ఉంటున్నాయి.
0: But besides both these mountains, there is a big
1: pit. ఒక దగ్గర మట్టి కుట్టె కావాలంటే కింద గుంత ఉండాలి కదా.
0: If there is one mound, there must be a pit elsewhere.
1: ఈ గుట్ట మట్టి గుంత మట్టి, గుంట మట్టి గుట్ట మట్టి.
0: The mud in the pit and the mud in the mound are the same. The
1: same mud. సమానమే.
0: For me, both are the same.
1: ఈ రకమైనటువంటి యొక్క తత్వమే నిజమైన ఆత్మతత్వం.
0: This is the real type of ఆత్మతత్వం which one has to.
1: అయితే ఒక్కొక్కప్పుడు పిల్లలు చేసేటువంటి ఒక దీనిని పట్టి కొంచెం నేను కోప్పడినట్టుగా చేస్తాను.
0: Sometimes I act as if I am angry, depending upon what is
1: going on. లోపల నుంచి వచ్చేటువంటిది కాదు.
0: It is only outside. Inside there is no anger whatsoever.
1: ఒక్కొక్కరితో నేను నెలల కొద్దీ నేను మాట్లాడను.
0: Sometimes for months I do not talk.
1: ఇది వాళ్ళ రోగానికి తగిన మందు.
0: This is medicine appropriate to his disease.
1: ఎందుకంటే వారిని సరిచేసే నిమిత్తమై ఈ రకమైనటువంటి మందులు ఉపయోగపెట్టాలి.
0: In order to rectify and correct them, this kind of treatment is
1: necessary. ఎందుకు నాతో మాట్లాడటం లేదు?
0: Why is Swami not talking?
1: అడిగే అధికారం నీకు ఎక్కడుంది? అది నా ఇష్టం.
0: Well, it is my wish.
1: ఇప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: One small example here.
1: ఒక డాక్టర్ దగ్గరికి నలుగురు పేషెంట్ వచ్చారు.
0: Four patients go to a doctor.
1: నలుగురికి కడుపు నొప్పి.
0: All the four of them have the stomach.
1: బాహ్య దృష్టితో చూస్తే నలుగురికి కడుపు నొప్పి.
0: When you see from an external point of view, both of all of them.
1: ఒకటి వచ్చేటప్పటికి ఆ డాక్టర్ ఏం చేస్తాడు? చూస్తాడు, పరీక్షిస్తాడు.
0: Doctor examines one patient.
1: నాయన ఏమి లేదు, ఇంత హాట్ వాటర్ ఫర్మెంటేషన్ చేసి సరిపోతుంది అంటాడు.
0: You give a little hot water fermentation, then everything will be okay. వాళ్ళు
1: పంపించేస్తాడు తక్షణమే.
0: He gives medicine.
1: ఇంకొకడు నా కడుపు నొప్పి అని వచ్చేస్తాడు.
0: The second person comes with
1: వాళ్ళకి సోడా బైకార్బ్ మ్యాక్సిల్ రెండు కలిపి చేసి ఇచ్చేసేపు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వెళ్లిపోతుంది అంటాడు.
0: It is a gastric trouble and he gives the medicine and disposes him off.
1: మూడవ వాడు వస్తాడు.
0: The third person comes.
1: కాయ నాయన నీకు సాల్ట్ ఇస్తాను, రెండు తూరు భేద అయిపోతే సరిపోతుంది, వెళ్ళిపోమంటాడు.
0: If the bowels were to move, you would be all right. He gives the medicine and he sends him.
1: నాలుగో వాడు వస్తాడు.
0: Fourth person comes.
1: Immediately గా ఆపరేషన్ చేయాలంటాడు.
0: He says immediate operation is required.
1: ఈ వీడి పైన ద్వేషం ఆ డాక్టర్ కు.
0: Is he angry with him?
1: కాదు కాదు, వీడి జబ్బు వేరే.
0: Your disease, you is
1: worse. Appendicitis.
0: This is appendicitis.
1: తక్షణమే చేయాలి.
0: Therefore there is need for surgery.
1: అదే విధముగానే ఒక్కొక్కరి భావములను, ఒక్కొక్కరి చర్యలను, ఒక్కొక్కరి తలంపులను పురస్కరించుకుని వారికి తగినటువంటి యొక్క ఇది నేను అందిస్తుంటాను.
0: I give the appropriate treatment depending upon
1: ఒక్కొక్కరి చూడనే చూడను.
0: I do not look at all some person.
1: ఒక్కొక్కరితో మాట్లాడనే మాట్లాడను.
0: I do not talk to some people at all.
1: ఒక్కొక్కరు ఇటు వస్తే నేను అటుపోతుంటాను.
0: If some people come this way, I go the other way.
1: ఇవన్నీ నేను చేసేటువంటి ప్రిస్క్రిప్షన్స్. ఆ మందులు ఎంత ఇచ్చేటువంటివి ఇవన్నీ.
0: These are all the prescriptions and the medicines given to the various diseases.
1: ఎందుకోసం ఇస్తున్నాను?
0: Why am I giving this medicine?
1: నాలోన ఒక నియమం ఉంటుండాలి.
0: I also have some code.
1: నా మాటకు చాలా విలువ.
0: My word is extremely valuable.
1: ఇవ్వకపోయినా నేను నా మాత్రం నా మాటకు నేను విలువిస్తాను.
0: You may not give value to my word, but I give value to my word.
1: కనుక నా మాటను సరిగా నడుచుకోలేనప్పుడు నేను వారితో మాట్లాడి నా మాటను వేస్ట్ చేయటం నాకు ఇష్టం ఉండదు.
0: If one does not follow my word, I don't want to waste my word on him.
1: కనుక నాదారిని నేను కాపాడుకునే నిమిత్తమే నేను మాట్లాడకుండా ఉంటాను కొన్ని కారణాల పట్టి.
0: In order to protect the value of my own word, I don't talk.
1: మీరు ఎందుకు నడుచుకుంటారు? స్వామి నాతో మాట్లాడటం లేదని మాత్రమే చెప్పుకుంటారు, కానీ నేను స్వామి ఆజ్ఞ నడుచుకోలేదని ఎందుకు అనుకోకూడదు?
0: You go on telling that Swami is not talking to me. Why don't you tell yourself that you are not following Swami?
1: కేవలం ఇది one way traffic కాదు.
0: This is not
1: one way traffic.
0: This is not one way traffic.
1: Give and take. రెండింటిని విచారం చేయాలి నీకు సమత్వం ఉంటే.
0: There must be give and take.
1: నేను ఈ విధంగా చేయటం చేతనే స్వామి నాతో మాట్లాడటం లేదు అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవు ఇంక ముందు ఆ రకంగా చేయకుండా ఉంటావు.
0: Recognize the truth that you have not followed Swami's word, therefore Swami is not.
1: కానీ ఈనాటి భక్తులు ఆ రకంగా విచారించటం లేదు. స్వామి మాట్లాడటం లేదు, స్వామి మాట్లాడటం లేదు, అదేన్నే చూస్తున్నా, కానీ తాను చేసినటువంటి తప్పును తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Today's devotees do not recognize their own faults. They only say that Swami is not talking to me, Swami is not talking to me.
1: కనుక మొట్టమొదట స్వామి మాట్లాడమని కోరనక్కర్లేదు. నీవు ఆ తప్పును చేయకుండా ఉండు, స్వామి వచ్చి మాట్లాడతాడు.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇఫ్ యు డోంట్ కమిట్ దట్ మిస్టేక్ స్వామి విల్ కమ్ టు యూ అండ్ టాక్ టు యూ.
1: వర్షానికి మనం ప్రార్థించుకుంటే వంకలు దాని పాకమే కారుతాయి, దాని పాకమే ప్రవహిస్తాయి.
0: ఇఫ్ ఓన్లీ యూ కెన్ ప్రే ఫర్ ది రెయిన్ ది రివర్స్ ఆటోమేటికలీ ఫ్లో వెన్ దేర్ ఇస్ రెయిన్.
1: వర్షానికి ఒక ప్రార్థన, వంకలు పొర్లటానికి ఒక ప్రార్థన, ప్రవహించడానికి ఒక ప్రార్థన, ఇన్ని ప్రార్థనలు చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ సెపరేట్ ప్రేయర్ ఫర్ ది రెయిన్, ఎ సెపరేట్ ప్రేయర్ ఫర్ ది
1: ఆజ్ఞని శిరస వహించుకుంటే అనుగ్రహం అక్కడే లభిస్తుంది.
0: ఫాలో ది కమాండ్స్, గ్రేస్ డాన్స్ దేర్.
1: విద్యార్థులారా, మొట్టమొదట మీ మాటలకు మీరు విలువను పెట్టుకోండి, మాటలను విలువలో సంపాదించుకోండి, మాటను విలువ స్థాయిలో ఉంచుకోండి.
0: డియర్ స్టూడెంట్స్, రెస్పెక్ట్ ది వర్డ్ విచ్ యు హావ్ జస్ట్ గివెన్. కన్సిడర్ యువర్ ఓన్ వర్డ్ యాజ్ ఎ వాల్యుబుల్.
1: రెండు కన్నులు ఉన్నాయి, రెండు చూడొచ్చు మీరు.
0: యు హావ్ గాట్ టూ ఐస్,
1: రెండు చెవులు ఉన్నాయి, రెండు వినొచ్చు మీరు.
0: యు హావ్ టూ ఇయర్స్,
1: కానీ నాలుగు ఒక్కటే ఉంది.
0: బట్ యు హావ్ గాట్ ఓన్లీ వన్.
1: కనుకనే మాటకు ప్రాణము సత్యము.
0: దట్ ఈస్ వై ట్రూత్ ఈస్ ది వెరీ లైఫ్ ఆఫ్ ద వరల్డ్.
1: మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబువాలు కోటి తరిత్రిం.
0: ఫర్ ది ప్రామిసరీ నోట్ ఇట్ ఈస్ ది సిగ్నేచర్ విచ్
1: కోటకు.
0: ఫర్ ది ఫోర్త్ ఇట్ ఈస్ ది ఆర్మీ విచ్ ఇస్ ది లైఫ్.
1: జాతికి ప్రాణము మానము.
0: ఇట్ ఈస్ ది రెస్పెక్ట్ అండ్ ఆనర్ విచ్ ఇస్ ది లైఫ్.
1: నోటకు ప్రాణంబువాలు.
0: ఫర్ ఎ ప్రామిసరీ నోట్ ఇట్ ఇస్ ది సిగ్నేచర్.
1: మరి సిగ్నేచర్ లేకపోతే దాని ప్రామిసరీ నోట్కి ఎక్కడ విలువ ఉంది?
0: ప్రామిసరీ నోట్ ఈస్ వాల్యూలెస్ వితౌట్ ది సిగ్నేచర్.
1: కనుకనే మన మాటకు సత్యమే ప్రాణము.
0: దేర్ ఫోర్ ట్రూత్ ఈస్ ది లైఫ్ ఆఫ్ అవర్ వర్డ్.
1: అప్పుడే సత్యమేవ జయతి.
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ట్రూత్ ఆల్వేస్ ట్రయంఫ్స్.
1: కనుక దైవతత్వాన్ని గుర్తించాలనుకుంటే ఇది అందరికీ అర్థమయ్యేటువంటిది కాదు.
0: It is not possible for everyone to understand.
1: Sai daivam deeniki kuda nu kungadu pongadu.
0: God never sinks or
1: prapanchamanta vachi dushinchina gaani nenu kungaru.
0: Let the whole world come and criticize me.
1: Prapanchamanta vachi varninchina nenu pongalu.
0: I don't get flattered even the whole world.
1: Naa satyamu naadi.
0: My truth is truth by itself.
1: Kungi prunge atvanti variki varilo undetvadi doshame deeniki reaction.
0: The person who sings, sings on account of his own defects.
1: ఎందుకు కుంగాలి, ఎందుకు పొంగాలి?
0: A person who is free from defects, where is the need for him either to sing?
1: కనుకనే ఈ హృదయ స్థాయి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే, అదే పవిత్రము అనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరచుకుంటే ఇంక దేనికి మనం ఏ విధమైనటువంటి విచారముకు అవకాశమే ఉండదు.
0: If you can strengthen the faith, that heart is a divine entity, and if you fix your sight on that, there is no need for
1: vidyarthulara kramakramena mana yokka summer class course anta kudanu samipistuntunnai
0: our
1: muginchadaniki
0: our summer classes are gradually coming to an end.
1: Anduvalla ilanti avakasam aneetundi chaala durlabham.
0: It is very rare to get such a nice opportunity.
1: Nenu kudanu konni konni adhika kaalam teeskoni meetho sambhashinchadaniki అవకాశం ఇస్తున్నాను.
0: టేకింగ్ దిస్ ఆపర్చునిటీ, ఐఎమ్ ఆల్సో గివింగ్ యూ ఎన్ ఆపర్చునిటీ టు.
1: ఇంకా ఉన్నది రెండు దినములే.
0: దేర్ ఆర్ ఓన్లీ టూ డేస్ లెఫ్ట్.
1: ఈ రెండు దినముల లోపల కూడాను స్వామి యొక్క నిజతత్వాన్ని, నిజబోధనను, నిజాకారాన్ని సరైన రీతిలో గుర్తింపజేయడానికి తగినటువంటి ఒక అవకాశం కూడా ఉంటుండాలి.
0: దేర్ విల్ బి ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ the real principle of swami, the
1: దానిని
0: మీరు అర్థం
1: చేసుకుంటే
0: రియల్ ఫార్మ్
1: దేనిని మీరు అర్థం చేసుకోనక్కర్లేదు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ ఎల్స్.
1: కుమ్మరింటిలో పోయి కుండలన్నీ మట్టితోనే చేసినవి అనేటువంటి అర్థం చేసుకుంటే ఇంకా దానికి కుండలు ఏవైనా కూడా పేర్లు పెట్టుకోవచ్చు.
0: వన్స్ యు నో,
1: ఆధారాన్ని ముందు చూడాలి.
0: వన్స్ యు నో దట్ ఆల్ ది పార్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద సేమ్ క్లే, దాట్ ఈస్ ఎనఫ్.
1: కనుక స్వామి యొక్క ఆధారతత్వాన్ని మీరు కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
1: కేవలం ఆధేయాన్ని మాత్రమే మీరు గుర్తించడానికి ప్రయత్నించనక్కర్లేదు.
0: ద రియల్ బేసిస్ ఆఫ్ స్వామి నాట్ మియర్లీ
1: ఆధేయం అంతా మార్పు చెందేటువంటిది.
0: ద ఫార్మ్ మే బి చేంజింగ్,
1: ఆధారమే మార్పు చెందనటువంటి.
0: ద బేసిస్ డస్ నాట్ చేంజ్.
1: అదే సత్యం,
0: దట్ ఈస్
1: అదే నిత్యం, అదే ఆత్మ, అదే హృదయం, అదే నేను.
0: దట్ ఈస్ హార్ట్, దట్ ఈస్ ఆత్మ, అండ్ దట్ ఈస్ యువర్ సెల్ఫ్.

0: embodiments of divine love.
1: మనసును ఆయుధంబు ఒక్క మానవునికి చేతుల్లి.
0: ఓన్లీ మ్యాన్ హ్యాస్ అట్ హిస్ కమాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మైండ్.
1: ఈ మనసును శిక్షలో నిలుపు మానవుడే విజయుండు భూమిపై.
0: ద వన్ దట్ పర్టికులర్ మ్యాన్ హూ హ్యాస్ a complete command over the mind is going to be victorious on the earth.
1: Manasuku dasudai manuja matrudu evandunu shanti saukhyamul kanugonaledu.
0: That person who is a slave of the mind is not going to find peace and happiness in life.
1: Kanipinchutunnadi.
0: This is obvious. This is seen very clearly.
1: Swapnamantunan.
0: This is not seen in the dream.
1: Indriyamulato koodinatuvanti ee panchabhautika shariramu manasu kante veru kaadu.
0: This body which is associated with five senses is not different from senses.
1: మనసు
0: మైండ్
1: తన యొక్క విలాసార్థమై ఏర్పరచుకున్నటువంటి భవనమే ఈ శరీరము.
0: దిస్ బాడీ ఈజ్ ఎ మ్యాన్షన్ విచ్ ఇస్ బిల్ట్ బై మైండ్ ఫర్ ఇట్స్ ఓన్ జాయ్.
1: ఈ శరీరము మనసుకు కవచము వంటిది.
0: దిస్ బాడీ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు ద మైండ్.
1: ప్రతి దేహమునందు కూడాను ప్రతి దేహమునకును ఈ మనసే ఆధారము, మనసే కారణము.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఫర్ ఎవ్రీ బాడీ, దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద కాజ్ అండ్ దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద బేస్.
1: నీరు లేని పంట యొక్క ఆస్తిక్యము
0: position of a field without having water
1: mithya swarupamai undunu,
0: just as it is going to be something like a delusion.
1: Atulane
0: in the same
1: manasulo enetunti manavattamu manava sthiti ee vidhame enetunti astitvamto koodi untuntadi.
0: The same thing is going to be the state of a person who doesn't have a mind.
1: మనసే లోక వ్యవహారమునకు కార్యకలాపములకు విలాపములకును మూలాధారము.
0: మైండ్ ఇస్ ద వెరీ బేసిస్ ఫర్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్, బి ఇట్ ఫర్ హిస్ ప్లెజర్ ఆర్ బి ఇట్ డన్ ఫర్ హిస్ డ్యూటీ.
1: ఇందులో ఉపాధ్యాయుడు లేని గుడి మడి, దేవుడు లేని గుడి, కరెంటు లేని వైరు, నీరు లేని పైరు ఈ విధంగా నిరర్థకమో

0: మనసు లేని మానవత్వం కూడాను మరణించిన జీవితమే.
1: జస్ట్ యాజ్ దేర్ కెనాట్ బి ఏ స్కూల్ వితౌట్ ఏ టీచర్, ఏ టెంపుల్ వితౌట్ గాడ్, ఏ ఫీల్డ్ వితౌట్ వాటర్ ఈజ్ లైక్ ఏ మ్యాన్ వితౌట్ మైండ్.
0: కనుక ఇట్టి మనసుతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వంగా మార్చుకునవలనన్న మానవుని ప్రయత్నం కూడాను అత్యవసరం.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ సచ్ హ్యూమన్ నేచర్ ఇన్ టు డివినిటీ, ఇట్ ఈస్ నెసెసరీ దట్ యూ షుడ్ పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్.
0: లేని మానవత్వం కూడాను మరణించిన జీవితమే.
1: జస్ట్ యాజ్ దేర్ కెనాట్ బి ఏ స్కూల్ వితౌట్ ఏ టీచర్,

0: such human nature into divinity, it is necessary that you should put in some effort.
1: కాని సర్వసామాన్యముగా మానవుడు మనసు శరీరం నందు బంధింపబడినటువంటిదిగా భావిస్తున్నాడు.
0: Ordinarily, human beings tend to think that mind is imprisoned in the body.
1: కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం యొక్క క్షేమమునకై తన కాలమును తన కర్మను కూడాను వినియోగపరుచుకుంటున్నాడు.
0: That is the reason why man is utilizing all the time and action in order to give protection and to foster the body.
1: Dehame satyamu nityamani vishwasinchi dani nimittamai aneka vidhamulainatundi yokka prayatnamulu salputunnadu.
0: Believing that body is a permanent entity, body is going to last forever, he is making all the efforts to give protection and to
1: ఇట్టివాడు కేవలము అన్నపయ ప్రాణముని ఆశ్రయించి తన జీవితమును నిరర్థకము చేసుకుంటున్నాడు.
0: సచ్ పర్సన్స్ ఆర్ వేస్టింగ్ దర్ లైఫ్, బేసింగ్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ఫుడ్.
1: బుద్ధి అను విజ్ఞానమయమును ఆశ్రయించి ఆ విజ్ఞానమయము చేత మనోమయమును జయించినటువంటి వాడే విఘ్నుడు కాగలడు.
0: దట్ పర్సన్ కెన్ బి కాల్డ్ ఎ వైజ్ పర్సన్ who conquers and achieves wisdom by controlling his mind.
1: Atane prajnanavantudu.
0: Such a person alone can be considered and described as a wise person.
1: Ee prajnana tattvam anetundi satsankalpamulo chetane erpadutundi.
0: Only by good thoughts one would be able to get that kind of wisdom.
1: Satsankalpamule manavuniki pradhanamainatundi aasti.
0: The most important property for any human being is his own good thoughts.
1: ఈ సత్సంకల్పములు సామాన్యమైనటువంటివి కాదు.
0: These good thoughts cannot be considered very casually.
1: ఇవి చాలా బలమైనటువంటివి.
0: These are all very powerful.
1: చాలా పవిత్రమైనటువంటివి.
0: These are all sacred.
1: చాలా దివ్యమైనటువంటివి.
0: These are all very divine.
1: భవ్యమైనటువంటివి, నవ్యమైనటువంటివి.
0: These are all great and having a lot of power and impact.
1: వీటిని మనము ఏ విధముగా ఉపయోగించుకుందామో ఆ విధమైనటువంటి ఫలితమును అందిస్తుంది.
0: These are going to give the results depending upon how we make use of these good thoughts.
1: ఇలాంటి సత్సంకల్పములు సమయమును పురస్కరించుకొని సత్సంగముల చేత అవి అభివృద్ధి నొందుతూ ఉంటాయి.
0: దీస్ గుడ్ థాట్స్ వుడ్ డెవలప్ దెమ్సెల్వ్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యుయేషన్.
1: మనసనగా కేవలం తెల్లటి కాగితం వంటిది మాత్రమే కాదు.
0: మైండ్ ఈ కెనాట్ బి మియర్లీ కంపేర్డ్ టు ఎ వైట్ పేపర్.
1: అనేక జన్మల సంస్కారములను కర్మల యొక్క ముద్రను కూడి ఉంటుంటుంది ఈ మనసు.
0: మైండ్ is a result of the tendencies cultivated over a number of births.
1: Idi aatma yokka pratibimbanga nirupistu untadi.
0: This can be even taken as a reflection of aatma.
1: Manaku ee lokamulo chaala adhikamainatundi aasti emanaga ee aatma tattvame.
0: The principle of aatma or the aatma tattva is really a very important.
1: The richest wealth is ఆత్మన్ అన్నాడు.
0: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అలో.
1: ఇట్టి ఆత్మతత్వాన్ని మనం గుర్తించడము చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్ ఆత్మతత్వ.
1: ఆత్మ ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ మానవ అన్నారు.
0: ఆత్మ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్.
1: మనిషి మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ ఆత్మ అన్నారు.
0: మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ.
1: కనుక మనసే రెండింటికి మూల కారణము.
0: దేర్ఫోర్ మైండ్ ఈజ్ ది బేసిస్ ఫర్ బోత్.
1: ఈ రెండింటికి మాత్రమే కాదు, సృష్టికే మూల కారణం మనసు.
0: మైండ్ ఈజ్ నాట్ మియర్లీ ది బేసిస్ ఫర్ బోత్ దీస్ ఫ్యాక్టర్స్. ఇన్
1: సర్వస్వమునకు మూల కారణం మనసే.
0: It is the basis for the entire creation and for all the things in the world.
1: Kanukane maniyeva manushyanam karanam bandham ochi unnaru.
0: It is in this context it is said mind is responsible for

0: ఆర్ లిబరేషన్ యాజ్ వెల్ అస్ బాండేజ్.
1: ఈ స్థితిగతులకు ఏమాత్రం కూడాను ఇది లొంగదు.
0: ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు బి కంట్రోల్డ్ బై ది సర్కమ్స్టాన్సెస్.
1: ఎట్టి పరిస్థితులు ఏం కూడాను మానవుని ఎందు సత్సంకల్పమే ఉండినా అతని యొక్క జీవితము దివ్యమైనటువంటి జీవితంగా ఉంటుంటుంది.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్, ఇఫ్ మ్యాన్ హ్యాస్ గుడ్ థాట్స్ హిజ్ లైఫ్ వుడ్ బి హ్యాపీ.
1: కనుక ప్రతి మానవుని ఎందు కూడాను సత్సంకల్పం అనేటువంటి దానిని విచారించి దాని యొక్క విషయమును గుర్తించుకుని వర్తించడం అత్యవసరము.
0: ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ గుడ్ థాట్స్ ఆర్ ప్రాపర్లీ
1: ఎంప్లాయ్డ్. ప్రతి మానవుడు కూడాను సంకల్పం యొక్క శాస్త్రమును దాని యొక్క పనులను తూచ విశాలమైన భావంతో విచారించవలసి వస్తుంది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ఎన్క్వైర్ హౌ ది థాట్స్ సెండ్ దేర్ కమాండ్స్ అండ్ దేర్ కంపల్షన్.
1: ఇట్టి సత్సంకల్పమునకు సత్సంగం అవసరం.
0: ఫర్ గుడ్ థాట్స్ గుడ్ కంపెనీ ఈజ్ ఎసెన్షియల్.
1: ఈ సత్సంగము చేత తనకు పురముండినటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం చేసి సత్సంకల్పములను ప్రోత్సహింపు చేస్తాయి.
0: బై గుడ్ కంపెనీ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది బ్యాడ్ థాట్స్ దట్ మే బి బాదరింగ్ యూ అండ్ యూ కెన్ డెవలప్ గుడ్ థాట్స్.
1: అనేక గ్రంథములు యందు అనేక ఆదర్శములను అనేక ఉపమానములతో కూడాను బోధిస్తూ వస్తున్నాయి.
0: క్వైట్ ఎ ఫ్యూ టెక్స్ట్ టీచ్ దీస్ థింగ్స్ విత్ గుడ్ ఐడియల్స్ అండ్ విత్ గుడ్ ఇల్లస్ట్రేషన్స్.
1: రత్నకారుడు ఒక హంతకుడు.
0: రత్నాకర్ వాస్ ఎ మర్డరర్.
1: పాఠశాలలను అనేక విధములుగా హింసించి వారి ద్వారా అపహరించినటువంటి యొక్క ధనమును తన కుటుంబ పోషణకై వినియోగించుకునేటువంటి వాడు.
0: అమౌంట్స్ విచ్ యూస్ టు టేక్ అవే ఫ్రమ్ ది ట్రావెలర్స్ యూస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ హిస్ ఫ్యామిలీ యాక్టివిటీ.
1: అట్టి రత్నకారుడు సప్తర్షుల యొక్క సంపర్కము చేత తన యొక్క దుర్భావములను దుశ్చింతలను దూరము చేసుకుని తద్వారా తాను ఆదికవి అయినటువంటి వాల్మీకిగా మారుతూ వచ్చాడు.
0: సత్య రత్నకారుడు హీ బికేమ్ వాల్మీకి అన్ అకౌంట్ ఆఫ్ హిస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెవెన్ రిషీస్ సప్తర్షీస్.
1: ఇతను కేవలము ఒక ఆదికవి మాత్రమే కాకుండా వ్యాసకవి కూడాను సమానుడుగా కూడాను నిరూపించుతూ వచ్చింది.
0: హీఈస్ నాట్ మియర్లీ ది ఏన్షియంట్ పోయట్, హీ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వల్ టు వ్యాస.
1: సప్తర్షులు కూడాను ఈ ఆది కవిని లోకదాత వాల్మీకి అని లోకదాత భగవంతుడని కూడాను దానిని బోధిస్తూ వచ్చారు.
0: సప్తర్షి ఈస్ డిస్క్రైబ్డ్ దిస్ ఫస్ట్ పోయట్ యాజ్ a person who is a blessing to the world.
1: Inka buddhuni kalamunandu angulikarudu itu maha durmargudu.
0: Another example is the example of angulika who was during the days
1: itanu kudanu ee ratnakarunu vale vaatasarunu himsinchi vaari dwara aneka rakamainatvanti yokka dhanamunu progu chesukoni inta maatramu se వారిని వదలక వారి అంగుష్టములను ముకుందను కత్తరించి వాటిని హారముగా ధరించేటువంటి ఒక క్రూరుడు.
0: అంగులీక వాజ్ సచ్ ఎ క్రూయల్ పర్సన్ దట్ హి యూజ్డ్ టు వేలే ది పీపుల్ రాబ్ దెమ్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అండ్ కట్ దేర్ థంబ్స్ అండ్ యూజ్డ్ టు పుట్ ది థంబ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ రౌండ్ హిస్ నెక్.
1: కానీ అట్టి క్రూరుడైనటువంటి యొక్క అంగులీకరుడు బుద్ధుని యొక్క సంపర్కము చేత తాను సాధకుడుగా మారిపోయాడు.
0: బై ది అసోసియేషన్ అండ్ కమింగ్ కాంటాక్ట్ విత్ బుద్ధ సచ్ ఎ క్రూయల్ పర్సన్ యాజ్ అంగుళీక బికేమ్ ఎ గ్రేట్ పర్సన్.
1: జగాయి మాదాయి అనేటువంటి వారు మరొక తెగకు సంబంధించినటువంటి వారు.
0: జగాలి అండ్ మాతాలి ఆల్సో మే బి డిస్క్రైబ్ టు దిస్ పర్టికులర్ కేటగిరీ.
1: వీరు కూడాను ఇట్టి క్రూర కృత్యముల చేత జీవించుతూ వచ్చేటువంటి వారు.
0: దే ఆల్సో యూస్ టు లివ్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ క్రూయల్టీ.
1: చైతన్యుని యొక్క సంపర్కము చేత వారు పరమభక్తులుగా మారి వారి భజన యందు నృత్యమునందే వారి కాలమంతా కూడాను అంకితం చేసుకుంటూ వచ్చారు.
0: బై కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ చైతన్య అండ్ బై హిస్ అసోసియేషన్ దే ఆల్సో వర్ ట్రాన్స్ఫార్మ్ అండ్ దే స్పెండ్ దర్ ఎంటైర్ లైఫ్ డాన్సింగ్ గివింగ్ పర్ఫార్మెన్స్.
1: యుగ యుగమునందు కూడాను తత్పురుషుల యొక్క సంగము చేతను సంపర్కము చేతను వారి ఎందున్నటువంటి దుర్భావములను దుర్గుణములను దురాలోచనలను దూరము గావించుకుని సద్భావములను సచ్చింతనను సత్వర్తనను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: ఏజ్ ఆఫ్టర్ ఏజ్ దిస్ ఇస్ ఎ స్టోరీ. పీపుల్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ గ్రేట్ సోల్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ది బికేమ్ ఎక్సలెంట్ ఐడియల్స్ అండ్ మోడల్స్.
1: కనుక ఈ సత్సంకల్పములకు మూల కారణము సత్సంగం యొక్క ప్రభావమే.
0: ఫర్ డెవలపింగ్ గుడ్ థాట్స్ వన్ వాజ్ గెటింగ్ టచ్ విత్ గుడ్ కంపెనీ.
1: కేవలం ఎప్పుడు ఏ చరిత్ర ఎందు వ్రాయగలిగినటువంటి యొక్క కేవలం ఆధారములు మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ ద ఇన్సిడెంట్స్ విచ్ హ్యావ్ బీన్ టోల్డ్ విచ్ ఆర్ హిస్టారికల్ అండ్ ఏన్షియంట్.
1: ఎట్టి స్థితిగతులు ఎందు కూడాను సత్సంకల్పం అనేటువంటిది ఏనాటికైనా పూర్ణ స్వరూపాన్ని పొందుతుంది.
0: ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ వాట్ ఎవర్ ఈట్ బీ గుడ్ థాట్స్ ఆర్ మెనీ ఎ టైమ్ వెరీ సటిల్.
1: తమిళ రాజ్యము లోపల
0: ఇన్ తమిళనాడు
1: ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక బీద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు.
0: దేర్ వాస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ బ్రాహ్మిన్స్ హూ ఆర్ వెరీ పూర్ లివింగ్ ఇన్ తమిళనాడు.
1: ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు.
0: డ్యూరింగ్ దోస్ డేస్ వన్ పూర్ పర్సన్ హ్యాడ్ ఎ సన్.
1: ఆ పిల్లవాడు పెరుగుతూ రాగా ఆ సమయం లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది.
0: డ్యూరింగ్ దోస్ డేస్ గాంధీజీస్ సత్యాగ్రహ మూవ్మెంట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ దిస్ పర్టికులర్ పర్సన్ వాజ్ గ్రోయింగ్ అండ్ హీ బికేమ్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూవ్మెంట్.
1: అతను కేవలము ఏదో బారిస్ట్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు.
0: ఇన్ ద విలేజ్ ఆఫ్ దోస్ డేస్ not really understanding that what barrister stands for, they were thinking that Mahatma Gandhiji was a lawyer. He had taken an oath to free the country from its slavery.
1: Okanadu talli kumarunni daggara unchukoni edo kathalu cheptunnattu samayam lopala nayana neevu kuda nu gandhi vale lawyer chadivi mana bidavari badallanta kuda nu tappinchadaniki tagina prayatnam cheyyala. అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది.
0: ది ఫాదర్ ఆఫ్ ద పూర్ చైల్డ్ టుక్ హోల్డ్ ఆఫ్ ది చైల్డ్ అండ్ జస్ట్ సెడ్ దట్ లైక్ మహాత్మా గాంధీ యూ షుడ్ ఆల్సో బికమ్ ఎ లాయర్ అండ్ షుడ్ ఆల్సో స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ సర్వింగ్ ద పూర్ సర్వింగ్ ద కంట్రీ.
1: ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
0: ఆఫ్టర్ లిజనింగ్ టు మదర్స్ వర్డ్స్ దట్ పర్టికులర్ బాయ్ ఆల్సో టుక్ ఎ రెజల్యూషన్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దట్ హీ షుడ్ ఆల్సో గ్రో ఇన్ టు ఎ యూత్ అండ్ టేక్ అప్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్ సాల్వ్ దెమ్ అండ్ సర్వ్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్.
1: ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పమును పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ బిఎల్ లోపల చేరాడు.
0: విత్ దీస్ గుడ్ థాట్స్ హీ జాయిన్ బిఎల్.
1: కానీ అతని ఇంటి యందు ద్వీపములు లేవు.
0: హీ వాజ్ సో పూర్ దట్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ ఈవెన్ ఎ ల్యాంప్.
1: వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు.
0: Sitting in the street light, He used to read in the street lamps and took the examination.
1: తన జీవితంలో అనేక దినములు పస్తు ఉండేటువంటి వాడు పాపం.
0: A number of days he used to fast for want of
1: అతని స్థితిగతులు చూస్తే చాలా దీనంగా ఉండేటువంటివి.
0: His condition was rather pathetic.
1: రేపటి దినం పరీక్ష అనగా ఆనాడు రాత్రి వీధి దీపముల ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు, కాని నిద్ర వచ్చింది.
0: The night before the examination was to commence, he sat in the street light and he fell asleep while reading.
1: అయ్యో, ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు.
0: He did not have even sufficient money to have a cup of coffee in order to free himself from sleep.
1: ఈనాటి వలె కాఫీ కప్పు ఏదో ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, ఆనాడు ఒక నయా పైస.
0: The coffee never used to cost those days as much as it is today, like a rupee. It was only a paise.
1: కనుక ఆ పైసా కూడాను అతని దగ్గర లేదు.
0: He did not have even that much of money, even a pai.
1: ఏదో కొళాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు.
0: He went, drank a cup of water, wiped his eyes with water, came back to the street light and sat down.
1: ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు.
0: He underwent these kind of troubles and problems and he passed his law examination.
1: కాని తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణ క్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుకుండాలి.
0: ఎవ్రీ మోమెంట్ హీ వాజ్ రిమెంబరింగ్ హిస్ గుడ్ రెజల్యూషన్ అండ్ థాట్ అండ్ హీ నెవర్ ఫర్గాట్ హిస్ గుడ్ రెజల్యూషన్ ఈవెన్ వన్స్.
1: ఏదో చిన్న చిన్న లాయర్ తో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు.
0: ఆఫ్టర్ పాసింగ్ ది ఎగ్జామినేషన్ he began going to the courts of law with small lawyers and learning the methods of argument in the courts of law.
1: Aithe itaniki bhagavantuni paina chaala vishwasam,
0: but one thing he had was implicit and great faith in God.
1: Naaku kashtamulu kaani sukhamulu kaani evichinappatikini bhagavantudu naa manchi kosame istadu anetuvanti bhavamu atanlo deerghanga undeyakunte.
0: He had a firm faith and belief that be it difficulties, problems or joy, whatever comes his way is given by God to him for his own good.
1: Tana mitrulu evaraina athaniki ee paristhitini chusi ayyo emi niki durgati vattindi bhagavantunu daya leda ante taanu cheppetunti vaadu. God has everything for our own good anetunti vaadu.
0: If any friend approached him and just sympathized with him and said, does not God have any sympathy for you? He used to say that whatever God does is for my own good.
1: Inta vishwasamato paatu aa satyankapam kuda cheratam chetane athi yokka jeevitham chaala goppa maarpunuku vachindi.
0: As he had not merely good resolution, along with that good thought, he had also faith in God. Therefore, he made good progress.
1: Swatantram vachina tachaname.
0: After getting independence,
1: మద్రాస్ హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు.
0: He was appointed as the Chief Justice for Madras High Court.
1: ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరియైనటువంటి యొక్క నీతి నిజాయితీలను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు.
0: The higher authorities took note of his extraordinarily good behavior, his integrity and character.
1: Atane Muthuswami Iyer.
0: That person is none other than Muthuswami Iyer.
1: Ee Muthuswami yokka sthitigathulu badalu e vidhanga undeyatundi ee satsankalpam yokka prabhavam chetanu tana yokka daiva vishwasam chetanu talavane talampuga taanu high court ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి.
0: ఆల్దో హిస్ అర్లియర్ డేస్ వర్ సో బ్యాడ్, అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్, హీ అన్ఎక్స్పెక్టెడ్లీ బికేమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్. దిస్ లుక్స్ లైక్ ఎ డ్రీమ్.
1: ఈ విధంగా భక్తి, దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులం అవుతాం.
0: వీ వుడ్ గెట్ ది అథారిటీ అండ్ ది కెపాసిటీ టు అచీవ్ ఎనీథింగ్ ఇఫ్ వీ హ్యావ్ గుడ్ థాట్స్ అండ్ డివోషన్ టు గాడ్.
1: ఇదే విధంగా విదేశములు ఎందు కూడాను బజార్లో బూట్సులు కంతా కూడాను పాలిష్ వేస్తూ న్యూస్ పేపర్లు అమ్ముకుంటూ,
0: ఇన్ ద సేమ్ వే ఇన్ ఫారిన్ కంట్రీస్ దేర్ ఆర్ పీపుల్ హూ యూస్ టు సెల్ న్యూస్ పేపర్ అండ్ హూ యూస్ టు
1: కాపీ హోల్డర్ లోపల తట్టలు కడుగుతూ ఉండేటువంటి యొక్క వ్యక్తులు వారి యొక్క సంకల్పము చేతనే, సత్సంకల్పములు వారి యందు అభివృద్ధి గావించుకోవటం చేతనే వారు గొప్ప రైటర్స్ గా మారుతూ వచ్చారు.
0: ఆల్దో దేర్ కండిషన్స్ ఫర్ సచ్ స్టిల్ అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ దే ఆక్యుపైడ్ వెరీ హై పొజిషన్స్ లేటర్ ఇన్ లైఫ్.
1: గొప్ప విద్యావంతులుగా కూడా మారారు.
0: దే ఆల్సో బికేమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: వారి జీవితాన్నంతా కూడా తత్రపత్రం చేతను, సత్కార్యముల చేతను సార్థకం గావించుకున్నారు.
0: దే శాంక్టిఫైడ్ దేర్ లైఫ్ బై గుడ్ థాట్స్ అండ్ గుడ్ యాక్షన్.
1: అదే ఇంగ్లాండ్ లోపల కవర్ల పైన అడ్రస్సులు రాసి ఇస్తూ జీవిస్తూ వచ్చేటువంటి వాడు ఒక వ్యక్తి.
0: దేర్ వాజ్ వన్ పర్సన్ హూ యూస్ టు యూటిలైజ్ హిస్ టైమ్ ఇన్ రైటింగ్ ది అడ్రస్సెస్ ఆన్ ది కవర్ అండ్ ఈక్ అవుట్ హిస్
1: లైఫ్. ఏదో కొన్ని నయా పైసాల వంటిది ఆనాడు షిల్లింగులు.
0: ఇన్ దోస్ డేస్ దే యూస్ టు కలెక్ట్ స్మాల్ ఫీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సమ్ షిల్లింగ్స్.
1: దానితోనే తన కడుపును నింపుకుంటూ ఒక్కొక్క దినం పస్తు పరుండుతూ ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చాడు.
0: యూస్ టు ఈక్ అవుట్ హిజ్ లైవ్లీహుడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్ సమ్ టైమ్స్ ఫాస్టింగ్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ అండ్ బట్ సమ్ హౌ హీ లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్.
1: ఆ కవర్లు రాసి వారికి ఇచ్చే సమయంలో
0: వైల్ హ్యాండింగ్ ఓవర్ ద కవర్స్ ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్సెస్ హీ యూస్ టు
1: దైవము నిన్ను ఆశీర్వదించుగాక అని చెప్పేటువంటి వాడు.
0: హీ యూస్ టు సే మే గాడ్ బ్లెస్ యూ.
1: ఇంతే కాకుండా మరికొంత కాలం లోపల చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తూ వచ్చేటువంటి వాడు.
0: నాట్ మెయిన్లీ దాట్, ఆఫ్టర్ సమ్ టైమ్ వాజ్ స్పెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ హీ యూస్ టు గివ్ ట్యూషన్ టు స్మాల్ చిల్డ్రన్.
1: ఆ పిల్లల్ని ఇంటికి పంపించే సమయంలో వారికి కూడా ఈ విధంగానే ఆశీర్వదించి పంపించేటువంటి వాడు.
0: హీ యూస్ టు
1: గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
0: హీ యూస్ టు ఆఫ్టర్ మే గాడ్ బ్లెస్ యూ whenever he sent those children also out of the tuition is over.
1: Thana sankalpamlu kudanu yenaatikaina naaku ee vidhangane jeevitham undadu, munduku bhagavantudu naaku unnatamainaatundi uttamamainaatundi sthanamlo cherchi naa cheta sevalu cheyinchagaladu aneetundi gaadhamainaatundi satsankalpam kudanu undeetundi.
0: He had a firm belief in good thoughts and he was hoping that God would bless him with all the prosperity and with a good position sometime later in life.
1: Tanu tuition cheppetunte pillalakante kodanu trust in God ani mottamotta cheppetunte vaadu.
0: To those children to whom he used to give tuition, he used to say in the very first instance, trust in God.
1: Intati gaadhamainatunte vishwasam kalinatunte vyakti.
0: The person was one who had such implicit and firm strong faith.
1: అలాంటి వాడు తిరిగి తాను సంకల్పించినట్టుగానే ఒకనొక దినము బ్రిటిష్ దీనికి ప్రైమ్ మినిస్టర్ గా అయ్యాడు.
0: దట్ పర్సన్ బై హిజ్ ఓన్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ రెజల్యూషన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్.
1: అతని జేమ్స్ మెక్డోనాల్డ్ అని.
0: దట్ పర్సన్ ఇస్ జేమ్స్ మెక్డోనాల్డ్.
1: ఈ మెక్డోనాల్డ్ అనేటువంటి వాడు ఏ కవర్ల పైన అడ్రస్ రాస్తున్నటువంటి వాడు, ఏ ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఎటువంటి యొక్క ప్రాప్తి ఉండాలి, ఎటువంటి దైవానుగ్రహం ఉండాలి, ఎలాంటి సత్సంకల్పం ఉండాలి.
0: యూ కెన్ ఇమాజిన్ వాట్ ఎక్స్ట్రాడినరీ గాడ్స్ గ్రేస్ అండ్ వాట్ గుడ్ థాట్స్ అండ్ వాట్ గుడ్ రెజల్యూషన్స్ హీ వుడ్ హావ్ హ్యాడ్ ఫర్ బికమింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్.
1: కనుక దైవ విశ్వాసము మనిషి యొక్క సత్సంకల్పము రెండూ చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ గా ఉంటుంది, తద్వారా ఎంతైనా ఫలితాన్ని మనము సంపాదించుకోవచ్చు.
0: ఇఫ్ వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఇఫ్ వన్ హ్యాస్ గుడ్ థాట్స్ ఇట్ విల్ బి సంథింగ్ లైక్ నెగటివ్ అండ్ పాజిటివ్ కమింగ్ టుగెదర్ లీడింగ్ టు సక్సెస్ఫుల్ లైఫ్.
1: మానవుని యొక్క స్థితిగతులు మనం ఏమాత్రం కూడా విచారించటం లేదు.
0: We are not properly inquiring or looking into the circumstances in which people are placed.
1: మానవుడు దేహ నిర్మాణం యందు మాత్రమే కాకుండా మేధాశక్తి యందు కూడాను కుడము యందు గల జీవరాశులన్నింటికంటేను చాలా శ్రేష్టమైనటువంటి వాడు.
0: Man is sacred compared to all the other living beings on earth, be it in terms of the physical body or intellectual capacities.
1: తాను సంకల్పిస్తే తనకు చేత కానటువంటిది ఏమాత్రమూ లేదు, ఉండదు.
0: If only he thinks properly and takes a resolution, there is nothing which he cannot achieve.
1: సంకల్పం మాత్రం చేత విశ్వాన్ని తన వశము గావించుకోగలడు.
0: By a proper resolution, he can get a control over the entire world itself.
1: కానీ ప్రాకృతికంగా మానవుడు చాలా దుర్బలుడు.
0: But by nature, man is also weak.
1: అతని యొక్క జీవితము చాలా ఒక అవధిలో ఉండేటువంటిది, పరిమితిలో కూడినటువంటిది.
0: మ్యాన్స్ లైఫ్ ఈజ్ బౌండ్ బై సర్టన్ లిమిటేషన్స్, బై సర్టన్ లిమిట్స్.
1: ఎంత మేధావి అయినప్పటికీ తాను తన యొక్క జీవితము ఒక పరిమితిలో ఉండేటువంటిది అనేటువంటి విషయాన్ని మాత్రము మరువకూడదు.
0: వాట్ ఎవర్ హై పొజిషన్ ఆర్ intellectual attainment he may have, a person should never forget that he is subject to certain limits.
1: ee parimitamainaatvanti yokka jeevitham nande tana yokka pavitramaina medha shaktini upayoga petti taginaatvanti aadarshavantuduga maarali.
0: Even with all the limits that a man has, he has to use his intelligence and become an ideal person.
1: ఈ యొక్క పరిమితంతో కూడినటువంటి ఈ జీవితమునందే తన యొక్క మేధాశక్తిని ఉపయోగపెట్టకున్నా ఈ మేధాశక్తి నిరుపయోగమైపోతుంది.
0: ఇఫ్ హీ డస్ నాట్ యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ ఈవెన్ ఇన్ అ లైఫ్ విచ్ ఇస్ బౌండ్ ఆర్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ లిమిట్స్, ఇట్ వుడ్ బికమ్ యూజ్లెస్.
1: ఈనాడు మేధాశక్తిని మనం దుర్వినియోగపరుస్తున్నాం.
0: బట్ టుడే ఇంటెలిజెన్స్ ఇస్ బీయింగ్ మిస్యూస్డ్.
1: సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడం లేదు.
0: It is not being used in the proper way.
1: సరైన రీతిగా దీనిని అర్థం చేసుకోవటం లేదు.
0: పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ యాస్ టు హౌ టు మేక్
1: ఏదో తెలివితేటలు కలవని చెప్పి తాము ఒక విధమైనటువంటి యొక్క అపమార్గంలో దీన్ని ప్రవేశపెడుతున్నాడు.
0: బై థింకింగ్ దట్ హీస్ టూ క్లవర్, హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
1: కారణము అతని యందు సత్సంకల్పములు లేకపోవటమే.
0: ది రీజన్ ఇస్ వై హీస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ ఈస్ he doesn't have good thinking, good thoughts.
1: ee satyankamulu yokka prabhavamu chaala unnatamainatundi.
0: The impact and the effect of good thoughts is rather very high.
1: kevalamu tana swarthamu saprayojana nimittamai ee medha shaktini upayogapadutunnadu nedu manavudu.
0: Man of today is making use of all his intelligence for his own selfish purposes.
1: kanukane tana medha shakti undinappatikini దానికి తగినటువంటి యొక్క ప్రయోజనమును పవిత్రతను మానవుడు అందించలేకపోతున్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ సెల్ఫిష్ థింకింగ్ హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు పుట్ ది ఇంటెలిజెన్స్ టు గుడ్ పర్పసెస్ అండ్ టు అచీవ్ గుడ్ రిజల్ట్స్.
1: స్వార్థము సప్రయోజనము మితిమీరిపోవటం చేతనే తన యొక్క చేష్టలు అన్నీ కూడాను అపమార్గమును అనుసరిస్తూ ఉన్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ విచ్ మ్యాన్ హ్యాస్, all the actions are taking a wrong path and a wrong direction.
1: Inaati prati manavuni adugu kudalu dharmamu tapputunnadi.
0: Every man is stepping out of the path of dharma.
1: Prati aacharana kriya roopa shunyam ayipothundadi.
0: Every deed is not done properly.
1: Prati aalochanalonu duradrushti nashinchipothundadi.
0: In every thought he is missing the long range perspective.
1: ప్రతి ఆశ దురాశగా మారుతుండాలి.
0: ఎవ్రీ డిజైర్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్.
1: తన చూపులోనేటువంటి ప్రేమరహితమవుతుండాలి.
0: హిజ్ విజన్ ఈజ్ డివైడ్ ఆఫ్ లవ్.
1: తన యొక్క వాక్కు సత్యమునకు దూరం అవుతుండాలి.
0: హిజ్ వర్డ్స్ ఆర్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ ట్రూత్.
1: నైతిక విలువ దినదినములకు జారిపోతుండాలి.
0: ది మారల్ వాల్యూస్ ఆర్ గెటింగ్ డిగ్రేడెడ్ డే ఆఫ్టర్ డే.
1: కేవలం కులమత ద్వేషములు రెచ్చగొడుతుండాలి.
0: డే ఆఫ్టర్ డే ది క్వారల్స్ బిట్వీన్ ఆన్ ది బేస్ ఆఫ్ ది క్యాస్ట్ ఆర్ మల్టిప్లైయింగ్ అండ్
1: ప్రాంతీయ దురభిమానములు ప్రాంతీయ దురభిమానములు
0: పెరోషియలిజం
1: బంధు ప్రీతి
0: అండ్ లవ్ ఆఫ్ హిజ్ ఓన్ రిలేటివ్స్
1: ఇది కేవలము మారణ హస్తాలుగా మారుతూ ఉన్నాయి.
0: దిస్ ఆర్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్.
1: మానవుని యందు ఉండేటువంటి చైతన్యం చల్లబడుతూ ఉండాలి.
0: The only capacity and energy which man has
1: అసూయలు
0: ది హేట్రెడ్ యాంగర్ అండ్ జెలసీ ఆర్ ఎక్సీడింగ్
1: ఇది కేవలం అవధి తప్పి
0: దే ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్
1: స్వేచ్ఛాధిహారం సల్పుతున్నాయి.
0: దే ఆర్ బికమింగ్ అన్బ్రిడిల్డ్
1: పాప భీతికి బదులు పాప ప్రీతిగా మారుతుండాలి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ సిన్ దెర్ ఇస్ లవ్ ఆఫ్ సిన్
1: ఆధ్యాత్మికమన్న ఆశాస్పదంగా చూస్తున్నారు.
0: పీపుల్ ఆర్ లుకింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఫన్ అట్ స్పిరిచువాలిటీ.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: మానవుడు కేవలము లౌకికమును భౌతికమును ఆశించి వాటిని విశ్వసించి
0: మ్యాన్ ఈస్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ఫిజికల్ నేచర్ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
1: నీతి నిజాయితీలను కోల్పోవటమే.
0: హీఈస్ గివింగ్ అప్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ.
1: మనసు యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మశక్తిని కూడా తాను గుర్తించుకోలేకపోవటమే.
0: హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాఆర్డినరీ పవర్ దట్ హిజ్ ఓన్ మైండ్ అండ్
1: దుస్సంకల్పముల యొక్క ప్రభావమే.
0: దిస్ ఇస్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ హీ ఇస్ ఇండల్జింగ్ ఇన్.
1: దురాశల యొక్క చేష్టలే.
0: హీ ఎక్స్ట్రాఆర్డినరీ గ్రీడ్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
1: మానవుని మానవుడే చంపుకునేటువంటి యొక్క పరిస్థితికి ఈనాడు దిగజారిపోయింది.
0: వీ హావ్ కమ్ టు ఏ సచ్ ఎ డిగ్రేడెడ్ స్టేట్ వేర్ఇన్ మ్యాన్ ఇస్ ట్రైయింగ్ టు కిల్ అనదర్ మ్యాన్.
1: మానవునికి మధ్య పచ్చి గడ్డి వేసిన కిందను భగ్గుమని మండేటువంటి పరిస్థితిగా ఉంటుండాలి.
0: ద హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఇస్ సచ్ దట్ ఈవెన్ ఇఫ్ యు పుట్ గ్రీన్ గ్రాస్ బిట్వీన్ ది టూ దట్ విల్ బి రిడ్యూస్డ్ టు యాష్.
1: ఈ ద్వేషములకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్?
1: సంకల్పములు సరియైనటువంటివి కాకపోవటమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద బ్యాడ్ థాట్స్ విచ్ ఈస్ ఇండల్జింగ్ ఇన్.
1: కనుక మానవుడు సత్సంకల్పములను పోషించుకోవటానికి ప్రయత్నించాలి.
0: ఇట్ ఇస్ దేర్ ఫోర్ మ్యాన్ హాస్ టు డెవలప్ గుడ్ థాట్.
1: ప్రభావశీలమైనటువంటి యొక్క ప్రాణశక్తితో ఇచ్చాశక్తి కూడినప్పుడే ఈ సంకల్పముల యొక్క ప్రభావము సరి అయిన స్థితిలో రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ ద విల్ పవర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ గుడ్ క్యారెక్టర్ హీ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: ఇచ్చాశక్తి పెరిగినప్పుడే
0: ఓన్లీ వెన్ హీ డెవలప్స్ విల్ పవర్
1: నిర్ణయ శక్తి
0: he will have the power to decide.
1: Medha shakti
0: he will have intelligence.
1: Vichchana shakti
0: he will have discrimination.
1: Grahana shakti
0: he will have
1: vaak shakti
0: comprehend.
1: Vaak shakti
0: he will have the capacity.
1: Alochana shakti
0: to think to
1: tuha shakti
0: and to imagine.
1: Ee sapta shaktilu kudanu ee ichcha shakti tho leenamai untuntayi.
0: All these seven types of power are associated with the will power.
1: Ee ichcha shakti ఈ అన్ని ఇచ్చల లోపల అన్ని ఆశల లోపల రాజు వంటిది.
0: దిస్ విల్ పవర్ ఈజ్ అండర్ కరెంట్ ఇన్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ద పవర్ అండ్ ద డిజైర్.
1: ఇచ్చాశక్తి పెరగవరనన్నా మనం ఏమి చేయాలి?
0: ఇఫ్ వీ హావ్ టు డెవలప్ విల్ పవర్ వాట్ ఇస్ ఇట్ దట్ విల్ హావ్ టు డూ?
1: కోరికలు తగ్గించుకోవాలి.
0: వీ హావ్ టు రెడ్యూస్ అవర్ డిజైర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక వ్యక్తి నేను సిగరెట్ తాగాలి అని ఇష్టమవుతుంది.
0: One person may have a desire to smoke a cigarette.
1: Let one coffee tagali, madhyapanam cheyagali ani.
0: It may be that he wants to have a cup of coffee or he wants to have a cup of alcohol.
1: Ilanti aasalu undinappudu vaatini manam visarjinchi,
0: if one has such a desire,
1: aa aasalanu manam adupulo pettukunnappudu,
0: one should control such kind of desire.
1: Vaati paina prasarinchutunnatvanti yokka shakti ichcha shaktilo leenamaipothundi.
0: If you can control such kind of desires, that controlled energy will join the will power.
1: మానవునికి ఒక 20-30 కోరికలు ఉన్నాయనుకోండి.
0: Let us assume that every man has 20-30 desires.
1: ఈ కోరికలు ఎన్ని తగ్గించుకుంటే ఆ కోరికలపై ప్రసరిస్తున్నటువంటి ఒక శక్తి ఇచ్చాశక్తితో లీనమై ఇచ్చాశక్తిని బలపరుస్తుంది.
0: If you want to reduce your desires, the power which would have gone to satisfy those desires will be available for developing the will power and they will strengthen the will power.
1: కనుక ఈ విధంగా ఇచ్చాశక్తిని అభివృద్ధి గావించుకుంటే ఇంద్రుడిగా కూడాను మారవచ్చు.
0: If you can develop the will power in this particular fashion, you can even
1: సంకల్పించుకున్నటువంటి దాన్ని విజయం చేయించుకోవచ్చు.
0: You can achieve anything that you want to achieve.
1: సర్వ విజయములకు కూడా ఇచ్చాశక్తియే కారణము.
0: ఫర్ ఆల్ దిస్ విక్టరీస్ ఇట్ ఇస్ ది విల్ పవర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే ఇట్టి రహస్యమును గుర్తించుకున్నటువంటి ప్రాచీన ఋషులందరూ కూడాను తాము వైరాగ్యము అనేటువంటి పేరుతో సర్వ ఆశలను సర్వ కోరికలను కూడాను అదుపులో పెడుతూ వచ్చారు.
0: రిషీస్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ హూ రికగ్నైజ్డ్ దిస్ కైండ్ దిస్ సీక్రెట్ దే ఫాలో ది పాత్ వేర్ ఇన్ దే గేవ్ అప్ ఆల్ ది అటాచ్మెంట్స్ దే డెవలప్ డిటాచ్మెంట్ అండ్ దస్ అచీవ్డ్ మెనీ థింగ్స్ అదర్వైజ్.
1: కోరికలు ఎంత తగ్గితే ఇచ్చాశక్తి అంత పెరుగుతుంది.
0: ది విల్ పవర్ విల్ డెవలప్ ప్రపోర్షనేట్ టు రిడక్షన్ ఇన్ యువర్ డిజైర్.
1: కనుకని మన వాంఛలను క్రమక్రమేణా కూడాను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should make an effort gradually to decrease our own desires.
1: ఈ ఇచ్చాశక్తిని మనము దైవం వైపును మరల్చాలి.
0: We should divert our will power towards God.
1: ఇచ్చాశక్తి ఉండి కూడాను మనము దైవం వైపును మరల్చకున్నా ఈ ఇచ్చాశక్తి నిరుపయోగమవుతుంది.
0: You may have will power. If you do not divert it towards God, it is a waste.
1: ప్రతి వ్యక్తి కూడాను ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక పనిముట్టుగా మనం అనుకుంటున్నాము.
0: We are considering every human being as an instrument.
1: Aithe ee panimuttu kudanu aa paniki taginatvantidiga undali.
0: Even if you consider him as an instrument, he should be suitable. The instrument must be
1: daani upayogapadeyanti vyakti manchi balasari ainappatikini
0: the person who uses the instrument he may be a very strong person.
1: Aa gaddaparayindu tootitaname lekapoyinappudu ee yokka balam kudanu nirupayogamaipothundi.
0: If the instrument is not proper one, if sharp. It does not have sharpness, then it would not be useful.
1: Ayokka panimuttu kudanu chaala balamainattidiganu chaala sootiyainattidiganu untundali.
0: Instrument must be not merely strong, it must be sharp.
1: Appude tana balam kudanu sadviniyogam avutundi.
0: Then only the person who uses it with his strength,
1: manavuni entu enta balam undinappatikini ఆ పనిముట్టు ఉండవలసిన రీతిగా ఉండకుండా పోయినా ఈ పనిముట్టుతో ఏమాత్రం కూడా నువ్వు పని జరపలేడు.
0: ద మ్యాన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ మే హ్యావ్ ఆల్ ది పవర్ అండ్ ది కెపాసిటీ ఇన్ హిమ్, బట్ ఇఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఈస్ నాట్ ప్రాపర్ వన్ అండ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ప్రాపర్ రిక్విజిట్ క్వాలిటీస్ దెన్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు.
1: అదేవిధంగా ఇచ్చాశక్తి చాలా బలవత్తరమైనటువంటిది అయినప్పటికీ,
0: ఇన్ ద సేమ్ వే ఆల్ దో విల్ పవర్ ఈజ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీస్,
1: తన యొక్క భావములు భగవద్భావములుగా మారకుండా ఈ ఇచ్చాశక్తి నిరుపయోగమైపోతుంది.
0: ఇఫ్ మ్యాన్ ఫీలింగ్స్ ఆర్ నాట్ డివైన్, దట్ విల్ పవర్ బికమ్స్ ఎ వేస్ట్.
1: కనుక మనం ఇచ్చాశక్తితో పాటు క్రియాశక్తిని, క్రియాశక్తితో పాటు జ్ఞానశక్తిని మనం పోషించుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ విల్ పవర్, వీ హ్యావ్ టు డెవలప్ ది కెపాసిటీ ఫర్ ప్రాపర్ యాక్షన్ అండ్ ఆల్సో హ్యావ్ టు డెవలప్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్.
1: ఈ విధమైనటువంటి రీతిగా సత్సంకల్పాలను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు మనం సాధించలేనటువంటిది ఏమాత్రము ఈ లోకంలో ఉండదు.
0: ఇఫ్ ఓన్లీ వీ కెన్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే, దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ యూ కెనాట్ అచీవ్.
1: సర్వమును సాధించవచ్చు,
0: వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: కనుక మన ఎందుకున్నటువంటి ఇచ్చాశక్తిని సత్సంకల్పములుగా మార్చుకోవాలి.
0: We have to therefore transform our will power into good thoughts.
1: Sankalpamulu yokka prabhavamu manishi chakkinappatikini sankalpamulu chakkechuntivi kaadu.
0: The thoughts are so powerful that even if man dies, the thoughts are not going to die.
1: Ivi amarathvamainatuntivi.
0: Thoughts may be described as immortal.
1: Amrutathvamainatuntivi.
0: They are having that capacity to last long.
1: కనుక సంకల్పములను సరైన సంకల్పముగా మనం పోషించుకోవాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ గుడ్ థాట్స్.
1: ఈ సంకల్పముల చేతనే మానవత్వం అనేటువంటి దానిని మనం పవిత్రము గావించుకోవాలి.
0: ఓన్లీ బై గుడ్ థాట్స్ వీ కెన్ శాంక్టిఫై అవర్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మానవత్వంలో ప్రధానంగా ఉండినటువంటి జీవతత్వమే ఈ యొక్క మనసు. మనిషి అనగా మనసే.
0: మ్యాన్ basically refers to mind.
1: Manasanaga sankalpamula yokka cheriki.
0: Mind means it is a conglomeration of
1: sankalpamulaga nityamu manam anubhavinchetundi yokka parinamame.
0: Thoughts refer to the things which we enjoy in day to day life.
1: Kanuka jeevithamanta ikkudunu ee sankalpam cheta nindi untunnatundi.
0: Therefore life is full of thoughts.
1: Ee sankalpamulu sakramamainatundi kaaka ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇవి నిరుపయోగం లేదు.
0: వితౌట్ హ్యావింగ్ గుడ్ థాట్స్ వాట్ ఎవర్ సాధన యు అండర్టేక్ ఇట్ వుడ్ బి ఎ వేస్ట్.
1: అన్నిటికీ భగవత్ విశ్వాసం అత్యవసరం.
0: ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఈజ్ ఎసెన్షియల్.
1: భగవత్ విశ్వాసము లేక
0: వితౌట్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ బుక్స్ యు రీడ్
1: ఉపనిషత్తుల యొక్క భావాన్ని మనము అర్థం చేసుకున్నప్పటికీ
0: ఈవెన్ ఇఫ్ వి అండర్స్టాండ్ ఉపనిషత్తు
1: గీతాకారమును రోజనప్పటికీ
0: ఈవెన్ ఇఫ్ వి చాంట్ గీత
1: బ్రహ్మసూత్రమును మింగినప్పటికీ
0: ఈవెన్ ఇఫ్ వి రిపీట్ బ్రహ్మసూత్ర
1: జపధ్యానములు సలిపినప్పటికీ
0: ఈవెన్ ఇఫ్ వి డూ జప అండ్ ధ్యానం
1: కేవలము ఒక దేహంతో ఆచరించినటువంటి యొక్క డ్రిల్లు వంటివి.
0: ఆల్ దీస్ విల్ బి సో మెకానికల్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రిల్ పర్ఫార్మ్డ్ బై ది ఫిజికల్ బాడీ అలోన్.
1: ఇవంతా కూడా కేవలం ఎక్సర్సైజ్ వంటివి.
0: దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
1: ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కొంతవరకు దేహభ్రాంతి మరింత అధికం కావచ్చు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ది అటాచ్మెంట్ టు ది బాడీ మే గ్రో ఆల్సో.
1: కనుక ఈ దేహముతో పాటు మన ఎందుకున్నటువంటి యొక్క భావములు కూడా నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
0: యు హావ్ టు ప్యూరిఫై బోత్ ది బాడీ అండ్ ఆల్సో ది మైండ్.
1: ఇది కేవలం ఒక్క భగవత్ విశ్వాసంతో తప్ప మరొక దాంతో ఇది శుభ్రం కాలేదు.
0: వీ కెన్ ప్యూరిఫై బోత్ బాడీ అండ్ మైండ్ ఓన్లీ బై హావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ బై నో అదర్ మీన్స్.
1: నమ్మకమును రెండు నయనమ్ములేని అంధులైన మనుషులు అవని ఎందు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఫెయిత్ హీస్ సంథింగ్ హీస్ రియలీ బ్లైండ్ పర్సన్.
1: తాను చూడగయున్న దైవము లేడకో.
0: ఇఫ్ హీ డస్ నాట్ సీ గాడ్ కెన్ యూ సే దట్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్.
1: తనకు లేడే కాని మనకు లేడా.
0: ఫర్ సచ్ ఎ పర్సన్ గాడ్ మైట్ నాట్ ఎగ్జిస్ట్ బట్ డస్ నాట్ గాడ్ ఎగ్జిస్ట్ ఫర్ అస్ హూ కెన్ సీ హిమ్.
1: కనుక మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు ఫాస్టర్ అవర్ ఓన్ ఫెయిత్.
1: దైవమే లేకుండినా
0: ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్ ఎట్ ఆల్
1: ఈ ప్రకృతి యొక్క చిత్ర విచిత్రములంతా కూడాను ఎవరు చేయగలుగుతున్నారు.
0: ఆల్ దోస్ థింగ్స్ విచ్ హావ్ బీన్ taking place in a strange way in the nature, who is responsible for all these things to happen?
1: Kevalamu lakshalaadi nakshatramulanta kuda undinappatikini nera raalakunda untunnayi.
0: There are lakhs of stars but they are not dropping down to earth.
1: Lokala cheekatinanta kuda nu atamaatpe nimittamai suri chandradulnu deepamuluga pettukoni tippuchundaru.
0: By holding sun and moon as a lamps they are providing light to this earth.
1: Achulekane ee prithivi anetundi chakramu tirugutu untundali.
0: Without axle this earth is moving round and round.
1: Ee jeetabatyam kudanu andukokunda kudanu kadalakanta kudanu chakkani fanlanta vesi gaalini istunnadi.
0: Without paying, without receiving any salary, the wind god is providing breeze.
1: Anantamaina aakasham nelalalakunda akkada aapi untundedi evari valla.
0: Who is responsible for keeping the sky at a distance without falling it down on earth and causing harm? Ee
1: vichitramulanta kudanu evaru cheyagalugutunnaru?
0: Who is responsible for all these kind of strange happenings and events and
1: manavatitamainatunti yokka divyamainatunti yokka anubhutulu evaru andistunnaru?
0: Who is giving transcendental experiences for all the human beings the way
1: kanu annitikini terachaatu taandi teramundu prajalunchi taanu anni aadistunnadu?
0: God is behind the curtain but keeping the people before the curtain he is making them play the role.
1: Kanipinchinatvanti daniki tinipistu untadi kanipinchade kanipinchu jagattunu tinipistu untadi.
0: The one which is not visible is making all the visible things move.
1: Adi divya shakti.
0: That is
1: adi daiva shakti.
0: That is God's power.
1: Adi satya shakti.
0: That is the power of truth.
1: అదే ధర్మశక్తి.
0: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ధర్మ.
1: అదే ధర్మో రక్షతి రక్షితః.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్
1: ఆ ధర్మాన్ని రక్షించే నిమిత్తమై మనం సత్సంకల్పాలను పోషించుకోవాలి.
0: ఫర్ ప్రొటెక్టింగ్ ధర్మ వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: ఈ సత్య సంకల్పంలో మన యందు లేకుండా ధర్మ ఏవ హతో హంతి.
0: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ గుడ్ థాట్స్
1: ధర్మమును మనం హతం చేస్తాము కానీ ధర్మము మనల్ని హతం చేస్తుంది.
0: వీఆర్ గోయింగ్ టు డెస్ట్రాయ్ ధర్మ and such a state would also destroy us.
1: Kanaka ee naadu pavitramainatundi guru purnima.
0: Today is sacred guru purnima day.
1: Ee guru purnima vishayam anetundi gokaku chakkaga arthamayye reetiga meeku telipadu.
0: Gokak explained
2: the significance of Guru Purnima Day in a clear and a beautiful way.
1: ఏదో కొన్ని విధమైనటువంటి గ్రంథముల వల్లనో ఉపదేశముల వల్లనో మానవుని ఎందున్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం చేసుకుని ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని వెలిగించుకోవటం.
2: By reading the books and by listening to people, one would not be able to just free himself from ignorance.
1: అయితే ఏదో ఒక గురువును ఆధారంగా తీసుకుని
2: if one approaches a guru,
1: అతని సుబోధనల చేత
2: by his own good teaching,
1: మనం ఉన్నత స్థాయికి చేరుతాము అనే విశ్వాసం భారతీయులది.
2: Indians believe that by such an approach they would be reaching a higher state.
1: ఇక్కడ గురువులు అనేక మంది ఉంటున్నారు.
2: There are different types of gurus.
1: శాస్త్ర సంబంధమైనటువంటి గురువులు 8 మంది.
2: There are 8 types of gurus according to శాస్త్ర.
1: బోధ గురువు,
2: one is the బోధ గురు,
1: వేద గురువు,
2: వేద గురు,
1: నిషిద్ధ గురువు,
2: నిషిద్ధ గురు,
1: నిషిద్ధ గురువు,
2: నిషిద్ధ గురు,
1: కామ్య గురువు,
2: కామ్య గురు,
1: కామ్య గురు,
2: కామ్య గురు, కామ్య గురు,
1: వాచక గురు,
2: వాచక గురు,
1: సూచక గురు,
2: సూచక గురు,
1: కారణ గురు,
2: కారణ గురు,
1: పీడిత గురు,
2: పీడిత గురు.
1: ఈ 8 మంది గురువులుగా ఉండేటువంటి వారు.
2: దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ గురుస్.
1: బోధ గురువు అనేటువంటి వారు కేవలము శాస్త్రార్థాన్ని మాత్రమే బోధించి,
2: బోధ గురు ఈజ్ వన్ హూ ఓన్లీ ఎక్స్ప్లెయిన్స్ శాస్త్రాస్,
1: దాని యొక్క నిబంధనలు,
2: హీ ఎక్స్ప్లెయిన్స్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గివెన్ ఇన్ శాస్త్ర,
1: తగిన రీతిగా ఆచరించడానికి
2: హీ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ది మెథడ్
1: ఆఫ్ ఉత్సాహములు అందించేటువంటి వాడు.
2: హీ ఎక్స్ప్లెయిన్స్ హౌ టు ప్రాక్టీస్ దెమ్ అండ్ ఎన్కరేజెస్ వన్ టు లివ్. వేద గురు
1: తత్వార్థాన్ని బోధించి,
2: వేద గురు ఈజ్ వన్ హూ టీచర్స్
1: తత్వదర్శనము గావించి,
2: హూ టీచర్స్ తత్వ అండ్ హూ ఆల్సో షో
1: తన మనస్సును దైవం వైపును మరల్చేటువంటి వాడు.
2: హూ డైరెక్ట్ ది మైండ్ ఆఫ్ దోస్ శిష్యాస్ టువర్డ్స్ గాడ్.
1: పీడ గురువు అనేటువంటి వాడు,
2: ది థర్డ్ వన్ ఇస్ పీడ గురు,
1: అనేక విధమైనటువంటి సందేహములను దురూపమార్చి,
2: హీ విల్ be removing all the doubts,
1: manasunu parishuddhamuga vinchi,
2: he will purify the mind,
1: chitta shuddhite tana atma tattvanni gurtinchukopa cheyesetunti vaadu.
2: He is one who will be able to purify the heart and by purification
1: nishiddha guru anetunti vaadu.
2: Nishiddha guru is the fourth one.
1: Konni kaamya karmalanu bodhinchi,
2: he will be teaching people to discharge certain duties.
1: ఇహ పరములు యందు మోదమును అందించేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు గివ్ అస్ జాయ్ బోత్ ఇన్ ది వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్ హియర్ ఆఫ్టర్.
1: కామ్య గురువు అనేటువంటి వాడు,
2: కామ్య గురు ఈజ్ వన్,
1: పుణ్యకార్యములను ఆచరింపజేసి,
2: హీ విల్ మేక్ పీపుల్ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్,
1: తద్వారా ఇహ పరములు యందు సుఖమును అందించేటువంటి వాడు.
2: అండ్ త్రూ దాట్ హీ విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్.
1: సూచక గురువు అనేటువంటి వాడు,
2: ద నెక్స్ట్ వన్ ఇస్ సూచక గురు,
1: శమధమాది సత్సమ్మతిని బోధించి,
2: హీ టీచర్స్ శమధమాది ది సిక్స్ టైప్స్ ఆఫ్,
1: మానవుని యొక్క ఇంద్రియాలని నిగ్రహింపజేసేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ మ్యాన్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్.
1: ఇంకా వాచక గురువు,
2: ద నెక్స్ట్ వన్ ఇస్ వాచక గురువు,
1: ఇతను యోగ తత్వమును బోధించి,
2: హీ టీచర్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా,
1: దివ్యత్తమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవింపజేసేటువంటి వాడు.
2: హీ మేక్ పీపుల్ ఎంజాయ్ అండ్ లివ్ ద డివైన్ ప్రిన్సిపల్స్.
1: కారణ గురువు,
2: ద నెక్స్ట్ వన్ ఇస్ కారణ గురు,
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమును కలిగింపజేసేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు మేక్ ది మ్యాన్ మర్జ్ ఇన్ బ్రహ్మ.
1: కనుక కారణ గురువే ప్రధానమైనటువంటి గురువు.
2: Therefore, of all the types of guru, karana guru is the most important.
1: Jeevatattvanni daivatattvanga maarchagaligetunti vaadu.
2: He would be able to effect transformation.
1: Ee rendinti yokka sambandham pratibimbamula yokka sambandham ani bodhinchetunti vaadu.
2: He will be expounding the principle and the teaching, stating that there is the relationship between
1: jeevunaku devunaku bhedamule ani cheppani nirupinchetunti vaadu.
2: He proves that there is no difference between God and man.
1: ఆచరణ రూపమైనటువంటి ప్రబోధులు సలిపేటువంటి వాడు.
2: హీ ప్రాక్టీసెస్ అండ్ ఆల్సో ప్రీచెస్.
1: ప్రత్యక్ష ప్రమాణములను నిరూపించేటువంటి వాడు.
2: హీల్ బి ఏబుల్ టు డెమోన్స్ట్రేట్ ద రియాలిటీ ఆఫ్ ఆల్
1: ఈ గురువు ఒక్క దైవము మాత్రమే.
2: సచ్ ఏ గురు ఇస్ ఓన్లీ గాడ్.
1: కనుకనే అట్టి గురువుని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, అతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరిగా భావించుకోవాలని నిరూపిస్తూ వచ్చేటువంటి.
2: ఇట్ ఈస్ ఓన్లీ సచ్ టైప్ ఆఫ్ గురు హూ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ హూ ఈస్ వర్షిప్డ్ దా.
1: కనుక మనము లోక సంబంధమైనటువంటి వారందరూ కూడాను గోకాకు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాల లోపల మాత్రము వాళ్ళు టీచర్స్ మాత్రమే కాని వారిని గురువులని చెప్పడానికి వీలు కాదు.
2: మోస్ట్ ఆఫ్ ది గురుస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ టీచర్స్ బికాస్ దే విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ ద వరల్డ్లీ థింగ్స్.
1: కనుక ఇలాంటి గురువులను మనం ఆశ్రయించి మన యొక్క స్వస్వరూపాన్ని మనము అందుకోలేము, అనుభవించలేము.
2: బై అప్రోచింగ్ సచ్ గురుస్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ ఓన్ బేసిక్ రియాలిటీ.
1: అందులో ఈనాడు మరింత విచిత్రమైనటువంటి గురువులుగా తయారవుతున్నారు.
2: ఆఫ్ ఆల్ ద డీస్ ఇఫ్ యూ జస్ట్ టేక్ ది గురుస్ ఆఫ్ టుడే దే ఆర్ రాదర్ వెరీ స్ట్రేంజ్.
1: చెవులో మంత్రం చెప్పడం, చేతితో డబ్బు తీసుకోవటం.
2: దే గివ్ ఏ మంత్ర ఇన్ ద ఇయర్ అండ్ డిమాండ్ మనీ ఫ్రమ్ ద హ్యాండ్.
1: ఈ మంత్రముల యొక్క వ్యాపారంలో ఈనాడు మునిగిపోయినారు గురువులు.
2: దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఆఫ్ మంత్రాస్.
1: మంత్రముల చేత కాని తంత్రముల చేత కాని ఏమాత్రం కూడాను మనకు దివ్యత్వం ప్రాప్తించదు.
2: వి విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ అండ్ అటైన్ డివినిటీ బై మంత్రాస్ అండ్ తంత్రాస్.
1: మనసు నందు కరుగుడు కట్టినటువంటి యొక్క ఈ మాలిన్యాన్ని ఏనాడు మనం పరిశుద్ధం గావించుకుందమో అప్పుడే మనకు ఈ పవిత్రమైనటువంటి యొక్క మంత్ర ప్రభావం మనకు ప్రాప్తిస్తుంది.
2: దట్ డే వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్ ఫ్రమ్ ఆల్ ది బ్యాడ్ థాట్స్ విచ్ హావ్ బీన్ పెట్రిఫైడ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ వి విల్ బి ఏబుల్ టు గెట్.
1: కనుకనే చిత్తశుద్ధియే కర్మ. మన కర్మలన్నీ కూడాను చిత్తశుద్ధిని గావించుకునే నిమిత్తమై ఈనాడు మనం ఆచరించవలసిందే.
2: ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు గెట్ విజన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ అండర్ టేకన్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్.
1: ఈ విధమైనటువంటి విశ్వాసంతో మనం నిత్య జీవితాన్ని గడపాలి.
2: వీ హావ్ టు లివ్ అవర్ డే టు డే లైఫ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ బిలీఫ్.
1: ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది విన్నా కూడాను భగవత్ విశ్వాసంతోనే మనము వినాలి, చేయాలి, చూడాలి.
2: వాట్ ఎవర్ వీ సీ, వాట్ ఎవర్ వీ టెల్, వాట్ ఎవర్ వీ డూ, వీ హావ్ టు డూ ఎవ్రీథింగ్ హావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: సర్వం విష్ణుమయం జగత్.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ జస్ట్ సీ.
1: సర్వం సంకల్పమయం విష్ణుమయం.
2: ఆల్ అవర్ థాట్స్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ డివినిటీ.
1: కనుక విష్ణువునకు సంకల్పమునకు భేదము లేదు.
2: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ థాట్.
1: ఈ సంకల్పమే విష్ణు స్వరూపము.
2: అవర్ థాట్స్ ఆర్ ది వెరీ
1: విష్ణువు సదాధారి మాత్రమే కాదు, సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య శక్తియే విష్ణువు.
2: విష్ణు ఈజ్ దట్ పవర్ విచ్ ఇస్ ఆల్ పవర్ పర్వేడింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ విచ్ హ్యాస్
1: కేవలం లౌకికమైనటువంటి యొక్క పురాణముల చేత మనం లౌకికమైనటువంటి వాంఛల్ని విశ్వసించి లౌకికమైనటువంటి యొక్క భావముల్నే మనం విశ్వసించి మనం లౌకికం నందే మనం మునిగిపోతున్నాం.
2: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ వీఆర్ ఇండల్జింగ్ ఇన్ వరల్డ్లీ థాట్స్ అండ్ ఇమాజినింగ్ ఓన్లీ వరల్డ్లీ థింగ్స్ అండ్ వీఆర్ గెటింగ్ మర్జ్ అండ్ ఇమ్మర్స్డ్ ఇన్ దిస్ వరల్డ్లీ యాక్టివిటీ.
1: సర్వులు ఎందు దైవత్వం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ వన్.
1: అది లేనటువంటి యొక్క జీవితమే లేదు, దేహమే లేదు.
2: దేర్ ఇస్ నో ఫిజికల్ ఎంటిటీ ఆర్ ఫిజికల్ బాడీ విచ్ డస్ నాట్ హ్యావ్ గాడ్ విత్ ఇన్ ఇట్.
1: కనుక సర్వులు ఎందు కూడాను దైవం ఉన్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ ద ఫెయిత్ అండ్ బిలీఫ్ దాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
1: ఎవరిని హింసించినా, ఎవరిని బాధించినా, ఎవరికి నొప్పి కలిగించినా అది దైవానికే కలిగించినట్టుగా మనం విశ్వసించాలి.
2: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ గాడ్ అండ్ హూమ్ సో ఎవర్ యు హర్ట్, హూమ్ సో ఎవర్ యు హార్మ్, హూమ్ సో ఎవర్ యు పుట్ టు ట్రబుల్ యు ఆర్ కాజింగ్ ఆల్ దోస్ థింగ్స్ టు గాడ్ అలోన్. దిస్ ఫెయిత్ వుడ్ హ్యావ్. హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: జగత్తులో మనకు శాంతి ఉన్నదని మనం అనేక విధములుగా పోరాడుతున్నాము.
2: వీ ఆర్ థింకింగ్ దట్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది వరల్డ్.
1: శాంతి జగత్తులో లేదు.
2: పీస్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఎక్స్టర్నల్.
1: శాంతి నీయందే ఉంటుంది.
2: పీస్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనం ఎక్కడైనా ఒక పట్టణానికి క్యాంప్ వేస్తాం.
2: లెట్ అస్ జస్ట్ సే దట్ వీ హావ్ క్యాంప్డ్ ఇన్ ఏ పర్టికులర్ టౌన్.
1: 10 దినాల పరినిమిత్తమై ఒక హోటల్లో ప్రవేశించాలని ప్రయత్నిస్తాము.
2: వీ టేక్ ఎ రూమ్ ఇన్ ఎ హోటల్ ఫర్ స్టేయింగ్ 10 డేస్.
1: మనం మొట్టమొదట మనం ఏ ఆహారాన్ని భుజిస్తామో ఆ ఆహారం సంబంధించినటువంటి హోటల్ మనం వెతుకుతూ వెడతాం.
2: When we search for a hotel, we keep in view the type of food that we take and then only decide the
1: hotel. ముందుగా ఏదో ఒక పేరు ఉంటుండాలి, బ్రాహ్మణ హోటల్ అని ఉంటుండాలి.
2: In front of a hotel, there is a board which says that this is Brahmin's hotel.
1: మరొక వైపు చూచాడు, ఇది మిలిటరీ హోటల్ అని ఉంటుండాలి.
2: On the other side, there is another hotel with a board that this is a military hotel.
1: ఇంకొక వైపు చూచాడు, బ్రాహ్మణ మిలిటరీ హోటల్ అని వేసేసారు.
2: When they turned to the other side, there was another board for a hotel. It read like this, Brahmin's military hotel.
1: శాకాహారి అయినప్పుడు బ్రాహ్మణ హోటల్లో ప్రవేశిస్తాడు ఈ పేరును చూచి.
2: If he is a vegetarian, he will go into Brahmin's hotel.
1: ఇతనేమైనా మాంసాహారి అయిపోతే మిలిటరీ హోటల్లో ప్రవేశిస్తాడు.
2: If he is a non-vegetarian, he may take a room in military hotel.
1: అట్లు కాకుండా పేరును చూడకుండా,
2: బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్, ఇఫ్ ఇట్ డజంట్ అబ్జర్వ్ ది బోర్డ్,
1: కేవలం మిలిటరీ హోటల్లో ప్రవేశించి,
2: ఇఫ్ హి ఎంటర్స్ ఇన్ టు మిలిటరీ హోటల్,
1: నాకు సాంబార్ రసం తీసుకురండి అంటే వాడు ఇస్తాడా?
2: ఇఫ్ హి ఆర్డర్స్ ఫర్ సాంబార్ అండ్ రసం విచ్ ఆర్ ప్యూర్లీ వెజిటేరియన్ స్టఫ్, వుడ్ హి బి ఏబుల్ టు సప్లై దాట్?
1: అయ్యా ఇక్కడ సాంబార్ రసం లేదు, ప్రక్క హోటల్ పోమంటాడు.
2: He will say, well sir, you can't get sambar and rasam in this hotel. Please go to the next hotel. What is the reason?
1: Board chudakunda praveshinchatame deeniki karanam.
2: Why did this happen? It happened because the person entered the hotel without noticing the board.
1: Adhe vidhamgane manam ee prapanchamulo praveshinchetappudu ఈ ప్రపంచమునకు ముందు ఉండినటువంటి బోర్డును మనం చూడకుండా ఈ ప్రపంచంలో ప్రవేశించి శాంతి శాంతి శాంతి శాంతి అని అడుగుతున్నారు, ఎవరు వడ్డిస్తారు?
2: ఇన్ ద సేమ్ వే వీ హావ్ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్, వీ హావ్ నాట్ టేకన్ నోట్ ఆఫ్ ది నోటీస్ బోర్డ్ ఆర్ ద బోర్డ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: అయితే ఆ బోర్డు ఎట్లా ఉంది?
2: ఆఫ్టర్ ఎంటరింగ్ ద వరల్డ్ ఇఫ్ వీ ఆస్క్ ఫర్ పీస్,
1: అనిత్యం అసుఖం లోకం అని బోర్డు ఉంటుండాలి.
2: What does the board read for this world? It says that this is not going to give you happiness. It is not permanent.
1: అసుఖం, ఇక్కడ శాంతి ఎక్కడ ఉంది? శాంతి లేనటువంటిది ఈ జగత్తు అని బోర్డు ఉంటుండాలి.
2: The board clearly describes that there is no peace here. It is not going to be a permanent.
1: ఆ బోర్డ్ చూచింటే ఈ ప్రపంచంలో వచ్చి నాకు శాంతి కావాలని ఎవరైనా కోరుతాడా?
2: If a person has seen this particular board, would he be asking after coming into the world that
1: I
2: in that case, where do you find peace?
1: Tana yende untundi.
2: Peace is found in
1: tana
2: himself.
1: Tana yende untundi shantini taanu marachi.
2: He is forgetting peace which is in
1: jagattulo vedagadaniki prayatniste idi doriketundi kaadu.
2: Which is inside him, but if he is searching for such peace in the outside world, how would he get it?
1: Shantiki karta bharta daivame.
2: The author and the director and the master and the person who is responsible,
1: kanuka atanni aashrayinchinappude manaku shanti labhistundi.
2: For peace is God. Only when you take shelter under God you will be able to get peace.
1: Atanni aashrayinchaka manam shanti shanti enti manaku shanti labhinchadu.
2: Without approaching him and without taking shelter under him, how would you get peace?
1: Kanuka peace ni ee vidhanga vastundi? Jagatlo anta peace isthe there is no peace.
2: If you go on telling peace and peace, how would you be able to obtain peace? The world consists of full of hostility.
1: Hastamuna anubambu unchuka arachutunduru shanti shantini.
2: Keeping atom bomb in the palm, people are crying, we want peace, peace and peace.
1: Chetulo undedi atom bomb.
2: In your palm you are holding an atom bomb.
1: Arachedi shanti shantini ekkadostundi? Bhayamga untundadi. Shanti ekkadostundi?
2: If you are crying for peace, how would you be able to get peace? You are only having fear.
1: ఎప్పుడు ఈ ఆటం బాంబును దూరం వేస్తామో అప్పుడే మనకు శాంతి
2: లభిస్తుంది. If you throw away the atom bomb, then only you can think of
1: కనుక జగద్భావము అనేటువంటి దాన్ని మనం దూరం తోసినప్పుడే, దైవ భావం మనలో ప్రవేశించినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
2: If you are getting yourself freed from the worldly thoughts and you fill yourself with the divine thoughts, then only you can get peace.
1: ఈ విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
2: This kind of belief and faith
1: we develop. ఈ విశ్వాసాన్ని మనం ఈనాడు చాటాలి.
2: This alone will have to just declare
1: ఈ గురు పౌర్ణమి దినము
2: ఆన్ దిస్ గురు పూర్ణిమ డే
1: ఏ అష్టాక్షర నామము ఉపదేశించడానికి నేను పూనుకోలేదు.
2: స్వామి ఇస్ నాట్ అండర్టేకింగ్ టు గివ్ ఎనీ అష్టాక్షర
1: పంచాక్షర నామాన్ని మీకు ఉపదేశించడానికి నేను సిద్ధముగా లేను.
2: స్వామి ఇస్ నాట్ రెడీ టు జస్ట్ గివ్ ఎనీ ఎయిట్ లెటర్డ్ మంత్ర.
1: ఏ ఉపనిషత్తులో ఏ భాగవద్గీతలో ఏ విధమైన బ్రహ్మసూత్రాలో చదవమని నేను బోధించడం లేదు.
2: Swami is not also teaching that you should read Bhagavad Gita, you should read Upanishads, you should read Brahma Sutras.
1: ఈ పంచాక్షర నామం ఒకటి ఉండాలి.
2: There is only one five lettered word.
1: దేవుడు ఉన్నాడు.
2: దేవుడు
1: ఉన్నాడు. ఈ ఐదు అక్షరాల నామాన్ని మీరు ప్రధానంగా తీసుకోండి.
2: దేవుడు ఉన్నాడు means God exists. There are five.
1: ఉపదేశించడానికి నేను పూనుకోలేదు.
2: Swami is not undertaking to గివ్ ఎనీ
1: అష్టాక్షర నామాన్ని మీకు ఉపదేశించడానికి నేను సిద్ధముగా లేను.
2: స్వామి ఇస్ నాట్ రెడీ టు జస్ట్

0: పరిశుద్ధాత్మని మీరు ప్రధానంగా తీసుకోండి.
1: దేవుడు ఉన్నాడు మీన్స్ గాడ్ ఎగ్జిస్ట్. దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్ ఇన్ దిస్. యు టేక్
0: దేవుడు ఉన్నాడు.
1: ఇన్ దిస్ తెలుగు స్టేట్మెంట్ దేవుడు ఉన్నాడు, దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్.
0: ఈ యొక్క విశ్వాసమును మనము నిరంతరం కూడాను చింతిస్తూ భావిస్తూ ఆచరిస్తూ ఆనందిస్తూ అందిస్తూ ఉంటే ఇంతకంటే లోకం యొక్క కళ్యాణం మరొకటి లేదు.
1: ద మీనింగ్ ఆఫ్ దట్ మంత్ర ఈస్ గాడ్ ఎగ్జిస్ట్. ఇఫ్ ఓన్లీ యు రిమెంబర్ దిస్ పర్టికులర్ మంత్ర దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ఇఫ్ యు లివ్ ఇట్ అండ్ ఇఫ్ యు కాన్స్టెంట్లీ రిపీట్ ఇట్ అండ్ ఇఫ్ యు వాంట్ టు జస్ట్ కాంటెంప్లేట్ అపాన్ దిస్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ మంత్ర అట్ ఆల్.

లోకాల చీకట్లు గోకార్ప రవిచంద్రు దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, లక్షలాదిగనున్న నక్షత్రములెల్లా నేలరాల్పగమింట నిలుపుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా. ఈ దారుణీ చక్రం ఇరుసు లేకుండగా ఎల్ల వేళల త్రిప్పుచున్నాడయ్యా. జీత భత్యము లేక ప్రీతితో మన కొరకు గాలితో సురుడి

ఆపుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయ్యా. పొంగి పొరలుచు వచ్చి పృథ్వీపై పడకుండా కడలి రాయుని కాళ్ళు ముడిచాడయ్యా. కనిపించకేమి చేస్తున్నాడయ్యా. తెరచాటుతానుండి తెర వెనుక భజలుండి తెరచాటుతానుండి తెర ముందు ప్రజలుంచి తైతెక్కలాడించుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా. కన్నులకు కనిపించుతున్నాడు.

0: మంత్రాన్ని మీరు ఈనాటి ఉపదేశంగా భావించి ఎక్కడికి పోయినా ఎలాంటి పరిస్థితి లేదైనా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని టేబులు కొట్టి చాటాలి. ఈ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చనతో అంటూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది.
1: యు హావ్ రిపీటెడ్ ద మంత్ర దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ఆల్ ద మిరేకల్స్ దట్ హీ పర్ఫార్మ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ నేచర్ అండ్ ద థింగ్స్ దట్ యు హావ్ జస్ట్ సీన్. నౌ దిస్ పర్టికులర్ ఫెయిత్ యు షుడ్ హ్యావ్, దిస్ మంత్ర యు షుడ్ రిపీట్ వేర్ ఎవర్ యు గో. యు షుడ్ హ్యావ్ సచ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఎంఫాటికలీ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫియర్ ఆఫ్ కమిటింగ్ ఎనీ మిస్టేక్. యు షుడ్ డిక్లార్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ యు షుడ్ లివ్ విత్ దట్ ఫెయిత్. Then there is no need for learning any other mantra at all for attaining.
0: ఈ విధమైన ప్రచారం చేత పాప భీతి దైవ ప్రీతిని మనం అభివృద్ధి పరుచుకుంటాం.
1: By this kind of teaching we would be able to just develop the fear of sin and the love of God.
0: ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనేటువంటి ఒక ధైర్య సాహసము ఈ ఉన్నాడయా అనేటువంటి విశ్వాసమే మనకు బ్రహ్మాస్త్రంగా మారుతుంది.
1: If only we have this kind of firm faith that God exists, whatever may be the type of problems and the intensity of the problem that we face, we can face them with courage.
0: ఏ రామ మంత్రం కంటే, ఏ కృష్ణ మంత్రం కంటే, ఏ శివ మంత్రం కంటే, ఏ సహస్ర మంత్రముల కంటే కూడాను ఉన్నాడు అనేటువంటి ఒక మంత్రమే చాలా బలమైనటువంటి మంత్రము.
1: Compared to రామ మంత్ర ఆర్ కృష్ణ మంత్ర ఆర్ ది సహస్ర మంత్రాల్ దట్ యు మే హ్యావ్, ది మంత్ర
0: లేకుండా ఎన్ని మంత్రములు చెప్పినప్పటికీ ఇది ప్రయోజనం.

0: The mantra that God exists alone would be sufficient. Without having this faith, whatever mantras you repeat, it is a sheer waste.
1: Mantra sakti kante, yantra sakti kante, chitta siddhi, chala pradhanamainatuvantidi.
0: Compared to the power of mantra, the power of yantra is greater. And compared to that, the purity of the heart, that is the greatest.
1: Mana vishwasamu hrudayam nundi aavirbhavinchali.
0: Our faith must come from the core of our heart.
1: అక్కడే ఉన్నాడు దైవము.
0: గాడ్ రియలీ ఎగ్జిస్ట్ ఇన్ ద కోర్ ఆఫ్ హార్ట్.
1: భగవద్గీత యందు భగవంతుడు దేహములో ఎక్కడ ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చాడు.
0: ఇన్ భగవద్గీత ఇట్ హెస్ బీన్ వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ రిగార్డింగ్ వేర్ ఎగ్జాక్ట్లీ గాడ్
1: వైశ్చానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. ఈ దేహాన్ని ఆశ్రయించి నేను వైశ్చానరుడుగా నీ యొక్క ఉదరంలోనే నీ యొక్క కడుపు ఎందే ఉంటున్నానన్నాడు.
0: ఇట్ ఈస్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత దాట్ టేకింగ్ షెల్టర్ ఇన్ యువర్ బాడీ ఐఎమ్ డిసైడింగ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ వైశ్వానరా ఇన్ యువర్ ఓన్ స్టమక్.
1: కనుక నీ కడుపునకు ఎట్టి పదార్థం వేస్తావో ఆ పదార్థాన్ని జీర్ణించి సర్వాంగానికి అదే సప్లై చేస్తుంది.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఫుడ్ యు టేక్ ఈస్ డైజెస్టెడ్ దేర్ అండ్ ఇట్ ఈస్ సప్లైడ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఎనర్జీ టు ది ఎంటైర్ బాడీ.
1: కనుక నీవు చెడ్డ భావంలో పదార్థము నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ నుంచి చెడ్డ ఫలితమే నీకు అందిస్తుంది.
0: ఇఫ్ యూ దేర్ ఫోర్ గివ్ బ్యాడ్ థాట్స్ యాజ్ ఎ ఫుడ్ యూ బి గెటింగ్ బ్యాడ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్.
1: పవిత్రమైన భావములు అనేటువంటి పదార్థాన్ని నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ పవిత్రమైన ఫలితమే నీకు అందిస్తుంది.
0: ఇఫ్ ఓన్లీ యూ ఆఫర్ గుడ్ థాట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుడ్ థాట్స్
1: అదృష్టమునకు దురదృష్టమునకు మన సంకల్పమే మూల కారణం.
0: బీట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్ ఇట్ ఈస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: సంకల్పం బీజము నుండే కర్మలు అనేటువంటి ఫలితములు ఉద్భవిస్తున్నాయి.
0: ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ థాట్ యు ఆర్ గెటింగ్ ది
1: కర్మములు అనేటువంటి బీజము నుండే అభ్యాసములు అనేటువంటి యొక్క ఫలములు అందిస్తున్నాయి.
0: యు ఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ యు ఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హ్యాబిట్.
1: అభ్యాసములు అనేటువంటి యొక్క బీజముల నుండి శీలము అనేటువంటి యొక్క ఫలములు అందిస్తుండాలి.
0: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ హ్యాబిట్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ క్యారెక్టర్.
1: శీలం అనేటువంటి యొక్క బీజం నుండి అదృష్టం అనేటువంటి ఫలములు లభిస్తున్నాయి.
0: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ క్యారెక్టర్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఫార్చ్యూన్.
1: కనుక మన యొక్క అదృష్టమునకు శీలం అనేటువంటి యొక్క బీజమే ఆధారము.
0: ఫర్ అవర్ గుడ్ ఫార్చ్యూన్ ఇట్ ఇస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: శీలం అనేటువంటి ఫలమునకు మన అభ్యాసమే ఆధారము.
0: ఫర్ క్యారెక్టర్ ఇట్ ఇస్ ది హ్యాబిట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఈ అభ్యాసమునకు కర్మని ఆధారము.
0: ఫర్ హ్యాబిట్ ఇట్ ఇస్ యాక్షన్ అండ్ ది డీడ్స్
1: ఈ కర్మ మన సంకల్పమే మూలము.
0: ఫర్ ద డీడ్ అండ్ యాక్షన్ ఇట్ ఇస్ ది థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక మన అదృష్టము దురదృష్టము సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది.
0: దేర్ఫోర్ వీ కెన్ రైట్లీ సే దట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్
1: కనుక సంకల్పములను సరైన రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ వీ హావ్ ఓన్లీ గుడ్
1: సంకల్పం యొక్క శాసనాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ థాట్.
1: దాని పనులు కూడా నువ్వు విశాలమైన హృదయంతో మనం విచారించాలి.
0: ఈవెన్ ది వే దట్ ది థాట్స్ వర్క్ వీ షుడ్ అండర్స్టాండ్
1: ద బ్రాడ్ తక్షణమే మనం క్రియారూపాన్ని ధరించడం మంచిది కాదు.
0: ద మొమెంట్ ద థాట్ కమ్స్ వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ యాక్షన్.
1: మంచిదా చెడ్డదా ఇది చేయతగినదా చేయతగలదా అనేటువంటి విచారణ సల్పాలి.
0: వీ హావ్ టు ఎగ్జామిన్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ థాట్ వెదర్ ఇట్ ఇస్ ఎ థాట్ వర్తీ ఆఫ్ డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్ దెన్ ఓన్లీ యూ షుడ్ డూ ఇట్.
1: దీని వలన సమాజంలో కానీ నాకు కానీ మంచి జరుగుతుందా లేక హాని జరుగుతుందా అని కూడా నువ్వు విచారించాలి.
0: యూ షుడ్ ఆల్సో ఎగ్జామిన్ వెదర్ బై సచ్ థాట్ ఇట్ ఇస్ గోయింగ్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ మీ ఆర్ బ్యాడ్.
1: జీవితం అంతా ఇప్పుడు మన అదృష్టము దురదృష్టములు అనేటువంటిది మన సంకల్పం పైన ఆధారపడింది కానీ ఇతరులు దీనికి కర్తలు కాదు కారణలు కాదు.
0: ఫర్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్. అదర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్.
1: ఏదో మన బలహీన చేత వారి వల్ల నాకు ఇట్లా జరిగింది వీరి వల్ల ఇట్లా జరిగిందని మనం భ్రమిస్తున్నాము.
0: అన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్ వీక్నెస్ వీ గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ సమ్వన్ ఇస్ హార్మింగ్ అస్ ఆర్ సమ్వన్ ఇస్ డూయింగ్ సమ్ గుడ్ టు అస్.
1: సుఖమునకు దుఃఖమునకు మన సంకల్పమే కారణము.
0: ఫర్ జాయ్ ఆర్ సారో ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: మన బాధలకు ఆనందానికి కూడా మన యొక్క సంకల్పములే కారణము.
0: ఫర్ ది పెయిన్ ఆర్ ప్లెజర్ ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక సత్సంకల్పమును అభివృద్ధి పరుచుకున్నటువంటి మానవుడే ఈ జగత్తునందు సర్వేశ్వరత్వాన్ని అనుభవించడానికి అధికారి అవుతాడు.
0: దట్ మ్యాన్ హూ డెవలప్స్ గుడ్ థాట్స్ విల్ హ్యావ్ ది రైట్ టు రీచ్ ది సర్వేశ్వరత్వ ఆర్ ద డివినిటీ.
1: కనుక ఇట్టి దివ్యత్వమైనటువంటి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునేది నిమిత్తమై ఈ పంచాక్షర నామాన్ని నిరంతరం కూడాను ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా ఉన్నాడయా దేవుడు, ఈ విధమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి.
0: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ థాట్ కంటిన్యూస్లీ అండ్ కాన్స్టెంట్లీ టు గో ఆన్ రిపీటింగ్ దిస్
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడు బ్రహ్మగా మారిపోతాడు.
0: టు రిపీట్ దిస్ పంచాక్షరీ మంత్ర గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ ది వన్ హూ నోస్ బ్రహ్మ విల్ బికమ్ బ్రహ్మన్.
1: ఎందుకంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నానంటే తాదాత్మ భావన పొంది ఉండే ఉండి సాక్షాత్కారాన్ని అందిస్తాడు.
0: యాజ్ యు గో ఆన్ రిపీటింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ యు టెండ్ టు బికమ్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ విశ్వాసములకు ఎన్ని అంతరాయములు కలిగినప్పటికీ
0: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ మే కమ్ ఇన్ ద వే ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్
1: మనం వెనుకంజ వేయక ముందంజే వేస్తూ పోవాలి.
0: వి షుడ్ నెవర్ పుట్ అవర్ స్టెప్ బిహైండ్, వి షుడ్ గో ఫార్వర్డ్ అండ్ గో అహెడ్.
1: దీనివల్ల మనము నిజమైన యొక్క ఆత్మశక్తిని మనం సాధిస్తాం.
0: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వీ కెన్ అటైన్
1: ఆనందాన్ని అనుభవిస్తాం.
0: వీ విల్ ఎంజాయ్ ది లైఫ్,
1: దేశానికి ఆనందాన్ని కూడా అందిస్తాం.
0: విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ టు ది వరల్డ్.
1: అంతేకాని ఉన్నాడో లేదో, ఉన్నాడో లేదో, ఉన్నాడో లేదు అని ఈ సంశయాత్మావిన స్థితి సంశయంతో మనము ఈ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఇండల్జ్ ఇన్ డౌట్స్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్, వీఆర్ గోయింగ్ టు రూయిన్ అవర్ సెల్ఫ్.
1: ఈ సంశయం ఉన్నటువంటి వాడు
0: ఏ పర్సన్ హూ
1: సర్వవిధములు కూడా అధముడైపోతాడు.
0: ఏ పర్సన్ హూ ఎంటర్టైన్ సచ్
1: ఏ యొక్క విషయములకైనా కూడా ఒక శక్తిని మనం అనుభవించాలి.
0: A person who entertains doubts will get ruined for whatever.
1: ఈ ధైర్య సాహసమునకు ఒక విధమైనటువంటి యొక్క నమ్మకాలను పోషించుకోవాలి.
0: ఫర్ డెవలపింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ వి షుడ్ హ్యావ్ ద కరేజ్.
1: నమ్మకము లేకపోతే దేనిని కూడా మనము అనుభవించలేము.
0: వితౌట్ హ్యావింగ్ ఫెయిత్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఎనీథింగ్.
1: కనుక నిత్య జీవితంలో నమ్మకంతోనే మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
0: ఈవెన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ we live a life based upon faith.
1: ఈనాడు ఏదో ఒక ఇంటికి పునాది వేసి వచ్చే సంవత్సరం ఓపెనింగ్ చేసుకుంటాము అనేటువంటి నమ్మకమే లేకపోతే పునాది వేయలేము.
0: ఇఫ్ వి ఆర్ కన్స్ట్రక్టింగ్ హౌస్ వి ఆర్ హోపింగ్ టు ఎంటర్ ఇన్ టు దట్ హౌస్ ఆల్రెడీ ఇట్ ఇస్ కన్స్ట్రక్టెడ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్
1: పొద్దున్నే మనం షూట్ బూట్ హ్యాట్ బూట్ అంతా వేసుకుని ఆఫీస్కి వెళ్లిపోయి తిరిగి సాయంకాలానికి నేను ఇంటికి వస్తానో లేదో అనుకుంటే వాడి ఆఫీస్కే పోలేడు.
0: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ హ్యావింగ్ సఫిషియెంట్ ఫెయిత్ వెదర్ యూ బి ఏబుల్ టు కమ్ బ్యాక్ టు హౌస్ అట్ ఆల్, హీ వుడ్ నాట్ బి గోయింగ్ టు
1: బ్యాగ్ తీసుకుని మార్కెట్ కి పోయి కూరగాయలు తీసుకుని రావాలనుకుంటే ఒరే నేను కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తానో లేదో అప్పటి వరకు ఉంటానో లేదో అంటే వీడు మార్కెట్ కే పోడు.
0: ఇఫ్ ఎ పర్సన్ ఎంటర్టైన్స్ డౌట్ వెదర్ యుడ్ బి ఏబుల్ టు రీచ్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ బయింగ్ ది వెజిటబుల్స్. కనుక
1: ఇట్టి చిన్న విషయాల లోపల కూడా మనం ఎంతో విశ్వాసంగా ఉండటం చేతనే మనం ఇన్ని కార్యములు మనం సాధించగలుగుతున్నాం.
0: ఈవెన్ ఇన్ సచ్ స్మాల్ డే టు డే యాక్టివిటీస్ బికాస్ వీఆర్ హ్యావింగ్ ఫెయిత్ వీ హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్.
1: కనుక విశ్వాసమే మన శ్వాసగా మనం భావించాలి.
0: We have to treat faith as our life breath.
1: విశ్వాసం లేకపోతే శ్వాసం లేనటువంటి జీవితమే.
0: A life which does not have faith is
1: అన్ని విశ్వాసముల కంటే కూడా ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
0: Of all the faith, this self, faith in self, that is very important. Self-confidence.
1: ఇట్టి ఆత్మవిశ్వాసం చేత మనం ముందంజ వేయాలి కానీ ఏమాత్రం కూడా వెనుక తిరగకూడదు.
0: With self-confidence and faith in our goals, we have to go ahead. We should never look back.
1: కనుక ఈనాటి నుండి మీరు ఈ దైవ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకొని సమాజంలో సేవల్లో మనం పాల్గొని తోటి మానవుల యందు మనం కొంతవరకును బాధలను కూడా పంచుకొని తగినటువంటి యొక్క సమాజ సేవలో మనము జీవితాన్ని అంకితం గావించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Take a resolution and have full faith in ourselves and God and participate in service activity, serve humanity, share in their difficulties and problems and sanctify our life. Thus Swami is bringing his divine discourse to close.
1: Yavariki seva chesina daivaniki seva chestunnanu bhavinchandi.
0: To whomsoever you render service, you have to think that such service is rendered to God himself.

0: జ్ఞానము, సమస్త సద్గుణములు కలిగి ఆ చదువు చేత జగత్తును అనేక విధములుగా ఆనందింపచేయాలి.
1: విత్ ఆల్ ద విజ్డమ్ అండ్ వర్చ్యూస్ యు షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: నైతిక ఆధ్యాత్మిక శీల సంపదను ఇనుమడింపచేయునది విద్య.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ హెల్ప్ యు టు అక్వైర్ ద వెల్త్ ఇన్ ఎవ్రీ ఫార్మ్, ఎథికల్, స్పిరిచువల్ అండ్ క్యారెక్టర్ వైజ్.
0: కేవలము దేహమును మాత్రమే పోషించుకోవటం చాలదు, దానితో పాటు హృదయాన్ని కూడా విశాలము గావించుకోవాలి. ఇది ఏ చదువు యొక్క ప్రధాన లక్షణం.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ టు సస్టైన్ అండ్ టు మెయింటైన్ అవర్ ఫిజికల్ బాడీ, వీ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: కేవలము మానవుని మానవునిగా మాత్రమే తీర్చిదిద్దటం చదువు కాదు.
1: ఎడ్యుకేషన్ షుడ్ నాట్ మియర్లీ కన్ఫైన్ ఇట్ సెల్ఫ్ ఇన్ మేకింగ్ యూ జస్ట్ ఏ హ్యూమన్.
0: మానవుని ఆదర్శ మానవునిగా, అత్యంత గుణసహితమైనటువంటి మానవునిగా తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ మేక్ యూ ఎగ్జాంపులరీ అండ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆలోచించగలగా ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తే సమస్యలు ఈనాడు విద్యలో అభివృద్ధి అవుతున్నవి.
1: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ యుల్ ఫైండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఎజిటేషన్.
0: ఇలాంటి పరిస్థితులు యందు విద్య యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు చక్కగా యోచించి గ్రహించి ఆనందంగా దీన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Under these circumstances, students will have to understand the value of the education. They have to understand, ponder over, and then experience. ఈనాటి మానవుడు
0: అనంతమైన వైజ్ఞానిక సంపత్తిని అనుభవించాడు.
1: Man today has infinite knowledge in the field of science.
0: కాని అంత మాత్రం చేత మానవుడు గొప్ప విద్యావంతుడని గర్వించరాదు.
1: That should not make any one of you egoistic because of her education.
0: Ananta vijnana shastramu kevalamu laukikamainatvanti yokka vidyanu maatrame manaku ee naadu bodhisthu unnadi.
1: The infinite knowledge of science

0: speaks of only the worldly physical knowledge.
1: కానీ మానవునికి అవసరమైనటువంటిది గుణశీలత.
0: But what man needs is character.
1: కేవలం భౌతికమైన విద్యను అభ్యసించినంత మాత్రమున మానవుడు తాను గుణశీలుడు కాలేడు.
0: By acquiring the secular knowledge, he cannot be virtuous.
1: తన యొక్క గుణమును పోషించుకొని సమాజంలో ఆశించి ఆకర్షించేటువంటి రీతిగా అనుభవించి ఆదర్శంగా నిరూపించేటువంటి విద్యార్థియే నిజమైనటువంటి విద్యాశ్రేష్ఠుడు.
0: We can call him a true student if only he practices all his virtues in society, draws everybody near him and experiences the thrill of virtues.
1: ఈనాటి విద్యార్థి అనంత వైజ్ఞానమును ఆశ్రయించి తానెవరో అనేటువంటి విషయాన్ని, తన దేహతత్వాన్ని, తన మనోవికారాన్ని గుర్తింపజేస్తూ ఉన్నాడు.
0: Man, although he has learnt infinite science, he is not able to know his true nature because he goes by his body.
1: భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన విషయాన్ని గుర్తించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use if you go by the body which is worldly, ephemeral and temporary?
1: దీనిని ఒకానొక సమయం లోపల చర్చలు కూడా చెప్పాడు. Man has conquered himself. Man has conquered all, but he has not conquered himself. Annadu.
0: The same thing is stated by Churchill at one time. Man has conquered all, but he has not conquered himself.
1: Anni telusukogalugutunnadu manavudu.
0: Man is able to know everything.
1: Kani taan evaru tanu telusukolekapothunnadu ee naati vidyavantudu.
0: The modern educated person does not know who he is.
1: Taanevaru telusukovatame nijamainatundi yokka positive.
0: The true positive acquisition lies in knowing the true nature of oneself.
1: Jagattunandu jarigeetundi sarva vishayamulu kuda nu gurtinchi vartinchatamu idi kevalamu oka negative lakshanalu.
0: What all that has been happening in the world, if it is known to you, that is negative.
1: Enta chaduvu chadivinappatikani ఇది అనుభవమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టక, అన్యులకు దీని ఆదర్శాన్ని నిరూపించక, కేవలం చదివినటువంటి యొక్క డిగ్రీని మాత్రమే చేతియందుంచుకొని ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగమని ఉద్యోగ నిమిత్తమై సంచరించటము, ఇది సరైనటువంటి యొక్క విద్యార్థి యొక్క గుణములు కావు.
0: Without experiencing what that we have learned, without sharing, without being exemplary and ideal, we receive a degree and go after a job, and it's not the quality of a true student.
1: Sakala vidyalu nerchi sabha jayinchagavachu purnudairanamandu poravachu raja rajai putti rajyam elagavachu హేమ గోదానము ఇయ్యవచ్చు గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు జీవరాశుల పేర్లు చెప్పవచ్చు దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి నిశ్చల సమాధి నిష్ఠుడై నిలువలేడు.
0: One may acquire all the knowledge and be admired in any assembly. One may be a great warrior and win, be victorious. And one may be a king for that matter. One may take to charitable actions by offering the golden cows to those who that require. You may be successful in counting the stars across the sky. You may also name the different living creatures on earth. But yet, you will not be able to control your senses. You will not be able to control your mind and turn inward.
1: Manavudu bhashyamaina laukikamainatvanti yokka prakrutini aneka rakamuga varninchavachunu.
0: Man may make an attempt to describe, extol, narrate all that is external.
1: Chanamulo chandramandalam cheri chandramandalam yokka vishayanni kodanu gurtinchavachunu.
0: He can just travel across the space, reach the moon and describe his journey.
1: Kari చంద్రమండలం వెళ్ళడానికి మాత్రమే తనకు దారి కనుక్కున్నాడు, కానీ ఆరయించి తన అంతరాత్మకు పోవడేటువంటి దానికి ఏమాత్రము దారి తెలుసుకోవటం లేదు.
0: మ్యాన్ ఈజ్ ఏబుల్ టు ట్రావెల్ టు ద మూన్ బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు టర్న్ విద్ ఇన్ ఈవెన్ హాఫ్ ఎన్ ఇంచ్.
1: కనుక ఈనాటి మానవుడు అనగా విద్యావంతుడు తనలో ఉన్నటువంటి యొక్క సత్యతత్వాన్ని గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: మ్యాన్ టుడే ఎడ్యుకేటెడ్ మ్యాన్ should make every investigation to know the truthful nature which is innate and inborn.
1: Valmiki Ramayanam rasadu.
0: Valmiki composed Ramayana.
1: Kani Ramana chadivinanta chaduvulu Ravanudu kudunu chadivadu.
0: Ravana acquired all the forms of knowledge same as Rama.
1: Ravanudu kudunu samanyamaitvanti vaadu kaadu sakala vidyalu kudunu nerchinatvanti vaadu.
0: Ravana is not an ordinary one. He has learnt all knowledge.
1: Kani Valmiki em annadu?
0: What did Valmiki say?
1: Ravano nama murkaha annadu. Ramudu otti Ravanudu otti murkhudu.
0: He said Ravana is a fool.
1: Ramule gnani.
0: Rama is wise.
1: Kanuka chadivinatvanti chadivulu lopala okarini gnani annaru, okati murkhudu annadu.
0: He called Rama as the one of wisdom, while Ravana is a fool.
1: Chadivina chadivulanu aacharanalo petti itharulaku aadarshani nirupinchi deshaniki saginatvanti yokka samcheyamani anubhavimpa cheseetvanti vaadu Ramudu.
0: Rama has practiced all that he has learnt, and he led an exemplary life, and he shared all the knowledge with the rest of the people in society.
1: Kani indriyamulaku lorudai ఇంద్రియములకు వశుడై కేవలం చదువుని చదువును ఏమాత్రము గుర్తించుకొనక కేవలం జీవితం అంతై కూడాను ఇంద్రియ సంబంధమైన జీవితాన్ని గడుపుతూ కట్టకలపటికి తన దేహాన్ని తన రాజ్యాన్ని తన సర్వస్వాన్ని కూడాను భస్మం గావించుకున్నాడు రావణుడు.
0: వాట్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ రావణ దెన్? హీ హాస్ బికమ్ ఎ విక్టిమ్ టు ఆల్ సెన్సువల్ ప్లెజర్. He has not known the value of education. He is carried away by all the sensual desires. Ultimately he died, he lost his kingdom and ruined his land.
1: కనుక మనం చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము మన దేహమునందున్నటువంటి యొక్క ఇంద్రియములను ఆనంద పెట్టే నిమిత్తము కాదు.
0: The education is not meant to make your senses happy, satisfied.
1: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క శీలతత్వమును జగత్తునకు ఆదర్శంగా నిరూపించాలి.
0: We should demonstrate to the world the character which transcends the sensual pleasure.
1: అందులో ఇప్పుడు ఆధునిక యుగమునందు విద్యార్థులకు ఇది చాలా అవసరము.
0: This is most essential for modern students today.
1: ఇలాంటి విద్యార్థులు ఈనాడు అభివృద్ధి అయినప్పుడే పవిత్రమైన భారతదేశము ఎంతైనా కూడా సత్కీర్తిని పొందగలదు.
0: When you have such students of sense control, the sacred Bharat will progress in advance in future.
1: కానీ ఈనాటి విద్యార్థి ఆ పవిత్రమైన భావములతో ఏమాత్రము యోచించడం లేదు.
0: బట్ ద స్టూడెంట్ టుడే ఈజ్ నాట్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: కనుక ఈనాటి విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అందించే నిమిత్తమై మీరు విద్యను అభ్యసించాలి.
0: యూ షుడ్ లర్న్ సో యాజ్ టు బి ఐడియల్ ఇన్ సొసైటీ.
1: నిత్య సత్య సూక్తులన్నీ వికృతి చెంది మారుచుండే.
0: ద డైలీ ప్రాక్టీసెస్, the theories, they change day by day.
1: Pavitra prakruti pratidinamunu prajala vidi povuchunde.
0: That this nature which is so sacred and pure is living.
1: Dharma daya aadaranadanni duracharamaguchunde.
0: The righteousnesses, compassion have not been used, utilized.
1: Arya veda vidyalanige durvidyalu peruguchunde.
0: The ancient scriptures have not been studied, have not been gone through.
1: Idi ఈనాటి కాలమునకు విరుద్ధమైనటువంటి మార్గములు.
0: దిస్ ఈజ్ ది కాంట్రడిక్టరీ ఎడ్యుకేషన్.
1: రోగమును ఇంకను బలపరిచేటువంటి యొక్క ఔషధములే కాని ఇవన్నీ కూడాను రోగ నివారణ గావించేటువంటి ఔషధములు కాదు.
0: ఆల్ దిస్ వీ లెర్న్ టుడే విల్ ఇంక్రీజ్ ద సిక్నెస్ బట్ విల్ నెవర్ అలీవియేట్
1: సఫరింగ్. విశ్వ శాంతిని చేకూర్చు విధము నేర్చి
0: ద ప్రొసీజర్ దట్ కన్ఫర్స్ పీస్ ఇన్ ద యూనివర్స్
1: సంకుచిత భావముల నెల్ల సమయ చేసి
0: కటింగ్ ఆఫ్ ఆల్ ద నారో మైండెడ్నెస్
1: ఈనాటి మానవుడు సంకుచితమైన భావములను సమయ చేసి
0: అండ్ మ్యాన్ షుడ్ పుట్ ఎన్ ఎండ్ టు నారో మైండెడ్నెస్
1: జగత్తునకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
0: అండ్ హీ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: అది ఈనాడు విద్యార్థి చేయవలసినటువంటి దేశమునకు ఉపకారం.
0: దిస్ ఈస్ ద హెల్ప్ దట్ యు కెన్ రెండర్ టు దిస్ కంట్రీ.
1: మనం దేశోపకారం చేస్తున్నామంటున్నాం, దేశానికి సేవలు కలుపుతున్నామంటున్నాము, కానీ ఏ సేవలు చేస్తున్నాం?
0: యు సే దట్ యు సర్వ్ యువర్ కంట్రీ, యు ఆర్ హెల్పింగ్ యువర్ కంట్రీ, వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ యూ?
1: ఈనాటి మానవుడు స్వార్థము స్వప్రయోజనము చేతనే జీవితాన్ని వ్యర్థము గావిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఈజ్ వేస్టింగ్ హిస్ లైఫ్ బికాస్ హిస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఒక్కతూరి తనకు తానే పరీక్ష చేసుకుని విచారించినప్పుడు తన తల మొదలుకొని కాళ్ల వరకు కూడాను స్వార్థమే స్వప్రయోజనమే తాండవమాడుతుండాలి.
0: ఇఫ్ ఎగ్జామిన్స్ అండ్ ఎంక్వైర్స్ ట్రూలీ స్పీకింగ్ ఫ్రమ్ టాప్ టు టో హీస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వస్తువులను కూడాను ఆశిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే వాంట్స్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: అయితే ఈ ఆశ ఈ వస్తువుల నిమిత్తమై ఆశిస్తున్నాడా?
0: ఇన్ ఫ్యాక్ట్ డస్ హీ వాంట్, డస్ హీ డిజైర్?
1: కాదు కాదు కాదు కాదు, తన నిమిత్తమై ఈ వస్తువులను ఆశిస్తున్నాడు.
0: హీ వాంట్స్ టు బి సాటిస్ఫైడ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, సో హీ వాంట్స్ ఆబ్జెక్ట్స్.
1: ఈ కర్చీఫ్ నేను ఆశిస్తున్నాను.
0: ఐ వాంట్ దిస్ కర్చీఫ్.
1: అచ్చే కర్చీఫ్ యొక్క నిమిత్తమై నేను దీని కర్చీఫ్ ను ఆశించటం లేదు.
0: దిస్ డిజైర్ ఇస్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కర్చీఫ్.
1: నా వాంఛ యొక్క నిమిత్తమై కర్చీఫ్ ను ఆశిస్తున్నాను.
0: ఐ వాంట్ దిస్ కర్చీఫ్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్.
1: నేను ప్రపంచంలో ఒక పదార్థాన్ని కోరుతున్నాను.
0: ఐ వాంట్ సమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: పదార్థం యొక్క ఆనంద నిమిత్తమై ఆ పదార్థాన్ని నీవు కోరటం లేదు.
0: ఇట్ ఇస్ నాట్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్స్.
1: నీ నిమిత్తమై నీవు ఆ పదార్థాన్ని కోరుతున్నావు.
0: యూ వాంట్ దీస్ మెటీరియల్స్ ఫర్ యువర్ ఓన్ హ్యాపీనెస్.
1: అదే విధంగానే సర్వేంద్రియమును కూడా నువ్వు తాను అనుభవించాలని ఆశిస్తున్నాడు.
0: మ్యాన్ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ త్రూ సెన్స్.
1: కేవలం ఇంద్రియముల యొక్క తృప్తి నిమిత్తమై తాను ఆశించటం లేదు.
0: హీ డజంట్ వాంట్ దెమ్ ఫర్ మియర్లీ
1: తన నిమిత్తమై ఇంద్రియాలను ఆశిస్తున్నాడు.
0: హీ వాంట్స్ హిస్ ఓన్ ఇన్నేట్ సాటిస్ఫాక్షన్.
1: కనుకనే ఇంద్రియములకు తాను దాసుడైనాడు.
0: సో హీ హస్ బికమ్ ఎ స్లేవ్ టు సెన్సెస్.
1: ఎందుకనగా ఆ ఇంద్రియములు తన వశం గావించుకుంటున్నది.
0: బికాస్ హీ హస్ బికమ్ ఎ విక్టిమ్ టు హిస్ సెన్సెస్.
1: తాను చదివిన చదువుతో ఆ ఇంద్రియములను తాను వశం గావించుకున్నప్పుడు అప్పుడే తాను విద్యాశ్రేష్ఠుడు.
0: హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ కంట్రోల్ యువర్ సెన్సెస్ దెన్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేట్.
1: కానీ మనసుకు తోచినట్టంతా కూడా ప్రవర్తిస్తున్నాడు ఈనాటి విద్యార్థి.
0: మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ బీన్ యాక్టింగ్ యాజ్ హీ లైక్.
1: విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణములు ఎలాంటివో మీరు యోచించాలి.
0: Just to think of the qualities expected of a student.
1: Sadgunamulu,
0: virtues,
1: sadbuddhi,
0: good mind,
1: satya niriti,
0: truth,
1: bhakti,
0: devotion,
1: kramasiccha,
0: discipline,
1: kartavya palanamulu,
0: duty,
1: nerpunade vidya.
0: Duty, the education should confer
1: vidyarthi nervavalayu.
0: Students should acquire all these
1: six. Manam ee naadu nechukovalsinatvanti.
0: This what we have to learn, pick up today.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meerandaru ento gunavantudu.
0: You are all really good.
1: Ento telivitetalu galavaru.
0: You are highly intelligent.
1: Ento pavitramaitvanti hrudayam galavaru.
0: You have got sacred noble heart.
1: Kaani aa pavitramaina hrudayaniki taginatvanti yokka padarthanni manam andinchatam ledhu.
0: You are not supplying to your holy heart the material it deserves.
1: Chaala parishuddhamainatvantidi.
0: And the heart is so pure unto you.
1: ఈ పరిశుద్ధమైన హృదయమునందు కరుణ ప్రేమ తప్ప మరొక పదార్థమును ప్రవేశించుటకు వీలు కాదు.
0: It's not possible to fill your heart with things other than compassion and love.
1: కానీ ఈనాడు హృదయ ఆ కరుణ లేదు హృదయములో.
0: Today in our hearts there is no
1: compassion. ఆ ప్రేమ లేదు హృదయములో.
0: There is no love at all.
1: అన్ని చేరిపోతున్నాయి ఈ హృదయంలో.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ థింగ్స్ ఫైండ్ దేర్ ప్లేస్.
1: కనుకనే హృదయం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ మనకు అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
0: దట్స్ వాట్ వి ఫైండ్ టుడే ఇస్ ఎ సార్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: మనం చూసేటువంటి యొక్క దృశ్యములన్నీ కూడాను కేవలము నెగిటివ్ దృశ్యములే కనిపిస్తున్నాయి.
0: ఆల్ ద సినారియో అరౌండ్ ఇస్ నెగటివ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: నీ హృదయంలో అవి ప్రింట్ అయిపోయినాయి.
0: బికాస్ ఆల్ ద నెగటివ్ ఇస్
1: అవి నీకు ప్రతిబింబిస్తున్నాయి.
0: ద సేమ్ థింగ్ ఇస్ రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్.
1: కనుకనే నీకు ప్రతిబింబించేటువంటి ప్రతి పదార్థం కూడాను నీ నుండి వచ్చినదే కానీ బయట నుండి చూసేటువంటిది కాదు.
0: ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆర్ అవుట్ ఆఫ్ యూ, నాట్ ఫ్రమ్ ఎక్స్టీరియర్.
1: మనం వినేటువంటివంతా కూడాను తినేటువంటివన్నీ కూడాను భగవంతుని యొక్క దీంట్లో అనుగ్రహానికి పాత్రలు కావాలి.
0: వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ లవ్ through hearing and all that we partake.
1: Enta vijnanam bodhinchinappatikini,
0: in spite of all scientific knowledge,
1: entadi aadhyatmika shaktulu bodhinchinappatikini,
0: in spite of all teaching in spiritual realm,
1: manaku teredi aluvulu.
0: Ultimately you will know that it comes down to the level of atoms.
1: ye vidyavantudu kani ఏ సైంటిస్ట్ కానీ బోధించేదంత అణువును గురించే బోధిస్తున్నారు.
0: ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఏ సైంటిస్ట్ స్పీక్స్ ఆఫ్ దీస్ ఆటమ్స్ ఓన్లీ.
1: అణువును గురించి చెప్పడంలో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ టీచింగ్ అబౌట్ ఎన్ ఆటమ్?
1: మనం తినే తిండి అణువే.
0: ది ఫుడ్ ఇస్ ఫుల్ ఆఫ్
1: ఈచ్ ఏ గాలి అణువే.
0: ది ఎయిర్ దట్ యు బ్రీత్.
1: వినేటువంటి శబ్దం అణువే.
0: ది సౌండ్ దట్ యు లిసన్.
1: నడిచే నడక కూడాను అణువే.
0: అండ్ ఎవ్రీ స్టెప్
1: సర్వం కూడాను అణుమయంగానే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ అటామిక్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్.
1: ఈ అణుమయమైనటువంటి ఈ జగత్తునందు అణువుల గురించి నీవు తెలుసుకోనవసరం లేదు.
0: And this whole world is full of atoms. Well, you don't need to learn, know about it.
1: అణువు కంటేను సూక్ష్మమై ఉన్నదట్టి పరమాణు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
0: We should know that which is smaller than that of an atom.
1: ఈ పరమాణువే ఫండమెంటల్ అణువు.
0: That which is smaller than atom is the fundamental.
1: అన్ని కూడాను ఆ ఫండమెంటల్ అణువు నుంచి వస్తున్నాయి.
0: Everything arises out of this fundamental.
1: ఫండమెంటల్ దాన్ని మనం పట్టుకొనక కేవలం బ్రాంచి బ్రాంచి బ్రాంచి కేర్ ఆఫ్ అడ్రస్ అంతా తీసుకుంటున్నాం మనము.
0: యూ డోంట్ గో బై ది ఫండమెంటల్ అడ్రస్ బట్ యూ థింక్ ఆఫ్ ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్సెస్.
1: మొట్టమొదటి డైరెక్ట్ గా నీవు దీన్ని సంపాదించాలి.
0: ఫస్ట్ హ్యావ్ డైరెక్ట్ అప్రోచ్.
1: అణువు కంటేను సూక్ష్మమై అణువు నగుచు, ఘనము కంటేను వేరైన ఘనము నగుచు, సర్వతటి సాక్షి అయి ఉన్న అణువే ఒకటి.
0: The atom stands as a witness because it is smallest of all and in other sense biggest of the big.
1: పెద్ద దాంట్లో పెద్దదిగా ఉంటుండాలి, చిన్న దాంట్లో చిన్నదిగా ఉంటుండాలి.
0: It's a gigantic form among the big one.
1: ఈ అణువులు కూడా అణువుల యొక్క చేరికనే అణువు యొక్క పదార్థము.
0: And there we find the combination of atoms too.
1: ఇక్కడ పుష్పం ఉంటుండాలి, ఈ పుష్పం కూడా అణుస్వరూపమే.
0: The flower here is also atomic.
1: అనేక అణువుల యొక్క చేరిక వచ్చేతనే ఇది ఒక పుష్పంగా రూపొందుతూ ఉండాలి.
0: Atoms have come together and you find a flower.
1: ఇది ఒక బట్ట, ఇది అంతా కూడా అణువే.
0: The cloth is also full of
1: atoms. ప్రపంచంలో అణువు కానటువంటి వస్తువు కనిపించనే కనిపించదు.
0: In this world you don't find anything which is not made up of atoms. Everything is atoms.
1: ఇలాంటి అణువును గురించి మనం విచారించడానికి ఎందుకు మనం ప్రయత్నించాలి?
0: Why should you make every effort to know the nature of an atom?
1: చదువుల నీయు అణువే.
0: All education.
1: సంకల్పములు అణువే.
0: Thoughts.
1: దేహమంతయు అణువే.
0: Whole body.
1: దేహి అణువే.
0: And that
1: సర్వమును అణువయమే.
0: Everything is composed of atoms.
1: పుట్టుట ఒక అణువు.
0: The birth.
1: భూమి నుండుట అణువు.
0: Life on earth.
1: సంసారమది అణువు.
0: The family life.
1: చావు అణువు.
0: Death.
1: ప్రతికులన్నీ అణువు.
0: The life.
1: భవబంధములు అణువు.
0: The attachments.
1: అంతా అణువులే.
0: Are full of atoms only.
1: ఇలాంటి అణుతత్వాన్ని గుర్తించినప్పుడు దేనిని నీవు ఆశించేది?
0: When once you try to know that, what is that you want to know? దీనికి
1: అతీతమైనటువంటి దాన్ని అనుభవించాలి.
0: You should experience that which transcends this
1: అది
0: atom.
1: నీ యొక్క ఆత్మతత్వము.
0: That is the nature of the true
1: అది
0: self.
1: Fundamental యొక్క గుర్తు.
0: That is the fundamental self.
1: అటువంటి అణుతత్వాన్ని మనం గుర్తించాలంటే మనం ఈ చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా అత్యవసరంగా నేర్చుకోవాలి.
0: అలాంగ్ విత్ ది సెక్యులర్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వీ నీడ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆల్సో.
1: కనుక ఈ గ్రంథ పరిచయం మాత్రమే మనకు సరైనటువంటిది కాదు.
0: మియర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ప్రాపర్.
1: మనం చదివిన చదువులన్నీ కూడా గ్రంథములకు మాత్రమే పరిమితమైపోతున్నాయి.
0: ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ అక్వైర్డ్ ఇస్ లిమిటెడ్ టు బుక్స్.
1: కాబట్టి ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది తీసుకుంటే మనం కేవలం సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతున్నాం.
0: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ టర్న్స్ ఇన్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: కానీ మనము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాదు, మనకు కావాల్సినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ఇస్ నాట్ దట్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ దట్ ఇస్ ఎక్స్పెక్టెడ్, దట్స్ రిక్వైర్డ్.
1: తన అనుభూతిలో తాను అనుభవించాలి.
0: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ త్రూ యువర్ ప్రాక్టికల్.
1: ఏ అణువు యొక్క తత్వం కానీ దాని యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఆల్సో నో ద గ్రేట్నెస్.
1: ఒక జిలేబి కానీ మిఠాయి కానీ లడ్డు కానీ ఏదో కొన్ని గ్రంథాల్లో మనం చదివినాము.
0: యు హావ్ గాన్ త్రూ సర్టన్ బుక్స్ నరేటింగ్ స్వీట్స్.
1: కానీ గ్రంథంలో చదివినంత మాత్రం దాని మాధుర్యం మనం తంగుకు చేరుతుండదా?
0: బై మియర్లీ రీడింగ్ అబౌట్ లడ్డు ద స్వీట్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ స్వీట్.
1: చేరటం లేదు.
0: నో,
1: దాన్ని ఒక్కతూరు తీసుకుని నీవు నాలుగు పైన వేసుకో, అప్పుడు దాని యొక్క మాధుర్యం నీకు తెలుస్తుంది.
0: యూ హావ్ టు పిక్ ఇట్ అప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ఇట్స్ స్వీట్నెస్.
1: అది ఏ నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: దేర్ లైస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: దాని టేస్ట్ చూచి ఆనందాన్ని అనుభవించడమే నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లైస్ ఇన్ టేస్టింగ్ ద స్వీట్.
1: కేవలం గ్రంథముల ద్వారా మనం అర్థం చేసుకుని గ్రంథముల ద్వారా మనం దానిని ఉపయోగించుకుంటే ఇది సరైనటువంటి యొక్క గ్రంథములు కాదు, విద్యలు కావు.
0: ఇట్స్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్ if we acquire knowledge through books which is superficial.
1: Idantha kuda ee naadu bookish knowledge ga roopanthutundadi.
0: Today we find bookish knowledge
1: kanukane ee naati prapancham lopala sariyainatvanti vyaktiye manaku chikkatam ledhu.
0: Therefore, we don't have right people today in this world.
1: ఎంతమంది విద్యావంతులు లేరు ఈ భారతదేశంలో?
0: In Bharat, there are number of educated people.
1: గొప్ప గొప్ప విద్యావంతులంతా ఉన్నారు.
0: We find highly educated people.
1: గొప్ప గొప్ప బిరుదులు తీసుకున్న వారంతా ఉన్నారు.
0: People with very high degrees.
1: ఇంతమంది ఉండి ఈ దేశానికి ఏమి చేస్తున్నారు?
0: With all these people being here, what is that they are doing for
1: you? ఏదైనా 10 మందికి ఏమైనా ఉపయోగమయ్యేటువంటి పనులు చేస్తున్నారా?
0: Are they doing any activity that would be helpful?
1: 10 మందికి ఆనందాన్ని అందించేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
0: Are they making anybody happy through their actions?
1: 10 మందిని సుఖపెట్టేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
0: Are they providing any comforts, conveniences to the neighborhood?
1: ఏమాత్రం చేయటం లేదు.
0: No.
1: 10 మందిని సుఖపెట్టడం లేదు, తాను సుఖపడటం లేదు.
0: He is not making others happy, nor is he happy.
1: ఇంకా ఎందుకు ఈ చదువులు చదవాలి?
0: Then why should you learn?
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరు కూడా మందమతుడు.
0: A fool with all his education will not be able to know his self.
1: Enta chaduvu chadivi ee neethi unnanu heenunu gudambu manaledu.
0: A mean man with all his education will never change his attitudes.
1: Tarchi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
0: Education may help you to argue with others.
1: Ee chaduvu chaduvu chadivi chaavanganeetiki chaavuleni chaduvu chaduvali.
0: With all this knowledge, after all, why should we die? Ultimately, we should learn to be mortal.
1: Kanukane manam chadiveetvanti chaduvulante kudunu హృదయాన్ని ఆనంద పెట్టేటువంటివి చదవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లెర్న్ టు మేక్ అవర్ హార్ట్
1: 10 మందిని ఆనందపరిచేటువంటివి చదవాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీబడి జాయ్ఫుల్.
1: అప్పుడే నీకు ఆనందము, లోకులకు ఆనందమే.
0: దెన్ యూ విల్ బి హ్యాపీ అండ్ పీపుల్ అరౌండ్ విల్ బి
1: హ్యాపీ. సమాజములో ఆనందములకై అనేక విధమైనటువంటి పాటు పడేటువంటి వారు, బాధలు పడేటువంటి వారు కోటాను కోట్ల మంది ఉన్నారు.
0: దేర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ all around who want to be happy.
1: ఒక్కరినైనా కొడుగు మనము ఒక నిమిషమైనా ఆనంద పెట్టేటువంటి దీనికి మనం ప్రయత్నిస్తున్నామా?
0: Are we spending at least a minute to make the other man happy?
1: లేదు లేదు.
0: No.
1: నీ చదువు లోపల ఒక్క మనిషినైనా నీవు ఆనంద పెట్టడానికి ప్రయత్నించు.
0: With all this education, at least make one happy.
1: లేక నీవైనా ఆనందించు.
0: At least you be happy.
1: నీవు కూడా ఆనందించటం లేదు.
0: And you are not happy.
1: తాను ఆనందపడక, ఈ ఆనందము పరులకు అందించక నీవు చదివినటువంటి చదువు ఏం చేస్తున్నావు?
0: You are not happy and you are not making others happy. What for is this education?
1: Idantha chadu avutunda?
0: Can you call it education?
1: Idantha chettaga roopondutundali.
0: It is all waste of knowledge.
1: Vidyarthulara,
0: students,
1: mee degreelu mee pattamulu chaala goppa goppa ga untunnayi.
0: You have got very high degrees.
1: Okkoka vidyarthi chuste MSc pass chesi tirigi thanu MBA pass chesi PhD kuda pass chestunnadu.
0: There are students who have passed MSc, completed their MBA and also PhD.
1: ఎన్ని డిగ్రీస్ తీసుకుంటున్నారు?
0: You have so many degrees to your credit.
1: కానీ ఇందులో ఏ కించిత్తైనా కూడా తన ఆచరణలో పెట్టేటువంటి దీన్ని ఉపయోగపడుతున్నాడా?
0: But are you making use of it, a fraction of all that you have learned?
1: కేవలం గ్రంథ పరిచయం గావించుకొని, గ్రంథాన్ని కంఠస్థం గావించుకొని, ఎగ్జామినేషన్ హాల్ లో పోయి హెడ్ ని హెంటీ చేసుకుని వస్తున్నాడు.
0: You get by heart all that is there in the textbook. Go to the examination hall and empty your head there.
1: కానీ ఒక్కదాన్నైనా తన విచారణ చేయటం లేదు.
0: యు ఆర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ సింగిల్
1: పని. నేను చదివినటువంటి ఈ చదువు లోపల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వీ హావ్ నాట్ క్వశ్చన్డ్ అవర్ సెల్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈ అర్థములకు సరైనటువంటి అనుభవం ఏమిటి?
0: వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ దట్ వీ హావ్
1: చదువు అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ఎడ్యుకేషన్?
1: చదువు యొక్క రుచి ఏమిటి?
0: వాట్ ఇస్ ద టేస్ట్?
1: దీని యొక్క గుణములు ఏమిటి?
0: వాట్ ఆర్ ద క్వాలిటీ?
1: దీని యొక్క లక్షణాలు ఏమిటి?
0: వాట్ ఆర్ ద ఫీచర్స్?
1: దీని వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రిజల్ట్ బట్ టు దిస్ ఎడ్యుకేషన్? నో వన్ ఇస్ బాదర్డ్ అబౌట్ ఇట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ ఎంతో గొప్ప మంచి విద్యావంతులే.
0: యు ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్ ఇండీ.
1: గొప్ప విద్యార్థులే.
0: యు ఆర్ వెరీ గుడ్.
1: కానీ మీకు బోధించేటువంటి వారు సరి అయినటువంటి వారు లేకపోవటం చేత ఈ పెడమార్గం పడుతున్నారు.
0: సిన్స్ దేర్ ఆర్ నోబడీ టు టీచ్ యూ ప్రాపర్లీ, యు ఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
1: అధ్యాపకులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను బోధించాలి.
0: టీచర్ షుడ్ గివ్ యూ కరెక్ట్ ఆన్సర్.
1: లేక తల్లిదండ్రులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను అనుసరించాలి.
0: ఆర్ పేరెంట్స్ ఆల్సో షుడ్ గైడ్ యూ ప్రాపర్లీ.
1: తల్లిదండ్రులకు విద్యావంతులు కాదు.
0: పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్.
1: వాళ్ళు బోధించడానికి అర్హులు కాదు. విద్యావంతులైనటువంటి టీచర్స్ అయినా కూడా మీకు సరైన అర్థాన్ని బోధించడం లేదు.
0: ది టీచర్స్ హు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ దే డోంట్ టీచ్ యు ఇన్ ది కరెక్ట్ సెన్స్.
1: కేవలం వారి యొక్క హోదానికి మాత్రమే వారు ప్రయత్నిస్తున్నాం, కానీ పిల్లల యొక్క పవిత్రత అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని విచారించడం లేదు.
0: దే కాన్సన్ట్రేట్ ఆన్ టీచింగ్ ద డిసిమినేషన్ ఆఫ్ ద నాలెడ్జ్, but they don't think of the students who are to be benefited by that.
1: Kanuka mana chaduvullo undinatvanti oka saramsaanni chakkaga mana anubhutilo unchi aanandanni anubhavinchali.
0: Therefore we should keep in view the essence of education, experience it practically and lead a blissful life.
1: Kani ఒక గొప్ప పండితుడు ఉండేటువంటి వాడు.
0: దట్ వాస్ ఎ గ్రేట్ స్కాలర్ పండిట్.
1: కలకత్తాలో జన్మించి అనేక విద్యలను అభ్యసించి పేరు ప్రఖ్యాతిని పొంది జగత్తుకే అతనికి సార్థక నామాన్ని అందుకున్నటువంటి వాడు.
0: హి వాస్ బోర్న్ దేర్ ఇన్ కల్కత్తా, ఎక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ హి వాస్ వన్ ఆఫ్ ఎస్టీమ్డ్ నేమ్ అండ్ రెప్యూటేషన్. హిస్ నేమ్ ఇస్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
1: అతని పేరే విద్యాసాగర్.
0: హిస్ వెరీ నేమ్ విద్యాసాగర.
1: ఈ విద్యాసాగర్ ఏ విధమైనటువంటి స్థితిలో వచ్చాడు?
0: ఇన్ వాట్ కండిషన్ వాస్ హి?
1: చాలా బీద పరిస్థితిలో పుట్టాడు.
0: He was born in a very poor family.
1: చదువుకోవడానికి కూడా ఒక ఇంటిలో ఒక దీపం కూడా లేదు.
0: In fact, he could not afford even a light to read.
1: స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి ఆ లైట్ యొక్క ఆధారంతో తన గ్రంథాలంతా చదివేటువంటి వాడు విద్యాసాగర్.
0: He used to study every day sitting under street lights.
1: తల్లి చాలా బాధపడేటువంటిది.
0: Mother felt very sad.
1: తల్లి దగ్గర కూడా ఏ విధమైనటువంటి నయా పైసా కూడా లేదు.
0: In fact, mother also had no money.
1: నాయనా విద్యాసాగర్, రాత్రంతా నీవు ఆ స్ట్రీట్ లైట్ ముందర కూర్చొని చదువుతుంటే నీ పతి పరిస్థితి ఏమవుతుంది అని పాప ఏడ్చేటువంటిది.
0: మదర్ యూస్ టు క్రై టెలింగ్ సన్, యూ రీడ్ త్రూ అవుట్ నైట్ సిట్టింగ్ అండర్ ద స్ట్రీట్ లైట్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ అట్ ది ఎండ్.
1: అప్పుడు తాను ఎంతో తల్లికి సమాధానం చెప్పి
0: హీ కుడ్ పాసిఫై హిస్
1: మదర్. కష్టపడినప్పుడే నాకు సుఖం చిక్కుతుంది.
0: మదర్, If I work hard today, I'll be happy later.
1: Sukham nunchi naaku sukham chikkadu.
0: Happiness cannot be derived out of happiness.
1: Kashtapadinappude naaku ee sukham labhistundi.
0: You can be happy if only you work hard.
1: Kattagadapudiki edo oka reetiga thaanu oka degree teeskunnadu.
0: He could get a degree ultimately.
1: Adi teeskovatame kaakunda,
0: not only that,
1: మన ప్రాచీన గ్రంథముల పరిస్థితులైన చరిత్రలంతా కూడా చక్కగా చదువుతూ వచ్చాడు.
0: హి హస్ గాన్ త్రూ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ అండ్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఎక్కడైనా తాను ఉపన్యాసానికి వెళితే వేలాది మంది అంతా గుంపులు చేరేటువంటి వారు.
0: Whenever he was to give a lecture, it was
1: అతని ఉపన్యాసం అంత మాధుర్యంగా ఉండేటువంటిది.
0: Because his oration was so beautiful,
1: అంత అర్థసంపన్నంగా ఉండేటువంటిది.
0: And it used to draw everybody.
1: అంత మధురంగా ఉండేటువంటిది.
0: Such resourceful he was.
1: అంత సున్నితంగా ఉండేటువంటిది.
0: And it was so sensitive.
1: హృదయానికి హత్తుకోవడానికి ఎంతనో పవిత్రంగా ఉండేటువంటిది.
0: All his lecture got itself imprinted on the audience.
1: ప్రక్క గ్రామానికి స్కూలుకు లో పిలిచారు. సార్, విద్యాసాగర్ మీరు మా యొక్క కాలేజీకి వచ్చి మీరు ఒక ఉపన్యాసం ఇవ్వాలి అని ప్రార్థించారు.
0: ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వాజ్ ఇన్వైటెడ్ బై ఎ కాలేజ్ టు గివ్ దెమ్ ఎ డిస్కోర్స్.
1: చిన్నది ఒక బ్యాగ్ చేతిలో పట్టుకుని ట్రైన్ లో వెళుతున్నాడు.
0: హి వాజ్ జస్ట్ ప్రొసీడింగ్ అండ్ ట్రావెలింగ్ బై ఎ ట్రైన్.
1: అందులోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడాను ఏదో విద్యాసాగర్ ఉపన్యాసం చాలా గొప్పదిగా ఉంటుందట వినాలా అని ఆయన కూడా వెళుతున్నాడు.
0: వన్ బిగ్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ ట్రైన్.
1: ఇతను ఇప్పుడు ఐఏఎస్, అప్పుడు ఐసీఎస్ ఆఫీసర్.
0: ఇన్ దోస్ డేస్ ఇట్ వాస్ ఐసీఎస్.
1: గొప్ప ఐసీఎస్ అంటే చాలా గొప్ప పేరు.
0: ICS is with the highest achievement.
1: అతను కూడా వెళుతున్నాడు ఈ యొక్క ట్రైన్ లోపల.
0: హి వాజ్ ఆల్సో ట్రావెలింగ్ బై ద సేమ్ ట్రైన్.
1: ఇద్దరు ట్రైన్ దిగారు.
0: బోత్ ఆఫ్ దెమ్ గాట్ డౌన్.
1: ట్రైన్ దిగేటప్పటికి
0: ఎట్ ద టైమ్
1: ఈ విద్యాసాగర్ ను చూచాడు ఆయన.
0: హి సా విద్యాసాగర్.
1: ఇతను ఎవరో ఒక కూలి మనిషి అనుకున్నాడు.
0: హి థాట్ దట్ హి ఈజ్ సింప్లీ ఏ కూలీ పోర్టర్.
1: అయ్యా, నాకు ఈ పెట్టె చిన్న పెట్టె హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తావా అన్నాడు.
0: అండ్ హి ఆస్క్డ్ విద్యాసాగర్, ఐ గాట్ స్మాల్ బాక్స్, వుడ్ యూ క్యారీ ఇట్ ఫర్ మీ.
1: విద్యాసాగర్ ఆనందించాడు.
0: విద్యాసాగర్ వాస్ హ్యాపీ.
1: నాకు ఇలాంటి సేవను ఒకటి అందించాడు కదా ఈ మహనీయుడని, ఆ దీన్ని పట్టుకున్నాడు, తను ఎక్కడికి పోవాలి అన్నాడు.
0: హి వాస్ సో హ్యాపీ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వీస్.
1: అప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, విద్యాసాగర్ అనేటువంటి ఒక ఆయన ఒక దగ్గర ఉపన్యాసం చెప్తున్నాడట, ఆ ఉపన్యాసం చోటుకు నన్ను తీసుకెళ్ళు అన్నాడు.
0: దిస్ ఐసీఎస్ ఆఫీసర్ దెన్ సెడ్, టేక్ మీ టు దట్ ప్లేస్ వేర్ విద్యాసాగర్.
1: విద్యాసాగర్ నవ్వుకున్నాడు. నా పేరు తెలియదే ఇంకా అతనికి.
0: విద్యాసాగర్ స్మైల్.
1: నేను ఎవరు అని తెలియదేని, అనుకున్నాడు పాపం.
0: హీ థాట్ హీ డస్ నో హూ ఐఎమ్ వాట్ ఐఎమ్.
1: తీసుకెళ్లాడు.
0: అండ్ దిస్ పర్సన్ టుక్ హిమ్ దేర్
1: అందించాడు.
0: అండ్ హీ గేవ్ హిమ్
1: అందించి తాను వెనుకపోతుంటే ఆ యొక్క ఐసీఎస్ ఆఫీసర్ చెప్పాడు, అయ్యా ఇదిగో తీసుకో అని రెండు నాలుగు ఇచ్చాడు.
0: వైల్ విద్యాసాగర్ వాజ్ రిటర్నింగ్, ఐసీఎస్ ఆఫీసర్ వాజ్ రెడీ టు పే హిమ్.
1: దేనికోసం మీరు ఇస్తున్నారు?
0: వై డూ యూ పే మీ?
1: నీవు నా యొక్క సూట్ కేసు తీసుకుని వచ్చావు బ్యాగ్.
0: బికాస్ యూ ఆర్ క్యారింగ్ మై సూట్ కేస్.
1: దానికోసం ఇస్తున్నానన్నాడు.
0: ఫర్ దట్ పర్పస్ ఐ గివ్.
1: అయ్యా, నేను కూలి కోసం రాలేదు, నీకు సహాయం చేయాలని నేను వచ్చాను.
0: విద్యాసాగర్ సెట్, ఐఎమ్ నాట్ ఎ పోర్టర్.
1: దయచేసి నన్ను క్షమించండి, ఈ డబ్బు నాకు అక్కర్లేదన్నాడు, వెళ్లిపోయాడు.
0: హీ సెట్ పార్డన్ మీ, ఐ డోంట్ వాంట్ మనీ. అండ్ హీ రిటర్న్.
1: తిరిగి స్టేజ్ దగ్గర పోయి ఈయన కూర్చున్నాడు. ఐసీఎస్ ఆఫీసర్.
0: ది ఐసీఎస్ ఆఫీసర్ సాట్ ఆన్ ద డయస్.
1: అందరూ కాచుకున్నారు, విద్యాసాగర్ వస్తాడు, విద్యాసాగర్ వస్తాడు, విద్యాసాగర్ వస్తాడని.
0: ది ఎంటైర్ అసెంబ్లీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ విద్యాసాగర్.
1: ఈ విద్యాసాగర్ చిన్న బ్యాగ్ చేతిలో పట్టుకుని సింపుల్ మ్యాన్ అతని స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు.
0: విద్యాసాగర్ బీయింగ్ ఎ సింపుల్ మ్యాన్
1: అందరూ అతన్ని ఖర్చుకుని అనేక రకములుగా అతన్ని వర్ణించుకుంటూ అతనికి మాలలు వేస్తూ వచ్చారు.
0: విద్యాసాగర్ గాట్ ఆన్ టు ద డయస్ క్యారింగ్ ఎ స్మాల్ బ్యాగ్స్. ఎవ్రీబడి స్టార్ట్ అప్రిషియేటింగ్.
1: ఈ ఐసీఎస్ ఆఫీసర్ అనుకున్నాడు, ఒరే నా పెట్టి మోసుకుని వచ్చినటువంటిది ఇతనే కదా.
0: ఎవ్రీబడి గార్లెండెడ్ విద్యాసాగర్. దెన్ ఐసీఎస్ ఆఫీసర్ థాట్ ఇది సేమ్ పర్సన్ క్యారీడ్ మై బ్యాగ్.
1: మనసులో తాను అనుకుని ఎటువంటి విద్యావంతుడైనప్పటికీ నిగర్వి నిగర్వి.
0: దో విద్యాసాగర్ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్ హీ హాస్ నో ఈగో నో ప్రైడ్.
1: వాడు ఎంత గర్వానికి గురి కావాలి.
0: ఇన్ఫాక్ట్ ఈ కుడ్ అఫోర్డ్ బి ప్రౌడ్ ఎనఫ్.
1: కనుక గర్వం ఉన్నటువంటి వానికి కట్టుకున్న భార్య గాని కన్న కుమారుడు కూడా గౌరవించడు.
0: ఎ మ్యాన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ బై వైఫ్ ఆర్ సన్ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుకనే గర్వమే లేనటువంటి వాడు ఈ విద్యాసాగర్.
0: విద్యాసాగర్ హ్యాస్ నోట్ ఎవ్రీబడి స్టార్ట్ అప్రిషియేట్.
1: ఈ ఐసీఎస్ ఆఫీసర్ అనుకున్నాడు, ఒరే నా పెట్టి మోసుకుని వచ్చినటువంటిది ఇతనే కదా.
0: ఎవ్రీబడి గార్లెండెడ్ విద్యాసాగర్. దెన్ ఐసీఎస్ ఆఫీసర్ థాట్ ఇది సేమ్ పర్సన్ క్యారీడ్ మై బ్యాగ్.

0: matter.
1: కనుకనే గర్వమే లేనటువంటి వాడు ఈ విద్యాసాగర్.
0: విద్యాసాగర్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ప్రైడ్.
1: అతను వెళ్లి ఆ స్టేజ్ లోపల
0: దేర్ ఆన్ ద డైస్
1: చక్కని ఆదర్శవంతమైనటువంటి యొక్క మానవులకు అనుకూలవంతమైనటువంటి యొక్క ఉపన్యాసం ఇచ్చాడు.
0: హి గేవ్ ఎ లాంగ్ టాక్ containing all that which is required
1: for humanity.
0: He was cheered and loudly applauded.
1: అంతటి మాధుర్యమైనటువంటి యొక్క కంఠంతో అంతటి పవిత్రమైన విషయాలను హృదయానికి హత్తుకుని పోయేటట్టుగా తాను చెప్తూ వచ్చాడు.
0: విత్ మెలోడియస్ వాయిస్ హీ కుడ్ స్పీక్ విత్ ఆల్ దట్ ఈస్ ఎసెన్షియల్ టు ద ఎంటైర్ మ్యాన్.
1: తాను నిత్య జీవితంలో జరిగేటువంటివన్నీ చెప్తూ వచ్చాడు.
0: హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద డైలీ హ్యాపెనింగ్స్.
1: కేవలం ఒక స్టోరీస్ చెప్తూ పోలేదు.
0: నాట్ మియర్లీ
1: ఒక గంటలో ఉన్న విషయాన్ని గురించి చెప్పడం లేదు.
0: నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
1: ఆయన అన్ని ఎక్స్పీరియన్స్ చెప్తూ వచ్చాడు.
0: ఆల్ హిస్ టీచింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే అలాంటి విద్యావంతుడు తన అనుభూతిని 10 మందికి పంచిపెట్టినప్పుడు 10 మంది ఎంత ఆనందించారు.
0: And such an educated man shared his experience
1: back to everybody.
0: All felt happy. Everybody rejoiced on the occasion.
1: కనుక అలాంటి మహనీయులు భారతదేశంలో ఎందరో ఉంటున్నారు.
0: సచ్ నోబుల్ సోల్స్ ఆర్ మెనీ హియర్ ఇన్ భారత్.
1: ఈనాటికి కూడా నిగర్వులైనటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
0: దేర్ ఆల్సో మెనీ మెనీ పీపుల్ హు ఆర్ వెరీ హంబుల్ అండ్ సింపుల్.
1: భారతదేశం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దేశము.
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ల్యాండ్.
1: పవిత్రమైనటువంటి భూమి.
0: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్.
1: ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టి మనం ఇంకా కూడాను పవిత్రమైన భారతీయుని గురించి గుర్తించుకోలేకపోతే ఏమి ప్రయోజనము?
0: Having been born in the sacred land, if we do not understand what Papa it is, what for is of life,
1: పామరత్వము పట్టి,
0: we are fully ignorant because
1: దైవ ప్రీతి లేని దాని పట్టి,
0: and we don't have love for God,
1: మానవత్వం అనే మానవులందున,
0: and human quality is totally gone,
1: విశ్వశాంతికి ఇది విప్లవంబు,
0: and this is the cause for the revolution.
1: ఈనాడు శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ఇదే మూల కారణము.
0: Why is there no peace in this world? This is the cause.
1: పరమ పావనమైన భారతావని యందు సహనమన్నది మనకు చక్కదనము.
0: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ ద ఫర్బేరెన్స్ దట్స్ ద బ్యూటీ.
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
0: ఆఫ్ ఆల్ రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈస్ ది బెస్ట్.
1: మధుర భావం ఏది మన దేశమందన్న మాతృభావం కన్నా మాన్యమేది?
0: ద మోస్ట్ నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్.
1: ప్రాణము కంటేను మానమే ఘనమము మన దేశ నీతిని మంటగలిపి.
0: ఇన్ ఫ్యాక్ట్ క్యారెక్టర్ ఇస్ మచ్ మోర్ దాన్ లైఫ్.
1: నేటికిచ్చిన పరదేశ నీతులరుచి.
0: అండ్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద కోడ్
1: విచిత్ర స్వేచ్ఛను విచ్చుకత్తే.
0: వీ ఆర్ ఫాలోయింగ్ ద కోడ్ అండ్ ద కాండక్ట్ ఏపీ ఇన్ ద ఫారిన్ కంట్రీస్.
1: ఏమందు భారత పాలనంబు?
0: వాట్ హాడ్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ?
1: ఎలాంటి పవిత్రమైన భారతదేశము?
0: వాట్ ఇస్ సీక్రెట్ ల్యాండ్?
1: ఎలాంటి ఆదర్శాలను అందించినటువంటి దేశము?
0: వాట్ ఎన్ ఐడియల్ కంట్రీ.
1: ఈనాడు అట్టి పవిత్రమైన దేశము ఈ గతిని అనుభవిస్తుండాలి.
0: దిస్ ఇస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ది సీక్రెట్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: భారతీయ సంస్కృతిని మనం చక్కగా అర్థం చేసుకోలేకపోవటమే కారణం.
0: వీ హావ్ నాట్ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్
1: దాని ఆచరణలో పెట్టి అనుభవించలేకపోవటమే కారణము.
0: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు experience the culture of Bharat.
1: Vidyarthulara,
0: students,
1: vidyarthiniyulara,
0: boys and girls,
1: pavitramaina Bharat desham yokka charitranu okka thori meeru vismarinchi,
0: you have forgotten the history of this country,
1: ee desham yokka sampattini gurinchi meeru manasulo mananam cheskondi,
0: you now you recapitulate, think of the glory of this land,
1: ee goppa upakaram cheyakapoyinappudiki ee kinchittaina kodanu okka manavuniki upakaram chesi aanandanni anubhavinchandi,
0: be happy at least by helping a single person.
1: పూర్వమంతా కూడాను ఎంతయో పవిత్రమైనటువంటి యొక్క ఈ ప్రపంచంలో భారతదేశంలో కాలు పెట్టేటప్పటికి ఎంతో పవిత్రమైన భావాలు వచ్చేటువంటివి.
0: ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ విజిటెడ్ దిస్ ల్యాండ్ అండ్ దే హావ్ హ్యాడ్ నోబుల్ థాట్స్.
1: రంగూన్ వార్ జరిగిన తర్వాత,
0: ఆఫ్టర్ రంగూన్ వార్,
1: అక్కడ నుంచి ఒక తల్లి కుమారుడు నడుచుకొని వచ్చాడు.
0: మదర్ కేమ్ హియర్ అలాంగ్ విత్ హర్ సన్.
1: చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు.
0: ద బాయ్ వాజ్ సో యంగ్ ఏజ్ 10.
1: మద్రాస్ వచ్చి చేరారు.
0: దే రీచ్ మద్రాస్.
1: ఆ పిల్లవాడికి ఆకలయింది.
0: ద బాయ్ వాస్ హంగ్రీ.
1: మాతృమూర్తి యొక్క హృదయము కరిగిపోయింది.
0: మదర్ ఫెల్ట్ సో సాడ్ వాచింగ్ ది ప్లాంట్.
1: నాయనా, నీవు ఈ చెట్టు కింద కూర్చో అని 10 ఇండ్లకు పోయింది. ఇంత బిచ్చం ఎత్తింది, తీసుకుని వచ్చింది.
0: మదర్ వాంటెడ్ ద బాయ్ టు వెయిట్ సిట్ అండ్ రిట్రీ అండ్ షీ బ్రాట్ ఫుడ్.
1: అందులో బిడ్డకు పెట్టి ఆ బిడ్డ తిన్న తర్వాత మిగిలినటువంటిది తాను కూడాను భుజించింది.
0: షీ సర్వ్ ద ఫుడ్ టు హర్ సన్ అండ్ లేటర్ షీ హస్ పార్టీ.
1: ఒక దినము, 2 దినము, 3 దినము జరిగింది ఆ విధంగా.
0: 2 డేస్, 3 డేస్ పాస్ లైక్
1: దట్. ప్రతి దినము ఎవరు మీకు వడ్డిస్తారు, ఎవరు మనకు దానం ఇస్తారు?
0: హూ విల్ సర్వ్ యూ ఫుడ్ ఎవ్రీ డే?
1: ఇవ్వలేదు.
0: నో,
1: ఇవ్వలేకపోవటం వల్ల తల్లి తెచ్చినటువంటిది బిడ్డకు పెట్టేది తాను పస్తుండేది.
0: దెర్ఫోర్ వాట్ హ్యాపెన్ మదర్ సర్వ్డ్ ఫుడ్ టు సన్ అండ్ షీ స్టార్వ్డ్.
1: ఆ మదరు నిజమైనటువంటి ఒక మాతృదేవి యొక్క ఈ తత్వము భారత మదర్.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హాస్ గాట్ ద వెరీ నేచర్ ద స్పిరిట్ ఆఫ్

0: mother.
1: కనుకనే ఆమె పస్తు పడి ఉండేటువంటిది.
0: సో షీ ఫాస్టెడ్.
1: ఆ విధంగా పస్తు ఉండి ఉండి ఉండి ఉండి కట్టకడపడి శరీరం క్షీణించిపోయింది.
0: బికాస్ షీ స్టార్వ్డ్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్.
1: భిక్షానికి పోవడానికి కూడా శక్తి లేదు.
0: షీ హస్ నో ఎనర్జీ టు ఈవెన్ టు బెగ్.
1: అప్పుడు కుమారుడు లేచాడు, అమ్మా నీవు చాలా బలహీనురాలైపోయినావు, నీవు కూర్చో, ఈనాటి నేను భిక్ష ఎత్తుతాను.
0: ద సన్ సెడ్, మదర్ యు ఆర్ సో వీక్ టుడే, ఐ విల్ గో అండ్ బెగ్.
1: కానీ కుమారుడు భిక్ష ఎత్తుతున్నాడంటే ఏ తల్లి కూడా అంగీకరించదు.
0: మదర్ కెనాట్ యాక్సెప్ట్ దిస్ son begging for her.
1: అలాంటి తల్లులు కూడా భారతదేశంలో ఈనాటికి కూడా ఎందరో ఉంటున్నారు.
0: సార్ మదర్స్ ఆర్ మెనీ ఈవెన్ టుడే.
1: పోయాడు, బిచ్చం ఎత్తాడు, ఎత్తాడు, కొద్ది చిక్కి చిక్కుతూ ఉంది, కొద్ది కొద్దిగా చిక్కుతూ వచ్చింది.
0: ద బాయ్ వెంట్ రౌండ్ అండ్ బెగ్డ్.
1: అమ్మ తెచ్చి పెట్టేటువంటి వాడు, నాయన నీవు తినంటే నేను తిన్నానులే అని తృప్తి పడేటువంటి వాడు.
0: అండ్ ద బాయ్ సర్వ్డ్ ఫుడ్ టు హిస్ మదర్.
1: ఆ విధంగా జరిగేటప్పటికి తన దేహం కూడా క్షీణించిపోయింది.
0: అల్టిమేట్లీ బాయ్ ఆల్సో బికేమ్ వీక్.
1: ఒక ఇంటికి వెళ్ళాడు పాపం.
0: ద బాయ్ వెంట్
1: చాలా బలహీనంగా ఉన్నాడు.
0: వాస్ వెరీ వీక్.
1: మాటలు కూడా రావటం లేదు.
0: హి కుడ్ నాట్ ఈవెన్ స్పీక్.
1: భవతి బిచ్చాన్ దేహి అని అడిగాడు.
0: అండ్ హి సెడ్ ఐ వాంట్ మై ఫుడ్.
1: ఒక వరండాలో ఈజీ చైర్ వేసుకుని ఒక ఆఫీసర్ పేపర్ చదువుకుంటూ ఉన్నాడు.
0: వన్ ఆఫీసర్ వాస్ గోయింగ్ త్రూ ఎ పేపర్ రిలాక్సింగ్ ఆన్ అన్ ఈజీ చైర్.
1: అప్పుడు ఇతను చూచాడు, విన్నాడు ఈ విషయము.
0: హి హర్డ్ ది షౌట్స్ ఆఫ్ ద బాయ్.
1: హే బాయ్, ఎవరు నీవు అన్నారు.
0: హి సెడ్, ఓ బాయ్, హూ ఆర్ యు?
1: జవాబు కూడా చెప్పడానికి శక్తి లేదు.
0: ద బాయ్ వాస్ సో వీక్ దట్ హి కుడ్ నాట్ రిప్లై. బట్ హి సాట్ దేర్.
1: కూర్చునేటప్పటికే ఆ ఆఫీసర్ లోపలికి వెళ్ళాడు, ఇంత అన్నం తీసుకుని వచ్చి ఆకులో పెట్టి తినమని చెప్పాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ ద ఆఫీసర్ వెంట్ ఇన్ సైడ్, బ్రాట్ ఫుడ్, సర్వ్డ్ హిమ్ ఆన్.
1: తినలేదు.
0: Well, the boy didn't
1: eat. ఆకలి అంటున్నావు, ఎందుకోసం తినకూడదు నీవు?
0: ద ఆఫీసర్ షౌటెడ్, యు సే యు ఆర్ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
1: నీవు కేవలం దొంగగా ఉంటున్నావు.
0: యు సీమ్ టు బి ఏ థీఫ్.
1: నీకు నిజంగా ఆకలే ఉంటుంటే ఎందుకు భుజించకూడదు?
0: యు ఆర్ రియల్లీ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
1: అప్పుడు ఆ బిడ్డవాడు జవాబు చెప్పడానికి లేక ఏదో వినపడి వినపడినట్టుగా చిన్నగా మాట్లాడుతున్నాడు.
0: ద బాయ్ బీయింగ్ సో వీక్, హీ కుడ్ నాట్ స్పీక్ లౌడ్లీ.
1: ఆఫీసర్ అతని నోటి దగ్గర చెవి పెట్టి విన్నాడు.
0: ఆఫీసర్ కేమ్ సో క్లోజ్.
1: ఆ బాయ్ చెప్పాడు, మొదలు అమ్మకు.
0: అండ్ ద బాయ్ సెడ్, ఫుడ్ ఫర్ మదర్.
1: మొదలు నేను తల్లికి అందించాలి.
0: ద మదర్ షుడ్ హ్యావ్ ఫుడ్ ఫస్ట్
1: అన్నాడు, ప్రాణం ఇచ్చాడు.
0: అండ్ దెన్ హి డైడ్.
1: అలాంటి పిల్లలు, అలాంటి తల్లులు ఆనాటి కాలం లోపల ఎన్ని విధములుగా కూడా సేవలు చేసేటువంటి వారు.
0: సచ్ బాయ్స్, సచ్ సన్స్ అండ్ మదర్స్ వర్ దేర్ అండ్ సర్వ్డ్.
1: తన ఆకలైపోయి తన ప్రాణం పోతున్నప్పటికి మొదలు అమ్మకు, మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
0: Even at the time of death, even while leaving the body, the boy said, the food is for first.
1: ఇలాంటి
0: పిల్లలు
1: ఈనాడు ఎక్కడైనా చిక్కుతారా అని ఆశిస్తున్నాను.
0: Today, do you find any of that sort today?
1: కాని ఉన్నారు. భారతదేశంలో లేకపోలేదు.
0: Not that there are none.
1: పవిత్రమైన భారతదేశంలో అంతో ఇంతో ఉన్న కొంచెం దయ కలిగినటువంటి హృదయాలు ఉంటున్నాయి.
0: In this great land, there is no dearth of noble people.
1: కానీ ఈనాడు ఇంత అభివృద్ధి గాంచినటువంటి దేశంలో ఒక్కరైనా కూడా కంటికి కనిపించకుండా పోతున్నారు.
0: But we are not able to see them quite frequently.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు మొట్టమొదటి దయను పెంచుకోండి.
0: First, develop compassion.
1: 10 మంది ఒక కష్టమును చూచి మీ కన్నీరు కార్చండి.
0: You shed tears watching the suffering of your parents.
1: వారి కష్టమును నివారించడానికి తగినటువంటి కృషి చేయండి.
0: Make every effort to give them relief.
1: వాళ్ళకు తగినటువంటి సహాయం చేయండి.
0: యూ హెల్ప్ యువర్ పేరెంట్.
1: నీతో నీ దోపి లోపల 10 రూపాయలు ఉంటుంటే నీవు 9 రూపాయలు పెట్టుకో, 1 రూపాయి అయినా ఒకరికి దానం చేయండి.
0: ఇఫ్ యూ 10 రూపీస్, అట్లీస్ట్ 1 రూపీ.
1: త్యాగానికి పోయినప్పుడే మన భారతీయ సంస్కృతి, నా కర్మ నా ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు, అలాంటి వాడు అమృత స్వరూపాన్ని పొందుతాడు.
0: నో అసోసియేషన్, నో అథారిటీ, నో లీనియేజ్, నో పొజిషన్ వుడ్ కన్ఫర్ ఇమ్మోర్టాలిటీ.
1: నయా పైసలైనా ఇచ్చి వాడికి సహాయం చేయండి.
0: సో యూ హెల్ప్ అదర్స్ బై ఆఫరింగ్ అట్లీస్ట్ ఎ పిటెన్స్.
1: ఆ విధమైనటువంటి సహాయం చేయండి. మీరు
0: రెండర్ హెల్ప్,
1: హస్తస్య భూషణం దానం.
0: And if a real jewel to the hand is charity.
1: భూషణము కంఠస్థ సత్యం, సత్యంకే కంఠమునకు భూషణం.
0: అండ్ ద జ్యువెల్ టు ద నెక్ ఇస్ ద అటరెన్స్ ఆఫ్ ట్రూత్.
1: మన కంఠము నెక్లెస్ కాదు భూషణము.
0: ఇస్ నాట్ ద నెక్లెస్, దట్స్ ద డెకరేషన్.
1: సత్యమే మన భూషణము.
0: ద ట్రూత్ ఇస్ ద రియల్ జ్యువెల్.
1: చేతికి దానమే ఒక భూషణము.
0: అండ్ ఫర్ ద హ్యాండ్ ద జ్యువెల్.
1: ఇలాంటి భూషణాలు ఉండేటువంటి మనకు అనేక భూషణాలు మనకు ఎందుకు ఆశించాలి?
0: వెన్ యు హావ్ సచ్ ప్రెషస్ జ్యువెల్స్, వై డు యు వాంట్ ద రిమైనింగ్ జ్యువెల్స్?
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: దయాహృదయులైపోయి చదివిన చదువుకు తగినటువంటి త్యాగాన్ని కూడా చేసి సమాజం లోపల మంచి పేరును పొందండి.
0: Having acquired all this education, be ready to sacrifice, get a good name to the society.
1: కానీ మీ లోపల మాత్రం క్రోధము, అహంకారము, ద్వేషము ఇలాంటి దుర్గుణాలను మాత్రం పక్కకు నెట్టేయండి.
0: Brush aside anger, ego, hatred, they should not find a place in you.
1: ఈ దుర్గుణాలను లోపల ఉంచుకొని ఎలాంటి దానం చేసినప్పటికీ అది కేవలము ఒక వేపకాయ వంటి దానంగానే ఉంటుంటుంది.
0: With all the bad qualities in you, even if you offer anything in charity, it turns bitter only.
1: అలాంటి దానం చేయకండి.
0: Don't do such thing.
1: మీ దుర్గుణాలను బక్కకు నెట్టేసేయండి.
0: Get rid of all bad qualities.
1: ప్రేమను పెంచుకోండి.
0: And develop compassion.
1: మీ ప్రేమ చేత 10 మందికంతా కూడా ఆనందాన్ని ఇచ్చుకోండి.
0: And with love share bliss with everybody.
1: అది మీరు చేయవలసినటువంటి ఒక చదువులో ఉన్నటువంటి అంతరార్థాన్ని.
0: That is the significance, true meaning of education.
1: ఈనాడు దేశమునకు చేయవలసినటువంటి సేవ ఇలాంటిది.
0: This sort of a service you should do.
1: గొప్ప భవనాలు కట్టకండి, గొప్ప ఇదిగా కట్టకండి, స్కూల్స్ కట్ట. మీ చేతనేంత ఎంతవరకు శక్తో అంత పనులు చేయండి. మీరు
0: యూ డోంట్ నీడ్ టు కన్స్ట్రక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ బిగ్ హ్యూజ్ జైజాంటిక్ బిల్డింగ్.
1: ఏది చేసినా ప్రేమతో చేయండి.
0: వాట్ ఎవర్ యు మే డూ, డూ ఇట్ విత్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి ధనం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ మోర్ దెన్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కహ.

లేచి నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి పొట్టకై హద్దును పదులేక

0: ചേച്ചി മാറി നിദ്ര പോയെടുക. പൊട്ട കൈ അതുനു പതുലേക്ക് പേയമന്തക ചേച്ചു ജീവിതം മീരിദ്ദിൽ ദാരവോസി അരവിന്ദ തളാച്ചുനി വിസ്മരിഞ്ചി ഏ പെദ്ദ സുഖംബു നൊന്തിരോ പ്രീതിക യോചന ചേ മാനവ പ്രീതിക യോചന ചേ മാനവ.
1: ഓ മാൻ, ഡിസ്ക്രിമിനേറ്റ്, ഡിസ്റ്റിംഗ്വിഷ് yourself clearly, understand clearly what is it that you have achieved right from the dawn to dusk, the time you get up and until you retire. You just spend all your lifetime to carry on your own livelihood, the living. The whole education acquired is spent only to eke out a living. What kind of pleasure, what happiness have you derived out of this education?
0: പ്രേമ സ്വരൂപുലാര,
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്,
0: ആകലി ദപ്പുരു,
1: ദ ഫുഡ് ആൻഡ് ദ ഡ്രിങ്ക് വാട്ടർ,
0: ആനന്ദ വിചാരമുലു,
1: ദ പ്ലെഷർ ആൻഡ് ദ പെയിൻ,
0: ഇവന്നീ കൂടുന്നു ഒകദാനി വെനക ഒകട്ടി വസ്തുനേ ഉണ്ടുണ്ടായി.
1: ദ ഫോളോ ഈച്ച് അദർ വൺ ആഫ്റ്റർ വൺ ഇൻ സക്സെഷൻ.
0: മാനവനക്കു ആഹാരമേ പ്രധാനമു.
1: ഫോർ മാൻ ഫുഡ് ഈസ് എസെൻഷ്യൽ.
0: മാനവട് പുട്ടിനതി പൊട്ട നിമിത്തമായി അനി ഭാവിസ്തുന്നാരു.
1: വി ഫീൽ ദാറ്റ് മാൻ ഈസ് ബോൺ ഓൺലി ടു ജസ്റ്റ് സേഷിയേറ്റ് ഹിസ് ഹംഗർ.
0: കാതു കാതു,
1: നോ,
0: മാനവട് പുട്ടിനതി ഹംഗർ കോസം കാതു.
1: മാൻ ഈസ് നോട്ട് സിംപ്ലി ബോൺ ഫോർ ഫുഡ് സേക് അലോൺ.
0: ആഹാരം നിമിത്തമായി കാതു.
1: നോട്ട് ഫോർ ഹംഗർ.
0: ആഹാരം നിമിത്തമായി കാതു.
1: നോട്ട് ഫോർ ഫുഡ് അലോൺ.
0: ആനന്ദ നിമിത്തമായി പുട്ടാടു.
1: മാൻ ഈസ് ബോൺ സോ ഹാസ് ടു ബി ബ്ലിസ്ഫുൾ.
0: അട്ടി ആനന്ദമനു വിസ്മരിച്ചി
1: ഫോർഗെറ്റിംഗ് ദാറ്റ് ബ്ലിസ്,
0: ആഹാരം നിമിത്തമായി പ്രാകുലാടേ
1: സ്ട്രഗ്ലിംഗ് ഫോർ ഫുഡ് അലോൺ.
0: മാനവുഡു,
1: മാൻകൈൻഡ്,
0: ആഹാരംതോനേ അന്ത്യമവുതുంటాడు.
1: എൻഡ് ഓഫ് ദേർ ലൈവ്സ് with food alone.
0: Kanuka prati parvadinamulu prati pavitramaina dinamulu aanandam nimittamai yerpadinave kaani aahara nimittamai yerpadinave kaadu.
1: All festivals, special occasions are directed this way so as to be blissful, not for mere celebration with food.
0: Dehamulaku aaharam pradhaname kaani daani nimittamai manam yerpadaledu.
1: Truly, body requires food, but the human life is not meant for that only.
0: Itti satyamunu vismarinchi,
1: this truth is forgotten.
0: Kevalamu asatyamu apramanamainatundi yokka aahara viharanam nimittamani manam prakulaadutunnamu.
1: We are struggling for food alone in the direction of falsehood.
0: Kaadu kaadu.
1: It should not be so.
0: Dehamu panchabhautikamaina dehamu.
1: The body has got these senses five.
0: Senses a upari mitrato cheyinatundi.
1: The senses are alive because of breath.
0: Manasa kevalamu matalato koodinatundi.
1: The mind is full of expression, verbal.
0: Kanuka matalato manaku pradhanam kaadu.
1: The vocal communication is not that important.
0: Aharam manaku mukhyam kaadu.
1: Food is not very important.
0: Ee rendintiki ni aanandame pradhanamu.
1: For all this anyway, bliss is the foundation.
0: Prema swarupulara,
1: embodiments of law.
0: Prema nundi puttinatundi dehamu.
1: The body which is the product of love.
0: Kevalam prema nimittamai bratakalu gaani aharam nimittamai kaadu.
1: Has to carry on its life sojourn. For bliss and not for food.
0: Kani ee satyamanu marchi,
1: this truth is forgotten.
0: Nidra nundi lechi mari nidra poyedu dadi pottakai haddunu paddu leka jeevisthunnam manam.
1: Right from the beginning, the time we get up from bed until we retire, we struggle hard for food only.
0: Kani dehamu ye nimittamai vachinado aa nimittamai deenni manam vinivoginchukovatam ledu.
1: We are not making use of this gift of the body for the purpose for which it is made.
0: Ee dehamu,
1: this body,
0: maninapu kompa,
1: is full of dirt,
0: rogamula bragyadu sevaka kompa,
1: full of afflictions,
0: jata sanchalanamu pondu dumpa,
1: it perinates life after life.
0: ఇటువంటి దుంపలను మనం పెట్టుకుని దీని నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాము.
1: విత్ దిస్ బాడీ వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్ హార్డ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మనం తరించే నిమిత్తమై బ్రతకాలి.
1: వి హావ్ టు లివ్ ఫర్ లిబరేషన్.
0: దైవాన్ని వరించాలి.
1: వి షుడ్ ప్రే టు గాడ్.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ గాడ్.
0: మన ప్రేమ కేవలం దైవ నిమిత్తమై ఏర్పడిందే కాని,
1: ద లవ్ ఇస్ టు బి డైరెక్టెడ్ ఫర్ గాడ్.
0: ఈ భౌతిక దేహమునకై నిమిత్తమే ఏర్పడినటువంటి కాదు.
1: లవ్ ఇస్ నాట్ మెంట్ ఫర్ బాడీ.
0: కానా
1: సో
0: మన శ్వాసం గాని,
1: ఎయిదర్ అవర్ బ్రెత్,
0: మన మాటలు గాని,
1: ఆర్ వర్డ్స్,
0: మన కర్మలు కాని,
1: యాక్షన్స్,
0: అన్ని కూడాను కేవలము ఆత్మ నిమిత్తమై ఏర్పడినవి.
1: ఆల్ మెంట్ ఫార్ ద సెల్ఫ్, ఆత్మ.
0: ఉన్నంతలో ఈ దేహమునకు కొన్ని వ్యాధులు సంభవించవచ్చు.
1: As the body exists, it does suffer from certain complaints.
0: ఇది కేవలము ఒక పాసింగ్ క్లౌడ్స్, మధ్యలో వచ్చినటువంటివి కాని ఇది సహజంగా ఏర్పడినవి కాదు.
1: The suffering that the body undergoes is like a passing cloud, which is quite natural.
0: మానవుడు వచ్చినటువంటి సత్య నిత్య నిమిత్తమై ఏర్పడినటువంటి ఆత్మతత్వం కోసం.
1: Man is born to attain this eternal, permanent truth of the divinity.
0: ఆత్మాన్వేషణ నిమిత్తమై మనము ఆలోచన చేయాలి కాని అన్నాన్వేషణ కోసం కాదు.
1: We have to spend our life in investigating, inquiring the self, atmanveshana, not merely annanveshana, the food.
0: అప్పుడప్పుడు కొన్ని ఈ అన్నాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటి కొన్ని జబ్బులు, కొన్ని బయలుదేరుతుంటాయి.
1: Because of food, there are certain complaints, afflictions to the body.
0: కానీ దీనిని మనం లెక్క చేయకూడదు.
1: We should not be mindful of them.
0: ఈ మధ్యలో వచ్చిపోయేటువంటి మేఘములు వంటివి.
1: They just come and pass off like clouds.
0: ఈ కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: They are passing clouds.
0: ఇట్టి పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బాధపడుకోవటం ఎంత వెరితనం.
1: It is foolishness to worry for these passing clouds.
0: కనుక మనము ఆత్మ నిమిత్తమై, సత్య నిమిత్తమైనటువంటి యొక్క ఆనంద నిమిత్తమై మనం వచ్చామనేటువంటి సత్యాన్ని మనం మర్చకూడదు.
1: We should never forget the basic truth that we are born to attain bliss, which is eternal truth.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu onamani Kerala desham varandaru kudanu ee pradeshamuni praveshinchi vaari vaari aanandamunu aaveshapurvakanga anubhavistunnaru.
1: All those from Kerala gathered here to celebrate this holy festival of Onam delightfully, joyfully, blissfully.
0: ఈ దీని నిమిత్తమై మనము ఏమాత్రం కూడాను ఆటంకం చేయకూడదు.
1: There should not be any obstacle or interference to this celebration.
0: ఇవన్నీ వచ్చినప్పటికీ దీన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు మనం జీవితం జరపాలి.
1: Many things may come on our way, but yet we have to resist and proceed ahead.
0: ఇది అల్పమైనటువంటి కార్యములు.
1: They do happen which are so low.
0: అధికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం కొదలుకొని ఈ అల్పకాల నిమిత్తమై మనం ఆవేశాన్ని పట్టము, ఇది చాలా పొరపాటు.
1: Leaving behind that self-confidence which should be so strong, we should not be swayed by this petty complaints.
0: ఏదో వస్తుంది పోతుంది.
1: They do come and vanish.
0: కానీ దానికి మనం ఏ ప్రయత్నాలు కూడా చేయకూడదు.
1: We should not be bothered about them.
0: రావడానికి మనం ఏ ప్రయత్నం చేశాము, పోవడానికి కూడా అదే మనం.
1: What is the responsible for these complaints that come on its way? And similarly, you don't need to make any effort.
0: కనుక దేహమునకు ఎన్నో మధ్య మధ్య కొన్ని అవాంతరములు బయలుదేరుతుంటాయి.
1: The body will naturally will have such kind of suffering, the complaints.
0: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్య మధ్య అడ్డు తగులుతుంటాయి కొన్ని మేఘాలు.
1: The shining sun also will have certain obstructions such as passing clouds.
0: ఈ మేఘాలు వచ్చినవే అని మనము సూర్యుని దర్శనం తప్పించుకుంటామా?
1: Because of the clouds, would you avoid the sunlight?
0: కానీ వచ్చింది పోతుంది.
1: The clouds come and go.
0: ఆ ధైర్యంతో ఆ ఉత్సాహంతో ఆ యొక్క దీక్షతో మనం సాధించినప్పుడు ఎట్టి బాధలు కూడా మనము ఏమాత్రమో బాధించవు.
1: If you have that courage, the dynamism, bubbling enthusiasm, no suffering will let you down.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మన కాలమంతా ఎరుగుడును సార్థకమైనటువంటి కార్యం నిమిత్తమై మనం వినియోగించాలి.
1: The whole time will have to be spent for sacred purposes.
0: ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి.
1: This is the spiritual lesson that we have got to learn.
0: ఇట్టి అవాంతరమును మనం సాధించినప్పుడే అతీతమైనటువంటి ఆనందమును మనం పొందగలుగుతాము.
1: When you transcend these obstacles that come in our way, you can experience that blissful state.
0: కనుక మనము ఇట్టి చిన్న చిన్న ఆటంకములకు మనం ఏమాత్రం కూడాను వెరవకూడదు, భయపడకూడదు.
1: We should not be afraid or turn back, turn away because of these simple reasons.
0: ఇంత సింపుల్.
1: These are also simple.
0: మధ్య మార్గంలో వచ్చిపోయేటువంటి మేఘాలు.
1: They just appear in our midway like passing
0: clouds. ఈ మేఘాల నిమిత్తమై మనము దాచుకోకూడదు.
1: We should not go back because of these passing clouds.
0: దాన్ని లెక్క చేయక దాన్ని ఎదుర్కొన్నప్పుడే నిజమైనటువంటి మానవత్వం మనలో బయలుదేరుతుంది.
1: You should not bother yourself about these passing clouds. You should resist and proceed courageously.
0: కనుక మనం దాన్ని కష్టములను, నష్టములను, దుఃఖములను, విచారములను మనం ఎదుర్కొని ఆనందాన్ని అనుభవించాలి.
1: You should be still able to experience the bliss in spite of the obstacles, the suffering, the sadness, the worries and
0: anxieties.
1: These things will never make you suffer long.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meeku nenu chaala tondani ichindochu.
1: Bhagavan might have caused some kind of anxiety.
0: Meeru aanandamato undina samayam lopala naa yokka ee yokka aatankamu mimmalni entano baadha pettindi.
1: You must be feeling sad because of the complaint.
0: కానీ ఇట్టి బాధకు మీరు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ సెట్.
0: దాని నిమిత్తమే నేను తక్షణమే బయలుదేరి తిరిగి వచ్చాను.
1: టు మేక్ యూ హ్యాపీ, భగవాన్ రిటర్న్ ఇమీడియట్లీ.
0: ప్రపంచంలో ఎన్నో అవస్థలు ఇదే విధంగా బయలుదేరుతుంటాయి.
1: In this world, you find so many sufferings of varied nature.
0: ఇవన్నీ కూడా మనము బెదిరించేటువంటి ఒక బెదిరింపులే కాని మనం బాధించేటువంటి బాధలు కాదు.
1: దే ఓన్లీ థ్రెటన్ యూ, బట్ దే డోంట్ మేక్ యూ సఫర్.
0: కనుక ఈనాడు ఓణం అనేటువంటిది కేరళ వారికి చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శమైనటువంటి అనుభూతిని అందుకోవాలి.
1: ఓణం బీయింగ్ ద మోస్ట్ సీక్రెట్ ఫెస్టివల్ ఇన్ కేరళ, వన్ హ్యాస్ టు రిసీవ్ the message of idealism on this day.
0: Anaga ee onam anedi sarvulaku manam aanandanni andinchu chesetundi.
1: Onam is an occasion to share the joy.
0: Mana aanandamunu 10 mandikini panchukovali, manam danni panchukovali.
1: We should share this joy and happiness with everybody.
0: Eppudu gaane baadalu lekunda aanandam manaku labhinchadu.
1: There cannot be happiness without suffering.
0: Nasuka labhite sukham, సుఖం నుంచి మనం సుఖం పొందలేము.
1: దేర్ కెనాట్ బి ప్లెజర్ అవుట్ ఆఫ్ ప్లెజర్.
0: మధ్యలో కొన్ని కష్టములు కలిగిన తర్వాతనే ఆనందం మనకు విలువిస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ సమ్ డిఫికల్టీ ఇన్ బిట్వీన్ ద వాల్యూ ఇస్ అటాచ్డ్ టు హ్యాపీనెస్.
0: కనుక ఎటువంటి పెద్ద పర్వతం వంటి బాధలు సంభవించినప్పటికీ మనం దానిని మంచు వలె మనం దాన్ని చూసుకుని దాటుకొని పోవాలి.
1: ద ప్రాబ్లమ్స్ మే బి సో బిగ్ అండ్ మైటీ ఆఫ్ మౌంటైనస్ లెవెల్, బట్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. You should not be mindful of them.
0: Manasuku ivanni kudunu chote ivakoddu.
1: You should not give a place to these problems in your mind.
0: Manasu eppudu kudunu monkey mind tappulunu nichukoni bayil deeri vastuntai.
1: Mind is a mad monkey. It is always running after faults.
0: Adi vachinanduku danni manam adduthoyali gaani daniki em matram swagatham ivakoddu.
1: We should brush them out. We should not welcome these things.
0: కనుక మనస్సు మనకు అడ్డు తగిలేటువంటి మాయ వంటిది.
1: మైండ్ ఈజ్ అన్ ఇంటర్ఫియరెన్స్, అన్ అబ్స్టకల్.
0: మనస్సులో మనం ఏమాత్రం కూడాను అదిరి బెదిరి దీనికి లోబడకూడదు.
1: You should not be threatened, you should not be afraid of the mind.
0: మనసును మనం ఎదుర్కోవాలి.
1: You should face the challenge of mind.
0: దాంతో మనం యుద్ధం చేయాలి.
1: You should fight with your mind.
0: దాన్ని కూలగొట్టాలి.
1: You should subdue, control your mind.
0: అప్పుడే మానవుడు దివ్యమైనటువంటి వాడు అవుతాడు.
1: Then only you can attain divinity.
0: కనుక మాయతో వచ్చినటువంటి మనసును మనము దాన్ని బెదిరుకుని దానికి లొంగిపోతున్నాము.
1: You are submitting yourself being carried away by the illusory mind.
0: కనుక మనసును మనం లెక్క చేయకూడదు.
1: You should not be mindful of the nature of the mind.
0: మానవునకు మనసే ప్రధానమైనటువంటిదని భావిస్తున్నారు.
1: We consider the mind most essential for mankind.
0: మనసు నుంచి మనకు ఎన్నో ప్రమాదములు సంభవిస్తున్నాయి.
1: ద మైండ్ లీడ్స్ టు సో మెనీ డేంజర్స్.
0: కానీ ఆ ప్రమాదం మనకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దీస్ థ్రెట్స్ అండ్ డేంజర్స్.
0: ఇవన్నీ మధ్య మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్.
0: కనుక మాయకు మనసుకు మనం ఏమాత్రము అడ్డు చేరకూడదు.
1: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద మైండ్ అండ్ ఇల్యూషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనసును సాధించినటువంటి వాడే మనిషి.
1: ద వన్ హూ హాస్ గట్ కంట్రోల్ ఓవర్ ద మైండ్ ఈజ్ మనిషి ద మ్యాన్.
0: దాన్ని సాధించుకోలేనటువంటి వాడు మనిషే కాదు.
1: ఇఫ్ యూ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ ద మైండ్ యూ కెన్ నాట్ బి కాల్డ్.
0: చిన్న చిన్న దానికంతా మనం లొంగిపోతుంటుంటే మనం మనుషులు మెట్టవుతాము.
1: ఇఫ్ యూఆర్ సింప్లీ టిల్టెడ్, ఇఫ్ యూఆర్ స్వేడ్ బై ది సింపుల్ రీజన్స్, హౌ కెన్ యూ బి ఏ హ్యూమన్ బీయింగ్?
0: ఈ రీజన్ ఏమాత్రము కూడా మనం లెక్క చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ కేర్ ఫర్ ద సీజన్ అండ్ ద రీజన్.
0: కనుక ఈ మనసు యొక్క తగినటువంటి యొక్క బాధలు మనం ఏమాత్రం కూడా అనుసరించుకోకుండా ఆనందంగా దాన్ని జయించుకోవాలి.
1: యూ షుడ్ కాంకర్, విన్ ఓవర్ ద ప్రాబ్లమ్స్ పోజ్డ్ బై ద మైండ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ లైఫ్.
0: దైవ ప్రేమకు మించినటువంటిది మరొకటి ఏది కూడా ఈ లోకంలో లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఈజ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
0: ఈ మనోప్రేమకు మించినటువంటిది దైవమే తప్ప దైవం కూడా దీన్ని ఏమాత్రం చేయలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ we should love God more than anything else in this world.
0: Kanuka manasuku minchinatvanti daivam kudaru kaadu alanti daivam kudanu manam lekka cheyakunda manam ee manasunu trunchi veyali.
1: We should cut out our mind if it stands in the way of our love for God.
0: Kanuka prema swarupulara,
1: embodiments of love,
0: meerandaru prema nunchi puttinatvanti vare.
1: You are all born out of love.
0: Prema chetane bratukutunnaru.
1: Our life is sustained by love. Our life is based on love. And it's only love that works for our redemption.
0: కనుక ప్రేమనే మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: So we have to consider love as the fundamental principle.
0: ఈ చిన్న చిన్న దుఃఖములకు బాధలకు విచారములకు మనం లొంగి దానికి మనం లోబడిపోతామంటే మనం మానవులమే కాదు.
1: If you submit yourself to the simple reasons and petty causes, you cannot be a human being.
0: చిన్న చిన్న చీమలు కూడాను ఈ కష్టంలో వస్తే దాన్ని దాటుకుని పోతుంటాయి.
1: యాంట్స్ ఆల్సో వుడ్ బి ఏబుల్ టు క్రాస్ ది ఆబ్స్టకల్స్ ఆన్ దేర్ వే.
0: కేవలం దుఃఖం అనేటువంటిది మానవులకు మాత్రమే కాదు.
1: డిఫికల్టీస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు మ్యాన్.
0: చీమలు మొదలుకొని పక్షులు మొదలుకొని సర్వ జీవుల వరకు కూడా ఈ దుఃఖములు కలుగుతూనే ఉంటాయి.
1: యాంట్స్, బర్డ్స్ అండ్ బీస్, దే డూ హ్యావ్ ప్రాబ్లమ్స్ అండ్ సఫరింగ్.
0: కనుక చీమలో బ్రహ్మలో శివకేశవాదంలో ప్రేమ మీరు వెలసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు వెంట్ ఆన్ సింగింగ్, ఓ గాడ్, యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ ఎండ్ టు బ్రహ్మన్, ద మైక్రోకాజం టు మ్యాక్రోకాజం, యూ షుడ్ ఓన్లీ ప్రొటెక్ట్ మీ, దస్ ప్రేడ్ సెయింట్ త్యాగరాజ.
0: చీమలో ఏ బాధ ఉందో మనిషిలో కూడా అదే బాధ ఉంటుంటుంది.
1: ద సఫరింగ్ దట్ ఎన్ యాంట్ అండర్గోస్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ద సఫరింగ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఇట్టు చిన్న చీమనే దీన్ని కష్టాన్ని సహించుకుని పోతుంటే ఇంత పెద్ద మానవుడు దీన్ని భరించుకోలేడా?
1: When such a tiny creature like ant could withstand the suffering, why
0: not
1: man? కానీ
0: మానవుడు ఆహార విహారమునకు లొంగి అనేక చిన్న చిన్న వాటికూడను చాలా లొంగిపోతున్నాడు.
1: But man is influenced by his habits and food and becomes a slave, suffers because of problems.
0: మనము దండవదేని కూడను సాధిస్తూ రావాలి.
1: But with all the courage we should achieve.
0: కష్టములు బాధలు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కొని దాన్ని క్రింద నెట్టివేయాలి.
1: We should resist, face the challenges of problems and worries in life.
0: Kana meeru kashtamulaku em maatram kodaru bayapadakoddu.
1: Never be afraid of difficulties.
0: Manaku ee kashtamulu sadhinchinappude manaku daivanni manam spondadaniki veer avutundi.
1: When you go beyond this suffering, then only you can attain God.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరే ప్రేమకు పుట్టినటువంటి వారు.
1: యు ఆర్ బోర్న్ ఫర్ లవ్,
0: ప్రేమతో జీవించేటువంటి వాడు.
1: యు లివ్ ఇన్ లవ్,
0: ప్రేమతో బ్రతికేటువంటి వారు.
1: ద లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ లవ్.
0: ఆ ప్రేమను తప్ప మరి దేనిని కూడా మనం ఆశించకూడదు.
1: ఎక్సెప్టింగ్ లవ్ యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ఎనీథింగ్.
0: ప్రేమకు మించినటువంటి లోకంలో మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
0: ఈ వచ్చిపోయేటువంటి బంగారు, వెండి, డైమండ్స్ అంతా కూడా వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: ద గోల్డ్ అండ్ అదర్ వాల్యూస్ దే కమ్ అండ్ వానిష్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: మానవుని భ్రమించి భ్రమలో ముంచేటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దీస్ వాల్యుబుల్స్ విల్ డెల్యూడ్ మ్యాన్.
0: దాన్ని మనం లెక్క చేయకుండా
1: we should not care for them.
0: దివ్యమైనటువంటి దైవాన్ని మనం దృష్టిని పెట్టుకోవాలి.
1: we should concentrate our attention on God only.
0: కనుక దైవమును దృష్టి ఎందుకుని
1: keeping God in view,
0: నిత్య జీవితాన్ని మనం జరుపుతూ రావాలి.
1: carry on our daily life,
0: అప్పుడే మనం మానవులకు సార్థకమవుతుంది.
1: then only the human life is redeemed.
0: మానవత్వం సార్థకం కావాలన్నా
1: to sanctify our life,
0: మధ్యలో కలిగేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు అన్నింటినీ కూడా మనం లెక్క చేయకుండా పోవాలి.
1: ద డిఫికల్టీస్ అండ్ ద లాసెస్ అండ్ ద సఫరింగ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్ షుడ్ నాట్ బి కేర్డ్.
0: కనుక మనం ఆ దివ్యమైనటువంటి ధైర్యాన్ని మనం పొందాలంటే దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి.
1: టు హ్యావ్ దట్ కరేజ్ ఫుల్ స్ట్రెంగ్త్ వీ షుడ్ బి రిసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ.
0: దైవం దేనినైనా కూడా నువ్వు సాధించగలడు.
1: విత్ గాడ్ యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: మనకు వచ్చినటువంటి అల్పమైనటువంటి బాధను కూడా క్షణంలో పోగొట్టగలడు.
1: వాట్ ఎవర్ మే బి ది సఫరింగ్ ఇట్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్ విత్ గాడ్స్ గ్రేస్.
0: అటువంటి దైవశక్తిని మనం దగ్గర ఉంచుకుని
1: విత్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్
0: అస్, అల్ప శక్తికి మనం ఎందుకు ఆరాట పడుతున్నాం?
1: వై షుడ్ వి వరీ అండ్ కేర్ ఫర్ ద సింపుల్ పవర్?
0: నిజంగా ధైర్యం అనేటువంటి ఒక దైవశక్తి మన యొక్క ప్రేమని.
1: కరేజ్ ద డివైన్ పవర్ ఇస్ లవ్ విత్ ఇన్ యూ.
0: ఆ ప్రేమ శక్తిని మనం అభివృద్ధి చేసుకుంటే దేన్నైనా కూడా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ పవర్ ఆఫ్ లవ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
0: పర్వతం వంటి బాధలను కూడా మనం ఒక క్షణంలో జయించవచ్చును.
1: ద జైజాంటిక్ ప్రాబ్లమ్స్ కెన్ ఆల్సో బి వన్ ఓవర్.
0: కనుక మనం దేనిని కూడా మనం భయపడకోకుండా
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ.
0: మనం భయం ఒక్కదానికి మాత్రమే.
1: వీ షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ఫర్
0: ఓన్లీ పాప భయము, దైవ ప్రీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మనం సాధిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ సిన్, ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: ఈ బాధలంతా కూడాను బాధలకు మనం నిజమైన పాపములకు మేము భయపడుకోకుండా పాపములకు లొంగిపోతున్నాము.
1: ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిన్ యూ వీ హ్యావ్ బికమ్ సిన్ఫుల్.
0: దైవానికి మనం ఏమాత్రం భయపడటం లేదు.
1: We are not afraid of God.
0: ఇది చాలా పెరికితనము.
1: It is the nature of a coward.
0: దైవమునికే మనం లొంగాలి.
1: We should offer ourselves to God.
0: ఈ దానవుల వంటి ఈ కష్టములకు మనం లొంగకూడదు.
1: We should not submit ourselves to these difficulties.
0: బంధువుల నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు.
1: We should not struggle hard for our relations.
0: ఆ సంఘములో మనం ఒక నీతిని సాధించాలి.
1: We should attain that morality conduct.
0: అప్పుడు ఈ మొరాలిటీని మనం సాధించినప్పుడే
1: when once we are moral,
0: దైవప్రీతి మన యందు అభివృద్ధి అవుతుంది.
1: There starts the love for God.
0: దైవప్రీతి అభివృద్ధి అయినప్పుడే
1: with this love for God more,
0: పాప భీతి మనలో అన్ని విధాలు అణిగిపోతుంది.
1: You will have the fear of sin thereafter.
0: ఈనాడు భయములకు దేనికి మనం చోటు ఇవ్వటం లేదు.
1: We should not be afraid of anything.
0: పాపములకు మనం ఎందుకు భయపడాలి?
1: And in fact by mere fear you don't get anything.
0: కనుక దైవానికే మనం భయపడాలి.
1: And in fact we should be afraid of God in
0: దైవానికి మనం లొంగలే.
1: And we should be so humble. దైవప్రీతిని
0: మనం ఆశించాలి.
1: We should love God more.
0: కనుక మనము దైవం కోసం ఎటువంటి సమయం నందు కూడా మనం అర్పితం కావాలి.
1: We should ready to surrender ourselves to God at any point of time.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజు సార్
0: స్వామి,
1: స్వామి
0: నాకు ఈ పాపములకు చాలా భయపడిపోతున్నాను.
1: ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ ఆల్ మై సిన్స్.
0: కానీ నీ ప్రేమకు మేము లొంగటం లేదు.
1: ఐఎమ్ నాట్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యువర్ డివైన్ లవ్.
0: నీ ప్రేమకు మేము లొంగాలి, పాపములను ధైర్యంతో సాధించాలి.
1: I should face all these misdeeds bravely and I should be humble in front of you.
0: కనుక మనం ప్రేమతో మనం సాధించాలి, కానీ దుఃఖంతో కానీ విచారంతో కానీ దేనిని మనం సాధించలేము.
1: నథింగ్ కెన్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఫియర్. నో, విత్ ఓన్లీ కరేజ్ ఓన్లీ యూ కెన్ అచీవ్.
0: ఇంతకాలం పుట్టి మనం పెరిగి సాధించినట్టు ఏమిటి మనము?
1: Having been born, having lived so long.
0: దైవాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
1: What is that we achieved? What for is this life?
0: దైవాన్ని చింతించినటువంటి వాడు ఈ పాప భీతికి మనం దూరం నెట్టాలి.
1: Therefore, the one who has no love for God will not have fear of sin.
0: కనుక మనం దైవ ప్రీతిని మనం సాధించాలి.
1: Therefore, we should love God more and more.
0: దైవ ప్రీతికి తగినటువంటి యొక్క బాధ, దైవ ప్రీతికి తగినటువంటి భాగ్యము మనకు మరెక్కడ కూడా లభించదు.
1: There is no greater wealth beyond the love for God.
0: కనుక దైవ ప్రీతిని భాగ్యాన్ని మనం సాధించాలి.
1: So we should have this wealth of love for God.
0: ఇన్ని బాధలు వచ్చినప్పటికీ దాని క్షణ మాత్రం కూడాను లెక్క చేయకూడదు.
1: We should not be worried for a moment for these difficulties.
0: దాన్ని ప్రక్కకు తోసి
1: brush them aside.
0: మనం దైవంతో దానికి పాటు పడాలి.
1: We should struggle hard for God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ కూడాను ఈ దైవ ప్రీతి నిమిత్తమై వచ్చినటువంటి వారే కాని పాప భీతి కోసం వచ్చినటువంటి వారు కాదు.
1: యు ఆర్ ఆల్ హియర్ ఫర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక పాపములకు మనం భయపడకు.
1: సో యు షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్.
0: కష్టములకు మనం లొంగకూడదు.
1: వి షుడ్ నాట్ బి
0: దుఃఖములకు మనం లోపడకూడదు.
1: వి షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: పాపము, దైవం ఇవన్నీ కూడాను కట్టిపోయేటువంటివి.
1: The misery and the sins that appear in the way of our life, they disappear. You find when you are there standing in the midst of water, you find raging waves. When you push aside all these waves, then only you can proceed ahead.
0: కనుక మనం ముందుకు సాగాలనుకుంటే ఈ వచ్చినటువంటి అడ్డునంతా మనకు వెనక్కి నెట్టివేయాలి.
1: If you want to go forth in the forward direction, you should push away all the ways.
0: పెద్ద మనిషి వరకు కూడాను ఈ యొక్క ప్రేమ నేను సాధించవలసినటువంటి.
1: Right from the tiny bird to a gigantic human personality, it is the love that is most essential.
0: దానినే పర్సనాలిటీ అంటారు.
1: Love is the true personality.
0: కానీ పర్సనాలిటీ అంటే ఏమిటి? దేహం, ఒడ్డు, పొడుగు, లావు ఇవంతా ఉన్నటువంటి దాని పర్సనాలిటీ అంటున్నారు.
1: Personality is not merely height, weight, chest and so on.
0: చాలా పొరపాటు.
1: It is a mistake.
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు లొంగకుండా
1: without being victimized to these problems.
0: ధైర్యంతో, సాహసంతో, ఆనందాన్ని కోసం ఆరాటపడటమే ఇదే నిజమైన పర్సనాలిటీ.
1: If one struggles hard with all the valor and the courage to earn the state of bliss, then that's true personality.
0: దైవము మనకంతా అనుగ్రహించి కూడాను దాన్ని మర్చిపోతున్నాం.
1: God has given us this true personality, but we have forgotten.
0: Person anaga emti?
1: What is the meaning of this word person?
0: Divyatvanto koodinatundi mahattaramaina shakti.
1: Person means the divine mystery.
0: Deenini persona ani cheptu vacharu.
1: The person is derived out of the persona.
0: Kanuka papurvikulandaru kodanu persona ani pichinatundi ide.
1: Ancients called persona.
0: Ee persona anetundi purakaram lopala దైవము ప్రతి మానవునికి అందించినటువంటి నిజమైనటువంటి గిఫ్ట్.
1: పర్సోన ఇంప్లాయిస్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్ డివినిటీ టు మ్యాన్ కైండ్.
0: ఆ దైవం ఇచ్చినటువంటి యొక్క ప్రెజెంటేషన్ ను మనం కాపాడుకోలేకపోతున్నాం.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు ట్రెజర్ ద గాడ్స్ గిఫ్ట్.
0: ఈ చిక్కులు, బాధలు, కష్టములు క్షణంలో వస్తాయి, క్షణంలో పోతాయి.
1: The difficulties and the sufferings, they appear in a moment and vanish.
0: ఇవన్నీ కూడా కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఎందుకు భయపడాలి?
1: వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ది పాసింగ్ క్లౌడ్?
0: పర్మనెంట్ అయినటువంటి దైవత్వం మనలో ఉంది.
1: దేర్ లైస్ ఇన్ యూ ద పర్మనెంట్ డివినిటీ.
0: ఈ పర్మనెంట్ డివినిటీ మనలో పెట్టుకుని ఈ పాసింగ్ క్లౌడ్ కోసం ఎదుర్కోవటం ఎందుకు?
1: విత్ పర్మనెంట్ డివినిటీ లేటెంట్ ఇమ్మనెంట్ విత్ ఇన్ యూ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ది పాసింగ్ క్లౌడ్?
0: ఈ భయపడేటువంటి పెరికితనము మనలో ఏమాత్రం ఉండకూడదు.
1: ద ఫియర్ అండ్ కవర్డెస్ షుడ్ నాట్ బి దేర్.
0: ధైర్యంగా దాన్ని సాధించాలి.
1: యూ షుడ్ హావ్ ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్.
0: ఇటు ధైర్యాన్ని మీకు అందించే నిమిత్తమై ఈనాడు ఇన్ని విధమైనటువంటి యొక్క కల్తలు మీకు జరుగుతూ వచ్చాయి.
1: ద హోల్ సెలబ్రేషన్ టుడే ఈజ్ టు హ్యావ్ దట్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు చాలా బాధపడుతున్నారు.
1: యు ఆర్ ఫీలింగ్ సో సాడ్.
0: దేనికోసమంటే ఈ దేహ నిమిత్తమై మీరు బాధపడుతున్నారు.
1: యు ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద బాడీ.
0: బాడీ ఎప్పుడు కూడాను బాడీని,
1: బాడీ ఇస్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఈ మ్యాడ్ మంకీకి మనం ఏమాత్రం భయపడకూడదు.
1: యూ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దిస్ మ్యాడ్ మంకీ.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఏమాత్రం కూడా అడ్డు చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ బి థ్రెటెన్డ్ బై ది పాసింగ్ క్లౌడ్.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: దే డూ కమ్ అండ్ వానిష్.
0: కనుక మనం దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దృఢంగా మనం నమ్మాలి.
1: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆ దివ్యత్వాన్ని నమ్మకం అయినటువంటి వారికి ఇవన్నీ కూడా భయపెడుతుంటాయి.
1: ద ఫియర్ ఇస్ బికాస్ వీ డు నాట్ హావ్ ఫెయిత్ ఇన్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్.
0: కనుక మీరు ఆ దివ్యత్వాన్ని పూర్తి నమ్మండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ డివినిటీ.
0: అది మిమ్మల్ని సర్వ విధంలో రక్షించేటువంటిది, పాలించేటువంటిది.
1: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: ద కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: వర్ష బిందువులు వస్తుంటాయి పోతుంటాయి.
1: లైక్ ద రెయిన్ డ్రాప్స్ ద షవర్.
0: కానీ మేఘములు ఎంతకాలం ఉంటాయి?
1: క్లౌడ్స్ హౌ లాంగ్ దే
0: లాస్ట్. ఇన్ని చినుకులు అందించినటువంటి మేఘములు కూడాను ఒక క్షణంలో మాయమైపోతుంటాయి.
1: ద క్లౌడ్ దట్ కమ్స్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ ఆల్సో హ్యాస్ టు డిసపియర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీలో ప్రేమ అనేటువంటి దట్టమైనటువంటి మేఘమును మీరు పుట్టించుకోండి.
1: సీ దట్ దేర్ విల్ బి డార్క్ క్లౌడ్ ఆఫ్ లవ్ విద్ ఇన్ యూ.
0: అది ఏ మీకు సర్వ విధంగా రక్షించేటువంటిది.
1: దట్ ప్రొటెక్ట్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: దైవం సంకల్పం చేత ఏమైనా చేయగలడు.
1: ద విల్ ఆఫ్ గాడ్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: అటువంటి సాధించేటువంటి దైవాన్ని మన హస్తంలో పెట్టుకుని,
1: హావింగ్ గాడ్ ఇన్ యూ,
0: మనం దేనికి కూడా భయపడకూడదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ధైర్యంతో మీరు సాధిస్తూ రండి.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ విత్ కరేజ్.
0: దైవ విశ్వాసం అనకంటే గొప్ప బలమైనటువంటి శక్తి మనకు ఈ జగత్తులో ఇక్కడ కాలరాదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ బాల బాలికలందరూ కూడా ఎంతో అసంతృప్త ఇక్కడ చేరి ఎంత పవిత్రమైనటువంటి కాలం గడుపుతున్నారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గ్యాదర్డ్ హియర్. దే హావ్ స్పెంట్ ఎ వెరీ గుడ్ టైమ్, సీక్రెట్ టైమ్.
0: నిజంగా ఈ పిల్లల యొక్క భాగ్యమే భాగ్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ చిల్డ్రన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
0: ఈ భాగ్యం అనేటువంటిది కేవలము తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమే.
1: ద గుడ్ లక్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈస్ బికాస్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
0: ఆ తల్లిదండ్రుల యొక్క భాగ్యం చేతనే మీరు ఇంత ధైర్యంగా ఈ ప్రదేశంలో చేరుతున్నారు.
1: యూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ బికాస్ ఆఫ్ గుడ్ లక్, ద మెరిట్ ఆఫ్ యువర్ పేరెంట్.
0: దైవశక్తి అనేటువంటి దాంట్లో ఎన్ని అంగులైనా మనం చేయవచ్చును.
1: విత్ ద డివైన్ పవర్ యూ కెన్ డూ ఎనీథింగ్ యూ విష్ టు.
0: ఒక చిన్న బిడ్డ వచ్చింది
1: చేస్తూ
0: ఇతరుల కాలు చూస్తూ వస్తుండాలి. వాళ్ళ అడుగులు ఏ విధంగా వేస్తున్నారో అనేటువంటిది ఆ బిడ్డ దృష్టి అంతా దానిపైన పెట్టుకున్నాడు.
1: ద చైల్డ్ హ్యాస్ బీన్ వాచింగ్ విత్ కేర్ ద స్టెప్స్ ఆఫ్ ద అదర్ వన్.
0: అది నిజమైనటువంటి లక్ష్యం.
1: దట్ ఈస్ ది చీఫ్ ఎయిమ్.
0: ఈ డాన్స్ లోపల అడుగు సరిగా పడుతుందా లేదా.
1: యాజ్ వన్ డాన్సర్స్ వన్ షుడ్ బి కేర్ఫుల్.
0: అందరూ ఆడుతున్నట్టుగా నేను దాంట్లో ఆడుతున్నానని భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ దట్ యు ఆర్ వన్ అమంగ్ ద మెనీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా చిన్న పిల్లలుగా తయారైతే నాకెంతో ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ వీ కండక్ట్ అవర్ సెల్వ్స్ లైక్ చిల్డ్రన్.
0: చిల్డ్రన్ లోపల ఏ యొక్క కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డమ్మము, అహంకారము ఇట్లాంటివి ఏమాత్రము ఉండవు.
1: అమంగ్ చిల్డ్రన్ దెర్ విల్ బి నో ఎన్వీ, నో హేట్రెడ్ నో జెలసీ.
0: ఒకనొక సమయం లోపల యేసుక్రీస్తు కూడాను చాలా దీన్ని చూస్తూ వచ్చాడు.
1: అట్ వన్ టైమ్ జీసస్ మెన్షన్ ద సేమ్.
0: అందరూ గుంపులంతా చేరినప్పుడు ఓ చిన్న చంటిబిడ్డను పోయి తాను ఎత్తుకున్నాడు.
1: ఇన్ ఎన్ అసెంబ్లీ, ఇన్ ఎ కాంగ్రిగేషన్, జీసస్ పిక్డ్ అప్ ఎ స్మాల్ చైల్డ్.
0: ఈ చిన్న బిడ్డ నాకెంతో ప్రీతి అన్నారు.
1: అండ్ జీసస్ డిక్లేర్డ్ దట్ ద చైల్డ్ ఇస్ సో
0: డియర్. ఈ చిన్న బిడ్డ యొక్క భావములు అంతా భగవంతుని యొక్క భావములు.
1: ద చైల్డ్ హ్యాస్ గాట్ ఆల్ డివైన్ థాట్స్.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి ఒక హృదయం.
1: దే ఆర్ ప్యూర్, అన్సలీడ్ అండ్ సెల్ఫ్లెస్.
0: పెరిగినటువంటి పిల్లలకి అందరికీ ఆశలు, పాసలు, ఆనందములు, క్రోధములు ఇట్లాంటి బయలుదేరుతుంటాయి.
1: వేర్ హాస్ ద గ్రోన్ అప్స్ will have all the anger, ambition, desire.
0: Kanaka mana perige koledu kudanu mana vicharamulu kuda perugutune untayi.
1: With age we'll also developing more of anxiety.
0: Mana perige ventu vayasu lopala deenni korikalu tagginchukuntu raavali.
1: As age advances we should have a ceiling on our desire.
0: Ceiling on desires.
1: Ceiling on desires.
0: Appude meer nijamainatundi daiva shaktiki lobadipotharu.
1: Then only you will attain the true divinity.
0: కనుక పెరిగే కొలది కూడా మనలో ఉన్నటువంటి ఆశలు పెరిగిపోయి మనం లొంగింపజేస్తుంటాయి.
1: యాజ్ వీ గ్రో, ఇఫ్ యూ ఆర్ టూ మెనీ, వీ హ్యావ్ టూ మెనీ డిజైర్స్ అండ్ అంబిషన్స్, నేచురల్లీ యూ బికమ్ వీక్.
0: ఆ మాయ మనకు పూర్తి తొలగిపోవాలి.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై డిజైర్.
0: కుక్క కూడను ప్రసవించిన తక్షణమే బిడ్డను చాలా ప్రేమగా నాకు ఆనందాన్ని అందిస్తుంటాయి.
1: ఈవెన్ ద డాగ్ లవ్స్ ఇట్స్ ఓన్ ఆఫ్ స్ప్రింగ్.
0: ఆ చిన్న బిడ్డకు ఎంత నిర్మలమైనటువంటి భావము.
1: అండ్ దట్ లిటిల్ వన్ హ్యాస్ గాట్ ప్యూర్ థాట్.
0: ఎంత నిశ్చలమైనటువంటి తత్వము.
1: ఎ ప్యూర్ థాట్స్.
0: ఎంత నిస్వార్థమైనటువంటి యొక్క సంకల్పము.
1: సెల్ఫ్లెస్ ఫీలింగ్స్.
0: అది దైవత్వమునకు మూల కారణము.
1: That is the main cause, the feature of divinity.
0: మనలో నిశ్చయము నిస్వార్థము భయము అనేటువంటి ఏమాత్రం లేకుండా నిస్వార్థంతో మనం జీవించాలి.
1: We should not be selfish. We should be selfless. We should never be a coward. We should have courage.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: love, ఇనుకు ఒక్క నిమిషమైనా కూడాను మీరు చిన్న బిడ్డలుగా తయారు కాండి.
1: At least for a minute in a day, be childlike.
0: కోరికలు ఏమైనా వచ్చిందంటే చి ఇవి నాకు తగినవి కాదు, నేను మనిషి స్వభావం అని దాన్ని చింతించాలి.
1: ఇఫ్ ఎనీ డిజైర్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
0: కానీ అట్టు దానికి మనం చీ కొట్టినప్పుడే మనకు అన్ని ధైర్యంగా నిలుస్తాయి.
1: వెన్ వీ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ అవర్ ఓన్ డిజైర్స్
0: అప్పుడే మనం మానవులు అయిపోతాం.
1: దెన్ ఓన్లీ యూ క్యాన్ బి
0: దైవత్వాన్ని సమీపించుతాం.
1: యుల్ బి సో క్లోజ్ టు గాడ్ దెన్.
0: మీరు ఎంత సాధిస్తూ వస్తారో అంత దైవానికి దగ్గరైపోతూ వస్తుంటారు.
1: ద మోర్ యూ అచీవ్ వర్క్ ఇన్ దిస్ డైరెక్షన్
0: అది మీ దగ్గర అయినటువంటిది మనకు నిజమైనది ప్రేమనే.
1: అండ్ దట్ ఈస్ ది ట్రూ లవ్.
0: ప్రేమకు మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: అప్పుడే మనము మానవులుగా తయారవుతాం.
1: దెన్ ఓన్లీ యూ క్యాన్ బి ట్రూ హ్యూమన్.
0: ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఓణంలో ధైర్యంగా ప్రేమను సాధించాలి.
1: ద లెసన్ దట్ యు హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ హోలీ ఓణం ఈస్ టు అచీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కరేజ్.
0: ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి ప్రేమ కొట్టి రక్తమే.
1: అట్ ఆల్ ది సేమ్ లవ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ.
0: నీ దేహంలోకి వస్తే రక్తము, ఇంకో దేహంలోకి వస్తే పాలు, ఇంకో దేహంలోకి వస్తే నీరు రాదు.
1: జస్ట్ లైక్ ద బ్లడ్ ఈస్ ప్రెసెంట్ in the body of everyone.
0: అందరి యందు సమత్వమైనటువంటి బ్లడ్ ఒక్కటే.
1: ద బ్లడ్ ఈజ్ కామన్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుకనే సర్వజీవాత్మ ప్రేమ ఒక్కటే.
1: లైక్ వైజ్ ద లవ్ ఇస్ సేమ్.
0: ఆ ప్రేమను మనం సాధించుకుంటూ పోతే అందరినీ ప్రేమించుకుంటూ రావచ్చు.
1: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ యుల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
0: కనుక ఈ లవ్ ని నిజమైన దైవము.
1: లవ్ ఈజ్ గాడ్.
0: కనుకనే దైవమే ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్.
0: ప్రేమతో మీరు ప్రతి ఒక్కరిని కూడా మీరు దగ్గర చేర్చుకోండి.
1: బీన్ ద కంపెనీ ఆఫ్ ఎవ్రీబడి విత్ లవ్.
0: మనలో వచ్చేటువంటి కాపుతో పాపను మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ మోర్ ఆఫ్ యాంగర్ అండ్ జెలసీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నిజంగా ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందున్నటువంటి ప్రేమ అనేటువంటి తత్వం ఒక్కటే.
1: ద లవ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీబడి.
0: దీంట్లో ఎట్టి భేదములు రావు.
1: There will be no difference whatsoever.
0: ఆ ప్రేమను మనం పెంచుకున్నప్పుడే
1: when we develop that love,
0: అది మన ప్రాణం నిలుస్తుంది.
1: That sustains our life.
0: ఈ ప్రాణమే దైవానికి సమీపమైనటువంటిది.
1: This life of love will take you closer to God.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: So develop love, grow.
0: ఎట్టిది అయినప్పటికీ మనం ప్రేమను మాత్రం కించిత్తైన కూడా వదలకూడదు.
1: Under any circumstances, never give up love.
0: ఎట్టి పరిస్థితులు ఏందని కూడాను ప్రేమను మనం దూరం చేసుకోకూడదు.
1: At any point of time, never distance yourself from love.
0: కనుక మీరు ప్రేమనే పెంచుకోవాలి.
1: So grow more and more.
0: మన పుట్టిన బిడ్డను మనం ఎంత ప్రేమిస్తామో బయట వారిని కూడా మనం అంతగా ప్రేమించాలి.
1: Just as you love your own child, love everybody.
0: అందరు కూడా ప్రేమ స్వరూపులే.
1: All are embodiments of love.
0: కనుకనే ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఓణం అనేటువంటిది ప్రేమనే.
1: ఓణం సింబలైజెస్ లవ్.
0: ఈ ప్రేమను అందరికీ పంచుకునే నిమిత్తమై ఓణము అనేటువంటిది వచ్చింది.
1: ఓణం ఫెస్టివల్ ఇస్ మెంట్ టు షేర్.
0: స్టేని కూడా వదలకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ఎట్టి పరిస్థితులు ఏందని కూడా ప్రేమను మనం దూరం చేసుకోకూడదు.
1: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ నెవర్ డిస్టెన్స్.

0: ఓణం సింబలైజెస్ లవ్.
1: ఈ ప్రేమను అందరికీ పంచుకునే నిమిత్తమై ఓణము అనేటువంటిది వచ్చింది.
0: ఓణం ఫెస్టివల్ ఇస్ మెన్ టు షేర్ లవ్.
1: దీన్ని పెంచుకునే నిమిత్తమే మనం పుట్టాము.
0: వీఆర్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్.
1: ఈ పెంచుకునేటువంటి దాన్ని ఈనాడు మనం పెంచుకోకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
0: ఇఫ్ వీ డు నాట్ డెవలప్ దాట్ ఫర్ విచ్ వీఆర్ బోర్న్, లైఫ్ ఈజ్ ఎ వేస్ట్.
1: కనుక ప్రేమ స్వరూపులే మీరందరూ కూడాను.
0: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.

0: ప్రేమ ముదిత మనసె కహో కామ రామ కామ రామ కామ రామ శ్రీరామ రామ
1: ప్రేమ ముదిత మనసె కహో.

प्रेम मुदित मन से कहो राम राम राम राम राम राम राम राम।

0: చూద్దామన్నాను.
1: భగవాన్ సెడ్ లెట్ మీ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్.
0: దాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవటం చేతనే అది కూడా మనకు భయపడిపోతుంది.
1: వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్ విత్ కరేజ్ ద ప్రాబ్లమ్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ యూ.
0: కనుక దుఃఖం వచ్చినప్పుడు మనం దుఃఖపడకూడదు.
1: మిజరీ షుడ్ నాట్ మేక్ యూ మిజరబుల్.
0: దాన్ని ఎదుర్కొని ధైర్యంగా మనం సాధించడానికి పనుకోవాలి.
1: యూ షుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఇట్ విత్ ఆల్.
0: అప్పుడే ఆ దుఃఖాన్ని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ కెన్ కాంకర్ దిస్ మిజరీ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీకు ఏదైనా ధైర్యం కానీ బాధ కానీ అధైర్యం కానీ కలిగినప్పుడు మీరు ఏమాత్రం అధైర్యపడకూడదు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ సర్టన్ ప్రాబ్లమ్స్ ఆర్ లాసెస్ ఆర్ డిఫికల్టీస్ ఆర్ వరీస్.
0: ధైర్యంగా దాన్ని ఎదుర్కొని
1: ఫేస్ విత్ ఆల్ ది కరేజ్
0: దానికి విరుద్ధమైనటువంటి కర్మలు చేయాలి.
1: యాక్ట్ ఇన్ ది డిఫరెంట్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్.
0: అప్పుడే మీరు దాన్ని సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు బి సక్సెస్ఫుల్.
0: దుఃఖం వస్తుంది.
1: Misery comes.
0: పెరిగి పెంచి చేసినటువంటి ఒక తల్లిదండ్రులు పోయినప్పుడు మనకెంతో బాధ కలుగుతుంది.
1: Because the loss of the parents we feel very sad, no doubt.
0: కానీ అప్పుడు మనం బాధపడకూడదు.
1: But at that time we should not.
0: తల్లి మీరెంతో నన్ను పెంచి పెద్ద చేశారు.
1: Yes, you have taken care of me till now.
0: నా దేహాన్ని పెంచినారు.
1: You are responsible for my body.
0: ఆ పెంచిన దేహంతో నీ ధైర్యాన్ని మేము ఎదుర్కోవాలి.
1: With this body that which is your gift, you should have all the
0: ani dhairyam tho aa dhairyanni sadhinchali.
1: You should be able to face the situation with the courage.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Adhikanga meetho maatadi,
1: Bhagwan doesn't want to talk too long.
0: Meeku marinta shrama kaligistunnanemo.
1: Bhagwan is of the opinion that he is worrying you.
0: కానీ మీకు ధైర్యం కల్పించాలని నేను అధికంగా మాట్లాడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ టాకింగ్ టు అస్ సో లాంగ్ టు గివ్ అస్ ద కరేజ్.
0: ఈ ధైర్యము,
1: దిస్ కరేజ్,
0: ఇదే నాకు నిజమైనటువంటి బలము.
1: దిస్ ఇస్ ది ట్రూ స్ట్రెంగ్త్.
0: అప్పుడే ఈ దుఃఖాన్ని మీకు మరిపింపజేస్తుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ క్రాస్ ఓవర్ దిస్.
0: కానీ మన దుఃఖం అనేటువంటి రక్తాన్ని ఏ చాకరి కూడా శుభ్రం చేయడం.
1: బట్ ద ట్రూ మిజరీ కెనాట్ బి వాష్డ్ అవుట్ బై
0: దైవం యొక్క ప్రేమనే దీన్ని శుభ్రం చేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ దట్ విల్ వాష్ అవుట్ ఆల్ దిస్.
0: కనుక దైవ ప్రేమను పెంచుకోండి.
1: సో డెవలప్ డివైన్ లవ్ మోర్.
0: అప్పుడే మనకు సర్వ దుఃఖమును కూడా నివారణ చేస్తాయి.
1: దట్స్ క్యూర్ ఫర్ ఆల్ మిజరీ.

0: నాకు కొందరు డాక్టర్స్ చెప్పారు, ఈ సమయంలో మీరు బయట పోయి ఉపన్యాసం ఇవ్వడానికి పూనుకోకూడదు అన్నారు.
1: డాక్టర్స్ అడ్వైజ్డ్ భగవాన్ దట్ బెటర్ హీ క్యాన్సల్స్ దిస్ మార్నింగ్స్ డిస్కోర్స్.
0: దేనికోసం అన్నారు?
1: భగవాన్ ఆస్క్డ్ వై.
0: అది కదిలినటువంటి ఒక ఇది మీరు కదిలిస్తూ ఉంటుంటే ఇంకా దానికి పెరిగిపోతూ ఉంటుంది అన్నాను.
1: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ఇఫ్ యు స్టార్ట్ స్పీకింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్.
0: నేను చెప్పాను ఎట్టా వస్తుందో అది

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 21st discourse on Gita Bhagavan delivered on 27th August 1984. In this discourse, Bhagavan in his usual matchless style explains with cute examples how one can perceive divinity underlying this universe. Sai Bhagavan Uvacha.
1: Asaya Dasaye Te Dasa Sarvalokasya.
2: The one
1: Yavadu Asaku Dasudavunu Attivadu Lokamunake Dasudavutar.
2: The one who becomes a servant of the desire becomes a servant of the entire world.
1: Asaku Dasulu Karadani Dinyaka Antarartham.
2: The inner significance of this is, do not become a slave for desire.
1: Asana Asanu Dasiga Gavinchkunavadu Lokamunake Adipatiya Uttar.
2: The one who makes desire his slave becomes a master of the world.
1: లోకమునందుగల సమస్త సుఖములకు స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి ఆత్మయే మూలాధారమని విశ్వసించాలి.
2: We have to believe that the self-effulgent Atman is the basis of all the happiness and joys of the world.
1: మానవుని యొక్క ఇంద్రియ సుఖములకై తాపత్రయపడుతూ ఈ ఇంద్రియానందమే సత్యానందమని భావించి సతమతమవుతున్నాడు మానవుడు.
2: పీపుల్ ఆర్ ఇమ్మెన్స్లీ సఫరింగ్ థింకింగ్ దాట్ ది వరల్డ్ ది జాయ్స్ ఆఫ్ ద సెన్సస్ విచ్ ది డిరైవ్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ ట్రూ, బట్ దిస్ ఈస్ నాట్ సో.
1: అయితే ఈ ఇంద్రియ సుఖములకు కానీ ఇంద్రియ భోగ భాగ్యములకు కానీ జగత్తునందు గల సమస్తమైనటువంటి యొక్క విషయము కలిగినటువంటి ఆనందమునకు కానీ ఏది ఆధారము అనేటువంటి సత్యాన్ని మానవుడు విచారించలేకపోతున్నాడు.
2: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు ఎన్క్వైర్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ది జాయ్ ఆఫ్ ఆల్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్ ది లగ్జరీస్ ఆఫ్ ద వరల్డ్.
1: భగవద్గీత యందు దేహమును ఒక ఘటముగా భావించారు.
2: ఇన్ భగవద్గీత బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పాట్.
1: ఈ యొక్క కుండకు 10 రంధ్రములు ఉంటున్నవని కూడాను బోధించాడు.
2: ఇట్ హస్ ఆల్సో బీన్ టాట్ దట్ దేర్ ఆర్ 10 హోల్స్ ఫర్ దిస్ పాట్.
1: కింద ఒక జ్యోతిని పెట్టి 10 చిల్లుల కుండను మూసిపెట్టి దానిపైన దట్టమైనటువంటి వస్త్రం వేసినప్పుడు ఈ జ్యోతి యొక్క ప్రకాశం మనకి ఏమాత్రము కనిపించదు.
2: ఇఫ్ యు కీప్ ఎ లైట్ అండ్ ఆన్ దట్ లైట్ ఇఫ్ యు కీప్ a pot with 10 holes and if you cover this pot with a thick cloth you would not be able to get the light.
1: Nemmadiga aa paina vesinatvanti dattamaina vastavunu teesinappudu 10 jyotuluga kanipistundi.
2: Gradually and slowly if you lift that thick cloth which covers this pot you would be able to see the light coming through the 10 holes of the pot.
1: 10 jyotuluga undinattu manaku kanipistundi కానీ ఆ మూసినటువంటి యొక్క ఘటమును కూడా బ్రద్దలు చేసినప్పుడు ఒకే జ్యోతి మనకు సాక్షాత్కరిస్తుంది.
2: ఇట్ లుక్స్ యాజ్ దో దట్ దేర్ ఆర్ 10 లైట్స్ బట్ వెన్ యూ బ్రేక్ ది పాట్ యూ విల్ రికగ్నైజ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ 1 లైట్.
1: స్వయం జ్యోతి అనేటువంటి ఆత్మతత్వమే ఇందులో ఒక్క జ్యోతి, ఏక జ్యోతి.
2: ద సెల్ఫ్ ఎఫల్జెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఈస్ ద 1 లైట్ విచ్ ఇస్ దేర్.
1: దీనిపైన 10 చిల్లులు కలిగినటువంటి యొక్క దేహం అనేటువంటి ఘటమును మూసిపెట్టారు.
2: ఆన్ దిస్ సెల్ఫ్-ఎఫల్జెంట్ లైట్ ఆఫ్ ఆత్మన్ యు హావ్ కవర్డ్ ది విత్ ది బాడీ విచ్ హస్ గాట్ 10 హోల్స్.
1: దీనిపైన మమత్వం అనేటువంటి మాయతత్వం అనేటువంటి దట్టమైనటువంటి వస్త్రం కప్పబడింది.
2: దిస్ పార్ట్ హస్ బీన్ కవర్డ్ బై ది థిక్ క్లాత్ ఆఫ్ మైండ్నెస్ అండ్ అటాచ్మెంట్.
1: కనుక మొట్టమొదట ఈ మమత్వం అనేటువంటి మాయను, ఈ దట్టమైన వస్త్రాన్ని తీసివేయాలి.
2: Therefore, in the very first place, remove the cloth, the thick cloth of mamatva first.
1: ఇది
2: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఇది కేవలము ఒక మాయాస్వరూపంలో ఉంటుంటుంది.
2: దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డెల్యూషన్.
1: ఈ మాయ కూడాను దైవం యొక్క స్వరూపమే.
2: దిస్ ఇల్యూషన్ ఆల్సో ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మాయోపాధి భగవంతుడని కూడాను బోధించింది.
2: Therefore, God has been described as one who has illusion as his upadhi.
1: ఈ మమత్వం అనేటువంటి మాయ తొలగిన తర్వాత పది జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
2: Once you take away this cloth of illusion, you can see 10 lights.
1: కన్నుల నుండి మనం చూడబడేటువంటి వెలుతురంతా కూడాను ఆ జ్యోతి యొక్క ప్రతిబింబమే.
2: The light which you can see through eyes, it is a reflection of the jyoti inside.
1: మనం చెవుల నుండి వినేటువంటి ఒక శబ్దము కూడాను ఆ జ్యోతి యొక్క రియాక్షన్.
2: The sound which you can get to hear through the ears, this also is a reflection of
1: మన నోటి నుండి వెలువడేటువంటి శబ్దమంతా కూడాను అదే రీసౌండ్.
2: The sound which you get through your mouth is the resound of that jyoti.
1: ఈ విధంగా ప్రతి ఇంద్రియము నుంచి మనం ఏమేమి అనుభవిస్తున్నామో, ఏమేమి చేయగలుగుతున్నామో, ఇవన్నీ కూడాను ఆత్మజ్యోతి యొక్క బింబమే.
2: ఆల్ దాట్ యు హావ్ బీన్ ఏబుల్ టు డూ అండ్ ఎక్స్పీరియన్స్ త్రూ దీస్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ ఓన్లీ అ రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ ఆఫ్ ది ఆత్మజ్యోతి.
1: ఇది కేవలం ఘటముండినంత వరకు భిన్నత్వంగా కనిపిస్తాయి ఈ జ్యోతులు.
2: సో లాంగ్ యాజ్ యు హావ్ గాట్ దిస్ పార్ట్ ది బాడీ, యూ ఎక్స్పీరియన్స్ దిస్ యాజ్ ఏ డిఫరెంట్ జ్యోతిస్ అండ్ డిఫరెంట్ లైట్స్.
1: ఏకత్వంలో అనేకత్వాన్ని మనం దర్శిస్తున్నాము.
2: We have been able to see multiplicity in unity.
1: కానీ ఉపనిషత్తులు ఈ విధంగా అంగీకరించలేదు. అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించమని చెప్పాయి.
2: బట్ ఉపనిషత్స్ హావ్ బీన్ టీచింగ్ దట్ యు సీ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అయితే ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని ఎప్పుడు మనం దర్శించగలుగుతాము?
2: When can we see and experience this unity in diversity?
1: ఈ దేహాభిమానం అనేటువంటి ఘటమును బ్రద్దలు చేసినప్పుడే ఏకజ్యోతిగా వెలుగుతుంది.
2: Only when we destroy the body consciousness, then we'll be able to experience it as one.
1: కనుక దైవత్వం అనేటువంటిది అనేకత్వంగా గోచరించడానికి మూల కారణము ఈ దేహాభిమానమే.
2: The reason for experiencing divinity in multiplicity is the attachment to the body and body consciousness.
1: ఈ దేహాభిమానములో ఏకత్వములో అనేకత్వాన్ని విశ్వసించేటువంటిది మాయతత్వమే.
2: It is the principle of illusion which is causing this kind of experience of seeing diversity in unity.
1: కాని అన్నింటియందు ఒక ఏకత్వమే ఉంటుందనేటువంటి యొక్క సత్యాన్ని బోధించేటువంటిది ఈ యొక్క ఉపనిషత్తులు.
2: Upanishads have been teaching that there is only one and that is the unity in the multiplicity.
1: Sarvopanishad sarame ee Bhagavad Gita.
2: Bhagavad Gita is the very essence of all Upanishads.
1: Kanuka yetavata anninti endu undinatundi yokka atma tattvam anetundi ekatvamini bodhinchetundi yokka samattame indulo sariyainatundi artham.
2: The correct meaning is that there is only one thing and that has to be experienced in everything. This is the
1: samattam yoga uchchate annaru.
2: This has been said, described as equality is yoga.
1: Aithe annintiki endukodano samattam ye reetiga unnadi aneetundi vishayanni manam nitya jeevithamlo kodano konni margam yendu manamu vicharana cheyali.
2: We have to enquire, taking a few instances of daily life, how we can experience equality in diversity and in number of items.
1: Pishta adi guna samparkatani anninti endu kudinatvanti ekatvam anetundi yokka ఒక్క దివ్యత్వం ఉంటుండాలి.
2: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ఇట్ ఇస్ డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీథింగ్.
1: మనము భుజించేటువంటి ఆహారంలో అనేక విధమైనటువంటి మధుర పదార్థంలో మనం చేసుకుంటుంటాం.
2: ఇన్ ది ఫుడ్ దట్ వి టేక్ వి ప్రిపేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబ్, కీర్, ఇలాంటివంతా మనం చేసుకుంటుంటాం.
2: ఎ నంబర్ ఆఫ్ ఐటమ్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామున్, బర్ఫీ ఎట్సెట్రా వి జస్ట్ ప్రిపేర్.
1: అయితే వీటి రూపనామములు ప్రత్యేకంగా ఉంటున్నాయి, కానీ ఇందులో చేరినటువంటి ఒక ఏకత్వం అనేటువంటి యొక్క తత్వము చక్కెర ఒక్కటే.
2: ద ఫార్మ్ అండ్ ద నేమ్ ఆఫ్ ఆల్ దీస్ ఐటమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ఇన్నర్ సబ్స్టెన్స్ ఈ షుగర్ ఇట్ ఈస్ ది సేమ్.
1: ఇది సమత్వంతో కూడినటువంటి యొక్క యోగత్వం.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ యోగత్వ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: ఇది కూడటం చేతనే దీనికి ఈ మాధుర్యం ఏర్పడుతూ ఉంటుండాలి.
2: బికాస్ షుగర్ ఈస్ దేర్ there is sweetness in all these items.
1: నిజముగా బియ్యపు పిండిలో తీపి లేదు.
2: In rice flour there is no sweetness.
1: ఈ ఏకత్వమైనటువంటి చక్కెర యోగత్వంతో అనగా కూడటం చేతనే ఆ బియ్యపు పిండికి తీపి ఏర్పడుతుండాలి.
2: బికాస్ ది రైస్ ఫ్లోర్ ఇస్ అసోసియేటెడ్ విత్ స్వీట్నెస్ దట్ ఇస్ షుగర్ యు హావ్ బీన్ ఏబుల్ టు మేక్ ఎంజాయ్ ఇట్ అస్ స్వీట్.
1: గోధుమ పిండిలో తీపి లేదు.
2: సిమిలర్లీ ఇన్ ద వీట్ ఫ్లోర్ దర్ ఇస్ నో
1: స్వీట్. ఆ గోధుమ పిండితో కూడా ఈ చక్కెర చేరటం వల్లనే దానికి తీపిగా వస్తుంటుండాలి.
2: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది వీట్ ఫ్లోర్ ఆల్సో బికాస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ షుగర్ ఇట్ ఈస్ బికమింగ్ స్వీట్.
1: శనగ పిండిలో కూడా తీపి లేదు.
2: ఇట్ ఈస్ సో ఇన్ ది గ్రామ్ ఫ్లో.
1: అందులో కూడా ఈ చక్కెర చేరటం వల్లే లడ్డు తీయగా ఉంటుండదు అన్నాం.
2: బికాస్ షుగర్ ఇస్ అసోసియేటెడ్ విత్ యు ఆర్ డిస్క్రైబింగ్ లడ్డు యాజ్ స్వీట్.
1: కానీ ఈ సమత్వమనేటువంటి యొక్క చక్కెర దివ్యత్వము అనేకత్వంతో కూడటం చేతనే ఈ దివ్యత్వము అనేక రూపనామములుగా విభజింపబడుతూ వచ్చినట్టుగా భావిస్తున్నాం.
2: బికాస్ దిస్ షుగర్ ఆఫ్ డివినిటీ ఈజ్ mixed with so many things you have been enjoying all the things as the sweets.
1: Manavudu kevalamu aahara viharamulatone jeevitam antyamuga cheyaradu.
2: Man should not end his life with only joys and enjoyments.
1: Itti aahara nidrani maatrame anubhavinche nimittamai manavattam raledanetunti satyanni gurtinchali.
2: We have to recognize the truth. We have not got this human nature and human life for the sake of enjoying food and sleep.
1: Tindi tittadulu nimittame udbhavinchinatundi anek krimikitigadulu pasupachi mrugadulu kodanu manam chustunnamu.
2: We are seeing a number of birds, animals and worms which are born for the sake of food.
1: Ee vidhamainatundi yokka mrugamulu pasupachadulu kodanu anubhavincheatundi sukamunu anubhavinchatuku manavatvame enduku raavali.
2: Where is the need for having human life? To enjoy all the pleasures which these animals, birds and worms are enjoying.
1: ఈ పశుపక్ష్యాదులు అనుభవించేటువంటి సుఖ సంతోషములకు మనం ఎందుకు విద్యను అభ్యసించాలి?
2: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ టు ఎంజాయ్ ది ప్లెజర్స్ విచ్ హావ్ బీన్ ఎంజాయ్డ్ బై ది బర్డ్స్ అనిమల్స్?
1: మానవత్వం అనేటువంటి ఉత్తమ తత్వానికి ఉండినటువంటి యొక్క ఆదర్శం ఏమిటి?
2: వాట్ ఇస్ ది స్పెషల్ ఐడియల్ విచ్ హెస్ బీన్ హెల్డ్ అవుట్ ఫర్ హ్యూమానిటీ?
1: జంతువు నాం నరజన్మ దుర్లభం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు ఒబ్టైన్ హ్యూమన్ లైఫ్?
1: మానవుడు పశువుగా మారటం కోసమని మానవత్వం రాలేదు. మానవుడు పశుపతిగా మారాలి.
2: హ్యూమన్ లైఫ్ హెస్ బీన్ గివన్ నాట్ ఫర్ బికమింగ్ అన్ అనిమల్ బట్ హీ హెస్ టు బికమ్ ద మాస్టర్ ఆఫ్ ది.
1: మానవుడు మాధవత్వాన్ని పొందే నిమిత్తమై వచ్చినాడు కానీ దానవత్వాన్ని అనుసరించడం కోసం రాలేదు.
2: మ్యాన్ హెస్ టేకన్ హ్యూమన్ లైఫ్ టు బికమ్ డివైన్ అండ్ నాట్ టు బికమ్ ఎ డెమన్.
1: కనుకనే ఈ విధమైనటువంటి ఉన్నత స్థాయిని పొందే నిమిత్తమై ఈ మానవత్వం లభ్యమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ దట్ వీ రీచ్ ఎన్ ఎలివేటెడ్ ప్లేస్.
1: దీనిని కూడాను జీసస్ కూడా చెప్పాడు. మానవుడు కేవలం ఒక రొట్టి ద్వారానే జీవించటం లేదు.
2: ద సేమ్ థింగ్ హెస్ బీన్ జస్ట్ సెడ్ by Jesus that man is living, not living by food alone.
1: Ee unnatamainatunti yokka visishtata manavuni yandu untundadi.
2: There is extraordinary significance which man has to attain.
1: Anityamainatunti padarthamulu visarjinchadamu nitya satyamainatunti padarthamulato sambandham kalpinchukovadam idi manavuni yokka pradhanamainatunti kartavyam annadu.
2: The primary duty of man is to give up things which are impermanent and to aspire for and attain things which are permanent.
1: కనుక ఇట్టి మానవ లక్ష్యాన్ని మనం ఈనాడు విసర్జించి కేవలము ఒక అభిమాన మమకారములతో కూడినటువంటి ఒక దేహతత్వంతో మనం జీవిస్తూ వస్తున్నాం.
2: బట్ టుడే వీఆర్ గివింగ్ అప్ సచ్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అండ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ అటాచ్మెంట్.
1: కనుక అర్జున, ఈ దేహాభిమానం అనేటువంటిది నిన్ను ఈ విధముగా బంధించి వేస్తుండాలి.
2: Therefore Arjuna, this body consciousness and attachment to the body is binding you.
1: దేహాభిమానం ఉండవలసినది.
2: You must have a little bondy attachment to the body.
1: Aithe ee abhimanam deeni nimittamu aneetundi satyanni mottamota vicharinchali.
2: But we have to first enquire why should I have this attachment to the body?
1: Tana endunnatundi divyatvanni gurtinche nimittame manavattu aneetundi prakatatamayindi.
2: Man's life has been given in order to recognize the divinity which is inherent and existing inside him.
1: Oka chinna udaharanam manam yochinchukovachunu.
2: We can just think about a small example to understand
1: that the manavuni kudano asatya maadaraadu ani telusu.
2: Every man knows that he should not utter a lie.
1: Aneka mandi neenikapaina asatya maadanu ani pratigna chestukuntadu.
2: Quite a few people take a note that they would not lie then onwards.
1: Marana nimishame asatya maadutunnadu.
2: Every next moment he is telling a lie.
1: అన్యాయం చేయకూడదని వ్యాపారస్తునికి తెలుసు.
2: businessman knows that he has not deceived.
1: ఏదో కొంతవరకు ఆదాయం మాత్రం తీసుకోవాలి అని కూడా వాడు కూడా నిర్ణయించుకుంటాడు.
2: He also takes a resolve that he can earn a little profit.
1: కానీ మరుదినమే ఈ అన్యాయమునకు అసత్యమునకు పాల్పడతాడు.
2: But the very next day he resorts to the unfair means.
1: ఇంకా పైన ఎవరిని దూషించరాదు, ఎవరిని బాధ పెట్టరాదు అని అనుకుంటాడు ఒక నిమిషంలో మానవుడు.
2: Man thinks and resolves that from then onwards he should not hurt, he should not harm anyone.
1: కానీ కొన్ని నిమిషంలోనే ఈ సత్యాన్ని, ఈ యొక్క విశ్వాసాన్ని విస్మరించి తిరిగి ఎవరినో ఒకరిని దూషిస్తూ ఉంటాడు, ఎవరినో ఒకరిని బాధిస్తూ ఉంటాడు.
2: But within minutes he forgets his resolve, he criticizes and he hurts someone or the other.
1: ఈ మానవునికి ఒక విధమైనటువంటి యొక్క నిశ్చయం అనేటువంటి చిత్తమే లేకుండా పోతుండాలి.
2: Man seems to not have a steady mind at all.
1: ఈ నిశ్చయాత్మక బుద్ధిని తాను అభివృద్ధి పరచుకోలేకపోతున్నాడు.
2: He has not been able to develop a firm and a steady mind.
1: ఈనాడు ఏకాశి ఏమీ తినరాదు, దైవం యొక్క చింతన చేతనే నా కాలమును సార్థకంగా గావించుకోవాలని అనుకుంటాడు.
2: He thinks that today is ekadasi day. I have to spend the entire day thinking of the Lord. I should not take anything
1: at all. Ante cheyyetappudiki edo inta palaharam aina tindam anukuntadu.
2: After some time he excuses himself by telling that let me take a little of
1: endu lekapothe edo inta godaprava uppindi aina chesukoni tindam anukuntadu.
2: Let me have a little of upma at least.
1: Ee vidhamga tana yokka pratignalanu, tana yokka sankalpamulanu marchukovatamulo లోపల ఏదో ఒక మహత్తరమైన శక్తి ఒకటి ఉన్నది.
2: ఇన్ దిస్ వే వెన్ మ్యాన్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ రిజాల్వ్స్ దేర్ మస్ట్ బి సమ్ పవర్ఫుల్ ఎంటిటీ విచ్ ఈస్ వర్కింగ్ ఇన్సైడ్ హిమ్.
1: అది లోపల ఈ శక్తివంతమైనటువంటి యొక్క ఇది ఉద్రేకమే లేకుండా పోయినా, ఈ ప్రోత్సాహమే లేకుండా పోయినా, ఈ సంకల్పమే కలగకుండా పోయినా, మానవుడు ఈ విధంగా సంకల్పించిన దానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు.
2: If only there was no powerful instinct, powerful urge, powerful element inside him, he would not have changed his resolve and his promise and his word.
1: Edo manaviki artham kaanatvanti gocharam kaanatvanti oka shakti lopala imidi untundadi.
2: There is some power which is hidden in him, which is very powerful, which he has not been able to understand.
1: Idi emiti ani lotuga vicharana chesthe,
2: if only one thinks a little deeply, what exactly is this power?
1: Manavuni endu మూడు గుణములు ఉంటున్నవి.
2: దేర్ ఆర్ త్రీ గుణస్ అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ ఇన్ మ్యాన్.
1: సత్వ రజో తమో గుణములు.
2: దే ఆర్ సత్వ రజస్ అండ్ తమో.
1: ఇవి ఆహార విహారము చేత ఉద్రించిపోతుంటాయి.
2: దీస్ హావ్ బీన్ ఎంకరేజ్ అండ్ సస్టైన్ బై ఫుడ్ అండ్ స్లీప్.
1: అందులో రజోగుణ తమో గుణములు అనేటువంటిది చాలా విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తాయి.
2: Among the three, the rajoguna and tamoguna are likely to encourage him to take wrong paths.
1: Indulo rajogunamunaku kaamam aneetunte puttudu puttadu.
2: So rajoguna was born son of kama desire.
1: Aithe ee tamogunamuku krodham aneetunte puttiga puttindi.
2: For tamoguna a daughter was born called anger.
1: Kanuka mottamodata మానవుని అని సంకల్పించుకున్నటువంటి దృఢ విశ్వాసమును చెదిరింపజేసేటువంటిదే ఈ యొక్క రజోగుణ కుమారుడైనటువంటి కామం.
2: ద ఫస్ట్ వన్ హూ మేక్స్ ది మ్యాన్ గివ్ అప్ ఆల్ ద రిజాల్వ్ విచ్ హీ హస్ జస్ట్ టేకన్ ఈస్ ద సన్ ఆఫ్ తమోగుణ
1: రజోగుణ
2: సన్ ఆఫ్ రజోగుణ అండ్ దట్ ఈస్ డిజైర్.
1: ఇక్కడ దుర్గుణములన్నింటికి కూడాను క్యాప్టెన్ గా ఒక అధిపతిగా నిలుస్తుండాలి ఈ కామం.
2: This desire is acting as the leader and the captain of all the bad qualities.
1: Aithe bayata unnatvanti shatruvulanu manamu jayinchadaniki konni upayamulu untundayi.
2: We can plan and have certain programs to defeat and
1: samadhana bheda dandopayamulu untamu.
2: They have been described as samadhana bheda dandopayas.
1: Aithe loni shatruvulaku longipoyina vaadu bayata ripulu nettu pattagaladu.
2: But one who has yielded to the inner enemies, how can he conquer the outer and external enemies?
1: లోపలనే ఇంటిలోనే బంధింపబడ్డాడు వీడు, ఇంకా బయట శత్రువులు ఏ రీతిగా జయించడానికి వీలవుతుంది?
2: He has been bound within himself. How can he conquer the external and enemies at all?
1: కనుక మొట్టమొదట ఈ కామం అనేటువంటి క్యాప్టెన్ ఇంటి లోపల రంధ్రం వేసి లోపల ప్రవేశించాడు.
2: This captain of the bad qualities has made a hole and entered into the house, and that is desire.
1: ఇతను ప్రవేశించిన తక్షణమే క్రోధ ద్వేష లోభములనేటువంటి వారు కూడా ప్రవేశిస్తారు.
2: The moment this desire entered inside the house, the others like hatred and anger and greed, they have also
1: entered the house. తాను తమ యొక్క జ్ఞానమును కోల్పోయి ఈ యొక్క శత్రువులకు వశమైపోతాడు.
2: ద మోమెంట్ దీస్ ఎనిమీస్ ఎంటర్ ఇన్సైడ్ ద మ్యాన్, హీ లూజెస్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ విజ్డమ్.
1: ఈ జ్ఞానమును కోల్పోవటం చేతనే తమ ప్రతిజ్ఞలు కూడా విఫలం చేసుకుంటున్నాడు.
2: ద మోమెంట్ హీ లూజెస్ హిస్ విజ్డమ్, హీ ఆల్సో గివ్స్ అప్ హిస్ రెజల్యూషన్.
1: మానవుని యొక్క ప్రతిజ్ఞలను విఫలం చేసుకోవటానికి మూల కారణము ఈ కామమే.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ నాట్ ఫుల్ఫిలింగ్ హిస్ ఓన్ రిజాల్వ్స్ ఈస్ డిజైర్.
1: దేవాలయమునకు ప్రహారం అని ఒకటి.
2: ఫర్ ది టెంపుల్ దేర్ ఇస్ ప్రహార
1: కంపౌండ్,
2: దేర్ ఇస్ ఎ కాంపౌండ్ వాల్.
1: దీనిలో అక్కడక్కడ కొన్ని కొన్ని రంధ్రములు పెట్టి ఉంటుంటారు.
2: ఫర్ ది కాంపౌండ్ వాల్ ఎ ఫ్యూ హోల్స్ ఆర్ యూజువల్లీ మేడ్.
1: కనుకనే ఇది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ జీవునకు జీవుడనే దేవునకు ఈ దేహం దేవాలయం వంటిది.
2: This body is something like a temple for the God who is Jiva inside it.
1: ఇది దీనికి ఉన్నటువంటి ఆవరణం.
2: This is the compound.
1: ఇందులో మమత్వం అనేటువంటిది ఒక పెద్ద దట్టమైనటువంటి కంపౌండ్.
2: This mamatva may be described as a big compound.
1: దీని ద్వారా అనేక ఇంద్రియములంతా కూడాను విస్తృతమైపోతుంటాయి.
2: And through this the sense organs make, they become holes and they encourage.
1: కనుకనే ఈ యొక్క దేహి అనేటువంటి వానికి దేవాలయం అనేటువంటి దీనికి ఈ దేహం అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి హద్దుగా నియమిస్తూ వచ్చారు.
2: ఫర్ దిస్ ఇన్సైడ్ ఇన్వెల గాడ్ దిస్ బాడీ బికమ్స్ ఇట్ సెట్స్ లిమిట్స్.
1: గొప్ప గొప్ప రాజులు నివసించేటువంటి యొక్క భవనమునకు పెద్ద కోట కూడా అని కడుతుంటారు.
2: ఫర్ ది ప్యాలెసెస్ కన్స్ట్రక్టెడ్ ఫార్ లివింగ్ big emperors and kings, you'll have a big fort.
1: ee kota godaku konni navadwaramla puri ani pettintaru.
2: For this fort usually there will be 9 gates.
1: adhe vidhamgane rajanika raja maharaja raja aatma samrajyam aneetundi deeniki taanu maharaja aneetundi oka divyatvamto kodinaatundi aatma tattvamunaku dehamu oka kota goda maadiri untundadi.
2: Similarly for this extraordinary emperor of atman, this body is something like a fort.
1: దీనికి నవద్వారములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ 9 డోర్స్ ఫర్ దిస్.
1: నవద్వారే పురి దేహి అన్నాడు కృష్ణుడు దీన్ని.
2: కృష్ణ హస్ డిస్క్రైబ్డ్ దిస్ బాడీ యాజ్ వన్ విచ్ హస్ గాట్ 9 గేట్స్.
1: అయితే ఆ కోటగోడ అనేటువంటిది జడమైనటువంటి యొక్క రాతితోనూ లేక సిమెంట్ తోనూ ఇంకా ఏ ఇటుకతోనూ కట్టబడి ఉంటుండాలి.
2: But the fort external has been constructed with the help of brick, cement and sand etc.
1: కానీ ఈ కోట కూడా రక్త మాంస వెముకలతో కట్టబడినటువంటిది.
2: బట్ దిస్ ఫోర్త్ ఆఫ్ బాడీ ఈస్ కన్స్ట్రక్టెడ్ అవుట్ ఆఫ్ బ్లడ్ బోన్స్ అండ్ ఫ్లెష్.
1: అయితే ఈ యొక్క దేహములో దేహి ఉండినంత వరకును ఇది అనేక విధమైనటువంటి సుగంధములతో విరజిల్లుతూ ఉంటుంది.
2: సో లాంగ్ యాజ్ ది లార్డ్ ది ఇన్వెలర్ ఇస్ డ్వెల్లింగ్ ఇన్ దిస్ పర్టికులర్ బాడీ, ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: ఈ దేహమును వదిలిన తక్షణమే ఇది దుర్గంధములతో కూలిపోతుంది.
2: ద మోమెంట్ ద ఇన్వెలర్ లీవ్స్ దిస్ బాడీ, దిస్ బికమ్స్ డర్టీ అండ్ అబ్నోక్షియస్.
1: కనుకనే 9 చిల్లుల తోలు తిత్తియే గాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
2: Therefore, this body has been described as the one which has got 9 holes, but it is not a one which is full of diamonds.
1: Nimisha nimishamulaku neechu loorune kaani punugu javvaajilu puttabo.
2: Moment after moment, it emits bad smell rather than emits good and perfumes.
1: ఇలాంటి దేహతత్వంతో కూడినటువంటి దీనిని దైవత్వంతో మనం మార్చుకోవటంలో ఎంతైనా ఇది దివ్యత్వంగా మారిపోతుంది.
2: బాడీ విచ్ హెస్ గాట్ దీస్ క్వాలిటీస్, బై కన్వర్టింగ్ దిస్ ఇన్ టు డివినిటీ దెల్ బి అ లాట్ ఆఫ్ జాయ్ అండ్ ప్లెజర్.
1: కానీ మానవుడు ఈ దేహమును ఏదో ఒక ఉపాధిగా భావించి తన యొక్క భోగభాగ్యమును చేకూర్పజేసేటువంటి యొక్క ఉపాధిగా కూడా దీన్ని విశ్వసిస్తున్నాడు.
2: But unfortunately man is thinking this to be an instrument which can give him a number of joys material.
1: ఇది ఉపకరణంగా తాను భావిస్తున్నాడు.
2: He is taking it as an instrument.
1: అందువల్లనే దీనిని అనేక విధములుగా కూడా పెడమార్గంలో పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: దట్స్ వై హీస్ టేకింగ్ అప్ ది యూస్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ ఇన్ ద రాంగ్ వేస్.
1: ఇది మానవత్వం చివరి నిష్కర్ష కాదని చెప్పాడు కృష్ణుడు.
2: Krishna has just said that this is not final proof of real humanity.
1: Nayana dehani anugrahinchadamu dehini telusukovatam kosam.
2: Say body has been given in order to understand the indweller who is dehi.
1: Kanuka neeku pasipachyam mrugadulakante telivitetanu adhikanga prasadinchatamlo unnatundi antaratham ide.
2: The inner significance of giving you the power of discrimination and the mind which has not been given to the animals.
1: పశుపక్షులకు విచారణ శక్తి ఇంత తీవ్రంగా ఉంటుండదు.
2: Animals and birds do not have the discriminating power and power of inquiry.
1: మానవుడు ప్రతి క్షణమునందు కూడాను ఒక్కొక్క దానిని ఒక్కొక్క విచారణ శక్తితో అనుభవిస్తున్నాడు.
2: Man has been able to enjoy many things with the help of this kind of inquiry and thought.
1: తన తత్వాన్ని తాను విచారణ చేసినప్పుడు తన యొక్క శక్తిని తాను ఉపయోగపెట్టుకోవాలి.
2: He has to use all his powers of inquiry in understanding the principle which he constitutes.
1: Kanuka maniyantundinatvanti mana pratignalanu binnamuga aginchetvanti motta mota ee kamatattvanni manam nirmoolam cheyali.
2: Therefore this particular principle of desire which is making us give up all our resolves will not understand
1: ani vanchalu undali.
2: There must be desires.
1: Vanchale lekapothe manavuniki ee jagattunu chanamaina ni jeevinchaledu.
2: Without desires man is not going to live even for a moment in this world.
1: ఆ వాంఛలు కొన్ని సదుపయోగమయ్యేటువంటి రీతిగాను
2: దీస్ డిజైర్స్ మ్యాన్ హ్యాస్ టు యూజ్ ఇట్ ఫర్ గుడ్.
1: ఇది ఒక సదుద్దేశంలో ఉండి ఇతరులకు కొన్ని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి ఆశయాలుగా ఉంటుండాలి.
2: హీ హ్యాస్ టు హోల్డ్ దిస్ యాజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
1: ఇది నిజమైన మానవత్వం.
2: దిస్ ఈజ్ ట్రూ హ్యూమానిటీ.
1: మానవత్వం లోపల సమాధి తత్వాన్ని కూడా లక్ష్యం నందుంచుకోవాలి.
2: మ్యాన్ హస్ టు కీప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సమాధి ఆల్సో ఇన్ హిస్ లైఫ్.
1: సమాజం యొక్క లక్ష్యమే మానవుని ఎందు లేకుండినా తమ యొక్క జీవితం సార్థకం కానేరదు.
2: ఇఫ్ హి డజంట్ హ్యావ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ యాజ్ హిస్ గోల్ హీ ఇస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: సమాజం నందే పుట్టి సమాజం నందే పెరిగి సమాజం నందే జీవించేటువంటి మానవుడు సమాజంకు భిన్నంగా జీవించడానికి వీలు కాదు.
2: యాజ్ హీ ఇస్ బోర్న్ ఇన్ ది సొసైటీ హీ లివ్స్ ఇన్ ది సొసైటీ గెట్ సో మెనీ బెనిఫిట్స్ ఫ్రమ్ ది సొసైటీ హీ హ్యాస్ టు సర్వ్ ది సొసైటీ.
1: మానవుడు చేసేటువంటి ఏ చిన్న కార్యమైనా ఏ పెద్ద కార్యమైనా కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో చేస్తే ఇవన్నీ సార్థకం అవుతాయి.
2: బి ఇట్ ఎ స్మాల్ వర్క్ ఆర్ ఎ బిగ్ వర్క్ వాట్ ఎవర్ మ్యాన్ హస్ బీన్ డూయింగ్ హి హస్ టు డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ లార్డ్.
1: మనం చేసే ప్రతి కర్మ కూడాను దైవత్వంగా మార్చుకోవాలి.
2: వాట్ ఎవర్ వర్క్ వి డూ వి హావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటు ఎ డివైన్ వర్క్.
1: ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్.
2: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వర్షిప్.
1: మనము ఏ పని చేసినా ఇది నాకు సరి అయినటువంటిదే కాదా, నేను చేయదగినదే కాదా అనేటువంటి విచారణ చేయాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ విల్ హావ్ టు ఆస్క్ టూ క్వశ్చన్స్. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ మీ అండ్ ఈజ్ ఇట్ ఎ థింగ్ వర్త్.
1: లోపల నుండి వెలువడేటువంటి ఈ యొక్క నవ జ్యోతులు కూడాను దైవం యొక్క జ్యోతులు.
2: ఆల్ ది లైట్స్ నైన్ లైట్స్ విచ్ ఆర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద బాడీ ఆర్ ది లైట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ గాడ్ అండ్ డివినిటీ.
1: స్వయం లింగం యొక్క ప్రకాశం.
2: This is the effulgence coming out of
1: swaswarupam yokka pratibimbam.
2: This is a reflection of swaswarupa.
1: Kanuka idi bhagavantuni tejasnu ee reetiga manam upayoginchukovali aneetunte lakshyam untundali.
2: This is the effulgence of the Lord Supreme. How to use this we should always have that.
1: Neevu kevalam chevunu kannunu mukkunu norunu maatrame chustunnava kani daani nundi velubadeetunte yokka divyamainatunte prasadamu neevu gamaninchatam ledhu.
2: You have been able to see external organs like eyes, ears, nose and mouth but you are not able to understand the effulgence.
1: Oka chinna udaharanam.
2: A small example for this.
1: Kumbhavarsham kurustu untundali.
2: There is a downpour.
1: కొన్ని పెంకుల నుండి నీళ్లు కారుతున్నాయి.
2: వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద రూఫ్.
1: కొన్ని షీట్స్ నుంచి కారుతున్నాయి నీరు.
2: ఫ్రమ్ జింక్ షీట్స్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్.
1: కొన్ని మిద్దెకు పెట్టినటువంటి దోణుల నుంచి కారుతున్నాయి నీరు.
2: స్మాల్ అవుట్లెట్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ రూఫ్.
1: కొన్ని కొన్ని చినుకులు వృక్షం నుంచి పడుతున్నాయి.
2: వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్.
1: ఇది చెట్టు చినుకులు అని మనం అనుకుంటున్నాము.
2: ఫ్రమ్ ది ట్రీ ఆల్సో.
1: మిద్ది దూరం నుంచి వచ్చేటువంటి నీరు అనుకుంటున్నాము.
2: వి ఆర్ డిస్క్రైబింగ్ దిస్ వాటర్ యాస్ వాటర్ కమింగ్ ఫ్రమ్ ది రూఫ్.
1: నుండి పడేటువంటి నీరు అని భావిస్తున్నాము.
2: సిమిలర్లీ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ అటాచ్డ్ హౌస్.
1: ఈ రేకుల నుంచి వచ్చేటువంటి నీరు అని విశ్వసిస్తున్నాము.
2: సిమిలర్లీ వాటర్ ఇస్ కమింగ్ ఫ్రమ్.
1: కానీ ఈ అన్ని నీరు కూడాను మేఘం నుంచి వచ్చినవే.
2: బట్ విల్ హావ్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆల్ దిస్ వాటర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద స్కై.
1: కనుక ప్రతి ఒక్కరి వాక్కు కూడాను దివ్యత్వమైనటువంటి దైవవాణిని.
2: దేర్ఫోర్ ఆల్ ది స్పీచ్ from whomsoever it is coming it
1: ee donulu veru ee penkulu veru ee oka sheetlu veru
2: all these things which are incidentally కమింగ్ అస్ ఇన్ బిట్వీన్ బిట్వీన్ ది క్లౌడ్స్ అండ్ అవర్ సెల్స్ దట్ దే ఆర్
1: కనుకని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం పట్టాలి.
2: We have to recognize the unity which is underlying all the different things.
1: ee ekatvanni manam pattinappude binnattvam anetundi dooram avutadi.
2: Once we have been able to get hold of this unity, the diversity
1: binnattvam dooram kaagane ee kaamatattvam antardhanam aipothundi.
2: Once the diversity disappears, desire disappears.
1: Kaamam yenadu antardhanamaindo ఇంకా క్రోధమునకు ఏమాత్రమో అవకాశం లేదు.
2: వన్స్ డిజైర్ గోస్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ యాంగర్.
1: ఈ కామక్రోధమును నిర్మూలము గావించిన తక్షణమే ఆత్మ జ్ఞానం స్వస్వరూప దర్శనాన్ని అందిస్తుంది.
2: ఇఫ్ యు డిస్ట్రాయ్ డిజైర్ అండ్ యాంగర్ యు విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ యువర్ రియల్.
1: ఇది సాధన ద్వారాను విచారణ ద్వారాను మన ఎందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావించడానికి ప్రయత్నించాలి.
2: త్రూ సాధన అండ్ త్రూ ఎన్క్వైరీ వి షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది డివినిటీ విచ్ ఇస్ విదిన్ us.
1: దీనిని అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అన్నారు.
2: ది సేమ్ థింగ్ హస్ బీన్ జస్ట్ సెడ్ ఇన్ ది ప్రేయర్ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ.
1: అయితే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క స్థానమును పొందటం చేత దానికి విలువ అధికమవుతుంది.
2: The different objects get their value by the position they occupy.
1: మనం చేసేటువంటి ఎట్టి కర్మలైనప్పటికీ దైవార్పితమైనటువంటి భావంతో చేసినప్పుడు ఆ కర్మలు కూడా విలువ కలిగినటువంటి వైతాయి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇఫ్ ఓన్లీ యూ డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆఫరింగ్ టు ద లార్డ్ దే గెట్ ఎన్ ఎక్స్ట్రా వాల్యూ.
1: దైవం యొక్క సంపర్కము చేత ఆ విషయం కూడా పవిత్రమైపోతుంది.
2: బై ది అసోసియేషన్ ఆఫ్ ది వర్క్ విత్ ద లార్డ్ దే ఆల్సో బికమ్ వెరీ సేక్రెడ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనం ఇంటిలో ఎక్కడైనా ఎలుకను చూసేటప్పటికీ బోను పెట్టడమో కర్ర తీసుకుని కొట్టడమో మనం జరుపుతుంటాం.
2: ఇఫ్ యు సీ ఎ రాట్ ఇన్సైడ్ అవర్ హౌస్ వి టేక్ ద స్టిక్ అండ్ ట్రై టు పనిష్ ఇట్.
1: ఈ ఎలుకను చూస్తే మనం చాలా అలక్ష్యంగాను అసహ్యంగాను భావిస్తాం.
2: వెన్ యు సీ ఎ రాట్ వి విల్ బి ఎ లిటిల్ ఇండిఫరెంట్ ఆర్ వి జస్ట్ వుడ్ బి డిస్గస్టెడ్.
1: కానీ అదే ఎలుక వినాయకుని వాహనంగా వచ్చిందంటే నమస్కరిస్తాం.
2: బట్ ది సేమ్ రాట్ వెన్ ఇట్ బికమ్స్ ది వెహికల్ ఆఫ్ వినాయక వి వర్షిప్ ఇట్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: ఇది దైవార్పితమైనటువంటి యొక్క దీనికా ఉండటం చేత దానికి ఆ విలువ కూడా లభించింది.
2: ద వాల్యూ రాట్ హస్ బీన్ ఏబుల్ టు ఆబ్టైన్ బికాజ్ ఇట్ హస్ ఆఫర్డ్ ఇట్ సెల్ఫ్ టు ద లార్డ్.
1: పామును చూస్తే మనము పట్టి కొట్టుతాం.
2: ఇఫ్ యూ కమ్ అక్రాస్ అ స్నేక్ యూ హోల్డ్ ఇట్ అండ్ యూ
1: లేక ఎవరైనా పామును పట్టేటువంటి వాడిని పిలిపించి పట్టించి దూరంగా తీసుకుని వెళ్ళి మనం చెప్తాం.
2: అదర్వైజ్ యూ గెట్ హోల్డ్ ఆఫ్ అ స్నేక్ చావర్ అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు హిమ్.
1: అదే పాము ఈశ్వరుని ఆభరణాలుగా ఉంటుంటుంటే దానిని మనం నమస్కరిస్తాం.
2: వెన్ ది సేమ్ స్నేక్ అడోర్న్స్ ఈశ్వర వి వర్షిప్ అండ్ వి ఆఫర్ సాల్యూట్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: అది ఈశ్వరుని యొక్క అర్పితంగా రూపొందింది.
2: బికాస్ ఇట్ హాస్ ఆఫర్డ్ ఇట్ సెల్ఫ్ టు ఈశ్వర దేర్ఫోర్ ఇట్
1: ఈశ్వరార్పితమైనటువంటి యొక్క విషసర్పములు కూడాను అది ఘనమైనటువంటి యొక్క కీర్తిని స్థానమును పొందుతాయి.
2: ఈవెన్ ఇట్ ఇస్ ఎ పాయిజనస్ స్నేక్ వన్స్ ఇట్ ఆఫర్స్ ఇట్ సెల్ఫ్ టు గాడ్ ఇట్ బికమ్స్ ఇట్ అక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఫేమ్ అండ్ బికమ్స్
1: లోపల విష్ణువు ఈశ్వరునకు ఏదో ఒక సందేశం పంపాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ విష్ణు సెంట్ ఎ మెసేజ్ టు ఈశ్వర.
1: ఎవరితో పంపాడు? గరుడుతో పంపాడు.
2: Through whom did he send the message? Through Garuda he sent it.
1: ఈ గరుడ ఈశ్వరుని దగ్గరికి వచ్చి బాగా ఆడుకుంటూ వచ్చి వాలినాడు.
2: This Garuda came to Ishwara swinging its wings and it just
1: ఇతని రెక్కల యొక్క గాలి చేత ఈశ్వరుడు ధరించినటువంటి పాములకు కొంచెం చలనం కలిగింది.
2: The breeze which was coming out of the movement of the wings of this Garuda, the snake got a little feel of it.
1: అప్పుడు మెడయందున్నటువంటి పాము గరుడను చూసి బుస్ అని కొట్టింది, అనగా కోపం వచ్చిందన్నమాట తనకు.
2: ద స్నేక్ విచ్ వాజ్ అడోర్నింగ్ ఈశ్వర ఈశ్వర స్నేక్
1: ఈశ్వరునిపై ఉండినటువంటి నన్ను వీడు బెదిరిస్తున్నాడా అని తనకు ఒక అహంకారం చేత స్థానబలం చేత అహంకారంతో ఈ గరుడ పైన కోపం పడింది.
2: బై వర్చ్యూ ఆఫ్ ది స్ట్రెంగ్త్ విచ్ ఇట్ హెస్ గాట్ అన్ అకౌంట్ ఆఫ్ ది పొజిషన్ ఇట్ ఆక్యుపైస్ ఇట్ సఫర్డ్ ఫ్రమ్ యుగోయిజం అండ్ ఇట్ బిగాన్ హిస్సింగ్ అట్ గరుడ.
1: గరుడు కూడాను అతి శాంతంగా తాను చెప్పాడు.
2: గరుడ ఆల్సో మెన్షన్
1: సర్పరాజమా, నీవు ఈశ్వరుని మెడలో ఉంటున్నావు కాబట్టి నిన్ను క్షమించవలసి వచ్చింది. అతని మెడ వదిలిపెట్టి పక్కన రా, ఒక్క నిమిషంలో కొట్టుకుని పోతానన్నాడు.
2: గరుడ సెడ్, ఓ స్నేహ్, యు ఆర్ దేర్ రౌండ్ ద నెక్ ఆఫ్ ఈశ్వర, దేర్ ఫోర్ ఐ హావ్ ఎక్స్క్యూజ్డ్ యూ. కమ్ ఎ లిటిల్ అసైడ్, ఐల్ టేక్ యూ అవుట్.
1: ఆ స్థానమునే వదిలితే గరుడుకు ఆహారంగా అయిపోతుంది ఈ స్నేక్.
2: The moment snake leaves its position, it becomes food for Garuda.
1: కానీ అది ఆ దివ్య స్థానంలో ఉండటం చేత ఇంత అహంకారంతో ఇన్ని విధమైనటువంటి యొక్క దీనితో గొప్పతనమును పొందుతూ ఉంటుండాలి.
2: బికాస్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ సచ్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్, ఇట్ గెట్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద పొజిషన్ విచ్ ఇట్ ఆక్యుపైస్.
1: ఏనాడు మనకు నిజముగా అహంకారం ఉంటుండాలంటే అహం బ్రహ్మాస్మి, నేను దైవం యొక్క ఆధారంలో ఉంటున్నాను, దైవం యొక్క ఆశ్రయంలో ఉంటున్నాను అన్నప్పుడే మనకు నిజమైన అహంకారం.
2: The real ahankaram or egoism can be there only when we say that we are with the Lord, we are associated with the Lord.
1: Daiva sannidhi, daiva pennidhi manam visarjinchinappudu manam alpuluga maaripothamu.
2: We give up the nearness and the dearness of the Lord, we become very mean.
1: Daivanni aashrayinchinatvanti patti chinna vastuvaina kudanu goppa viluvuga maaripothundi.
2: Even if it is a small thing, valueless thing, once it takes shelter with the Lord, then it will get added value.
1: Bazaarulo gunduga bandala padinatvanti yokka ఈ ఒక రాతిని ఒక శిల్పి వచ్చి చక్కని విగ్రహంగా తయారు చేసేటప్పటికి అది దేవాలయంలో ప్రతిష్ఠింపబడి చూడచూపచారములు అందుకుంటుంది.
2: An ordinary stone lying in the street, when it is when a sculptor comes and gives a shape and makes it into an idol, it is worshipped in a temple.
1: కనుకని దైవత్వాన్ని మనం పొందేటప్పటికీ ఎంత అధికత్వంలో మనలో జీవితము ప్రకాశిస్తుందో మనం యోచించుకోవాలి.
2: వీ కెన్ థింక్ వాట్ ఎక్స్ట్రాడినరీ వాల్యూ వీ గెట్ వన్స్ వీ బికమ్ డివైన్.
1: ఈ దైవత్వం లోపల అల్పత్వం అనేటువంటి చేరడానికి వీలుండదు.
2: There is no possibility whatsoever for small littleness to get its place in
1: divinity. ఈ అల్పత్వంలో దైవత్వాన్ని ప్రకటించడానికి సాధ్యం కాదు.
2: In small little things you cannot express divinity either.
1: రావణుడు చాలా బాధపడుతున్నాడు పాపం 10 నెలలు సీతను అశోకవనంలో ఉంచుకొని.
2: కీపింగ్ సీత ఇన్ ది అశోక ఫారెస్ట్, రావణ వాస్ సఫరింగ్ ది అగ్ని.
1: 10 నెలలైనప్పటికీ ఈమె ఏమాత్రం కూడా వీటిని ముఖం చూడటం లేదు.
2: ఈవెన్ దో 10 మంత్స్ ల్యాప్స్డ్ షీ వాస్ నాట్ ప్రిపేర్డ్,
1: ఒక పలుకైనా పలకటం లేదు.
2: షీ డిడ్ నాట్ ఈవెన్ అట్టర్ వర్డ్ టు రావణ.
1: ఎన్ని రకములైనటువంటి యొక్క దీనిని ఆడినప్పటికీ ఆమె ఏమాత్రము లక్ష్యం చేయలేదు.
2: వాట్ ఎవర్ థ్రెట్స్ వర్ హెల్డ్ అవుట్ షీ డిడ్ నాట్ కేర్ ఎ లిటిల్.
1: ఈ బాధను గుర్తించినటువంటి మండోదరి చెంతచేరి భర్తకు బోధిస్తూ ఉంటుండాలి.
2: దిస్ ఫ్యాక్ట్ వాజ్ రియలైజ్డ్ బై మండోదరి, షీ వెంట్ టు హర్ హస్బెండ్ రావణ అండ్ షీ వాస్ టీచింగ్ హిమ్.
1: రావణ నీవు అనంత శక్తి కలిగినటువంటి వాడు.
2: రావణ, యు హావ్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
1: నీవు ఈశ్వర పరమ భక్తుడవు.
2: యు ఆర్ ఎన్ ఎక్స్ట్రాడినరీ డివోటీ ఆఫ్ ఈశ్వర.
1: మహా తపస్సును ఆచరించినటువంటి వాడు.
2: యు హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్.
1: నీలో ఏ విధమైనటువంటి యొక్క శక్తిని అనుకుంటూ మార్చుకునేటువంటి యొక్క సామర్థ్యం ఉంటుండాలి.
2: యు హావ్ గాట్ ఎక్స్ట్రాడినరీ పవర్ టు ఎక్సర్సైజ్ ఎనీ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్.
1: సీతను తీసుకుని రావాలంటే సన్యాసి వేషాన్ని కూడా ధరించి నీవు ఆమెను అపహరించడానికి ప్రయత్నించిన వాడు.
2: యు వెంట్ ఇన్ డిస్గైజ్ ఆఫ్ ఎ సన్యాసి టు గెట్ సీతమ్మ.
1: కనుక ఇలాంటి శక్తి సామర్థ్యంలో క్షణంలో ఏ రూపాన్నైనా మార్చుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడు.
2: యు హావ్ ది కెపాసిటీ టు గో ఇన్ డిస్గైజ్ అండ్ వాట్ ఎవర్ ఫార్మ్ యూ వాంట్ టు గెట్ యూ కెన్ గెట్ ఇట్.
1: కనుక ఈ విధంగా సీత కోసం నువ్వు బాధపడేదానికంటే ఒక్కతూరి రామస్వరూపాన్ని నీవు ధరిస్తే సీత సులభంగా వశమవుతుంది కదా, ఎందుకు నీవు దీనిని ధరించడం లేదని ప్రశ్నించింది.
2: షీ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, వెల్ యూ కెన్ గెట్ ది form of Rama himself and go. Once you go as Rama, Sita would immediately just accept you. Why should he not do this?
1: Appudu Mandodariki cheptunnadu Ravanudu.
2: Ravana told Mandodari like this.
1: Mandodari, aa pavitramainatundi Rama swaroopame nenu daristhi ee kamabuddhulu naaku enduku untayi annadu.
2: Mandodari, if only I can just get the form of Rama, I will not have such dirty desires at all.
1: కనుక అట్టి రామతత్వంలో అటువంటి దివ్యత్వంలో మనం పోయేటప్పటికీ ఈ అల్పత్వములు ఏమాత్రం కూడా నువ్వు దగ్గర చేరవు.
2: వన్స్ యూ ఎంటర్ ఇన్ టు సచ్ గ్రేట్ డివినిటీ, సచ్ మీన్ థాట్స్ అండ్ లిటిల్ ఐడియాస్ విల్ నాట్ కమ్ అట్ ఆల్.
1: కనుకనే అర్జున, మామను స్మరయు చేచ్చ, నీవు యుద్ధమునందు కూడా నన్నే స్మరిస్తూ నువ్వు చేయి, అవన్నీ కూడా నాకే చేరిపోతాయి.
2: Therefore Arjuna, when you are fighting the battle, fight, but thinking of me fight,
1: nirvartinchinatundi vaadavutavu.
2: You will have discharged your duty.
1: Chatri dharmaniki aadarshavantamainatundi swaroopuduga nee roopandutavu.
2: You would have held out an ideal for the chhatra dharma itself.
1: ఈ విధంగా నీకు సత్కీర్తి లభిస్తుంది.
2: యూ వుడ్ గెట్ అ లాట్ ఆఫ్ ఫేమ్ దిస్ వే.
1: ఈ ఆదర్శమునకు ఈ సత్కీర్తికి కర్తవ్యమునకు కారణమేమిటి? దైవార్పితమైనటువంటి భావముచే దీనికి సరి అయినటువంటి కారణం.
2: ఇఫ్ ఓన్లీ యూ కెన్ ఆఫర్ ఆల్ దీస్ థింగ్స్ టు డివినిటీ, యూ విల్ బి ఏబుల్ టు గెట్ నేమ్, ఫేమ్ అండ్ సక్సెస్, ఎవ్రీథింగ్.
1: దీనికి ఇంద్రియ నిగ్రహం కూడా అత్యవసరం.
2: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: ఈ క్రమక్రమేణా మానవత్వంలో ఉన్నటువంటి యొక్క ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నీకు ఎట్టి శ్రమ కూడా ఉంటుండదన్నాడు.
2: స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ యూ కెన్ ఎక్సర్సైజ్ లిటిల్ కంట్రోల్ ఓవర్ సెన్స్ ఆర్గన్స్, దే విల్ బి అండర్ కంట్రోల్ వెన్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో బి ఏబుల్ టు కంట్రోల్.
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కావగలవు.
2: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు గెట్ బికమ్ స్థితప్రజ్ఞ.
1: సమచిత్తం నీలో అభివృద్ధి కాగలదు.
2: దెన్ యూ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: కేవలం నీవు సమచిత్తాన్ని దూరం చేసి సంఘచిత్తంలో నీవు జీవిస్తున్నావు.
2: యు ఆర్ లివింగ్ టుడే విత్ ఆల్ అటాచ్మెంట్స్, కీపింగ్ ఈక్వల్ మైండెడ్నెస్ అట్ డిస్టెన్స్.
1: కనుక సంఘం నిరంతరము మారేటువంటిది.
2: అసోసియేషన్స్ విల్ ఆల్వేస్ బి చేంజింగ్.
1: సంఘం నిరంతరం కూడాను కొంత చలనంతో కూడినటువంటిది.
2: అసోసియేషన్ విల్ ఫుల్ ఆఫ్ చేంజెస్.
1: కనుక ఇది అనిత్యము అశాశ్వతమైనటువంటిది.
2: దిస్ ఇస్ ఇంపర్మనెంట్ అండ్ ఇస్ నాట్ గోయింగ్.
1: నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోమని చెప్పాడు.
2: రికగ్నైజ్ ద ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఎవర్ లివింగ్.
0: దాట్ వాస్ ద 21st ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ హీ డెలివర్డ్ ఆన్ 27th August 1984, Bhagavan explained in his matchless style how one can perceive divinity underlying this universe.

0: What does not have birth? Atma does not have it.
1: Atma nirvikaram.
0: Atma doesn't undergo any modification.
1: Karanam na jayate. దీనికి జననం లేదు కనుక ఇది నిర్వికారం.
0: ది రీజన్ ఫార్ నాట్ గోయింగ్ అండర్ గోయింగ్ ఎనీ మోడిఫికేషన్ ఈస్ ఇట్ డజంట్ హ్యావ్ బర్త్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదే ఆత్మ యొక్క తత్వం.
0: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఈస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్ గో ఎనీ మోడిఫికేషన్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
1: జాయతి, దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
0: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, బాడీ హ్యాస్ సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్, బాడీ హ్యాస్ డెత్.
1: కనుకనే ఇది దేహి ఆత్మతత్వం.
0: దేర్ఫోర్ ద ఇండ్వెలర్ ఆఫ్ ద బాడీ హ్యాస్ టు బి టేకన్ యాజ్ ఆత్మ.
1: దేహి నిరామయుండు.
0: The indweller is Niramaya himself.
1: Ilanti atma tattvamunu gurtinchukunnappudu anniyu manaku nascharamulugane telustundi.
0: Once we recognize this principle and doctrine of atman, we would understand everything else as impermanent.
1: Kanukane atmanu gurtinchutakai prati vyakti kudanu మొదలు ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
1: నకాంచో ఏనకేన చిట్. అనగా ఆశను పెంచుకుని రాదు, లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
0: వన్ షుడ్ నాట్ డెవలప్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్స్, వన్ షుడ్ బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ గెట్స్.
1: భక్తి యోగములో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మా మే ప్రియో నరః, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి నకాంచు ఈ వాంచ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
0: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ as expounded in the chapter of Bhakti Yoga that there are 26 qualities which a devotee should have to be liked and loved by the Lord, and of that contentment stands out to be one very important characteristic of a devotee.
1: Enta undinappatikini, enni bhogamulu anubhavinchinappatikini, enta sampadinchinappatikini, inka chaladu ledu aneetunte yokka aavedana సాధకుని ఎందు ఉండరాదు.
0: ఏ సాధక షుడ్ నాట్ హ్యావ్ ద డిజైర్ టు ఎంజాయ్ థింగ్స్ ఆఫ్టర్ సీయింగ్ అండ్ ఆఫ్టర్ ఎంజాయింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ లగ్జరీ, సో మెనీ టైప్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్, సో మెనీ టైప్స్ ఆఫ్ థింగ్స్.
1: ఉన్నదానికి తృప్తి నుండి ఇదే సర్వస్వంగా భావించి సంతోషించినప్పుడే అతనికి శాంతి చేకూరుతుంది.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ పీస్ వెన్ వన్ ఈస్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ హ్యాస్ and thinks that that which he has is everything.
1: Santushti leinatunti vaani hrudayamu kevalam eduru dabbalato allabadinatunti gampato neeru todinattuga untuntadi.
0: The heart of one who does not have contentment may be compared to a basket which has a number of holes with the help of which
1: bamboo
0: basket with the help of which the water is tried to taken out.
1: Baavi nundi ee gampato neeru todinappudu paiki vacheteppudiki anta neeru kari pothundi.
0: If you are drawing water through this bamboo basket from a well, by the time the basket comes up all the water would have leaked out and gone.
1: Chukka neereina kudanu aa gampalo nilavadu.
0: There would not be even a drop of water in that basket.
1: Ade vidhamugane ఆశలకు గురి అయినటువంటి యొక్క మానవుని యొక్క హృదయం కూడాను క్రమక్రమేణ అసంతృప్తితో ఈ తృప్తి అనేటువంటిది కేవలము జారిపోయి అసంతృప్తితో కాలమును గడపవలసి వస్తుందని దీని యొక్క అంతరార్థం.
0: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ది బాస్కెట్ ద ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిజైర్.

0: and greed, he would not be able to just have contentment. All the contentment goes out of his heart. Discontentment will be left with him.
1: ఏమీ లేని మానవుడు ఏదో ఒక 100 రూపాయలు నా చిక్కితే ఆనందాన్ని అనుభవిస్తానని ఆశిస్తాడు.
0: A person who does not have anything at all may feel happy, contented if he gets 100 rupees.
1: 100 రూపాయలు లభించిన అయ్యో 1000 రూపాయలు లభిస్తే ఎంత ఆనందంగా ఉంటాది అని మరొక ఆశను అభివృద్ధి పరుచుకుంటాడు.
0: ద సేమ్ పర్సన్ వెన్ హీ గెట్స్ 100 రూపీస్ హీ వుడ్ థింక్ హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ గెట్ 1000 రూపీస్.
1: ఈ 1000 రూపాయలు లభించిన 100000 రూపాయలు కావాలి అని ఆశిస్తాడు.
0: ఇఫ్ హీ గెట్స్ బై ఛాన్స్ 1000 రూపీస్ హీ డిజైర్స్ టు హ్యావ్ 1 lakh ఆఫ్ రూపీస్.
1: ఈ 100000 రూపాయలతో తాను తృప్తి పొందడు, నేను జమీందారు కావాలనుకుంటాడు.
0: హీ వుడ్ నాట్ బి కంటెంట్ విత్ obtaining 1 lakh of rupees, he would be aspiring to become a landlord.
1: ఈ జమీందారు నుంచి తిరిగి మహారాజ్ కావాలని ఆశిస్తాడు.
0: From landlordship he wants to become a king, a ruler.
1: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
0: From that particular state of kingship he would like to obtain the state of madhavatva.
1: అయితే మాధవత్వం అనేటువంటిది ఈ ధనమూలంతో లభించేటువంటిది కాదు.
0: But one would not be able to attain madhavatva with the help of money and wealth.
1: ఈ విధంగా మానవుని యొక్క ఆశలు మితిమీరిపోవటం చేతనే మతి కేవలం అశాంతికి గురి అవుతుంది.
0: As the desires of man are crossing all limits, he is becoming a lot of discontent.
1: లభించిన సంపదతో, లభించిన సుఖముతో, లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
0: An individual has to recognize the method of obtaining contentment with whatever one has, with whatever wealth one possesses, with whatever wealth one gets.
1: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకునుటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
0: The responsibility of every individual is to secure whatever he has got by the grace of God.
1: దైవము గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
0: All people can say that God is great.
1: కానీ ఇది ప్రధానం కాదు.
0: But this is not important.
1: దైవము నీవు గొప్పవాడు గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి.
0: God has to say, tell the devotee that you are great.
1: దైవమును అందరూ కూడాను ప్రేమిస్తారు.
0: All people love God.
1: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్.
1: దైవం అందరినీ ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
0: వన్ హ్యాస్ టు పుట్ ఏ క్వశ్చన్ టు వన్ సెల్ఫ్ వెదర్ గాడ్ ఈస్ లవింగ్ ఆల్.
1: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
0: వి సే గాడ్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
1: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
0: We believe that God is ours.
1: కాని దైవమి నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
0: But the most important thing is God has to say that you are mine.
1: మనం ఒక రిజిస్టర్ కవర్ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
0: When we send a registered post to any person, once you get an acknowledgement from that particular person that he has received it, then only sending of the registered letter finds fulfillment.
1: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రమే చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్ పోస్ట్ వేసినట్టు.
0: By merely telling that God is great, it may be compared to
1: తిరిగి నాయన నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెడ్జ్మెంట్ అతని నుంచి రావాలి.
0: But from God we'll have to get the acknowledgement that oh child, you are also great.
1: Nee priyo naraha, neevu naa vaadu nayana, neevu naaku priyudu aneetundi uddeshamu athanu nundi raavali.
0: From him a word has to come that you are my dear, you are dear to me.
1: Adi ye shashvatamainatundi.
0: This is permanent entity.
1: Aa phalamunu pondhe nimittame sadhakudu aneka sadhanalu cheyali.
0: To obtain this result every sadhaka has to undertake different types of sadhana.
1: Atti phalitamane anubhavinchukonakapoyina, atti phalitamane manam andukonakapoyina, mana sadhanalanni ikkudunu vyartame.
0: If we cannot attain and obtain that result, all our efforts and sadhana would be a waste.
1: Kanuka inni sadhanalu yokka phalitam emitante, neevu naavaadu, neevu naaku priyudavu అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
0: ది హోప్ అండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది సాధన వుడ్ బి టు గెట్ ఫ్రమ్ ది లార్డ్ దట్ ఓ చైల్డ్ యువర్ మైండ్.
1: అట్టి అర్హతను పొందినటువంటి వాడే అర్జునుడు.
0: అర్జున వాజ్ వన్ హూ గాట్ దట్ ఎలిజిబిలిటీ అండ్ దట్ క్వాలిఫికేషన్.
1: అతనికి ఆశలు ఎన్నియో ఉండవచ్చు.
0: హీ మైట్ హావ్ హ్యాడ్ ఎ నంబర్ ఆఫ్ డిజైర్స్.
1: కానీ అన్ని కూడాను త్యజించి కేవలము నీవే తప్ప ఇతరం మెరుగా, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదని కట్టగడప్పుడు శరణాగతుడయ్యాడు.
0: హీ రినౌన్స్ ఆల్ హిస్ వాంట్స్ డిజైర్స్ ఎట్సెట్రా అండ్ సరెండర్ టు ద లార్డ్ అండ్ సెడ్ స్వామి యు ఆర్ మై ఆల్.
1: నిజముగా మనకు కావలసినటువంటిది, మనము సాధించవలసినటువంటిది, మన గమ్యము, మన పుణ్యము సర్వము అతని యొక్క ప్రేమతత్వమే.
0: ఆల్ దట్ విల్ హావ్ టు అటైన్ ద గోల్ ద ఆబ్జెక్ట్ ద పర్పస్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ హిస్ గ్రేస్.
1: ఎవరైనా ఒకరు స్వదేశం నుండి విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
0: వెన్ ఎనీ పర్సన్ ఈజ్ గోయింగ్ అబ్రాడ్ బీ హీ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏ మ్యాన్ ఆక్యుపైయింగ్ వెరీ హై పొజిషన్ ఇన్ లైఫ్ ఏ మ్యాన్ హూ ఈజ్ వెరీ వెల్తీ బట్ హీ మస్ట్ హ్యావ్ ఏ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
1: నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
0: ఇఫ్ ఏ పర్సన్ జస్ట్ సేస్ దట్ ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐఎమ్ హైలీ వెల్తీ పర్సన్, ఐఎమ్ ఏ జమీందార్, ఐ వుడ్ లైక్ టు జస్ట్ హ్యావ్ పాస్పోర్ట్ మియర్లీ బై టెలింగ్ లైక్,
1: ఇవన్నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును, కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
0: ఆల్ దీస్ థింగ్స్ మైట్ బి పర్సనల్ అకాంప్లిష్మెంట్స్ అండ్ అటైన్మెంట్స్ బట్ ఇఫ్ యూ వాంట్ గో అబ్రాడ్ దేర్ ఇస్ అ పర్టికులర్ ప్రొసీజర్ విచ్ విల్ హావ్ టు బి ఫాలోడ్.
1: దాని యందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటి పేదని, కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
0: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ వన్, ఏ వెల్తీ వన్ అండ్ ఏ పూర్ వన్.
1: ఏదో ఒక బస్సులో, ఒక ట్రైన్ లో, ఒక ప్లేన్ లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారు ఎవరో చూడరు, టికెట్ చూస్తారు ముందు.
0: ఈవెన్ ఇన్ ఏ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
1: టికెట్ నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క శిర్సంపదలు వారు ఏమాత్రమో పాటించరు, టికెట్ చూస్తారు, ఓ గెట్ అవుట్.
0: ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్ విత్ యూ దే డు నాట్ care to find out whether you are a wealthy person, educated person and all that. They would be happy if you are having a ticket with you.
1: Lekundina medabatti bayatiki nettutaru.
0: If you do not have the ticket, you will be necked out.
1: Adhe vidhamugane mocha samrajyamlo praveshinchataku ikkada daivanugraham aneetundi danni pondi neevu naavadu nayana aneetundi passport ni manam andukovali.
0: In the same way, if you want to enter into the kingdom of liberation, you should have the grace of God, then only you would get entry into it.
1: ee passport undinanta maatramu kudanu mari kontha varaku no abhyantaram jarugutundi, deeniki visa kuda raavali.
0: If you have merely passport, there may be some objections, some problems. You should have visa also.
1: Deenike aatma anugraham aneetundi kuda okati avasaram, endukante icchetundi vaadu ichinappudikini dani andukuneetundi vaadu chethulu kudanu siddhanga untunnappude ఈ ఇచ్చే పదార్థం తానుకు చెందడానికి వీలవుతుంది.
0: ఇన్ అడిషన్ టు గ్రేస్ ఆఫ్ గాడ్ యు షుడ్ హావ్ గ్రేస్ ఆఫ్ ఆత్మన్ ఆల్సో. ది గివర్ మే బి రెడీ టు గివ్ బట్ ది పర్సన్ హూ ఈస్ రిసీవింగ్ షుడ్ హావ్ ది కెపాసిటీ అండ్ విల్లింగ్నెస్ టు రిసీవ్ ఇట్.
1: దైవ ప్రేమ, సాధకుని యొక్క సద్గుణము, ఈ రెండింటి యొక్క సంబంధమే మనము మోక్షంలో ప్రవేశించడానికి మూలకం.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్, యూ షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ and you should have the sadhana of the sadaka. When these two go together, then only you will be able
1: kanukane to kanukane sadakunaku 26 sadgunamulo atyavasaramani ee 26 sadgunamulo ye okkataina kudanu undinappatikini tana yokka anugrahanni pondadaniki arhulam avutamani kudanu bodhinchindi bhagavadgita.
0: Bhagavadgita, that is why has taught that any person who wants to enter into the kingdom of liberation and moksha, he should have 26 qualities, virtues. Even if he has one, he would be able to just get qualified to get into the
1: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
0: Of all of them, the most important thing is contentment.
1: అసంతృప్తో జిజో నష్ట అని సంతృప్తి లేనటువంటి వానికి ఏ విధమైనటువంటి ఒక సుఖశాంతులు ఉండవు.
0: The one who does not have contentment cannot have joy, happiness and peace.
1: అతనే గొప్పవాడు.
0: The one who has contentment alone is great.
1: అతనే ఒక విధమైనటువంటి అధికారి.
0: He alone has position and qualification.
1: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, who is the greatest man in this world? He who has much satisfaction is the greatest man.
0: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
1: కనుక మనలో సంతృప్తి అనేటువంటి దానిని అభివృద్ధి చేసుకోవాలి.
0: Therefore, we have to develop satisfaction and contentment in our
1: జగత్తులో నశ్వరమైనటువంటి యొక్క సుఖశాంతులకు, భోగభాగ్యములకు, అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
0: We should not get lost in the world aspiring for impermanent joys, impermanent wealth, impermanent position, luxuries.
1: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది.
0: So long as we are alive, we'll have to enjoy the joys which are inside.
1: దేహాభిమానం ఉండినంత వరకును ఈ దేశాభిమానం కూడాను ఉండవలసింది.
0: So long as you have body attachment, you may have attachment to the place and the country.
1: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడాను ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవలసింది.
0: So long as you have association of the five great elements, you have to take care of the body which consists of five elements.
1: దీని యందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు.
0: But we should
1: లక్ష్యమును మాత్రం దృష్టి అందించుకోవాలి.
0: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
1: Oka chinna udaharanam.
0: One small example.
1: Guppa srimantulu undetundi vaadu.
0: There was a great wealthy man.
1: Athanu prapanchamanta chuttadu.
0: He traveled the world over.
1: Prapanchamulo lenatundi taanu choodanatundi evaru vinanatundi oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
0: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
1: Not heard, not seen, not even.
0: Yes, it was not heard, not seen, and not even dreamt of.
1: Aithe dinni ye vidhanga cheyali, enni kotta rupayalaina kodana sariye vyayam chesi shashvatamainatundi okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
0: He resolved to construct a permanent house even if it cost crores of rupees.
1: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ ని పిలిపించారు.
0: A number of engineers and architects were called from various countries for this purpose.
1: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
0: Ultimately, he constructed a beautiful mansion.
1: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
0: He constructed a house which satisfies people from all points of view externally.
1: సరే, కోట్లకు ప్రజలు వచ్చారు, దీన్ని చూస్తున్నారు.
0: Crores of people came and took a look at it.
1: దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
0: This wealthy man made all arrangements for inauguration of this
1: particular. అయితే ఈ ప్రారంభించటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు, ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
0: Before inauguration, he called a number of engineers and experts in the field and asked them, do you find any defect and
1: jogulu bogulu viragulu bairagulu sarvannu kodanu aakmaninchadu.
0: He invited all types of people, wealthy
1: goppa goppa rishulandaru kodanu aashirvadam andukovalani pilipinchukunnadu.
0: He invited great rishis to get their blessings.
1: Indro sthitapragnulu kodanu cheripoyaru.
0: Among the invitees there were sthitapragnas also.
1: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి వీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
0: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దాట్. ఆఫ్టర్ దే అసెంబ్ల్డ్ హీ ప్రేడ్ టు దెమ్, I would humbly just ask you to let me know if there are any defects in the
1: chain. Engineers goppa goppa varandaru kodanu ee bhavanamulo lopamulu chupinchetunte adhikaram evarkundi, etti lopam ledu maharaja, idi chaala goppa ga untundadi, divyam ga untundadi, bhavyam ga untundadi, navyam ga untundadi annaru.
0: engineers who have assembled there declared that who can come forward and just point out any flaw in this? It is absolutely flawless. It is very grand, very new and extremely novel and unique.
1: ఏదో ఒక మూల నిలుచుకున్నటువంటి ఒక యోగి సమీపించి రాజా ఈ భవనంలో రెండు దోషములు ఉంటున్నాయన్నాడు ధైర్యంగా.
0: One yogi who was standing in a corner came forward and pointed out, O king, there are two flaws in this particular building.
1: ఈ మాట వినేటప్పటికి సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
0: ఆల్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ అసెంబ్డ్ దేర్ వర్ సర్ప్రైజ్ అలాట్ అండ్ దే వర్ వెరీ క్యూరియస్ టు నో వాట్ దీస్ డిఫెక్ట్స్ వర్.
1: ఈ శ్రీమంతుడు చేతులుగా జోడించి, మహానుభావ ఆ దోషములేవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
0: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ told that particular gentleman, O Swami, you can just let us know what those defects are, I'll rectify.
1: O Srimantuda, ee doshamu nee chetha sarididukovadaniki chetha kaadu annadu.
0: That yogin said, O wealthy man, it is not within your reach to correct those defects.
1: Ee modati doshamu ee bhavanamu kaalantaramlo eppudu sidhilamaipothundi, idi matram tappindi kaadu, idi oka dosham annadu.
0: One defect is that in the passage of time this building will come to destruction. This is one which cannot be changed.
1: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
0: The second defect is that the person who has constructed this particular house is going to die. This cannot be escaped even over a period of time.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
0: Not realizing this particular truth, you are thinking that you are really very great.
1: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తి యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
0: దిస్ వుడ్ బి ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ పీపుల్ హూ ఫర్గెట్ డెత్ అండ్ హూ థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం నందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు అన్నాడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ కీప్స్ ఇన్ వ్యూ ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ఆత్మన్ విల్ బి హ్యావింగ్ కంటెంట్మెంట్ అండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకంలో మరొకటి లేవన్నాడు.
0: హి ఆల్సో సెడ్ సచ్ ఎ మ్యాన్షన్ ఈస్ ద మ్యాన్షన్ ఆఫ్ ఆత్మన్ ఇట్సెల్ఫ్ అండ్ దేర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బి కంపేర్డ్ టు ద మ్యాన్షన్ ఆఫ్ ఆత్మన్.
1: కనుక ఈ లౌకిక జగత్తునందు నశ్వరమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు మనం అనుభవించేటువన్నీ కూడాను ఇవి నశ్వరములేనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి సత్యమనేటువంటి ఒక ఆత్మతత్వం పైన లక్ష్యం నుంచి మనం గావించవలసినటువంటి సాధనలు విచారణలు మనం సలుపుకోవాలి.
0: Therefore, we will have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. Keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.
1: దీనిని ఆధారంగా చేసుకుని అర్జునుకు, అర్జున నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారిని నువ్వు భావిస్తున్నావు, ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మ భావం.
0: On the basis of this, Krishna told Arjuna, Arjuna, you are thinking that you are going to kill people. This is a wrong feeling.
1: Neevu shashvatudavu.
0: You are a permanent entity.
1: Nee yokka tattvamu maranam nunchi koodinatundi kaadu.
0: The principle and the doctrine which you embody is not associated.
1: Adhe vidhamugane itharulu yokka aatma tattvam kuda nu satyamainatundi.
0: In the same way, the principle of atman associated to
1: the najayate idi puttekuntadi kaadu.
0: This is not being born.
1: Ee satyanni neevu gurtinchukunte ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడా సందేహించడానికి అవకాశం లేదన్నాడు.
0: ఇఫ్ యూ కెన్ రికగ్నైజ్ దిస్ ట్రూత్, యూ విల్ నాట్ బి గెటింగ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ సాంఖ్యయోగ.
1: కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు, ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడా ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
0: Therefore, you are not the one who is going to die, you are not the one who is going to kill. Similarly, other people involved, they are neither dying nor going to kill. This has to be recognized.
1: Kanaka ee satyanni gurtinchukomani cheppani bodhinchi nee kartavyanni unnanta varaku aacharinchatam atyavasaram annadu.
0: Then Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
1: Appude atanu cheppadu, nakancho, ee vidhamainatu naaku aasanu, స్వర్గమైనా సరే నాకే విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
0: అర్జున దెన్ జస్ట్ టోల్డ్, వెల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ ఎట్ ఆల్, ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెవెన్.
1: అయితే ఇది సత్యం ఎరిగి నీవు చెప్తున్నావా లేక పిరికి పందవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు.
0: కృష్ణ టోల్డ్ అర్జున, ఆర్ యూ టెలింగ్ దిస్ పర్టికులర్ థింగ్ రికగ్నైజింగ్ ది ట్రూత్ బిహైండ్ ఆర్ యాజ్ ఎ టిమిడ్ కవర్ ఆర్ యూ టెలింగ్ దిస్?
1: ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు.
0: రికగ్నైజింగ్ ది ఎంటిటీ ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఇఫ్ యూ టాక్ ఇట్ బి
1: బలహీనుడై తమ బంధువులపై ఉన్నటువంటి యొక్క మమత్వం చేతను అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు వేరు.
0: వర్డ్స్ విచ్ ఆర్ అట్టర్డ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ది రిలేటివ్స్ విత్ ఎ ఫీలింగ్ దట్ యు వుడ్ బి కిల్లింగ్ దెమ్, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
1: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
0: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: నీవు ఆత్మసత్యాన్ని ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
0: ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ నో డిఫెక్ట్ నో.
1: కనుక భగవద్గీత యందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
0: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
1: నీవు చంపేటువంటి వాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
0: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going
1: to. వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
0: బట్ whether if you ask whether you are going to practice these things, they are not practicing them.
1: Oka hunter leka oka durmargudu aneka jeevulanu kontha himsinchadu.
0: A hunter or some bad or wicked person killed a number of
1: ఇది క్రమక్రమేణ కూడాను మనుషుల వరకు వ్యాపించిపోయింది.
0: It spread right up to the mankind.
1: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడాను సంహరించటము వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తు వాహనాదులు అపహరించడము.
0: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ దే వర్ క్యారీయింగ్ విత్ దెమ్.
1: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
0: జడ్జ్ గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్ ఫర్ కమిటింగ్ దట్
1: సేమ్. జడ్జిమెంట్ జరుగుతుందని వీడికి కూడా బాగా తెలుసును.
0: He came to know that judgment would be given the next day.
1: అప్పుడు భగవద్ గీత ఒకటి జోబిలో పెట్టుకొని సుప్రీం కోర్టుకు వెళ్ళాడు.
0: This person carried Bhagavad Gita in his packet and he went to Supreme Court.
1: జడ్జి చెప్పాడు, నాయన రేపటి దినం 7 గంటలకు నీకు ఊరు శిక్ష అని నిర్ణయం చేసుకున్నాను అన్నాడు.
0: Judge declared that by 7 o'clock tomorrow morning you will be hanged.
1: కారణం ఏమిటి అని అడిగాడు ఇతను.
0: This person questioned, what is the reason?
1: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
0: Because you have murdered such and such people, this punishment has been awarded to you.
1: జోబి నుంచి భగవద్గీత తీశాడు.
0: He took out భగవద్గీత from his packet.
1: సార్ జడ్జి, నేను చంపిన వాడు కాదు, వారు చచ్చిన వాడు కాదు, భగవద్గీతనే దీనికి ప్రమాణం అన్నాడు.
0: He showed భగవద్గీత and said, well sir, I am neither the killer of those people nor have they been killed.
1: సాక్షాత్ భగవంతుడే చెప్పినటువంటి మాటను నీవెట్ట ధిక్కరిస్తావు అన్నాడు.
0: He asked the judge, how do you deny those statements made by God himself?
1: జడ్జీలు కూడా చాలా తక్కువైనటువంటి వారు కాదు, వారు అన్ని విధాలా ఆరితేరిన వారు.
0: Judges are also match for such people. They are in no way inferior to them.
1: నిజమే నాయన నిజమే, నీవు చంపిన వాడు కాదు, వారు చచ్చిన వారు కాదు. ఇప్పుడు నా జడ్జిమెంట్ కూడా, నేను చంపిన వాడిని కాదు, నువ్వు చచ్చేవాడు కూడా కాదు, రేపటి సిద్ధంగానే వెళ్ళు అన్నాడు.
0: Judge said, well, you have not killed them, nor were they killed. Similarly, in my judgment also, I am not killing you, well, you will not be killed also. But be ready for the punishment tomorrow, he said.
1: Kanuka, manamu, avasaranni pattukoni, ee Bhagavad Gita na aadharanga theesukotamu, manchidi kaadu.
0: We cannot use Bhagavad Gita to suit to the circumstances for our convenience.
1: Atmatattvanni erigi, mana pravartana gurtinchi, ee satyanni manamu, andukovadaniki siddhanga undali.
0: We have to take this the truth in the statements made in Bhagavad Gita after realizing the inner
1: ee Bhagavad Gita kevalam Arjunudiki maatrame bodhinchinatundi kaadu.
0: This Bhagavad Gita has not been taught only to Arjuna.
1: Parthulu prithvi putrulainatundi varandarikini bodhinchinatundi oka dharmam idi.
0: This particular dharma has been taught to all the people born on earth.
1: Arjunudu nimitta maatranga pettukoni jagattukanta andinchadu ee geetanu.
0: This Gita has been given to the entire world, keeping Arjuna as only an instrument.
1: అయితే అర్జునుడు ప్రజా ప్రతినిధి.
0: Arjuna stands as a representative of humanity.
1: కనుక ఈ ప్రజాప్రతినిధికి బోధించినటువంటి విషయంలో అన్ని కూడాను ప్రజలకు సంబంధించినటువంటివి.
0: Therefore, all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself.
1: కనుక మొట్టమొదట మనము ఈ వాంఛను క్రమక్రమేణా తగ్గించుకుని ఆత్మతత్వాన్ని కొంతవరకు విచారణ ద్వారా తెలుసుకుని మనము నిశ్చింతులమై ఉండడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we'll have to gradually reduce our desires and wants, understand the principle of Atman, and reach the state of content.
1: సామాన్యమైనటువంటి మానవులు సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
0: Ordinary people and sadhakas will have to just find out what are the things which will have to be practiced in daily life.
1: ఎట్టి గుణములు కలిగినప్పుడు ఎట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి సాధ్యమవుతుంది అనేటువంటి విధానాన్ని మనం వెతకాలి.
0: We have to find out what truths will be revealed under what circumstances.
1: భగవద్గీతలోని 700 శ్లోకాలు మనం కంఠస్థం చేసినంత మాత్రం మనకు భగవద్గీత సారము అనుభవించలేము.
0: By memorizing 700 శ్లోకాస్ ఆఫ్ భగవద్గీత, we will not be able to experience the truths behind them.
1: సామాన్యమైనటువంటి జీవితం లోపల నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి యొక్క సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
0: We have to recognize the qualities which will have to be understood clearly to be practiced in daily life while discharging our daily duties.
1: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి సద్గుణములు ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి ధన్యులు కావడానికి ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We'll have to recognize what these 26 qualities are. We'll have to take up one by one and understand how these are going to help us in reaching the goal and sanctifying our own.
1: కనుక ఈనాడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది దురాశ, కాంచ, ఇచ్ఛ ఈ విధమైనటువంటి ఆశలు క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటూ ప్రయత్నం చేయాలి.
0: టుడే వీ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ వీ హ్యావ్ టు కీప్ అండర్ కంట్రోల్ డిజైర్ అండ్ గ్రీడ్ అండ్ దస్ రీచ్ ఏ స్టేట్ ఆఫ్ కంటెంట్.
1: దైవం యొక్క ప్రేమతత్వాన్ని దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ to earn the love of God and to get his grace.
1: నీవు ప్రేమించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: There is no use
1: తన ప్రేమను నీపైన ప్రసరించేటట్టుగా చూచుకోవాలి.
0: There is no use merely loving the Lord by yourself. You have to just know the method of getting his love for you.
1: నీవు దేవుడా నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంత మాత్రమే ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయి నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి.
0: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God, declaring that you are His.
1: Manam adhe sadhinchavalsinatundi.
0: That is what we will have to attain and we will have to achieve.
1: Atti sadhanaku taginatundi gunamulanu manam abhruthi parchukovali.
0: We have to develop qualities which will be in tune with that.
1: Avi ye gunamulu anetundi repati nunchi manam maatladukundam.
0: We will discuss and understand what those qualities are from tomorrow onwards.

సర్వమునుగాంచు ద్రష్ట నేను మిగుల నాకంటే అన్యమేదులు లేదు మిగుల నాకంటే

தெளிவினை சர்வமுனுகாஞ்சு திரஷ்டனேன்

भोजनैव अहम् भोजनैव न भोज्यम् न भोग्यम्।

0: I am not punya, any meritorious deed, nor am I a sin. There is no happiness and there is no sorrow. There is no friend and there is no enemy. I am the food, the enjoyer, and the one who really partakes it. I am Sachidananda Swarupa, Advaitam, and Satyam, Sivam, Sundaram, Truth, Auspiciousness, and Beauty.
1: Divyatma Swarupulara,
0: embodiments of divine atma.
1: Antar bahichya tas sarvavyapya narayana sthitah. Lokula velukula sarvatra undinatvanti yokka parama purushatvanni ekkada vetakatam.
0: Where do you search for the parama purusha, the supreme person, when he is inside, outside and all pervasive, when he is everywhere, where do you search for him?
1: Mahini sarvambu ishvara mayamu ganuka nadiyanu abhimanambu anakkambu. Mahini sarvambu ishvara mayamu ganuka nadiyanu abhimanambu anakkambu.
0: In the world, everything is full of ishvara, and in such being the case, it is futile and meaningless to say that this is mine and this is not mine.
1: Itti sarva vyapakatvam ainatvanti yokka pavitramaina purnatvanni telusukonutaku margam emiti.
0: What is the way to find out such phenomena which is all pervasive, found everywhere and is saturating everything on earth?
1: Poni sadhana cheta daivatvanni pondadaniki veelavutunda?
0: Is it possible to attain Godhead by sadhanas?
1: Aneka vidhamulainatvanti yokka sakkarmala cheta daivatvanni pondutaku sadhyamavutunda?
0: Is it possible again by good deeds to attain God?
1: Kaadu kaadu.
0: It is not possible at all.
1: Yajna yagadi kratula cheta kani?
0: It is by performing yajnas, yagas and svachada.
1: Dana dharmadi karmala cheta kani?
0: By doing some good deeds and performing
1: samadharmadi satkarmala cheta kani?
0: By following the path of the samadhama.
1: Yama nimadri sadhana cheta kani?
0: By sadhanas of yama and niyama.
1: Bhajana pujadulu cheta kani?
0: And by searching for God outside.
1: దైవాన్ని ఎవ్వరికూ పొందలేరు పొందలేరు.
0: నో వన్ కెన్ అటైన్ గాడ్ బై ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: అది ఏ భగవద్గీత ఎందు
0: దిస్
1: 11వ అధ్యాయమునందు 58
0: దిస్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ భగవద్గీత ఇన్ చాప్టర్ 11 అండ్
1: ఈ విషయాన్ని స్పష్టంగా వివరించాడు కృష్ణుడు.
0: దిస్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్ extremely clearly by Krishna.
1: Aite chese sadhanalu deni nimittamai?
0: That being so, what is the purpose of doing all these sadhanas?
1: Sarva satyanni gurtinchinatvanti panditulu mahaneelu aneka mandi aneka sadhanalu kalputunnaru. Deeni yokka antaratham emiti?
0: What is the inner significance of all the sadhanas performed by great souls who have been doing these things for a long time?
1: దైవాన్ని దర్శించడానికి సాధ్యము కానటువంటి సాధనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ సాధనాస్ విచ్ కెనాట్ హెల్ప్ వన్ టు అటైన్ గాడ్?
1: అయితే ఈ సాధనలన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రాగద్వేషాది మాలిన్యమును పోగొట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ మెంట్ టు బి అండర్టేకన్ టు ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ రాగ ద్వేష లైక్స్ attachment and dislikes.
1: Tana jeevitatvani taanu taliginchukoni taanu taanuga jeevinchadaniki prayatninchadame sadhana yokka antaratmam.
0: The inner significance and the purpose of all sadhanas is to free oneself from the attachment to the body and to live as a real being.
1: Manavudu sahajamugane sachidananda swarupudu.
0: That naturally and in the natural course is the very embodiment of sachidananda.
1: Sat anaga trikalamula cheta badhimbabadaka.
0: Sat refers to a state and an experience which is not affected by the three times.
1: Nirantaramu ekanga nilabettetuvanti tattvame.
0: That is the principle which can make a person experience the transcendental truth in a steady way.
1: Chittaraga.
0: Chit refers to
1: bahir antaramulyandu undetuvanti yokka samastamanukulanu gurtinchetuvanti yokka medha shaktiye.
0: That is that supreme intelligence which can bring awareness in the man about the thing which is common both internal and external.
1: Anandamanaga nityamai nirupadikamai nirmalamai ye sukhamaithe unnado aa sukham yokka swaroopame aanandam.
0: Ananda refers to that particular bliss which is pure, full of peace and full of joy.
1: Aithe సత్య చిత్ ఆనందమయు భిన్న భిన్న రూపముల చేత భిన్న భిన్న ఫలితముల చేత కూడి ఉండటం చేత ఈ మూడు కూడాను ఏకత్వాన్ని ఏ రీతిగా మనం భావించగలము.
0: వెన్ ది సత్ చిత్ అండ్ ఆనంద్ ఆర్ సపోజ్ టు బి త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, హౌ డు యూ యూనిఫై దెమ్?
1: భిన్న భేదములు కనిపించినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటి సత్యత్వాన్ని నిరూపించడానికి ఒక చిన్న ఆదర్శం.
0: డిఫరెన్సెస్ ఆర్ అపరెంట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ఇన్నర్ యూనిటీ హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్.
1: దీపమునకు ఉష్ణము వెలుగు ఎర్రటి రంగు.
0: ఫార్ ద లైట్ దేర్ ఆర్ త్రీ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ హీట్, ఇట్ గివ్స్ ఇల్యూమినేషన్ and it has got red color.
1: ee moodu kudanu binna bhedamuluga kanipinchinappudigini deepamu yokka swabhavam ee moodinti yokka cherikane.
0: These three are different but these three together become and form the light.
1: Aithe itti anantamaina 20 sachidananda swaroopamunu manavattam pondutaku tagina 20 yokka sadhana enti?
0: What is the sadhana or what is the spiritual exercise which can help man to attain this sachidananda state?
1: ee anantamunaku alpatvamunaku ye vidhamaina sannidhi sambandha bandhavyam yerpadutundi?
0: How can there be a relationship between the infinity and infinitesimal?
1: Idi sadhyama ani manamu sandehinchavachchu.
0: We may get a doubt whether such a thing is possible at all.
1: Kani itti sandehamunaku balahinulu kaanaru.
0: But we should not become weak-minded and give room for this kind of doubt.
1: Anantamaina samudramulo,
0: in a vast infinite ocean,
1: challadanamu telladanamu tadi ee moodu gunamulu sahajamga untayi.
0: The coolness and the whiteness and the wetness, these are all common.
1: Kani ee anantamaina samudramu nundi aavirbhavinchinatvanti alali endu kudanu ఈ మూడు గుణములు సమంగానే ఉంటున్నవి.
0: దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్, ఈవెన్ ఇన్ ద వేవ్స్ దట్ ఎమినేట్ ఫ్రమ్ ఓషన్.
1: అదే విధముగానే అనంతమైన సచ్చిదానంద స్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఈ జీవతత్వమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందం అనేటువంటి యొక్క నిత్య సత్యమును ప్రకాశిస్తూనే ఉన్నవి.
0: సిమిలర్లీ ద ఇండివిజువల్ సోల్ who has emerged from the ocean of Sachidananda Swarupa, he also has these three characteristics.
1: ee alpatvamani gaani adhikatvamane tunti gaani bhedamulaku manamu guri kaaradu.
0: We should not be subjected to thinking that there is this kind of difference between the great and the supreme and the
1: sarvatra nindinatvanti yokka divyattamu ee Sachidananda Swarupame.
0: It is Sachidananda Swarupa which is divinity, which is all pervasive.
1: దీనినే దైవత్వం అని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డివినిటీ.
1: దైవ అనేటువంటి పదమునకు సమష్టి అని అర్థం.
0: ఫర్ ది వర్డ్ దైవ ది టుగెదర్నెస్ ఆర్ ది టోటల్నెస్
1: సమష్టి అనగా దృష్టికల్పితమైనటువంటి ప్రకృతియే దైవ.
0: Daiva therefore refers to the world which can be seen by the external eye.
1: ఈ ప్రకృతి అంతయిపుడును దైవమయమే.
0: The entire creation is full of divinity.
1: ప్రతి పదార్థమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందమైనటువంటి యొక్క దివ్య శక్తి అంతర్భూతమై ఉంటున్నది.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ ది సచ్చిత్ ఆనంద.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కేవలము శుద్ధ చైతన్యముతో కూడి ఉంటున్నది.
0: ద క్రియేషన్ అండ్ ద నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ప్యూర్.
1: ఈ శుద్ధ చైతన్యం లేక ప్రకృతి ఏర్పడటకు వీలు కాదు.
0: ఇన్ దిస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఎనీ డర్ట్ ఆర్ ఎనీ స్టెయిన్.
1: కనుక ప్రతి పదార్థమునందు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే ఈ సచ్చిదానంద తత్వము.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దిస్ సచ్చిదానంద స్వరూప ఈజ్ షోన్ ఆర్ సీన్.
1: దైవం అనగా ప్రకృతి, ఈ యొక్క సచ్చిదానంద తత్వమే, ఈ రెండింటి యొక్క చేరికనే ఈ యొక్క దైవత్వం యొక్క తగినటువంటి అర్థం.
0: ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డివినిటీ ఆర్ గాడ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ దిస్ సచ్చిదానంద అండ్ ఆల్సో ది
1: సచ్చిదానందం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, నిరంతరము ఉండునటువంటిది.
0: దిస్ సచ్చిదానంద ఈజ్ అ పర్మనెంట్ ఫినామిన, ఇట్ డజంట్ చేంజ్.
1: కనుక దైవం అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్ అని.
0: గాడ్ రెఫర్స్ టు మ్యాటర్ ప్లస్ బీయింగ్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి తగిన కృషి చెయ్యాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ సుప్రీం అండ్ డివైన్ ఫినామిన.
1: అయితే ఇట్టి పరతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములైనటువంటి ప్రతిబంధకాలు ఉంటుంటాయి.
0: టు అండర్స్టాండ్ దిస్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ అండ్ డివినిటీ దేర్ ఈస్ ఏ పర్టికులర్ మెథడ్.
1: ఇందులో ప్రధానమైనటువంటి ప్రతిబంధకాలు నాలుగు.
0: దేర్ ఆర్ ఫోర్ అబ్స్టకల్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్.
1: అవిద్యా ప్రతిబంధము ఒకటి. అవిద్యా ప్రతిబంధము
0: వన్ ఈస్ ది అబ్స్టకల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అవిద్యా ప్రతిబంధం ఈజ్ వన్ అబ్స్టకల్.
1: రెండవది ప్రజ్ఞా ప్రతిబంధము.
0: ద సెకండ్ వన్ ఈ సెకండ్ అబ్స్టకల్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధం.
1: మూడవది కుతర్క ప్రతిబంధము.
0: ద థర్డ్ వన్ ఈజ్ ఇతేచ్ఛా ప్రతిబంధం.
1: నాలుగవది వివర్య తుర్య అవస్థ.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ వివర్య తుర్య అవస్థ.
1: దీన్ని వివర్య దురాగ్రహం అని కూడా చెప్పవచ్చును.
0: ది సేమ్ థింగ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ వివర్య తుర్య ఆల్సో.
1: అవిద్యా ప్రతిబంధం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అవిద్యా ప్రతిబంధం?
1: అనగా తనలేందు నేను ఒక జీవితత్వాన్ని, నేను సర్వస్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను అనేటువంటి బలహీన భావమే.
0: దట్ వీక్ ఫీలింగ్ విచ్ మేక్స్ మ్యాన్ ఫీల్ దట్ హీస్ అ వీక్లింగ్ అండ్ హీస్ డిపెండెంట్, హీఈస్ నాట్ ఆల్ పవర్ఫుల్. దిస్ ఈజ్ అవిద్యా ప్రతిబంధం.
1: ఈ బలహీనత ఉండినంత వరకు కూడాను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దిస్ వీక్నెస్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియాలిటీ.
1: ఇంకా ప్రజ్ఞా ప్రతిబంధకం, ప్రజ్ఞా ప్రతిబంధకం.
0: ద సెకండ్ వన్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధకం.
1: అనగా ఇతను ఏ పెద్దలు చెప్పినప్పటికీ, ఏ మహనీయులు బోధించినప్పటికీ పవిత్రమైనటువంటి భావములను తన చెవులకు చేర్చుకున్నటకు ఏమాత్రము అంగీకరించడు.
0: ద సెకండ్ అబ్స్టకల్ రెఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్రిపేర్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు లిసన్ టు ద గుడ్ టీచింగ్స్ బై పీపుల్ హు ఆర్ వైజ్ హు ఆర్ సేజెస్ సెయింట్స్.
1: ఇతరులు చెప్పిన మాటలు వినుటకు ఏమాత్రము తాను మనస్కరించడు.
0: హీఈస్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు good things told to be which are told to him by others.
1: దీనిని ప్రజ్ఞామాంధ్యం అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ ఆల్సో మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజ్ఞామాంధ్యం.
1: మూడవది కుతర్కము.
0: ది థర్డ్ వన్ ఈస్
1: కుతర్కము.
0: కుతర్క
1: అనగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క విరుద్ధమైన అర్థమును తీసుకోవటం.
0: The meaning is that whatever elders are told are wrongly understood and interpreted.
1: దీనికి విపరీత అర్థమును గావించటం.
0: Giving some wrong meaning for that.
1: వివర్య దురాగ్రహం అనగా
0: ప్రతిబంధకం రెఫర్
1: నాకు సర్వము తెలుసు.
0: A feeling that he knows everything.
1: నాకు ఒకరు చెప్పనక్కరలేదు.
0: There is no need for anyone to tell me.
1: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
0: There is no one who has got the authority to tell me.
1: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరచి కేవలం దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు.
0: Forgetting his real human qualities, he is not prepared to understand the divine aspect at all on account of such a wrong feeling.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the cause and what is responsible for this?
1: పశ్చమే యోగమశ్చర్యం అన్నారు. అనగా జగత్తంతయుడను ఒక మాయా ప్రభావమే.
0: What is the cause for this? The cause is that the external world is full of maya, delusion.
1: Maya anaga lenidi undinattuga unnadi lenattuga addamalo chuchina pratibimbam vale kudi edamaga edama kudimuga kanipistundi.
0: Maya refers to a feeling that he thinks that a thing which is existing as not existing, a thing which is not existing as existing.
1: It is ajnana prabhavam yokka chihnam.
0: This is the symbol and symbol of the ajnana pratibandhakam.
1: Itti varu jagattunu jagattugane chustaru.
0: They are not prepared to look the world, they look the world only as an external world.
1: Kani antatattvani gurtinchinatvanti vyaktulu jagattunu jagadishwarunuga bhavintaru.
0: Those people who have understood the inner significance consider the world as God himself.
1: Kanaku jagattu జగదీశ్వరి యొక్క ఆకారమే తప్ప అన్యము కాదు.
0: జగత్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ గాడ్, నథింగ్ ఎల్స్.
1: మ్యాటే కంటైన్స్ ఎనర్జీ అని.
0: మ్యాటర్ కంటైన్స్ ఎనర్జీ.
1: ఈ
0: ద సింబుల్ అండ్ సింబుల్ ఆఫ్ ది అజ్ఞాన ప్రతిబంధకం.
1: ఇట్టి వారు జగత్తును జగత్తుగానే చూస్తారు.
0: దే ఆర్ నాట్ ప్రిపేర్డ్.

0: form of God, nothing else.
1: Matter contains energy in it.
0: Matter contains energy.
1: ఈ ఎనర్జీ ఈ శక్తి లేకుండా ఈ జగత్ అనేటువంటి యొక్క పదార్థం నిలుచుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ద వరల్డ్ వితౌట్ దిస్ ఎనర్జీ.
1: కనుకని ఈ జ్ఞానాజ్ఞానముల యొక్క దృశ్యమును ప్రదర్శించేటువంటి యొక్క ప్రవీణులే ఈ ప్రహ్లాద హిరణ్యకశిపుడు.
0: దిస్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశిపు రిప్రజెంట్ ది విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: హిరణ్యకశిపుడు స్తంభమును స్తంభముగానే చూచాడు.
0: హిరణ్యకశిప కన్సిడర్డ్ ఎ పిల్లర్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్.
1: ప్రహ్లాదుడు స్తంభమును కూడాను నారాయణుడుగా చూచాడు.
0: ప్రహ్లాద వాజ్ ఏబుల్ టు సీ ఈవెన్ ఎ పిల్లర్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ నారాయణ హింసెల్ఫ్.
1: కనుక ఈ దివ్యత్వం నుండినటువంటి యొక్క అనర్థాన్ని గుర్తించేటువంటి అజ్ఞానులు ఈనాడు అధికమైపోయారు.
0: దీస్ డేస్ దోస్ ఇగ్నోరెంట్ వన్స్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దే ఆర్ గ్రోయింగ్.
1: ఈ అజ్ఞానం పోవాలన్నా ఇది ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థము కాదు.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యూ, యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇగ్నోరెన్స్ యాజ్ అ సపరేట్ థింగ్.
1: దైవత్వాన్ని పొందుటకు ప్రత్యేకించినటువంటి ఒక సాధనను చేయనక్కరలేదు.
0: దేర్ ఇస్ నో సపరేట్ సాధన విచ్ హాస్ టు బి పర్ఫార్మ్డ్ టు అటైన్ గాడ్.
1: ఈ చేసేటువంటి సాధనలన్నీ కూడాను దైవ నిమిత్తమై ఆచరించేటువంటివి కాదు.
0: All these things which are performed are not for the sake of attaining God.
1: Tanimittamai taanu aacharinchetvantidi.
0: Everything is done for his own sake.
1: Daivamunu etti karmalanu aacharinchanakkaraledu.
0: For the sake of God there is no need for performing.
1: Daivam pratyekamuga kanipinchadu.
0: God cannot be seen as a separate entity from
1: taanu taane ayi undiyu.
0: He remains himself.
1: Tananu aavarinchinatvanti ee ragadveshaadi malinyamunu పరిహారం గావించుకున్నప్పుడు తాను తానుగానే ప్రకాశిస్తాడు.
0: ఇఫ్ ఎ పర్సన్ రిమైన్స్ హిమ్సెల్ఫ్ అండ్ రిమూవ్స్ దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎన్వలప్డ్ హిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దెన్ హీ విల్ రిమైన్ ఇన్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
1: కనుక సమస్త కర్మలు కూడాను ఈ యొక్క మానసిక మాలిన్యమును నిర్మూలము గావించేటువంటి ప్రక్రియలే.
0: ఆల్ ది యాక్షన్స్ ఆర్ మెంట్ టు రిమూవ్ ద డర్ట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
1: ప్రతి మానవుని ఎందుకూడను మాయత్వము బ్రహ్మత్వము రెండింటి యొక్క చేరికగా ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద డెల్యూజన్ అండ్ ఆల్సో నాలెడ్జ్ అండ్ బ్రహ్మతత్వ.
1: ఈ మాయత్వం అనేటువంటిది లేకపోతే బ్రహ్మత్వాన్ని గుర్తించటకు వీలే కాదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ ది మాయతత్వ ది బ్రహ్మత్వ కెనాట్ బి రికగ్నైజ్డ్ అట్ ఆల్.
1: బ్రహ్మత్వమే లేకపోతే మాయ యొక్క ప్రభావం ఇందులో పనికే రాదు.
0: Without having brahmatattva, the influence and the impact of maya cannot also exist.
1: ee anantamaina samudramalo alalu prarambhamavutunnayi.
0: In the infinite ocean there are waves.
1: ee alalaku ediyo oka karanam undali kani karanam lekunda ee alalu prarambhinchukovali veelu kaadu.
0: There should be some cause behind these waves, otherwise these waves cannot come at all.
1: Jalamulandu vayutvam kudanu ekam kavatam chetane ఈ అల అనేటువంటి స్వరూపము ప్రారంభమవుతుంది.
0: వెన్ ద విండ్ జాయిన్స్ విత్ ద వాటర్ దేర్ ఫార్మ్స్ ఎ వేవ్.
1: ఈ వాయువు యొక్క ఒత్తిడి చేతనే జలము అలగా మారిపోతుంది.
0: అన్ అకౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద బ్రీజ్ ఫ్రమ్ ద విండ్ ది వేవ్ ఎమనేట్.
1: వాయువే లేకుండా జలం అలగా మారదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ బ్రీజ్ వాటర్ కెనాట్ బికమ్ ఎ వేవ్.
1: కనుక ఈ వాయువే మాయ.
0: దిస్ ఎయిర్ మే బి కంపేర్డ్ టు డెల్యూషన్.
1: మాయ యొక్క జలమే ఒక అనంతమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపము.
0: ద వాటర్ మే బి కంపేర్డ్ టు ద సచ్చిదానంద స్వరూప విచ్ ఇస్
1: అన్నిటి ప్రారంభమైనటువంటి అలలే అంత్యముతో కూడినటువంటి అలలే ఈ జీవతత్వము.
0: దిస్ జీవతత్వ ఆర్ ఇండివిజువల్ సోల్ మే బి కంపేర్డ్ టు ద వేవ్ విచ్ ఇస్
1: జీవతత్వం. అంతై కూడాను ఈ మాయా అనేటువంటి యొక్క వాయువే ప్రధానమైనటువంటిది.
0: For the individual soul to come into existence, it is maya which is the cause.
1: ఈ అలలు కేవలము ప్రతిబింబ స్వరూపములే కాని బింబాకారములు కావు.
0: ఆల్ దీస్ వేవ్స్ ఆర్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్, దే ఆర్ నాట్ ది రియల్ ఆబ్జెక్ట్.
1: ఎంతవరకు మనకు ప్రతిబింబం?
0: హౌ లాంగ్ విల్ యూ హ్యావ్ ది ఇమేజ్?
1: అద్దము ఉండినంత వరకే మనకు ప్రతిబింబం.
0: ది రిఫ్లెక్షన్ విల్ బి దేర్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ మిర.
1: అద్దము వేరు చేసినా ప్రతిబింబం కూడా వేరవుతున్నది.
0: ఇఫ్ యూ రిమూవ్ ది మిరర్ దేర్ ఇస్ నో రిఫ్లెక్షన్ అండ్ నో ఇమేజ్.
1: కానీ బింబం ఎప్పటికీ ఉంటున్నది.
0: బట్ the object remains throughout, whether there is mirror
1: or not. Dekhame addamu.
0: Our body may be compared to
1: ee dekham undinanta varike induloni pratibimbam aneetvanti jeevatattvam manaku gocharam avutundi.
0: As long as there is physical form on the body.

0: యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్.
1: ఈ దేహం అనే అద్దము తోట జీవితత్వం అనేటువంటి ప్రతిబింబం కూడా పోయినప్పుడు బింబం అనేటువంటి యొక్క దివ్యత్వం నిరంతరం కూడా ఉంటున్నది.
0: వన్ ఆఫ్ ది బాడీ గోస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది జీవతత్వ గోస్ ది రియాలిటీ అండ్ ది పరబ్రహ్మ స్వరూపాలోన్ విల్ రిమైన్.
1: కనుక జగత్తంతా కూడాను మాయా స్వరూపంతో కూడినటువంటిది.
0: ద ఎంటైర్ వరల్డ్ దేర్ ఫోర్ ఈజ్ ఫుల్ ఆఫ్ మాయా.
1: ఇది కేవలం జగత్తంతయును క్రీడనే కాని పీడ కాదు.
0: ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ ఎ ప్లే.
1: ఇందులో మనము వ్యవహారములు ఆచరించవచ్చునే కాని అందులో మనము తగులుకొనరాదు.
0: వీ కెన్ క్యారీ ఆన్ ది యాక్టివిటీ బట్ వీ షుడ్ నాట్ గెట్ ఎంటాంగిల్డ్ బై దెమ్.
1: సంసారము మనం ప్రేమించవలసినదే కాని పెట్టుకోతగినటువంటిది కాదు.
0: వీ కెన్ హ్యావ్ అఫెక్షన్ ఫర్ ది సంసార ఫర్ ద ఫ్యామిలీ బట్ వీ షుడ్ నాట్ గెట్ టూ మచ్ అటాచ్డ్ అండ్ ఇన్వాల్వ్.
1: బంధుమిత్రుల చేత మైత్రి కావచ్చునే కాని మమత్వం అనేటువంటిది పెంచుకోతగినటువంటిది కాదు.
0: యూ కెన్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ బట్ యూ షుడ్ నాట్ డెవలప్ అటాచ్మెంట్ టు దెమ్.
1: నాట్ రిలేషన్స్ ఆఫ్ యాక్షన్ బట్ రియలైజేషన్ ఆఫ్ ఇన్ యాక్షన్.
0: ఇట్ ఈస్ నాట్ రియలైజేషన్ ఆఫ్ యాక్షన్ బట్ ఇట్ ఈస్ రియలైజేషన్ ఆఫ్
1: రినౌన్సియేషన్.
0: ఇట్ ఇస్ నాట్ రినౌన్సియేషన్ ఆఫ్ యాక్షన్ బట్ ఇట్ ఈస్ రినౌన్సియేషన్ ఆఫ్ ఇన్ యాక్షన్.
1: రినౌన్సియేషన్ ఇన్ యాక్షన్.
0: రినౌన్సియేషన్ ఇన్ యాక్షన్.
1: మనము కర్మలను విమర్శించుకోవటము కర్మలను త్యజించటము కాదు మనం చేయవలసినటువంటిది.
0: It is not renouncing of our activity and actions which is important.
1: Karma yandali doshamulanu manam nirmoolam gaavinchukovali.
0: We have to remove the defects involved in action.
1: Manam cheyavalsina karmalu manam cheyali.
0: We have to carry on our duty as all the
1: harani ee karmalu yandu undinatvanti okka doshamulanu pariharam gaavinchukuntaku prayatninchali.
0: We have to make an effort to remove the defects in our action.
1: Adi ye chittasya shuddhaye karmaha.
0: It is
1: ee karmala valla manasika shuddhi yerpadutundi.
0: By performing our duties and actions there is purity of heart.
1: Manchi karmala kani chedda karmala kani manase aadharam.
0: Be good actions or evil deeds it is the mind which is cause for
1: them. Manasu yokka malinyamunu manam pariharam gaavinchukotame manam cheyavalsinatundi pradhana sadhana.
0: The most important sadhana which we have to do is to purify our mind.
1: తప్పబడినటువంటి తెరను మనం విడిదించుకున్నప్పుడు స్వస్వరూపం స్వస్వరూపంగానే ఉంటుంటది.
0: వన్స్ ది డర్ట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది మైండ్ దెన్ దేర్ ఇస్ స్వస్వరూప విచ్ ఇస్ నేచురల్.
1: కనుక నీవు ఈనాడు గురు పూర్ణిమ పూర్ణిమనగా చంద్రుడి యందు 16 కలలతో కూడినటువంటి యొక్క పూర్ణత్వం.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గురు పూర్ణిమ.
1: ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనసు. మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మైండ్ అండ్ మూన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. వన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: మనము కూడా పరిపూర్ణత్వాన్ని మనం పొందవలనన్నా మన ఎందుండేటువంటి యొక్క 16 కలలను మనం త్యజించాలి.
0: ఇఫ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఫుల్నెస్ ఇన్ అస్ దెన్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ విల్ హావ్ టు బి రినౌన్స్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: కులబదం.
0: వన్ ఈస్ ది ప్రైడ్ ఆఫ్
1: బలమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
1: యవ్వనమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ యూత్,
1: సుందరమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ బ్యూటీ,
1: విద్యామదము,
0: ద ప్రైడ్ ఆఫ్
1: జనమదము,
0: ద ప్రైడ్ ఆఫ్ వెల్త్,
1: తపస్మదము,
0: ద ప్రైడ్ అరైజింగ్
1: రాజ్యమదము,
0: ద ప్రైడ్.
1: ఇవి అష్టమదములు ఉంటున్నాయి
0: ఆఫ్ ది అథారిటీ. దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్.
1: ఇంకా అరిషద్వర్గములు 6, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం.
0: దేర్ ఆర్ ద 6 ఇన్నర్ ఎనిమీస్, ద డిజైర్, ద యాంగర్.
1: 14.
0: టోటల్ దే ఆర్ 14.
1: రజోగుణ తమోగుణములు ఈ అన్నీ చేరితే 16. ఈ 16 గుణములు కూడాను మన యందు ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే మనం పరిపూర్ణనవుతాం.
0: దెన్ దేర్ ఆర్ దీస్ టూ క్వాలిటీస్, రజోగుణ అండ్ తమోగుణ. Along with these two and 14, it becomes 16. That day when we renounce these 16, then we get our fullness.
1: ఈ 16 కళలు మానవుని యందు చేరటం చేతనే తాను కళాశూన్యుడైపోయినాడు, కళాహీనుడైపోతున్నాడు.
0: As these 16 aspects have come and established themselves in man, he is losing his
1: jodasakala paripurudainatundi yokka brahmatattvaniki addu tagultundayi.
0: All these things are coming in the way of his really experiencing his brahma tattva which he really is.
1: Chandra tane yokka kalanu
0: పెంచుకుంటూ పోయాడు. హి హస్ స్టార్టెడ్ డెవలపింగ్ దీస్ క్వాలిటీస్.
1: దీని మన యొక్క కళను మనం పూర్తి త్యజించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు గివ్ అప్ ఆల్ దీస్ 16 ఆస్పెక్ట్స్ అండ్ షెడ్ దెమ్ ఫ్రమ్ అస్.
1: కనుక మానవత్వం నందు ఈ విధమైనటువంటి యొక్క దోషభావములు అభివృద్ధికి అవటం చేతనే తాను తానుగా ప్రకాశించలేకపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ హిస్ రియల్ గ్లోరీ బికాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆర్ డామినేటింగ్ హిమ్.
1: దీనికి 5 విధములైనటువంటి క్లేశములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ క్లేశస్.
1: క్లేశములు అనగా బాధలు, అనగా అడ్డులు.
0: దీస్ ఆర్ అబ్స్టికల్స్. దీస్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ గ్రీఫ్.
1: ఇదే మొట్టమొదటి అవిద్యా క్లేశము.
0: ద ఫస్ట్ వన్ ఈస్ అవిద్యా క్లేశం.
1: రెండవది అభినవ క్లేశము.
0: ద సెకండ్ వన్ ఈస్ అభినవ క్లేశ.
1: మూడవది అస్థిత క్లేశము.
0: ద థర్డ్ వన్ ఈస్ అస్థితి క్లేశ.
1: నాలుగవది రాగ క్లేశము.
0: ద ఫోర్త్ వన్ ఈస్ రాగ క్లేశ.
1: ఐదవది ద్వేష క్లేశము.
0: ద ఫిఫ్త్ వన్ ఈస్ ద్వేష క్లేశ.
1: అవిద్య అనగా తిరిగి అదియే, నేను జీవుడను, నేను దేవుడను కాదు, నేను స్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను, బలహీనుడను అనేటువంటి యొక్క భావమే.
0: దిస్ అవిద్య రెఫర్స్ టు ద ఫీలింగ్ ఇన్ ద మ్యాన్ దట్ హీఈస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ గాడ్.
1: ఇది మానవుని క్రమక్రమేణా కూడా బలహీనుడు భావిస్తూ వస్తుంది.
0: గ్రాడ్యువలీ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ బికమ్స్ మ్యాన్.
1: అభినవ క్లేశమనగా ఈ సంసారములకు హేతువైనటువంటి యొక్క ఈ మనస్సును త్యజించుకోలేనటువంటి బలహీనుడుగా ఉండటం.
0: ది సెకండ్ టైప్ ఆఫ్ వీక్నెస్ అభినవ క్లేశ రెఫర్స్ టు ద వీక్నెస్ విచ్ మేక్స్ హిమ్ ఫీల్ దట్ హి కెనాట్ కమ్ అవుట్.
1: మనసే మన సర్వ బంధములకు మూల కారణము, హేతువు.
0: మైండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది బాండేజెస్ ఆఫ్ మ్యాన్.
1: ఇట్టి మనస్తత్వాన్ని మనం త్యజించుకోలేనటువంటి బలహీనుడుగా ఉంటున్నాము.
0: వి హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ bondage and attachment associated with the mind.
1: కనుకనే మనం అనేక విధములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాం.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వీ ఆర్ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ మిజరీస్.
1: మూడవది అస్థిత క్లేశము.
0: ద థర్డ్ వన్ ఈస్ అస్థితి క్లేశ.
1: సర్వ విషయమును కూడాను, సర్వ సుఖమును కూడాను అనుభవించాలి అనేటువంటి ఒక దురాశ అస్థితం.
0: This refers to the greed in the man which makes him feel that he should go on enjoying in an unlimited way all the types of happiness.
1: ఈ దురాశల చేత విఫలమైతే మా లోభం ప్రారంభమవుతుంది.
0: If you are defeated in attaining and satisfying in this greed, then you develop miserliness.
1: దీనిని ఫలింపజేసుకుంటే మా అహంకారం ప్రారంభమవుతుంది.
0: Suppose you succeed in your effort in this, then you develop egotism.
1: కనుక దీని జయాపజయముల వల్ల మానవత్వం క్రమక్రమేణా కుసించిపోతుందే కాని, క్షీణించిపోతుందే కాని దీని పవిత్రత ఏమాత్రం కూడా పెరగదు.
0: సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ గోయింగ్ టు మేక్ యూ ష్రింక్ అండ్ సింక్ రాదర్ దాన్ అటైన్ సక్సెస్.
1: రాగక్లేశము. తన కనుక వస్తు వాహనాదులు లభించాలని అభిలషించటం.
0: ద ఫోర్త్ వన్ ఈస్ రాగద్వేష. ఇట్ ఈస్ డిజైర్ టు అక్వైర్ వెల్త్, vehicles, properties and such other things.
1: ఈ విధమైనటువంటి క్లేశములు మానవుని అనేక విధములుగా కొంత వెనుకం జవేపిస్తున్నవి.
0: దిస్ కైండ్ ఆఫ్ క్లేశ మేక్స్ ఎ మ్యాన్ నాట్ మేక్ గుడ్ ప్రోగ్రెస్.
1: ద్వేష క్లేశము. ఐదవది.
0: ది ఫిఫ్త్ వన్ ఈస్ ద్వేష క్లేశ.
1: ఉదర పోషణ నిమిత్తమై ఇతరులను ఆశ్రయించి తాను ఆశించినటువంటి ఫలము దక్కకపోవటం చేత వారిని దూషించటం.
0: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ మ్యాన్ అప్రోచ్ ఎస్ ఎ పర్సన్ అండ్ ఇఫ్ హి డజంట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ వాట్ హీ వాంట్స్ హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ హిమ్ అండ్ అబ్యూజింగ్ హిమ్.
1: ఇది మానవుని మరింత హీన స్థితికి కొనిపోతున్నది.
0: దిస్ అగెయిన్ మేక్స్ ఎ మ్యాన్ గో డౌన్ టు ఎ వెరీ లో అండ్ మీన్ లెవెల్.
1: ఇదే ద్వేష క్లేశం.
0: దిస్ ఈస్ ద్వేష క్లేశ.
1: ఈ ద్వేష క్లేశమనేటువంటిది మానవుని పరిపూర్ణత్వం నుంచి హీనత్వానికి దింపుతున్నది.
0: దిస్ మేక్స్ ఎ పర్సన్ స్లైడ్ డౌన్ ఫ్రమ్ ద హైట్స్ ఆఫ్ గ్లోరీ టు ద లోయెస్ట్ లెవెల్.
1: శాస్త్రములందు పక్షులలో కాకి చాలా హీనమైనటువంటిది అన్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ సెడ్ క్రో ఈస్ ద మీన్.
1: చాలా నీచమైనటువంటిదిగా చూస్తూ వచ్చారు.
0: Everyone has looked down with a sense of meanness associated
1: with it. గాడిదని మాత్రం చాలా హీనంగా చూస్తూ వచ్చారు.
0: సిమిలర్లీ అమంగ్ ద ఎనిమల్స్ డోంకీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ
1: మీన్. కారణమేమనగా కాకి పరిపక్వమైనటువంటి ఫలములు ఏమాత్రం కూడా ఆశించదు.
0: ది రీజన్ ఈ
1: ఎడిన పదార్థములనే తాను రుచి చూస్తూ వస్తుంది.
0: క్రో గోస్ ఆన్ లైకింగ్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ రాటన్, నాట్ ద వన్స్ విచ్ ఆర్ రైప్.
1: గాడిది అశుద్ధమైనటువంటి ఫలాన్నే మోస్తూ ఉంటుంది.
0: డాంకీ సిమిలర్లీ విల్ బి క్యారీయింగ్ ఓన్లీ,
1: అది మలినమైనటువంటి వస్త్రములు మోస్తూ ఉంటుంది.
0: ఇట్ క్యారీస్ ఓన్లీ డర్టీ క్లోత్స్.
1: కనుకనే మృగముల లోపల గాడిది చాలా నీచమైనటువంటిది అన్నారు.
0: అమంగ్ ద ఎనిమల్స్ డాంకీ ఇస్ కన్సిడర్డ్.
1: మనుషులలో ఎవరు నీచమైనటువంటి వారంటే నిరంతరం పరులను దూషించేటువంటి వాడు పరమ నీచమైనటువంటి వాడు అన్నారు.
0: అమంగ్ ద హ్యూమన్ బీయింగ్స్ హూ ఇస్ ద మీనెస్ట్? ద వన్ హూ గోస్ ఆన్ క్రిటిసైజింగ్, కామెంటింగ్ అడ్వర్స్లీ అగైన్స్ట్ అదర్స్ అండ్ అబ్యూజింగ్, హీ ఇస్ ది మీనెస్ట్.
1: కనుక పక్షులలో కాకి, పశువుల లోపల గాడిద, మనుషుల లోపల దూషించేటువంటి వాడు.
0: అమంగ్ ద బర్డ్స్ ఇట్ ఇస్ ద క్రో, అమంగ్ ద యానిమల్స్ ఇట్ ఇస్ ద డాంకీ. అమంగ్
1: దేమనగా సర్వులు ఎందు ఉండినటువంటి యొక్క సచ్చిదానంద స్వరూపుని గుర్తించుకునలేక వ్యక్తిగా భావించి మాలిన్యమైనటువంటి మనస్సుతో రాగద్వేషాలతో ఈ దివ్యత్వాన్ని విమర్శించడమే మహాపర పాపం.
0: ద రీజన్ యాజ్ టు వై సచ్ ఎ పర్సన్ ఇస్ ది మీనెస్ట్ పర్సన్ ఈస్ he is not recognizing the sachidananda swarupa, the indweller. He looks at the physical body only. He goes on criticizing and commenting. Therefore he can be considered as the meanest person.
1: Kanuka manavattam anetundi kevalamu oka apavitramaitundi gani kani leka heena sthitilo koodinatundi gani kani balaheenamaitundi gani manam bhavincharadu.
0: We should not consider the human life as one which is full of weakness, which is full of defects.
1: And manavudu sachidananda swarupudu.
0: Man is essentially the embodiment of
1: saru nilantaram kudunu aanandamutone prakashistu unnadu.
0: He always is shining with full of bliss and joy.
1: Kani daniki addu ainatunti oka bhavamunu manamu aneka vidhamuluga penchukotam cheta taanu mana kalipinchukolekapothundali.
0: We have not been able to enjoy that bliss because we are constantly developed these four
1: abhyayam pratyekanga ledu.
0: God doesn't exist
1: ane daivamu.
0: We brothers are
1: taru tane yundi kudanu.
0: A person remaining himself,
1: ee ragatveshadi malinyam cheta kappabadatam cheta,
0: as he is covered with this kind of
1: తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
1: తనను తాను తెలుసుకోవటమే తెలియనిటువంటి తత్వం.
0: ద రియల్ తత్వ రెఫర్స్ టు రికగ్నైజింగ్ వన్స్ ఓన్ రియల్.
1: ఈనాడు చేసేటువంటి సమస్త సాధనలు కూడాను,
0: ఆల్ ది సాధనాస్ విచ్ వి అండర్టేక్ అండ్ పర్ఫార్మ్,
1: ఈ తెరను తప్పించుకునేటువంటి తప్పించేటువంటి మార్గములే.
0: ఆల్ దిస్ ఆర్ మెంట్ టు రిమూవ్ దిస్ స్క్రీన్ విచ్ ఇస్ హైడింగ్ అవర్ రియల్ నేచర్ ఫ్రమ్ అస్.
1: దానిని మనం తప్పించుకుంటే తాను తానుగానే ఉంటున్నాడు.
0: ఇఫ్ యూ కెన్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ స్క్రీన్, వీ రిమైన్ అవర్ సెల్స్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఎన్ని సంవత్సరములు మనం సాధన చేసినప్పటికీ,
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వీ మే పర్ఫార్మ్ సాధన,
1: ఎన్ని వేదాంతములు మనం చదివినప్పటికీ,
0: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ అండ్ వేదాంత వీ స్టడీ,
1: మనసు యొక్క మాలిన్యమే మనం తొలగించుకోనుకుంటున్నా,
0: ఇఫ్ యూ కెనాట్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ ద,
1: ఇవన్నీ ఇప్పుడు కాలంలో వ్యర్థం గావించినటువంటివిగానే ఉంటాయి.
0: ఆల్ ది ఎక్సర్సైజెస్ వుడ్ బికమ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్.
1: గ్రంథములన్నీ గాలించి చూచినా,
0: ఇఫ్ యూ సర్చ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ది టెక్స్ట్,
1: సత్య సాయి బాట సత్య మాట.
0: The only truth that you conclude is that the word of Sai is the real truth.
1: Vedambulanniyu vetiki chuchina gaani,
0: even if you search all the Vedas,
1: satya sai paata satya maata,
0: the path laid down by satya sai is the true path.
1: Sakala shastramulanniyu chadivi chuchina gaani,
0: even if you read all the scriptures to find out,
1: satya sai maata satya baata,
0: the word of satya sai is the true
1: గాయత్రి మంత్రం ఘనముగా చెప్పిన, గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన,
0: ఈవెన్ ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ ది గాయత్రి మంత్ర ఇన్ ఎ మ్యాగ్నిఫికెంట్
1: సత్యసాయి మాట సత్య మాట,
0: ది వర్డ్ ఆఫ్ సత్యసాయి అలోన్ ఇస్ ద ట్రూ పాత్.
1: మనసునందున్న మాలిన్యం అట్టే ఉంచి,
0: ఇఫ్ యు అలౌ ది డర్ట్ ఇన్ యువర్ మైండ్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్,
1: ఏమి చేసిన పరమేమి వెర్రి మనసు అని,
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ డూయింగ్ వాట్ ఎవర్ వర్క్ యువర్ డూయింగ్.
1: మన యొక్క మనస్సు మాలిన్యాన్ని మనం ఏనాడు మనం దూరం గావించుకున్నామో ఆనాడే మనము సరి అయిన దృష్టిని మనం అభివృద్ధిగా ఉంచుకోగలం.
0: ఓన్లీ వెన్ వీ క్లీన్స్ అవర్ మైండ్ దెన్ వీ విల్ బి ఏబుల్ టు మేక్.
1: భగవద్గీత యందు నాకు నీవు శరణగామని చెప్పని చెప్పలేదు.
0: దట్ ఈస్ వై ఇన్
1: భగవంజేవ శరణంగచ్చా అన్నాడు. అనగా నీకు నీవు శరణాగతుడుగా.
0: దట్ ఈస్ వై ఇన్ భగవద్గీత ఇట్ హాస్ నాట్ బీన్ సెడ్ దట్ వన్ షుడ్ హీ షుడ్ సరెండర్ టు కృష్ణ.
1: నీవంటే ఎవరు?
0: యూ షుడ్ సరెండర్ టు యువర్ సెల్ఫ్ విసే.
1: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ది రియల్ యూ?
1: లోకంలో చెప్తాం, త్వమేవ మాతా చ పితా త్వమేవ, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే గురుడవు, నీవే నా ఫ్రెండ్ అన్ని అంటాం.
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: నీవే తల్లి,
0: యు ఆర్ మదర్.
1: నీవే తండ్రి,
0: యు ఆర్ ఫాదర్.
1: నీవే గురువు,
0: యు ఆర్ ప్రిసెప్టర్.
1: నీవే మిత్రుడు,
0: యు ఆర్ మై ఫ్రెండ్.
1: కానీ కడకు నీవు అనేటువంటిది మిగిలిపోతుండాలి.
0: బట్ యు ఆర్ ది వర్డ్ యూ దట్ రిమైన్స్ అన్ఆన్సర్డ్ అరౌండ్.
1: నీవు తల్లివి, తల్లి కావచ్చు, నీవెవరు?
0: When you say you are mother, mother is okay, but who are you?
1: Neeve tandri.
0: You again.
1: Tandri kavachu, neeve evaru?
0: Who are you when you say you are father?
1: Kanuka neeve talli, neeve tandri, neeve daivamo ani anetundi daniki neeve nenante cheeripothundi.
0: Instead of telling you are mother, you are father, you are friend, if you say you are I,
1: neeve nenu anetundi sthitiki raavali.
0: We have to reach a stage wherein we say you are I.
1: ఇదే సర్వతత్వముల యొక్క సారం.
0: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్
1: సర్వశాస్త్రముల యొక్క మూలము.
0: దిస్ ఇస్ ది రూట్ ఆఫ్ ఆల్
1: సమస్త వేదముల యొక్క గమ్యము.
0: దిస్ ఇస్ ది గోల్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్.
1: సర్వ మతముల యొక్క సారము ఇదే.
0: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్.
1: కనుక నీయే నేను.
0: యు ఆర్ ఐ.
1: నేను వేరు, నీవు వేరు కాదు.
0: ఐఎమ్
1: తల్లి, తండ్రి, గురువు, దైవం. అనవసరంగా ఇవన్నీ బంధకాలు ఎందుకు పెంచుకోవటం?
0: వై డు యు గో ఆన్ టెలింగ్ ఫాదర్ మదర్ ఎవరి
1: తల్లి చూడటం లేదు? కానీ నీవే తండ్రి, నన్ను కూడా చూడకుండా పోవటమా?
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఫాదర్ బట్ యు వాంట్ టు జస్ట్ సీ.
1: ఈ బంధనాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: గ్రాడ్యువలీ వి షుడ్ రిడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ బాండేజెస్.
1: కనుక ఇద్దరి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు డెవలప్ అండ్ అండర్స్టాండ్ ద యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కేవలం ఇద్దరి యొక్క ఏకత్వమే కాదు, సర్వముందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించాలి.
0: ఇట్ ఈస్ నాట్ ది యూనిటీ ఆఫ్ ది టూ అలోన్ బట్ ది యూనిటీ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ. ఆత్మతత్వం ఒక్కటే.
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వన్ ఆత్మ విచ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఎవరు? నీవారు.
2: సార్, హౌ లాంగ్ విల్ దేర్ బి దిస్ రిలేషన్షిప్? క్షణ భంగురం. ఇట్ ఈస్ టెంపరీ, మ్యాటర్ ఆఫ్ మినిట్. ఎంత కాలమైనా కూడా శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మతత్వము ఆత్మని నావారు. ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్
3: అన్చేంజ్డ్. శాశ్వతమైన సంబంధాన్ని మనం కల్పించుకోకుండా
2: వితౌట్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూ రిలేషన్షిప్, క్షణ భంగురమైనటువంటి యొక్క ఈ నీటి ముడగ వంటి యొక్క దేహ సంబంధ బాంధవ్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం, ఇది కేవలము మాయ యొక్క ప్రభావం.
4: If we are developing the temporary and transient relationship based upon the relationship body-body, this is the influence of delusion, maya.
2: Anni manaku telusu.
4: We know everything.
2: Anta chadivinamu.
4: We have read everything.
2: Kani ee cheekati gadilone chindulu dokkutunnamu.
4: But we are only groping in the dark.
2: Ee indulo dabbalu tagale tappadu.
4: We are bound to get hurt.
2: ఆ చీకటిని మనం దూరం చేసుకోవాలి.
4: వీ హావ్ టు రిమూవ్ ది ఇగ్నోరెన్స్ అండ్ ద డార్క్నెస్.
2: వెలుగును మనం పెంచుకోవాలి.
4: వీ హావ్ టు డెవలప్ ద లైట్ అండ్ ఇల్యూమినే.
2: మనకు బాధలు తీరుతుంటాయి.
4: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద
2: చీకటి. ఎంతకాలం జీవించగలవు అంతకాలం నీకు దెబ్బలు తక్కినాయి.
4: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డార్క్ రూమ్ యు ఆర్ బౌండ్ టు గెట్ యువర్ సెల్ఫ్ హర్ట్.
2: అది సత్యత్వాన్ని గుర్తించాలి.
4: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ట్రూత్.
2: మమాంసో జీవలోకే జీవభూత సనాతన. అందరి ఎందుకు నాయంశమే అనేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
4: వీ హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
2: లేదు, దేహాంశం కాదు నీవు.
4: యు ఆర్ నాట్ ది హ్యూమన్.
2: నీవు దేహాంశం కాదు.
4: యు ఆర్ నాట్ ఈవెన్
2: జీవభూతాంశం కాదు.
4: యు ఆర్ నాట్ ఈవెన్
2: మమాంసే, నా యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యమైన వాక్యం మనం విశ్వసించాలి.
4: వీ హావ్ టు డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్.
3: లేకుండా మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
4: వితౌట్ హ్యావింగ్ దట్ ఫర్మ్ ఫెయిత్, వాట్ ఎవర్ సాధన పర్ఫార్మ్ ఆర్ యూజ్లెస్.
3: సాధన చేత దైవత్వాన్ని ఏ నాటికి మనం సాక్షాత్కరించుకోవాలి?
4: సాధనాస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ యూఆర్ నాట్ గోయింగ్ టు అటైన్.
3: మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసినప్పుడే మనకు తమకు తామే సాక్షాత్కారం అవుతుంది.
4: ఓన్లీ వెన్ యూ క్లీన్స్ యువర్ మైండ్ యూ బి ఏబుల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్.
3: తన్ను తాను తెలుసుకోగలిగినటువంటి మానవుడుకు మొట్టమొదటి మనసులందు మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి.
4: ఏ పర్సన్ హూ వాంట్స్ టు రియలైజ్ హిమ్సెల్ఫ్ హస్ టు క్లీన్స్ హిస్ మైండ్ ఇన్ ది వేష
3: భావాన్ని నిర్మూలన గావించాలి.
4: హి హస్ టు డిస్ట్రాయ్ ద బాడీ కాన్షియస్నెస్.
3: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
4: హి హస్ టు డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
3: అది నిజమైనటువంటి ఈనాడు దేశంలోకి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బలము.
4: దిస్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ విచ్ ది కంట్రీ నీడ్స్ టుడే.
3: భాషాభిమానము, దేశాభిమానము, ప్రాంతీయ అభిమానము, కులాభిమానము, మతాభిమానము, ఈ తుచ్చమైనటువంటి అభిమానాల్లో మనం మునిగిపోవటం చేతనే ఆత్మాభిమానానికి దూరం అయిపోతున్నాం.
4: ఆన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ది అటాచ్మెంట్ ఇన్ మెయిన్ వే సచ్ ఆస్ అటాచ్మెంట్ టు ద ల్యాండ్ బేస్ టు ద రీజన్ టు ద క్యాస్ట్.
3: మనం పెంచుకోదగినటువంటిది ఆత్మాభిమానమే.
4: వీ హావ్ టు డెవలప్ ది అటాచ్మెంట్ ఓన్లీ టు ఆత్మ.
3: ఆ యొక్క తత్వము సర్వులు ఎందుకు కూడా ఉన్నది ఒక్కటే.
4: అండ్ దిస్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీవన్.
3: సాక్షాత్కారం అనగా ఏదో సాధన చేత లభించేటువంటి ప్రసాదం కాదు.
4: రియలైజేషన్ డజంట్ రిఫర్ టు అటైనింగ్ బై స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
3: తాను తానుగానే ఉన్నాడు.
4: హీ ఆల్వేస్ రిమైన్స్ హిమ్సెల్ఫ్.
3: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
4: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హావ్ టోల్డ్ యూ.
3: మన హృదయాన్ని మనం దర్శించాలంటే
4: if you want to really have a vision of your own heart, what should you do?
3: నేను ఇట్లా చూసుకుంటే నా పైన ఉన్నటువంటి యొక్క వస్త్రం కనిపిస్తుంది, కానీ నా హృదయం నాకు కనిపించదు.
4: When you look at yourself, you can only look at your the cloth which is the external garment.
3: అప్పబడినటువంటి వస్త్రం తీసివేసినప్పుడే కదా హృదయం చూడవచ్చు.
4: Only when you remove the garment which is covering your body, you will be able to just get the.
3: కానీ ఈనాటి మానవుడు ఈ జగత్ అనేటువంటి చలిబాధకు ఓర్చుకోలేక మూడు దట్టమైన వస్త్రాలు కప్పుకున్నాడు.
4: టుడేస్ మ్యాన్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది చిల్ ఆఫ్ ది వరల్డ్ హీ హస్ కవర్డ్ హిమ్సెల్ఫ్ విత్ త్రీ టైప్స్.
3: ఆయన దట్టమైన మందమైన కోటు,
4: ద అప్పర్ గార్మెంట్ ఈస్ ద
3: లోకల్ దాంట్లో షర్ట్,
4: ఇన్ సైడ్ దట్ దెర్ ఇస్ అ షార్ట్,
3: అందులో లేతనేటి ఒక బనీన్,
4: అండ్ ఇన్ సైడ్ దట్ దెర్ ఇస్
3: ఈ మూడు కప్పబడటం చేతనే మన హృదయం మనకు కనిపించటం లేదు.
4: As we have covered ourselves with these three garments, we are not being able to get
3: any of our body. Tamagunamu.
4: The thick coat refers to the tamoguna.
3: Lopal unnatvinti sharte sa rajogunamu.
4: The shirt may be compared to rajoguna.
3: Ayukka terikiga unnatvinti yukka bani ne sattikamu.
4: The thin banyan may be compared to
3: ee mooditini teesivesinappude mana hrudayam manaku kanipistundi.
4: Remove all these things, you can get a vision of yourself.
3: Kanaka neevu gunatheetulu ainappude neevu satchit aananda swaroopuga rupanitavu.
4: Only when you transcend these three gunas, you'll be able to live as satchit aananda.
3: Ee gunamulu pettukoni satchit aanandam labhinchalante etta labhistundi?
4: Allowing these three qualities to remain in you,
3: ee satchit aananda anitundi satchira kanipinchadu.
4: Even if you die, you will not be able to get this Satchidananda experience with these
3: gunas. Nirmulam gavinchali.
4: Destroy these three gunas.
3: Doshalanu turchi pettali.
4: Remove all the defects in you.
3: Appude mana swaroopanni manam darshinchagalam.
4: Then only you can get a realization and experience of your true nature.
3: Satchidananda swaroopulara.
4: Embodiments of Satchidananda.
3: Enta kaalamainappudiki manam shravanam cheyatame manam kaalamunu vyaktam cheyatam.
4: For how long can we go on wasting
3: listening chestunna dani maranam cheyandi.
4: Whatever you are here, you should
3: maranam dani nitityasalo unchandi.
4: After you reflect over it, you should just
3: anaga manamu kontha aacharanalo pettadaniki prayatninchali.
4: After you reflect over it, you should practice this to some extent at
3: least. Kevalam vinnatvanti vishayamulu chilukalavale palukutunname tappa chilukalavale dani ruchi chuttam ledu.
4: Whatever you have heard, you are repeating like parrots. But you are not
3: able to get it. We have to
4: get
3: bhaktulugane kanipistunnamu.
4: We are all appearing as devotees.
3: Kani bhakti tattvam emito valaku artham kavatam ledu.
4: But you have not been able to understand
3: bhaktulugane emiti.
4: What is the meaning of devotion?
3: Dhyanam cheyatama?
4: Is it
3: bhajanama?
4: Is it performing bhajana?
3: Ee vidhamainatundi japamu cheyatama?
4: Is it
3: yagyagadi kratulu cheyatama?
4: Is it performing?
3: ఇవన్నీ ఇప్పుడు నువ్వు భక్తికి లక్షణములే కావు.
4: దీస్ ఆర్ ఆల్ నాట్ ది క్వాలిటీస్ ఆఫ్ ట్రూ డివోషన్ ఎట్ ఆల్.
3: కేవలం ఉత్సాహం వాడు చేసేటువంటి పనులు.
4: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ డన్.
3: అనగా ఏమిటి? వస్త్రములన్నింటినీ ఉతికి ఉతికి ఉతికి ఉతికి పరిశుద్ధం చేస్తున్నాడు.
4: What does a washman do? He goes on
3: shravanam mananam kirtanam nitityasa shravanam kirtanam smaranam vishnu smaranam padasevanam vandanam archanam dasyam sneham atmanivedam ivanni kudalu mana manasanu parisuddham cheyatam kosame.
4: All the types of spiritual exercises, all the 9 types of devotion, all these are meant to cleanse our own mind.
3: Vastralu shubham chestunnam.
4: We are cleansing our clothes.
3: Kani darinchatam ledu.
4: We are not wearing them.
3: Adhe manalo pedda lobham. Pratame lobhanga maaripothundi adi.
4: This kind of defect is becoming a type of
3: manasanu parishuddham cheyali. Parishuddhamaina manasanu darinchali.
4: We have to purify our mind and wear that mind for our own vision.
3: Appude nee swaroopam neeku gurtinchadaniki veelavutundi.
4: Then only you can recognize
3: neevu yevvudani nilavagalavu.
4: You can live as
3: manavudu kaadu.
4: You are not man.
3: Aakupachcha pakshulanni chilukala vale palukuna.
4: Can every green bird sing like a parrot?
3: Poolapai paaradu purugulu thundagalaguna.
4: All those worms which move on a flower, can they be bees?
3: Puri charmamu kappinatti gaadita puriyaguna.
4: Can a donkey which covers itself with the tiger skin, can it be a tiger?
3: Ayya, yenuganta balisi unna pandi yenuga untundeya?
4: Can a pig with her fat beak, can it be an elephant?
3: Kanaka manaku manushu roopanga dharinchinaamu.
4: We have put on this human form.
3: Roopani dharinchinanta maatramane manam manushulu kaamu.
4: Just because of this particular form, we are not human beings.
3: Manavatvanni pondinappude manam manushulu avutam.
4: Only when we really attain the human nature,
3: we become manavulugane untunnamu.
4: The world is full of human beings.
3: Kani manavata gunam anetundi kanipinchatam ledu.
4: But human qualities are not seen in the human
3: beings. Konni lakshala samvatsaram nunchine manavattam prarambhamaindi.
4: It is from a lakhs of years there is an evolution into human
3: beings. Kani manavattam inka puriti padallone munigi undi.
4: But this human nature is remaining in the grasp.
3: Daniki inka birth raledu.
4: It hasn't taken its real birth.
3: Manavulu puttadu gaani manavattam inka puttaledu.
4: Human being is born, but human qualities are not born.
3: Yenadu maneyindu manavattvam manu puttinchukogalamo aanade neevu manavu.
4: That day when human qualities are born in you,
3: aa manavattame daivattvam.
4: That human quality itself is the divine quality.
3: Ade satya swaroopam.
4: That is the very form.
3: Ade dharma swaroopam.
4: That is the very form.
3: Ade prema swaroopam.
4: That is the very form.
3: Ade shanti swaroopam.
4: That is the very form of peace.
3: Ilanti swaroopani manam dharinchinappude మనము మానవులము మానవులము అని చెప్పుకునేటువంటి అధికారం ఉంటుంది.
4: దట్ డే వెన్ వి వేర్ దిస్ పర్టికులర్ ఫారం అండ్ ద రియల్ ఫారం, కెన్ వి కాల్ అవర్ సెల్స్ అస్ హ్యూమన్ బీయింగ్స్?
3: ఆ మానవత్వాన్ని మనం పొందితే చాలు.
4: వీ హావ్ టు అటైన్ దట్ హ్యూమన్ నేచర్.
3: అదే దివ్యత్వము, అదే పవిత్రము.
4: దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివినిటీ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేక్రెడ్నెస్.
3: గురువు గురువు అంటే ఈ లౌకికమైనటువంటి గురువు గురువు కాదు.
4: When you refer to guru, it doesn't refer
3: gurugulu enemidi vidhamainatti gurugulu untunnaru.
4: There are 8 types of gurus and preceptors.
3: Bodha guru,
4: one is bodha guru.
3: Veda guru,
4: the second one is veda guru.
3: Nishiddha guru,
4: the third one is nishiddha
3: kamya guru.
4: Fourth one is kamya
3: suchaka guru.
4: Suchaka
3: vachaka guru.
4: Vachaka
3: karana guru. Vihita guru.
4: Karana guru is next one. Vihita guru is the last.
3: Ee ashta vidhamainatti gurugulu lopala విహిత గురువు ఒక్కడు మాత్రమే సరైనటువంటి వాడు.
4: అలాంగ్ దీస్ 8 టైప్స్ ఆఫ్ గురు, ఇట్ ఇస్ ద విహిత గురు హూ ఇస్ ద రియల్ గురు.
3: కొందరు శాస్త్రాన్ని బోధించవచ్చు.
4: సమ్ పీపుల్ మే ప్రీచ్ స్క్రిప్చర్,
3: తత్వాన్ని విచారణ తెలపవచ్చు.
4: సమ్ పీపుల్ మే ఎంక్వైరీ,
3: యమనీవాది సాధనలు బోధించవచ్చు.
4: దే మే ఆల్సో ప్రీచ్ అండ్ టీచ్ డిఫరెంట్
3: వికారములైనటువంటి యొక్క తత్వములను మనకు తెలపవచ్చు.
4: దే మే బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సచ్చిదానంద
3: శమనవాది సద్గుణములు బోధించవచ్చు.
4: దే మే ఆల్సో టీచ్
3: అభిష్టమైన కార్యములకు తగినటువంటి పూజలు గావించవచ్చు.
4: దే మే ఆల్సో
3: వ్రతములు చేయించవచ్చు.
4: దే మే హెల్ప్ అస్ టు పర్ఫార్మ్ వ్రతాస్ ఆల్సో.
3: కానీ మానవుని ఎందు ఉండినటువంటి సందేహములు నిర్మూలన భావించి స్వస్వరూపాన్ని సందర్శింపజేసేటువంటి వాడు ఒక్క విహిత గురువు మాత్రమే.
4: ఇట్ ఈస్ ఓన్లీ విహిత గురు హూ కెన్ రిమూవ్ ది డౌట్స్ ఇన్ మ్యాన్ అండ్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
3: విహిత గురువు దైవం ఒక్కడు తప్ప ఇతరులు కాదు.
4: గాడ్ అలోన్ ఇస్ దట్ విహిత గురు అండ్ నో వన్ ఎల్స్ కెన్ బి దట్ విహిత గురు.
3: కనుక ఈనాడు గురు పూర్ణిమనగా గురువులకు పూజలు చేయటము, దక్షిణలు సమర్పించడము, ఇంకే విధమైనటువంటి కానుకలు వేయటం, ఇది కాదు నిజమైనటువంటి గురు పూజ.
4: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ అండ్ గురు పూజ, ఈ డస్ నాట్ రెఫర్ టు గివింగ్ దక్షిణ టు ది పీపుల్, వర్షిపింగ్ దెమ్, వాషింగ్ ద ఫీట్.
3: నిజమైనటువంటి గురువు గుకారో అంధకారం, అంధకారమైనటువంటి దాన్ని నిర్మూలం గావించాలి.
4: ద రియల్ గురు ఈజ్ వన్ హూ డెస్ట్రాయ్స్
3: ద డార్క్నెస్ ప్రకాశాన్ని ప్రేదీప్యమానంగా వెలిగించాలి.
4: హీ కెన్ మేక్ ఇల్యూమినేషన్ షైన్ ఇన్ మ్యాన్.
3: దుకారమనగా గుణాతీతుడుగా ఉండాలి.
4: హీ షుడ్ రిమైన్ ఏ
3: ట్రాన్స్కారమనగా రూపవచితుడు కావాలి.
4: హీ షుడ్ ఆల్సో బి ఫ్రీ ఫ్రమ్ ద బాడీ కాన్షియస్నెస్
3: అనగా రూపనామములు లేనటువంటి తత్వము దైవత్వం ఒక్కటే.
4: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ద నేమ్ అండ్ ద ఫామ్.
3: చిన్న ఉదాహరణము,
4: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
3: స్వామి భస్మాన్ని ఇస్తుంటాడు.
4: స్వామి గివ్స్
3: అనేక మంది భస్మాన్ని ధరిస్తుంటారు.
4: మెనీ పీపుల్ వేర్ దిస్ భస్మ.
3: అంతరార్థం ఏమిటి?
4: వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
3: రూపనామములతో చేరినటువంటి ఒక పదార్థాన్ని కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది.
4: వెన్ యు బర్న్ ఎ వెరీ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ హస్ ద నేమ్ అండ్ ఫామ్, ఇట్ బికమ్స్ ద యాష్.
3: ఈ భస్మం రూపరామరహితమైపోతుంది.
4: దిస్ యాష్ డస్ నాట్ హ్యావ్ ద నేమ్ అండ్
3: ఫామ్. రూపరామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం.
4: And that kind of bhasma or the ash is associated with
3: Advaita. Karukane neevu advaitudu kaamane neeku bhasma nandinchatam.
4: Ash is given to you with a message.
3: Nee roopanamam anetundi garini kotta varaku ahankara nirmulam gaavinchukomane ee bhasmani andinchatam.
4: You should free yourself from the attachment to the name and the form.
3: Ee bhasma ekkadi vachindi?
4: From where did this ash come?
3: Oka roopanamam dharinchinatundi vastuvu yokka chila sthitiye.
4: This ash comes from an object which has got the name.
3: Aa roopanamanni manam nirmoolam gaavinchinappude bhasmanga tayarayindi.
4: Once you destroy the name and form, then you get the
3: anaga roopamanandunnatvanti ahankaramu.
4: That means
3: ee naamamanandunnatvanti oka mamattamu,
4: the attachment to the form
3: nirmoolam cheyali.
4: You have to destroy this attachment.
3: Ee naadu advaitam advaitam ani manam cheptunnamu. జీవితం అంతా ద్వైతంలోనే మనం గడుపుతున్నాము.
4: టుడే వీఆర్ ఓన్లీ టెలింగ్ అద్వైత ద నాన్ డ్యూయలిజం, బట్ వీఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ డ్యూయలిస్టిక్ వరల్డ్.
3: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
4: వీ టెల్ సంథింగ్ అండ్ వీ
3: ప్రాక్టీస్. ఇందులోనే మానవత్వం క్షీణించిపోతుండాలి.
4: ఇన్ దిస్ వే వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ హ్యూమన్ నేచర్. వీ మస్ట్ డూ వాట్ యూ టెల్.
3: చెప్పు,
4: వాట్ ఎవర్ వీ యూ టెల్.
3: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించాలి.
4: You should experience the unity of your word and deed.
3: ఇలాంటి గురువులు ఈనాడు కరువైపోయారు.
4: Such gurus are becoming rarer these days.
3: కనుక ఈ గురుత్వానికి మనం ప్రాకులాడనక్కర్లేదు.
4: We need not go in search of this kind of.
3: మనలో ఒక గురి ఉంటుండాలి.
4: There is a goal in us.
3: ఆ గురియే మన యొక్క నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
4: That goal is ఆత్మతత్వం.
3: దానినే సాక్షిభూతుడు అంటారు.
4: That is described as witness.
3: No, consciousness.
4: Consciousness.
3: ఇలాంటి యొక్క కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
4: వీ హావ్ టు ఫాలో దట్ కాన్షియస్.
3: నీ ఆత్మ సాక్షిగా నీవు ఈ కర్మలో ప్రవేశించు.
4: Whenever you enter into an action, you take conscience as the witness.
3: ఇక్కడ మూడు విధములైన మాయలు ఉంటున్నాయి.
4: There are three types of
3: స్వేచ్ఛ, పరేచ్ఛ, అయేచ్ఛ.
4: They are స్వేచ్ఛ, పరేచ్ఛ అండ్ అయేచ్ఛ.
3: ఈ స్వేచ్ఛ అనగా తాను సంకల్పించుకుని, తాను సంకల్పించుకున్నటువంటి కార్యంలో కలిగినటువంటి సుఖదుఖములు తాను అన్ని విధాలా అనుభవించటకు సిద్ధముగా ఉంటమే.
4: దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ ఇన్ ద యాక్షన్ విచ్ హీ పర్ఫార్మ్స్.
3: పరేచ్ఛలుగా ఇతరుల యొక్క ప్రోత్సాహ ఉత్సాహముల చేత ఒక కార్యంలో ప్రవేశించి తద్వారా జరిగినటువంటి యొక్క సుఖము దుఃఖములను తాను నోరు మూసుకుని అనుభవించటం.
4: Parecha refers to entering into an activity and undertaking an activity inspired by other people's words.
3: Anichcha anaga emtinda daivechchaga maratam.
4: Avichcha refers to following the will of God.
3: Sukham jaragani adi daivechchane.
4: If good happens to you and if you
3: get joy, anavinchini adi daivechchane.
4: Joy or sorrow,
3: nartham kalugani adi daivechchane.
4: If you are put to loss, it is
3: ayam urani adi daivechchane.
4: If you get profit, it is also the will of God.
3: Rendintini kuda daivechchaga bhavinchukotame nijamainatundi ichcha.
4: Considering joy and sorrow,
3: swechcha ante swechchaku artham emiti?
4: When you say swechcha, what is the real meaning of this word swechcha?
3: Ishtanusaram kukkalu virinattu tiragatama swechcha?
4: Is it living an unbridled, unlicensed, in a licensed
3: manavattvanni veedu sancharinchatame na swechcha?
4: Is it living like an ordinary human being?
3: దివ్యత్వానికి దూరమై దానవత్వాన్ని అనుభవించటమే నా స్వేచ్ఛ.
4: Becoming distant to divinity and living the life of a demon.
3: ఈనాడు మీకు ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని కూడా మీకు చెప్పాలని తలుచుకున్నాను.
4: టుడే ఐ హావ్ డిసైడెడ్ టు గివ్ ద ఇన్నర్
3: యుగము ద్వాపర యుగము, కలియుగము, మూడు యుగములు మనం చూస్తున్నాం.
4: We have been hearing three yugas, Treta, Dwapara and Kali.
3: Treta yugamulopala devatalanta oka vaipu nundinaru, danavulanta maroka vaipu nundinaru.
4: In the age of Treta, the gods were on one side and in one region and the demons were
3: in ramuni kalamulopala devatalandari kudanu ayodhyalo kishkindalo jeevistu vachadu.
4: During the days of Sri Rama, gods were living in Ayodhya and Kishkindha.
3: Dandakaranyamlo jeevistu vacharu.
4: The demons were living in the forest of Dandaka.
3: Lokallo jeevistu vacharu. Rashtralo anaga rajyamullo.
4: And in other states they were, the different states they were living.
3: Kanuka Ramudu swayangane thanu yuddhamlo praveshinchi dandakaranyamlo praveshinchi rakshasulandarni hatamartu vacharu.
4: Therefore, Rama had to personally go to Dandaka forest and destroy the demons.
3: Devatalanu rakshistu vachadani deeni yokka antaratham.
4: The meaning of this is that he protected the gods.
3: Dwapara yugamulopala devatalu rakshasulu irumulu kudanu oke rajyamlo nivasistu vacharu.
4: When we come to the Dwapara age, in the same kingdom, both gods and demons
3: are living. Anaka pandavulu kauravulu oke rajyaniki adhikaram.
4: For the same kingdom, పాండవాస్ అండ్ కౌరవాస్
3: ఇలాంటి ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సన్యాసి అయి పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు, యుద్ధము చేయలేదు.
4: వెన్ గాడ్స్ అండ్ డెమన్స్ ఫర్ లివింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ కింగ్డమ్ లైక్ దాట్ కృష్ణ, వాట్ డిడ్ కృష్ణ డూ? కృష్ణ గేవ్ హిస్ ఎంటైర్
3: ఆర్మీ. కలియుగంలో ఈ రాక్షసులు దేవతలు ఎక్కడున్నారంటే ఒకే దేహంలోనే ఉన్నారు.
4: When it comes to the Kali age, the gods and demons are living in the same body.
3: Treta yugamlo rakshasul lokam veru, devatal lokam veru.
4: During Treta age, the world of demons was different and the country
3: of Dwapara yugamlo rakshasulni devatalni oke lokamu.
4: And in Dwapara age, gods and demons were living in the
3: Kali yugamlo rakshasulni devatalu oke desamu.
4: And in the Kali age, the gods and demons are living in the same body.
3: ఈ త్రేతాయుగంలో స్వయంగా తాను యుద్ధం చేస్తూ వచ్చాడు.
4: ఇన్ త్రేతా ఏజ్ పర్సనలీ గాడ్ అండర్టుక్ టు
3: ద్వాపర యుగంలో తాను యుద్ధం చేయకుండా సాక్షిభూతుడిగా నిమిత్త మాత్రుడిగా కూర్చున్నాడు.
4: వెన్ ఇట్ కేమ్ టు ద్వాపర ఏజ్ ది లార్డ్ డిడ్ నాట్ ఏజ్
3: ప్రవేశించాడు.
4: హీ ఎంటర్డ్ ఇన్ టు ద వార్ బట్ డిడ్ నాట్
3: పార్టిసిపేట్. కలియుగంలో రెండు కూడాను ఒకే దేహంలో ఉండటం వల్ల భగవంతుడు కేవలం తటస్థుడిగా ఉంటుంటాడు.
4: వెన్ ఇట్ కమ్స్ టు కలి ఏజ్, as gods and demons are living in the same body, God is remaining neutral. He is not
3: yokka vichara shakti manavudu manavudu gane gurtinchukovali.
4: Man has to recognize this particular fact.
3: Yokka bhajita manavuliki andinchadu.
4: This responsibility is handed over to man.
3: Tanalo undinatundi danavattvani tana vichara cheta dooram gavinchukovali.
4: By proper inquiry, man
3: devatvani tana vichara cheta dan poshinchukuntu ravali.
4: He has to develop divinity in him and destroy demonic nature.
3: Kalukane manavuniki swatantramane tundi dan andistu vachadu.
4: Full independence and freedom is given to the man in Kali age.
3: Alanti swatantrani pondinatundi manavudu,
4: that person who is having
3: daru em cheyalo em cheyakoddu,
4: what should he do and what should he
3: avaleka danavatvani penchukovatam దైవత్వాన్ని విమర్శించుకోవటం జరుగుతూ వస్తుంటాడు.
4: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ హీఈస్ డెవలపింగ్ డెమోనిక్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ డిస్ట్రాయింగ్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్.
3: ఇదే కలియుగం యొక్క ప్రభావం.
4: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్.
3: ఈ కలి యొక్క ప్రభావం నందు దానవత్వాన్ని మనము మనకు మనమే మనం సంహరించాలి.
4: అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్ వాట్ యూ హావ్ టు డూ ఈస్ వాట్ డిస్ట్రాయ్ ది డెమోనిక్ నేచర్.
3: దానవత్వాన్ని మనం ఏనాడు సంహరిస్తామో దైవత్వం తనకు తానే ప్రకాశిస్తుంది.
4: The moment we completely destroy demonic nature in us, the divine nature will automatically
3: come in. Nikudanu manalo undinatundi manasika malinyanni dooram chesukuneetundi prayatnam gaane manam visinchali.
4: All the sadhanas which we undertake therefore is only to cleanse our mind and purify our mind.
3: Prema swarupulara daivatvanni manam chudalanukunte daivatvanni sandhinchinchalanukunte manam pratyekinchinatundi sadhanam cheyanakkaledu.
4: Embodiments of divine love. If you want to get a vision of God, there is no need for undertaking separate sadhanas as such.
3: Manaku unnatundi malinyanni kaliginchukodaniki chesetundi prakriyalanni ikkunu oka vidhamaitundi sadhanaluga bhavistunnam.
4: All that activity which helps us to purify our mind must be considered as sadhanas.
3: అవి కేవలము మాలిన్యాన్ని నిర్మూలము గావించేటువంటివి కాని మాధవత్వాన్ని సృష్టించేటువంటివి కాదు.
4: All those activities can only destroy the dirt, but they cannot give you the divinity automatically.
3: మాధవత్వం అనేటువంటిది సృష్టింపబడినటువంటిది కాదు.
4: This మాధవత్వం or divinity
3: సహజంగా ప్రకాశించేటువంటిది.
4: It is not created, it is self-resplendent.
3: అది స్వయం ప్రకాశంగానే ఉంటుండాలి.
4: సెల్ఫ్ ఇల్యూమినేటింగ్,
3: స్వస్వరూపకంగానే ఉంటుండాలి.
4: ఇట్ ఇస్ ఆల్వేస్ ఇట్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ ఇట్స్ ఓన్ రియల్ నేచర్.
3: హద్దును మాత్రం మనం తీయాలి.
4: ఆల్ దట్ వి హావ్ టు డు ఇస్ రిమూవ్ ది హబ్స్.
3: ఒక శిల్పి,
4: ఎ స్కల్ప్టర్
3: ఒక శిలను,
4: హి టేక్స్ ఎ స్టోన్
3: అనేక విధములుగా మలచి
4: హి
3: ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు.
4: హి క్రియేట్స్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ద స్టోన్.
3: కానీ ఈ శిల్పి ఆ శిల నుండి ఒక విగ్రహాన్ని తీలేదు.
4: హి హస్ నాట్ క్రియేటెడ్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ఎ స్టోన్.
3: ఈ శిల్పి, ఈ విగ్రహము ఆ శిలలోనే పురమే ఉంటుండాలి.
4: దిస్ పర్టికులర్ ఫామ్ వాజ్ ఆల్రెడీ ఎ పార్ట్ ఆఫ్ ద స్టోన్.
3: చేసిన పని ఏమిటంటే దానికి ప్యాక్ అంతా తీసేశాడు, ఆ విగ్రహం విగ్రహంగా వచ్చింది.
4: All that this sculptor has done is, the extra stone which was not wanted is removed and it has got its real form.
3: ఈ విగ్రహాన్ని తాను తయారు చేసింది కాదు.
4: హి హస్ నాట్ క్రియేటెడ్.
3: ఈ విగ్రహం పూర్వమే శిలలోనే ఉంటుండాలి.
4: దిస్ పర్టికులర్ ఫారం వాజ్ అ పార్ట్ ఆఫ్ ది స్టోన్ ఆల్రెడీ.
3: ఈ ప్యాకులు తీసివేసేటప్పటికి శిల శిల రూపంలో మరి ధరించింది.
4: వన్స్ దిస్ అన్నెసరీ అన్వాంటెడ్ స్టోన్ ఇస్ రిమూవ్డ్ ది రియల్ ఫార్మ్ ఇస్ గాన్.
3: ఈ ప్యాక్ కూడా దాంతో చేరినటువంటిది.
4: The form is packed with the stone. It is a part of the stone.
3: చక్కని ఉదాహరణ.
4: One small beautiful example for this.
3: ఒక కొండలో పెద్ద గుండు ఉంటుండాలి.
4: There is a stone in a big hill.
3: శిల్పి ఆ గుండు పైన కూర్చొని అనేక విధములుగా మలిచి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ ముక్కలంతా కొండలోనే పాడవేశాడు.
4: He sits on a stone and he takes another stone. He sculpts a beautiful idol out of that and he throws those remnants of the stone there.
3: ఒకే గుండుగా ఉండినటువంటిది.
4: Earlier, before this idol was prepared, the entire
3: stone was అనేక ముక్కలుగా తయారైపోయినాయి.
4: Now the small pieces of stone are removed from that.
3: ఆ ముక్కల్లో ఒక పెద్ద ముక్కను కృష్ణుడిగా తయారు చేసి దేవాలయంలో ప్రతిష్ఠ చేశాడు.
4: One small part of that particular stone is transformed into a beautiful idol of Krishna.
3: ఈ విగ్రహానికి ఇక్కడ షోడశోపచారములు జరుగుతున్నవి.
4: For this idol in the temple, the 16
3: కానీ ఆ ముక్కల్లో మాట్లాడించేటువంటి వారు లేరు కొండలో.
4: But the other small pieces of stone which are left there, no one is bothering about them.
3: ఎవరు మాట్లాడించేటువంటి వారు లేకపోయినప్పటికీ ఆ ముక్కలు చెప్తున్నాయి, తత్వం అసి, ఆ దేవాలయంలో ప్రతిష్ట అయినటువంటి ఒక విగ్రహం మేమే అంటున్నాయి.
4: Although there is no one who is caring for those small pieces of stone there, they say, we and that idol, we are the same.
3: అనగా అన్ని ఏకస్వరూపంగానే ఉండినాయి.
4: బేసికలీ ఆల్ దిస్ వర్క్ టుగెదర్.
3: ఒక ముక్క దేవాలయంలో కూర్చోవచ్చు,
4: వన్ పీస్ వెంట్ అండ్ స్టూడ్
3: ఇంకొక ముక్క కట్టడంలో కూర్చోవచ్చు,
4: అండ్ అనదర్ పీస్ మైట్ హావ్ గాన్ ఎల్స్వేర్.
3: ఇంకొక ముక్క ఏదో ఒక పరికరంగా ఉపయోగపెట్టుకోవచ్చు,
4: ది థర్డ్ పీస్ మైట్ హావ్ బీన్ యూజ్డ్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
3: కానీ ఈ ముక్కల యొక్క ప్రభావము, ముక్కల యొక్క పరికరములు వేరువేరుగా ఉండినంత మాత్రమున రాయి రాయే కదా.
4: ది ఫారం మే బి డిఫరెంట్, the purpose for which they are put may be different, the stone is the stone all the same.
3: Kaluka aa mooladharamaina tattvanni manam gurtinchali.
4: We have to recognize this basic truth.
3: Kalukane tokkedi rai, mokkedi rai, kattedi rai, kottedi rai.
4: It is the same stone which you tread upon, it is the same stone which you worship in the temple, it is the same stone which is
3: mooladharamaina rai tattvam okkate.
4: It is the basic truth is that
3: అదే విధంగా ప్రతి పదార్థమునందు కూడాను సచ్చిదానంద స్వరూపం అదే అస్థి భాతి ప్రియమన్నారు.
4: సిమిలర్లీ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ దీస్ త్రీ థింగ్స్, సచ్చిదానంద, అస్థి, భాతి, ప్రియం.
3: సత్ చిత్ ఆనందం, ఈ మూడు కూడా దైవ స్వరూపమే.
4: సత్ చిత్ ఆనంద ఆర్ త్రీ ఫార్మ్స్.
3: దీనికి మనం రూపము నామము యాడ్ చేస్తాం, కలుపుతూ వచ్చాం.
4: When we add the name and form, then it becomes an object.
3: Satya, Chitti, Anandam, Rupam, Namam. Ee panchakanga mari poyayi.
4: When this Sat, Chit, Ananda are put together with the name and form, then it becomes panchakam, and that itself is the world, creation.
3: Rupa namamu teesivesthe ade daivattvamu.
4: Remove the name and form, you get divinity.
3: Rupa namamu unte ide prapanchamu.
4: యాడ్ నేమ్ అండ్ ఫామ్ యు గెట్ ద వరల్డ్.
3: కనుక మన దృష్టిని మార్చుకోవాలి గాని సృష్టిని మార్చడానికి వీలు.
4: ఆల్ దట్ యూ హావ్ టు డూ ఇస్ యు హావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ విజన్. యు కాంట్ చేంజ్ ది క్రియేషన్.
3: మన రూపనామము పైన మన దృష్టిని మార్చుకోండి.
4: యు హావ్ టు చేంజ్ యువర్ విజన్ ఆన్ ద నేమ్ అండ్ ఫామ్.
3: సత్యనిత్య నిర్మలమైనటువంటి ఒక సచ్చిదానంద పైన దృష్టిని పెంచుకోండి.
4: యు హావ్ టు డెవలప్ యువర్ విజన్ అండ్ యువర్ లుక్.
3: ఏది చేసినా దైవం యొక్క సేవ గాని,
4: వాట్ ఎవర్ వర్క్ యూ డూ కన్సిడర్ దట్ యాజ్ అ సర్వీస్ డన్ టు ద లార్డ్.
3: ఏది చూసినా దైవం గానే దర్శించదు.
4: వాట్ ఎవర్ యు సీ అండ్ టేక్ లుక్ అట్ యు కన్సిడర్
3: దట్ యాజ్ గాడ్. సర్వములు ఎందుకూడను దైవత్వం ఒక్కటే.
4: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్? ది రీజన్ ఈస్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ యు గెట్ గాడ్ అలోన్.
3: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
4: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
3: ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతములందే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
4: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ లెట్ అస్ నో, డోంట్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్.
3: మనం చేసిన సాధనల యొక్క ఫలితం ఏమిటి?
4: వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ అండ్ పర్పస్ ఆఫ్ ఆల్ దిస్ సాధన?
3: ఇంతకాలం మనం చేసినటువంటి పూజల యొక్క ఫలితం ఏమిటి?
4: వాట్ ఈస్ ది పర్పస్ అండ్ వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్?
3: ఇంతకాలం మీరు శ్రవణం చేసినటువంటి యొక్క బోధన యొక్క ఫలితం ఏమిటి?
4: వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్ దట్ యువర్ లిసన్ సో ఫార్?
3: ఏమీ ప్రయోజనం లేదు.
4: అబ్సల్యూట్లీ యూజ్లెస్.
3: ఏ కించిత్ మాత్రమైనా కూడా ఉన్నత స్థాయికి పోవడానికి మనం ప్రయత్నించాలి.
4: We should make an effort at least to go up in the ladder.
3: Vaitam nunchi visishtamlo praveshinchandi.
4: We have to go from
3: visishtam nunchi advaitaniki prakandi.
4: The visishta advaita the quality
3: of jeevitamanta kuda nu kammadi purugu maadri ekkada vesindi akkade undatam prayojanam ledu.
4: There is no use in remaining where we are like a worm.
3: Kanuka manam vinnanduku, manam da sadhanalu chesinanduku, gandaru chadivinanduku, peddalanu darshinchinanduku, vaari vakyamulu shravanam chesinanduku తగినటువంటి ఫలితాన్ని మనం అనుభూతిలో మనం తెప్పించాలి.
4: దేర్ ఫోర్ దెర్ ఇస్ నీడ్ ఫర్ బ్రింగింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ వీ హెర్డ్, వాట్ వీ హ్యావ్ రెడ్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ టేకన్ ది దర్శన్ ఆఫ్ గ్రేట్ సోల్స్ అండ్ ఆఫ్టర్
3: ఎస్ఆర్ఎం.

ఈ తత్వమెరిగి జన్మముందన్నా. సత్యసారము

0: తామరత్వము కాడు చేసి నీ మనిష్టలు నెప్పి నిలిపి తామరత్వము
1: పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా? సత్యసారము తెలిసి

శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సన్మతమాత సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సన్మతమాత

0: Radio Sai presents next, a divine discourse delivered by Bhagwan Baba on the last day of Dasara, Vijayadashmi Day, October
1: 2nd, 1987. Vivida Shastra Jayamu, Veda Vedangamu, Vivida Shastra Jayamu, Veda Vedangamu, Jeevi Manasu Teranu Chircharevu, Vivida Shastra Jayamu, Veda Vedangamu, Jeevi Manasu Teranu Chilchalevu, Jeevudi Valanundu, Devuda Valanundu, Karyamilanu Avala Karanambu, Jeevudi Valanundu, Devuda Valanundu, Karyamilanu Avala Karanambu, Karyamilanu Avala Karanambu, Devudi Valanundu.
2: A study of Vedas, Vedangas and all the scriptures cannot rent asunder the kartar of the mind. Jeevi, individual soul, would be on one side of the curtain, and on the other side would be God, the divinity.
3: Manasu samatvamunaku maraka peru tripti.
2: Contentment is another name for the satisfaction of the mind.
3: Sankalpamu chetane samasta drishtiyantainu gocharamavutunnadi.
2: Everything in the created world is seen by the sankalpas.
3: Sankalpam yettido manava jeevitam attidi.
2: The life of man depends upon his thinking.
3: Jeevitamanaga sankalpamula yokka aatane.
2: Life consists of different types of activity.
3: Sankalpamu sajeevamainatundi.
2: Sankalpa is full of life.
3: Idi maha shaktivantamainatundi.
2: It is extremely powerful.
3: మానవుని ఒక మనసు నుండి మరొక వశమున మనసునకు ప్రయాణం చేయుచుండును.
2: ఇట్ విల్ మేక్ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు అనదర్ స్టేట్.
3: ఒక మనిషిని మరొక మనిషిగా తీర్చిదిద్దును.
2: ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ టైప్ ఆఫ్ పర్సన్ ఇన్ టు అనదర్.
3: ప్రాచీన మహర్షులు తప్ప సమయంలో తామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది.
2: The ancient rishis were once upon a time very ordinary human beings, but by their own sankalpas they got themselves transformed into
3: kiratika vrittiga jeevinchutunnatvanti ratnakaruni valmiki maharshiga marchagalinatvanti sankalpame.
2: It is the very sankalpa which has transformed an ordinary robber into valmiki.
3: తామరుడైనటువంటి యొక్క రామకృష్ణను పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే.
2: ఇట్ ఇస్ ది వెరీ సంకల్ప విచ్ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ రామకృష్ణ ఇంటూ రామకృష్ణ పరమహంస.
3: అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములని శుద్ధ సంకల్పములను రెండు విధములు కలవు.
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సంకల్పాస్. సంకల్పాస్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ డర్టీ అండ్ సంకల్పాస్ ప్యూర్.
3: పవిత్రమైనటువంటి కార్యములు ఎందు, పరోపకారమైన కార్యములు ఎందు, పరమాత్మ తత్వమునందు, దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు.
2: ప్యూర్ సంకల్పాస్ ఆర్ దోస్ విచ్ మేక్ వన్ సంకల్పాస్ మర్జ్ ఆర్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ సేక్రెడ్ థాట్స్, హెల్ప్ఫుల్ థాట్స్, థాట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ థాట్స్ అసోసియేట్.
3: లోక కళ్యాణ నిమిత్తమై, ప్రజల యొక్క క్షేమ నిమిత్తమై, లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను సత్సంకల్పములే.
2: ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యూమానిటీ ఆర్ ఆల్ ప్యూర్ సంకల్పాస్.
3: స్వార్థమును ఆశించక, స్వప్రయోజనమును పాటించక, నిరంతరము కూడాను దేశము యొక్క క్షేమమే తన క్షేమముగా భావించి విశ్వసించి పంచేటువంటి సంకల్పములన్నీ కూడా సాత్విక సంకల్పములే.
2: ఆల్ దోస్ సంకల్పాస్ ఆర్ సాత్విక సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ విత్ వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ నాట్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
3: దుష్టభావములచే
2: విత్ వికెట్ థాట్స్
3: ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో
2: జెలసీ ఫుల్ ఆఫ్ జెలసీ
3: పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ
2: ఫాలోయింగ్ ద పాత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జెలసీ అండ్ హార్ట్ బర్నింగ్ వెన్ వన్ సీస్ ది
3: జెలసీ యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో
2: ఇట్ ఇస్ ద స్టేట్ వెన్ వన్ డస్ నాట్ పార్టేక్ ద జాయ్స్ ఆఫ్ అదర్స్
3: ఇతరుల యొక్క చెడ్డను గురించి ఇతరుల యొక్క కీడును గురించి ఇతరుల యొక్క అపకారమును గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడా మనని సంకల్పములు.
2: అండ్ ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆల్వేస్ థింక్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ ఇల్ ఆఫ్ అదర్స్ క్రిటిసైజింగ్ అదర్స్ ఆల్ దీస్ ఆర్ సంకల్పాస్ విచ్ ఆర్ డర్టీ అండ్ పొల్యూటెడ్.
3: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు.
2: మ్యాన్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్.
3: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
2: దేర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ద అనిమల్ నేచర్, ది అదర్ ఈజ్ ద డివైన్ నేచర్.
3: మానవుని ఎందుగల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యమైనటువంటి ఒక ఆషద్వర్గములకు లోనై
2: మ్యాన్ హూ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ లైక్ డిజైర్ అండ్ యాంగర్ హేట్రెడ్ జెలసీ అండ్ ప్రైడ్.
3: దైవ ప్రసాదములైనటువంటి యొక్క మతిని గతిని స్థితిని సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకునక
2: నాట్ బీయింగ్ ఏబుల్ టు యూజ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ పవర్స్ గివెన్ టు హిమ్ ఫార్ గుడ్ పర్పసెస్.
3: దుస్సంస్కారముల చేత
2: విత్ బ్యాడ్ టెండెన్సీస్
3: వివేక భ్రష్టుడై
2: లూజింగ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్
3: పశువు కంటే హీనమైనటువంటి స్థితిని అనుభవించడమే ఇది పశు సంపత్తి.
2: సో సఫరింగ్ ఎ స్టేట్ విచ్ ఇస్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎన్ అనిమల్ ఈజ్ పశు సంపత్తి.
3: అట్లు కాక తన మనసును తన కాయమును తన కర్మను తన కర్తవ్యాన్ని కూడాను పవిత్ర మార్గములో ప్రవేశపెట్టి
2: ఆన్ ది అదర్ హ్యాండ్ హిజ్ బాడీ హిజ్ మెంటల్ ఫ్యాకల్టీస్ హిజ్ ఇంటలెక్ట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిజ్ టైమ్ మస్ట్ బి యూజ్ ఫార్ గుడ్ థింగ్స్.
3: ఇంతే కాక సాధనలు సల్పచూ తన యొక్క నిష్ఠాపరిష్ఠలను సక్రమమైన మార్గములందు అనుభవిస్తూ
2: నాట్ మియర్లీ దిస్ అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్
3: మానవాదర్శవంతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ
2: పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ గుడ్ అండ్
3: దైవత్వాన్ని పొంది
2: ఒబ్టైనింగ్ డివినిటీ
3: దివ్యత్వంలో తన యొక్క జీవితమును అంకితము గావించటం
2: డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫార్ డివినిటీ అండ్ గాడ్లీనెస్.
3: ఈ విధమైనటువంటి రెండు యొక్క శక్తులు ఎందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి ఏకత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: వెన్ హీఈస్ హ్యావింగ్ దీస్ టూ పవర్స్ హీఈస్ గివింగ్ అప్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ అండ్ బికమింగ్ ఎ డెమన్ అండ్ సఫరింగ్ అనిమల్ నేచర్.
3: ఏ దేశమునందైనను ఏ కాలమునందైనను ఇద్దరి ప్రజలు ఇద్దరి మానవులు ఒకే విధమైనటువంటి రూపనామాలచే కాని లేక రూపరేఖలచే కాని తలంపులచే కాని విజ్ఞాన ప్రజ్ఞానములచే కాని ఒక్కటిగా ఉండటం అనేటువంటిది సంభవించదు.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ టూ పీపుల్ అట్ ఎనీ టైం పాయింట్ ఆఫ్ టైం అండ్ ఇన్ ఎనీ కంట్రీ హూ ఆర్ అబ్సల్యూట్లీ సిమిలర్ ఇన్ దర్ ఫ్యాకల్టీస్ అండ్ ఇన్ దర్ ఫిజికల్ ఫీచర్స్.
3: సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా ఇంత ప్రపంచమునందు ఏ దేశమునందైనా వెతకండి ఇద్దరు మానవులు ఒకే రూపాన్ని ధరించి ఉన్నారా? లేదు.
2: ది పవర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ సో ఎక్స్ట్రాడినరీ అండ్ అస్టానిషింగ్ దట్ నాట్ టూ పీపుల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్
3: ఒకే విధమైనటువంటి పుష్టి సంతృప్తిని కలిగి ఉంటున్నారా?
2: అదర్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కంటెంట్మెంట్
3: ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానం కలిగి ఉంటున్నారా?
2: ఆర్ దే హ్యావింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్?
3: కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నది.
2: దేర్ హాజ్ ఆల్వేస్ బీన్ ఏ లిటిల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్.
3: దీనికి భిన్నత్వాన్ని గుర్తించి అనేకులు జగత్తునందు భిన్నత్వంలో ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు.
2: రికగ్నైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ అండర్టేకింగ్ టు ప్రీచ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్.
3: కాదు కాదు, అనేకత్వం నందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు మానవులందు అడిగి ఉంటుందను దానిని ప్రవేశపెట్టక దానిని అనుభవించక, దాన్ని విచారించక, పరిశోధనలు చేయక, పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
2: మ్యాన్ హ్యావ్ ది పవర్ అండ్ ఫ్యాకల్టీ టు సే యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ, బట్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ అండ్ పవర్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ ఇన్ ఓన్లీ సీయింగ్ ది మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ ఇన్ లైఫ్.
3: ఆత్మానం రచనం విద్ధి శరీరం కఠినం వచహ కథం వచహ అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పినది ప్రతి మానవునికి శరీరం అనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియట్ అండ్ ఆత్మ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియటియర్.
3: ఏ మానవునికైనా రెండు దేహములు ఉంటున్నావా?
2: డస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ టూ చారియట్స్, టూ ఫిజికల్ బాడీస్?
3: ఏ రథమునకైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా?
2: కెన్ ఎనీ చారియట్ హ్యావ్ టూ డ్రైవర్స్?
3: వేరువేరు సమయంలందు వేరువేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయంలందు ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు.
2: దేర్ కెన్ బి ఓన్లీ వన్ చారియటియర్ అట్ ఎ టైమ్, దేర్ మే బి చారియటియర్స్ టూ ఆర్ త్రీ కమింగ్.
3: కానీ ఆత్మతత్వం అట్టి కాదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికి, ఎన్ని తరములు మారినప్పటికి ఈ హృదయం అనేటువంటి స్థాయిలో ఈ యొక్క రౌతు ఒక్కడిగానే ఉంటున్నాడు, అతనే ఆత్మ.
2: But in case of human beings and human chariot, there will be only one charioteer, charioteer of Atma, occupying Bhartha.
3: That is one hrudayam.
2: And that is...
3: Rendu hrudayamulu kaliginatundi manavudu jeevinchaledu.
2: A person with two hearts cannot live.
3: Okka dehamu, okka hrudayame.
2: One physical body and one heart.
3: Idi andari endu samattame.
2: This is equal to all human beings.
3: జనన మరణములు ప్రతి ఒక్క మానవునికి సహజమే.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ న్యాచురల్ ఫర్ ఎవరీ హ్యూమన్.
3: సమానమే.
2: దే ఆర్ ఈక్వల్.
3: కోటీశ్వరుడని ఆకాశం నుండి ఉట్టిపడడు,
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హైలీ వెల్తీ మ్యాన్,
3: కోటి పేదని తల్లి గర్భం నుండి రాడు.
2: అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పూర్ మ్యాన్, ఇట్ ఇస్ నాట్ డిఫరెంట్.
3: కోటీశ్వరుడు కోటి పేదవి కూడా తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తున్నారు.
2: రిచ్ మ్యాన్ ఆర్ పూర్ మ్యాన్, దే కమ్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ మదర్స్.
3: ఆకలి డప్పులు అందరికీ సమానమే.
2: Similarly, thirst and hunger are equal for all people.
3: శ్రీమంతుడు పంచభక్ష్య పరమాన్నములు భుజించవచ్చును.
2: A wealthy man may eat delicious and very costly dishes.
3: బీదవాడు అంబిలి గంజి త్రాగవచ్చును.
2: Poor person may be satisfying himself.
3: కానీ ఇరువురికి ఆకలి ఒక్కటే.
2: But hunger is common for both.
3: కనుక ఆకలి డప్పులు, జనన మరణములు, హృదయము దేహములు అందరికీ సమానమనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడం అత్యవసరము.
2: Hunger and thirst and joints are physical bodies and hearts, they are equal and common for all people. This must be recognized.
3: Manavuni yendu dushta sankalpamulu kani satya sankalpamulu kani raavadaniki konni kaaranamulu untunnayi.
2: There are certain causes which are responsible for bad thoughts or good thoughts emanating from man.
3: Karya milanu avala kaaranambu, కారణం లేని కార్యం జరగడానికి వీలు కాదు.
2: ఆన్ వన్ సైడ్ దెర్ ఇస్ ది కాజ్, ఆన్ ది అదర్ సైడ్ దెర్ ఇస్ ది ఎఫెక్ట్.
3: వితౌట్ కార్యకారణ సంబంధం అవినాభావ సంబంధము.
2: ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ ఇనెక్స్ప్లికబుల్.
3: ఇది అన్యోన్యాశ్రయము,
2: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్.
3: ఒకటి వదిలి ఉండలేవు.
2: వన్ కెనాట్ బి వితౌట్ ది అదర్.
3: కనుక కారణం లేని కార్యం జగత్తునందు కానరాదు.
2: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్ ఇన్ ద వరల్డ్.
3: అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణం లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
2: బట్ దెర్ ఇస్ వన్ విచ్ ఎంటర్స్ వితౌట్ దెర్ బీయింగ్ ఎనీ కాజ్ అట్ ఆల్.
3: అది ఏ? అహంకారము.
2: అండ్ దాట్ ఈస్ ఈగో ఆర్ అహంకార.
3: ఇది మహాకారము, ఇది మహాకారము.
2: దిస్ ఈజ్ రాదర్ బిగ్ ఆర్ వెరీ పంజెంట్.
3: ఇది ఆకారమును కూడా మరిపింపజేస్తుంది.
2: దిస్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సోన్ ఫామ్.
3: తనను తాను కూడా మరిపింపజేస్తుంది.
2: ఇట్ ఈవెన్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
3: తోటి మానవులను, సాటి మానవులను కేవలం ఒక గట్టిపరచగలే భావిస్తుంది.
2: దిస్ మేక్స్ పీపుల్ కన్సిడర్ దర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వర్క్లెస్.
3: దానికంటే ఇంకొకటి అధికుడు లేడని కూడా విశ్వసిస్తుంది.
2: ఇట్ ఆల్సో మేక్స్ వన్ ఫీల్ దట్ దర్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
3: ఇదే దాని యొక్క మహత్యము.
2: దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ అండ్ యునిక్నెస్ ఆఫ్ దిస్ ఈగో.
3: ఈ మత్తులో ఉండినటువంటి మానవుడు ఉన్నత్తుడై నిరంతరము కూడా కన్నులు మూసుకుని ఉంటాడు.
2: ద వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ ఈగో వుడ్ ఆల్వేస్ బి ఇంటాక్సికేటెడ్ విత్ మ్యాడ్నెస్ అండ్ యునిక్నెస్.
3: ఈ అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడా ఏమాత్రమో కనిపించవు.
2: Person who is full of ego would not be able to discriminate between good and bad.
3: Itti ahankaram undinanta varakunu manavuni yokka divyattam anetundi vaaniki ee maatramo artham kaadu.
2: So long as man has this ego, he would not be able to recognize his own divinity.
3: Kante daanavattam kante heenudai pothuntadu.
2: He would become worse than an animal or even a demon.
3: Ee ahankaramu nirmoolamu gaavinchukune nimittamai మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము హోమము, అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం.
2: ఇట్ ఈస్ టు డిస్ట్రాయ్ దిస్ ఈగో, వీ హావ్ టు ఆఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద హోమ.
3: కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వమునందు కాని పవిత్రత ఎందుకు కానీ ప్రయాణం సలపటం లేదు.
2: బట్ హ్యూమానిటీ ఈజ్ నాట్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ డివినిటీ అండ్ సేక్రెడ్నెస్.
3: ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ, ఎంతకాలము సత్సంగంలో ప్రవేశించినప్పటికీ, 30 సంవత్సరములు, 40 సంవత్సరములు, 50 సంవత్సరములు కూడా అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానమునందే ఉంటున్నది.
2: ఈవెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద డివైన్ డిస్కోర్సెస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో స్పెండింగ్ ఎనీ లాంగ్ పీరియడ్ ఇన్ దీస్ థింగ్స్ ద మైండ్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్.
3: కేవలం విషయాలతో, శాస్త్రాలతో లేక గ్రంథాలతో తనను నింపుకుంటున్నారే కాని ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: Every person is only trying to fill himself with all types of information gathered from the texts and scriptures, but not filling his heart with love.
3: Kevalam vintunnare kaani ee aanandanni tintuntam prayatnam cheyatam ledu.
2: They are only merely listening. They have not been able to partake as food to their
3: enni samathamulo mee samaveshamulo palgontunnaru.
2: They have been participating in this kind of assemblies
3: enni upanyasamulo vintunnaru
2: for a long number of years.
3: Enni samvatsaram nunchuna kuda lo ashram vasam chestunnaru.
2: They have been living in the ashram for a long time.
3: Kaani evariki varu manalo enta varaku maarpu kaligindi aneetuvanti vishayanni vicharisthe ye maatram kudanu maarpu kalagaledu.
2: But if each one were to inquire into himself and unto himself to what extent he has been transformed, he finds the answer is no.
3: Karanam emiti?
2: What is the reason for this?
3: ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును, కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు.
2: యు టేక్ ఎ స్మాల్ స్టోన్ అండ్ పుట్ ఇట్ ఇన్ వాటర్, నాట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ ఎంటర్ ఇన్ టు ద స్టోన్ ఈవెన్ దో ఇట్ రిమైన్స్.
3: కారణము శిల వంటి హృదయంగా మనకు మారిపోయినది.
2: ది రీజన్ ఈస్ అవర్ హార్ట్స్ హావ్ బికమ్ లైక్ స్టోన్స్.
3: శిలా హృదయులవుతున్నారే కాని కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ హృదయులు కావటం లేదు.
2: We are becoming stone-hearted rather than hearted people with love-filled hearts.
3: కనుక ప్రేమ హృదయులు కావడానికి ప్రయత్నించాలి.
2: Try to become people with love-filled hearts.
3: ప్రేమ చేతనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములు ఆచరిస్తాడు.
2: Only when he has love in his heart, he would be able to undertake sacred tasks.
3: ఈ ప్రేమయే లేకుండా జీవితమే లేదు.
2: If there is no love in you, you have no life at all.
3: కానీ మున్ముందు దీని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విచారణ కూడా చేయటం లేదు.
2: యూఆర్ నాట్ ఆల్సో ట్రైంగ్ టు నో వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్.
3: తాత్కాలిక జీవితమునకు మాత్రమే తబ్బిబ్బైపోతున్నారు.
2: ఓన్లీ ఫార్ ద ప్రజెంట్ థింగ్స్ యూఆర్ ఓవర్ జాయిడ్.
3: కానీ ఎన్ని బలములు ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ స్ట్రెంగ్,
3: ఎన్ని సంపదలు ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ పవర్స్ యు హావ్,
3: ఎంత విజ్ఞాన ప్రజ్ఞానుడైనప్పటికీ,
2: వాట్ ఎవర్ నాలెడ్జ్,
3: ఎంతటి శాస్త్రజ్ఞుడుగా ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ గ్రేట్ స్కాలర్షిప్,
3: దైవ బలమే లేకుండినా సర్వము కూడా దుర్బలములే.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ, ఆల్ ద అదర్స్ ఆర్ అబ్సల్యూట్లీ వీక్.
1: భుజ బలము మరియు బుద్ధి బలమును దైవ బలము లేక దీనుడగును. కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకుడిట్టి మంచి మాట.
3: వాట్
1: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే
3: కర్ణునికి ఉండినటువంటి బలము, కర్ణునికి ఉండినటువంటి శక్తి, ధీశక్తి, అనేక రకములైనటువంటి యొక్క విద్యాశక్తులు ఉండినప్పటికీ దైవ బలము లేకపోవటం చేత కర్ణుడు ఏగతి బట్టి.
2: వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ పవర్ ఆఫ్ వెల్త్ యు మే హ్యావ్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ యూజ్లెస్. వాట్ హ్యాపెన్ టు కర్ణ?
3: ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన హృదయంలోకి చేర్చుకోవాలి.
2: Fill your hearts with these sacred thoughts.
3: దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి.
2: We should reflect and remember the great thoughts which are given to us.
3: యాగాది కృతములంతయును ఆచరించటము జీవిత నిమిత్తము.
2: All these yagnas, yagas and sacrifices are performed.
3: మన జీవితమే ఒక యజ్ఞము.
2: For the sake of our life.
3: మానవునికి 116 సంవత్సరములు ఆయుహు.
2: Man is supposed to live 160 years.
3: కానీ మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంటుంది, అనగా ప్రాతకాలంగా ఉంటుంది.
2: The first 24 years of life is spent in play.
3: తదుపరి 40 సంవత్సరాలంతా కూడా మాధ్యాహ్న కాలంగా ఉంటుంది.
2: The next 40 years of maybe
3: అనగా అది శిక్షణమై
2: ఇట్ ఈస్ వెరీ సివియర్
3: ఇంద్రియ ప్రోద్ధనము చేత
2: ప్రోక్డ్ బై ది
3: విషయావాసనలో మునిగి
2: ఫిల్లింగ్ హిమ్సెల్ఫ్ విత్ సెన్స్
3: వివేక విజ్ఞానములు మరచి
2: ఫర్గెటింగ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్
3: కన్నులు తెరవక
2: క్లోజింగ్ వన్స్ ఐస్
3: భుజబలం ఉన్నదని
2: థింకింగ్ ఆఫ్
3: ఎర్రవేగటము
2: గెటింగ్ ఓవర్ జాయ్
3: 40 సంవత్సరములుగా జరుగుతాయి.
2: ఫర్ 40 ఇయర్స్ మ్యాన్ స్పెండ్స్ హిస్ లైఫ్ లైక్
3: తదుపరి 48 సంవత్సరములు
2: నెక్స్ట్ 48 ఇయర్స్
3: ఖాయం సమయంగా మారిపోతుంది.
2: దట్ బికమ్స్ ద ట్విలైట్ పీరియడ్
3: అనగా వృద్ధాప్యము ప్రారంభించినప్పుడు
2: ఓల్డ్ ఏజ్ కమెన్సెస్
3: ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకుని
2: హీ కంట్రోల్స్ ఆల్ దోస్ థాట్స్
3: దారాపుత్రాదుల యొక్క అభివృద్ధి నిమిత్తమై
2: ఫర్ ద
3: పరితపిస్తూ ఉంటాడు.
2: హీ స్టార్ట్స్ వరీయింగ్ హిమ్సెల్ఫ్ అబౌట్ ది ఫ్యామిలీ అండ్ ది చిల్డ్రన్
3: దేహములో కండబలం ఉండేంత వరకును కళ్ళులో కొవ్వు బలము లేకుండా పోదు.
2: యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ద ఫిజికల్ పవర్ he will have pride and ego and arrogance.
3: కనుక దేహబలమును చూచి మనం మిర్చిపోరాదు.
2: One should not be overjoyed by merely physical.
3: ఈ దేహం అనేటువంటిది కేవలము ఐసుగడ్డ వంటిది. క్షణమునకును దీని ఆయుష్ ప్రమాణం తరిగిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది.
2: ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ మెల్ట్స్ అవే లైక్ స్టోన్ ఆఫ్ ఐస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
3: ఇంకా ధనబలము చూస్తామా అంటే అది ధనబలం మరింత అనిత్యము.
2: సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ ది పవర్ ఆఫ్ వెల్త్.
3: ధనము ఉండినంత వరకు తాను అనేక రకమైనటువంటి యొక్క పాత్రను పడవచ్చును.
2: యాజ్ లాంగ్ యాజ్ హీ కమాండ్స్ వెల్త్ హీ మే బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్.
3: ధనము తరిగిపోగానే అతని ముఖం చూచేటువంటి వారు ఎవరు కూడా ఉండరు.
2: ద మోమెంట్ హీ లూజెస్ వెల్త్ దెర్ విల్ బి నన్ హూడ్ ఈవెన్ లుక్ అట్ హిస్ ఫేస్.
3: అతి అంధకారము కమ్ముకుంటుంది.
2: హీ విల్ బి ఫిల్డ్ విత్ బ్లైండ్నెస్ అండ్ డార్క్నెస్.
3: ఇది కేవలం మంచు వంటి ఒక మించు వంటిది.
2: దిస్ ఈస్ లైక్ ఎ ఫ్లాష్ అండ్
3: మించిన తక్షణమే గొప్ప ప్రకాశం వస్తుంది.
2: వెన్ దెర్ ఇస్
3: లైట్నింగ్ వెను వెంటనే అంధకారము క్రమ్ముకుంటుంది.
2: ద మోమెంట్ దట్ దెర్ ఇస్ లైట్నింగ్ దెర్ ఇస్ ఎఫల్జెన్స్.
3: కనుక ఈ ధనమును గురించి మనం యోచించి దీనిని ఆశ్రయించి దీనితో ఆనందాన్ని పంచుటకు ఏమాత్రం కూడా ఆధారం లేదు.
2: దేర్ ఫోర్ వు షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దిస్ ఫిజికల్ పవర్ అండ్ పవర్ ఆఫ్ వెల్త్.
3: కనుక నీ గుణబలమును చూచి నీవు జీవించడానికి ప్రయత్నించు.
2: Make efforts to live a life full of good qualities.
3: బాల్యమునందు నుంచి
2: right from your childhood
3: జీవితాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
2: Enter your life into a sacred way.
3: ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై హరిశ్చంద్రుడు ఎన్ని విధములైనటువంటి కష్టములకు గురి అయ్యాడు.
2: ఫర్ ద సేక్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ గ్రేట్ అండ్ గుడ్ టు వాట్ ఎక్స్టెంట్ హరిశ్చంద్ర మేడ్ సాక్రిఫైసెస్ అండ్ సబ్జెక్టెడ్
3: పతిని అనుసరించే నిమిత్తమై ఆ చంద్రమతి ఎన్ని విధమైనటువంటి సహనములు పొందినది.
2: టు ఫాలో ద హస్బెండ్ అండ్ ద పాత్ లైట్ డౌన్ మై హస్బెండ్
3: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించి ఆ యొక్క లోహితాసుడు ఎంత వినయాన్ని ప్రకటితం గావించాడు.
2: లోహిత ఆల్సో లోహితాస్ ఆల్సో ఫాలో ఇన్ ఆర్డర్ టు ఒబే ది పేరెంట్స్ వాట్ అమౌంట్
3: కనుక హరిశ్చంద్రుని వంటి సత్యమును
2: దట్ ఈస్ దేర్ ఫోర్ యువర్
3: చంద్రమతి వంటి సహనమును
2: పేషెన్స్ ఆఫ్ చంద్రమతి
3: లోహితాసుని వంటి యొక్క ఒక విధమైనటువంటి శాంతిని
2: పీస్ విచ్
3: వినయాన్ని ఈనాటి ప్రతి పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలి.
2: ఎవ్రీ స్మాల్ చైల్డ్ హ్యాస్ టు టీచ్ టు దర్ పేరెంట్స్.
3: ఈ లేత హృదయం నుండియే ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరియైనటువంటి యొక్క మృదుమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు నుండి వారు అనేక విధములైనటువంటి సుఖ సంతోషములు అనుభవించగలరు.
2: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్ ఇన్ ఫ్యూచర్ దే వుడ్ బి హ్యావింగ్ ఏ హ్యాపీ లైఫ్.
3: మానవత్వములో జగత్తులందు ఉండేటువంటి యొక్క పదార్థముల కంటే దానికి అతీతమైనటువంటి యొక్క శక్తి చాలా అత్యవసరము.
2: దేర్ ఈజ్ ద గ్రేట్ నీడ్ టు హ్యావ్ ఎ ట్రాన్సెండెంట్ పవర్ మానిఫెస్టెడ్ ఇన్ హ్యూమన్ బాడీ మచ్ మోర్ దాన్ ద ఫిజికల్ పవర్స్.
3: కనుకనే ఈ యొక్క పదార్థ శక్తి కంటే పవిత్రమైనటువంటి యొక్క దివ్యశక్తి చాలా ఉత్తమమైనటువంటిదని కూడా మేము నిరూపిస్తూ వచ్చింది వేదం.
2: వేద హ్యాస్ ప్రూవ్డ్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్ పవర్ అండ్ స్ట్రెంగ్, ఇట్ ఈస్ ది డివైన్ పవర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
3: అలాంటి దివ్యత్వమైనటువంటి శక్తిని కొంతవరకునైనా మనము అనుభవించడానికి పరులకు అందించడానికి తగినటువంటి యొక్క శ్రమను పడాలి.
2: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ సచ్ డివైన్ పవర్ అవర్ సెల్స్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ ద సేమ్ టు ఏ ఫ్యూ అదర్స్.
3: దివ్యాత్మ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
3: మనలో కొంతమైన కూడా పరివర్తన రాకుండా పోయినా మన జీవితమును, మన కాలమును, మన కాయమును, కర్తవ్యాన్ని కూడాను కేవలం దుర్వినియోగం చేసిన వారమవుతాం.
2: If there is no, not even a small change and transformation in us, we would have wasted our time, our life.
3: Ani enta kaalam nundi yokudunu prashanthi nilayam ostunnaru.
2: You have been coming to prashanthi nilayam for a long period of
3: aneka mandi 40 samvatsaram 45 samvatsaram anta kudalu swami yokka bodhanalu vintune ostunnaru.
2: There are people here who have been listening to swami's teachings for
3: gaani dinadinamunaku vaari yokka korikalu మితిమీరిపోతున్నవి కానీ త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం పనులు అణుమాత్రమైన కూడా ప్రారంభం కావటం లేదు.
2: బట్ డే ఆఫ్టర్ డే దేర్ డిజైర్స్ ఆర్ గ్రోయింగ్, దే ఆర్ నాట్ అట్ ఆల్ డిక్లైనింగ్, దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హ్యావ్ సాక్రిఫైస్ అండ్ రినౌన్సియేషన్ ఈవెన్ టు ఎ స్మాల్ డిగ్రీ.
3: కొంత మాత్రమైన ఆశలను అదుపులో పెంచుకోరాదా?
2: టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ షుడ్ యూ నాట్ కంట్రోల్ యువర్
3: ఉన్నది ఆశ్రమంలో చింతించడమంతా సంసారములు.
2: యు ఆర్ లివింగ్ ఇన్ ఆశ్రమ్ బట్ inside you are living in a family life in your own heart.
3: Sari ainatundi sadhana kaaneradu.
2: This cannot be a good sadhana.
3: Enta kaalamainappudiki deham vadalaka tappadu.
2: One day or the other you have to give up your body.
3: Danakalaka vastu anadalu maraka tappadu.
2: You have to just give up all your possessions and wealth and
3: avi manalanu vadalaka po munupe manamu vaatini vadaladaniki prayatnam chesinatundi vaade dheerudu.
2: That person is a great hero. Who is prepared to give them up before
3: any kudunu manam vadalina tarvata mana vicharamto mana dehanni vadali prayojanam emti?
2: When all those properties and the physical body gives up, what is the use of our
3: tyagam anaga emti? Pavitramainatunti yokka phalamunu tyagam cheyatame nijamainatunti tyagamu.
2: What do you mean by tyaga or sacrifice? It is sacrificing.
3: Kullipoyinatunti phalamunu evaraina tyagam anki cheppadaniki veelavutunda?
2: Sacrificing good and tasty stuffs. It is not those things which are rotten.
3: Kaluka shariramlo balam undinappude,
2: only when you are having
3: mano sarangi vikshinchinappude,
2: only when your mind is strong,
3: buddhi prakatinchinappude,
2: only when your intellect is
3: kaalam manapaina kalakuttimulu salpakamulupe,
2: only before it is when it is too late,
3: kaalani yokka shapamu anaga paashamu mana pillalapaina kadalaka munupe,
2: before the god of death makes his call on us,
3: manam ati jagratana vahinchi
2: we have to exercise great care and
3: cheyavalsinatundi yokka satkaryamullo manam palgonali.
2: We have to undertake activities which are sacred and which must be performed.
3: Adiye janaseva,
2: that is
3: adiye samaja seva,
2: that is this service to the society.
3: Attu kaakunda kevalam ahankaramto virraviginanta maatramuna idi jeevitham saarthakam kaadu.
2: On the other hand, if you only arrogate yourself as if you are doing great things, it is no use.
3: Ravanudu dehariitiga maha balavantudu.
2: Physically speaking, Ravana was a great
3: కుబేరును కూడా సాధించి అందుకున్నటువంటి మహాధనవంతుడు.
2: హీ హడ్ ఈవెన్ కాంకర్డ్ కుబేరా అండ్ గాట్ వెల్త్.
3: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానములు చేత కానీ మరి ఒక విధమైనటువంటి గోకర్ణ శ్రీకర్ణములు అనేటువంటి ఒక విద్యల చేత గాని ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు.
2: హీ వాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అకాంప్లిష్డ్ పర్సన్, వెదర్ ఇట్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్.
3: వీటన్నిటినీ చూచి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్న కానక ప్రవర్తింపజేసింది.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ఇస్ అకాంప్లిష్మెంట్ ద ఈగో డెవలప్డ్ ఇన్ హిమ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
3: ఇతను ఈశ్వరుని పరమభక్తుడు.
2: హీ వాజ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ ఈశ్వర్.
3: ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: బట్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్?
3: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ స్ట్రెంగ్త్?
3: ఎంత బలం ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ పవర్?
3: కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవటం చేతని ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడాను భస్మం గావించుకున్నాడు.
2: బట్ ఇన్ హిస్ కాండక్ట్ అండ్ బిహేవియర్ హీ వాజ్ నాట్ టేకింగ్ ది రైట్ పాత్ అండ్ దేర్ ఫోర్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్నింగ్ డౌన్ ఆఫ్ లంక.
3: ఎంతటి వైజ్ఞానికుడైనప్పటికీ చంద్రమండలంలో కాలు పెట్టినప్పటికీ కాలు దారితే ముక్కలు ముక్కలైపోతాడు, భూమి వచ్చి చేరిపోతాడు.
2: Whatever accomplishments one might have done as a scientist, even if he goes to, if he can go to moon itself, but if he slips, he will come to
3: anaga ee ahankaram aneetundi manavullo praveshiste entati heena sthitikaina kudanu entati sanyasineenu entati goppa vidyavantudainappatikini entati vaadainappatikini vaani adhogati paalu chestundi.
2: The moment ego enters a man,
4: whether he is a great sannyasin, a great scholar, or a wealthy man, or a
3: vesham vesukunnanta matram sannyasi kaadu.
4: By merely putting on the dress, one cannot become a sannyasin.
3: Aa vidhamga sannyasitvanni manam visheshinchinattaite ravanudu kudanu mosapu sannyasam vesukoni sitanu apahrinchadu.
4: If we really believe that the dress is a sign of true sannyasin, ravana wore the dress once and he could also be called a
3: sannyasin. Arjuna kudanu taraku avarinchinatvanti yuddhamunu maarukune nimittame prahlada gaddu oka vidhamaina premela daggariki sannyasi veshamto vellaadu.
4: Even Arjuna, in the garb and robes of sannyasin, in order to give up the war, he wore those clothes.
3: Kevalamu dehamto kaadu sannyasamu.
4: It is not, one should not become sannyasin only
3: dehamto kaadu sannyasamu.
4: Not by dress either.
3: Gunamuto sannyasi kaavali.
4: One should become a sannyasin by the qualities and attributes.
3: Ilanti vishayam lopala manam ee naadu anekatvanga kudanu chaala కొన్ని రకమైనటువంటి బలహీనతలకు గురి అవుతున్నాము.
4: టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ వీఆర్ సబ్జెక్ట్ టు ట్రెమెండస్ వీక్నెస్.
3: చెప్పునది వేరు, చేయనుది మరికొన్ని.
4: వీ టెల్ సంథింగ్ అండ్ వీ డూ సంథింగ్ డిఫరెంట్.
3: ఇది మానవత్వంలో ఉన్నటువంటి గొప్ప అవివేకం.
4: దిస్ ఈస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఇగ్నోరెన్స్ ఇన్ ప్రివేలింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
3: అయితే ఈనాడు ప్రతి మానవుని ఎందుకు అంతో ఇంతో అహంకారం ప్రవేశించి,
4: today in every human being ego has asserted itself in some degree or the other.
3: Tarattanu maripinchi
4: it is making everyone forget oneself.
3: Jagatlo magnam aipothunnadu.
4: He is getting lost in the world.
3: Mundu emi jarugunu aneetvanti vishayanni kuda nu yochinchukolekapothunnadu.
4: He is forgetting what is going to happen in him, to him in future.
3: Vittalo pettina takshame chettai balamu andinchadu.
4: The moment you sow a seed, it is not going to become a tree.
3: Ee chesinatvanti okka doshamulaku, చెప్పినటువంటి అసత్యములకు, ఈ అన్యాయములకు క్రమక్రమేణా ఇది వృక్షముగా మారి కొంతకాలములకైనా ఇది దీని ఫలితములు అందిస్తుంటాయి.
4: ఫర్ ఆల్ ద ఫాల్ట్స్ అండ్ సిన్స్ దట్ యువర్ కమిటెడ్ అండ్ ఆల్ ద లైస్ దట్ యువర్ టోల్డ్, యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ వన్ డే ఆర్ ది అదర్.
3: కనుకనే సద్భావమును పెంచుకొని,
4: డెవలప్ గుడ్ క్వాలిటీస్,
3: సత్ప్రవర్తనలో మునిగి,
4: ఎంటర్ ఇన్ టు గుడ్
3: సదాచారంలో జీవించి,
4: లివ్ ఇన్ గుడ్
3: రక్షణ అభివృద్ధిపరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
4: టేక్ ఎ వౌ to live a life which is sacred.
3: Eeru saptaham samaptamu.
4: Today is the end of
3: samaptam anaga brahma praptam aneetvanti de manam gurtinchali.
4: Samapti refers to reaching brahma.
3: Brahma prapti anaga sarvatvanni ekatvanga gurtinchadame brahma prapti.
4: Brahma prapti refers to recognizing multiplicity as this
3: sarvulu yendu undinatvanti oka sarveshra tattvanni manam visheshinchadame oka brahmatvamu.
4: Firmly believing the sarveshra tattva which is all pervading and found everywhere.
3: Kanukane ee naadu manalo undinatvanti durgunalu, duralochanalu, dushchintanalu, durbhavamulu oka vidhamaina ఈ అగ్ని అనేటువంటి దైవత్వము లోపల ఆవృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి.
4: టుడే యూ షుడ్ స్టార్ట్ అట్లీస్ట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ యాజ్ ఆఫరింగ్స్ ఇన్ టు ఫైర్ ఆల్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ స్టార్ట్ డెవలపింగ్ గుడ్ థాట్స్, గుడ్ క్వాలిటీ.
3: జీవితం అనేటువంటిది ఎండనీడలతో కూడినటువంటిది. సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖముండదు.
4: దెర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ సారో.
3: ఎక్కడ ఎండ ఉండునో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటుంది.
4: వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ కెన్ బి
3: షేడ్. నీడలు అనేకము, ఎండ ఒక్కటే.
4: బట్ దెర్ ఇస్ లైట్ ఇస్ వన్, షేడ్స్ మే బి డిఫరెంట్.
3: ఏ విధముగా?
4: హౌ?
3: ఒక చెట్టు పైన సూర్యరశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాయి, కానీ ఎండ ఒక్కటే.
4: When the rays of the sun fall upon a tree,
3: అనగా ఉపాధి భ్రాంతి చేత అనేక విధములైనటువంటి యొక్క వ్యామోహములు గురి అయిపోయి అందులో కొంత అజ్ఞానం ప్రారంభించవచ్చు.
4: అన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ వీ సీ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
3: కానీ ఆత్మ ప్రకాశం ఒక్కటే.
4: బట్ ది లైట్ ఆఫ్ ఆత్మ,
3: నిజంగా విజ్ఞానం పెరిగిపోయిందని మనం విర్రవీగుతున్నాము.
4: వీఆర్ థింకింగ్ దాట్ సైన్స్ హెస్ మేడ్
3: నిజంగా విజ్ఞానమే పెరిగి ఉంటే అజ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు.
4: Truly speaking, if wisdom has grown, there should not be ignorance.
3: ఈ విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుంటారు ఈనాడు.
4: అలాంగ్ విత్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఆల్సో ఇస్ గ్రోయింగ్.
3: ఇది సరైనటువంటి విజ్ఞానం కాదు.
4: దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్.
3: లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకుకుంటారా?
4: If you put on the torch light, can there be darkness there?
3: కాబట్టి టార్చ్ వేసినా చీకటిగా ఉందంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట.
4: If you operating the torch, you get darkness.
3: బల్బు లేదన్నమాట.
4: There is neither bulb
3: nor bulbu cells. Rendu undinte ee vidhamainatvanti cheekadu raavadaniki avakasam ledhu.
4: If there is bulb and cells in the torch, then there would
3: be light. Vijnanam kevalam swarthamu saprayojanamuto abhivruddhi gaunchutunnade kaani vishalamainatvanti hrudayamto pavitramaina bhavamto jagat kalyanamto jarigetvanti yokka abhivruddhi kaaneradu.
4: all the growth of knowledge and science today is only used for selfishness. Therefore, it has not been able to remove ignorance.
3: ఈ దేశం వారు ఆ దేశాన్ని భస్మం చేయాలని, ఆ దేశం వారు ఈ దేశాన్ని భస్మం చేయాలని, ఇవి సద్భావముల.
4: One country is trying to destroy another.
3: ఇలా సైన్స్ చేసేటువంటి అభివృద్ధి.
4: Is it that is what science has to
3: achieve? ఇది సైన్స్ లో ఉన్నటువంటి విజ్ఞానము.
4: Is it the knowledge which science has?
3: ఇది పరిపూర్ణ అజ్ఞానమే.
4: This is complete ignorance.
3: కానీ కీడు కీటకమైన చేస్తుంది. కీడు కీటకమైన చేస్తుంది.
4: A worm also can harm.
3: మేలు మహేశుడైనా చేయటం కష్టమవుతుంది.
4: బట్ టు డూ గుడ్
3: కనుక చెడ్డ చేయటం కాదు గొప్పతనము, మంచి చేయటం మంచితనము.
4: హార్మింగ్ కెన్ బి డన్ బై ఎనీ పర్సన్ బట్ గుడ్ కెనాట్ బి డన్ బై ఎవ్రీ పర్సన్.
3: మనసునందు మంచి,
4: ఇన్ యువర్ మైండ్,
3: మాటలందున మంచి,
4: ఇన్ యువర్ వర్డ్ ఆల్సో,
3: నడతలందున మంచి,
4: ఇన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
3: సాయి ఎట్టు మెచ్చి సంతోషం మీకిచ్చు.
4: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ గుడ్ ఇన్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ హౌ కెన్ సాయి బి హ్యాపీ అండ్ గివ్ యూ ఆల్ జాయ్?
3: మంచి నడతలు లేవు.
4: You do not have good
3: mind. మంచి పలుకులు లేవు.
4: You do not use good words.
3: మంచి మనసులు లేవు.
4: You do not have any good mind.
3: భగవంతుడు మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్ట వచ్చి వరాలు ఇస్తాడు?
4: If God should be so pleased with you and give you all boons, how can he give you?
3: ఇది కేవలం పూర్ణ అజ్ఞానము.
4: This is complete ignorance.
3: భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి పరచుకోవాలి.
4: If you want to get boons from God, you must develop a good mind.
3: మంచి పలుకులు మనం ఉచ్చరించాలి.
4: Always speak sweetly.
3: మంచి నడతలో ప్రవేశించాలి.
4: You will enter into good conduct.
3: ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటిది అక్కడ ఉట్టి పడుతుంది.
4: When you unite all these things and combine these, then God appears.
3: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. అట్టి మాత్రమైనటువంటి ఒక స్థితిని పొందుతాం.
4: Only when there is unity of word, mind and deed, you will have
3: manas anyatma vachas anyat karman anyat duratmanam.
4: If your thinking is something, word is different and action is different, then you are a duratmani.
3: Ee naadu
4: wicked one.
3: Alanti paristhiti endi aneka vidhamuluga manavulu కొన్ని బాధలకు గురి అవుతున్నారు.
4: టుడే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్.
3: అయితే మంచి వారు కూడా ఈ జగత్తులో లేకపోలేదు.
4: దేర్ ఆర్ క్వైట్ ఆఫ్ యూ గుడ్ పీపుల్ ఆల్సో
3: ఉన్నారు.
4: దేర్ ఆర్
3: అయినప్పటికీ వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
4: బట్ అదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు రికగ్నైజ్ సచ్ గుడ్.
3: మంచి వారే ఈ జగత్తునందు లేకుండా ఈ జగత్తు ఈ విధంగా కూడా ప్రకాశించేటువంటిది కాదు.
4: If there are no good people in the world would not have
3: jagati yandu punya purushulu lekunna jagamunattu velugu pagulugaanu.
4: How would there have been day and light in the world?
3: Nijamuga jantuna narajanma dullabamu manava janmam etti pashuvula kante heenanga pravartistunnarante veellu manavulani ee vidhanga cheppadaniki veelavutundi.
4: It is difficult and rare to get human life. If human beings are behaving worse than anyone,
3: nirantaramu dhaneshana dhareshana putreshana.
4: All the three times aspiring for money, aspiring for wealth, and aspiring
3: daiveshana anetundi ekkada kanipinchadam ledu.
4: Aspiring to perform dharmic
3: activities, part time devotion appudappudu vignapakam ostayi ooruga nanchukunnattuga nanchukuntaru.
4: This is only remembered occasionally and very rarely. Like
3: yadbhavam tadbhavati nivettido attide phalatam.
4: As you think you become. As you do, the fruits will depend upon your action.
3: Enta maatramuna evaru talachinam anta maatrame neevu annamacharya cheppadu.
4: Annamacharya
3: okkokkaru enta maatram talustaro anta maatrame vastundi.
4: Annamacharya has declared God appears to them depending upon
3: samudramulo kavalsinanta jalam untundali.
4: There is plenty of water in ocean.
3: Evaravaru enta patram teesukoni potaro anta patrake dani neeru teesukoni
4: raadu. The water which you can bring depends upon the vessel.
3: Samudramulo dandiga jalam unnadi kadani chinna patram teesukoni poi ekku jalam kavalante adi sadhyamavutunda?
4: If you carry a small vessel and say that there is plenty of water in ocean, I should have more. Can you get more water?
3: Prati prapattulanta kudano aasthitike untunnayi.
4: Today's devotion and prapatti are like that.
3: Mundu oka veshamu venaka maroka veshamu.
4: Before there is one type.
3: Mundu oka nadata venaka maroka nadata.
4: There is a difference in your
3: jagatane mosam chesinattiga pravartistunnaru.
4: You are trying to deceive the world.
3: Idi sari ainaatunti oka bhavam kaadu.
4: This is not correct.
3: ఇలాంటి ప్రవర్తనలు చూచియే నాస్తికులు అధికమైపోతున్నారు.
4: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
3: ఈ నాస్తికత్వానికి ఆస్తికులే కారణం.
4: It is only the people who believe who are responsible.
3: చెప్పినట్టు చేయకపోవటమే దీనికి మూల కారణము.
4: The most important reason is
3: భక్తి ప్రపత్తులు ఏ విధంగా ప్రకటిస్తున్నారో దానికి తగినటువంటి నడతలు లేకపోవటమే మూల కారణము.
4: యువర్ కాండక్ట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ది డివోషన్ విచ్ యు ప్రొక్లెయిమ్ అండ్ విచ్ టు హ్యావ్.
3: కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములు సదాచారములు సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
4: ఫ్రమ్ టుడే అట్ లీస్ట్ యూ హావ్ టు ఆఫర్ ఆల్ యువర్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఇన్ టు హోమ యాజ్ అన్ ఆఫరింగ్ అండ్ టుడే ఆన్వర్డ్స్ అట్ లీస్ట్ యూ షుడ్ లివ్ ఎ గుడ్ లైఫ్ బేస్డ్ అపాన్ గుడ్ థింకింగ్ గుడ్ కాండక్ట్ గుడ్ బిహేవియర్.
3: బాగా విన్నాము అనేటువంటిది కాదు నాకు జవాబు కావాల్సింది.
4: ఐ డోంట్ వాంట్ యువర్ రిప్లై ఫ్రమ్ యూ దట్
3: చాలా బాగా ఉన్నాయి అనేటువంటిది కాదు నేను కోరే జవాబు.
4: ఐ డోంట్ వాంట్ యువర్ అప్రిసియేషన్ ఆఫ్ ది డివైన్ డిస్కోర్స్.
3: బాగా మారినాము అనేటువంటిది కావాలి జవాబు.
4: యూ విల్ బి ఏబుల్ టు సే దట్ వీ హావ్ ట్రాన్స్ఫార్మ్డ్ అవర్ సెల్వ్స్ ఇంటు గుడ్ బీయింగ్.
3: మార్పు రావాలి.
4: Such change must come over you.
3: అప్పుడే భక్తికి సరైన గుర్తు.
4: దాట్ ఈస్ ది కరెక్ట్ సైన్ ఆఫ్ గాడ్.
3: వర్షం కురిచిందని చెప్పుతూ కుంభవర్షం కూర్చుందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తేమిటి?
4: యు సే దేర్ ఈస్ ఏ వెరీ హెవీ రెయిన్ అండ్ ది అర్త్ ఈస్ నాట్ వెట్. హౌ కెన్ యూ సే దట్?
3: మేము గొప్ప భక్తులు అని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైన ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తేమిటి?
4: యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గ్రేట్ డివోటీస్ దెర్ మస్ట్ బి ఇట్ మస్ట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్ అదర్వైజ్ వాట్ ఈస్ ది యూజ్?
3: ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు.
4: అదర్వైజ్ ఇట్ ఈస్ నో ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్.
3: చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి.
4: కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ టాక్.
1: మంచి మాట వినరు మనసించి చెప్పిన చెడ్డ మాటలట్ట చెవికి చేతు.
4: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ టాక్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు బట్ వెన్ సమ్ బ్యాడ్
1: వారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలుండి ఏమి ఫలము. ఇట్టివారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలున్న ఏమి ఫలము.
4: కెన్ సచ్ పీపుల్ ఎవర్ అండర్స్టాండ్ ద ట్రూత్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఐదర్
3: మంచి మాటలు చెప్తే ఒక చెవులో దూరి మరొక చెవులో వెళ్ళిపోతాయి.
4: వెన్ గుడ్ వర్డ్స్ ఆర్ టోల్డ్ యూ లిసన్ ఇన్ వన్ ఇయర్
3: చెడ్డ మాటలు అంటే రెండు చెవులు ఐక్యంగా వచ్చి వింటాయి ఇంకా ఇట్లా పెట్టుకుని వింటారు.
4: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్ వర్డ్స్ బోత్ ఐ హావ్ కమ్ టుగెదర్ అండ్ గెట్ యునైటెడ్ టు హియర్ సచ్ బ్యాడ్ వర్డ్స్.
3: ఇది ఆ మానవుని యొక్క ప్రవర్తన.
4: కెన్ దిస్ బి కాల్డ్ హ్యూమన్ కాండక్ట్ అట్ ఆల్?
3: ఇది కాదు.
4: దిస్ ఇస్
3: మంచిని వినాలి.
4: యూ షుడ్ హియర్ ఆల్వేస్ గుడ్ థింగ్స్.
3: అందుకోసమే దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
4: దే హియర్ ఈజ్ ఎ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
3: పూర్వము ఇన్ శనవోపాసన చేసేటువంటి వారకు రాక్షసులు అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు.
4: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది డెమన్స్ యూస్ టు గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఉపాసన.
3: నోటితో ఓంకారమును ఉచ్చరించిన చచ్చడమే, అందులో ఒక దుర్గంధం వచ్చేటట్టుగా ఈ రాక్షసులు అనేక విధములైన చెడుపులు చేస్తూ వచ్చారు.
4: ద మూమెంట్ దిస్ ఓంకార ఈజ్ అట్టర్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ మౌత్ ది డెమన్స్ యూస్ టు సీ దట్ బ్యాడ్ ఓడర్ ఎమనేట్స్ ఫ్రమ్ దర్ మౌత్స్.
3: కనుక నోటితో ఉచ్చారణ చేయటం మానివేశారు ఈ ఋషులు.
4: దీస్ రిషీస్ గేవ్ అప్ రిసైటింగ్ బై వర్డ్ ఆఫ్ మౌత్.
3: చెవులతో ఈ యొక్క పవిత్రమైన యొక్క శబ్దము శ్రవణం చేయడానికి ప్రయత్నించారు.
4: దే వాంటెడ్ టు హియర్ ది సేమ్ సౌండ్ త్రూ దర్ ఇయర్స్.
3: ఈ చెవులు ఎందుకు దుశ్శబ్దములను అభివృద్ధి కలుచుకుంటూ కావించుకుంటూ వచ్చారు రాక్షసులు.
4: డెమన్స్ బిగాన్ డెవలపింగ్ బ్యాడ్ సౌండ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ ది
3: నాసికలో ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము లోపల ఓంకారమును ప్రణవాన్ని సాధన చేస్తూ వచ్చారు.
4: దే బిగాన్ ప్రాక్టీసింగ్ దిస్ ప్రణవ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్.
3: మరింత దుర్గంధం అధికంగా గావించుతూ వచ్చారు రాక్షసులు.
4: డెమన్స్ ఆల్సో ట్రై టు స్పాయిల్ దాట్.
3: ఇది సరి అనేది కాదని విశ్వసించారు దేవతలు.
4: గాడ్స్ టోల్డ్ దెమ్సెల్వ్స్ దట్ దిస్ ఈజ్ నాట్ రైట్.
3: ఈ యొక్క ప్రణవాన్ని ప్రాణములో పెట్టుకుని పోషిస్తూ వచ్చారు ఉచ్చరిస్తూ వచ్చారు.
4: దే బిగాన్ ఫాస్టరింగ్ దిస్ ప్రణవ కీపింగ్ ఇట్ ఇన్ దర్ లైఫ్ బ్రెత్.
3: కానీ రాక్షసులు అంగముల వరకు ప్రవేశించవచ్చునే కాని ప్రాణం వరకు ప్రవేశించేటువంటి అధికారం లేదు.
4: డెమన్స్ హ్యావ్ ది పవర్ టు గో అప్ టు ద లిమ్స్ ఆఫ్ ద బాడీ దే కెనాట్ గో అప్ టు ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
3: అప్పుడు దీనికి వీరు ఏ విధమైనటువంటి యొక్క బాధలను కూడా కలిగించలేకపోయారు రాక్షసులు.
4: దెన్ డెమన్స్ ఫెయిల్డ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ టు కాజ్ ఎనీ హార్మ్ అండ్ డిస్టర్బెన్స్.
3: ఆనాట నుండి ఋషులు దేవతలంతా కూడాను ఈ ప్రణవాన్ని ప్రాణముతో సమానంగా ప్రాణములో పెట్టుకుని సాధనలు సలుపుతూ వచ్చారు. అదే ప్రణవోపాసన.
4: ది గాడ్స్ అండ్ ది రిషీస్ ఆఫ్ దోస్ డేస్ ఫాస్టర్ దిస్ ప్రణవ ఇన్ దర్ ప్రాణ ఇన్ దర్ లైఫ్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఈస్ ది ప్రణవోపాసన.
3: ఈ ప్రణవోపాసన ఎందు దేవతలకు కేవలం రాక్షసుల నుండి వారి తప్పించుకునే నిమిత్తమే ప్రాణం నందు పెట్టుకుని పోషించారు.
4: గాడ్స్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్
3: ఈ ప్రణవమే దైవము.
4: This Pranava is God. This Pranava is Brahma.
3: I am Atma Brahma. ఈ ఆత్మనే బ్రహ్మ.
4: I am Atma Brahma.
3: This is Pranamo, Atma, Brahma, Muru, Wakate, and 820 Bhavato, Bhagavantinimano, Pranamano Petuniman Pujin Chali, Pranamano Petuni Premin Chali, Pranakamananga Premin Chali. This is Sariya in a Bhakti.
4: We should recognize the truth that Om, Atma, and Brahma are one and the same. And we should keep this in our prana, in our life itself, and foster it and develop it.
3: Sai Ram, Maitat Matra Sai Ram, Swapala Dongaram. Yakaravundi Sai Ram.
4: Externally and physically you say Sai Ram, but internally you do not have such sacred
3: Nijamuga Sai Ram anetundi hudaya nalamunchi kudana prarambham kavali.
4: That word Sai Ram should come from the core of the heart.
3: Ivanni kudanu kevalamu jagattunu mosaginchetundi yokka pravartanalu.
4: All these acts are only meant for deceiving the world.
3: Sai samasthalu endukani mariye prantamunandu kani mariye desamunandu kani mariye bhakti pravartulu endu kani మనసు ఒక్కటిగానే ఉంటుండాలి.
4: Whether it is in శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ మైండ్ ఈజ్ వన్.
3: ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రథికుడు ఒక్కడే, ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధి గావించుకోవాలి.
4: యూ షుడ్ డెవలప్ ద ఫెయిత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చారియట్ అండ్ ద హ్యూమన్ బాడీ.
3: కార్లు ఎన్ని రకాలుగా ఉంటున్నాయి? ఫియట్ కార్లు ఉంటున్నాయి, అంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, కోడ్ కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి, ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది, దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు.
4: జస్ట్ యాజ్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అండ్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్, సో ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బాడీస్.
3: కానీ డ్రైవరు మాత్రం ఒక్కడిగానే నిలుచుకోవాలి అక్కడ.
4: బట్ ఆల్వేస్ హ్యావ్
3: కాబట్టి అన్ని కార్లు ఎందుకుడను ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు.
4: ఇన్ ఆల్ దీస్ ఫిజికల్ బాడీస్ ఇట్ మే బి కంపేర్డ్ టు కార్, దేర్ ఇస్ ఓన్లీ వన్ డ్రైవర్.
3: మన దేహమునంతా కూడా కారుగా భావించుకుని భగవంతుడు ఇందులో ఒక్కడు మాత్రమే రథికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
4: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు డెవలప్ ద ఫీలింగ్ దాట్ ఆల్ దీస్
3: అక్కడ భిన్నత్వం మనలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు.
4: There will be no diversity at that time.
3: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
4: There will be unity in our own feeling at that time.
3: అందుకోసమే ఏకోవశి సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతములు యందు.
4: దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిసైడింగ్ ఇన్ డిఫరెంట్ బాడీస్.
3: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తన యందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధనలు కూనుకోండి.
4: రికగ్నైజ్ దిస్ ట్రూత్ అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్. Try to bring about a change in your devotion and in your conduct to some extent.
3: Andarni sodabhavanato penchukondi.
4: Consider everyone as your brother.
3: Okarikokariki ye vidhamainatundi yokka abhipraya bhedam undinappudikini dani savarinchukotaniki krushi cheyali.
4: There may be some differences of opinion between one and the other. Try to adjust. And
3: mukhyanga manalo undinatundi ahankarani nirmulam gaaviste anni adjust ayipothayi, savarinchukoni povachchu.
4: If you can destroy the ego in you, adjustment becomes easy, everything becomes possible.
3: Kanaka ee naadu ajnanam ahurti chesina variga manam bhavinchali.
4: We should consider ourselves as people who have
3: ahankarani ahurti chesinatundi variga visheshinchali,
4: who have offered ego into the agni gunda.
3: Prema hrudayanni penchukovali.
4: Develop a heart full of love.
3: Ee yokka పాషాణం వల్లే ఉండేటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తజనంగా దానికి అందించాలి.
4: ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టోనీ హార్ట్ ఇంటూ ఎ సాఫ్ట్ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
3: కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాదు.
4: We should not rest satisfied by merely telling that we went to Dasara, listened to the divine discourses, and then came back. Swami
3: cheppinatundi okati rendu matalena aacharanalo petti mee jeevithanni dhanyam cheskondi.
4: Practice at least one or two things which Swami has said and sanctify your life.
0: Bhajan bina sukha shanti nahi. Hari bhajan bina sukha shanti nahi.

0: అందు వెలుగున్న చైతన్యమే ఆత్మరూపు. మణుల మధ్యను సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలుగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వీ సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్ దట్ ఈస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ వీ ఫైండ్ ద థ్రెడ్ దట్ పాసెస్ త్రూ ద ప్రెషస్ జెమ్స్ మేకింగ్ ఎ చైన్, వీ ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ pervading all over the universe in the form of awareness that shines brilliantly.
0: Mamaivamsu jeevaloke jeevabhuta sanatana andaru na amsameni bhagavad gita jagatunaku chakkani aadarshanni andistu vachindi.
1: Bhagavad gita has set an ideal to the entire world by declaring that we are all the sparks of the divine.
0: Kani ee satyanni gurtinchaka ee vishayanni viswasinchaka aneka mandi sadhukulu kodanu aneka badhalato aneka dukkhamulato aneka vicharamulato bhagavantunni prarthistuntaru.
1: This truth is not realized by the aspirants. They don't repose any confidence in it. They don't seem to believe it. And therefore, they suffer so many problems, anxieties and worries.
0: Nijamuga, mamai vamso jeeva loke jeeva bhuta sanatana ane 20 vishyanni visveshinchinatunti variki badhalu ekkada.
1: Truly speaking, if we consider ourselves as the sparks of the divine, ancient, eternal, immortal, where does this problem of suffering come in?
0: Bhagavantuniki dukkham lede.
1: There is no sadness in God.
0: Bhagavantuniki vicharam lede.
1: God never worries.
0: Alanti samayamlo aa amsame nee endunnappudu neekenduki dukkham, neekenduki vicharam?
1: Then if you are the spark of the divine, where is the chance or scope for worry or sadness?
0: Kanuka bhagavat amsame niyande undina neevu dukkinchadaniki veelledu.
1: Therefore if there is

0: డివైన్ స్పార్క్ విత్ ఇన్ యూ.
1: సర్వజీవుని యందు ఈ యొక్క అంశం ఉన్నది.
0: Yes, in all of the creatures there lies the spark of the divine.
1: కాని సత్యాన్ని గుర్తించక అసత్యమైనటువంటి ప్రకృతిని విశ్వసించి దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము బాధ కష్టము అని విచారం చేస్తున్నారు.
0: This truth is not realized. We follow by the untruth of the world that is fleeting and ephemeral, and we come down to the level of animality or bestial temperament. Therefore we suffer and cry.
1: ఈ పశుత్వము లేక చంచలత్వము తన హృదయమును ఆవరించినది, కాని నిజంగా భగవత్ యొక్క అంశము అతని హృదయంలో ఆవరించలేదు.
0: In fact, his heart is full of this animality, bestial temperament and wavering nature, not the divinity truly speaking.
1: ఇంక భగవత్ గీతను చదివి ప్రయోజనం ఏమిటి?
0: Then what's the fun of going through Bhagavad Gita?
1: భగవత్ విషయాన్ని విశ్వసించలేనటువంటి మానవుడు, దాని ఆచరణలో పెట్టలేనటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనం ఏమిటి?
0: The one who has no faith in Bhagavad Gita, the one who cannot practice in the daily life, what is the fun of reading so many sacred texts?
1: ఒకానొక సమయంలో అర్జునుడు కూడాను ఇదే విధాన్ని ప్రార్థించాడు.
0: At one time, Arjuna also prayed like this.
1: Krishna,
0: నిన్ను
1: నిరంతరము స్మరిస్తున్నాను కదా.
0: I think of you continuously, Lord.
1: నాకెందుకు ఈ సమస్యలంతా?
0: Why should I face this problem?
1: ఈ యుద్ధం అనేటువంటిది నాకెందుకు?
0: Why this battle?
1: ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకెందుకు?
0: Why family problems and anxieties?
1: నాకెందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
0: Why do you give me all these difficulties?
1: అప్పుడు కృష్ణుడు నవ్వి,
0: Krishna smiled.
1: Arjuna, నిజముగా నీవు నీ రథం పైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
0: Yes, it is true that you made me sit on your chariot.
1: కానీ బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
0: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
1: బయటది యంత్రము, లోపలది మంత్రము.
0: The external is yantra, machine. The inner one is mantra.
1: నేను మంత్ర స్వరూపుణ్ణి కాని యంత్ర స్వరూపుణ్ణి కాదు.
0: I am the very personification of mantra, the sacred, but not machine yantra. You think of me constantly.
1: Mam anuruchyata anusmaranacha anaga nee smarana chestunnavu kani anusmarana cheyatam ledu.
0: You do smarana, the chanting repetition, but not anusmarana.
1: Ee smaranaku oka kalamu, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
0: స్మరణ, చాంటింగ్ హ్యాస్ గాట్ సర్టన్ టైమ్ బౌండ్ అండ్ ఇట్స్ ఆల్సో ఏ ప్లేస్ అండ్ ఏ వే ఆఫ్ డిసిప్లిన్.
1: అనుస్మరణకు సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం.
0: అనుస్మరణ, కాన్స్టెంట్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బియాండ్ టైమ్ స్పేస్ అండ్ పొజిషన్ ఆర్ ఎనీ కన్సిడరేషన్.
1: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
0: When you follow this path of anusmarana, constant thought of the divine, you can experience this divinity.
1: ఈ ప్రాకృతమైనటువంటి బాధలు నేమిను అంటరాదు.
0: This world is suffering will be no way anyway around you.
1: మాం అనుస్మరజ్యచ.
0: Yes, you indulge in constant
1: thought. యుద్ధమునందు కూడాను నన్నే నీవు స్మరించు.
0: You think of me even in the battlefield.
1: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
0: When you think of me so, you never suffer.
1: Swami, nenu samanya kutumbudiku.
0: I am an ordinary alubiddalato
1: aastipaastulato rajya vaanchato nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo anusmaranam nirantaramu ee vidhanga smarinchadaniki veedavutundi.
0: Arjuna says, Swami, I am just an ordinary being. I have wife and children, family problems, and the responsibility of ruling the kingdom. Well, how can I constantly think of you?
1: ఇవి నీ కర్తవ్యములు, కాని నీవు దీన్ని వదలనక్కర్లేదు.
0: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
1: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
0: యూ హావ్ టు నెసెసర్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
0: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నో డౌట్.
1: అతనిచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
0: యూ హ్యావ్ టు నెసెసరీ డిశ్చార్జ్ రెస్పాన్సిబిలిటీ గివెన్ టు యూ బై గాడ్.
1: ఇవి చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
0: యాజ్ యూ డూ టేక్ ఇట్ యాజ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్.
1: ఈ విధంగా నీవు సరైనటువంటి ఒక చింతన చేసినప్పుడే దివ్యత్వమైన దాన్ని గుర్తించి ఈ బాధను నీకేమాత్రము అంటావు అన్నాడు.
0: ఇఫ్ యూ డూ దీస్ థింగ్స్ ప్రాపర్లీ థింకింగ్ ఆఫ్ ద డివైన్ యూ నెవర్ బి పుట్ టు ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్.
1: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి.
0: హియర్ దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
1: ఒకటి ప్రాకృతమైనటువంటిది,
0: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
1: అపేక్షతో చేసేటువంటివి,
0: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
1: రెండవది నిరపేక్ష,
0: విచ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్స్ దేర్ బై.
1: అనగా నిరపేక్ష అనగా డిజర్ట్స్ ని తీసుకోకుండా పోవటం కాదు.
0: నిరపేక్ష డస్ నాట్ మీన్ దట్ యూ డోంట్ ఎంటిసిపేట్ ఎనీ రిజల్ట్.
1: దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు.
0: దిస్ వీ కెన్ ఆల్సో సే ఉపేక్ష.
1: ఉపేక్ష తారకము, అపేక్ష మారకము.
0: ఉపేక్ష ఈజ్ తారకము, అపేక్ష ఇస్ మారకము.
1: మారక తారకములంటే రెండు మార్గంలో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ దీస్ టూ పాత్స్, వన్ ఈస్ తారక, అదర్ ఈస్ మారక.
1: మారకం అనగా ఏమిటి?
0: వాట్స్ మీన్ బై మారకము?
1: ఒక కాలేజీలో ఒక ప్రిన్సిపల్ ఉద్యోగం చేస్తున్నాడు.
0: దేర్ ఇన్ ఎ కాలేజ్ వీ హ్యావ్ ఎ ప్రిన్సిపల్ డూయింగ్ హిస్ జాబ్.
1: ఆ కాలేజీలో ఉండేటువంటి సర్వసామాన్లు కూడాను ఆ ప్రిన్సిపల్ యొక్క ఆధీనంలో ఉంటున్నవి.
0: ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రిన్సిపల్.
1: అన్ని సామాన్లు కూడాను అతని పైన అధికారం ఉంటుండాలి.
0: హి హస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ ఆల్ ద బిలాంగింగ్స్ ఫర్నిచర్ ఆఫ్ ద కాలేజ్.
1: ఫర్నిచరే కాదు, అనేక ఎక్విప్మెంట్స్ కూడాను, మిషనరీస్ కూడా ఉంటున్నాయి.
0: నాట్ మెయిలీ ఫర్నిచర్, ద ఎక్విప్మెంట్ ఇన్ ద మిషన్స్.
1: ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమే ఉంటున్నవి.
0: ఆల్ దీస్ వాల్యుబుల్స్ ఆఫ్ ద కాలేజ్ క్యాంపస్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రిన్సిపల్.
1: కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే,
0: యట్ వెన్ హీస్ ట్రాన్స్ఫర్డ్,
1: ఇన్ని సామాన్లు, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు.
0: హి విల్ నెవర్ బాదర్, హి వుడ్ నెవర్ క్రై హౌ టు పార్ట్ విత్ ఆల్ ది బిలాంగింగ్స్ దే ఎక్విప్మెంట్.
1: ఏది నాది కాదు,
0: నన్ అదెం బిలాంగ్ టు మీ,
1: ఇదంతా ప్రభుత్వందే,
0: దే ఆల్ బిలాంగ్ టు గవర్నమెంట్.
1: కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు,
0: ఐ హావ్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ.
1: నేను ఒక ప్రిన్సిపల్,
0: ఐఎమ్ ద ప్రిన్సిపల్.
1: కానీ దీన్నన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం.
0: In my responsibility lies in keeping them in safe custody.
1: ఏ పదార్థం కూడా నష్టం కలుగుకోకుండా,
0: ఐ షుడ్ సీ నథింగ్ ఇస్
1: ఇతరులు అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం.
0: ఐ షుడ్ కీప్ దెమ్ ఆల్ ఇన్ సేఫ్ కస్టడీ సో దట్ దే ఆర్ నాట్ స్టోలెన్ ఆర్ డామేజ్డ్
1: అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు.
0: సో సేయింగ్ హీ లీవ్ దెమ్ ఆల్ అండ్ సే గుడ్ బై, కీప్ హ్యావింగ్ ద టవల్ ఆన్ ద షోల్డర్.
1: ఏమీ వరీ చేయడు,
0: హీ వరీస్ నో మోర్,
1: ఎట్టి బాధలు పడడు,
0: హీ విల్ నాట్ సఫర్.
1: ఎందువల్ల?
0: వై?
1: ఇది ఏది నాది కాదు,
0: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ,
1: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది,
0: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
1: కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పట్టడంలో ఏమాత్రం అర్థం లేదు.
0: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్, ఇట్ ఈస్ మీనింగ్ లెస్
1: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
0: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
1: అదే ప్రిన్సిపల్,
0: ద సేమ్ ప్రిన్సిపల్,
1: ఆ గ్రామం నందే ఉండి,
0: స్టేయింగ్ ఇన్ హిస్ విలేజ్,
1: ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు.
0: హస్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్.
1: ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి,
0: ఆన్ ట్రాన్స్ఫర్ గోస్ టు అనదర్ విలేజ్.
1: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
0: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్డ్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
1: కేవలం సామాన్లే కాదు,
0: నాట్ మియర్లీ
1: పాత చెప్పులు, పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
0: హీ నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
1: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
0: బికాస్ దే బిలాంగ్ టు మీ, మై,
1: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి, పరకలు, చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
0: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ దట్ మేక్స్ హిమ్, దట్ ప్రాంప్ట్స్ హిమ్ టు కలెక్ట్ ది యూస్లెస్ శాండల్స్ అండ్ ద బ్రూమ్ స్టిక్ యాజ్ వెల్.
1: ఇక్కడ ఏది తారకము, ఏది మారకము?
0: హియర్ వాట్ ఈస్ తారకము, వాట్ ఈస్ మారకము?
1: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
0: మారకము ఈజ్ ద పాత్ వేర్ దేర్ ఈస్ అటాచ్మెంట్.
1: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
0: Taharakamu means leaving the college without any kind of attachment thereby.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన లేపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
0: With these spiritual pursuits, man should spend his daily routine life.
1: ఏది మనకు శాశ్వతం కాదు.
0: Nothing is permanent.
1: ఎవరూ శాశ్వతం కాదు.
0: None are permanent.
1: ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి.
0: So long we are alive, we should uphold the good name.
1: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: But discharge our duty.
1: అయితే
0: but
1: ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని
0: with this attachment in our mind
1: vicharam chestu unte enta kaalam vicharam cheyagalam
0: if we go on worrying how long can you worry
1: enta kaalam deenni vadalakunda undagalavu
0: how long can you live without giving them up
1: ivanni kevalam oka maya prabhavamule
0: these are all the effects of illusion
1: kanuka మనము తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: సో వీ హావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారకము.
1: ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఎస్ ఎక్స్పీరియన్స్
1: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
0: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్
1: తప్పు లేదు.
0: నో మిస్టేక్
1: కానీ
0: బట్
1: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
0: ఇన్స్టాల్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ that none of these actually belong to
1: you. ఇంత కూడాను భగవంతు యొక్క నిర్ణయము.
0: This is all God's will.
1: భగవంతుడి ఇచ్చినటువంటి వరప్రసాదము.
0: This gift of God.
1: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
0: The gifts of God should be experienced in the proper way.
1: అదే విధంగానే ఈ జగత్తులో మనం ఉండి
0: we live in this world.
1: ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ
0: we experience this mundane world.
1: కానీ దేనిపైనను అభిమానం అధికంగా పెట్టుకొనక
0: we should not have too much of attachment on any
1: ee kartavyanni nirvartistu povali
0: and we'll have to discharge our duty
1: appude manaku sariyinaatundi oka shanti manaku labhistundi
0: then we'll have the true peace in the strict sense of the word
1: kaani atti shanti ki viruddhamainaatundi margamulo manam anubhavistu povatam cheta
0: because we go against the path of peace
1: దాని వల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతావు.
0: సో వీ నెసెసర్లీ ఫేస్ సో
1: అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తావు.
0: అండ్ వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ రెస్ట్లెస్నెస్
1: మనము ప్రపంచంలో ఉన్నాము.
0: వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్
1: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
0: వీ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ వరల్డ్
1: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడా ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసింది.
0: సో లాంగ్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ రెలవెంట్
1: అనుభవిస్తూ ఈ ప్రపంచము నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
0: వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్లీ థింగ్స్ లెట్ అస్ నాట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్
1: ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుంది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ద ప్రాపర్టీ
1: సమస్త పదార్థములు భగవంతునివి.
0: ద ఆల్ మెటీరియల్ బిలాంగ్స్ టు హిమ్
1: సమస్త వ్యక్తులు కూడా భగవంతుని యొక్క వ్యక్తులే.
0: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్
1: కారణము మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: ద రీజన్ ఈస్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి
0: we should have full faith in this truth.
1: Mana kartavyanni nirvartistu povali.
0: We should carry on discharging our duty.
1: Intiye kaaka
0: not only this
1: ee naati manavudu
0: man today
1: aneka vidhamainatunti yokka asantruptikaramainatunti yokka maatalu lekchetanu panulu chetanu jeevistu unnadu.
0: Man is carrying on his life sojourn doing certain things which are totally
1: asantruptini anubhavistunnadu.
0: He experiences dissatisfaction in every aspect.
1: కారణం
0: why
1: anaga taanu labhinchinatvanti daniki tripti pattam ledu.
0: Means he has no satisfaction with the lot on hand.
1: Vartamanamto tripti padinatvanti vyakti ai nijamaina vyakti.
0: The man who is satisfied with the present is really true individual.
1: Pastunu talchukuntu
0: thinking of the past
1: future ni vicharam chesukuntu
0: worrying for the future
1: vartamananni visarjinchatam cheta manavattumulo aneka vidhamainatundi ashantulu kalugutunnayi.
0: We brood over the past worry for the future and forget the present therefore we are restless.
1: Bhagavantudu kevalam prema swaroopudu.
0: God is the embodiment of love.
1: Prema prema chetane manaku labhyam avutundi kaani desham chetane labhyam kaadu.
0: Love can be acquired by love only not by hatred.
1: Premaku etti anumanam kani doubts kani e maatramu undavu.
0: Love knows no doubt at all.
1: Indukaraga bhagavantuni prema swartharahitamaina prema.
0: Divine love is selfless.
1: Ekkada swartham untundado akkade konni bhayamu yerpadutundi.
0: Where there is selfishness there is fear.
1: Nijanga preminchetunte vaaniki bhayame undakurudu.
0: The one with true love will be fearless.
1: Premaku bhayam ledu.
0: Love has no fear.
1: Karanam swartham ledu.
0: Because there is no selfishness there.
1: Intiye kaaka
0: not only this
1: premaku oka vidhamainatundi oka tatphalamu ledu.
0: In fact, the love doesn't expect any reward.
1: ప్రేమకు ప్రేమనే ఫలము.
0: Love is the result for love.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని అనుసరించి
0: we should follow that love.
1: దివ్యమైనటువంటి మార్గంలో పోతుంటే ఎంత ధన్యమైన జీవితం జరుగుతుంది.
0: As we tread along the divine path, our life would be redeemed.
1: కనుక ప్రేమ అందరియందు ఉన్నది.
0: Love is in everyone.
1: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
0: There's no man without love.
1: కాని ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
0: We should never experience love in a narrow sense, selfishly.
1: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
0: It is the love of God that gives and gives, never receives.
1: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేదే కానీ ఇచ్చుకునేది కాదు.
0: But the worldly love only accepts and receives.
1: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
0: This is the difference between the physical love and the spiritual love.
1: Spiritual love ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది.
0: Spiritual love gives and gives and goes on giving.
1: కానీ స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్ ప్రేమ పుచ్చుకుంటుంది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
0: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ సెల్ఫిష్ లవ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అలోన్.
1: కానీ నా ఉద్దేశము మానవుని యందు కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు.
0: But Bhagavan says, we cannot carry on with one of the two existing within us, the giving and the receiving.
1: ఈ ప్రాకృతమైన జీవితంలో,
0: in this physical life,
1: ఈ లౌకికమైన జీవితంలో,
0: in this worldly sojourn,
1: ఈ విధమైనటువంటి యొక్క పరాకృతమైనటువంటి జీవితంలో,
0: in this ephemeral world,
1: కేవలం ఇది వన్ వే ట్రాఫిక్ కాదు.
0: It's not merely one way traffic.
1: ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
0: We have to give and receive.
1: భగవంతుని దగ్గర పుచ్చుకోవాలి.
0: You have to receive from God.
1: ప్రకృతికి ఇచ్చుకోవాలి.
0: And to the world you should give.
1: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: This is the main duty of every man.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరించడం లేదు.
0: Man today is not following this path.
1: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
0: Wherever he goes, he wants to receive, accept.
1: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
0: There's no trace of giving at all.
1: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: సో మ్యాన్ ఈజ్ పుట్ టు సఫరింగ్ అండ్ మిజరీ కంటిన్యూస్లీ.
1: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచ్ మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
0: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
1: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
0: అండ్ టు యాక్సెప్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈజ్ పూర్ పాత్.
1: అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనతో తాను ప్రశ్నించుకున్నాడు.
0: సో అట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్ హిమ్సెల్ఫ్,
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
0: ఐ థింక్ దట్ మై ఫాదర్
1: చక్రవర్తులంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
0: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
1: చాలా పొరపాటు.
0: ఇట్స్ రాంగ్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
1: Poorest man ever.
0: Who is the poorest man?
1: He who has much desire is the poorest man.
0: He who has much of the desire is the poorest man.
1: కనుకని ఈ డిజైర్స్ ని మనము క్రమక్రమేణా కూడాను తగ్గించుకుంటూ పోయినప్పుడే
0: when we lessen reduce our
1: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
0: We have the authority to receive the divine love.
1: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణా సన్నగించుకుంటూ పోవాలి.
0: Therefore we have to lessen reduce the selfish love.
1: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
0: We have to exercise a check or a ceiling on desires.
1: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి ఒక గమ్యాన్ని మనం చేరగలము.
0: When we follow this path, we'll reach our destination.
1: ఈనాడు
0: today
1: ఆధ్యాత్మిక మార్గమునందు
0: in the spiritual path
1: అనేక మంది అనేక రకములైనటువంటి ఒక మార్గాన్ని అనుసరిస్తున్నారు.
0: Today in the spiritual path many follow many ways.
1: శ్రవణం కీర్తనం అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ ఆఫ్ చాంటింగ్ అండ్ లిసనింగ్.
1: కృష్ణమూర్తి చెప్పాడు. మెడ్రాస్ స్టేట్ ప్రెసిడెంట్
0: తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి సెడ్ సో.
1: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యమైనప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
0: దో దీస్ ఆర్ ట్రూ నో డౌట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దీస్ స్టోరీస్ హ్యావ్ ఎంటర్టైన్డ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్.
1: విష్ణువు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తుల్లో అనేక విధమైనటువంటి పేర్లు పిలుచుకుంటూ వస్తున్నారు.
0: వీ హ్యావ్ సో మెనీ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్ సచ్ అస్ విష్ణు.
1: బ్రహ్మ ఎవరు?
0: హూ ఇస్ బ్రహ్మ?
1: ఈ విష్ణు ఎవరు?
0: హూ ఇస్ విష్ణు?
1: ఈ శివుడు ఎవరు?
0: హూ ఇస్ శివ?
1: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందు ఉన్నటువంటి గుణములే తప్ప అన్య రూపములు కాదు.
0: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్, దే ఆర్ నాట్ సెపరేట్ డెయిటీస్.
1: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
0: టిల్ దిస్ డే నన్ ఎవర్ సా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ఫార్మ్, ఇన్ హ్యూమన్ ఫార్మ్.
1: ఇలాంటి మాటలు వినటం చేతనే పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి పైన కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి.
0: బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్ ఫారినర్స్ డౌట్ ద భారతీయ కల్చర్.
1: ఇది కాదు సరైనటువంటి అర్థం.
0: దిస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వం.
0: ద పయస్ క్వాలిటీ విదిన్ అస్ ఇస్ విష్ణు.
1: మన ఎందున్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము.
0: ద రజోస్ రజస్ ఆర్ ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
1: మానవుని ఎందున్నటువంటి తమో గుణ లక్షణమే ఈశ్వరత్వం.
0: ద తమో గుణ ఆర్ ద డల్నెస్ ఈశ్వరతత్వ.
1: అందుకోసమని తమో గుణం అనగా ఏమిటి? నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
0: సో వీ సే దిస్ తమో గుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
1: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమో గుణంగా ఉంటుండాలి.
0: సో ఈశ్వర ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
1: ఇదన్నే అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
0: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
1: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
0: వి ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
1: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
0: ఇఫ్ ఓపెన్స్ ద ఐస్ వైడ్ ఓపెన్ హీ విల్ సీ ద వరల్డ్.
1: అన్ని చంచలత్వం కూడా మనం చూడవచ్చును.
0: వీ కెన్ సీ దాట్ విచ్ మూవ్ అబౌట్.
1: దాని వల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ అవర్ ఐస్ సైట్ విల్ బి డిస్టర్బ్డ్.
1: పోనీ పూర్తి కన్నులు మూసుకుంటే,
0: ఇఫ్ వీ క్లోజ్ అవర్ ఐస్ కంప్లీట్లీ,
1: నిద్ర వస్తుంది.
0: వీ మైట్ గో టు స్లీప్.
1: కనుక పూర్తి నిద్ర రాకుండా ఈ చలనత్వాన్ని పూర్తి దృష్టిలో పెట్టుకోనకుండా అర్ధ నిమీలిత నేత్రమని పెట్టుకున్నాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర కెప్ట్ ది హాఫ్ ఐస్ క్లోజ్డ్. వై? Without getting to sleep, nor see the movement. And to concentrate at the center of the two eyebrows.
1: ఈ నాసికాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రను రాదు.
0: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ ది నోస్, యు నెవర్ గో టు స్లీప్.
1: అర్థం అని చెప్పారు.
0: అండ్ దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్.
1: ఈశ్వరుడనగా ఎవరు?
0: హూ ఇస్ ఈశ్వర?
1: మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ.
0: విత్ మూన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్,
1: జడలలో ప్రవహించు చదలేటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
0: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్,
1: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ. నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ. కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షస్రవద్దయా వృష్టితోడ. నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్.
0: దిస్ ఇస్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ లార్డ్ శివ. దిస్ హెల్ప్లెస్ ట్రాన్స్లేటర్ కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్. కైండ్లీ బెగ్ యువర్ పార్డన్.
1: అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఈశ్వర?
1: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ వన్ హూ హాస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: లయాకారుడే ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్.
1: దీన్ని లింగము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ కాల్డ్ లింగం.
1: లియతే గమ్యతే ఇది లింగ. లియమనగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము.
0: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యు ఎన్షోర్స్ మర్జ్.
1: తమో గుణము.
0: దిస్ ఇస్ తమో గుణ. ద డల్
1: గమ్యాన్ని చేరుస్తుండాలి.
0: మీనింగ్ దాట్ విచ్ టేక్స్ యూ టు ద డెస్టినేషన్.
1: విష్ణు అనగా ఏమిటి?
0: దెన్ హూ ఇస్ విష్ణు?
1: ఈ విష్ణుత్వం అనేటువంటిది రక్షణకర్త.
0: విష్ణు ఈ సస్టైనర్, ద ప్రొటెక్టర్.
1: మానవుడు జన్మించిన తర్వాత,
0: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్,
1: ఆ జన్మించిన మానవునికి అనేక విధమైనటువంటి బాధలు అడ్డు తగులుతూ ఉంటాయి.
0: ద మ్యాన్ సర్టన్లీ ఫేసెస్ సో మెనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
1: ఈ అడ్డు తగిలినటువంటి వాటిని రక్షించి,
0: అండ్ గాడ్ సేఫ్ గార్డ్స్ అవర్ ఇంట్రెస్ట్,
1: అతన్ని సుక్షేమమైనటువంటి మార్గానికి చేర్చటము.
0: అండ్ విష్ణు విల్ టేక్ అస్ ఇన్ ద సేఫ్ వే టు అవర్ గోల్.
1: బ్రహ్మ అనగా
0: బ్రహ్మ
1: కేవలం సృష్టికర్త అని కాదు ఇది అర్థము.
0: నాట్ మియర్లీ క్రియేటర్,
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్,
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
0: విష్ణు ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్,
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు శివుడు.
0: శివ ఇస్ ద వన్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్.
1: ఈ ముగ్గురు కూడా సర్వత్రా ఉంటున్నారు.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పాన్సివ్.
1: ముగ్గురు కూడా త్రికాల భాజ్యులు.
0: ఆల్ ది త్రీ ఆర్ బియాండ్ టైమ్,
1: త్రిగుణాతీతులు.
0: బియాండ్ త్రీ అట్రిబ్యూట్స్,
1: కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు.
0: ద ఫార్మ్స్ సీమ్ టు బి డిఫరెంట్.
1: విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు.
0: విష్ణు హ్యాస్ గాట్ ద కౌంచ్ అండ్ ద వీల్.
1: అనగా ఈ శంఖం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ కౌంచ్?
1: శబ్దము.
0: ఇట్స్ కౌంచ్ స్టాండ్స్ ఫార్ ద సౌండ్.
1: చక్రం అనగా ఏమిటి? కాలచక్రము.
0: వాట్స్ ద వీల్? ద వీల్ ఆఫ్ టైమ్.
1: కాలము,
0: ద టైమ్.
1: కాబట్టి ఈ యొక్క చక్రము, రెండింటి యొక్క శబ్దము, రెండు కూడా భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ద సౌండ్ అండ్ ద టైమ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి.
0: ద సౌండ్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ నావెల్.
1: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము.
0: నావెల్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బ్రహ్మ.
1: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నావెల్.
1: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
0: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
1: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు.
0: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు.
1: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
0: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర.
1: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
0: అండ్ వీ సీ ద పిక్చర్స్ ఆఫ్ ఈశ్వర సిట్టింగ్ పోశ్చర్ ఇన్ సైలెంట్ మెడిటేషన్.
1: సర్వులకును కనిపించేటువంటి ఒక తత్వము ఈ యొక్క ఏకత్వమే.
0: ఎవ్రీవన్ వుడ్ నోటీస్ ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్.
1: కనుక కాలము,
0: టైం,
1: కేవలం ఒక శబ్దము,
0: ద సౌండ్,
1: బలము,
0: అండ్
1: ఈ మూడు కూడాను భగవంతు యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
0: ద టైమ్, సౌండ్ అండ్ ఎనర్జీ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: కనుకనే త్రిగుణం త్రిదళాకారం.
0: ద త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ ఈక్వల్ టు త్రీ లీవ్స్.
1: త్రిగుణం త్రిదళాకారం.
0: అండ్ జస్ట్ టేక్ ద త్రీ లీవ్స్.
1: త్రియేత్రం త్రియాయుధం.
0: ఎ త్రీ ఐడ్ వన్.
1: త్రిజన్మ పాప సంహారం.
0: విత్ ఎ ట్రైడెంట్.
1: ఏక బిల్వం శివార్పణం అన్నారు.
0: అండ్ ద లీఫ్ రిప్రజెంట్స్ ద త్రీ అట్రిబ్యూట్స్ అండ్ ద త్రీ క్వాలిటీస్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ డివినిటీ దెన్?
1: కేవలము ఒక శివునికి మాత్రమే ఉన్నదా?
0: ఈ శివ ఓన్లీ డివైన్?
1: భగవంతుని యొక్క త్రియేత్రము ఇదియే.
0: దిస్ ఇస్ త్రీ ఐడ్ నేచర్.
1: మానవునికి రెండు నేత్రములు ఉంటున్నాయి.
0: మ్యాన్ హెస్ టూ ఐస్.
1: పాస్ట్ ను చూడగలడు.
0: హీ కెన్ సీ ది పాస్ట్.
1: ప్రెజెంట్ ను చూడగలడు.
0: హీ ఆల్సో సీస్ ది ప్రెజెంట్.
1: రెండు నేత్రములు.
0: దీస్ ఆర్ ది టూ ఐస్.
1: కానీ భగవంతుడు అది కాదు.
0: గాడ్ ఇస్
1: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
0: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హీ సీస్ ది పాస్ట్.
1: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
0: యాజ్ గాడ్ కెన్ సీ ది పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఈజ్ త్రీ ఐడ్ వన్.
1: అంతేకాని ఈ నష్టపైన మూడవ కన్నున్నది కాదు.
0: నాట్ దట్, దేర్ ఇస్ థర్డ్ ఐ ఆన్ ద ఫోర్ హెడ్.
1: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
0: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ రాదర్ నారో డౌన్ ద డివినిటీ యాజ్ వెల్.
1: కానీ సత్య స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వంలో ఎట్టి భేదము లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ట్రూత్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఇస్ వన్.
1: జీవుడు ఒక్కడే.
0: ది ఇండివిజువల్ ఇస్ వన్.
1: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ది ఇండివిజువల్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు
0: వెన్ వీ నో దిస్
1: ట్రూత్, మనలో దుర్భావములు కాని, దుశ్చింతలు కాని, దుశ్చేష్టలు కాని మనలో ఏమాత్రమో ఆవిర్భవించవు.
0: దేర్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెట్ థాట్స్, వికెట్ మెనోవరింగ్ ఆర్ వికెట్ డీడ్స్.
1: అందరూ అనుకోవచ్చును, స్వామి సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
0: వీ మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యు ఆర్ గాడ్, యు ఆర్ గాడ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: యు ఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం మనకు లభ్యమవుతోంది?
0: బై థింకింగ్ ఐఎమ్ గాడ్, వాట్ ఈస్ ద రిజల్ట్?
1: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు.
0: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్,
1: దీన్ని బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అనేది వేదం.
0: వెన్ ఐ థింక్ దట్ ఐఎమ్ గాడ్, ఐ గెట్ డివైన్ థాట్స్, నాట్ వికెట్ థాట్స్.
1: డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్, అతన్ని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు.
0: డార్విన్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ హెన్స్లో అండ్ హీ బికేమ్ ఐడెంటిఫైడ్ వన్ విత్ హిమ్.
1: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తనకు రామకళ గురువు ఉట్టి పడిపోయింది.
0: రత్నకార్ ఐ రోబా as he thought of Rama, he had on his face
1: ప్రహ్లాదు నిరంతరం కూడాను హరినామాన్ని స్మరించడం చేత ఆ ప్రహ్లాదు యొక్క ముఖం నందు కూడాను హరి తేజస్సు ఆవిర్భవించింది.
0: ప్రహ్లాద వాజ్ ఇన్ కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ దేర్ ఫోర్ ద బ్రిలియన్స్ ఆఫ్ హిస్ లా ఆఫ్ ది డివినిటీ ఆన్ హిస్ ఫేస్.
1: ఈ విధంగానే ఎవరు దేనిని చింతిస్తారో ఆ యొక్క స్వరూపాన్ని పొందుతారు.
0: యాజ్ యు థింక్ సో యు బికమ్.
1: ఈ ఉద్దేశం చేత మీరు దైవ స్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
0: సో వెన్ యూ థింక్ దట్ యు ఎంబాడీమెంట్స్ ఆఫ్ గాడ్ యు
1: నేను దైవాన్ని ఈ పనులు చేయవచ్చునా నేను.
0: ఐఎమ్ గాడ్, ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక చెడ్డవారు చేయవలసినటువంటి పని.
0: దీస్ ఆర్ ద థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
1: కాబట్టి నేను దైవమును,
0: ఐఎమ్ గాడ్,
1: పవిత్రమైన కార్యములు చేయాలి.
0: ఐ షుడ్ డూ సేక్రెడ్
1: పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
0: ఐ షుడ్ అట్టర్ సేక్రెడ్ వర్డ్స్.
1: పవిత్రమైన శ్రవణం చేయాలి.
0: I should listen to sacred
1: things. పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి.
0: I should tread along the sacred
1: path. అనేటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
0: A constant caution, a reminder will be entertained within us.
1: దైవం వేరు నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
0: On the other hand, if you think that God and you are separate, you can never think of merger in the divine.
1: దైవం మనకంటే వేరు కానే కాదు.
0: God is not certainly not
1: separate. దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు యందు కూడాను ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: God is in the present in the form of Atma in everyone.
1: ఇతని పేరే కాన్షియన్స్ అన్నారు.
0: And the name of God is conscience.
1: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
0: You follow your conscience.
1: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు నాలుగు F's.
0: భగవాన్ రిఫర్స్ టు 4 F's.
1: F, F, F.
0: These are 4 F's, F, F and F.
1: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
0: ఫాలో ద మాస్టర్.
1: ఎవరు నీ మాస్టర్?
0: హూ ఇస్ యువర్ మాస్టర్?
1: నీ గాడే నీ మాస్టర్.
0: యువర్ గాడ్ ఇస్ యువర్ మాస్టర్.
1: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్. నీ మాస్టర్.
0: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్.
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఫేస్ ది డెవిల్.
0: సెకండ్ ఎఫ్, ఫేస్ ది
1: డెవిల్. అనగా ఏమిటనుకున్నారు మీరు?
0: వాట్ ఇస్ ద డెవిల్?
1: కేవలం ధనం కింద పోతుంది.
0: You think it's well.
1: ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
0: Don't have too much of desire for money.
1: ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి.
0: This face the devil of money.
1: తర్వాత మూడవ ఎఫ్.
0: థర్డ్ ఎఫ్.
1: ఎఫ్, ఎఫ్, ఎఫ్. ఫేస్ ది డెవిల్. ఫైట్ టు ది ఎండ్.
0: థర్డ్ ఎఫ్, ఫైట్ టు ది ఎండ్.
1: ఫినిష్ ది గేమ్.
0: అండ్ ఫోర్త్,
1: అదే మన ముక్తి.
0: ఫోర్త్ ఎఫ్, ఫినిష్ ద గేమ్, లిబరేషన్.
1: ముక్తి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ముక్తి? లిబరేషన్.
1: జీవితం అనేటువంటి దాన్ని అంతం చేసుకున్నాం.
0: We have ended our lives.
1: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
0: And we certainly attain divinity during our lifetime.
1: అంతా మన యందే ఉంటున్నది.
0: Everything is within us.
1: మానవునికి మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు.
0: There is nothing more valuable than man.
1: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: No one is trying to investigate the latent strength of man.
1: మానవునియందున్నటువంటి శక్తియే దైవం నందు ఉంటున్నది. దైవం నందున్నటువంటి శక్తియే మానవునియందు ఉంటున్నది.
0: The human strength is as good as the divine strength. The divine strength is equal to the human strength.
1: ప్రయత్నించి ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
0: By putting effort you can achieve anything.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: By constant effort you will accomplish anything.
1: ఈ యొక్క పిచ్చికోతి వంటి మనసును మనం ధరించడం చేత తద్వారా అన్ని మనకు డౌట్స్ ఏ వస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ మైండ్ విచ్ ఇస్ ఎ మంకీ వీ హ్యావ్ ఆల్ డౌట్స్.
1: ఒకనొక సమయంలో చిన్న వయసు నందు కృష్ణుడు,
0: అట్ ఎ టెండర్ ఏజ్ కృష్ణ,
1: ఆ గోకులంలో గొప్ప కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
0: ఫౌండ్ ద డౌన్ పేవర్ ఆఫ్ రెయిన్ ఇన్ గోకుల.
1: అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు.
0: అండ్ కృష్ణ సమ్మండ్ ఎవరి,
1: మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని కింద మీరు జీవించండి.
0: కృష్ణ కాల్డ్ ఎవ్రీబడి, కమ్ క్లోజ్, ఐ కెన్ లిఫ్ట్ దిస్ మౌంటైన్.
1: కానీ నమ్మకున్నటువంటి వారు వెళ్లారు.
0: దోస్ ఇన్ ఫుల్ ఫెయిత్,
1: నమ్మకం లేనటువంటి వారు,
0: దోస్ హూ హాడ్ నో ఫెయిత్,
1: బాలుండి తడు,
0: థాట్ దట్ ఈస్ ఎ బాయ్,
1: కొండ దొడ్డది,
0: మౌంటైన్ ఇస్
1: మహాభారంబు, ఈ తండు మోయంగా జాలడా,
0: హీస్ ఎ బాయ్, ద మౌంటైన్ ఇస్ వెరీ హెవీ, కెన్ హీ బేర్ ద వెయిట్,
1: ఇతను మోయగలడా,
0: can he bear the heaviness?
1: మన తనపైన వేస్తాడు ఏమో.
0: Well, he may drop it on our head.
1: వెనుక్కు వెళ్లారు, వాళ్ళంతా మరణించారు.
0: Krishna may not be able to carry, lift this heavy mountain,
1: ఎవరు
0: నమ్మకంతో
1: ఆ పెద్ద కొండ కింద వచ్చారు, వారందరూ రక్షింపబడ్డారు.
0: Those who had full faith in this statement, they were all protected.
1: అదే విధంగానే కృష్ణుని యొక్క మహత్తరమైన శక్తులు తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరకు వచ్చి అనేక కంఠాలు చెప్తాడు.
0: There's an occasion when we know the divinity of Krishna, when Balarama complained to his mother against brother.
1: Krishna kaadu Balaramuni yokku pani.
0: In fact, it's not the job of Balarama.
1: Talliki Krishnudu intati vaadu aneetundi yokku tattvam gurtinchalani ee pani chesadu.
0: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
1: Amma,
0: మదర్,
1: మన ఇంటిలో కావలసినన్ని ఉంటున్నాయి.
0: We have plenty at home.
1: ఇన్ని ఉండినప్పటికీ కేవలం బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
0: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
1: అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది.
0: Mother felt so sad.
1: పెట్టినది తినవు.
0: You don't eat what is served.
1: గొల్లల పుట్టలకున్ పోయి.
0: You go to the neighbor.
1: నిన్న పట్టెళ్ళుగలే గుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: ఓ కృష్ణ, you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses and steal and eat in secrecy the curd. In addition to that, do you eat clay and mud like that?
1: చేయి పట్టుకుంది, నోరు తెరుచు.
0: She caught hold of his hand, asked him to open the mouth. చంపలు కొట్టింది యశోద. And Yashoda slapped him on the cheek.
1: కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు.
0: Krishna smilingly said, Mother,
1: మన్ను తినంగా నీ శిశువునా.
0: To eat clay like that, am I a child? Am I hungry or am I foolish?
1: నాకేం ఆకలి లేదు.
0: I'm not hungry.
1: నేను ఫూలిష్ కాదు.
0: I'm not foolish.
1: నేను చిన్న బిడ్డని కాదు.
0: I'm not a child.
1: అమ్మా.
0: Oh mother.
1: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
0: Why do you punish me unnecessarily?
1: నేను బాలుడు కాదు.
0: I'm not a child.
1: నాకు ఆకలి లేదు.
0: I'm not hungry.
1: నేను పిచ్చివాడిని కాదు.
0: I'm not foolish.
1: కనుక నేను మన్ను తింటాం అంటే ఏమైనా అర్థం ఉందా?
0: Is there any meaning when you say that I'm eating sand?
1: చూడండి,
0: yes, watch my mouth, he said, opened his mouth.
1: కనిపించింది ఆ కృష్ణుని నోటిలో.
0: And there in the mouth of Krishna, the whole universe was usualized.
1: యశోద.
0: And Yashoda

0: దేవి కాను.
1: And then she mother went on telling like this, watching the whole universe in the mouth of Krishna. Is it a dream or is it all the making of God? Is it my thought or imagination or just anything? Is it all true or am I not Yashoda, very mother?
0: నేను యశోధర కాదా?
1: ఎమ యశోధ ఆర్ నాట్?
0: నేను చూసేదంత సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహలు ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: విత్ ఆల్ దిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ షీ రియలైజ్ అట్ ది ఎండ్ దట్ మై సన్ ఇస్ నాట్ ఆర్డినరీ. యొక్క
0: డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి యొక్క యుక్తిని చేశాడు.
1: ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద మదర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలని తలంచి
1: టు టీచ్ దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల,
1: వెన్ బలరామ అండ్ కృష్ణ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ అట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు,
1: ఇమ్మీడియట్లీ బలరామ సార్,
0: కృష్ణ
1: కృష్ణ,
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: Do you think Yashoda is your mother?
0: కాదు కాదు కాదు.
1: No.
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: If Yashoda is your mother, Mother Yashoda is fair in complexion, Father Nanda is fair, but you are not
0: Nanda Yashodala koduku kadu neevu.
1: You are not the son of Nanda and Yashoda.
0: Satyame cheppadu Balramudu.
1: Balrama said truth.
0: Kani velli talli daggara cheppadu, amma nenu nee kodukulu kadata.
1: And Krishna went and told Mother, Mother, it seems I am not your son.
0: ఆమె కూడా నువ్వు అర్థం చేసుకుని బలరామ చెప్పింది సత్యమే.
1: షీ అండర్స్టూడ్ వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూ.
0: నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు.
1: యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ మియర్ సన్.
0: కానీ నీవు దేవకీ దేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీ దేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also feel sad.
0: ఈ బాధన పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: పిలచి అడుగా చెరకు పెట్టునా బెల్లంబు.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: ఈ రసము పీల్చకున్నా.
1: Unless you crush it, you cannot make a sugar.
0: కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అన్నింటే పెట్టదది.
1: సో జస్ట్ సేయింగ్,
0: అనేక రకమైనటువంటి బాధలు పెట్టినప్పుడే, పీల్చి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా.
1: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్, మస్ట్ బి బాయిల్డ్.
0: దేహమే ఒక చెరకు,
1: ద బాడీ ఇస్ అ షుగర్ కేన్.
0: ఈ బాధలే ఈ యొక్క కష్టములు, దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
1: ఆల్ ద సఫరింగ్ ఈస్ ద క్రషింగ్ మిషన్.
0: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: అప్పుడే రసో వై సహా అని వస్తుంది.
1: దట్ ఎసెన్స్ ఇస్ డివినిటీ.
0: ఈ రసస్వరూపమే భగవత్తుడు బ్రహ్మ అని.
1: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ, ద డివైన్.
0: కనుక కన్న తల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులు కూడా నిరంతరము బాధలే.
1: ద పేరెంట్స్ దట్ బ్రింగ్ అస్ అప్ ఆల్సో సఫర్.
0: యశోద
1: యశోద
0: ఈ విధంగా బాధపడుతుంటే,
1: వెన్ షీ వాస్
0: దేవకీదేవి ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
1: దేవకీదేవి వాస్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
0: నీ బొద్దను ఎన్నో త్రాళ్లతో కట్టిందట ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్.
0: కానీ ఎన్ని త్రాళ్లు కట్టినా గానీ నీ బొజ్జ నిండలేదట.
1: But in spite of that, it seems all that was not enough.
0: ఇవన్నీ నేను చూడలేకపోయాను.
1: Well, I could not see all that.
0: బిడ్డడుండియు నేనొక గొడ్డురాలు.
1: Though I have children, I am barren without any children.
0: బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద.
1: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
0: ఇది నా కర్మమా?
1: Is this my fault?
0: ఆమె అదృష్టమా?
1: Or is it her fortune?
0: అని ఏడుస్తూ ఉంటుండది.
1: So saying she was
0: crying. ఇదే విధంగానే రామాయణమునందు కూడాను.
1: In Ramayana also.
0: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: Kausalya was feeling very sad.
0: కుమారుణ్ణి దైవముగా, రాముల్ని నేను కుమారునిగా పుట్టాను, కన్నాను, కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
1: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్, బట్ యెట్
0: ఎక్కడైనప్పుడు ఏ అవతారం నందైనా కూడాను కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ టైమ్ ద టూ మదర్స్, వన్ హూ హాస్ గివెన్ బర్త్, అదర్ మదర్,
0: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని లోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
1: బోత్ ఫీల్ సాడ్. ద రీజన్ ఇస్ దట్ ద డివినిటీ మస్ట్ బి పబ్లిసైజ్డ్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: తండ్రి ఆటను నచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఉండాలి?
1: Where is the need for Rama to follow the command of the Father?
0: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
1: Rama wants to demonstrate to the entire world that he would follow the command of the
0: Father. అదే విధంగానే అన్ని అవతారములు కూడాను
1: all incarnations
0: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
1: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
0: Kani,
1: to humanity.
0: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
1: But the devotee does not understand clearly.
0: ఎందువల్లనగా
1: why
0: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
1: God is one, but he needs to act in different styles. మీకు
0: అందరికీ తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
1: You all know last night was heavy
0: rain. ఈ వర్ష బిందువులు నీరే.
1: Yes, the water drops.
0: తర్వాత వడగళ్ళు పడ్డాయి.
1: You also find hailstones.
0: ఆ వడగళ్ళు కూడా నీరే.
1: That's also water.
0: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగళ్ళు దెబ్బ కొడుతుంది.
1: But you will be hit by the hailstone, but not by the rain water.
0: వడగళ్ళు తగిలితే దెబ్బ తగులుతుంది.
1: Yes, when hailstones hit you,
0: నీరు తగిలితే దెబ్బ తగలదు.
1: But you'll never sustain injury because of water.
0: భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడాను భగవంతుని యొక్క ప్రేమనే.
1: సో గాడ్ ఇన్కార్నేషన్ మే అక్యూజ్ యూ, చార్జ్ యూ, బీట్ యూ, వెల్ దట్స్ ఆల్ లవ్.
0: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
1: ఇన్కార్నేషన్ బీట్స్ యూ యాజ్ ఇఫ్
0: ఐస్ లో కూడాను జలమే ఉన్నది.
1: హెయిల్ స్టోన్ హ్యాస్ వాటర్.
0: అందులో కూడా ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్.
0: భగవంతుడు ఏది చేసినా గానీ ప్రేమతోనే చేస్తున్నాడు, కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
1: వాట్ ఎవర్ గాడ్ డస్, ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కష్టం పెట్టని, దుఃఖం పెట్టని, విచారం చేయని, అనేక విధమైనటువంటి మీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేతమే.
1: గాడ్ మే మేక్ యూ సఫర్ ఆర్ పాస్ త్రూ ద డిఫికల్టీ అండ్ ఎంగ్జైటీ, ఇట్స్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్.
0: మనం ఏమాత్రం కూడా విచారం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టు ఎనీ ఎక్స్టెంట్.
0: విచారం చేయటం మన యొక్క దోషమే.
1: ద వరీ,
0: ఎందుకంటే మనము అంశము,
1: వేర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అలాంటి అంశమునకు దుఃఖము లేదు,
1: బీయింగ్ ద
0: బాధలు లేవు, కష్టములు లేవు, కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని, విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్, ఈ ఫెయిత్ హియర్ దట్ వేర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్, దేర్ బి నో ఎంగ్జైటీ, ద ట్రబుల్, వరీ, టెన్షన్, సాడ్నెస్ అండ్ మిజరీ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము ఉరి కాకూడదు.
1: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: ఇన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
1: ఎస్, వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్.
0: కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకున్న ప్రీతి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లవ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: లడ్డు కావాలంటాడు, ఒకరి మిఠాయి కావాలంటాడు.
1: One relishes laddu, another relishes
0: ఒకరు బర్ఫి కావాలంటాడు, ఒకరు జిలేబీ కావాలంటాడు.
1: వన్ రిలీషియస్ బర్ఫీ, అనదర్ జిలేబీ.
0: చాపల్యమే కాని అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే.
1: Though the taste differ, the sugar content is same in all.
0: కనుక ఒక్కొక్కరు సాధన ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటారు.
1: Our spiritual pursuit.
0: కాబట్టి ఒకరు సాధనను ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
1: వాట్ ఎవర్ వన్ డస్, హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: వారి ప్రీతి,
1: దట్స్ వాట్ దే లైక్.
0: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
1: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
0: కనుకనే దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడాను విమర్శించడానికి పూనుకోకూడదు.
1: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పాత్.
0: దైవత్వం దైవత్వమే.
1: గాడ్ ఈజ్ గాడ్ అలోన్.
0: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైనటువంటి భావంతో మనము అందుకోవాలి.
1: యు షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
0: కనుక అనేక మంది సాధకులంతా, అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
1: వీ హ్యావ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ద సీకర్స్ అస్పిరెంట్స్ అండ్ ఫారినర్స్.
0: రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, ఈ బ్రహ్మ, ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామములు భేదం ఉండినట్టుగా ఉంటుంది, కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: భగవాన్ టెల్స్ ఎంఫాటికల్లీ అండ్ రిపీటెడ్లీ దట్ దెర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ, కృష్ణ, బ్రహ్మ, శివ అండ్ సో ఆన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెన్స్.
1: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: బట్ దివ్యత్వం ఒక్కటే.
1: బట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: జీసస్ అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి.
1: యు మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
0: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
1: యు గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఏకం సత్తి ప్రాభుదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
1: మెనీ సేజెస్ డిక్లేర్డ్ దట్ ది ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
0: అన్నింటికీ ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకందరికీ తెలుసును ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యు ఆల్ నో దిస్ దట్ వి ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసును.
1: యు ఆల్సో నో దట్.
0: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: As you play on the harmonium, Shruti is
0: ఒక్కొక్క రీడ్ కొట్టినప్పుడు సారీ గామా పాదాని అని శబ్దములు వేరు వేరుగా వినిపిస్తాయి.
1: When you press the reeds, you find the different sounds, notes.
0: Sounds difference కానీ గాలి ఒక్కటే.
1: Those sounds differ, the very air that goes in is same.
0: అదే విధంగానే
1: likewise
0: మనకు పేర్లు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి కానీ
1: we have names and forms.
0: దివ్యత్వమనేటువంటిది ఒక్కటే ఉంటుండాలి.
1: Names and forms are different, but divinity is one.
0: కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుంచుకోండి.
1: We have to keep in view this
0: divinity. ఆ దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: Let us install the divinity in our heart.
0: అర్జున నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు.
1: అర్జున డోంట్ మేక్ మీ సిట్ ఇన్ ది ఔటర్ చారియట్.
0: నేను బయట మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎన్ ఔటర్ పర్సన్.
0: నేను లోపలింటి వాడిని.
1: ఐఎమ్ యూ విదిన్.
0: నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బీ సీటెడ్
0: అక్కడ నాకు స్థానం
1: ఇన్ చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిదే కానీ దానికి లైఫ్ లేదు.
1: Yantra is the machine that works, but it has no
0: mantra life. Entati paneena chestundi.
1: Mantra can do a
0: lot. Entati sahajana aina kuda alkattutundi.
1: It can control any big thing.
0: Kanuka mantra swaroopudu bhagavantudu.
1: God is the very personification of mantra.
0: Kanuka atanni hrudayapeetham paina pratishtha cheskovali.
1: Let us install him at the altar of
0: atan nivasamu hrudayame.
1: God's dwelling place. Kanuka
0: atanki hrudayavasi ani peru pettaru.
1: So God is called like this, the indweller in our heart.
0: కనుక హృదయం నందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్
0: కేవలం బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంతకాలం నీవు అవుట్లుక్ చూసుకుంటావో ఇదంత పశ్చితీతి పశువు. అవుట్లుక్స్ అనేటువంటి పశువుది.
1: దిస్ అవుట్లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
1: ద ఇన్వర్డ్ లుక్ వీ హ్యావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వీ ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబడీ.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వీ కాన్వర్స్ we should talk with all courtesy and respect.
0: Evarni kathinanga manam maatadakoddu.
1: We should never use harsh words.
0: Appudu kathinanga maatadinappudu mana baadhanu manam gurtinchukolemu.
1: When we use harsh words, we will not.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయం నందు భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్.
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెంది పొందుతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద లేటెంట్ ద యాంగర్ ద జెలసీ ఎన్వీ ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: అవకాశం ఇచ్చే కొనది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీ మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్ ఇన్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చో.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైం.
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అనేటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: Be peaceful.
0: Anduvalne manam shanti shanti shanti bhajana in tarvate moodu paryayam enduku shanti cheptunnaru.
1: At the end of bhajan we say this word shanti peace thrice.
0: Kani rendu thurlu enduku cheppakoodadu?
1: Why not twice?
0: Kani naalugu thurlu enduku cheppakoodadu?
1: Why not four times?
0: Moodu thurlu enduku cheppali?
1: Why thrice?
0: Anaga emiti?
1: What does it mean?
0: Deha sambandhamaina shanti.
1: Peace at the body level.
0: Manasika sambandhamaina shanti.
1: Psychological peace.
0: Atma sambandhamaina shanti.
1: Atmic peace.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి.
1: ఐ షుడ్ బి పీస్ఫుల్
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్ ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ.
0: కనుకనే శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
0: ఈ మూడింటి ఎందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
0: కనుక ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి ఎందు కూడా శాంతి నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ విత్ పీస్ ఇన్ దీస్ త్రీ ఏరియాస్.
0: ఆధ్యాత్మికంలో శాంతి ఉండొచ్చు నీకు,
1: యూ మే హ్యావ్ పీస్.
0: కానీ శారీరకంగా నీవు సరైన ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతే వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూల్ బి రెస్ట్లెస్.
0: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
1: యూ మే బి ఫిజికలీ
0: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: శాంతి అనేది మూడింటి ఎందుకు ఉంటుండాలి.
1: సో పీస్ ఈస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్మ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
1: దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ఫాలోడ్ బై ది ఏన్షియంట్ సేజెస్ అండ్ హిస్ పేరెంట్స్ అండ్ సీకర్స్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ ప్రొపగేటెడ్
0: అనేక రకములుగా దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని తపస్సు వచ్చారు.
1: మెనీ డిడ్ పెనెన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ టు నో వేర్ హీ ఇస్.
0: కానీ కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
1: సమ్ హావ్ డ్రాప్డ్ ఇన్ ద మిడిల్.
0: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
1: సమ్ హావ్ థాట్ ఓవర్ వై ద లైఫ్ ఇస్ గివెన్ అండ్ దే కంటిన్యూడ్ దేర్ ఎఫర్ట్ టు నో గాడ్.
0: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
1: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్ ఇన్సిస్టెన్స్.
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ యు సీన్?
0: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం, వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
0: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
1: దేర్ వి సా గాడ్.
0: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తునకు చాటుతూ వచ్చారు.
1: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్.
0: తమస్సు.
1: వాట్ ఈస్ దిస్ తమస్?
0: దేహమే తమస్సు.
1: బాడీ తమస్సు.
0: దేహాభిమానకు అవతలనే ఉంటున్నాడు దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ మనసే తమస్సు.
1: అండ్ దిస్ మైండ్ ఇస్ తమస్.
0: ఈ మనసు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: Body is like a water bubble. Don't follow the body. Mind is like a mad monkey. Don't follow the mind. Follow the conscience.
0: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
1: సో బాడీ అండ్ మైండ్ రిలేట్ టు తమస్ ఆర్ డార్క్నెస్.
0: తమస పరస్తాత్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఈస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: నాట్ దట్ ఈస్ సెపరేట్ ఆర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈస్ బియాండ్ డార్క్నెస్.
0: అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణ ఉన్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
0: ఈ శరీరం మాత్రం కలుధర్మ సాధకం, ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
0: అయితే దేహానికి సరైనటువంటి పోషణ చేకూర్చే నిమిత్తమై మనసునిచ్చాడు.
1: However, to take care of the body, the mind is given.
0: కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివి.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
0: కనుక పాజిటివ్ ని మనం పట్టుకోవాలి.
1: We should catch hold of the positive.
0: అది ఆత్మతత్వము.
1: That positive is atmic principle.
0: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగటివ్ ఏమాత్రం కూడా పనిచేయలేదు.
1: With positive atmic principle within, we will not be affected by negative.
0: ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
1: Without this love, the positive,
0: అంతా కూడాను వ్యర్థమే అన్నారు.
1: Everything will be useless.
0: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
1: So we should have this
0: ఆ ప్రేమనే భగవత్ స్వరూపము. Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ ప్రేమ తత్వాన్ని ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
1: What's type of love? Pure love, selfless love.
0: అనగా ఏమిటి? Self is lovelessness.
1: Self is lovelessness.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: కనుకని ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్వే నిజమైనటువంటి ప్రేమ.
1: సో ట్రూ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: దీన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ వీ హ్యావ్ టు డెవలప్.
0: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
1: బై దిస్ యూ విల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్.
0: దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు.
1: Not days, months, years and ages.
0: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
1: In a moment you will realize it.
0: ఓ స్విచ్ వేస్తే ఎట్ట లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: Just as when you put on the switch, the lights start burning. Love, selfless love.
0: అనగా ఏమిటి? Self is lovelessness.
1: Self is lovelessness.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: కనుకనే ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్వే నిజమైనటువంటి ప్రేమ.

0: నిజమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైన ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: జస్ట్ యాజ్ వెన్ యు పుట్ ఆన్ ద స్విచ్ ద లైట్ స్టార్ట్ బర్నింగ్ లైక్ దట్ యుల్ హావ్ రియలైజేషన్ ఇన్ ఎ మొమెంట్ ఆఫ్ టైం.
0: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ,
1: so long we are in this world we have discharge our duty,
0: ee jagattunu kuda gauravistu
1: respect the world,
0: ee jagattu kuda daiva swaroopame,
1: consider the world as divine,
0: ee jagattulo unnatundi samasta padarthamulo daiva swaroopame,
1: the entire material of this world is divine,
0: annitini kuda daiva swaroopakanga bhavinchukuntunte ide mana nijamaina kartavyam,
1: we have to consider everything divine,
0: ee nijamaina sadhana,
1: this true spiritual pursuit,
0: ikkante minchina sadhana marokati ledu,
1: nothing beyond this,
0: ee naadu cheseetundi sadhanalanni kudanu
1: the spiritual path practices,
0: samatho koodinatundi ve
1: the modern spiritual practices are utterly selfish.
0: ఈ స్వార్థం దేని కోసం చేస్తున్నాం మనం ధ్యానం?
1: Why do we meditate?
0: దైవం కావాలని చేస్తున్నాము.
1: We say that we want God.
0: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
1: You are just meditating for yourself, not for the world and
0: samasti
1: society.
0: సమస్తిని నిమిత్తమే మనం చేయేసినటువంటి ప్రార్థన.
1: We have to pray for the society.
0: ప్రార్థన వ్యక్తిత్వం స్వరూపమైనటువంటిది కాదు.
1: The prayer cannot be the individualistic.
0: వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టత్వమే.
1: వ్యక్తిత్వాది ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టుత్వాద టోటల్ రూయిన్.
0: సమష్టి తత్వమే మనకు నిజమైనటువంటి వ్యక్తిత్వం.
1: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
0: సమాజం అంతా ఒక్కటే.
1: ద సొసైటీ,
0: సమాజంలో మనం ఒక మెంబర్.
1: వి ఆర్ మెంబర్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
0: రూపం లేదు.
1: ఇట్ హస్ నో
0: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది.
1: బట్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
0: కాబట్టి ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
0: కనుకనే సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
1: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
0: అంతా లోక సమస్త సుఖినో భవంతు.
1: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ ఐ టు విల్ బి హ్యాపీ.
0: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు బి హ్యాపీ, బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడీ ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
0: కనుక
1: విల్ బి హ్యాపీ. సో
0: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే,
1: to know the divinity,
0: మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: we should make our hearts pure.
0: ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది, అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.
1: when we purify our hearts we can see the reflection of God as we see our own reflection in a mirror.

0: The Mohammedans call him Allah. The Christians say Jehovah. The Vaishnavites address him Vishnu. The Saivites call out to him as Simbo. But he who confers on every being without any distinction whatsoever, a long life, health, wealth, peace, prosperity, and he who protects and guides every being is one and the same Lord. Believe in this, that the Lord is one and only one.
1: Prema Swarupa.
0: Embodiment of love.
1: ప్రకృతి యొక్క పరిణామములు శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడాను ఉంటున్నది.
0: Just as you find as the phenomena in nature like heat and cold, so also it is natural that one thinks about happiness and grief.
1: ఒక పర్యాయము మానవులకు ఉష్ణము సుఖమును అందిస్తుంది.
0: On the one set of circumstances, man secures comfort through the medium of heat.
1: మరొక సమయములో చలి మానవునికి సుఖమును అందిస్తుంది.
0: On the certain other circumstances, it is cold which gives him comfort.
1: ఏ తర్వాత ఉష్ణ చలులు రెండు కూడాను మానవునికి సుఖం అందించినవి.
0: All said and done, it can pass that both heat and cold venture to give comfort to man.
1: Kanuka ushna shitalamulu manavuniki sukham nandincheetunte satyanni gurtinchi vartincheetunte paristhitike prakruta samattamu ani cheptu vacharu.
0: This is what has been said as the perfect balance that has been struck in nature, where both these extremes, heat and cold, tend to give man a sense of comfort.
1: ఈ సమత్వమునే యోగము అని చెప్తూ వచ్చింది ఉపనిషత్తు.
0: This equality or this balance that one strives is also referred to as yoga in the Upanishad.
1: యోగమే కర్మ కౌశలము.
0: It is yoga which helps you to undertake karma.
1: లోకములో సుఖము దుఃఖము జయము అపజయము నష్టము కష్టము నిందలు నిష్ఠూరములు ఈ స్థుతులు దూషణలు ఇవి రెండు కూడాను కలిసి ఉంటున్నవి.
0: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ దట్ దీస్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ ఆర్ ఆల్వేస్ కోఎగ్జిస్టింగ్ లైక్ గ్రీఫ్ అండ్ జాయ్ లైక్ విక్టరీ అండ్ డిఫీట్ లైక్ ప్రైజ్ అండ్ రిడిక్యూల్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టు యూ ఇన్ పేర్స్.
1: మానవుడు లాభమునకు ఆనందిస్తున్నాడు నష్టమునకు కృంగిపోతున్నాడు.
0: When man gains something, he feels happy. When he loses something, he is subjected to distress.
1: భూషణకు కృంగిపోతున్నాడు దూషణకు విచారపడుతున్నాడు.
0: Praise makes him bloated up, whereas ridicule or criticism puts him down.
1: ఇవన్నీ కూడాను కేవలము శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడాను సమతత్వముతో మానవునకు సుఖము అందించడమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే సంఘ సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: When you get that balanced approach as member of a society, that just as these pairs of opposites are ultimately like heat and cold, which in the long run add to your joy and comfort, that is the moment of realization for you.
1: కనిపించు పర్వతములు శిలామయములు.
0: The mountains that you see from a distance are nothing but rock.
1: నివసించు భూమి మృమ్మయము.
0: అండ్ ది ఎర్త్ ఆన్ విచ్ యు ఆర్ లివింగ్ ఈజ్ ఆల్సో ఇనర్ట్.
1: చల్లని ఛాయను అందించేటువంటి వృక్షములు కాష్టమయము.
0: ద ట్రీస్ విచ్ గివ్ యూ షేడ్ అండ్ షెల్టర్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్.
1: ప్రాణములు మాంసమయము.
0: అండ్ లైఫ్ అస్ సచ్ ఇస్ నథింగ్ బట్ ఫ్లెష్.
1: ఇవన్నీ కూడా పంచభూతములు వికారములే.
0: ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ మానిఫెస్టేషన్స్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: వ్యవహార నిమిత్తమై వీటికి మానవుడు కొన్ని రూపనామములు ఏర్పరచుకొని తన జీవితమును గడుపుచున్నాడు.
0: In order to suit his convenience and make things in such a way that he can possibly make a living, man gives different names and forms and shapes to these elements.
1: ప్రాచీన కాలము నుండి భారతదేశము ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక సంపత్తి చేత సమత్వమును త్యాగమును సమస్త ప్రపంచమునకు బోధించి సుస్థిర శాంతి సౌఖ్యమును అందించినటువంటి యొక్క ఆధ్యాత్మిక జ్యోతి.
0: By virtue of the rich heritage and ancient tradition which has been part of this country Bharat, these two qualities, equanimity and a sense of sacrifice, have been shown to the whole of humankind by this great country as guiding principles for one's happiness and joy.
1: Kanukani natiki netiki loka samasta sukhino bhavantu annade bharatiyulaka samskruti.
0: So either then or now, you find that the cornerstone of the Bharatiya culture is to pray and wish for the welfare and prosperity of all.
1: Manavudu yenatikainanu tyagamunu unaka tappadu.
0: It is imperative for man to take up to tyaga or sacrifice something or the other.
1: Chivara satyam.
0: This is the ultimate truth that he has to realize.
1: Manavudu buddhipurvakanga tyagame cheyakundina prapanchamu నిర్బంధముతో వానికి త్యాగం నేర్పుతుంది.
0: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ విల్ఫుల్లీ కమ్ ఫార్వర్డ్ విత్ సాక్రిఫైస్, ది వరల్డ్ విల్ టీచ్ హిమ్ ఎ లెసన్ వేర్ హీ హస్ టు ఫాలో సూట్.
1: కనుక త్యాగేయనికి అమృతత్వమాన పోని వేదము బోధించినది.
0: దట్స్ వై ది వేదస్ హావ్ దిస్ లెసన్ దట్ ఇట్ ఈస్ త్రూ సాక్రిఫైస్ దట్ యు రియల్లీ కెన్ గెట్ సంథింగ్ లాస్టింగ్.
1: బుద్ధియే మానవ జీవితమునకు శోభను అందిస్తుంది.
0: ఇట్ ఈస్ బుద్ధి యువర్ వన్స్ ఇంటెలెక్ట్ which gives you some glow to your life.
1: Buddhiye nasinchina manavatme cheenistundi.
0: If you do not have this spark of intellect in you, there is no meaning to your existence.
1: Jnanam perigukaladi manavatvam abhivruddhi gaustundi.
0: Even as you grow in your jnana, you also become a wholesome personality.
1: Subuddhimam manushyeshu ani kevalamu మానవ ఆకారము ధరించినంత మాత్రమున మానవుడు కానేరడు.
0: Merely by adorning a physical form, he does not become man.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
0: All those birds which are green in color, can they speak like the parrot?
1: పువ్వులపై పారాయుడు పురుగులు తుమ్మెదలగున.
0: So also, these insects which creep on flowers, could they be likened to the bees?
1: Pulicharmamu kappinatti gaaduga puliyaguna.
0: Likewise, a donkey covered with the skin of a tiger, would it become a tiger?
1: Yenuganta balisi unna pandu yenuga unnataya.
0: So also pig, which may talk, which may grow as big as an elephant, can it ever become an elephant in the true sense?
1: Kanuka manava aakaramunu dharinchinante maatramuna manavunu kaaneyadani manava buddhulu మానవుడి యందు ప్రకాశించినప్పుడే ఇతను నిజమైన మానవుడని కూడాను చెప్పుతూ వచ్చింది ఉపనిషత్తులు.
0: ఇన్ ద సేమ్ వే, బై మియర్లీ హావింగ్ ఎ ఫామ్ రిజెంబ్లింగ్ దట్ ఆఫ్ మ్యాన్, వన్ డస్ నాట్ బికమ్ మ్యాన్ ఇన్ ద ట్రూ సెన్స్ ఆఫ్ ది వర్డ్. ఇట్స్ ఓన్లీ వెన్ హీ హాజ్ ఎ గుడ్ బుద్ధి, గుడ్ థాట్స్, గుడ్ ఐడియల్స్ అండ్ ఎ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ టు గవర్న్ హిస్ లైఫ్ వుడ్ హీ బి కాల్డ్ ఎ మ్యాన్. దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ బీన్ సేయింగ్.
1: మానవుడు సుఖాభిలాషి.
0: Man by nature seeks comfort.
1: Ananda pipasi.
0: He also aspires for happiness.
1: Atanu nirantaram kudanu aanandamuni aashistuntadu.
0: Every second of his existence is directed towards this end of securing happiness.
1: Deeniki vaigyanika satyam kudanu lekapoledu.
0: There is in this freak in man's nature a scientific basis.
1: Agniki dahana shakti dani yokka swabhavam.
0: The nature of fire is to reduce anything to ashes.
1: మంచుగడ్డకు చల్లదనము దాని స్వభావం.
0: సో ఆల్సో ఐస్ హాజ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ బీయింగ్ కోల్డ్.
1: చక్కెరకు తీపి దాని స్వభావం.
0: స్వీట్నెస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ షుగర్.
1: అదే విధముగానే మానవునకు ఆనందము స్వభావం.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఫ్రమ్ మ్యాన్ హ్యాపీనెస్ ఈస్ హిస్ నేచురల్ స్టేట్.
1: కనుకనే మానవుడు ఆనందమును ఆశించటము దుఃఖమును ద్వేషించటము జరుగుతున్నది.
0: That's why we find that man seeks happiness, tries to remove himself away from troubles or distress.
1: Nitya jeevitamulo మనము నివసించేటువంటి లోకములో ప్రతి దినం కూడాను మనము ఇట్టి అనుభూతిని అనుభవిస్తూ ఉన్నాము.
2: Ever since we were born, probably, every second of our existence, this has been our experience in our day-to-day lives.
1: బాధపడుతున్న వ్యక్తిని చూచి ఎందుకు నీవు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంటాము.
2: If you come across a person who is distressed, you ask him a question, why are you subjected to this grief?
1: దీనికి కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: నీకు ఏడుపు సహజం కాదు కనుక ఎందుకోసం ఏడుస్తున్నావు అనేటువంటిది దీని అంతరార్థం.
2: The reason is, to cry is not your natural state, so you ask a question of this nature.
1: అదే వ్యక్తి ప్రసన్నుడై ఆనందముగా ఉంటున్న సమయం చూచి, అయ్యా నీవు ఎందుకు దుఃఖించడం లేదని ఎవ్వరు కూడా ప్రశ్నించరు.
2: Now the same person who is enjoying a state of happiness, nobody would come and ask him, why is it that you are not in a state of distress?
1: కారణము దుఃఖము అతని స్వభావం కాదు కనుక.
2: The reason is that this state of distress is foreign to man's nature.
1: అయితే ఇట్టి సహజమైనటువంటి ఆనందమును మానవుడు ఎందుకు సహజముగా అందుకొనలేకపోతున్నాడు.
2: But now the question is, this state of happiness which is natural to man, how come he is not in a position to experience this?
1: ప్రాకృత సంపర్కము చేతను సహవాసము చేతను మానవుని యొక్క రాగ ద్వేషములు ఇంద్రియములను కప్పబడిన చేత ఇతను సహజానందాన్ని అందుకోలేకపోతున్నాడు.
2: బై కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పార్ట్ ఆఫ్ విచ్ గో ఇన్ ద సొసైటీ అరౌండ్ హిమ్ అండ్ బై వర్చ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ హ్యాస్ దీస్ టూ క్వాలిటీస్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ మ్యాన్ కమ్స్ టు ఎ స్టేట్ వేర్ ఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్పీరియన్స్ ది సెన్స్ ఆఫ్ జాయ్ విత్ ఇన్ హిమ్.
1: మానవుడు ఈ జగత్తులో అనేక అస్థిరమైనటువంటి సుఖములను ఆశిస్తున్నాడు.
2: ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ హిమ్ man tries to seek comfort from things which are fleeting and transient.
1: ఈ ఆశించటమే రాగము.
2: Now this way of his to seek happiness from these fleeting things is raga or attachment.
1: ఈ ఆశించినటువంటి యొక్క ఆశ విఫలమైనప్పుడు ఇది ద్వేషం.
2: Now when he tries to seek something of this nature and he is not successful, that turns into a case of hatred.
1: కనుక రాగ ద్వేషములు ఆశల వల్లనే లభించుచున్నవి.
2: So these two, attachment and hatred, come because of your primary desire.
1: కనుక మానవుని యొక్క సంకల్పములు యందు ఈ ఆశలు కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే ఇంద్రియముల యొక్క మాలిన్యము పరిశుద్ధమవుతుంది.
2: So when man makes an effort to curb his senses, which in turn would put an end to this desire, he would be in a state where he can possibly secure happiness.
1: దురదృష్టవశాత్తు మానవుడు తన యందున్న ఆనందాన్ని మరచి బయట ప్రపంచమునందు ఆనందమును అపేక్షించి వెతుకుతున్నాడు.
2: Unfortunately, man has become forgetful of his true nature, happiness, which is within him. Instead, he goes hither and thither in the world outside of him.
1: తన ఉద్యోగమునందు సాయంకాలం వరకు పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి తన ఆనంద నిమిత్తమై క్లబ్బునకు వెళుతున్నాడు.
2: He spends all his time during the day at the office. By way of doing his job, he comes back in the evening. When he wants relaxation or comfort, he starts visiting clubs.
1: ఈ మానవుడు ఆనందము తనకు క్లబ్బులో ఈ కార్పాటంలో లభిస్తుంది అని భ్రమిస్తున్నాడు.
2: This man deludes himself into believing that he can get some happiness by playing cards in the club.
1: మరికొంతమంది ఆనంద అపేక్ష చేత సినిమాలకు వెళుతున్నారు.
2: Then there are those who visit the cinema houses for the sake of getting some happiness.
1: తాను ఆశించిన ఆనందము సినిమాలో లభ్యమవుతుందని భ్రమిస్తున్నాడు.
2: Here again, man believes in a false way that the happiness that he is trying to get, he would be able to get in the cinema house.
1: మరికొంతమంది తమ ఆనంద నిమిత్తమై మద్యమును స్వీకరిస్తున్నారు.
2: Then you have that other category which takes to drinking.
1: ఇవన్నీ కూడాను కేవలము వారి భ్రమలే తప్ప తన ఆనందము ఆ పదార్థంలో ఏమాత్రం కూడా లేదు.
2: Either all of these are indicative of man being deluded.
1: తన ముక్కుపై ఉన్నటువంటి సులోచనములో తాను మరచి ఇల్లంతా ఎంతకాలం వెతికినప్పటికీ ఆ సులోచనములు తనకు లభించవు.
2: You have your pair of spectacles resting on your nose. You are ignorant of this fact, you start looking all around the house by way of locating these spectacles. You
1: never can find them. తన ఎందున్న ఆనందమును మానవుడు మరచి బయట ప్రపంచంలో ఆనంద నిమిత్తమై అనేక విధములుగా కృషి సల్పుతున్నాడు.
2: ఇన్ ద సేమ్ మానర్ మ్యాన్ హస్ బికమ్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ దిస్ హ్యాపీనెస్ విచ్ ఇస్ విత్ ఇన్ హిమ్ అండ్ హీ స్టార్ట్స్ మేకింగ్ ఎ సెర్చ్ ఫర్ ఇట్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్.
1: తాత్కాలిక విషయానందము తనకు లభించవచ్చునేమో కానీ శాశ్వత ఆత్మానందం అనేటువంటిది తన ఎందే ఉంటుందనే సత్యాన్ని గుర్తించవచ్చు.
2: Perhaps it's likely that he might be able to secure the material happiness which is temporary, but he'll never be able to secure happiness which is lasting, which is linked to the Atma.
1: Kanuka manavudu tana swasthanam ayyatunte yokka aatma tattvanni artham chesukunnappude tanaku nijamainatunte aanandam labhistundi.
2: Only when man is in a position to explore and understand the nature of his Atma will he be in a position to get lasting happiness.
1: Tanu ekkadi nunchi vachadu అనేటువంటి తత్వాన్ని తాను విచారించాలి.
2: Where has he come from? This should be the primary question for him.
1: భాగవతమునందు ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోయినప్పుడే తనకు నిజమైన ఆనందం లభిస్తుంది.
2: In the Bhagavata it has been stated that man, when he reaches the point from where he has come, he will be securing happiness. This is what has been stated in the Bhagavata.
1: మానవుడు ఒక కార్యార్థమై ఒక ప్రదేశమునకు వెళ్ళాడు.
2: Now a certain person, by way of fulfilling some objective of his, goes to a certain place.
1: అక్కడ ఎంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండినప్పటికీ, ఎంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండినప్పటికీ, తన కార్యము ముగించుకొని తిరిగి తన స్వస్థానము చేరినప్పుడే తనకు శాంతి విశ్రాంతి.
2: The spot he goes to is extremely convenient for him. He is also one which tends to give him a sense of comfort. He fulfills his objective. But only when he returns back to his place would he be in a position to enjoy a sense of peace or comfort.
1: అదే విధముగానే మానవుడు ఈ కర్మక్షేత్ర యాత్రికుడుగా ఈ జగత్తును వచ్చాడు.
2: In the same manner, man has come down into this world as a traveller, the weary traveller who has to undertake tasks of varying magnitude.
1: ఈ చక్రమునందు ఎన్ని విధములైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములు ఉండినప్పటికీ ఇది తాత్కాలికమైనటువంటి చక్రమే కాని తన యొక్క స్వస్థానము కాదు.
2: Now this world at best is like a chow tree which can certainly offer a few things to him, but certainly it is not his permanent abode.
1: జీవుడు ఒక విధమైనటువంటి యొక్క మోక్షపురికి ప్రయాణికుడు.
2: The jiva is like the traveler who set on the path of journey leading to moksha.
1: ఈ ప్రయాణములో దేహం ఒక చక్రం వంటిది.
2: In this journey of his, this body that's been given to him is like the chow tree.
1: మనసు కాపలాదారి.
2: The mind is like the watchman.
1: కనుక దేహము చక్రము, మనసు వాచ్మెన్, జీవుడు ప్రయాణికుడు, ఈ ముగ్గురికి ఉండేటువంటి సంబంధం ఏమిటి?
2: Therefore, the body is like the chow tree, the jiva is the traveler, and the mind is like the watchman. Now what is the possible relationship amongst these three?
1: ఈ యొక్క చౌకీదారునకు ఈ యాత్రికునకు ఎట్టి సంబంధము లేదు.
2: There is absolutely no relationship between this watchman and this jiva, the traveler.
1: లేక చక్రమునకు ఈ యొక్క ప్రయాణికుడుకు ఎట్టి సంబంధము లేదు.
2: Nor is there any relationship between this chow tree and this jiva.
1: తాత్కాలికంగా విశ్రాంతి నిమిత్తమై కొంతకాలం ఉండి తదుపరి ఆ చక్రమును ఆ యొక్క చౌకీదారిని త్యజించి వెళుతున్నాడు ఈ ప్రయాణికుడు.
2: So what you find is, after a certain period of time, this jiva goes on his onward journey by leaving this body and leaving behind the watchman.
1: కాని ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఇది ఈ చౌత్రి తన ఇల్లుగా తాను భావించుకుని, ఈ కాపలాదారి తన యొక్క సర్వెంట్ గా విశ్లేషించుకుని, ఈ యాత్రికుడు అక్కడనే నిలిచిపోవడానికి కృషి చేస్తున్నాడు.
2: బట్ మ్యాన్ హస్ ఫర్గాటన్ దిస్ సేలియంట్ ట్రూత్. హీ బిలీవ్స్ దట్ దిస్ బాడీ, దిస్ చౌత్రి, ఈజ్ హిస్ పర్మనెంట్ అబోడ్. హీ బిలీవ్స్ దట్ దిస్ వాచ్మెన్ ఈజ్ హిస్ సర్వెంట్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్లీ.
1: తన యాత్ర నిమిత్తమై వచ్చినటువంటి లక్ష్యమును మర్చిపోతున్నాడు.
2: హీ హస్ ఫర్గాటన్ ద పర్పస్ ఫర్ విచ్ హీ హస్ సెట్ ఆన్ దిస్ జర్నీ.
1: కనుకనే తన యొక్క యాత్రను పూర్తి గావించుకొనగా తన సత్కారమును చేరుకొనలేక మధ్య మార్గములో అనేక అవస్థలకు గురి అవుతున్నాడు ఈ మానవుడు.
2: సో వి ఫైండ్ దట్ దిస్ మ్యాన్, బికాజ్ హీ ఇస్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ దిస్, because he tends to feel that this temporary one is his permanent abode. He gets bogged down at every stage. He is up against obstacles and difficulties, and he is not in a position to proceed with his journey.
1: Sarvam atmamayam sukham. Sarvam paramayam dukkham annadi Upanishad. Anaga, tanayokka atmatattvamunu tanu lakshyamlo pettukunnappude tanaku sukham erpadutundi.
2: The Upanishad has said that for one who has the Atma as the center of things, he is bound to enjoy happiness. For one who tends to look to outside things, he is bound to come across difficulty.
1: Kanuka, matti nunchi puttinatvanti yokka patra, yenatikaina kudanu tirigi mattilone cheripovutunnadi.
2: So we find that a pot or earthen pot made of clay will one day become one with clay.
1: Samudram nunchi aaviriga maarinatvanti jalamu, ఏ మేఘములుగాను ఏ వర్షములుగాను ఏ వంకలుగాను ప్రవహించి కట్టగడపటికి ఏనాటికైనా సముద్రంలో చేరిపోతున్నది.
2: The water of the oceans evaporates, becomes vapor, becomes clouds, and in course of time comes down again in the form of rain, raindrops.
1: సముద్రమునుంచి పుట్టినటువంటి జలము తన స్వస్థానమైన సముద్రములకి చేరుకొనుచున్నది.
2: To take the form of rivers, but one day the rivers again reach the ocean.
1: మట్టి నుండి పుట్టినటువంటి ఒక కుండ ఏదో ఒక విధముగా తన యొక్క అంత్యములో మట్టికి చేరిపోతున్నది.
2: So also the pot which is born of this clay will one day in some form or the other reach its natural form, that of clay.
1: కాని మానవుడు తన యొక్క స్వస్థానమును తాను మర్చిపోయి ఈ మధ్యలో ఏర్పడినటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటి యొక్క ప్రకృతితోనే తాను బంధితుడవుతున్నాడు.
2: But man alone is an exception. He doesn't know that he has to get back to his state, his original abode, and he gets bogged down. He tends to get into new relationships, new understandings, and all of which tend to mislead him.
1: Kalukane manavudu aneka vidhamulaikunte apoha kani tana yokka satya swaroopanni gani tana gurtinchukolaleka nija margamunuku dooram avutunnadu.
2: So he is not in a position to understand and appreciate his true nature, and he is getting far removed from the truth as such.
1: Konni raga dveshamulaku kuda nu guri avutunnadu.
2: He is also getting subjected to the sense of attachment and hatred.
1: Ee raga dveshamulaku karanam enti?
2: What is the cause for these two?
1: Manavudu nirantaramu edo oka vastuvuno leka vyaktino chintistu untadu.
2: Because man every second has thoughts fixed on either a material thing or an individual.
1: Taanu nirantaramu ee vyaktini chintinchano aa vyakti oka vidhamaina aasaktiga maaripothundi.
2: Now that person who is uppermost in the thoughts of this man tends to gain ascendancy gradually.
1: ఈ ఆసక్తియ బలపడటం చేత ఒక కోరికగా రూపొందుతుంది.
2: And once you have this desire increasing in you, it takes the form of a full-fledged desire.
1: ఈ కోరికలలో కొన్ని కోరికలు ఫలించవచ్చును, కొన్ని కోరికలకు నిష్ఫలము కావచ్చును.
2: Now some of these aspirations of ambitious of yours could find a sense of fulfillment. Some probably do not meet this end.
1: ఈ కోరికలు విఫలము కావటం చేత ఒక విధమైనటువంటి కోపము ప్రారంభమవుతుంది.
2: And when your wishes are not fulfilled, anger takes over.
1: ఈ కోపము ఆవేశమును హెచ్చు చేసి మానవత్వాన్ని మరిపింప చేస్తుంది.
2: This in turn whips up your emotions and feelings and makes you forgetful of your own nature.
1: తన స్వరూపాన్ని తాను మరచి మంచి చెడ్డలేనిటువంటి విచార జ్ఞానము లేకుండా తాను తన తోచినట్టుగా తాను ప్రవర్తిస్తాడు.
2: And then he loses track of his own true nature, and then he starts behaving in a manner which is quite foreign to his nature.
1: ఈ ప్రవర్తనలో అనేక విధమైనటువంటి పాప కార్యములకు గురి అవుతున్నాడు.
2: And in the course of this conduct or this period of his, he starts committing acts which he would not have done otherwise.
1: ఈ పాపములకు కారణం ఏమిటి?
2: Now these sins that he is committing, కోరికలే cause nothing but wishes or desires.
1: కనుకని మానవుడు మొట్టమొదట మనసును అరికట్టుకునేటకై అనేక విధమైనటువంటి ప్రయత్నం చేయాలి.
2: So at the very outset, man must take it upon himself to place his self on his mind.
1: అయితే ఈ మనస్సు ఏ విధంగా మనం అరికట్టుకోవటానికి సాధ్యమవుతుంది?
2: But how can we possibly control this mind?
1: చాలా మంది మనసును అరికట్టుకునేందుకు మార్గం ఏమిటో గుర్తించుకునలేక తెలుసుకునలేక అయోమయ పరిస్థితిలో మనసును మరింత ఒక స్వేచ్ఛకు గురి కావిస్తున్నారు.
2: There are quite a few who do not know a way of curbing or controlling the mind. In the process, they get confused and they are led further astray.
1: Indriyamulanu arikattaka manasunu swadhinam chesukunnataku prayatninchadamu, idi maha porapatu.
2: Without controlling the senses in the first place, if you want to put an end to the activities of the mind, it's a great mistake.
1: Manasu indriya swadhinamainukuntadi.
2: Mind is something which is subservient to the senses.
1: Kanuka ee indriyalu emaatramo arikattukonaka manasunu swadhinam chesukovadaniki prayatniste idi emaatramo palinchadu.
2: So if you start letting loose the senses and start controlling the mind instead, you will not be successful.
1: Kanukane nenu appudappudu drishti doshamunu adupulo pettuko.
2: That's why I keep admonishing you at times.
1: Vagdosamunu rakunda chusuko.
2: Control your sight. See that you don't commit any sin by way of your words. Also, let not your sense of hearing go astray.
1: Kanukane adhyatmika margamunaku moodu pradhanamaina sutramulu untunnavi.
2: That's why in the adhyatmic path there are three fundamental principles.
1: Asatyanito dushitam karatunti vakku.
2: Your words should be free from untruth.
1: Himsadanto dushitam karatunti dehamu.
2: Your body should be free from any acts of violence.
1: రాగద్వేషములకి దూషితం కానటువంటి యొక్క మనస్సు.
2: అండ్ యువర్ మైండ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్
1: ప్రధానమైనటువంటి యొక్క సాధన సంపత్తి.
2: నౌ దీస్ త్రీ వన్ కెన్ అక్రూ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ సాధన.
1: కనుకనే మానవత్వంలో ప్రధానమైనటువంటిది ఇంద్రియము.
2: సో ఇన్ మ్యాన్స్ నేచర్ సెన్సెస్ ఆక్యుపై ఏ ప్రైమరీ ప్లేస్.
1: ఈ ఇంద్రియములను భగవత్ మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే ఈ మనసు సులభంగా మనకు స్వాధీనమవుతుంది.
2: You divert these senses or sensory organs towards God and then you can control your mind.
1: మన ఆధ్యాత్మిక రత్నమును దొంగిలించినటువంటి దొంగ ఎవరో మొట్టమొదట గుర్తించాలి.
2: Now first try to understand who this thief is who has robbed you of this adhyatmika jewel.
1: ఈ ఆధ్యాత్మిక రత్నమును దొంగిలించినటువంటి వాడు మనసు.
2: Now this person who has robbed you of this adhyatmika jewel is the mind.
1: Kaluka ఇటు దొంగ అయినటువంటి యొక్క మనసును మనం శిక్షించక నిరపరాధి అయినటువంటి దేహాన్ని మనం శిక్షిస్తున్నాం.
2: సో దిస్ మైండ్ హూస్ ద కల్ప్రెట్ గోస్ స్కాట్ ఫ్రీ అండ్ యు ఆర్ ట్రైయింగ్ టు పనిష్ ద బాడీ విచ్ ఇస్ బ్లేమ్లెస్ బ్లేమిష్లెస్.
1: కనుక మొట్టమొదట మనసును మనం శిక్షించినప్పుడే తగినటువంటి రత్నము మనకు లభిస్తుంది.
2: సో వెన్ యూ పనిష్ ద మైండ్ దెన్ యూ కెన్ గెట్ ద జ్యువెల్ ఇన్ ఇట్స్ పొజిషన్.
1: కనుకని ఇట్టి పవిత్రమైనటువంటి మనసు కలిగి ఇంద్రియముల చేత ఆనందాన్ని అందించి నిశ్చార్థము నిష్కళంకమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశింప చేయడానికి ఒక విధమైనటువంటి యొక్క మార్గమును మనం అవలంబించాలి.
2: సో వి మస్ట్ అండర్టేక్ దట్ పాత్ విచ్ ఇస్ సేక్రెడ్ వేర్ ద మైండ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ ప్యూర్ వేర్ ద ఇంద్రియస్ డూ వాట్ ఎవర్ టాస్క్ ఆర్ గివెన్ టు దెమ్ యూ బికమ్ సెల్ఫ్లెస్ యువర్ యాక్టివిటీస్ ఆర్ ప్యూర్ దిస్ ఇస్ ద పాత్ దట్ యు మస్ట్ ట్రై టు ఎంబార్క్ ఆన్.
1: బైబుల్లో భక్తులు భగవంతుని వెతుకుతున్నారు అని ఒక స్థానంలో ఉంటున్నది.
2: It has been stated in the Bible that the devotees, they are searching for God.
1: Aithe ikkada manamu chakkaga vicharinchali bhaktulu bhagavantunni vetukutunnara leka bhagavantude bhaktulanu vetukutunnada.
2: Now here we would do well to ask ourselves a question. Are the devotees searching for God or is God searching for his devotees?
1: Bhagavantudu sarvatra untunnadu అతని వెతకనక్కరలేదు.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ వి నీడ్ నాట్ సర్చ్ ఫర్ హిమ్ యాజ్ సచ్.
1: ఈనాడు సర్వత్రా ఉండినటువంటి భగవంతుడే నిజమైనటువంటి భక్తుని వెతుకుతూ ఉంటున్నాడు.
2: నౌ టుడే యు ఫైండ్ గాడ్ హూస్ ఎవ్రీవేర్ ఈజ్ సర్చింగ్ ఫర్ హిస్ డివోటీ.
1: భగవంతునికి ఎట్టి భక్తుడు కావాలి?
2: వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ డివోటీ దట్ గాడ్ వాంట్స్?
1: నిజమైన నిక్కమైన నిస్వార్థమైన ఒక భక్తుడు కావాలి.
2: What God wants is a devotee who is an embodiment of truth, selflessness and purity.
1: Intiye kaadu manavatvanni prakatinchetunte adarsha putrudu kavali.
2: Not only this, he should be such as to uphold the dignity and ideal of a true noble life.
1: Taanu ekkada chusinappudanu atti bhaktunni taanu vetukutu untunnadu.
2: So you find that God is constantly in the search for such a devotee.
1: Aithe ee naati bhakta brindamulo atti bhaktulu chikkutuka chaala dullabhanga undayi.
2: But today you find that among the large numbers of devotees, to come across one such is an extremely difficult task.
1: Ee naati bhakta brindamulo navavarshana samayamlo yedustunnaru.
2: Now today you find that among the devotees, where they should laugh, they tend to cry.
1: ఏడ్చవలసిన సమయంలో నవ్వుతున్నారు.
2: And where they ought to cry, they tend to laugh.
1: ఎక్కడ చూసినా కానీ ఇట్టి కపట భక్తులే కనిపిస్తున్నారు.
2: So wherever you see, you find such devotees who are hollow.
1: కనుకనే వెతుకుచున్నాను నేను, వెతుకుచునే ఉన్నాను.
2: So I have been searching.
1: వెతుకుచున్నాను నాడు నేడు నిజమానవ ధర్మపరుని.
2: I have been searching, and still searching for the true man.
1: కనుక నా ప్రేమ, నా కర్మ, నా సర్వభావములు దైవార్పితము అనేటువంటి యొక్క సాత్విక భావము ఉండినటువంటి భక్తుడు భగవంతునికి అత్యవసరం.
2: So that devotee, where he says that his sense of love, his sense of karma, his thought and all that goes within him in his personality are directed towards God. Such is the devotee that God wants today.
1: Sarva jeevula yokka samatvamunu, sarvula yokka badhalaku, dukkamunu prakatinchetundi yokka vyaktudu, bhaktu.
2: Now that person who has this sense of equanimity, who tends to look upon all living beings on the same footing, he is a true devotee indeed.
1: Atti పవిత్రమైనటువంటి యొక్క హృదయుడే గీత.
2: Such an individual, endowed with such a pure thought, with such a pure heart, was Jesus.
1: మొట్టమొదటి జీసస్ అండ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్. అనగా దేహం అనేటువంటి దానిని మెసెంజర్ గా తీసుకుని తాను ఈ దేహం సంబంధమైనటువంటి యొక్క కార్యకలాపములో పాల్గొన్నాడు.
2: At the very outset, Jesus proclaimed, I am the messenger of God. The meaning, he took it to be the messenger of God, directed towards activities connected.
1: ఈ దేహముతో దీనుల యొక్క దుఃఖములను, దుఃఖితులుగా ఉండేటువంటి బాధలను సేవల ద్వారా వారికి ఈ దేహమును అర్పితముగా ఉంచి, ఇది దైవం పంపినటువంటి యొక్క నేను ఒక పరిచారకునిగా అని భావిస్తూ వచ్చాడు.
2: Where his body would be directed towards taking up activities in the upliftment of the poor, bringing solace, consoling the poor and the downtrodden, taking care of them. In this way he visualized his body as a messenger of God towards the well-being of his fellow men.
1: దేహముతో ప్రజలకు సందేశాన్ని అందిస్తూ వచ్చాడు క్రియల ద్వారా.
2: He brought home the message of God through this activity conducted through the medium of this body.
1: క్రమక్రమేణ దేహము నుంచి మనసులో ప్రవేశించాడు.
2: Then gradually, from the state of the body, he entered the realm of the mind.
1: ఈ మనస్తత్వాన్ని తాను and son of God అనేటువంటి భావంతో ఊహిస్తూ వచ్చాడు.
2: And this identity of his with the mind, he proclaimed in these words, and the son of God.
1: ఈ మనస్తత్వంతో నిత్యానిత్య విషయ పరిశీలనను ఆవిస్తూ వచ్చాడు.
2: And then, through his mind assist, he started finding out the truth, the untruth.
1: ఏది సత్యము, ఏది అసత్యము.
2: What is the truth? What is untruth?
1: జగత్తంతా ఇప్పుడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క దృశ్యకల్పితమైనటువంటిది.
2: This world around you is nothing but something which is born of your sight.
1: సర్వ కర్మలు కూడాను మనసు నందున్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబములు.
2: And all that goes on around you is nothing but a manifestation of your own thoughts and ideas.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని తాను గుర్తించుకుంటూ వచ్చాడు.
2: He started recognizing such a truth.
1: తిరిగి ఈ మనస్సు యొక్క తత్వాన్ని విచారణ పూర్తి చేస్తూ బుద్ధి వరకు చేరిపోయాడు.
2: In the course of this questioning process in his mind, he finally reached the stage of his buddhi or intellect.
1: ఈ బుద్ధి వరకు చేరేటప్పటికి I and my father are one అన్నాడు.
2: And at this stage he said, I and my father are one.
1: అనగా ఏమిటి, తండ్రి కొడుకులు ఒకరికొకరు తల్లి సంబంధం.
2: That is, there is this close bond of relationship between the father and the son.
1: ఇక్కడే ప్రతి ఒక్క సాధకుడు కూడాను చక్కగా గుర్తించవలసినటువంటి.
2: Now every true sadhaka must try and understand the significance of these words.
1: ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని బిడ్డలే.
2: Every being is the child of God.
1: తండ్రి యొక్క గుణములే కుమారునికి రావచ్చు వస్తుంటాయి.
2: And it's also natural that the qualities of the father are given to the son.
1: పులి గర్భములో మేక పుట్టదు.
2: You don't have a goat born in the womb of a tiger.
1: మేక గర్భములో పులి పుట్టదు.
2: Or for a goat, you don't have a tiger. Just as you have the tiger cub in the womb of a tiger.
1: తండ్రి అయినటువంటి దైవత్వం నుంచి కుమారుడైనటువంటి మానవుడు తండ్రిగా తండ్రి యొక్క గుణములే పుట్టాలి.
2: So in the same manner, the son is born of the father, imbibing all the qualities of the father.
1: కనుక నాకు నా తండ్రికి ఎట్టి భేదము లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే హోలీ గోస్ట్ అన్నాడు.
2: So when he said that there is absolutely no difference whatsoever between me and my father, he started talking about the Holy Ghost.
1: కనుకని మనం దేహరీతిగా ఒక కర్మ కలాపములో మనం ప్రవేశించాలి.
2: So through the medium of this body we must enter activity of karma.
1: మానసికంగా నిత్యానిత్య విషయ పరిశీలన చేయాలి.
2: And then through the medium of the mind start asking questions regarding the truth.
1: విచార శక్తితో సన్నిహిత సంబంధాన్ని మనం పెంచుకోవాలి.
2: Even as we start debating and discussing that within ourselves.
1: తదుపరి బ్రహ్మ విద్బ్రహ్మైవ భవతి. రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి శక్తి కలుగుతుంది.
2: We reach a stage where we'll say that that which is Brahma is indeed the truth proper.
1: కనుక ప్రతి మహనీయుని యొక్క పుట్టిన దినములంతా కూడాను ప్రపంచంలో తమ యొక్క అనుచరులు ఆచరిస్తూ ఉంటారు.
2: Now it is a known fact that over centuries men tend to celebrate occasions like this of birthdays of people who have come in the ages gone by.
1: అయితే ఈనాడు జీసస్ పుట్టిన దినమని మనం కేవలము ఇంటిలో ఒక పండుగగా చేసుకుని స్వేచ్ఛగా ఆఫీసులకు లీవులున్నది కదా అని ఇష్టముచ్చినట్టుగా సంచరించుకోవటం ఇది పర్వదినముల యొక్క అంతరార్థం కాదు.
2: బట్ ఆన్ ఎ డే లైక్ దిస్ విచ్ ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ ది బర్త్ డే ఆఫ్ జీసస్ వీ హ్యావ్ ఎ హాలిడే వీ మేక్ ఎ ఫీస్ట్ ఫర్ అవర్సెల్వ్స్ టెన్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ లీజర్ దిస్ ఇస్ నాట్ ద వే ఇన్ విచ్ వీ హావ్ టు సెలబ్రేట్ ఎన్ అకేషన్ ఆఫ్ దిస్ టైప్.
1: ఇదే విధముగానే భారతీయుల యొక్క పర్వదినములు కానీ ఏ మతముల యొక్క ఏ దేశముల వారి యొక్క పర్వదినములు కానీ ఈ విధంగానే బాహ్య దృష్టితోనే వారు ఆచరిస్తూ చూస్తూ వస్తున్నారు.
2: టుడే వి ఫైండ్ ఇట్స్ అ కామన్ ఫీచర్ ఐదర్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ ఎల్స్వేర్ ద టఫ్ ఫెస్టివ్ ఒకేషన్స్ ఆర్ గివెన్ ఎ సెన్స్ ఆఫ్ ఎగ్జిబిషనిజం అండ్ అవుట్వర్డ్లీ బిహేవియర్.
1: 24వ తేదీ ఏదో చర్చలకు పోవటము అక్కడ ఏదో ప్రార్థనలు చేయటము ఇంటికి రావటము చక్కగా త్రాగటము తినటము ఆనందాన్ని అనుభవించటము.
2: So on the 24th, we visit the church, take part in the prayers there, come back home, then relax, then make a feast for ourselves, drink deeply, and then we feel we are happy.
1: ఇది కాదు క్రిస్మస్ యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
2: This is not the significance of the occasion of Christmas.
1: ఇలాంటిదే కాదు పవిత్ర పురుషుల యొక్క జన్మదినముల యొక్క రహస్యాలు.
2: And this is not the meaning associated, to be associated with the birthday celebration.
1: పర్వదినములు అనగా పాయస పరమాన్నాలతో తృప్తి పట్టడం కాదు.
2: These festive occasions do not mean that you feel contented by drinking in.
1: హృదయాన్ని పులిమి ఆరగట్టేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన లక్ష్యం.
2: By drinking or eating sweet dishes, you must try and undertake a thorough search of the heart.
1: హృదయములో చేరినటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం చేసి ఆ మానవుని యొక్క ఆశయాలు ఏమిటో లక్ష్యంలో పెట్టుకుని ఒక్క ఆశయాన్నైనా మన జీవితంలో మనం ఆచరించటము ఇది పర్వదినం యొక్క పవిత్రమైన యొక్క అర్థం.
2: ప్యూరిఫై యువర్ హార్ట్ బై రిమూవింగ్ ఆల్ ది డర్ట్ అండ్ ఫిల్త్ ఫ్రమ్ ఇట్ దెన్ కీప్ ఇన్ వ్యూ ద హై ఐడియల్స్ సెట్ బై సచ్ నోబుల్ పర్సనేజెస్ అండ్ ట్రై అండ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ అమాంగ్ ద మెనీ విచ్ దే వుడ్ హావ్ షోన్ టు యూ.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఆశల నిమిత్తమే జీవిస్తున్నాడు కానీ ఆశయాల నిమిత్తం జీవించటం లేదు.
2: టుడే మ్యాన్ లివ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ హిస్ డిజైర్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనీ ఐడియల్.
1: నాకు దీర్ఘ జీవితం కావాలని ఆశిస్తున్నాడే కానీ దివ్య జీవితం కావాలని ఆశించటం లేదు.
2: హీ వాంట్స్ ఐ వాంట్ ఎ లాంగ్ లైఫ్ హీ డజంట్ వాంట్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఎన్లైట్మెంట్.
1: మహనీయుల యొక్క అడుగుదారులను అనుసరించడానికి ప్రయత్నించటం లేదు.
2: హీ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు ఫాలో ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ దిస్ నోబుల్ సోల్.
1: అదే ఈనాడు సాధకులు చేయవలసినటువంటి ప్రధాన కర్మలు.
2: దిస్ ఇస్ ద మెయిన్ టాస్క్ అహెడ్ ఫర్ ద ట్రూ సాధక.
1: ప్రతి సాధకుడు కూడాను ఇంటి యజమానుడు కావాలి కానీ ఇంటి పరిచారకుడు కారాలి.
2: ఎవ్రీ ట్రూ సాధక్ షుడ్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ హౌస్.
1: అధికారికి లేక పరిచారకుడికి ఉండినటువంటి భేదం ఏమిటి?
2: నౌ వాట్ ఇస్ ద డిస్టింక్షన్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ద మాస్టర్ అండ్ ద సర్వెంట్?
1: పరిచారకుడు ఇంటిలో ఉండినటువంటి యొక్క బయట పదార్థములు మాత్రమే తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
2: నౌ దిస్ servant. He certainly is in the house and he makes a recognition of the things which are present in the house.
1: ఇంటి యజమాని విలువైనటువంటి పదార్థములు ఏ లోపల ఏ భద్రమైనటువంటి ప్రదేశంలో ఉంటున్నాయో దాన్ని గుర్తిస్తుంటాడు.
2: But the master knows in which part of the house is hidden or are hidden the truly valuable ones.
1: కనుకనే ఈనాడు మనం పరిచారకులుగా తయారు కావటం వల్ల బయట ప్రపంచంలో ఉండేటువంటి రూపనామములపైనే మన దృష్టి ప్రసరింప చేస్తున్నాం.
2: సో టుడే వి ఆర్ లైక్ ది సర్వెంట్ అండ్ వి ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు టేక్ ఎ లుక్ అట్ ది థింగ్స్ అరౌండ్ us వితౌట్ రియలీ నోయింగ్ వాట్ ఇస్ వాట్.
1: మనమే యజమానుడైనప్పుడు మనలో ఉన్నటువంటి సద్గుణములు సదాచారములు సత్వవర్తనైనటువంటి రత్నాలు ఏ ప్రదేశములు ఉంటున్నాయో దాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
2: ఇఫ్ వి ఆర్ ద మాస్టర్ ఇన్స్టెడ్ we would really know where these priceless possessions, the jewels are, the sadgunas, the good traits, the good behavior, the noble thoughts within us.
1: Kevalamu prayatninchakame kaadu atuvanti vilavainatundi ratnamulu bhadram chesukuntaru.
2: We make an effort to secure them. Not merely that, after securing we'll try and make them our permanent possession.
1: Inaadu evariki varu manam ee vilavainatundi yokka gunamulanu manam bhadram chestunnama లేక అనిత్యము అకాష్టము అసత్యమైనటువంటి రూపనామంలో మనం జీవితాన్ని వ్యర్థం చేస్తున్నామా అని ఎవరికి వారు విచారించుకోవచ్చు.
2: ఈచ్ వన్ కెన్ మేక్ ఎ క్వశ్చన్ ఆఫ్ దిస్ నేచర్ ఆర్ వీ మేకింగ్ ఆర్ ఆమ్ ఐ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు సెక్యూర్ మై ప్రైస్లెస్ పొజిషన్స్ ఆర్ ఆమ్ ఐ గోయింగ్ ఆఫ్టర్ ద ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్.
1: ప్రకాశించేటువంటి జ్యోతులు పై స్థానంలో పెట్టినప్పుడే తరుగులకు దాని యొక్క ప్రకాశం అందుతుంది.
2: That lamp which sheds light all around, if it is kept at a high point, the light could be seen and shared by others across a distance.
1: అలాంటి ప్రకాశించేటువంటి జ్యోతిని ఏ పల్లమునందు ఏ యొక్క గుంత యందు పెట్టినప్పుడు దాని ప్రకాశం నిరుపయోగమైపోతుంది.
2: The very same lamp, if it is kept in a pit or at a low level, it cannot possibly shed light on.
1: కనుకని దివ్య భావములు అనేటువంటివి ఆత్మ భావములు అనేటువంటివి పరిపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఆచరణ అనేటువంటి పరిస్థానంలో ఉంటుండాలి.
2: సో ఆల్సో వాట్ యు కాల్ ది నోబుల్ ట్రైట్స్ ఇన్ యూ ఆల్ ది క్వాలిటీస్ అసోసియేటెడ్ విత్ ది ఆత్మ హావ్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ థాట్ ఇన్ యువర్ బిహేవియర్ ఇట్స్ ఓన్లీ వెన్ యూ పుట్ దెమ్ ఎట్ అ హై పాయింట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ హావింగ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ అస్ సచ్ విల్ అదర్స్ బి ఏబుల్ టు సెక్యూర్
1: కనుక మానవుని ఎందున్నటువంటి సద్భావములు సద్విచారములు కూడాను తాకటుపై ప్రయత్నించాలి.
2: So man must make an effort to give coverage, to give a sort of publicity to the
1: inborn భావములను కేవలము ఏదో హృదయంలో మనం దాచిపెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే దీనివల్ల ప్రయోజనం ఉంటుంది.
2: All these good things in him, if he were to share with others, that will be something. If he were to keep them within himself, no point is secured.
1: అదే విధముగానే తన యందున్నటువంటి దివ్య మనులను
2: where there is good, there is bound to be bad in the power of a shadow.
1: తన నీడను వదిలి తాను విడుటకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: It's not possible for anyone to be free from his shadow.
1: కనుకని ఈ జీసస్సునకును అనేక విధమైనటువంటి కష్టములు తన వెంటాడుతూ వచ్చాయి.
2: సో వి ఫైండ్ దట్ ఈవెన్ ఇన్ జీసస్ లైఫ్ దే ఆర్ క్వైట్ ఎ ఫ్యూ ట్రబుల్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ డిస్ట్రెస్ ఫర్ హిమ్.
1: కట్టబడకు తనను అనుసరిస్తూ తనను ఆచరిస్తూ తనను ఆరాధిస్తూ ఉన్నటువంటి యొక్క తన యొక్క శిష్యుడి తనకు అపకారములకు గురి అవుతూ వచ్చారు.
2: సో వి ఫైండ్ దట్ ఇన్ ద ఎండ్ దోస్ వెరీ సేమ్ డిసైపుల్స్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ హిమ్ who were following him and who were attached to him, they in turn turned against him.
1: Upakariki apakaramu leka upakariki upakaramu nepamennaka cheyivaru nerpai upakariki upakaramu viparitamu kaadu cheya.
2: Trying to do good to someone who has done you a good turn is not creditable in any way.
1: అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పడి ఎవరు మనకు చెడ్డ చేస్తారో వారికే మనం మంచి చేయాలి.
2: బట్ డూయింగ్ గుడ్ టు వన్ హూ హాస్ డన్ యూ ఎ హార్మ్ దట్ ఇండీడ్ ఈజ్ ద హాల్మార్క్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఆ విధముగా తనకు అపకారం చేసినటువంటి వ్యక్తులకే ఉపకారాన్ని ఆశించినటువంటి వాడు జీసస్.
2: ఇన్ ట్యూన్ విత్ దిస్ జీసస్ వాజ్ వన్ సచ్ ఇండివిజువల్ హూ ట్రై టు డూ గుడ్ టు దోస్ హూ డిడ్ హిమ్ హార్మ్.
1: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణమే ఈ జగత్తునకంతా ఒక జ్యోతిగా వెలుగుతూ వస్తుంది నేడు.
2: సో వి ఫైండ్ దట్ దిస్ ట్రూ నోబుల్ ట్రైట్ ఇన్ హిమ్ ఈజ్ నౌ షైనింగ్ ఫోర్త్ ఇన్ ఆల్ ఇట్స్ స్ప్లెండర్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
1: ప్రతి మానవుడు కూడాను తమకు ఎట్టి అపకారం చేసినప్పటికీ దానిని లెక్క చేయక సర్వుడి యొక్క ఉపకారమును ఆశిస్తూ తమ ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
2: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ దేర్ఫోర్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ హిస్ లైఫ్ ఆఫ్ సచ్ ఎ నేచర్ దట్ హీ వుడ్ డూ గుడ్ ఈవెన్ టు దోస్ హూ ఆర్ డూయింగ్ హిమ్ హార్మ్.
1: మంచికి చెడ్డ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంటుంది అనేది మీకు తెలుసును.
2: యు నో ఫుల్ వెల్ దట్ వేర్ దర్ ఇస్ గుడ్ దర్ ఇస్ బౌండ్ టు బి బ్యాడ్ అటాచ్డ్.
1: కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఏమాత్రం కూడాను వెనుకంజ వేయరాదు, బలహీనులు కారాదు.
2: ఈవెన్ ఇన్ సచ్ మూమెంట్స్ వీ షుడ్ నాట్ బి రిడ్యూస్డ్ టు ద స్టేజ్ ఆఫ్ వీక్లింగ్స్.
1: మనం చేసేటువంటి పని పవిత్రమైనటువంటిది సత్యమైనటువంటిది అనే విశ్వాసం గాఢంగా ఉండినప్పుడు దానిని ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
2: ఇఫ్ యూ హ్యావ్ ద ఫుల్లెస్ట్ కన్విక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ దట్ వాట్ వీఆర్ అటెంప్టింగ్ టు డూ ఈస్ గుడ్ వీ మస్ట్ గో అహెడ్ వాట్ ఎవర్ బి ది కాన్సిక్వెన్సెస్ ఆర్ రిపర్కషన్స్.
1: ఇలాంటి ఆదేశాన్ని జగత్తునకు అందించి తాను సాక్షరత పొందినటువంటి జీవి జీసస్.
2: సచ్ అన్ ఇండివిజువల్ జీసస్ హూ ఇమ్మోర్టలైజ్డ్ హింసెల్ఫ్ బై ఫాలోయింగ్ సచ్ ఎ పాత్.
1: కానీ అతి పవిత్రమైనటువంటి వాడి యొక్క జీవితాన్ని చక్కగా పరిస్థితుల్లో మనం ఏమాత్రం కూడాను వెనుకంజ వేయరాదు, బలహీనులు కారాదు.
2: ఈవెన్ ఇన్ సచ్ మూమెంట్స్ వీ షుడ్ నాట్ బి రిడ్యూస్డ్ టు ద స్టేజ్ ఆఫ్ వీక్లింగ్స్.
1: మనం చేసేటువంటి పని

0: అతి పవిత్రమైనటువంటి వాడి యొక్క జీవితాన్ని చక్కగా అర్థం చేసుకునలేక ఏదో కొన్ని గౌరవ మర్యాదలకు మాత్రమే మనము గురి అవుతున్నాము.
1: బట్ వీ హావ్ నాట్ రియల్లీ అండర్స్టూడ్ ఫస్ట్ ట్రూత్ సెకండ్
0: సత్యాన్ని గుర్తించాలి.
1: టుడే వీ మస్ట్ ట్రై టు ఫైండ్ దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు లవ్ rather than to honor and show respect.
0: ఈ గౌరవ మర్యాదలు మనకు అక్కరలేదు.
1: We really need not going for this securing respect.
0: ప్రేమనే హృదయాన్ని హృదయాన్ని చేర్చేటువంటి.
1: It is love which brings one heart closer to another.
0: కనుకనే దయగల హృదయమే దైవ మందిరం అన్నాడు జీసస్.
1: That's why Jesus said the heart of compassion is the temple of God.
0: కేవలం కరుణ సానుభూతి లేనటువంటి హృదయము ఇది రాతితో సమానము అన్నారు.
1: He also said that a heart which is hard to the extreme is really like a rock.
0: మానవునికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము కృతజ్ఞత అన్నాడు.
1: He also said the main quality of man is a sense of being showing gratitude.
0: కనుక మనము దేనిని ఎవరి ద్వారా మనం అందుకున్నామో దీని జీవిత పర్యంతము మనం మరువరాదు.
1: So what we have received from an individual, we should never forget.
0: ఇలాంటి యొక్క బోధనలు జీసస్ కలుపుతూ వచ్చారు.
1: Such were the lessons being taught by Jesus.
0: కనుక ఈనాడు జీసస్ యొక్క పుట్టిన దినమని అనుకున్నప్పుడు ఏదో కొన్ని డ్రామాలు వేయటము, కొన్ని యాక్టింగ్లు చేయటము, కొన్ని పాటలు పాడటము, కొన్ని భజనలు చేయటము, ఇంత మాత్రంతోనే దీన్ని సార్థకతగా భావించరాదు.
1: So today, when you are trying to celebrate the birthday of Jesus, you should not feel that by merely enacting some dramas, singing some songs or bhajans is the true way of celebrating.
0: అతని యొక్క ఆదేశములలో ఏ కొన్నింటినైనా మనము ఆచరిస్తూ దాన్ని ఆచరణలో పెడుతూ రావాలి.
1: Out of all his commands, out of all that he has handed down to us, we must try and practice at least a few of them.
0: ఇదే ఈనాటి క్రిస్మస్ అనేటువంటి దాని యొక్క నిజమైనటువంటి యొక్క భావంగా గుర్తించాలి.
1: There is then that we will be in a position to understand the true significance of an occasion like this.
0: ఈనాడు కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి వారి యొక్క వార్షికోత్సవం కూడా.
1: Today also happens to be the anniversary day of Kingdom of Mother Sai.
0: పాత విద్యార్థినుల యొక్క సంఘము.
1: This is an association of the old students of the college.
0: సంఘం అనగా 10 మంది చేరినటువంటి ఒక గుంపు.
1: An association would connote a collection of individuals like this.
0: ఈ 10 మంది చేరి 10 మార్గములు యందు నడచక 10 మంది కూడా ఒక మార్గములో ప్రవేశించేటువంటిది సంఘం.
1: Association of society would also tell you that these 10 individuals should not take up 10 different paths. Instead, they should all take up one path and move.
0: కేవలము ఒక్క మార్గమే కాదు, ఒక్క బాటనే కాదు, ఒక్క మాట పైన కూడా నిలవాలి.
1: Not merely that they must try and take up one path as such.
0: సంగమనగా దీనికి ప్రత్యేకించినటువంటి యొక్క పంచభూత స్వరూపము లేదు.
1: They should also be bound by one word.
0: దీనిలో ప్రవేశించినటువంటి యొక్క వ్యక్తులకు మాత్రం రూపం ఉంటున్నాయి.
1: Society does not mean a collection of 5 elements. It is individuals which give a meaning to a society.
0: ఈ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి లోపల అందరూ విద్యార్థినులే.
1: In this kingdom of Mother Sai, all the members are girl students.
0: వీరిని స్త్రీలు అని చెప్తూ వచ్చారు.
1: Now these are being referred to as women.
0: ఈ స్త్రీలు అనేటువంటి యొక్క పదములో ఎన్ని పదములు ఉంటున్నాయి, ఎన్ని అక్షరములు ఉంటున్నాయి అని మనం విచారం చేయాలి.
1: Now we must try to understand the different meanings normally attached to the word woman.
0: ఇప్పుడు ఒక God అనేటువంటి పదములో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి.
1: Now we normally talk of God. How many alphabets make up this word
0: God? G-O-D. మూడు అక్షరములు చేస్తే God అయింది.
1: The word God is made up of these three component alphabets. G-O-D.
0: అదే విధముగానే తెలుగునందు, సంస్కృతనందు, ఇంకా అన్ని భాషలు ఎందుకునో ఒక్కొక్క పదంలో కొన్ని కొన్ని అక్షరములు చేస్తూ వస్తుంటాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఐదర్ ఇన్ సంస్కృత్ ఆర్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ వెన్ ఎ ఫ్యూ ఆల్ఫాబెట్స్ కమ్ టుగెదర్ యు హావ్ ఎ వర్డ్.
0: ఇక్కడ స్త్రీలు, స్త్రీ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి.
1: నౌ గోయింగ్ బై దిస్ తెలుగు ఈక్వలెంట్ ఆఫ్ దిస్ వర్డ్ ఉమన్, స్త్రీలు ఇస్ ప్లూరల్.
0: స్త్రీ అనేటువంటి పదంలో సకార, తకార, రకారములు మూడు కూడా చేరి ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ వర్డ్ స్త్రీ we have three of these syllables, sa, ta and ra.
0: Ta, ta, ra.
1: Sa, ta, ra.
0: Sa anaga mottamota satvikam,

0: The first word, the first syllable sa stands for sattvic.
1: Ta tamogunam.
0: The second sa for tamoguna.
1: Ra rajogunam.
0: The third ra for rajogunam.
1: Sri anaga trigunatmaka swarupuni ani kuda deeniki artham.
0: So the word Sri stands for an individual where you have all these three gunas.
1: Ikkada sakaram. Sakaram anaga emi? Sattvikam anaga emi?
0: First one, sa, standing for sattvic. What do we mean by this?
1: Mruduvainatvanti bhasha.
0: Words which are sweet.
1: Madhuramainatvanti vaku.
0: Words which are melodious.
1: Vinaya vidheyatvato koodinatvanti yokka pravartana.
0: And conduct which has its hallmark. Humility and obedience and all the good traits.
1: ఈ సాత్వికమైనటువంటి యొక్క సకారం యొక్క అర్థములు.
0: All these come under the single syllable sa standing for sattvic.
1: ఇది మొట్టమొదటి స్థానం నందే ఉంటున్నది.
0: Now this occupies the primary spot in this word.
1: కనుక స్త్రీలు మొట్టమొదట మృదు మధురమైనటువంటి మాటలతో ఉండాలి.
0: So the స్త్రీ should have as a first thing words which are sweet.
1: Vinaya vidhetalanu prakatinchali.
0: They should have humility and obedience.
1: Sattila sampattini poshinchali.
0: And they must try and foster and progress good qualities, good traits.
1: Ee vidhamainti yokka pravartanato koodinatvanti sakaram.
0: So all these could be put under this word sa.
1: Inga sakaram. Ee sakaram anaga emi?
0: Then we come to this second of these syllables sa. What does it mean?
1: Siggu.
0: A sense of
1: vidiyamu,
0: shyness,
1: bhayamu,
0: and a sense of fear.
1: ఈ మూడు కూడాను స్త్రీలకు రెండవ స్థానంలో ఉండే తీరాలి.
0: Now this sense of being shy, this sense of being afraid or having a sense of fear.
1: మూడవ స్థానం నందున్నటువంటిది రకారము. ఇది రజోగుణ సంబంధమైనటువంటిది.
0: Also a part of one's nature. The third one is rajoguna.
1: ఇక్కడ ధైర్యము,
0: courage or bravery,
1: త్యాగము,
0: sacrifice,
1: సౌశీల్యము,
0: good conduct.
1: అనగా ఇక్కడ ధైర్య సాహస త్యాగములంతా కూడా చేరినటువంటిగా ఉంటుండాలి.
0: సో హియర్ ఇన్ ద థర్డ్ వన్ వీ హ్యావ్ సెన్స్ ఆఫ్ కరేజ్ ఆర్ బ్రేవరీ, సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఎ గుడ్ క్యారెక్టర్, ఆల్ కమింగ్ టుగెదర్.
1: మనలో ఉండేటువంటి వినయ విధేయతలు అనేటువంటి మధ్య పెట్టెను ఇక్కడ త్యాగము ధైర్యము అనేటువంటి గాడు పెట్టెలుగా పెట్టుకుని ముందు వినయ విధేయతలతో కూడినటువంటి యొక్క మృదు మధురమైనటువంటి ఇంజిన్ను ధరించుకొని వెళుతున్నారు ఈ స్త్రీలు.
0: సో వాట్ దీస్ priests or the women folk are doing this. At the rear, they have the bogie standing for courage, sacrifice, good conduct in the form of God. In the middle, they have this sense of shyness and this sense of, a sense of fear as the middle bogie. And at the head of this train, in the form of the engine, they have sense of humility, sense of obedience and a sense of sacrifice which will lead them on.
1: ఈ విధమైన యొక్క మార్గాన్ని సక్రమంగా అనుసరించినప్పుడే ఈ స్త్రీ అనేటువంటి యొక్క పదమునకు సార్థకం అవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వన్ అండర్స్టాండ్స్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వర్డ్ అండ్ బిహేవ్స్ అకార్డింగ్లీ.
1: అయితే దురదృష్టవశాత్తు ఈనాడు ధైర్యము, సాహసము, స్వేచ్ఛ మొదలొస్తా ఉంటుంది.
0: బట్ టుడే వి ఫైండ్ దట్ డ్యూ టు ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ప్రెసెంట్ డే టైమ్స్ దిస్ కరేజ్, దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఇట్స్ ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ నాన్ ఛాలెంజ్ which ought to come at the rear is coming
1: avasarame. Idi kuda nu avasarame.
0: We do need them, no doubt.
1: Ee naadu streelalo aa dhairyamu, aa saahasamu, aa swechhane lekapothe vaaru samajanni saadhinchaledu.
0: Today of course, if they are not given a sense of freedom, if they don't have that courage, they can't possibly achieve anything.
1: Aithe eppudu ee gunanni manam viniyogichali?
0: But when should we put them out, under what circumstances?
1: Idi మన యొక్క సాధనను మించిపోయినప్పుడు దీనిని ఉపయోగించాలి.
0: వీ మస్ట్ ట్రై అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ వన్స్ వీ హావ్ రీచ్డ్ ఎ సర్టెన్ స్టేజ్.
1: యుద్ధంలో కూడాను కొన్ని విధమైనటువంటి యొక్క మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
0: నౌ ఈవెన్ ఇన్ వార్ఫేర్ దేర్ ఆర్ సర్టెన్ మెథడ్స్ అడాప్టెడ్.
1: కామ, దాన, భేద, దండోపాయములు అని. కనుక మొట్టమొదట మంచిగా దానిని సాధిస్తూ రావటము, దానికి ఇబ్బందులు కలిగినప్పుడు ఈ ధైర్య సాహసాలను ఉపయోగించుకోవటము అవసరం.
0: సో ద ఫస్ట్ ఈజ్ యూ ఫస్ట్ అడాప్ట్ ఎ సాఫ్టర్ అప్రోచ్. ఇఫ్ దట్ డజంట్ కమ్ ట్రూ, దెన్ యూ టెన్ టు బికమ్ హార్ష్ అండ్ మేక్ ఎ సక్సెస్ ఆఫ్ యువర్ వెంచర్.
1: అయితే మన కళాశాల యొక్క విద్యార్థినులు, మన ఇన్స్టిట్యూట్ యొక్క విద్యార్థినులు మొట్టమొదట ఈ స్త్రీ అనేటువంటి యొక్క సహజత్వాన్ని ఆచరిస్తూ రావాలి. ఇతరులకు ఆదర్శంగా ఎదురు రావాలి.
0: So students of our college, students of our institution of higher learning should first of all uphold this ideal, connect it and associate it with this word స్త్రీ.
1: మొట్టమొదటి సకారం అనే దానిని మీరు ఒక విధమైనటువంటి ఆయుధంగా తీసుకుని బయలుదేరారు.
0: So be armed with the weapon called the sakara.
1: మృదువైనటువంటి మాటలు.
0: Your words sweet and melodious.
1: మధురమైనటువంటి యొక్క పలుకులు.
0: And let your words be such as
1: వినయ విధేయతతో కూడినటువంటి యొక్క గుణములు.
0: Let your traits be such a full of obedience and humility.
1: దీన్ని మనం మొట్టమొదట ఆధారం చేసుకోవాలి.
0: These two should come ahead of the rest of it.
1: అప్పుడే కట్టకడపటగా ధైర్యము సాహసము స్వేచ్ఛ అనేటువంటి దానిని మనం అనుభవించుకోవటానికి వీలవుతుంది. ఈ స్వేచ్ఛ కట్టకడపడది. ఎలాంటిది మన స్వేచ్ఛ?
0: And then in the rear should come your sense of courage, your sense of commitment and your sense of being venturesome. Now you talk of freedom. When should you put this to good use?
1: The end of wisdom is freedom.
0: The end of wisdom is freedom.
1: స్వేచ్ఛగా మనం సంచరించడం కాదు.
0: Freedom does not mean moving in a free way.
1: సర్వత్ర దైవత్వాన్ని గుర్తించుకున్నటువంటి యొక్క ఏకత్వంలో మనము ఈ విధమైనటువంటి యొక్క స్వేచ్ఛను మనం అనుభవించాలి.
0: Recognizing the divinity which is imminent everywhere, that connotes freedom.
1: అది నిజమైనటువంటి విద్య.
0: That is the true form of education.
1: కనుకని విద్య తపోభ్యాం హుతాత్మా అని చెప్పింది శాస్త్రం. విద్య తపోభ్యాం హుతాత్మ. కేవలం విద్య ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు, దీనికి తపస్సు కూడా ఉంటుండాలి.
0: Therefore the Shastras have said, merely having vidya or education is of no use. You must also have the associated element of tapas.
1: Tapas అనగా ఏమిటి?
0: What does this word tapas mean?
1: తల క్రింద పెట్టి కాళ్ళు పైన పెట్టడం కాదు.
0: Tapas does not mean you stand on your head.
1: సత్వ రజో తమో గుణముల యొక్క ఏకత్వమే తపస్.
0: Tapas means trying to bring together in a happy blend the sattvic, the tamasic and the rajasic elements in you.
1: ఇవి విడివిడిగా మనం ఆచరించకుండా మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
0: We should not try to experience each of these in its own way. Try to bring them together in a harmonious way.
1: అంతేకాదు మనోవా కాయమును కూడా ఏకం చేయాలి.
0: Also, there should be a perfect harmony between the thought, word and deed.
1: దీనిని పురస్కరించుకుని ఈ ఒక విధమైనటువంటి మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతూ వచ్చింది.
0: So it's in keeping with this that we also have this statement with regard to the true nature.
1: The proper study of mankind is man.
0: True nature of man in the form, the proper study of mankind.
1: Words or action, what type of one?
0: The proper study of mankind is man. And there you have a harmony between thought, word and deed.
1: ఇది నిజమైన తపస్సు.
0: This is the true form of tapas.
1: మనం అరణ్యానికి పోనక్కర్లేదు.
0: We need not go to the
1: forest. పర్వతంగ పరిత్యాగులు కానక్కర్లేదు.
0: We need not renounce everything.
1: ఆడ బిడ్డలు వదలనక్కర్లేదు.
0: We need not leave behind the family.
1: మన ఇంటి అందే ఉండి మన డ్యూటీస్ మనం అనుసరిస్తూ మన కర్తవ్య కర్మలు మనం ఆచరిస్తూ ఈ పవిత్రమైనటువంటి యొక్క మూడింటి యొక్క ఏకత్వానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: Very much being part of the household, while living there we are, we can still try and undertake a tapas in the true sense of the term.
1: కానీ ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క వాతావరణం కోల్పోయినాం.
0: But today we have lost track, lost sight of such a situation.
1: విద్యార్థినులారా, మీరు సత్యసాయి ఇన్స్టిట్యూట్ నందు విద్యను అభ్యసించినటువంటి వారు కనుక మీరు ఈ విధమైనటువంటి పవిత్ర భావాన్ని సమాజంలో మీరు ఆచరించి అనుభవించి మీరు అనుభవించిన ఆనందాన్ని సమాజానికి అందించండి.
0: Students of the Women's Campus of the Institute of Higher Learning, you have been students as part of this mainstream of activity. You are in the best possible position not only to understand but also to experience the true set of ideals laid before you and try and imbibe them and show them to the world.
1: Manam chadivinadi chaduv kosam kaadu.
0: What we study is not for the sake of study.
1: Chaduvunu samskaram kosam.
0: Studies in turn should lead us on
1: samskaramunu aacharinche kosam.
0: To samskara, a form of life.
1: Ee aacharana samajik kosam.
0: And that life should be reflected in your actions for the sake of the
1: samajamu saarthakata kosam.
0: And the society in turn is giving you a way to sanctify your life.
1: Kanuka manamu vidya vidya vidya ante ee laukikamainatu vidyato paatu aadhyatmika vidya kuda nu atyavasaram.
0: So even as we talk of vidya in the form of the worldly education, we should know that the aadhyatmika vidya is equally important.
1: Ee laukika vidyato paatu aadhyatmika vidya cherinappudu negative positive cherinattiga untadi.
0: So along with the secular education, if you have the spiritual education too, it's like the coming together of the positive and the negative.
1: Rendu rekkalu galiginatundi pacche aakasamlo egaragalutundi.
0: That bird which has got two wings will be able to soar up in the sky.
1: రెండు చక్రములు కలిగినటువంటి రథమే రోడ్డుపైన ప్రయాణం సల్పగలుగుతుంది.
0: Likewise, that vehicle which has got two wheels can possibly roll along.
1: అదే విధముగానే మానవులకు ఈ లౌకిక ఆధ్యాత్మికము రెండు కూడా ఉండినప్పుడే ఈ సుఖ జీవనము అనుభవించడానికి వీలవుతుంది.
0: So also for man, when he has his worldly as well as the spiritual element guiding him,
1: మన ఉద్యోగము చేసి ధనమును సంపాదించడంతో పాటు గుణమును కూడా సంపాదించాలి.
0: He'll be able to live peacefully and happily. Even as we try to take up this education, we should know that in addition to securing a job or a means of livelihood, guna or good character is equally important.
1: ధనము నేడు రావచ్చు, రేపు పోవచ్చు.
0: Money could be yours today, but gone tomorrow.
1: గుణము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోవటకు వీలు కాదు.
0: Character, once it comes to you, it's not possible for it to go away.
1: అందుకోసం నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మనీ కమ్స్ అండ్ గోస్, morality comes and goes.
0: That's why I often tell you, money comes and goes, morality comes and grows.
1: Kanuka money tho paatu morality kudanu manam penchukovali.
0: So along with money we should also try and foster morality.
1: Samaja sevalo ee vidyarthinulu palgonali.
0: Our students should jump into activities relating to the society.
1: Vidyarthinulainatundi varilo praveshinchi variki adarshavantamainatundi jeevithanni bodhinchi వారిని సరైన మార్గంలో అవలంబింప చేసినప్పుడే మన విద్య సార్థకమవుతుంది.
0: Once we are educated, once we plunge into such activities and show to the world, show to the members of the society what a true life could possibly be like, therein we are sanctifying what we have really learned.
1: చదువుకున్న వారంతా ఒక వైపున, చదువులేనికంటే అమాయకులంతా మరొక వైపున అయితే ఈ జగత్ ఏమాత్రం కూడాను శోభించదు.
0: All the educated ones on one side, the uneducated ones on the other side, no link whatsoever. What is the meaning of this world?
1: కలిపినప్పుడు ఇది దివ్యత్వంగా మారిపోతుంది.
0: What is the meaning to this world then? When you bring them together, then you have the spark of divinity.
1: దానిని unity is divinity అన్నారు.
0: That's why it's been said, unity is divinity.
1: కనుక unity కావాలి. మరి divinity, divine అంటే ఇప్పుడు deep wine కాదు, divine. యూనిటీ అది నిజమైనటువంటి.
0: సో ఇట్ ఈస్ యూనిటీ, ఇట్ ఈస్ కమింగ్ టుగెదర్, ఇట్ ఈస్ షేరింగ్ విత్ ఈచ్ అదర్. దట్ ఈస్ వాట్ కనౌట్స్ డివినిటీ. ద వర్డ్ డివినిటీ డస్ నాట్ రిపార్ట్ ఆఫ్ డివైన్. ఇట్స్ నాట్ టు బి టేకెన్ టు బి డీప్ వైన్. యూ గెట్ ఇమర్స్ అండ్ యూ డ్రింక్ డీప్ అండ్ దెన్ యూ
1: మొట్టమొదటి ఈ డివినిటీ పైన కాన్ఫిడెన్స్ ఫేత్ రావాలి.
0: So at the very outset, you must have absolute and total confidence in this element of
1: divinity. మానవునికి ఒక విధమైనటువంటి విశ్వాసం ఉంది.
0: Every individual is endowed with this element of faith.
1: విశ్వాసము లేనిటువంటి మానవుడు జగత్తులో లేడు.
0: There is no individual in this world who does not have this element of faith.
1: విశ్వాసము లేదు అనేటువంటి వాడు శ్వాసం లేని వాడే.
0: If he really says that he doesn't have this element of faith, he is like the person who doesn't have this inhaling
1: of faith in him. ఈ విశ్వాసము ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ మనకు అభివృద్ధి అవుతుంది.
0: So where you have this faith, you certainly have this element of love.
1: ఎక్కడ ఈ ప్రేమ విశ్వాసము రెండు కలుగుతుందో అక్కడ మనకు శాంతి లభిస్తుంది.
0: And where you have love and faith together, you have peace.
1: ఎక్కడ శాంతి మనకు ఉంటుందో అక్కడే మనకు సత్యం రూపొందుతుంది.
0: And where you have peace, you see the manifestation of truth.
1: ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే మనకు ఆనందం ఉంటుంది.
0: Where you have truth, you have bliss.
1: ఎక్కడ ఆనందమో అక్కడే దైవం.
0: And where you have bliss, you have God.
1: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is truth. Where there is truth, there is bliss. Where there is bliss, there is God. ఆయన ఆనందమునకు పరమాత్మ తత్వానికి మానవత్వానికి ఇంత సంబంధం ఉండాలి. కనుకనే మానవుడు ఆనంద పిపాసి అన్నాడు. ఈ ఆనందం ఉండినప్పుడే మనకు ఈ విధమైనటువంటి జీవితం శోభిస్తుంది. కనుక మానవత్వానికి ఆనందమునకు సన్నిహిత సంబంధం.
0: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. And where there is bliss, there is God. This is the relationship between man and God. That's why man tries to seek happiness as a first and foremost task. And in this search of his, he is really trying to seek a union with God.
1: Kanukane, daivam anaga emtite poorna aanandame daivam.
0: So what you mean by God is nothing but a state of total bliss.
1: Manavudu kudanu aanandanni aashistunnadu, aananda pipasiga unnadu kanaka manavudu kudanu daivame.
0: So because man also has as his nature a sense of happiness, He seeks happiness at every point. He is also a form of God.
1: తాను దైవముగా ఉన్నాడు కనుకనే ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: Because he is taken to God or he is God, he seeks happiness.
1: కనుక మానవుడు అనేటువంటి వాడు ఆనంద పితాసి, ఆనంద స్వభావుడు.
0: So man is that individual or that entity which aspires for
1: happiness. నిరంతరము ఆనందముతోనే దైవత్వాన్ని చింతించాలి.
0: It is through this medium of happiness or bliss that you can think of God.
1: కనుకనే మన యూనిటీ అనేటువంటిది ఎక్కడ ఉండాలంటే ఆనందంతోనే ఉంటుండాలి.
0: So where is this concept of unity or coming together?
1: Happiness is union with God.
0: It is happiness is union with God.
1: మనము దైవముతోనే మనకు నిజమైన ఆనందం ఉంటుండాలి.
0: It's only through God that we can secure true happiness.
1: మరి ఏ పదార్థమునందు కూడా మనకు ఆనందం లభించదు.
0: We can't secure happiness through any other material thing.
1: ఒకవేళ లభించినా అది తాత్కాలికమైనది కాని సరైన ఆనందం కాదు.
0: Even if you are to secure some degree of happiness, it is fleeting and temporary.
1: ఇదంతా స్వప్న దృశ్యాలు.
0: This is a dream world.
1: స్వప్నంలో ఏదో ఒక ఆనందాన్ని అనుభవించాము, తెల్లవారేటప్పటికి ఏమాత్రము లేదు.
0: In a dream of ours, we have enjoyed a state of happiness, but the morning comes, everything is gone.
1: కనుకనే ఈనాటి మానవులు, ఈనాటి సాధకులు సుఖదుఖములను, పాప పుణ్యములను, లేక ఆనంద కష్టములను కానీ అన్నింటినీ ఏకత్వంగా భావించుకోవాలి.
0: So today's man should make an effort to try and weigh everything in the proper perspective. The good and the bad, and your papa and punya, your sense of comfort, your sense of distress, all should be taken
1: into account.
0: Everything should be taken towards God.
1: దీనికి ఒక్కటే ఒకటి మార్గం.
0: There is only one way of doing this.
1: దీనిని లిబరేషన్ అంటూ వచ్చారు.
0: This is what has been called liberation.
1: దీనిని ఇమ్మార్టాలిటీ అని చెప్తూ వచ్చారు.
0: The same has been talked of as
1: మోక్షము అని చెప్తూ వచ్చారు.
0: They also talk of moksha or liberation.
1: ఈ మోక్షం అనుకున్నా, ఇమ్మార్టాలిటీ అనుకున్నా, దీనికి మార్గం ఏమిటి?
0: You talk of liberation, you talk of moksha, you talk of immortality.
1: What is the way to immortality?
0: What is the way or path to immortality?
1: Removal of immorality is only way to immortality.
0: The removal.
1: మనలో ఉండేటువంటి యొక్క ఈ దుర్గుణములను, దురాచారములను, దుర్భావములను మనం ఏనాడు మనం వేరు తీసి పారవేస్తామో ఆనాడే మనకు ఈ విధమైనటువంటి అమృతత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: The removal of immorality is immortality. This is what has been said about immortality.
1: Kanuka ilanti immoralities nanta kudanu venukoku teesi vesi tana jeevitamunu nirmalamaina nischalamaina nishwarthamainatvanti yokka aartiga tanu nirupinchukunnatvanti vaade Jesus. Anduvalane aneka aartunu anni rakamulaga choopisthu vastuntaru.
0: The day they are able to remove all the bad things in us, that day we would become immortal. Jesus was one who made his heart pure, serene, selfless, and through every second of his life he upheld these noble traits of behavior in him. This is what has been called secret heart.
1: Ee secret heart anetundi dani manam telusukovali.
0: It is this secret heart that we'll have to nourish.
1: Heart undi manaku prayojanam em?
0: We do have a heart, but what's the use?
1: Kaadu kaadu, Jesus yokka heart ga mana heart ni teesukovali.
0: We should make our heart that like that of Jesus.
1: కనుకనే మొట్టమొదట మనం అందరూ కూడా ప్రార్థించవలసింది ఏమిటంటే, మీరు ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్. సెకండ్, ది లైట్ ఈజ్ ఇన్ మీ, ది లైట్ ఈజ్ ఇన్ మీ. థర్డ్, ఐ ఆమ్ ది లైట్, ఐ ఆమ్ ది లైట్. ఈ విధమైనటువంటి స్థాయికి వచ్చినప్పుడే ఆ హార్ట్, ఈ హార్ట్ రెండు ఏకమైపోతాయి.
0: సో వాట్ ఈస్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రేయర్ దట్ యూ మస్ట్ కీప్ ఆఫరింగ్? యూ మస్ట్ బిగిన్ బై సేయింగ్ ఐ ఆమ్ ఇన్ ద లైట్, ఐ ఆమ్ ఇన్ ద లైట్. Then you proceed to the stage where you will say, the light is in me, the light is in me. And then comes the ultimate step, I am the light, I am the light. When you have reached this stage, then you have a direct link between that heart and this heart. Your heart has become sacred and pure.
1: You Swami, Swami, Swami, anukunnanta matram prayojanam ledu. Swami, neelo cheripovali.
0: So there's no point in merely saying, Swami, Swami. You must be such that Swami becomes part of you.
1: లేక నీవు స్వామిలో చేరిపోవాలి.
0: ఆర్ యు మస్ట్ బికమ్ పార్ట్ ఆఫ్ స్వామి.
1: చక్కెరలో నీరు కలిపినా, నీరులో చక్కెర కలిపినా రెండు ఒక్కటే అనుకుంటాం.
0: అదర్ యు మిక్స్ వాటర్ ఇన్ షుగర్ ఆర్ షుగర్ ఇన్ వాటర్, బోత్ గివ్ యు ది సేమ్ ఎఫెక్ట్.
1: మొట్టమొదట నీవు దైవములో చేరిపోవటానికైనా ప్రయత్నించు.
0: సో అట్ ద ఔట్సెట్ యు ట్రై అండ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు బికమ్ వన్ విత్ గాడ్, టు మెర్జ్ ఇన్ హిమ్.
1: లేక దైవాన్ని నీలోనైనా చేరిపోవటానికి తగిన కృషి చేయి.
0: ఆర్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సే దట్ యు బికమ్ పార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఇందులో రెండు మార్గములుగా వస్తున్నాయి అనాది కాలం నుంచి.
0: సో యూ హ్యావ్ టూ సచ్ పాత్స్ లేడ్ డౌన్ ఫర్ యూ ఫ్రమ్
1: నీవు దైవములో చేరిపోవటానికి భక్తి అని చెప్తూ వచ్చారు.
0: సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్, దట్ పాత్ ఇస్ కాల్డ్ భక్తి.
1: దైవము నీలో చేసుకునేటువంటి దానికి జ్ఞానము అని చెప్తూ వచ్చారు.
0: వై ఇఫ్ గాడ్ హ్యాస్ టు బికమ్ పార్ట్ ఆఫ్ యూ దట్ పార్ట్ ఇస్ కాల్డ్ జ్ఞాన.
1: కనుక దైవాన్ని నీలోనైనా చేర్చుకో లేక నీవు దైవంలోనన్నా చేరు, ఈ రెండింటిలో ఏదో ఒకటి నీవు సాధించు.
0: సో ఐదర్ మేక్ గాడ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ గాడ్, ట్రై టు అడాప్ట్ వన్ ఆఫ్ దీస్ ఎట్లీస్ట్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమును అభివృద్ధి గావించి దివ్యత్వాన్ని ప్రకాశింపచేసే నిమిత్తమై జీసస్ ఒక మెస్సెంజర్ గా వచ్చాడు.
0: సో బై వే ఆఫ్ అప్హోల్డింగ్ ది ఎఫికసీ ఆఫ్ ఐదర్ ఆఫ్ దీస్ పార్ట్స్ అండ్ బై షోయింగ్ ఇన్ అల్టిమేట్ అనాలిసిస్ దట్ బోత్ లీడ్ టు ద సేమ్ స్టేజ్, జీసస్ లివ్డ్ ఎ లైఫ్.
1: కేవలం జీసస్ ఒక్కడే కాదు మెస్సెంజర్స్, మీరందరూ మెస్సెంజర్స్.
0: జీసస్ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ మెసెంజర్ ఆఫ్ గాడ్. Now you should not take it that Jesus was the only messenger. All of you are messengers of God.
1: దైవం ఒక జీసస్ ఒక్కడు మాత్రమే సన్ ఆఫ్ గాడ్ కాదు, మీరందరూ కూడా దైవం యొక్క బిడ్డలే.
0: And again it's not as if Jesus alone is the son of God. All of you are sons or children of God.
1: Jesus and the Father ఇద్దరు ఒకటైనారు మాత్రమే కాదు, మీరు దైవము ఒకటైపోతారు.
0: So it's not again as if Jesus and his Father became one. All of you also would become one with God.
1: ఇది కేవలము ప్రజల యొక్క ప్రతినిధిగా తాను వచ్చి ఈ విధంగా బోధిస్తూ వచ్చాడు.
0: సో హీ మియర్లీ కేమ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ మ్యాన్కైండ్ అట్ లార్జ్ అండ్ ప్రొక్లెయిమ్ దిస్ మెసేజ్.
1: కనుక ఇట్టి పవిత్రమైన భావాలను ఈనాడు మనం అభివృద్ధి చేసుకుని మన యొక్క సార్థకతను కూడాను లక్ష్యంలో పెట్టుకోవాలి. కానీ కేవలము ఏదో ఈ విధమైనటువంటి పర్వదినములను ఈ లౌకికమైనటువంటి యొక్క ఆనందాలతో మాత్రం అనుభవించినంత మాత్రం చాలదు.
0: సో ఇట్ ఈస్ దీస్ సేక్రెడ్ థాట్స్, సచ్ నోబుల్ ఐడియల్స్ విచ్ మస్ట్ ఇన్స్పైర్ us on occasions like this, not a mere celebration in an outwardly form.
1: Kanuka ee naadu aneka deshamulu nunchi kudanu prashanthi nirmulo cheripoyaru.
0: So today you have a congregation of individuals drawn from all parts of the world.
1: Inta dooram nunchi inni samala korchi inni vidhamainatundi baadala korchi ee pradeshamulo cherinanduku ikkati nunchi edaina oka viluvaina pavitramaina దివ్యమైన భావాన్ని మీ హృదయంలో చేర్చుకుని పోయినప్పుడే ఈ ప్రదేశానికి వచ్చినందుకు ఒక ఫలితం ఉంటుంది.
0: యు హావ్ కమ్ హియర్ ఫ్రమ్ వాస్ట్ డిస్టెన్సెస్, ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్, మేకింగ్ మెనీ సాక్రిఫైసెస్, అండర్గోయింగ్ మెనీ ట్రబుల్స్ అండ్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్. హావింగ్ కమ్, హావింగ్ స్టేడ్ హియర్, యు మస్ట్ ట్రై అండ్ పిక్ అప్ అట్లీస్ట్ వన్ థింగ్ విచ్ విల్ బికమ్ ఎ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
1: మీరు ఇండియాకు వచ్చినందుకు ఏదో ఒక టూరిజం మాదిరి తిరిగేసేసి ఈ లౌకికమైనటువంటి యొక్క ప్రదేశములంతా చూచి అనేక విధములుగా ఇండియా ఇట్లా ఉంటుండాలి అనేటువంటి యొక్క భావము చేత కంటే ఇండియాలో ప్రవేశించినందుకు ఈ దివ్యమైనటువంటి యొక్క విషయాలను మీరు కొన్ని స్వీకరించి తద్వారా మీ జీవితాన్ని కూడాను దివ్యమైన జీవితంగా మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: యూ షుడ్ నాట్ రిగార్డ్ యువర్సెల్ఫ్ యాజ్ హావింగ్ కమ్ టు ఇండియా యాజ్ ఎ మియర్ టూరిస్ట్. Content and satisfied in going round places, in seeing people, in making acquaintances and making your impressions and then putting an end to your experience at that point. Having come, you must try, dive deep within, try to understand the noble traits, the sacred ideas and such invigorating thoughts which are part and parcel of the country's tradition. Pick them up, imbue them and try to understand the significance of them.
1: ఒక చిన్న విషయాన్ని మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: Here, understand one small thing.
1: ఈ దివ్యమైన భావాలతో కూడినటువంటి భారతీయులకు ఈ దివ్యమైన భావాల యొక్క అంతరార్థము చక్కగా గుర్తించుకోవటానికి ప్రయత్నించటం లేదు.
0: What you must realize is that this country, which is a home of such spiritual truths, where you have the local people, these local people are in a position where they are not able to appreciate in the fullest significance such content, such truths.
1: ఎక్కడ లైట్ స్తంభం ఉంటుందో ఆ లైట్ యొక్క ప్రకాశము చుట్టూ మాత్రమే పోతుంది కానీ క్రింద మాత్రం పడదు.
0: వే యూ హ్యావ్ ఎ లైట్ అటాప్ ఇట్ టవర్, యూ విల్ ఫైండ్ దట్ ఇన్ ద ఇమ్మీడియట్ విసినిటీ ఆఫ్ దిస్ లైట్ దేర్ ఇస్ డార్క్నెస్.
1: అదే విధంగానే ఎక్కడ దివ్యత్వం ఉంటుంటారో, ఎక్కడ పవిత్రం ఉంటుంటారో, ఆ చుట్టూ కొంతవరకు ఈ చీకటి కూడా ఉంటుంటారు.
0: అండ్ ద లైట్ కుడ్ బి సీన్ అండ్ స్ప్రెడ్ ఆర్ షెడ్ ఆల్ అరౌండ్ ఇన్ ద సేమ్ వే. Where you have this spark of divinity, this spiritual truth, is immediate vicinity.
1: Inta baita prapancham yokka sthitigathulu kudano chakkaga artham chestunte deeni yokka satyam manaku gurtinchukodaniki veelavutundi.
0: In the same way, there is an element of darkness around this. If we can understand a little deeper the circumstances that prevail generally as a whole, we'll be richer by that.
1: మనం 24 గంటల సేపు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
0: లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ సీట్ ourselves ఫర్ 24 hours ఇన్ ద డే ఇన్ an ఎయిర్ కండిషన్ రూమ్ వీ కెనాట్ రియలీ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఎయిర్ కండిషనింగ్ అపరేటస్.
1: ఒక్క గంట అయినా కూడా బయట ప్రపంచంలో పోయి ఆ ఎండలో మనం తిరిగినప్పుడు తిరిగి ఎయిర్ కండిషన్ లో వచ్చినప్పుడే దాని విలువ మనకు చక్కగా తెలుస్తుంది.
0: Whereas, just for 1 hour, we come out and subject ourselves to the intense heat prevailing in the outside parts. Then we come back and sit in the room. Then we'll understand the worth of this air conditioning unit.
1: Adhe vidhamugane, Swami, Swami, Swami, Swami. Swami, Swami, ani ashramulo velamandanta untunnaru.
0: So in the same manner, there are thousands living in this ashram who keep talking of Swami, Swami.
1: Ee Swami yokka tattamu, chaala daggaraganu, అనంతకాలంగా ఉండటం చేత క్రమక్రమేణా ఒక విధమైనటువంటి యొక్క దాని యొక్క విలువ అంత గుర్తించుకోవడానికి సాధ్యం కాకుండా ఉంటాయి.
0: సో హావింగ్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ పర్మనెంట్ ఎంటిటీ, హావింగ్ బీన్ ఇన్ ఎ పొజిషన్ టు బీ క్లోజ్ టు స్వామి ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, దే టెండ్ టు లూజ్ సైట్ ఆఫ్ ద మెజెస్టీ ఆఫ్ స్వామీస్ నేచర్.
1: ఇది ఎక్కడ ఉంటుంటారంటే ఒక చిన్న పిల్లవాడికి అన్నప్రాసం అని మనం చేస్తాం.
0: నౌ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్. A small child is first given his first morsel of food.
1: మొట్టమొదట పెట్టినప్పుడు తాను కొంచెమైనా కూడా బాగా తింటేస్తాడు.
0: Now when he is first given food for the first time in his life, he partakes of it with great relish.
1: ఆ టైం లోపల తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు.
0: At that point of time, the father and mother get delighted.
1: అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంటారు.
0: Then they are also given to a sense of
1: hunger. Kramakramena perugutu perugutu tattal tattale tinesestadu.
0: They are also given to a sense of wonder. But gradually you will find that the very same child, as he grows up, starts eating platefuls of food.
1: Okka metuku tinnappudu anta aanandinchinatuntu vaadu inni metukulu tinnappudu enta aanandinchali.
0: Now, when you are delighted because the child partook of a few grains, cooked grains of food, now how much delighted you should be if he is eating platefuls of food now.
1: Kani karanam emiti,
0: but you are not given to that
1: adi anname idi anname aanadu tinnadi anname ee naadu tinnadi anname
0: that day
1: lo marpu ledu kani taralo vachindi marpu.
0: That day what he ate was rice, today what he is eating is also rice, but you are not getting wonder. The reason, the change that has come over the individual.
1: Here ekka unta oka chinna udaharana cheppi naa prasangaanni viramistunnanu.
0: I'll also give one more illustration and then close my discourse.
1: Side by side okati pedda hotel untundali.
0: Now you have adjacent to each other, one side you have got a big hotel,
1: pedda hotel,
0: a big hotel, a reputed one.
1: Rendo daniki aanukone oka medical shop untundali.
0: And then alongside this hotel you have got a medical shop.
1: ఇక్కడ భోంచేయటము, ఈ అజీర్ణమైనటువంటి దానికి ఇక్కడ మందు తీసుకోవటము, ఈ రెండు పక్క పక్కనే ఉంటున్నాయి.
0: యు ఈట్ ఫుడ్ హియర్ ఇన్ దిస్ హోటల్, దెన్ యూ ఆర్ గివెన్ టు ఇండైజెషన్ టు క్యూర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఇట్, యు గో టు ద నెక్స్ట్ డోర్ టేక్ ఎ ప్రాపర్ మెడిసిన్.
1: అయితే ఈ హోటల్లో ఉన్నటువంటి సర్వర్ ఏం చేస్తాడు, సర్వింగ్ చేసి చేసి చేసి చేసి అలసిపోయి హెడ్ ఏక్ వచ్చేస్తుంది.
0: నౌ దిస్ వేర్ ఆ సర్వర్ ఇన్ ద హోటల్ బై వర్చ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హి హస్ బీన్ సర్వింగ్ ఫర్ లాంగ్ అవర్స్, హి ఇస్ ఫటీగ్డ్, he has a headache and he feels a sense of
1: ee hotel server vachesi ee oka medical shop lo vachi naa headache ga untunnadu taragon pillini sir antadu.
0: So this server in the hotel, because he's got a headache now, he goes to the next shop next to the hotel, says, sir, I got a headache, please give me a taragon pill.
1: Ee shop vaadu medicine anta shop lo undi mandulu ammi ammi vaadiki headache vachestundi.
0: So now the shopkeeper, he has been selling medicine, he's been spending all his time in the shop as such.
1: ee headache vachinatundi shop vaadu hotel pothadu saama headache ga untundadi oka hot cup coffee ivandi sir antadu.
0: Now this shopkeeper who has been dispensing drugs and who's been selling medicines for hours on end, he has a headache now. So what he does is, he goes to the hotel next door and says, I've got a very strong headache, please give me a hot cup of coffee.
1: ఈ హోటల్ వానికి హెడ్ ఏకే, షాప్ వానికి హెడ్ ఏకే, హెడ్ ఏక్ ఒకటే.
0: నౌ హియర్ బోత్ ఇండివిజువల్, ద షాప్ కీపర్ యాజ్ వెల్ యాజ్ ద సర్వర్ ఇన్ ద హోటల్ హావ్ గాట్ ఎ హెడ్ ఏక్. హెడ్ ఏక్ ఇస్ ఎ కామన్ ఫీచర్.
1: కానీ మెడికల్ షాప్ వాని హెడ్ ఏక్ కాఫీతో నివారణ అవుతాను, హోటల్ వాని హెడ్ ఏక్ సడన్ ఫిల్తో నివారణ అవుతాను.
2: But here we try to see the remedy that either of them is seeking. The shopkeeper seeks a remedy in a cup of coffee. The hotel man seeks remedy in a Saridong pill.
1: Atevidamgani, the medical shop wani medicine wani panichiyadu.
2: So in the same way, the shopkeeper feels that his own medicines wouldn't cure him.
1: He hotel wani yokka hot cup of coffee wani kakkada hijjekku panichiyadu.
2: So also the hotel man feels that his cup of coffee
1: karana
2: remedy. What is the reason?
1: నిరంతరము దాంట్లోనే మునిగి తేలిపోవటం వల్ల వాడికి ఆ విలువ తెలియటం లేదు.
2: ద రీజన్ ఇస్ దట్ హీ డే ఇన్ అండ్ డే అవుట్ హీస్ ఇమర్స్ ఇన్ ద టాస్క్ ఆఫ్ హిస్. హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ వాట్ హీస్ డూయింగ్.
1: కనుకనే అందరూ కూడా నిరంతరము దైవములోనే ఉంటున్నారు.
2: సో ఇన్ ద సేమ్ వే ఎవ్రీబడి అండ్ ఆల్ పీపుల్ ఆర్ ఇన్ గాడ్.
1: దైవత్వాన్ని అనుభవిస్తున్నారు.
2: దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ ఎవ్రీ సెకండ్.
1: కానీ దాని విలువ వారికి తెలియటం లేదు.
2: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్.
1: ఏదో ఒక జ్ఞానములోనో లేక మరొక పరిస్థితిలోనో ఒక్క తూరి కొంచెం దైవత్వం అనేటువంటి కనిపించిన గొప్ప ఆశ్చర్యపడిపోతున్నాడు.
2: వెన్ ఫర్ అ ఫ్లీటింగ్ మూమెంట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దేర్ మెడిటేషన్ ఇఫ్ దే ఎక్స్పీరియన్స్ ఆర్ ఇఫ్ దే విజువలైజ్ సంథింగ్ దే ఫీల్ థ్రిల్డ్.
1: ఒక చిన్న ఉదాహరణ మరొకటి.
2: Another illustration over here.
1: Swami ikkada okka 2 gantala nunchi kurchunnadu.
2: Swami has been sitting here for the last 2 hours.
1: Inta sepu meer chuchina kuda nu deeniki oka aashcharyanga untundadu.
2: Now even if you have been seeing him for 2 hours, you are not given to a sense of wonder.
1: Meer roomuku velli dhyanamlo kurchondi akkada okka second emaina swami kanapanna aa swami naaku darshanam icchadu aanandistaru.
2: Now you go back to your room, sit in meditation. And there, even for a fleeting second, if Swami were to appear before you, you'll feel thrilled and overjoyed. Oh, Swami has given me His son.
1: Anaga sahajaniki viruddhamainappude aashcharyam vastundi.
2: So here you are given to a sense of wonderment when you have something happening which is not natural.
1: Ee aashcharyam sthiramaindi kaadu.
2: Now this sense of wonder is not
1: permanent. Sahajanandani pondali.
2: You try to experience that happiness which
1: is dehamtone undi. Dehamtone anubhavinchi dehanandanni pondali.
2: So experience that happiness which is natural to you, that is through the medium of this body.
1: దీనిని పొందే నిమిత్తమై జీసస్ అనేక విధములైనటువంటి యొక్క కార్యముల్లో పాల్గొని తద్వారా దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
2: ఇట్ ఈస్ టు సెక్యూర్ దిస్ పర్మనెంట్ హ్యాపీనెస్ త్రూ ద మీడియం ఆఫ్ హిస్ బాడీ దట్ జీసస్ అండర్టుక్ ఆల్ దట్ హీ డిడ్ ఫైనల్లీ గోయింగ్ ఆన్ ద వరల్డ్ అండ్ ట్రైంగ్ టు డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు సీ దట్ హీ సెక్యూర్స్ ద పర్మనెంట్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ త్రూ దిస్ బాడీ ఆఫ్ హిస్.
1: మీరు ఏమి చేసినా ఏమి చూసినా ఎక్కడ ఉండినా ఏ విధంగా చింతించినా సర్వము దైవం యొక్క మయంగానే సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థంగానే మీరు భావించి సార్థకతను అందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ వేర్ ఎవర్ యు మే బి వాట్ ఎవర్ యు మైట్ బి డూయింగ్ వాట్ ఎవర్ యు మైట్ బి థింకింగ్ బి అష్యూర్డ్ హావ్ ది కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ డూయింగ్ సో for the sake of pleasing God. Thank you for your life, sir. I hope and bless that you may achieve this task of yours. And I bring this discourse to a close. Blessings.

0: That what you say is present is not there in the true sense. That what you deny is really present. It's only Brahman that exists all the time. And this universe, this world, is fleeting, transient. Know this.
1: Drishyamunaku, Adrishyamunaku, Prakriti Tattamu, Vedamunu Istundi Kani, Adhyatmika Tattamu, Drishya Adrishyamunaku, Rendintini Kudanu, Samatvangane Bhavistundi.
0: From the physical point of view, there is wide difference between that which is apparent and that which is not apparent. But in spiritual field, both are one, not much of a difference.
1: Prakriti drishtilo chuchinappudu, idi antai kudanu prakrutiga kanipistundi.
0: Physically, everything is nature.
1: Paratattvamto chuchinappudu, antai kudanu parabrahma swarupanga nirupistundi.
0: Spiritually, everything is the one of Parabrahman only.
1: Yavardi yetti drishtiyo atti srishtiga kanipistundi.
0: As is your vision, so is the type of creation you experience.
1: Yavaru yetti rangu addalu vesukuntundo atti variki atti rangu gane kanipistundi ee prapanchamu.
0: As is the color of the glasses you put on, so is the colored vision you have.
1: Prema drushtito chuchetundi prati vyakti kudanu bahya prapanchamu gnana drushti gane kanipistundi.
0: If you have the looks of love, naturally everything would appear to be the one of wisdom.
1: Kanukane prati manavudu kudanu prema drushtini alavarchukovali.
0: Therefore, everyone should develop this vision of love.
1: Avan appude sarvamu brahmamayanga roopondutundi.
0: Then everything would appear to be the one of Brahman.
1: Shankarla varu brahma satyam jagat mithya annaru.
0: Shankara said Brahma is truth, while universe is mithya or illusion.
1: Ee Vedanta siromanini patinchinatvanti oka vidyarthi naa daggariki vachi swami Brahma Satyam Jagat Mithya Ani Shankaralu Varu Chepparu. Yedi Satyamu, Yedi Mithyamu Annaru.
0: A student of philosophy came to Swami and said, Swami, it is Shankara who said that Brahman is all truth, while this universe is illusion. What is correct?
1: Pichivada, Yedi Satyamu, Yedi Asatyamu, Ee Prakurti Kodalipettu, Ade Nindayam Chestundi. Mottamotta Neevu Satyama Kada Neevu Telusukomannadu.
0: Swami said, know what is truth and what is false. First know whether you are there or not, whether you are true or not.
1: Adi prakrutiki vadalipettu.
0: Leave that to the nature.
1: Prakrutiye nirnayam chestundi.
0: The nature will decide.
1: Ee yokka prakruti yokka tattvam neevu em matramu vicharinchanakkarledu.
0: Don't bother about the nature.
1: Vadinchanakkarledu.
0: Don't argue.
1: Mottamotta neevu satyamo kaadu telusukovani cheppadu.
0: First know whether you are true or not.
1: Taanu satyamo kaadu ani teliyinatvanti yokka vyakti ప్రపంచమంతా సత్యము మిథ్యము అని చెప్పడానికి ఏ విధంగా అర్హుడవుతాడు?
0: The one who does not know whether he is true or not, what right has he to decide the rest of the thing?
1: కనిపించే దేహమునే సత్యముగా భావిస్తున్నాడు.
0: He considers the physical body which is apparent.
1: కనిపించినటువంటి దేహిని అసత్యంగా విశ్వసిస్తున్నాడు.
0: But the indweller who is non-apparent considers it as false.
1: కనిపించనిది తినిపించునని కర్మల ఫలమును మర్మము జీవ.
0: That
1: ఏది కనిపించదో అదే నీ యొక్క సుఖదుఃఖములకు మూల కారణము.
0: That which is not seen is the main cause for the pleasure and the pain.
1: అందము ప్రాయము ఉంది శక్తి ఉందని నిక్క క్రూరన్న. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్న.
0: Oh man, don't pride yourself because of your beauty, youth and also the senses that are strong.
1: Mundunnadira tondaraloni musalitanam ani musulla pandaga.
0: There lies ahead the advancing old age.
1: Ippatiki idi satyamani neevu bhavistunnavu.
0: You consider the present as truth.
1: Konni dinamalaku idi satyama asatyama.
0: After some time you know whether it's true or false.
1: Drishyakalpitamaina jagattantai kudunu maarpu chendunade.
0: All that apparent world changes.
1: మార్పు చెందనది ఏదియో అదే సత్యము.
0: That which is changeless is truth.
1: పిల్లలు చాలా మందికి ఈ యొక్క ఆధునిక యుగం లోపల ఇది ఒక గొప్ప ఫ్యాషన్ గా ఉంటుంది.
0: Students in this modern age consider this as a matter of fashion.
1: ఒక సినిమా చూడటము లేక టీవీ చూడటము లేక వీడియో చూడటము ఇవి లేకపోతే వారు ఉండలేరు.
0: The students, they watch TV, video and cinema.
1: సినిమాలో టికెట్ తీసుకొని లోపల ప్రవేశిస్తారు.
0: దే పర్చేస్ ది టికెట్ అండ్ గెట్ ఇన్ ది థియేటర్.
1: పోయినది తచ్చడమే తెల్లటి ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది.
0: దే ఫైండ్ దేర్ వెరీ వైడ్ బిగ్ వైట్ స్క్రీన్.
1: కానీ ఆ స్క్రీన్ పైన బొమ్మలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.
0: బట్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ ద పిక్చర్స్ టు బి ప్రొజెక్టెడ్ ఆన్ ద స్క్రీన్.
1: బొమ్మలు వచ్చినా అతనికి ఆనందం ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది.
0: ద మూమెంట్ ద పిక్చర్ స్టార్ట్ అపియరింగ్ ఆన్ ది స్క్రీన్ హిల్ బి ఎంథూజియాస్టిక్.
1: బొమ్మలు వచ్చినాయి,
0: పిక్చర్స్ ఆర్ దేర్,
1: వచ్చినాయని ఆనందిస్తున్నట్టుగానే ఆ బొమ్మలు పోతున్నాయి.
0: యాజ్ హీస్ హ్యాపీ వాచింగ్ దెమ్ దే వానిష్ ఇన్ డ్యూ కోర్స్.
1: మరొక బొమ్మలు వచ్చి మరొక రీతిగా అందులో యాక్ట్ చేస్తుంది.
0: అదర్ పిక్చర్స్ ఫాలో అండ్ ఆల్సో
1: ఈ విధంగా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఈ బొమ్మలు.
0: ది పిక్చర్స్ కమ్ అండ్ గో ఆఫ్ అండ్ ఆన్.
1: కానీ అదే రీతిగాని ఈ జగత్ అనే దృశ్యము రావటము పోవటము రావటము పోవటము జరుగుతుంది.
0: లైక్ వైజ్ దిస్ సీన్ ఆఫ్ ది జగత్ వరల్డ్ కమ్స్ అండ్ గోస్.
1: ఈ రావటం పోవటం దేని ఆధారంతో మనం చూడగలుగుతున్నాము?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యూ టు అబ్జర్వ్?
1: స్క్రీన్ ఆధారంతో చూడగలుగుతున్నాము.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది స్క్రీన్ యూ విల్ బి ఏబుల్ టు అబ్జర్వ్.
1: స్క్రీన్ రావటం లేదు పోవటం లేదు.
0: స్క్రీన్ నైదర్ గోస్ నాట్ కమ్స్.
1: స్క్రీన్ సత్యము, స్క్రీన్ మిథ్యము.
0: స్క్రీన్ ఇస్ ట్రూత్ while pictures are false.
1: Aite ade shankarla varu sarvam kalvidam brahma anta brahma swarupame annaru.
0: But same Shankara said that everything is brahman only.
1: Aite ee mithyamainatundi bommalu kudanu bhagava swarupame na?
0: Then do you consider the pictures that are false, do you consider that they are divine?
1: Avunu.
0: Yes.
1: Etla?
0: How?
1: Satyamainatundi oka screen paina mithyamaina bommalu padinappudu ఈ బొమ్మలలో కూడా స్క్రీన్ ఉంటుండాలి.
0: When these pictures are projected on the screen which is all true, there is the screen in the pictures also.
1: స్క్రీన్ లేకపోతే బొమ్మలే కనిపించవు.
0: Without the screen you can't see the pictures.
1: కనుకనే బొమ్మలకు ఆధారమైనటువంటిది స్క్రీనే, బొమ్మలలో కనిపించేటువంటిది స్క్రీనే.
0: Therefore it is the screen which is the background behind all these pictures, and there the picture you find the screen there.
1: కనుకనే సర్వం కలివిధం బ్రహ్మ.
0: So he said సర్వం కలివిధం బ్రహ్మ.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి ఒక వ్యక్తిత్వము ఈనాటి ఆధునిక యుగంలో చాలా దిగజారిపోయింది.
0: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ఇట్.
1: దేహము సత్యమని భావిస్తున్నారు.
0: దే కన్సిడర్ ద బాడీ ట్రూ.
1: దేహి అసత్యమని విశ్వసిస్తున్నారు.
0: దే కన్సిడర్ ఇండివిజువల్ ఫాల్.
1: కానీ దేహముతోనే దేహిని మనం కనుక్కోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ బోత్ ద బాడీ అండ్ ఇండివిజువల్.
1: దేహం ఎట్టిది?
0: What sort of body is this?
1: ఈ దేహమునకు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
0: Body has three states.
1: ఒకటి వాత.
0: The first one is vata. Air, bile and phlegm.
1: వాత, పిత్త, శ్లేషం మూకులు ఉన్నాయి.
0: The wind, bile and phlegm.
1: ఈ వాతం అనేటువంటిది ప్రతి మానవునికి ఆ దేహము లోపల 80 రకములైనటువంటి వ్యాధిని తెప్పిస్తుండాలి.
0: The wind, the vata is responsible for 80 types of diseases.
1: పైత్యము, పిత్తం అంటా దీన్ని.
0: And the next one is the bile.
1: ఇది 82 రకములైనటువంటి రోగములను ఈ దేహంలో కలిగిస్తూ ఉంటుండాలి.
0: This is responsible for 82 types of diseases.
1: శ్లేషము,
0: phlegm.
1: ఇది 224 యొక్క రోగములను కల్పిస్తుంటుండాలి.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ 224 టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: ఇవన్నీ చేరితే 386 రకములైనటువంటి యొక్క రోగములు మానవుల్లో ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 386 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇన్ మ్యాన్ కైండ్.
1: ఇన్ని రోగములతో కూడినటువంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత భ్రాంతి?
0: వై డు యూ హావ్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్?
1: కనుకనే ఆనాటి మహర్షులందరూ కూడాను దేహం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి ఈ దేహం పైన భ్రాంతిని వదలి క్రమక్రమేణా ఉన్నంత వరకు వీరి క్షేమాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు.
0: Therefore sages and saints in those days have understood the nature of the body very well and how false it is, how fleeting it is, and they maintained it.
1: మనకు కనిపించే రోగములు ఏమి కావే? కొందరు చాలా హాయిగా ఉంటుంటారు, మంచి ఫుట్బాల్ మాదిరి ఉంటుంటారు, పకోడా వలె ఉంటుంటారు, రోడ్ రోలర్ వలె ఉంటుంటారు, కానీ రోగాలు మాత్రం కనిపించవు.
0: Some appear to be very fine, very fancy, like road roller and pakoda, but yet they have diseases.
1: దాహము ఒక రోగమే.
0: Thirst is a disease.
1: ఆకలి ఒక రోగమే.
0: Hunger is a disease.
1: కదలిక ఒక రోగమే.
0: Movement is a
1: disease. ఉచ్ఛ్వాస నిశ్వాసములు రోగమే.
0: Breathing process.
1: మాటలు రోగమే.
0: Talking.
1: పాటలు రోగమే. ఆటలు రోగమే. నడకలు రోగమే. నవ్వులు రోగమే. చిందులు నవ్వులే. అంత రోగములే.
0: The hunger, the thirst, the walking, smiles, everything is disease.
1: ఎక్కువ నవ్వద్దురా, గుండె పడుతుంది అంటారు. ఆ నవ్వుతోనే గుండెలు వస్తున్నాయి, నొప్పులు.
0: Say that don't laugh so much because you'll suffer the pain.
1: కనుక రోగం అనేటువంటిది ఏది రోగము ఏది ఆరోగ్యం అనేటువంటిది ఎవరు కూడా చెప్పడానికి వీలు కాదు.
0: సో నోబడి కెన్ డిసైడ్ వాట్ ఈస్ సిక్నెస్ అండ్ వాట్ ఈస్ హెల్త్.
1: రోగముల యొక్క గంప ఈ దేహం.
0: ద బాడీ జస్ట్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: అంతేకాదు, నిమిష నిమిషములకు నీచులూరునే కానీ పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: మినిట్ టు మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నాట్ ది అరోమా అండ్ ఫ్రాగ్రెన్స్.
1: ఇలాంటి దేహం లోపల మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫీకల్ మ్యాటర్ అండ్ బ్లడ్ బట్ నథింగ్ సెన్స్ వాట్.
1: ఇది మానవుని యొక్క దేహం యొక్క స్వభావం.
0: దిస్ ఈస్ ది క్వాలిటీ నేచర్ ఆఫ్ హ్యూమన్.
1: దేహము పంచభౌతికము.
0: బాడీ ఫుల్ ఆఫ్ సెన్స్.
1: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
0: ఇట్స్ బౌండ్ టు డై వన్ డే ఆర్ అదర్.
1: ఇది కూలిపోయేటువంటిది, రాలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్ ఈస్ షూర్ టు ఫాల్ డౌన్, ఇట్ షూర్ టు బి బర్న్డ్.
1: కానీ దేహి అనేటువంటి నిత్యము సత్యమై ఉండేటువంటిది.
0: బట్ ది ఇండ్వెలర్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
1: ఈ అనిత్యమైనటువంటి దేహం ద్వారా నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: విత్ దిస్ టెంపరీ బాడీ వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇండ్వెలర్ దట్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్. దేహానికి సంబంధించిన
1: అనుకూలముల కోసమే మనం అనేకమితిగా పాటు పడుతున్నాము.
0: We struggle hard to provide conveniences to this body.
1: Kani dehi yokka aananda nimittamai manam e maatramaina manam vicharam chestunnama.
0: But do we ever bother about the delight and the joy?
1: Nee santosham kosamani, nee anukoolam kosamani, nee aananda nimittamai neevu praakulaadutunnavi kaani dehi yokka trupti emiti? Daivam yokka trupti emiti? Daivam yokka vaanchi emiti? Daivam yokka lakshyam emiti aneetundi e maanavudu kudanu vicharinchatam ledu.
0: You are simply bothered about your own happiness, your own joy and the conveniences. But have you ever thought of what is that makes God happy?
1: Daivam yokka happy empty.
0: What is that makes him happy?
1: Jeevulu yokka aanandame daivam yokka aanandamu.
0: Your happiness is the happiness of God.
1: Kanaka neevu happy ga untundu.
0: So be happy.
1: I want happy antaru.
0: Everyone says I want to be happy.
1: Ekkada nunchi vastundi?
0: Where from you get
1: this? Vastu nunchi vastunda? విషయం నుంచి వస్తుందా?
0: కనుక
1: వస్తువాహనాల నుంచి వస్తుందా?
0: ఆర్ అవుట్ ఆఫ్ కన్వీనియన్స్?
1: కాదు. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: సో ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
1: అక్కడ కూడా విచారించడం లేదు.
0: యు ఆర్ సింప్లీ బాదర్డ్ అబౌట్ యువర్ ఓన్ హ్యాపీనెస్, యువర్ ఓన్ జాయ్ అండ్ ది కన్వీనియన్సెస్. బట్ హ్యావ్ యు ఎవర్ థాట్ ఆఫ్ వాట్ ఈస్ దట్ మేక్స్ గాడ్ హ్యాపీ?
1: దైవం యొక్క హ్యాపీ ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ మేక్స్ హిమ్ హ్యాపీ?

0: union.
1: కాదు కాదు.
0: No.
1: Happiness is union with God.
0: The true happiness lies in the union with God.
1: అక్కడ నుంచి వస్తుంది ఇదంతా.
0: There only you get this happiness.
1: అయ్యా ఈ బిల్డింగ్ కరెంట్ ఎక్కడ నుంచి వస్తుందది అంటే.
0: If you just ask where from you get this current.
1: ఈ కరెంట్ ఎక్కడ నుంచి వస్తుందని ఆ బల్బ్ దగ్గర నుంచి నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు.
0: You travel right from the point of the bulb where it is put there.
1: ఆ వైర్ ఎక్కడ పోయి చేరుతుందో చూడు.
0: See where does it reach?
1: అక్కడ జనరేటర్ అక్కడ నుంచి వస్తుందది కరెంట్.
0: There is the generator behind from which you get the current.
1: కాబట్టి ఈ చేతులు కాళ్ళు ముక్కు నోరు చెవులు ఇవన్నీ కూడా నువ్వు బల్బుల వంటివి.
0: So all our hands, the legs, the nose, they're all like bulbs.
1: ఇవన్నిటినీ నీవు ఆధారం చేసుకుని ప్రయాణం చేయి.
0: You travel facing on them.
1: ఎక్కడ పోయి చేరుతుంది?
0: Where do you go?
1: హృదయం దగ్గరికి పోయి చేరుతుంది.
0: They reach heart.
1: కనుకనే ఒక కారు ఉంటుండాలి.
0: Here is a car.
1: కార్ కు లైట్ కనిపిస్తున్నాయి.
0: You find the light.
1: హార్న్ వినిపిస్తుండాలి.
0: Horn you listen.
1: టైర్లు తిరుగుతుండాలి.
0: Tires move.
1: ఇంజన్ పనిచేస్తుండాలి.
0: Engine works.
1: అన్ని జరుగుతూ ఉంటుండాలి.
0: Everything happens.
1: దేని వల్ల జరుగుతుండాలని చక్కగా అన్ని వైర్లు గిని విచారణ చేస్తే అక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కనెక్షన్ అయి ఉంటుండాలి.
0: If you begin to examine how the different parts of the car has been functioning, you'll find it's a battery.
1: Yokka hrudayamu.
0: This battery is the heart.
1: Aa hrudaya sthayini ee naadu marchipothunnaru.
0: We have forgotten the exalted position of the heart.
1: Anni hrudayam dwarane jarigipothundadi.
0: Everything happens out of
1: the heart. Ee naadu manavudu hrudayamu leni anaga prema leni oka vidhamainatundi banda gunduga leku kanipistundadi.
0: Today man is like that without any heart. Estonian man.
1: ప్రేమ రహితమైనటువంటి మరుభూమిగా ఉంటుండాలి ఈనాటి మానవుని యొక్క హృదయాలు.
0: Human heart is like that without any love, a barren land.
1: ప్రేమ ఉండినట్టుగా కనిపిస్తుండాలే కాని నటిస్తున్నారే కాని ప్రేమ కించిత్తైన కూడా కనిపించటం లేదు.
0: They appear as if they have love, but not even a trace of love they have.
1: ఏదైనా కనిపించినప్పుడు నమస్కారం అండి అంటారు నవ్వినట్టుగా ఉంటుంటారు.
0: They pretend and smile.
1: ఈ నవ్వులు హృదయం నుంచి వచ్చింది కాదు, సినిమా నవ్వులు, యాక్టింగ్ చేయటం.
0: But these smiles are artificial, cinematic.
1: లోపల నుంచి వచ్చేటువంటి ఒక ఆనందము హృదయం నుంచి చేరినటువంటి ఆనందము ముఖములో నిరూపిస్తుంది.
0: The inner joy reflects on the face.
1: Inner being.
0: The inner feeling reflects on the face, a reflection of the inner being.
1: ఈ విధమైనటువంటి ఒక ఆనందమును మనం పొందే నిమిత్తమై మనం దేహిని మర్చిపోతున్నాము.
0: In order to be happy, we have forgotten the indweller.
1: దైవము యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to know the nature of the divinity.
1: ఈ దేహము యొక్క తత్వము ఇన్ని రోగములతో కూడినటువంటిది.
0: The body is full of diseases.
1: మనినపు కొంప.
0: It's dirty.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: It's a basket of diseases.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It perinates life
1: of సాగరమేదిగలేని కంప.
0: It cannot cross the ocean of life.
1: మెప్పు దలంప.
0: It's full of bone.
1: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు.
0: ఓ మైండ్ నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్ సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
1: ఏమిటి ఈ దేహము?
0: వాట్ ఇస్ దిస్ బాడీ?
1: కుళ్ళిపోయినటువంటి యొక్క ఉల్లిపాయ ఎంత కంపు కొడుతుందో అట్ట కంపు కొడుతుంది ఈ యొక్క దేహము.
0: ది బాడీ స్మెల్స్ ఫౌల్, సంథింగ్ లైక్ ఎన్ ఆనియన్ దట్ డికేస్.
1: రోగముల సేవక గంప. ఇదంతా కూడా అన్ని రోగములతో నింపుకున్నటువంటి ఒక గంప మాదిరి ఉంటుండాలి ఈ దేహము.
0: ది బాడీ ఇస్ లైక్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
1: ఇంకా అంబుల పదలంబు మన మెప్పు దలంప. ఎక్కడ చూసినా గానీ ఇక్కడ చూసిన ఎముకలు, అక్కడ చూసిన ఎముకలు, అక్కడ అంతా కూడా అంబుల పొదల మాదిరి ఉంటుండాలి ఎముకలు.
0: దట్ ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్ పాసింగ్ అక్రాస్ దిస్ బాడీ.
1: ఏమిటి ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత?
0: వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ దిస్ బాడీ?
1: ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత ఒక్కటే, ఆ దేహియే అన్నిటినీ సంరక్షిస్తుండాలి.
0: There's one thing that's special and particular, that is the indweller within the body.
1: Yemukannu poshistundadi.
0: It does sustain the bones.
1: Kandalaku balam istundadi.
0: It gives strength to the muscles.
1: Rakthani parishuddham chestundadi.
0: And blood is purified.
1: Nijanga deeni yokka vichitram chuste maha chitranga untadi.
0: It's mystery. It's stupendous grand.
1: Idi bhagavantuni yokka srishti shakti layamuli yokka moola karanalu.
0: These are the characteristics, the features of the divinity.
1: Chitrambulu.
0: They're peculiar.
1: ఎంత చిత్రంగా ఉంటుందని.
0: హౌ పెక్యూలియర్ ఆర్ దే, వండర్ఫుల్.
1: లోక పవిత్రంబులు,
0: దట్ సీక్రెట్ టు ది వరల్డ్.
1: వరదలాల విత్తంబులు,
0: అండ్ దర్శన
1: మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు.
0: స్టోరీస్ ఆఫ్ ది డివినిటీ ఆర్ సో నియర్ అండ్ డియర్, దట్ పెక్యూలియర్ మిస్టీరియస్.
1: త్రైలోక్య పవిత్రంబులు, విచిత్రంబులు,
0: దట్ సీక్రెట్ టు ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ వండర్ఫుల్.
1: ఇంత విచిత్రము ఇంత పవిత్రము అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ మానవుడైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా?
0: Is there any man who wants to know the divinity that is full of wonder and grandeur?
1: తొమ్మిది తిల్లుల తోలుచిత్తిని పట్టుకొని ఆట ఆడుతున్నావు.
0: He has got this just a bag with 9 holes.
1: అందుకోసమనే మహనీయులంతా ఆనాడు జాగ్రత్త జాగ్రత్త అని లేపుతూ వచ్చారు.
0: That's the reason why nobody

0: souls wanted you to get up, wake up from slumber.
1: Tai tai tai tai tai bomma dini tamasha chudara tol bomma.
0: You're only a puppet just dancing like that.
1: Yevti tamasha.
0: What is this?
1: Kannulu masakalu vastunnayi.
0: Eyes naturally suffer from cataract.
1: Nosata martala padutunnayi.
0: You find wrinkles on the face.
1: Kannu oodutunnayi.
0: And the teeth also drop down. And hair turns grey.
1: Ivanniki evaru karanamu?
0: Who is responsible? Yedi
1: karanamu?
0: What is it?
1: Ivanni rogalu kada?
0: Are they not diseases?
1: Ivanni rogale.
0: They're all diseases.
1: కనుకనే ప్రతి దాని ఎందుకు కూడా నువ్వు ఈ దేహము అంత రోగములతో నిండినటువంటిది.
0: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూల్ అండర్స్టాండ్ ది బాడీ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: ఈ రోగములను మంచి రోగంగా మనం ప్రయత్నం చేసుకోవాలి.
0: బట్ హౌఎవర్ వి హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెం ఇంటూ గుడ్.
1: ఎట్టి రోగము?
0: వాట్ టైం?
1: దైవంపై వైపున మరల్చేటువంటి రోగాన్ని మనం ప్రయత్నం చేసుకోవాలి.
0: వి హావ్ టు డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్.
1: దైవము కొందరిపైన అనుగ్రహం అధికంగా చూపుతుంటాడు.
0: God shows excess of grace towards us.
1: కొందరి పైన ఏదో చూపి చూపనట్టుగా ఉంటాడు.
0: It appears as though he is not showing it.
1: కొందరి పైన చూపనట్టుగానే కనిపిస్తాడు.
0: God appears as if he is not showing grace.
1: కానీ నీ భ్రాంతియే కానీ మరొకటి కాదు. దైవమునకు అందరూ సమానులే.
0: It's all your illusion. All are equal to God.
1: ప్రతి ఒక్కరు ఒక అద్దం పట్టుకుని పెట్టి చూడండి.
0: Everyone stand in front of a mirror.
1: ఈ అద్దము చూచినప్పుడు దీని వెనుక వైపు కనిపిస్తుంటాయి కానీ మీకు మీ ముఖం మీకు కనిపించదు.
0: You find, if you stand in front of a glass, you'll find those things after, beyond.
1: Glass maroku vaipuna prema aneetvanti rasayanamu aa yokka mercury poosinappudu nee pratibimbam andulo kanipistundi.
0: But to the glass, if you smear the mercury of love, you'll be able to see your reflection.
1: Kabatti evari hrudayaniki ee prema aneetvanti mercury nenakala tagilchuntaro vaala daggara maatrame idi kanipistundi.
0: Therefore the one who applies this mercury of love will be able to see.
1: ఇతరులు కనిపించలేదంటే కనిపించకపోవటం దైవం తక్కు దోషం కాదు. నీవు ఆ మెర్క్యూరి పోయలేదు.
0: When some say that they have noticed it means they have not applied love.
1: మరొక రోగం ప్రారంభమవుతుంది.
0: That leads to another disease.
1: ఏమిటి ఆ రోగము?
0: What's that?
1: Jealousy, jealousy, jealousy.
0: That leads to another disease called jealousy.
1: అసూయ, అసూయ.
0: Jealousy, jealousy.
1: పటేలు బాబా 10వ సంవత్సరం లోపల ఆ పిల్లవాళ్ళని తీసుకుని వెంకుస దగ్గరికి వెళ్ళాడు.
0: పటేల్ asked baba age 10 at that time and took him to
1: పటేల్ కు స్వప్నంలో వచ్చింది.
0: పటేల్ డ్రీమ్.
1: పటేల్ ఇంకా నీవెంత కాలము ఉండవు.
0: ఐ వోంట్ స్టే
1: లాంగ్. నీవు పెంచినటువంటి ఈ పచ్చిపల్లెలను ఇంకెవరూ సాకలేరు. నీవు పలానా చోట వెంకుస అనే ఉంటుంటాడు అతని దగ్గర తీసుకెళ్లి వదిలిపెట్టమని చెప్పారు.
0: నోబడి కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, డ్రాప్ హిమ్ దేర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వెంకుస.
1: అతను ఒక గురువు వలె పితల్లకంత కూడా పిల్లలకంత చాలా చక్కని ఆధ్యాత్మిక తత్వాలు ప్రబోధిస్తూ వచ్చేవారు.
0: వెంకుస వాస్ ఎ గ్రేట్ టీచర్ టీచింగ్ స్పిరిచువల్ థింగ్స్ టు ఎవ్రీబడి అరౌండ్.
1: ఈ పిల్లవాడు వస్తూ ఉండగానే దారి కాచుకున్నట్టుగా కనిపించింది వెంకుస.
0: వెంకుస ఇట్ లుక్ యాజ్ దో హి హస్ బీన్ వెయిటింగ్ ఆల్ అలాంగ్.
1: అవుది అవుది అవుది అవుది అని పిలిచాడు.
0: హి సెడ్ ప్లీజ్ కమ్ అలాంగ్ కమ్ అలాంగ్. హి సెడ్
1: దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
0: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
1: తల నిమిరాడు.
0: అండ్ హి ప్యాటెడ్ హిమ్.
1: భుజాలు నిమిరాడు.
0: And I'll touch his shoulders.
1: కాచుకున్నాను నాయన.
0: I have been waiting for you so long.
1: అని అనేక విధములుగా అతన్ని చక్కగా ముచ్చట్లాడి లోపలికి వెళ్లి భోంచేసి రాపో.
0: He spoke to him for a long time and asked him to have his food and return.
1: సరే అప్పటి నుంచి ఈ పిల్లవాడిపైన వెంకుసాకు ప్రేమ అధికమవుతూ వచ్చింది.
0: వెంకుస హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దిస్ బాయ్.
1: ఈ ప్రేమను చూచి ఇంకా ఉండినటువంటి విద్యార్థుల్లో గుసగుసలు ప్రారంభమైంది.
0: అదర్ స్టూడెంట్స్ స్టార్టెడ్ విస్పరింగ్ ఆన్ దిస్.
1: మేము ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నామే, మా వైపును చూడటం లేదే, మాతో మాట్లాడటం లేదే, అప్పటికప్పటికే వచ్చాడు, ఈ పిల్లవాడితో ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ప్రేమను చూపుతున్నాడు అని వీళ్ళలో వీళ్ళ కొంత కలతలు జరిగింది.
0: ది అదర్ బాయ్ స్టార్టెడ్ టాకింగ్ లైక్ దిస్ బాయ్ హూ హావ్ బీన్ హియర్ ఓవర్ ఇయర్స్ బట్ హి నెవర్ లుక్డ్ అట్.
1: కొంతమంది మంచి అభిప్రాయాన్ని అందించారు. ఏమో అతని అదృష్టము, అతని జన్మాంతర సుకృతము అని కొంతమంది అన్నారు.
0: సమ్ సెడ్ ఇట్స్ ఆల్ హిస్ గుడ్ ఫార్చ్యూన్ గుడ్ లక్.
1: కొంతమంది ఆ పటేల్ ధనవంతుడు, అతని దగ్గర నుంచి ఏమైనా డబ్బు వస్తుంది అనుకుని ఏమైనా ఆశిస్తున్నాడు ఏమో అని మరి కొంతమంది విద్యార్థులు అన్నారు.
0: సమ్ స్టూడెంట్ సెడ్ దట్ పటేల్ ఇస్ ఎ రిచ్ మ్యాన్ పర్హాప్స్ వెంకుస ఇస్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ హిమ్.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒకటి ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరైనప్పుడు తలంపులు వేరు వేరుగానే వస్తుంటాయి.
0: యాజ్ ద హెడ్స్ వేరీ థాట్స్ ఆల్సో వేరీ.
1: దీనిని తమిళ్లో కూడా చెప్తారు.
0: దిస్ ఇస్ సెడ్ ఇన్ తమిళ్.
1: ఎందుకంటే యద్భావం తద్భవతి సంస్కృతం ఇది.
0: ఇన్ సంస్కృత్ ఇట్ సెడ్ యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
1: భావముల కొద్దీ కూడా మన యొక్క ఊహలు బయలుదేరుతుంటాయి.
0: We start imagining
1: loko bhinna ruchi, loko bhinna ruchi.
0: Taste differ.
1: Vari vari taste ni patti ee oka telivitetanu waste chesukuntaru.
0: Because basing on their taste, they waste their intelligence.
1: దినదినానికి ఈ వెంకుసాకు ఈ బాబాకు సహసని సంబంధం అధికమైపోతూ వచ్చింది.
0: వెంకుస అండ్ బాబా, దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటిమేట్ డే బై డే.
1: ఒకనాడు
0: వన్ డే
1: పిక్లారా అనేటువంటి అడవికి ఇద్దరు వెళ్లిపోతున్నారు.
0: వన్ డే దే ఆర్ ప్రొసీడింగ్ విత్ ఫారెస్ట్ బై నేమ్ పిక్లారా.
1: పోయిన తర్వాత ఈ పిల్లలంతా ఒక ప్లాన్ వేశారు.
0: ఇన్ ద మీన్ టైమ్ ద అదర్ బాయ్స్ ప్లాన్డ్.
1: ఇప్పుడు సరి అయినటువంటి సమయం ఇది.
0: దిస్ ఇస్ ద రైట్ టైం.
1: ఈ పిల్లవాడిని చంపాలి అని ప్రయత్నం చేసి.
0: దే వాంటెడ్ టు కిల్ దిస్ బాయ్.
1: అప్పుడు గాని ఈ వెంకుస మన పైన ఒక ప్రీతిని చూపడం అనుకున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ దెన్ దే థాట్ దట్ వెంకుస విస్ లవ్ దెమ్.
1: అక్కడికి నడిచి నడిచిపోయారు.
0: దే వాక్ ద డిస్టెన్స్.
1: ఆ యొక్క ఒక గుడిసె ఉంటే గుడిసె ప్రక్కన కూర్చున్నారు అలసి.
0: యాజ్ దే వర్ వెరీ మచ్ టైర్డ్ దే ఆర్ సిట్టింగ్ బై ది సైడ్ ఆఫ్ ఎ హట్ నియర్ బై.
1: ఈ 5-6 మంది పిల్లలు ప్లాన్ వేశారు.
0: 5 to 6 boys.
1: ఇది పూర్వమే ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసుకుని ఉన్నారు.
0: దేర్ వాజ్ మాస్టర్ ప్లాన్ రెడీ ఈవెన్ ఎర్లియర్.
1: ఒక ఇటుకు తీసుకున్నారు, పెద్దగా విసిరాడు. ఒక మంచి పెద్ద బలవంతుడైన విద్యార్థి,
0: ఫెలో విత్ స్ట్రెంగ్త్,
1: సూటిగా బాబా శిరస్సుకు వచ్చేట్టుగా కనిపించింది.
0: అండ్ ది బ్రిక్ స్టార్టెడ్ టైట్ అప్రోచింగ్
1: బాబా. ప్రాణము ఈ మహానస్పతికి. వెంకుసాకు,
0: వెంకుస లవ్స్ బాబా వెరీ మచ్.
1: తక్షణ దాన్ని తన శక్తితో ఆ ఇటుకును తన వైపును తిప్పుకున్నాడు.
0: ఇమీడియట్లీ డైరెక్టెడ్ ది బ్రిక్ టువర్డ్స్ హిమ్.
1: అనగా ఎట్లా? బాబాకు ముందుకు వచ్చి నిలుచుకున్నాడు. ఇట్లా
0: మీనింగ్ హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా.
1: బాబాకు తగలవలసినటువంటిది వెంకుసాకు తలెట్టలేదు.
0: ద స్టోన్ దట్ షుడ్ హావ్ హిట్ ద బాబా, ఇట్ హాడ్ యాక్చువల్లీ హిట్ ద వెంకుస.
1: తక్షణమే రక్తం కారుతూ వచ్చింది.
0: బ్లడ్ స్టార్టెడ్ బ్లీడింగ్.
1: అప్పుడు బాబా కట్టుకున్నటువంటి ఒక దీంతో పించి దాన్ని తలకు కట్టాడు.
0: Baba immediately tore a piece of cloth of that what he was wearing.
1: ఈ విధంగా ఇరువురు కూడా ఈ రక్తాన్ని చూస్తూ బాబా ఏం స్వామి గురుజీ నీకు ఇట్లా తగిలింది అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఆ పిల్లవాళ్ళు ఇద్దరు పరిగెత్తి వచ్చారు ఒక డెడ్ బాడీని తీసుకుని.
0: When they were talking about this blood that has been bleeding at that time, the rest of the boys came there.
1: ఎవరు ఆ డెడ్ బాడీ?
0: They brought the dead body. What is that?
1: బాబాను కొట్టడానికి ఎవరు ఇటుకు వేశారు? వాడే చనిపోయాడు తక్షణమే.
0: That boy who had pelted stone, said Baba, that boy
1: died. Chedapakura chedadavu.
0: Never ruin, you will be ruined.
1: Parulo tittinanta papa phalam babbu.
0: If you accuse anybody, you will be committing a sin.
1: Viduvadannatiki ni vegamandu.
0: You can never escape from that sin.
1: Parulu parulu kaadu, paramaatmudagunayya.
0: The so-called others are not others, they are divine.
1: Kanukane tachaname teesukochetappudiki Guruji maa doshanni chaminchamani paadala paina vesaru.
0: They sought pardon and they fell at his feet of the Guruji.
1: అప్పుడు వెంకుస చెప్పాడు.
0: Then Venkusa said,
1: నాయన నేను వృద్ధాన్ని అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను.
0: I am old.
1: నా యొక్క సర్వస్వం కూడాను ఈ యొక్క పిల్లవాడే అని ప్రేమిస్తున్నాను.
0: I consider this boy as my life.
1: కనుక ప్రేమ, నిర్మలమైన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ ఇంకొకరు దీన్ని రక్షించలేరు.
0: It is only pure love that will protect you, nothing else.
1: ఈ మాట వినేటప్పటికి బాబా పాదాలపైన వేశారు ఆ చనిపోయిన పిల్లవాడిని.
0: అండ్ దే జస్ట్ కెప్ట్ దిస్ డెడ్ బాడీ ఆఫ్ దిస్ బాయ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ బాబా.
1: బాబా పక్కున నవ్వాడు.
0: బాబా స్మైలింగ్.
1: ఎందుకు నవ్వాడు? మాకు చంపాడే, చంపడానికి ప్లాన్ వేసినటువంటి వాడు చచ్చినాడేని ఆనందంతో కాదు.
0: నాట్ ద అవుట్ ఆఫ్ జాయ్ ద ఫెలో హూ పెల్టెడ్ స్టోన్స్ డైడ్.
1: శత వర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
0: దో 100 years లైఫ్ స్పాన్ ఇస్ ప్రిస్క్రైబ్డ్, యూ షుడ్ నెవర్ బిలీవ్ దిస్ స్టేట్మెంట్.
1: ఊరనో,
0: ఏదర్ విలేజ్,
1: అడవినో,
0: ఫారెస్ట్,
1: ఉదక మధ్యంబునో,
0: మిక్స్డ్ వాటర్,
1: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
0: వెన్ ద బాడీ డ్రాప్స్ నోబడి కెన్ డిసైడ్.
1: బాల్యమందో,
0: యంగ్
1: లేక ప్రాయమందో,
0: యూత్
1: లేక ముదిమియందో, లేక ముసలియందో,
0: ఓల్డ్ అడ్వాన్స్డ్ ఏజ్, ఎప్పుడో
1: విడచేది ఎరుకలేదు.
0: వెన్ వన్ వుడ్ డై నోబడి కెన్ సే.
1: ఇదంతా కూడాను దేహం యొక్క లక్షణాలు ఇవి అని హాస్యంగా నవ్వినాడు.
0: He was smiling because that's quite natural in the body.
1: చిన్న వయసునకే అట్టి పరమ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు.
0: Baba realized this truth at his that tender age itself.
1: కాని బాబాకు వయసు అక్కర్లేదు.
0: But Baba is beyond age.
1: తనకు మొదటి నుంచి తెలుసు.
0: He knows from the beginning.
1: ఎందుకంటే సమస్త సృష్టిని హస్తంలో ఉంచుకున్నటువంటి
0: బికాస్ ఎవ్రీ క్రియేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: తక్షణమే మీకేం కావాలనుకుని వచ్చారు, ఈ డెడ్ బాడీ రేపటి దినం ఇతను నేడు, రేపటి దినం మీరు.
0: He said, what for have you come here? What shall I do with this dead body?
1: కాదు,
0: నో వన్ ఇస్ పర్మనెంట్.
1: అప్పుడు ఆ పిల్లలు చెప్పారు, మేము ఈ తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి?
0: What reply should we give to our parents?
1: అప్పుడు బాబా చెప్పాడు, జరిగింది చెప్పండి అన్నారు.
0: బాబా సెడ్, టెల్ ది ట్రూత్ వాట్ హడ్
1: జరిగింది చెప్పితే అవమానము.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు టెల్ ది ట్రూత్.
1: జరగంది చెప్పితే అసత్యము.
0: దే కెనాట్ టెల్ దట్ వాట్ హడ్ నాట్ హ్యాపెన్డ్. ఇట్స్ ఫాల్స్.
1: కనుక అసత్యాన్ని చెప్పమని బాబా చెప్పలేదు.
0: బాబా నెవర్ ఆస్క్డ్ దెం టు టెల్
1: అవమానం. మీకు జరిగించాలనుకున్న బాబా కోరలేదు.
0: బాబా డజంట్ వాంట్ దెం టు బి హ్యూమిలియేటెడ్.
1: ఏమిటి,
0: వాట్ ఇస్ టు బి డన్, వాట్ డు యు వాంట్?
1: ఈ పిల్లవాడిని బ్రతికించండి.
0: అండ్ దే బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ దిస్ బాయ్.
1: తక్షణమే కూర్చొని ఆ పిల్లవాడి యొక్క తలను తన తొడపైన పెట్టుకున్నారు. తల నిమురుతూ ఉన్నాడు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభిక్షం ప్రదం దేవం సాయినాథం నమామిహం. పత్రిగ్రామ సముద్భూతం, నేను పత్రిలో పుట్టినటువంటి వాణ్ణి.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ పత్రి విలేజ్.
1: పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం, ఇప్పుడు ఉండేటువంటిది ద్వారకామాయిలో ఉన్నాను.
0: ద ప్రెసెంట్ ప్లేస్ ఇస్ ద్వారకామాయి.
1: భక్తాభిష్టం ప్రదం దేవం, మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇప్పుడు పూనుకుంటున్నాను.
0: ఐ హావ్ డిసైడెడ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
1: భక్తాభిష్టం ప్రదం దేవం సాయినాథం నమామ్యం. సాయినాథానికి శరణ దొచ్చండి అన్నాడు.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు సాయినాథ.
1: అప్పుడు అందరూ పాదాల పైన, తక్షణమే ఆ పిల్లవాడు లేచాడు.
0: ఆల్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్. దెన్ దిస్ బాయ్ గాట్ అప్.
1: అప్పటి నుంచి,
0: సిన్స్ దెన్,
1: బాబా యొక్క ప్రభావ ప్రచారములన్నీ కూడాను లోకంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: సిన్స్ దెన్ బాబా ఇస్ నోన్ ఎవ్రీవేర్, హిజ్ రెప్యుటేషన్ నేమ్.
1: కనుక ఈ జగత్తునందు సత్యమనేటువంటిది ఎంతో కనిపించకుండా ఉంటుంటుంది.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ ట్రూత్ ఇన్ ఎ హిడెన్ వే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం నివసించేటువంటి ఈ భూమి అందు సర్వత్రా జలం ఉంటుండాలి.
0: దిస్ అర్త్ యు ఫైండ్ ది వాటర్ ఎవ్రీవేర్.
1: ఒక చోట చాలా లోతుగా ఉండవచ్చు, ఒక చోట చాలా పైన మనకు లభ్యం కావచ్చు.
0: వాటర్ మే బి ప్రెసెంట్ ఇన్ ది గ్రేట్ డెప్త్స్ ఆఫ్ ది గ్రౌండ్.
1: కానీ జలం లేనటువంటి భూమి ఎక్కడ కనిపించదు.
0: బట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఫ్రమ్ ది డెప్త్ యు డోంట్ సీ.
1: ఆ జలం మనకు కావాలంటే ఎట్లా?
0: హౌ టు డ్రా దట్ వాటర్.
1: జలం మన కంటికి కనిపించడం లేదు.
0: యు డోంట్ సీ.
1: కానీ జలం ఉంది.
0: బట్ దేర్ ఈస్ వాటర్.
1: ఏమి చేయాలి?
0: వాట్ ఈస్ టు బి డన్?
1: ఆ జలమునకు మన దృష్టికి మధ్యన ఉన్నటువంటి మట్టిని తీసివేయాలి.
0: We have to remove all the mud that appears between that water and you.
1: మట్టిని తీసివేస్తు వస్తే జలం కనిపిస్తుంది.
0: If we go on removing all the mud on the way, you find water.
1: అజ్ఞానము.
0: That mud is ignorance.
1: ఆ మట్టియే అహంకారము.
0: Ego.
1: ఆ మట్టియే అసూయ.
0: This mud of jealousy.
1: ఈ మట్టియే రాగము.
0: It's attachment.
1: ఈ మట్టియే ద్వేషము.
0: A hatred.
1: సర్వము ఈ మట్టియే.
0: Everything is mud only.
1: అంతా మట్టి నుంచి పుట్టినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్.
1: అంతా మట్టిమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: మన దేహమే మట్టిమయము.
0: ద బాడీ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ మట్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము పురాణి కోటికిన్.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మ్యాన్ కైండ్ టు రిటర్న్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక పాట్ నీ చేతిలో ఉంది, మట్టి పాట్.
0: యు హావ్ గాట్ ఎన్ ఎర్దన్ పాట్ ఆన్ హ్యాండ్.
1: ఆ పాటతో పాటు నువ్వు నీళ్లు తీసుకుపోతున్నావు.
0: యు ఫెచ్ వాటర్.
1: వంటలు చేసుకుంటున్నావు.
0: అండ్ యు కుక్.
1: ఇంకా అనేక రకమైనటువంటి పదార్థాలు దాంతో నిల్వ చేస్తున్నావు.
0: యు ఆల్సో స్టోర్ మెటీరియల్.
1: కానీ నీవు నీరు తీసుకుపోతుంటే చేయి జారి కింద పడిపోయింది.
0: యాజ్ యు ఆర్ క్యారీయింగ్ వాటర్ ఆన్ వన్ డే, దిస్ పాట్ డ్రాప్డ్ ఆన్ ద గ్రౌండ్.
1: కిందకి ముక్కలు ముక్కలు అయిపోయింది.
0: ఇట్ బ్రోక్ టు పీసెస్.
1: దాన్ని తీసుకుని పోతావా నీవు?
0: కెన్ యు క్యారీ ది పీసెస్?
1: అక్కడే వదిలేస్తావు.
0: యు హావ్ టు లీవ్ దెమ్ దేర్.
1: ఆ వదిలేసినప్పుడు ఏమైపోతుంది?
0: దెన్ వాట్ హ్యాపెన్?
1: దానిపైన కార్లు, బస్సులు, లారీలు, మనుషులు అందరూ నడిచిపోవటం వల్ల ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయి కట్టకట్టి మట్టిగా మారిపోతుంది.
0: యాజ్ ద కార్స్ అండ్ ద లారీస్ అండ్ యూ అండ్ ఐ స్టార్ట్ మూవింగ్ ఓవర్ దాట్, దే గెట్ బ్రోకెన్ టు ఫర్దర్ పీసెస్, స్మాలర్ పీసెస్.
1: ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యు గాట్?
1: మట్టి నుంచి వచ్చింది.
0: దిస్ ఓన్లీ అవుట్ ఆఫ్ మట్.
1: కట్టకట్టి ఏమైంది? మట్టిగా పోయింది.
0: సో ఇట్ వాస్ మట్ ఇన్ ద బిగినింగ్ అండ్ అల్టిమేట్లీ. ఒక విత్తనం
1: భూమిలో నాటావు.
0: You have sown a seed in the ground.
1: There germinated a plant.
0: It has grown in the tree. Branches have lakhs and lakhs of leaves.
1: And they have flowers.
0: And these
1: flowers transform into unripe fruits.
0: And these flowers transform into unripe
1: fruits.
0: What are they actually? The leaves and the unripe flowers And the flowers, the bud and the fruit, what are they?
1: Anta mattiye.
0: Everything is mud only.
1: Binna roopalu gaani kanipistunnayi kaani anta matti mayame.
0: They have different forms as you find it, but everything is mud.
1: Adhe vidhamgane ee jagat anta okkate kattagadapatiki roopanamulu binna vinnanga kanipinchinappatikini matti matte.
0: Though the names and forms vary,
1: matti galpunu janmambu manavundu.
0: And man ruins his life and becomes mud
1: ultimately.
0: He has come out of the mud.
1: Yetta vachinadu matti nunchi.
0: How does he come?
1: Oka chinna udaharanamu.
0: A small example.
1: Manu oka manta vesukunnam chali kosamani.
0: Supposing you have got the fireplace.
1: Winter. Konni chettalu tetchukunnam manta vesukunnam.
0: Your fireplace there being winter.
1: Yetti manta.
0: As is the fire.
1: Atti poga.
0: As is the fire, so
1: yetti pogano,
0: is the smoke. As is the smoke,
1: atti megamu.
0: So is the cloud.
1: Yetti megamu.
0: As is the cloud,
1: atti varshamu.
0: So is the rain.
1: Yetti varshamu.
0: As is the rain,
1: atti panta.
0: So is the crop.
1: Yetti pantano.
0: As is the crop,
1: atti vanta.
0: So is the preparation.
1: As is the food, megamu.
0: So is the body.
1: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఇది?
0: సో
1: పంట నుంచి మన తిన్నటువంటి ఆహారం నుంచినే ఈ దేహాలు పుట్టున్నాయి.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వి హావ్ పార్టేకెన్.
1: కనుకనే ఫుడ్ నుంచి వచ్చింది ఇది, మట్టి నుంచి వచ్చింది ఇది, మట్టిలో కరిగిపోతుంది. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచినే వచ్చింది.
0: యు డ్రా గెట్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్, అల్టిమేట్లీ ది బాడీ గోస్ బ్యాక్ ఇన్ ది మడ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మహనీయులే దేహాన్ని త్యాగం చేసి దైవాన్ని విశ్వసించి నిజమైనటువంటి దేహిని ఆరాధిస్తూ వచ్చారు.
0: ద సెయింట్స్ అండ్ సీయర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్, దే హావ్ సాక్రిఫైస్డ్ దేర్ బాడీ అండ్ సస్టైన్డ్ ఇన్
1: ది దేహాన్ని త్యాగం చేయమని నేను చెప్పడం లేదు.
0: భగవాన్ నెవర్ వాంట్స్ యు టు సాక్రిఫైస్. ఉన్నంత
1: వరకు దీన్ని కాపాడుకోండి చక్కగా.
0: You have to protect and maintain.
1: సద్వినియోగం చేసుకోండి.
0: Make proper use of it.
1: సన్మార్గంలో ప్రవేశపెట్టండి.
0: See that it goes along the right path.
1: సత్యాన్ని అందుకోండి.
0: Get a good name.
1: సదుద్దేశంతో నీవు జీవించండి.
0: Lead the life with good thoughts and
1: దీనిని చక్కని. అంతకుని చేతిలో కత్తి ఉంటే అందరి ప్రాణాలు తీస్తాడు.
0: If a person, the murderer, has got a knife on hand, he will kill everybody.
1: డాక్టర్ చేతిలో కత్తి ఉంటే రోగాన్ని నివారణ చేస్తాడు.
0: But a doctor with his knife will cure the disease.
1: కాబట్టి కత్తి దోషం కాదు అది.
0: No mistake with the knife.
1: దాన్ని పట్టిన వాని దోషం ఉండాలి.
0: Is the one, the holder, the mistake lies with him.
1: బజార్లో పోయే సమయంలో కొట్టువాడు ఒక్కొక్క బీడీ కొట్టువాడో లేకపోతే ఫోటోలు కొట్టువాడో ఒక మంగళ కొట్టువాడో ఒకరికొకరు పోట్లాడుకొని కొంచెం కొట్లాడుతున్నారు.
0: Along the street there are so many shops over there and they started fighting one day.
1: Edo chinnaga koncham cheti paina oka koncham gatla rasukundi katti.
0: There is a slight cut there.
1: Tatchane police vastadu case ni register chestadu vaani kondu jail lo vestadu.
0: Immediately police comes there and registers the case and put him in prison.
1: Chinnadi raktam kuda anta kanipinchatam ledhu.
0: Not that much of blood is.
1: Daniki inta pedda police case ga vachindi.
0: But a big police case is registered.
1: Karanam emiti?
0: Why?
1: వీడికి కత్తితో కొట్టే అధికారం లేదు.
0: He has no right to hold the knife.
1: ఒక డాక్టర్ ఉన్నాడు.
0: A doctor is there.
1: అయ్యా రేపటి దినము 9 గంటలకు మీ పొట్టకు వస్తాను, ఆపరేషన్ చేస్తాను అని ఇచ్చాడు, డిక్లేర్ చేశాడు.
0: డాక్టర్ డిక్లేర్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఆపరేట్. I am going to cut your stomach with this knife.
1: బంధువులు మిత్రులు అందరూ వచ్చేసారు.
0: All relations, friends came.
1: ఆపరేషన్ రూమ్ లో తీసుకెళ్లారు.
0: The body is taken to the operating
1: theater. కోశాడు బాగా.
0: He has cut the stomach.
1: అంతా కోశాడు. ఆ దోషం ఏమిటో నివారణ చేశాడు, కుట్లు వేశాడు, ఇంటెన్సికేషన్ లో పెట్టేసేసాడు.
0: అండ్ దెన్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ సక్సెస్ఫుల్లీ, స్టిచెస్ ఆర్ ఓవర్ అండ్ ద బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ది ఇంటెన్సివ్ కేర్ యూనిట్.
1: బాగా అయిపోయింది
0: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రెక్టిఫైడ్.
1: చూచారా, చిన్నగా కొంచెం ఖర్చు పడేటప్పటికే వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 20 ఇంచులు కోసినటువంటి డాక్టర్ ను కూడా ఎందుకు పెట్టకూడదు?
0: ఏ స్లైటెస్ట్ సింపుల్ కట్, ఫర్ దట్ రీజన్ ఎ ఫెలో ఇస్ ఇంప్రిజన్.
1: ఈ డాక్టర్ మంచి చేశాడు.
0: డాక్టర్ హస్ డన్ గుడ్.
1: కానీ వాడు చెడ్డ చేశాడు.
0: బట్ వాట్ హి హస్ డన్,
1: చేసిన పనుల్లో ఉంటుంది అది మంచి చెడ్డలు.
0: సో ఇట్ ఇస్ ఓన్లీ వర్క్ దట్ డిసైడ్.
1: హనుమంతుడు,
0: హనుమాన్
1: వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించాడు.
0: హి వెంట్ దేర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీతా.
1: దంతశాలలు వాడమేడలు దంతు చేసిన దంతవన్నను కాంతికేయుడు గృహములర్శను అని సంత సమ్మున వీధి వీధులు.
0: హి వెంట్ రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
1: దంతశాలలు వాడమేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతకేళి గృహంబులర్సెను అన్నింటికీ అగ్గిపెట్టాడు.
0: Yes, set everything on fire. All the mansions, the palaces, everywhere.
1: రాత్రంతా పట్ట పగులు వలె కనిపిస్తుంటుంది లంక.
0: That pitch dark night appeared to be as though it is bright.
1: కానీ అట్టి హనుమంతుని కూడాను హనుమంతుడు మహానుభావుడు అని నమస్కారం చేస్తున్నారు.
0: బట్ వీ డోంట్ నమస్కార్ టు హనుమాన్ హు హస్ సెట్ లంక ఆన్ ఫైర్.
1: అతను చేసింది మంచిది.
0: బట్ హి హస్ డన్ గుడ్.
1: దుర్మార్గులను ఇన్ని విధాలుగా హింసించాడు.
0: And he has put these wicked people to suffering.
1: అది ఒక చిన్న పిల్లవాడు అమాయకుడు దోవలో పోతి పోతూ బీడి దాగి చేసి ఒక కుప్ప పైన వేస్తే ఆ కొట్టం అంటుకుంది.
0: On the other hand, an innocent boy while smoking his bidi or cigar Just throws it on a heap of grass. Everybody will catch hold of this boy.
1: మంచిని కాల్చిన వాడు ఈ పిల్లవాడు, చెడ్డని కాల్చింది హనుమంతుడు.
0: ఇట్ వాజ్ ఓన్లీ హనుమాన్ హూ హాస్ పుట్ ఆన్ ఫైర్ ద బ్యాడ్.
1: కనుక మనలో ఉండినటువంటి చెడ్డని కాల్చండి.
0: సో లెట్ అస్
1: దుర్గుణములు,
0: దురాలోచనలు, దుర్బుద్ధులు,
1: దుశ్చింతలు, అసూయలు, అసూయలు, కోపములు, తాపములు, ఇవన్నిటిని కాల్చివేసేయండి.
0: లెట్ అస్ బర్న్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ప్లాన్స్, బ్యాడ్ థింగ్స్.
1: సద్గుణము, సదాచారము, సత్ప్రవర్తన, సత్శీలము, ఇలాంటి దానిని పెంచండి.
0: లెట్ అస్ డెవలప్ గుడ్ క్యారెక్టర్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్.
1: అప్పుడు కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
0: దెన్ యూ విల్ బి ఐడియల్ స్టూడెంట్స్.
1: ఒక కోతికి అంత ఘనకీర్తి వచ్చింది.
0: ఏ మంకీ కుడ్ గెట్ దట్ గుడ్ నేమ్.
1: వాని పేరేమిటి? వానరా.
0: నేమ్ ఈజ్ వానరా.
1: వానరా,
0: వానరా.
1: చూసావా? వానరా, మూడక్షరాలు.
0: వానరా, త్రీ లెటర్డ్.
1: మానవునికి వా తీసేశారు, వీడు నారాయణాడు.
0: హ్యూమన్ బీయింగ్ హెస్ గాట్ ఓన్లీ నరా వితౌట్ వా.
1: ఎందుకు అతను వానరుడు? వాలముంది కాబట్టి వానరుడు అన్నారు.
0: వై ఈజ్ హి వానరా? వా మీన్స్ వాలము.
1: మీకు వాలం లేదు కాబట్టి నరా అన్నారు.
0: సిన్స్ యు హావ్ నో వాలము టెయిల్ యు ఆర్ నరా.
1: కానీ తోక పోయింది, కానీ బుద్ధులు ఇంకా పోలేదు.
0: Though tail is not there, but the attitude of a monkey is still persisting.
1: ఎప్పుడు తోకపోయిందో అప్పుడు బుద్ధులు కూడా పోవాలి.
0: The moment there is no tail,
1: వానర కుక్యములు అన్ని కూడా పోవాలి.
0: We should give up all monkey habits.
1: నర కుక్యములు రావాలి.
0: We should only
1: నర జీవితాన్ని జయించాలి.
0: We should conquer
1: నర జన్మాన్ని సార్థకం చేసుకోవాలి.
0: We should redeem our lives, human life.
1: ఆదర్శవంతమైనటువంటి మహర్షులు ఆనాది కాలం నుండి భారతదేశంలో ప్రచార ప్రబోధన సర్పుతూ వస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ ది సీక్రెట్ టీచింగ్ గివెన్ టు మ్యాన్ కైండ్ బై ది సెయింట్స్ ఆఫ్ దోస్ డేస్.
1: కనుక మనము నరులము, వానరులు కాదు.
0: వీఆర్ నరాస్, హ్యూమన్స్, నాట్ వానరా.
1: శివ దేవాలయానికి మీరు వెళ్ళండి.
0: యు గో టు ఎనీ టెంపుల్,
1: శివుడు అక్కడ ఉంటే దానికి ఎదురుగా నంది ఉంటుంటాడు.
0: దేర్ ఇన్ శివ టెంపుల్ ఇన్ ఫ్రంట్ యు ఫైండ్ ఎ బుల్, నంది.
1: బుల్, నంది.
0: నంది
1: మొట్టమొదట అక్కడ శివ దేవాలయానికి పోయిన వాళ్ళంతా నందికి నమస్కారం చేసుకుని ముందు లోపలికి వెళతారు.
0: ఫస్ట్ యూ డూ నమస్కార్ టు నంది ద బుల్ అండ్ దెన్ గెట్ ఇన్ టు శివ టెంపుల్.
1: ఎందుకోసం ఈ ఎద్దుకు నమస్కారం చేయాలి?
0: వై షుడ్ డూ నమస్కార్ టు నంది బుల్?
1: అనగా దాని దృష్టి దైవం వైపు ఉంటుండాలి.
0: బికాస్ ద బుల్ హాస్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ అటెన్షన్
1: అది ప్రకృతి వైపు చూడటం లేదు.
0: ఇట్ డజంట్ లుక్ హిదర్ అండ్ థిదర్. దృష్టి
1: అంతా ఈశ్వరుని పైనే పెట్టింది.
0: ఇట్ కాన్సన్ట్రేటెడ్
1: కలిగినటువంటిది కాబట్టి అనిమిలైన కూడా దానికి వందనం వచ్చేసింది.
0: యాజ్ దిస్ బుల్ హాస్ గాట్ గుడ్ లుక్స్ వి వర్షిప్ ఇట్ ఆల్సో.
1: మన దృష్టి దైవం వైపు పెట్టినప్పుడు మనము ఒక ఆదర్శ పురుషులుగానే రూపొందుతాము.
0: వెన్ అవర్ లుక్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ వీ బికమ్ ఐడియల్.
1: రామునుకు హనుమంతుడు సేవకుడు.
0: హనుమాన్ ఇస్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
1: ఏ పని చెప్పినప్పటికీ కాదు, అవును, లేదు అనేటువంటి పదమే అతనికి రాదు.
0: హి నెవర్ సెడ్ నో ఆర్ ఎస్, నెవర్ క్వశ్చన్డ్.
1: రామును చూస్తే హనుమంతుడు ఎంత దీనుడుగా నిలుస్తాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ ఇస్ వెరీ వెరీ హంబల్.
1: ఇత్త కట్టుకోడు.
0: ఇస్ వెరీ వెరీ హంబల్.
1: దీనుడు.
0: హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ వెరీ లో.
1: రావణుడు దగ్గరికి పోయేటప్పటికి ధీరుడు.
0: But in front of Ravana is Dhira, the one of
1: Valor. Chattavana degara dheerudai nilchadu.
0: Before bad fellow is Dhira, the one of Valor.
1: Dheerudai nilchadu.
0: Whereas before Rama is Dina, very humble.
1: Anduvalle Hanumantuni nee Sita anveshana poi Rama ani cheppadu.
0: Therefore Hanuman is assigned this task to go in search of Sita.
1: Kani Hanumantudu ee maatramu sandehaniki avakasam ivvaledu.
0: But Hanuman never doubted.
1: Daivagna.
0: It's God's command.
1: ఆ శక్తి నాకు ఇచ్చే, నాకు చెప్పిన వాడు ఆ శక్తి కూడా తానే ఇస్తాడు.
0: ద వన్ హూ కమాండెడ్ మీ విల్ గివ్
1: మీ ది విశ్వాసం. ఆ యొక్క హనుమంతునకు.
0: హనుమాన్ హాస్ గాట్ దట్ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫెయిత్.
1: కోతిని ఇన్ని మైళ్ళ దూరం లంకను దాటాలని, ఈ సముద్రాన్ని దాటాలని నా చేత కాదే, ఎందుకోసం నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు రాముడు అని ఏమాత్రము విచారం చేయలేదు.
0: హీ నెవర్ వరీడ్ వాట్ ఇస్ ఇట్ దట్ హీ హాస్ సెంట్ మీ సో లాంగ్. ఐ హావ్ టు క్రాస్ సో మెనీ మైల్స్ హియర్. హూ కెన్ ఐ ఎవర్ రీచ్.
1: ఆజ్ఞ చేసిన రాముడు శక్తిని కూడా తానే ఇస్తాడు.
0: రామ హూ కమాండెడ్ విల్ గివ్ ది నీడెడ్ స్ట్రెంగ్త్.
1: నీ ఆజ్ఞను శిరసావహించడమే నా యొక్క ప్రధాన ప్రమాణము.
0: I will follow your command. That is my life, most important.
1: నమస్కారం చేశాడు.
0: He did namaskar.
1: వెళ్ళాడు.
0: And he started.
1: Anaga emiti anta vishwasam, gaadha vishwasam.
0: He has got an intense faith, strong faith.
1: Ayyo ilanti detta chesedi, ilanti chestano cheyenu, naaku shakti undo ledu, nenu ee vidhamainatundi paristhitiku పోతాను అని ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు.
0: హీ నెవర్ డౌటెడ్ వెదర్ హీ వుడ్ బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్, వెదర్ హీ ఏబుల్ టు అకంప్లిష్ ఆర్ నాట్.
1: కానీ ఈనాటి ప్రజలంతా కూడాను,
0: దేర్ఫోర్ పీపుల్ ఈవెన్ టుడే,
1: మంచి మాట వినరు.
0: దే డోంట్ లిజన్ టు గుడ్ వర్డ్.
1: మనసిచ్చి చెప్పిన
0: హోల్ హార్టెడ్లీ ఈవెన్ ఇఫ్ యు సే గుడ్
1: మాటలట్లే చెవికి చేరు.
0: దే ఆర్ రెడీ టు హియర్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
1: ఎట్టివారు నన్ను ఎరుగంగా నెత్తురా.
0: Such people, can they ever know me?
1: ఎట్టి విద్య నుండి ఏమి ఫలము?
0: వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
1: వారు
0: సచ్ పీపుల్
1: ఇట్టివారు నన్ను ఎరుగంగానే ఎత్తురా, ఎంత చదువు నుండి ఏమి ఫలము?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్? డూ యూ థింక్ దట్ సచ్ పీపుల్ విల్ ఎవర్ నో మీ?
1: మంచి మాట వినరు,
0: దే డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్.
1: మనసిచ్చి చెప్పిన
0: ఈవెన్ హోల్ హార్టెడ్
1: ప్రేమతో మనసుతో చెప్పినప్పుడు ఆ మంచి మాటలు వినరు.
0: విత్ లవ్ హోల్ హార్టెడ్ యూనిఫై చెడ్డ
1: మాటలంటే చెవిని చేరు.
0: ఆల్ బ్యాడ్ థింగ్స్ విల్ గెట్ ఇన్ టు ఇయర్.
1: సూటిగా వెళ్లిపోతాయి.
0: ఇట్ విల్ గో స్ట్రైట్.
1: ఆ చెవులో వెళ్లినటువంటి సూటిగా వెళ్లినటువంటి మాటలు హృదయాన్ని కుచ్చుకుంటాయి.
0: దే విల్ సడన్లీ గో స్ట్రైట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఇలాంటి కలియుగ ప్రభావము ఇంతటి అనాగరికతగా ఉంటుండాలి.
0: దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఏజ్ కలి.
1: దీనిని నాగరికత అని పేరు.
0: వి కాల్ ఇట్ నాగరికత, సివిలైజేషన్.
1: సార్థకమైనటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ది కరెక్ట్ నేమ్.
1: కలియుగం కాదు ఇది.
0: ఇట్ నాట్ కలి ఐదర్.
1: కలహయుగము.
0: ఇట్ ఇస్ కలహయుగ.
1: కల్మషయుగము. కల్మషయుగము.
0: ఇట్ ఇస్ కల్మష, పొల్యూటెడ్, ఫుల్ ఆఫ్ పాయిజన్.
1: కనుకనే ఇట్ దీనిని మనము ఎంత సులభంగా సాధించాలి.
0: సో వీ హావ్ టు అకంప్లిష్ ఇట్ మై
1: ఈజీ. అతి సులభము.
0: హౌ వుడ్ యు సే ఇట్స్ ఈజీ?
1: భగవత్ ప్రేమకు పాత్రుడు కావాలి.
0: డిజర్వ్. When once you receive his love,
1: ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు.
0: యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇది చేతం అవుతుంది ఇది కాదు అనే సందేహానికి అవకాశం ఉంటుంది.
0: నెవర్ డౌట్ వెదర్ యూడ్ బి ఏబుల్ టు డూ ఆర్ నాట్.
1: కనుక ప్రేమకు పాత్రులు కాదు.
0: సో రిసీవ్, బి ద రెసిపియెంట్
1: ఆఫ్ గాడ్స్ లవ్. పాత్రులు కావాలి.
0: హౌ?
1: ఆ ప్రేమ మీ యందు కూడా ఉంటుండాలి.
0: దట్ లవ్ ఈస్ విత్ ఇన్ యూ.
1: ఆ రెండు ప్రేమల యొక్క ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి.
0: యూనిఫై, కంబైన్ బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ లవ్.
1: ఐ అండ్ యూ ఆర్ వన్ అని.
0: That's what's the meaning. I and you.
1: Rendu dehamulu okka pranam.
0: Bodies are two but one life.
1: Adi nijamainte adarshamu.
0: That's a true ideal.
1: Adi ekatma sarvabhutaatma.
0: It is only one spirit atma present everywhere in all creatures.
1: Ekatma.
0: Only one atma.
1: Sarvabhutaatma.
0: It's present in all creatures.
1: Enta chakkaga untundadi.
0: How easy, how nice it is.
1: Sarvavedanta grandala saramanta.
0: The essence of all sacred important texts.
1: Okka vakyana cheppudu okka sari.
0: I'll tell you at one instance the essence of all the sacred texts.
1: Sarvavedanta గ్రంథాల సారమంత.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ వేదాంత
1: వాక్యాన చెప్పుదు ఒక్కసారి.
0: అట్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ వన్ సెంటెన్స్ ఐ టెల్ యూ.
1: నీయందు ఉండినటువంటి ఆత్మ నేను ఒక్కటే అని మనసున నిలుపవలయు.
0: ఆత్మ ఇన్ యూ ఇస్ భగవాన్ హిమ్సెల్ఫ్. యు హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్.
1: ఆత్మ భగవాన్ నేనే ఒక్కటే.
0: Atma in you and Bhagavan are one and the same.
1: All are one, be alike to everyone.
0: All are one, be alike to everyone.
1: ఇట్టి తత్వాన్ని ఏనాడు కలుగుతుందో అప్పుడే ఇది ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: ద మూమెంట్ యూ అండర్స్టాండ్ దిస్ ఎసెన్స్
1: వేదాంత గ్రంథాల సారమంతా.
0: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్.
1: ఒక్క వాక్యంలో నిలిచిపోయింది.
0: ఇట్స్ ఆల్ కంటైన్ ఇన్ వన్ సెంటెన్స్.
1: అందరందున్నటువంటి ఆత్మ నీవు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నీవు విశ్వసించి.
0: ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి ఈజ్ వెరీ సేమ్ యాజ్ ఆత్మ ఇన్ యూ.
1: వాడే దైవాన్ పొందడానికి అర్హుడవుతాడు.
0: హీ ఓన్లీ డిజర్వ్స్.
1: అప్పుడు దైవము అతనికే దాసుడైపోతాడు.
0: అండ్ గాడ్ బికమ్స్ హిస్ సర్వెంట్.
1: పూర్వమంతా కూడా భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తాడు?
0: వాట్ వాస్ ది ఎర్లియర్ ప్రేయర్?
1: దాసను దాసుడను కావలెనురా.
0: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్.
1: నేని దాసులకు సేవనే చేయవలెరా.
0: I should serve your servants.
1: Dasanu dasudanu kavalenura.
0: I should become servant of servants.
1: Neeni dasulaku sevane cheyavalera.
0: I should serve your servants.
1: Aalu biddalu koodi vela velala yandu.
0: The wife and children all the
1: andaru kutumbamanta kuda cheri okka thori vela vela lo parakudanu. మీ యొక్క సేవ చేసుకుంటే ఆ మా కుటుంబం అంతా కూడా మీ యొక్క అర్పితమైపోతుంది.
0: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ దే యాజ్ ఎ ఫ్యామిలీ యాజ్ ఎ గ్రూప్ యాజ్ ఎ హోల్.
1: అందువల్లనే భగవంతునికి భక్త పరాధీనుడు అన్నాడు.
0: గాడ్ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు హిస్ డివోటీ.
1: భక్తునికి ఆధీనుడు అయిపోతాడు.
0: హి సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ఎ డివోటీ.
1: ఒక్క నిమ్ము క్షణమైన కూడా తాను ఏమాత్రం భక్తుని కోరంది ముందుగైనా ఒక అడుగు వేయడు.
0: He will not proceed without asking.
1: అంతటి సులభ ప్రియుడు భగవంతుడు.
0: God is so simple and easy.
1: అంత చాలా ప్రసన్నుడైపోయేటువంటి వాడు.
0: హి జస్ట్ అపియర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు.
1: వెన్ననైనా కాల్చాలంటే కొంచెం వేడి చూపించాలి.
0: టు మెల్ట్ దిస్ బటర్ యు షుడ్.
1: కానీ భగవంతునికి ఏ వేడి చూపనక్కర్లేదు.
0: బట్ సచ్ హీట్ ఈస్ నాట్ నెసెసరీ.
1: కరిగిపోతాడు, కదిలిపోతాడు, కరిగి ప్రవహిస్తాడు.
0: గాడ్ మెల్ట్స్, గాడ్ మూవ్స్ అండ్ ప్రొసీడ్స్ మచ్ హెల్.
1: ఆ ప్రేమకి.
0: ఫర్ దట్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: will ever, this education which helps you to win your daily bread, grant you the righteous vision and teach you the morality? No, definitely not. On the other hand, the innate divine virtues are totally killed. Do not forget this good word, students.
1: ನೈತಿಕ ಧಾರ್ಮಿಕ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಶೀಲ ಸಂಪದನ್ನು ಇನುಮಡಿಂಪಜೇನದೇ ವಿದ್ಯೆ.
0: ಇಟ್ಸ್ ಎಜುಕೇಷನ್ ವಿಚ್ ಡಿವೆಲಪ್ಸ್ ದ ಮಾರಲ್ ರೈಚುವಸ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್.
1: ಇಟ್ಟಿ ನೈತಿಕ ಧಾರ್ಮಿಕತೆ ಕೂಡಿನಟುವಂತಿ ಪವಿತ್ರಮೇನ ವಿದ್ಯೆಯನ್ನು ಈನಾಡು ವಿಸ್ಮರಿಸಿ ಪೊಟ್ಟಪೂಟಿಕೆ ನಿಮಿತ್ತಮೈ ಪ್ರಾಕುಲಾಡೇಟಂತಿ ವಿದ್ಯರನ್ನು ನೆಚ್ಚಿಕೊಳ್ಳಾನಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನಿಸುತ್ತಾ.
0: ಟುಡೇ ವಿ ಆರ್ ಲರ್ನಿಂಗ್ ಓನ್ಲಿ ಟು ಕ್ಯಾರಿ ಔಟ್ ಅವರ್ ಡೈಲಿ ಲಿವಿಂಗ್, ಫರ್ಗೆಟಿಂಗ್ ಆಲ್ ದಟ್ ಈಸ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಲೇಟೆಂಟ್ ಇನ್ ಎಜುಕೇಶನ್, ದ ಮೊರಾಲಿಟಿ ಅಂಡ್ ರೈಚಸ್ನೆಸ್.
1: ಈ ಸುಂದರಮಯನ ಈ ಅಂದಮಯನ ಈ ಆಧುನಿಕಮಯನ ಈ ಅಮೂಲ್ಯಮೈನ ಈ ಅಪರೂಪಮೈನ ಈ ಪ್ರಪಂಚಮು ಚುಚ್ಚುಟಕು ಎಂತೆಯೋ ಆನಂದಂಗಾ ಉಂಟುನ್ನದಿ ಅಂದಂಗಾ ಉಂಟುನ್ನದಿ.
0: ದಿಸ್ ಬ್ಯೂಟಿಫುಲ್ ಹೈಲಿ ವ್ಯಾಲ್ಯೂಬಲ್ ವರ್ಲ್ಡ್ ವಿಲ್ ಮೇಕ್ ಅಸ್ ವಿಲ್ ಟೇಕ್ ಅಸ್ ಟು ಎ ಬ್ಲಿಸ್ಫುಲ್ ಸ್ಟೇಟ್.
1: ನೇಚರ್ ಈಸ್ ಬ್ಯೂಟಿ,
0: ನೇಚರ್ ಈಸ್ ಬ್ಯೂಟಿ.
1: ಈ ಪ್ರಪಂಚಮನಂದು ಪಂಚಭೂತಮುಲು ಮೊದಲುಕೊನಿ ಪಂಚಪ್ರಾಣಮುಲು ಮೊದಲುಕೊನಿ ಪಂಚಕೋಶಮುಲು ಮೊದಲುಕೊನಿ ಪಂಚೇಂದ್ರಿಯಮುಲ ವರೆಗೂ ಕೂಡ ಸರ್ವಸ್ತ ಶಕ್ತಿಯುತೋ ಕೂಡಿನಟುವಂಟಿದೆ ಈ ಮಾನವ ಜೀವಿತವು.
0: ಹ್ಯೂಮನ್ ಲೈಫ್ ಹ್ಯಾಸ್ ಆಲ್ ದ ಫ್ಯಾಕಲ್ಟೀಸ್ ಅಂಡ್ ದ ಪವರ್ ಆರ್ ದ ಫೈವ್ ಎಲಿಮೆಂಟ್ಸ್, ಫೈವ್ ಲೈಫ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ಸ್, ಫೈವ್ ಲೈಫ್ ಶೀಟ್ಸ್ ಅಂಡ್ ದ ಪವರ್ ಆಫ್ ಫೈವ್ ಸೆನ್ಸಸ್.
1: ಮಾನವುಡು ತೆಲ್ಲವಾರಿ ಮೊದಲುಕೊನಿ ರಾತ್ರಿ ಪರುಗಿನಂತ ವರೆಗೂ ಕೂಡ ಅನುಭವಿಸವಲ್ಸಿನಟುವಂಟಿ ಯೊಕ್ಕ ಆನಂದಮನಕು ಸಂಬಂಧಿಸಿನಟುವಂಟಿ ಸಮಸ್ತ ವಸ್ತುವುಲು ಕೂಡ ಈ ಪ್ರಪಂಚಮನಂದು ಮನಕು ಚಿಕ್ಕುಚುನ್ನವಿ.
0: ರೈಟ್ ಫ್ರಮ್ ಡಾನ್ ಟು ಡಸ್ಕ್, ರೈಟ್ ಫ್ರಮ್ ದ ಟೈಮ್ ವಿ ಗೆಟ್ ಅಪ್ ಫ್ರಮ್ ದ ಬೆಡ್ ಅಂಡ್ ಗೋ ಬ್ಯಾಕ್, ದೇರ್ ಇಸ್ ಲಾಟ್ ಆಫ್ ಮೆಟೀರಿಯಲ್ ಇನ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್ ದಟ್ ಗಿವ್ಸ್ ಅಸ್ ಆಲ್ ದಿ ಹ್ಯಾಪಿನೆಸ್.
1: ಈ ಪ್ರಪಂಚಮನಂದು ದೊರಕನಟುವಂಟಿದ್ದು ಒಕ್ಕಟಿ ಕೂಡ ಲೇದು, ಸರ್ವಮುನು ಚಿಕ್ಕುತ್ತಾಯಿ.
0: In this world, you get everything. There's nothing that you find in want of.
1: Matti modalu manikyam varaku sarva vidhamainatvanti yokka saukaryamulanu chekurcheetvanti sadupayamulu kudanu bhagavantudu nirminchi manavulaku andistu aanandinchamani prabodhistu vastunnadu.
0: God has gifted. He wanted to be very happy. He gave us right from the mud to a diamond. He gave us all sorts of convenience and comfort.
1: Manavuniki sarva swatantramulu kuda nu andinchadu.
0: God gave us independence of all sorts.
1: Ee vishya srishtinantai kuda nu manavuni yokka swadhinam parichadu.
0: He gave us the whole world, the creation.
1: Ee vishwamunandu ee drishyagocharamainatvanti jagattunandu manavudu aashinchina anni kuda nu etti parimitamu lekunda anubhavinchavachchu.
0: In this apparent conspicuous world, you can enjoy, you can make use of any material beyond all limits.
1: దీనికి ఏమాత్రము భయపడనక్కర్లేదు.
0: You don't need to fear.
1: కుంగనక్కర్లేదు, పొంగనక్కర్లేదు.
0: You don't need to be extolled nor frustrated.
1: ఇష్టమొచ్చినటువంటి మార్గంలో నీవు ప్రవేశించి ఇష్టమొచ్చినటువంటి కర్మలు ఆచరించి ఇష్టమొచ్చినటువంటి పనులు నువ్వు చేసుకోవచ్చు.
0: You can act as for your likes and dislikes, whims and fancies.
1: సమస్తము భగవత్ యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
1: భగవంతుడు సృష్టించి సమస్త సృష్టిని కూడాను చీమ మొదలు బ్రహ్మ వరకు కూడాను మానవునికి సర్వ హక్కులు కూడాను అందిస్తూ వచ్చాడు.
0: క్రియేటర్ క్రియేటెడ్ దిస్ క్రియేషన్ అండ్ గేవ్ ఫ్రమ్ ఎండ్ టు బ్రహ్మన్.
1: దేనిని భగవంతుని యొక్క ఆజ్ఞ కోసం కాచుకోనక్కర్లేదు.
0: నథింగ్ నీడ్స్ టు వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్.
1: ఇది సృష్టి యొక్క శాసనం.
0: దిస్ ఈస్ ది కమాండ్ ఆఫ్ నేచర్, లా ఆఫ్ నేచర్.
1: ఎవరికి ఏది ఇష్టమో ఎవరికి ఏ మార్గము నచ్చుతుందో ఆ మార్గంలో ప్రవేశించవచ్చు, ఆ ఇష్టమును నెరవేర్చుకుని ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: యు కెన్ ప్రొసీడ్ ఇన్ ద వే యు లైక్. The temperament suits you and derive happiness thereby.
1: Kani.
0: But.
1: Bhagavantudu. Okka nimani matramu nimincharu.
0: However, God made one stipulation, regulation.
1: మీరు అనుభవించవలసిన దానిని అనుభవించవచ్చు.
0: యు కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ఆల్ యు వాంట్.
1: అయితే అది మంచి కానీ చెడ్డ కానీ.
0: వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: అది పవిత్రం కానీ అపవిత్రం కానీ.
0: సీక్రెట్ ఆర్ అన్సీక్రెట్.
1: అది నిత్యము కానీ సత్యము కానీ.
0: మేబీ ఎటర్నల్ ఆర్ వన్ ఆఫ్ ట్రూత్.
1: కానీ అనుభవించినటువంటి దాని యొక్క ఫలితమును మీరు తిరిగి అందుకోక తప్పదు.
0: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: కనుక ఈ యొక్క విషయాన్ని దృష్టి అందుంచుకొని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించాలి, ఎట్టి మార్గంలో ప్రవేశించాలి, ఎట్టి చర్యలు మనం చేయాలి అనేటువంటి యొక్క దీనిని మీరే నిర్ణయించుకోవాలి.
0: కీపింగ్ ఇన్ వ్యూ దట్ వీ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ డిసైడ్ ఇన్ విచ్ వే వీ షుడ్ ట్రేడ్ వీ షుడ్ ఆల్సో డిసైడ్ వాట్ యాక్షన్స్ ఆర్ టు బి అండర్టేకెన్
1: ఎట్టి విత్తులు నాటిరో అట్టి ఫలము.
0: As is the seed, so is the fruit you reap.
1: Vittanam ettido phalam attidi.
0: As is the seed, so is the
1: fruit. Mee cheriyalettivo phalam attidi.
0: As is the action, so is the reward.

0: Don't imagine that you'll be able to do that, that you'll be able to achieve that. Don't imagine like that. Don't get tired by illusion.
1: ఇచ్చోటనుంటిరు ఆ ఫలముల మీకు అందుచుండు.
0: You are here because of the fact that you have sown the seeds in the past and you'll reap the fruits according to the seeds that you sowed.
1: ఒకటైన వేరైన ఫలములు సమకూరతెజుట్టు సాధ్యమగును.
0: Is it possible to reap another fruit while the seed sown was altogether different?
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి.
0: Whatever you may do, everything will be counted one after another.
1: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా.
0: Without dropping either good or bad.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
0: God will send you to this world with a heavy necklace.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It's the one of the necklace with all the beads of our past actions.
1: ఇది అనుభవించు, ఇది అనుభవించవద్దు అని భగవంతుడు ఏమాత్రము శాసించడు.
0: God never commands you do this and you don't do that.
1: కానీ ఆ నిర్ణయాన్ని నీకే అప్పజెప్పాడు.
0: The decision is left to you.
1: ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: You have to decide what is good and what is not.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలములు ఆసింతురు నేడు అతిరుచ్య ఫలములు కాచిన కడు చేదు కాయాలు తినలేక దోషము నా పైన దోషి వాదింతురు.
0: యూ సో ద పాయిజనస్ సీడ్స్ బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యూ సో వన్ ఎ సీడ్ బట్ ఆల్ టుగెదర్ యూ బ్లేమ్ మీ లేటర్.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: యూ సో ద పాయిజనస్ సీడ్స్.
1: ఆశించేది అతిరుచ్య ఫలములు.
0: బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాచిన కడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదింతురు.
0: And ultimately you will not be able to eat those bitter fruits and you start blaming God.
1: ఈ దోషము దైవముదా.
0: Can you blame God? No.
1: ఏదానైనా మీరు అనుభవించొచ్చని సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చాడు.
0: He gave you full independence that you can enjoy.
1: కానీ ఆ స్వాతంత్రమునందు నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి ఒక బుద్ధి యొక్క శక్తిని మీరు పొందాలి.
0: However, in that state of independence, you should be able to judge what is transient and what is permanent.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time when we are born, we no garland, no necklace is ever seen.
1: మంచి ముత్యపు సరు మత్తునకును లేవు.
0: Not even a trace of shining pearls, no.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: There is no gold chain round the neck either.
1: రత్నాల హారము రంజిల్లగా లేదు.
0: The chain of diamonds is not shining there.
1: పచ్చల పేళ్లను పొతకలేదు.
0: There is nothing like a chain of precious stones.
1: కలదు కలదొక్క మాల నీ కంఠమందు.
0: However, there is one, the necklace, round our neck.
1: Mundu chesina karmala phalamulaviye.
0: They are the consequences of our past actions.
1: Karmalanniyu chechina kanthamala.
0: It is all the necklace with the beads of our past actions.
1: Kanuka, daivamu deniki kudanu addu raadu.
0: God will never object you.
1: Chedda chestunte chey nee ishtam.
0: If you want to do bad, go on as you
1: want. మంచిని చేస్తుంటే ఊ చేయి నీది మంచిదే.
0: If you do good, yes, it's
1: కానీ
0: what
1: చేసిన మంచి చెడ్డని యొక్క ఫలితాన్ని నీవు అనుభవించక తప్పదు. అదొక్కటే ఇక్కడ నిబంధన.
0: However, the stipulated regulation is you are bound to face the consequences of your
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులే సరి అయినటువంటి ఆనందాన్ని అనుభవించగలరు.
0: Those that know this essential truth and conduct themselves will be truly blissful.
1: కనుక నైతిక ధార్మిక ఆధ్యాత్మిక చింతన దృష్టి అని దుంచుకొని మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం నందు కూడాను నిత్యానిత్య విషయ పరిశీలన జరిపి ఆ కార్యంలో పాల్గొనాలి.
0: Therefore, in all fields, in all aspects of our life, the moral, the righteous and the spiritual fields, we should examine what is transient and what is permanent and then start acting.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
0: There is a rich man.
1: ఈ శ్రీమంతునికి ఒక కుమారుడు పుట్టాడు.
2: హీ హ్యాస్ ఎ సన్.
1: ఈ శ్రీమంతునికి ఒక తండ్రి ఉండేటువంటి వాడు వృద్ధుడు.
2: దిస్ రిచ్ మ్యాన్ హ్యాస్ హిజ్ ఓన్ ఫాదర్ అన్ ఓల్డ్ మ్యాన్.
1: కానీ ఈ యొక్క ఆధునిక యుగమునందు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్వభావం కాదు.
2: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ద టెంపర్మెంట్ ఇస్ సచ్ నాట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ ద ఏజ్డ్ ఇన్ పర్టికులర్.
1: ఇటువంటి వృద్ధులంతా కూడా ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
2: ద ఏజ్డ్ ఓల్డ్ పీపుల్ ఆర్ సెంట్ టు హోమ్ ఫర్ ది ఏజ్డ్.
1: ఇలాంటి ప్రయత్నం లోపల భార్యాభర్తలు ఇద్దరు కూడాను యోచించారు.
2: When such efforts are being made, the husband and wife thought like this.
1: ఈ చాదస్తపు మనిషిని ఇంట్లో పెట్టుకుని నిరంతరము ఏదో ఒకటి కష్టములు అనుభవిస్తూ ఉండాలి. ఇతనికి ఆ వరండాలో ఒక చిన్న రూమ్ మాదిరి పెట్టి అందులో పడవేస్తామనుకున్నారు.
2: The young couple thought like this. Why should this old man be at this residence? He's a kind of nuisance. Better he be there in veranda, in one corner.
1: వీరికి ఒక కుమారుడు పుట్టాడు.
2: They had a son later.
1: ఈ పిల్లవాడు తెల్లవారి మొదలు సాయంకాలం వరకు తాత దగ్గరికి వెళ్లి, తాత మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను, మంచి విషయాలను, నాకు నీతి విషయాలను కొంచెం చెప్తూ ఉండమని చెప్పి కోరేవాడు.
2: దిస్ లిటిల్ బాయ్ గోస్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఎవ్రీ డే అండ్ ఆస్క్ హిమ్, గ్రాండ్ ఫాదర్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ హాడ్ హ్యాపెండ్ డ్యూరింగ్ యువర్ లైఫ్ టైమ్.
1: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు, నా కుమారుడు కూడా ఏమవుతాడో ఏమో అని ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యావంతుడు ఆ పిల్లవాడిని అక్కడ పోనివ్వకుండా చేశాడు.
2: As the young couple or the recipients of modern education, they felt like this, that the boy may be perverted if he pays heed to the old man.
1: పట్టి తట్టలోపల ఏదో వండింది కొంచెం వేసేసి ఆ రూమ్ లో పెట్టేటువంటి వారు తిరిగి ఇంకేమి అతనికి జోలికి పోయేటువంటి వారు కాదు ఈ కుమారుడు కోడలు.
2: The young couple, they used to serve food on an earthen plate and hand over him, that's all.
1: ఈ దృశ్యానంత ఈ లేత హృదయమైనటువంటి ఒక విద్యార్థి గుర్తిస్తూ వచ్చాడు.
2: This young boy, and with his all tender heart, came to know all this happening.
1: నా తల్లి తండ్రులు అనుభవించేటువంటి సొత్తు ఎవరిది?
2: Whose property it is enjoyed by my parents?
1: నా తాత యొక్క సొత్తు.
2: The property belongs to my grandfather.
1: అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను నా తాత యొక్క సొత్తులే.
2: ఆల్ కంఫర్ట్స్ దట్ మై పేరెంట్స్ ఎంజాయ్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
2: మై పేరెంట్స్ హావ్ గాట్ ద వెరీ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు నా తాతగారి యొక్క సొత్తును సర్వమును అనుభవిస్తూ తాతగారిని ఈ విధంగా పీడిస్తూ ఉంటున్నారు, ఇది ఎంత అన్యాయము.
2: అండ్ దిస్ గ్రాండ్ చైల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్ My parents are enjoying the property of my came to know all this happening.
1: నా తల్లి తండ్రులు అనుభవించేటువంటి సొత్తు ఎవరిది?
2: Whose property it is enjoyed by my parents?

0: ఎంత అన్యాయము.
1: అండ్ దిస్ గ్రాండ్ చైల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్ మై పేరెంట్స్ ఆర్ ఎంజాయింగ్ ది ప్రాపర్టీ ఆఫ్ మై గ్రాండ్ పేరెంట్స్ బట్ దే ఆర్ పుట్టింగ్ దెమ్ టు సఫరింగ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి ఈ విద్యార్థి ఒకనాడు ఆ మట్టి తట్టను దాచిపెట్టాడు.
1: One day this little boy what he did was he has hidden this earthen plate on one day.
0: Rendava dinamu aa vruddudainatundi tandriki annam pettiye nimittamai anni roomulu vetuktunnaru talli tandrulu iddaru kuda.
1: Second day to serve food to these grand old people the parents were in search of this earthen plate which was not found.
0: Pillavaadu vachadu.
1: The boy came.
0: Nanna amma emiti meer vetuktunnaru.
1: Father, mother, what for are you searching?
0: ఏమిటి లేదురా మీ తాతగారికి వేసేటువంటి మట్టి మూకటి ఒకటి కనిపించలేదు అన్నారు.
1: ఓ నథింగ్ ఇన్ పర్టికులర్ దట్ ఎర్తన్ ప్లేట్ విచ్ వి మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ డే ఇస్ నాట్ సీన్
0: పెట్టి అతను తినమని పెట్టున్నాము.
1: వి సర్వ్ ఫుడ్ ఆన్ దట్ ఎర్తన్ ప్లేట్
0: ఆ తట్ట కనిపించలేదు.
1: టుడే వి డోంట్ ఫైండ్ దట్
0: అన్నారు ఈ తండ్రి తల్లి.
1: దట్స్ వాట్ ద పేరెంట్స్ సేడ్.
0: అప్పుడు ఆ అబ్బాయి ధైర్యం చేసి చెప్పాడు.
1: ద బాయ్ పిక్డ్ అప్ కరేజ్ అండ్ సేడ్
0: నాన్న మీరు వెతకనక్కర్లేదు ఆ తట్టను నేనే దాచిపెట్టాను అన్నాడు.
1: Father, you don't need to be in search of that plate. It was I who has kept in hide.
0: Enduku daachi pettavu ani kopanga mandalinchadu tandri.
1: The father reprimanded him. Why have you kept it up?
0: Repu vruddhapyam lopala aa tattanu nenu neeku upayoginche kosamani teechi pettanu annadu.
1: The little boy said, Father, in your old age I must serve food in the very same plate, earthen plate. Therefore I have hidden it.
0: Chusara ee naati pillalu endukudanu ఆ తత్ఫలమును అనుభవించేటువంటి మార్గానికి తగినటువంటి ప్లాన్ వేస్తుంటారు.
1: The children also plan today likewise.
0: నీ తండ్రిని నీవు ఏ విధంగా చూస్తివో నిన్ను బిడ్డలు నీవు ఆ విధంగా చూస్తారు.
1: As you take care of your parents, your children in turn will take care of you tomorrow.
0: నీవు ఏ స్నేహితుని వంచిస్తువో తిరిగి నీ స్నేహితులు నిన్ను ఆ రీతిగా వంచిస్తారు.
1: If you deceive, betray a friend, you will be betrayed by another friend in turn.
0: నీవు నీ సోదరులను ఏ విధంగా గౌరవిస్తావో అదే విధంగా నీ సోదరులు నిన్ను గౌరవిస్తారు.
1: ద వే హౌ యూ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్ బ్రదర్ యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ యంగర్ బ్రదర్.
0: కనుకనే యత్ భావం తద్భవతి మనం చేసినటువంటిది మనం అనుభవించక తప్పదు.
1: వాట్ వీ డూ యూ మస్ట్ నెసెసరీ ఫేస్ ద రియాక్షన్.
0: కనుకనే ఈ సుందరమైనటువంటి జగత్తునంతా కూడా నువ్వు సృష్టించి దైవము మానవునికి అనుకూలమైనటువంటివన్నీ కూడా అనుభవించమని ఫ్రీడమ్ ఇచ్చి అన్ని విధాల కూడా నువ్వు వారికి శక్తి సామర్థ్యం కూడా అందిస్తూ వచ్చాడు.
1: God has created this beautiful, majestic universe. He has provided all sorts of conveniences and gave us absolute freedom.
0: Bhagavantudu deni kudanu voddu ani cheppadu.
1: God never says no to anything.
0: Edanni neevu aashistunnavo adi neevu aacharinchu.
1: Whatever you want, proceed in the direction.
0: Aithe aacharinchadaku pooramu deeni phalamu nenu anubhavinchavaku tappadu aneetvanti okka drushtini lakshyanni neevu smrutini pettukovali.
1: Prior to proceeding to this action, think well that you'd be prepared to face
0: appudu
1: the consequence.
0: Ee chedda karyamlo neevu praveshinchavu.
1: Then you will never go along the wrong direction.
0: Ee paapakaryamulaku poonukovu.
1: You will never proceed in that way.
0: Neevu manchi karyamulendu punya karyamulende nee kaalam saarthakam gaavinchukuntavu.
1: You will sanctify your time by entertaining good actions and work.
0: Kanukani ee naadu chadavulu endu నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి గుణములు ఈనాడు శూన్యమైపోయాయి.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ మొరాలిటీ ఆర్ రైచియస్నెస్ ఆర్ స్పిరిచువల్ కంటెంట్.
0: ఈ నైతికం అంటే ఏమిటో వాళ్ళకి అర్థమే కాదు.
1: దే డోంట్ అండర్స్టాండ్ వాట్ మొరాలిటీ ఇస్.
0: ధార్మికమైనటువంటి దానికి కాలు రాసి పెట్టారు.
1: రైచియస్నెస్ ఇస్ టోటలీ గాన్.
0: ఇంకా ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ ఏ దిశకు వెళ్లిపోయిందో.
1: Spirituality in which direction
0: vaadu chintane ledu.
1: We don't think of it.
0: Ilanti paristhithilo ee naati vidyalu manaku chese upakaram emiti.
1: What sort of help you get, you expect out of this education?
0: Vidyalu abhyasinchavu ganakani potta kooti nimittamai nee udyogam cheyaka tappadu.
1: However you study, you must get a job to earn your daily bread.
0: Neeti vidyalu potta kooti nee penchunu.
1: The modern education will help you to carry out a living.
0: Konchamaina gunamu penchabodu.
1: It will not help you to foster virtues.
0: Emi gunamulu penchinatvanti vidya manaki enduku?
1: Why do you need that education which will not help you to grow in virtues?
0: Vidya digirila konakanu verri vidi.
1: Give up that foolish idea that education is to get the degree.
0: Vidya

0: No, don't be a servant
1: Prakriti
0: anywhere.
1: Sramika Vidyalan Gadupavalayu.
0: Know the welfare and the needs of your country and train up yourself.
1: Samajam yokka seva nimittamai manam ee vidyalanu abhyasinchamanetuvanti satyanni gurtinchali.
0: You have to recognize the truth that you study only to render service to society.
1: Manam samajamlone bratukutunnamu.
0: We live in society.
1: Samajam nunde janminchamu.
0: We are born in society.
1: Samajam nunde antyamavutamu.
0: We end in society.
1: Atti samajanni manam vismarinchi emi cheyalani nuvu bratukutunnavu.
0: Forgetting the society, what for you are living?
1: Kaadu kaadu.
0: No.
1: ఈ సమాజ సేవ కోసమని మనం చదివినటువంటి విద్యను మన తెలివితేటలను మన దేశానికి దేహానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను సర్వమును కూడా సమాజమునకు ఉపయోగించే పెట్టాలి.
0: Therefore all our education, intelligence, physical strength must be dedicated to our society.
1: కానీ ఈనాటి తెలివితేటలంతా కూడాను కేవలము యుక్తిగా మారిపోతున్నాయి.
0: All the modern intelligence turns into a knack today.
1: ఈ విధమైనటువంటి యుక్తి అనేటువంటిది మానవునికి పరమశత్రువు.
0: This sort of a knack is an enemy to every man.
1: Mana yokka divya shaktini sharirikam dwara manamu sadvinyoga parchadaniki prayatninchali.
0: The divine power latent within us should be made use of through this
1: samajamu enni vidhamainaatvanti avasthalaku guri avutundadi.
0: You know, the modern society is put to suffering problems.
1: Satyavantulaku dharmavantulaku tyagavantulaku ye matramu sthanam lekunda untundadi.
0: In the present day society, there is no place for the people of
1: anyaya akrama anachara asatyamulato paadu padeetundi valaku unnata padavulu ostunnayi.
0: On the other hand, the people of unrighteousness, falsehood and bad conduct, they occupy exalted positions.
1: Satya dharmamunu aashrayinchinatundi varu attadugulaku digipothunnaru.
0: On the other hand, those that adhere to truth and righteousness, they are seen nowhere.
1: Idi praktikanga kanipinchetundi oka tatkalikamainatundi chintale.
0: That's all temporary positions.
1: Kaani bhagavantudu దీనికి మించి తగినటువంటి ఫలితం అందిస్తాడు.
0: బట్ గాడ్ విల్ గ్రాంట్ యూ సంథింగ్ బియాండ్ మోర్ దాన్ వాట్ యు
1: సీ. మనం సత్యాన్ని ధర్మాన్ని ఏనాడు కూడాను వదలకూడదు.
0: వి షుడ్ నెవర్ గివ్ అప్ ట్రూత్ అండ్ రైచ్యూస్నెస్.
1: అది వేదమాత బోధించినటువంటి సత్యం వద ధర్మం చెర.
0: దట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ మదర్ వేద దట్ యు షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో
1: రైచ్యూస్నెస్. విసర్జించి ధర్మాన్ని కూడా త్యాగం చేసి అధర్మములో ప్రవేశించి అన్యాయ అక్రమ అనాచారం తోపల జీవితాన్ని గడుపుతుండేటువంటి వారికి ముందున్నదిరా తొందరలో అని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: టుడే వీ గివ్ అప్ ది ట్రూత్, వీ డోంట్ ఫాలో ధర్మ, బట్ వీ లీడ్ అన్ అన్రైచియస్ యాక్ట్ ఇన్ ఆల్ కంప్లీట్ ఫాల్స్హుడ్, బట్ దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రోరన్నా.
0: Oh man, don't pride yourself because of your beauty and also your youth.
1: ముందున్నదిర తొందరలు అని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: There lies ahead, waiting at the doorstep, the old age.
1: ఏమిటి ఈ అందము?
0: What's this beauty?
1: ఏమిటి ఈ ప్రాయము?
0: What's this youth?
1: ఇది ఒక నిజమైనటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి ఒక మేఘముల వంటిది.
0: Is it all permanent? It's like a passing cloud.
1: ఇలాంటి దానిని మనం నమ్ముకొని దీనిని ఆశ్రయించి రాతి తెప్ప ఎక్కి జలములో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంటాది.
0: If we rely on these temporary transient things and proceed and carry on our life sojourn, it is something like traveling in a boat of rock.
1: కనుకని రాతి తెప్ప పైన మనం ప్రయాణం చేసేటువంటి వారు మునిగిపోక తప్పదు.
0: You can never travel in a boat of rock, you are bound to be drowned.
1: కనుకని సత్యనిత్యమైనటువంటి యొక్క భగవత్ నామం అనేటువంటి తెప్పలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore we have to travel on the boat of truth, the eternal truth.
1: అది ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భద్రమైనటువంటి నావ.
0: It is only the boat that will take us to comfortable voyage across this ocean of family.
1: కనుకనే మనము సత్య మార్గమును విసర్జించక ధర్మ మార్గమును వీడక మానవత్వమును మనం నిలుపుకునే నిమిత్తమై మానవతా విలువలు పెంచుకొని పెద్దల్ని గౌరవించటము తల్లిదండ్రులను గౌరవించటము గురువులను గౌరవించటము ఇత్యాది పవిత్రమైనటువంటి కార్యంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: Therefore we should never give up truth or righteousness at any point of time. We should keep up and develop the human qualities and human values. We should respect the elders, we should respect parents, we should respect all those.
1: పెద్దలంటే ఏమిటో వారికి గౌరవించేటువంటిదే తెలియదు.
0: We don't know how to respect elders today.
1: Tandri kodukulu maatadutunte vidi tandri kodukula lekapothe evari biddalo iviru aneetvanti oka sandeham kalugutundi.
0: Today as father and son talk to each other, we doubt the relationship. Are they really father and son?
1: తండ్రి బిడ్డ అనేటువంటి ఒక గౌరవం కానీ, ఆ మర్యాద కానీ, ఆ సన్నిహిత సంబంధ బాంధవ్యం కానీ కనిపించటం కూడా లేదు.
0: We don't find any trace of respect and courtesy and intimate relationship as they converse.
1: వరండాలో సోఫా పైన కూర్చొని ఉంటాడు తన కుమారుడు.
0: The son sits on the sofa set in the veranda.
1: తండ్రిని వచ్చినాడంటే సోఫా నుంచి కూడా లేయడు.
0: As father comes, he won't even get up.
1: ఎందుకు వచ్చారండి ఇక్కడ అంటాడు.
0: Further he will ask, why are you here? Why have you come?
1: ఇదియ కుమారుడికి ఇచ్చేటువంటి గౌరవము.
0: Is this sort of respect one has to show?
1: ఈనాడు ఇట్టి గౌరవాన్ని ఇచ్చినప్పుడు రేపటి దినం నీ కుమారుడితో నీ ఎట్టి గౌరవాన్ని పొందుతావు?
0: If you show this sort of disrespect, what sort of respect you would receive in turn later from your
1: children? కనుకనే తిండి కొద్ది త్రేపు, పిండి కొద్ది రొట్టె.
0: So as is the food, so is the bilge. As is the floor, so is the barn.
1: ఈ వయసునందే మనము పెద్దలను గౌరవించేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
0: Therefore at this age we should know the value in respecting
1: the elders. చదువుకున్నంత మాత్రం నీకు అహంకారం అనేటువంటిది ఆవరించటము, ఇది చాలా పొరపాటు.
0: It's a mistake to pride yourself because of your education.
1: అహంకార అసూయను నిర్మూలం గావించినటువంటి నిజమైన విద్య.
0: So it's a true education that kills ego and jealousy.
1: ఈ ఆడంబరాలకు ఏ మాత్రం కూడాను అవకాశం అందించకూడదు.
0: Never give scope for any pomp and
1: show. వినయ విధేయతతో జీవితాన్ని గడిపించి గౌరవ మర్యాదలను పొందుకోవాలి.
0: Therefore lead your life in humility, obedience, earnest esteem and respect.
1: అనేక మంది పిల్లలకు నేను చెప్తుంటాను.
0: Bhagavan tells us repeatedly.
1: నీ బ్లడ్ డు, నీ ఫుడ్ డు,
0: your blood,
1: నీ హెడ్ డు, నీ దుడ్డు,
0: and దుడ్డు మనీ,
1: పేరెంట్స్ గిఫ్ట్.
0: Their parents gift.
1: కనుకనే మొట్టమొదటి పేరెంట్స్ కు మీరు గ్రాట్యుడ్స్ ఇవ్వాలి.
0: సో ఫస్ట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుడ్ టు యువర్
1: పేరెంట్స్. దైవం కంటే ముందుగా కూడా నువ్వు తల్లిదండ్రులకు అందించాలి.
0: ఈవెన్ బిఫోర్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: ఎందుకంటే కానీ పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే.
0: బికాస్ దే హావ్ బ్రాట్ యు అప్ టు దిస్.
1: భగవంతుడు మట్టినిచ్చాడు.
0: God has given us the
1: mud. భగవంతుడు నీరునిచ్చాడు.
0: God gave water.
1: ఈ నీరు మట్టి చేర్చి పాటు ప్లేట్ చేసేది పాటర్ కానీ భగవంతుడు కాదు.
0: The mud and water mixed and made into a pot by a potter, not by God.
1: కాబట్టి జడ చైతన్యంలో రెండింటిని సృష్టించాడు భగవంతుడు, అంతే.
0: God has created our parents.
1: ఈ రెండింటిని చేర్చి తల్లిదండ్రులే నీకు ఈ రూపాన్ని అందించాడు.
0: Our parents gave us this present form.
1: కనుక నీ రూపానికి మూల కారకుడు తల్లిదండ్రులే.
0: We owe this form to our parents.
1: నీ దేహానికి మూలాధారం నీ తల్లిదండ్రులే.
0: Your parents are the foundation for this body.
1: మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: So it is said, mother is God, father is God.
1: దైవ సమానులు వారు.
0: They are divine.
1: ఈనాడు కూడాను దుర్మార్గుడైన కుమారుడైన కనిపిస్తారు, కానీ దుర్మార్గురాలైన తల్లి కనిపించదు లోకంలో.
0: Even this day, you may find a wicked son, never a bad mother.
1: కనుక ఆ తల్లిదండ్రులు ఎంతనో ప్రేమతో పెంచుతారు.
0: Parents will take care of you with all love.
1: అలాంటి ప్రేమను మనము మరవకూడదు.
0: We should never forget our parents' love.
1: ఈ ప్రేమను మనం జ్ఞప్తియందు ఉంచుకొని
0: we should remind ourselves that love.
1: మనం నీతి నిజాయితీతో జీవితాన్ని సాగిస్తూ రావాలి.
0: We should lead our lives with all morality and integrity.
1: ఈ ప్రపంచం చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందని.
0: The whole world is so beautiful.
1: ఇంత సుందరమైన ప్రపంచంలో మనం పుట్టి ఇంత సుందరమైన దేహాన్ని ధరించి ఇంత సుందరమైన భావాన్ని నీకు అందుకొని నీవు కేవలం వికార స్వరూపంగా నీవు చరిస్తున్నావు.
0: Having been born in this beautiful world, having taken up this beautiful body with the beautiful ideas, but we lead our lives in a rotten way.
1: ఒక దేహాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
0: Take this body for instance.
1: మన దేహానికి హైట్ తగినటువంటి వెయిట్, వెయిట్ తగినటువంటి ఫ్యాట్, ఫ్యాట్ తగినటువంటి.
0: The height and the weight are appropriate, exact.
1: ఈ కన్నులకు తగినటువంటి ఒక స్థానం అది.
0: The position of eyes.
1: ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు.
0: God, how nicely articulated.
1: ప్రపంచం లోపల ఈనాటికి 600 కోట్లు ఉంటున్నారు.
0: 600 crores.
1: ప్రపంచమంతా చేరితే.
0: The whole world population.
1: కానీ
0: బట్
1: ఈ 600 కోట్ల లోపల కూడాను ఏ ఇద్దరైనా సమానంగా ఉన్నారా?
0: ఇన్ దిస్ పాపులేషన్ ఆఫ్ 600 crores, డూ యూ కమ్ అక్రాస్ ఎనీ టూ హూ ఆర్ అలైక్?
1: అందరూ వేరు వేరు రూపంలోనే ఉంటున్నారు.
0: ఆల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫామ్.
1: ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గొప్పది.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్ దట్స్ మైటీ.
1: టిన్స్ పుడుతున్నారు తండ్రికి.
0: Twins are born to parents.
1: ఆ ట్విన్స్ లోపల కూడా అంతో ఇంతో వ్యత్యాసం ఉంటుంది, ఇద్దరు సరిగా ఉంటుండరు.
0: ఈవెన్ అమంగ్ ట్విన్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్, దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అలైక్ ఆర్ సిమిలర్.
1: ఈ సృష్టి యొక్క చిత్రం ఎంత విచిత్రమో మీరు యోచించండి.
0: అండర్స్టాండ్ ది మిస్టరీ ఆఫ్ దిస్.
1: ఎవరైనా సరే ఇద్దరు సమానంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురండి, మీరు కోరిన కోరిక నేను ఇస్తాను.
0: ఎనీబడి హియర్ బ్రింగ్ టూ ఆర్ ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్.
1: అంతవరకు ఆ చెట్టును చూడండి,
0: Look at
1: అది ఒక వేప చెట్టు.
0: యూ సీ దట్ నీమ్
1: అంత ఆకులు వేప ఆకులే.
0: యు ఫైండ్ ది నీమ్.
1: కానీ ఒక్క ఆకు ఉండినట్టు ఇంకొక ఆకు లేదు.
0: నో ఎని నాట్ ఈవెన్ వన్ లీఫ్ లుక్స్ లైక్ అనదర్ లీఫ్ ఎగ్జాక్ట్లీ.
1: రెండు ఆకులు మీరు తీసుకుని రండి చూడండి, దాంట్లో ఈయన్లు వేరే ఉంటాయి, దీంట్లో ఈయన్లు వేరే ఉంటాయి.
0: బ్రింగ్ టూ లీవ్స్, యూ అబ్జర్వ్ దెమ్, వెయిన్స్ ఆర్ డిఫరెంట్ దేర్.
1: ఇది భగవంతుని యొక్క చిత్రము, విచిత్రమైనటువంటి యొక్క సృష్టి.
0: దిస్ ఇస్ ది మిస్టరీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్, వండర్.
1: ఇంత విచిత్రమైనటువంటి యొక్క సృష్టిని సృష్టించి,
0: హావింగ్ క్రియేటెడ్,
1: ఇంత వికారమైనటువంటి బుద్ధులు మీరు అందుకోవటం అనేటువంటిది, ఇది కేవలము చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ ఆఫ్ వండర్ అండ్ ఆ,
1: ఈ పర్వర్టెడ్ బ్రెయిన్ ఇస్ అన్ఫార్చునేట్. మన గుణములు కూడా పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో డెవలప్ ద సీక్రెట్ వర్చ్యూస్.
1: ఏనాడు ఉంటాదు, ఎప్పుడు కూలుతుందో.
0: When we leave this world.
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమునా.
0: Though they stipulated 100 years lifespan, you cannot go by that.
1: Prayamando, leka prayamando, leka mudimiyando, leka musaliyando.
0: As a boy, who knows? At that tender age, or in youth, or in old age.
1: Adavino, udakamadyambuno, eppudu vilachedi erukadedu.
0: Either town or a forest in the midst of water, when you are going to die, you cannot.
1: Maraname nischayamu.
0: Death is certain.

0: If you're really intelligent and smart enough, in this lifetime itself with this body, you should know yourself.
1: ఇదియే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: This what we should know.
1: మన ఉండినంత లోపలనే నేనెవరు, నేనెవరు, నేనెవరు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: We have to know the truth during our lifetime. Answer to this question, who am I?
1: ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని అడుగుతున్నావు కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: వీఆర్ ఆస్కింగ్ ఎవ్రీబడి హూ ఆర్ యూ, బట్ ఐ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు మై సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
1: అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమి?
0: వితౌట్ నోయింగ్ దిస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ నోయింగ్ ద రెస్ట్?
1: దేహము కేవలం ఒక నీటి బుడగ వంటిది.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: కనుక నీవు నీ దేహం కాదు.
0: యూఆర్ నాట్ ద బాడీ.
1: నీవు మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
1: కనుక నీవు మైండ్ కాదు.
0: యూఆర్ నాట్ ద మైండ్.
1: కాబట్టి నీవెవరు?
0: హూ ఆర్ యూ దెన్?
1: దీన్ని ధరించినటువంటి మాస్టర్ నీవు.
0: యూఆర్ ద మాస్టర్ హూ హస్ పుట్ ఆన్ దిస్ వెస్చర్.
1: నీవు మాస్టర్ అయిపోయి కూడాను,
0: బీయింగ్ ద మాస్టర్,
1: నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోతే నీవెట్లా మాస్టర్ అవుతావు?
0: ఇఫ్ యు డోంట్ నో దిస్ ట్రూత్, హౌ కెన్ యూ కాల్ యువర్సెల్ఫ్ ఎ మాస్టర్?
1: నీవు
0: వాట్ టైప్ ఆఫ్ మాస్టర్?
1: నన్ను కూడా నువ్వు మాస్టర్ అని అడ్రస్ చేస్తుంటారు కొంతమంది.
0: సమ్ అడ్రస్ భగవాన్ యాజ్ మాస్టర్,
1: డివైన్ మాస్టర్ అంటారు.
0: దే అడ్రస్ హిమ్ యాజ్ డివైన్ మాస్టర్.
1: మాస్టర్స్ ఎంతో మంది ఉంటున్నారు. పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, స్టేషన్ మాస్టర్ ఉంటున్నాడు, ఇంకా మాస్టర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎందరో మాస్టర్స్ అంతా ఉంటున్నారు.
0: దేర్ సో మెనీ మాస్టర్స్ టుడే, ద స్టేషన్ మాస్టర్ అండ్ పోస్ట్ మాస్టర్ అండ్ సో ఆన్.
1: కనుకని ఈ మాస్టర్ అనేటువంటి పదమునకు అర్థమే లేదు.
0: This word master has no meaning at all.
1: Master ante adhikari ani.
0: Master means the one in authority.
1: Mari nijanga manamu master ane padamulu divyatvaniki upayoginchukodadu.
0: We should not use this word master in respect of divinity.
1: Anaga
0: meaning
1: andariki taanu oka vidhamaitpatti yokka sevakuduga unnadu bhagavantudu.
0: Because God serves everyone.
1: కనుకనే ప్రతి పని కూడాను భగవంతుడే చేసి పెడుతున్నాడు.
0: It's only God who does everything for us.
1: అలాంటి పరిస్థితిలో మాస్టర్ అనిపించుకోవటం కూడా మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు బి కాల్డ్ ఎ మాస్టర్.
1: కనుకని మాస్టర్ ప్లాన్ ఉంది అతనికి, అంతేగాని మాస్టర్ కాదు.
0: గాడ్ హ్యాస్ మాస్టర్ ప్లాన్ అండ్ హీస్ నాట్ మియర్లీ ఎ మాస్టర్.
1: కనుక మీరు ఆ ప్లాన్ను మీరు అనుసరిస్తూ రావాలి.
0: వీ షుడ్ ఫాలో ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క సృష్టిని పవిత్రం గావించుకుంటూ పోవాలి.
0: వీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
1: ఈ సృష్టిని ఏమాత్రం కూడా నువ్వు మాలిన్యం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ పొల్యూట్ దిస్ నేచర్.
1: అందువల్ల ఈనాడంతా కూడా నువ్వు విపరీతమైన రోగాలతో కూలిపోతుండాలి జగత్తు.
0: టుడే ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డెడ్లీ డిసీజ్.
1: ఎంత పవిత్రమైనటువంటి పంచభూతములను అందించాడు భగవంతుడు.
0: గాడ్ గేవ్ us 5 ఎలిమెంట్స్.
1: గాలి అంతా కూడా నువ్వు పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయింది.
0: దేర్ ఇస్ ఎయిర్ పొల్యూషన్ టుడే.
1: త్రాగే నీరు మాలిన్యమైపోయినాయి.
0: వాటర్ పొల్యూషన్, ఈవెన్ డ్రింకింగ్ వాటర్.
1: పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది.
0: ఎయిర్ దట్ వి
1: వినే శబ్దము చాలా అసహ్యంగా ఉంటుంది.
0: దేర్ ఇస్ నాయిస్ పొల్యూషన్.
1: తినే పదార్థము అది కూడా రోగంతో నిండినటువంటిది.
0: ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
1: దీనివల్ల ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శక్తులను మనం అపవిత్రం చేస్తున్నాం.
0: ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆర్ మేడ్ అన్సీక్రెట్ బై మ్యాన్.
1: ఈ పంచభూతములను ఎవరు పవిత్రంగా ఉపయోగపెట్టాడో వాడే నిజమైనటువంటి ప్రాణి.
0: He is really truly in the sense a living creature. If you make use of all the 5 elements in a sacred way.
1: Waste cheyakudadu.
0: You should not waste.
1: Ippude oka chinna padam oka jarigindi. Room lo untunnappudu warden Shivashankar Sai, Swami mee kannu konchi ikkada erraga unde annadu.
0: Bhagwan was there in that interview room. The warden Shivashankar Sai said, Swami, your eye is little red.
1: నేను చెప్పాను అది నా పొరపాటేను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఇట్ ఇస్ మై మిస్టేక్.
1: నీ వలె నేను వాటర్ ను వేస్ట్ చేయను.
0: ఐ డోంట్ వేస్ట్ వాటర్ లైక్ యూ.
1: ట్యాప్ తిప్పేసి ఊరికి ముఖమంతా కడుక్కుంటూ ఉంటుంటారు.
0: పీపుల్ వాష్ దేర్ ఫేస్ బై కీపింగ్ ద ట్యాప్ ఓపెన్.
1: ఆ వేసుకున్న సోప్ పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటది.
0: అంటిల్ ది సోప్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ ద వాటర్ విల్ బి లెఫ్ట్ ఆఫ్.
1: ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతానో తిరిగి దాన్ని టైప్ చేస్తుంటాను.
0: బట్ భగవాన్ డజన్ డూ దాట్. హి విల్ ఓపెన్ ద ట్యాప్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ క్లోజ్ ఇట్ ఇమీడియట్లీ.
1: కనుక సోపు వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోపు.
0: సో ఆఫ్టర్ వైపింగ్ అవుట్ యాజ్ హి వాస్ అబౌట్ టు క్లోజ్ ద ట్యాప్ సడన్లీ సమ్ సోప్ హస్ గాన్ ఇంటు ద ఐ.
1: నీరు నేను వ్యర్థం చేయను.
0: భగవాన్ డజన్ టు వేస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: గంగా దైవ స్వరూపము.
0: బికాస్ వాటర్ ఈస్ గాడ్.
1: గాలి
0: ఎయిర్
1: ఫ్యాన్ వేస్తారు, తక్షణమే నేను ఆపివేస్తుంటాను.
0: యు పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఫ్యాన్ బట్ భగవాన్ విల్ పుట్ ఇట్ ఆఫ్.
1: స్విచ్ వేస్తారు, పని లేకపోయినా రాత్రంతా వెలుగుతూనే ఉంటుంటది.
0: But there is no function actually. We keep it on day and night.
1: Lights.
0: Bhagavan will switch it on when it is necessary.
1: And
0: it's not miserliness. He's not a miser. Bhagavan is one of
1: the sacrifice.
0: But one should not waste. If necessary, take it.
1: కనుక ఈ పంచభూతములు కూడా విద్యార్థులు చాలా వ్యర్థం చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ వేస్ట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ టుడే.
1: ఇంకా ఒకటి విద్యార్థులకు ఈనాడు చెప్పవలసినటువంటిది.
0: స్టూడెంట్స్ షుడ్ నో అనదర్ థింగ్ టుడే.
1: ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు.
0: మోడర్న్ స్టూడెంట్స్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
1: ఎంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సఫరింగ్ దట్ యువర్ పేరెంట్స్ అండర్ గో.
1: వారు చెమటార్చి వారు తినక అర్ధమర్ధం తినేసేసి మిగిలించుకొని మీకు ఇక్కడికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు.
0: యువర్ పేరెంట్స్ వెదర్ దే ఈట్ ఇన్ ఫుల్ ఆర్ నాట్ దే స్ట్రగుల్ హార్డ్ అండ్ సెండ్ యు మనీ.
1: వారి విషయం కాదు, తక్కువగా ఉండేటువంటి వారు చాలా కష్టపడి ఇంట్లో కూడా మీకు ఎంతో సుఖాన్ని అందించాలని డబ్బు పంపుతూ ఉంటారు.
0: దిస్ డస్ నాట్ రిలేట్ టు దోస్ పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్. This is to the middle class families who work hard and send you money. ఒక్కొక్క
1: పైసా కూడా మనం కష్టపడినటువంటి ఒక బ్లడ్ మాదిరి మనం చూసుకోవాలి.
0: Consider every paisa as a drop of blood.
1: మన బ్లడ్ మన దుడ్డు వేస్ట్ చేయకూడదు.
0: Never waste blood, దుడ్డు the money.
1: నీ యొక్క దుడ్డు అంతా కూడా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ డ్రాప్స్.
0: Understand the money on hand is nothing but the blood drops of your parents.
1: నువ్వు వ్యర్థం చేసుకున్నటువంటి డబ్బంత నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ ని నువ్వు వ్యర్థం చేసినట్టే.
0: The money you waste amounts to the wasting
1: of your parents.
0: Take it to the extent needed.
1: కానీ అమితంగా నీవు వ్యర్థం చేయకూడదు.
0: But don't waste it further.
1: ఈనాటి విద్యార్థుల లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు.
0: There's a lot of expenditure among students.
1: మనీ లో లేదు కానీ బయటపై చూస్తే చాలా విపరీతంగా ఉంటుంటుంది.
0: దిస్ ఇస్ నాట్ దేర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇన్ అవుట్ సైడ్ ఇన్స్టిట్యూట్
1: అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత ఖర్చులు ఉంటుండవు. కానీ ఈ కాలేజీ లోపల ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎన్నిక కావడానికి అంత ఖర్చులు పెట్టుంటారు.
0: ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ కాలేజెస్ పీపుల్ స్పెండ్ ఎ లాట్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ స్టూడెంట్స్ యూనియన్. దేర్
1: యూనియన్ లీడర్ ఎంతకాలం ఉండేది? మూడేళ్లు.
0: After all, he stays there for 3 years.
1: ఈ మూడేళ్ల లోపల ఇంత ఖర్చు పెట్టుకోవటమా?
0: Why should he spend so much?
1: ఎందుకు ఇంత వ్యర్థం చేసుకోవటమా?
0: Why should he money be wasted?
1: కనుక ఇంతే కాదు, దీని తర్వాత ఏదో పిక్నిక్ అని పోతుంటారు. అక్కడ కావలసినంత ఖర్చులు పెట్టేస్తుంటారు.
0: After elections, in the name of picnic, celebration takes place.
1: ఇంకా పెద్ద పెద్ద హోటల్లో అశోక్ హోటల్ ఇట్లా దాంట్లో డిన్నర్లు పెట్టుకోవటం.
0: దే అరేంజ్ డిన్నర్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ హోటల్ అశోక.
1: ఇది చాలా దుర్వినియోగము.
0: ఇట్స్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ మనీ.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: రేపు భవిష్యత్తు లోపల మీ భవిష్యత్తును కూడా కొంత యోచించుకోవాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
1: తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా మనం చింతించాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పేరెంట్.
1: ఏదో వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యర్థం చేయకూడదు.
0: యాజ్ యూ రిసీవ్ ద మనీ యూ షుడ్ నాట్ వేస్ట్.
1: సీలింగ్ ఆన్ డిజైర్స్ అని 4 చెప్తుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ 4 aspects.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: Don't waste money. Misuse of money is evil.
0: Don't waste money. Misuse of money is evil.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Adhe God.
0: Energy is God.
1: Mana chupu God.
0: Our looks.
1: Mana vinikidi God.
0: Hearing.
1: Mana matalu God.
0: Speech.
1: Mana vasana God.
0: Smell.
1: Mana panulu God. Amta daivanni nu waste chestunnavu.
0: That's all divine. Don't waste divinity.
1: కనుకని ఈ ఎనర్జీని మనం ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకుంటే అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చు.
0: ఎనర్జీ ఇస్ గాడ్. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కనుకని ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం నిజనే ఎలర్జీగా మారిపోతున్నారు.
0: బికాస్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ టర్న్స్ ఇన్ టు ఎలర్జీ.
1: మీరు చక్కగా చూసుకోండి.
0: అండర్స్టాండ్ ఇట్.
1: పవిత్రమే సర్వమునకు మూల కారణము.
0: ఇట్ ఇస్ ద సాంక్టిటీ సెక్రెట్నెస్ విచ్ ఇస్ ద కాజ్.
1: ఈ బాడీకి ఎంత ఏజ్ మీకు తెలుసును?
0: యు నో ది ఏజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ భగవాన్.
1: 70 years, 6 months.
0: 70 years, 6 months.
1: ఎట్లా ఉన్నాను నేను?
0: హౌ హీ ఇస్.
1: నాకు ఎక్కడ అవకాశం లేదు కదా, లేకపోతే మంచిగా పరిగెత్తేవాడిని.
0: There is no chance. In fact, he wants to run fast.
1: Running race lo kuda nenu mundu bahu vahisthanu.
0: He will stand first in the running race.
1: Kaani 16 samvatsaramla pillalu meerunta unnaru. Nenu ippudu kuda nu enta panu chestuntanu.
0: Bhagavan does a lot of work every day.
1: Ikkada bhajan ayipothane velutanu akkada post.
0: Soon after bhajan he goes
1: post పోస్టు అంత బండిల్స్ మాదిరి ఉంటుంటాయి.
0: దేర్ బండిల్స్ ఆఫ్ పోస్ట్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్.
1: ఒక్కడే కూర్చొని అన్ని నాకు తెలిసిన పోస్ట్ లో ఏమిటండదు అని, కానీ వాళ్ళ తృప్తి కోసం నేను చించాలి.
0: భగవాన్ భగవాన్ నోస్ వాట్ ఈస్ రిటన్ దేర్ ఇన్ ద లెటర్స్, బట్ టు సాటిస్ఫై యూ హి విల్ ఓపెన్ ద లెటర్.
1: మూడు ముక్కాల గంట వరకు కూడాను పోస్ట్ చూస్తూనే ఉంటుంటాను, చూసి తర్వాత పెట్టి వస్తుంటాను.
0: టిల్ 3:45 ఇన్ ద ఆఫ్టర్నూన్ హి విల్ బి రీడింగ్ ద లెటర్స్.
1: కనుక నాకు ఎట్లా ఉన్నాయి కన్నులు, చక్కగా ఉంటున్నాయి, ఎంత దూరమైనా నేను చూడగలను.
0: హిస్ ఐ సైట్ ఇస్ 100% పర్ఫెక్ట్.
1: ఇది దివ్య శక్తి కాదు, సహజ శక్తి.
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్, ఇట్స్
1: ఆ పవిత్రమే దీనికి మూల కారణము.
0: ఇట్ ఇస్ సీక్రెట్నెస్ దట్స్ ద కాజ్.
1: కనుక ఏదో దగ్గర చూపు, దూరపు చూపు, మధ్య చూపు, ఇన్నెన్నో చూపులు అంత అవంతా నాకు ఒక్కటి లేవు.
0: ఇట్స్ నథింగ్ లైక్ షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్, నథింగ్ లైక్ దట్.
1: చిన్న అక్షరాలైనా నేను చక్కగా చూస్తాను.
0: హీ కెన్ రీడ్ క్లియర్లీ విన్ స్మాల్ లెటర్స్.
1: ఇంకా నా చెవులు చూస్తామంటే చీమ మల్లాడితే కూడా వినిపిస్తుంది నాకు.
0: హౌ అబౌట్ హిస్ పవర్ ఆఫ్ ఆడిషన్? హీ కెన్ లిసన్ టు ది వాక్ ఆఫ్ ఎ స్మాల్
1: హ్యాండ్. నేను అన్ని ఇంద్రియములు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి.
0: ఆల్ సెన్సెస్ ఆఫ్ భగవాన్ ఆర్ పర్ఫెక్ట్.
1: పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అద్దాలు వేసుకుంటే నాకు చాలా విచారం వేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ యంగ్ బాయ్స్ వేరింగ్ గ్లాసెస్.
1: చిన్న పిల్లలు 16 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలే అద్దాలు వేసుకుంటున్నారు.
0: బాయ్స్ ఏజ్ 6, 10, 16, వై?
1: మన బ్లడ్ దోషమే.
0: బికాస్ ది మిస్టేక్ లైస్ ఇన్ అవర్ బ్లడ్.
1: కనుక అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతైనా మనం బ్రతకవచ్చు.
0: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ ఆర్ టేకెన్ కేర్.
1: పవిత్రతను మీరు పెంచుకుంటూ రావాలి.
0: డెవలప్ ది సీక్రెట్ లైఫ్.
1: పవిత్రంగా ఉంటుంటే ఎంతైనా మనం జీవించవచ్చు.
0: ఇఫ్ యూ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్,
1: అంతా పవిత్రమే అయిపోతుంది.
0: ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
1: 16 సంవత్సరం పిల్లవాడిని నా దగ్గర తెచ్చి కూర్చో, నేను చేసిన పని చేయమని చూద్దాం.
0: Let a boy of 16 come here, let him compete with Bhagavan in doing work.
1: నేను సులభంగా చేయగలను.
0: భగవాన్ విల్ డూ ఇట్ ఈజీలీ.
1: ఎందుకంటే అంత శక్తి ఉంటుందా?
0: బికాస్ భగవాన్ ఇస్ సో పవర్ఫుల్, సో స్ట్రాంగ్.
1: కానీ ఇది దివ్యమైన శక్తి కాదు, నేను ప్రత్యేకంగా సంపాదించుకుంది కాదు, నా సహజ శక్తి.
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్ నార్ అక్వైర్డ్, ఇట్స్ ఎ న్యాచురల్ పవర్.
1: మరి నేను తినేది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ హీ ఈట్స్?
1: ఇది చాలా పిల్లలకు ఆశ్చర్యం వేస్తుంది.
0: యూ విల్ బి టేకెన్ బై సర్ప్రైజ్.
1: తెల్లవారపు ఇది రాగి సంగతి.
0: హీ విల్ టేక్ ఓన్లీ స్మాల్ మార్చల్ ఆఫ్ రాగి మాల్ట్.
1: రాగి మాల్ట్,
0: రాగి మాల్ట్.
1: మీరు చూస్తామా, కుర్మాలు, బర్మాలు, ఇంకా ఏమేమో ఏమేమో అన్ని కొట్టేస్తుంటారు.
0: వేరే
1: తింటారు, అది ఎట్లా అరుగుతుందో ఏమిటో నాకు అర్థం కాదు.
0: వి ఈట్ నెక్ డీప్. హౌ యూ డైజెస్ట్? భగవాన్
1: తినవలసింది, ఎత్తిని కాపాడుకోవాల్సింది, కానీ మితిమీరి తినకూడదు.
0: ఎస్, యంగ్స్టర్ షుడ్ నెసెసరీ ఈట్ బట్ నాట్ ఇన్
1: ఎక్సెస్. ఇది ఒక టైమే లేదు.
0: యూ డోంట్ హావ్ ప్రిస్క్రైబ్డ్ టైం.
1: ఇంటర్వెల్ లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంటారు.
0: బట్ వి కంటిన్యూస్లీ లోడ్ విత్ ఆల్ ద స్టఫ్.
1: ఏదో ప్రొద్దున భోంచేస్తారు, సాయంకాలం భోంచేస్తారు.
0: We can eat in the morning.
1: Kani madhya madhya paniyam samarpayami yememo tindu tindu pesestundi.
0: But we eat so many varieties in between.
1: Kani edi tinali edi telakurdu aneetu vicharana shaktito meer tinali.
0: We should also discriminate what is to be eaten,
1: what is not. Ekkada edi chikte adi tinakurdu.
0: We should not eat what all that is available.
1: ఆ యొక్క తినే విషయం లోపల చాలా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
0: యు నో ఈటింగ్ హ్యాబిట్స్ వి షుడ్ హావ్ డిఫరెంట్ ప్రొసీజర్.
1: ఒక దినము తిండిని గురించి మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us అబౌట్ ఫుడ్ ఆన్ వన్ డే.
1: కనుకనే ఆ ఫుడ్ అనేటువంటిది మన హెడ్.
0: ది ఫుడ్ ఈజ్ అవర్ హెడ్.
1: ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది
1: ఎలాంటి హెడ్ అలాంటి గాడ్.
0: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
1: కనుకనే మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా,
0: డోంట్ వేస్ట్ టైం.
1: మనం చదివేటువంటి దాంట్లో కూడా సక్రమమైనటువంటి ఒక దీనిని మనం చదువుకుంటూ,
0: వి షుడ్ రీడ్ ఇన్ అప్రోప్రియేట్.
1: ఇంకా కొంతమంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటారు.
0: సమ్ స్టూడెంట్స్ కీప్ టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్,
1: దాని మధ్య లోపల బ్యాడ్ నావల్స్ అంత చిన్న బుక్ పెట్టుకుంటారు.
0: There at the center, they keep bad novels.
1: Byte chuche ki, it's a textbook.
0: Outside, textbook.
1: Kani lopala matram untunda adi pillalu vinta. Dan evarane chuche appudu moosestaru.
0: Inside bad novels, if they find anybody around, they close it.
1: Chudakurdu manam.
0: We should not see it such things.
1: Endukante pustakam ettanto mastakam attaradiga ayipothundi.
0: As is the book, so is the head.
1: Endukante ee naatu kaalamlo aneka కొన్ని విచిత్రమైనటువంటి బుక్స్ అంతా వస్తున్నాయి.
0: దెర్ ఆర్ సో మెనీ బుక్స్ టుడే.
1: డబ్బు కోసం ఆడేటువంటి ఆటలు ఇవన్నీ.
0: ఇట్స్ ఓన్లీ టు ఎర్న్ మనీ దే డూ లైక్ దాట్.
1: మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రాస్తున్నారు.
0: యాజ్ వీ బై దే రైట్.
1: మనం అలాంటి బుక్లే కానీ కొనకపోతే రాసేటువంటి వారు కూడా తగ్గిపోతారు.
0: ఇఫ్ యూ డోంట్ బై సచ్ నాస్టీ బుక్స్, నోబడి విల్ రైట్ ఇట్.
1: కనుక చెడ్డ బుక్కులు చదవకండి.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: చెడ్డ స్నేహం చేయకండి.
0: నెవర్ బీన్ బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ వేషాలు వేయకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్.
1: కొంతమంది ఉంటుంటారు,
0: దేర్ ఆర్ సమ్,
1: మెడ్రాస్ లో నేను చూచాను.
0: భగవాన్ సో దేర్ ఇన్ మెడ్రాస్.
1: ఆ చొక్కాలు వేసుకుంటారు బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ రెడ్ అని ఏమేమో.
0: దే వేర్ ద షర్ట్స్.
1: ఒక కార్పెట్ మాదిరి ఉంటుంటారు.
0: దే వేర్ ద షర్ట్స్ రెడ్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్.
1: ఆ డ్రెస్ చూస్తే పశువులు కూడా పరిగెత్తిపోతాయి, అంత భయం వేస్తుంటుంటారు.
0: వాచింగ్ ది డ్రెస్ ఆఫ్ దీస్ ఫెలోస్ ఈవెన్ అనిమల్స్ విల్ రన్ అవే, కౌస్ విల్ రన్ అవే. దే ఆర్ బి ఫియర్ స్ట్రికెన్.
1: ప్యూర్ వైట్, ఎంత ఆనందంగా ఉంటుంది.
0: ప్యూర్ వైట్, హౌ నైస్,
1: ఎంత అందంగా ఉంటుంటుంది.
0: హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్.
1: ఏదో మేము ట్రావెలింగ్ కోసమని ఈ చొక్కాలంతా కుట్టించుకున్నాం స్వామి అంటారు చాలా మంది మన పిల్లలు కూడా.
0: Some say that we got colored dress made for travel.
1: ee bus lo no train lo no povalante black pant to black shirt to.
0: To travel in a train or to go by bus we wear colored dress, black pants and black shirt.
1: appudu vaadu chuchinappudu vidam sevarimale potunnara emti anukuntundi.
0: But when we watch these fellows with black dress we think that they are pilgrims going to Sabarimala.
1: మంచి నీటిగా ఉంటుండాలి.
0: యు షుడ్ బి ఆల్వేస్ నీట్.
1: దేహము శుభ్రంగా ఉండాలి.
0: ద బాడీ షుడ్ బి
1: డ్రెస్ శుభ్రంగా ఉంటుండాలి.
0: డ్రెస్ షుడ్ బి
1: మనసు శుభ్రంగా ఉంటుండాలి.
0: మైండ్ షుడ్ బి ప్యూర్.
1: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోండి.
0: యు డెవలప్ సచ్ ప్యూరిటీ.

ఇచ్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.

అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్ర

0: One can acquire all forms of knowledge and be outstanding in an assembly of scholars. One can fight with all the valor and the courage in times of war. Being born as a king, one can be reputed as an able king. One can offer gold and cows as charity. One can even count the number of stars in the sky. One can mention the names of all the living beings. One can be an expert in all eight forms of knowledge. One can even reach moon, but yet controlling the body and the senses to turn inward and to remain in the state of equanimity, it is absolutely difficult. Students,
1: ఈ విశాల ప్రపంచమునందు మానవుడు నేర్చనటువంటి విద్యలు లేవు.
0: In this vast world, there is no knowledge which man has not acquired.
1: అన్ని విద్యలు నేర్చియు, అన్ని సౌఖ్యములను చూచు, ఈ విశాల ప్రపంచమంతయును సంచరించకూడను, సర్వ పదార్థముల యొక్క రహస్యమును కూడా గుర్తించినవి. కాని తానెవరో తెలియక ఉండా ఉంటున్నాడు మానవుడు.
0: విత్ ద టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేరియస్ ఫీల్డ్స్ బీయింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ మూవ్స్ అబౌట్ యాక్టివ్లీ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ మ్యాటర్ బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈస్.
1: ఇన్ని తెలిసి తానెవరో తనను తెలియకుండా ఉండినా ఇన్ని తెలిసి ప్రయోజనమేమిటి?
0: Without knowing one's own self, what's the fun of knowing the rest?
1: Kanuka manavudu ee jagattunandu udbhavinchi ee vishala prapanchamnam sarva vidyalu nerchi motta modata tanantaanu gurtinchukuntaku tagina krushi cheyali.
0: Therefore, moving about actively in this vast wide world with all the expertise and the knowledge, one should know one's own self.
1: తానెవరో తెలుసుకుంటే జగత్తంతా ఇప్పుడు ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది.
0: ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీల్ బి నోయింగ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఇది అద్వైతం యొక్క ప్రధాన స్థితి.
0: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: పదార్థ అద్వైతము, భావాద్వైతము, క్రియాద్వైతము, ఈ మూడు అద్వైతముల యొక్క సమ్మిత స్వరూపమే ఈ ప్రపంచం.
0: ద వరల్డ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఇన్ త్రీ స్టేట్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ద మ్యాటర్ ద ఫీలింగ్ అండ్ యాక్షన్.
1: ఇది ఒక కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ కర్చీఫ్.
1: దీని యొక్క వస్తువు యొక్క అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాన్ డ్యువల్ ఆస్పెక్ట్ హియర్?
1: ఇది దారముల యొక్క చేరిక.
0: Is the combination of threads.
1: ఈ దారములకు ఆధారం ఏమిటి?
0: What is the basis for these threads?
1: దీనికి ప్రత్తి.
0: It is the cotton.
1: కాబట్టి ఈ వస్తువు యొక్క అద్వైతం ఏమిటి? ప్రత్తి, దారము, గుడ్డ మూడు కూడా ఒక్కటే.
0: Therefore, the non-dual aspect is this. The cotton first, that becomes thread, and finally becomes a cloth.
1: అదే విధముగానే ప్రతి పదార్థం యొక్క తత్వము త్రికాల భాగ్యంతో కూడినటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని గుర్తించుకున్నప్పుడు అది ఏ వస్తువు యొక్క అద్వైతం అవుతుంది.
0: లైక్ వైజ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మ్యాటర్ వెన్ వన్స్ వీ గో డీపర్ వీల్ అండర్స్టాండ్ ద చేంజ్లెస్ ఎసెన్స్ అట్ ద బాటమ్.
1: ప్రతి దారము, వస్త్రము అనేటువంటి రూపనామములు వేరు వేరైనప్పటికీ పదార్థం ఒక్కటే.
0: కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్. The name and form vary, but the matter is one and the same.
1: ఇక భావాద్వైతం ఏమిటి?
0: Then what is non-dualism in the feeling?
1: ఇన్ని వేల మంది వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు.
0: Thousands have congregated here.
1: ఒక్కొక్కరి రూపనామములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: Each one has got his own name and form.
1: వీరందరూ ఒక్కటి కాదు.
0: They are not one anyway.
1: కానీ
0: but
1: నేను వీరందరూ ఒక్కటే అనేటువంటి యొక్క అద్వైతాన్ని నిరూపిస్తాను.
0: భగవాన్ ప్రూవ్స్ ద ఫ్యాక్ట్ that you are all one.
1: Roopanamamulu bhinnamuga unnavu kaani
0: though the name and form differ.
1: Paristhitulaku prabhavam bhinnamuga unnadi kaani
0: the circumstances vary.
1: ఆశపాశల యొక్క స్థితులు విభిన్నముగా ఉన్నవి కానీ
0: ద డిజైర్ అండ్ అంబిషన్స్ డిఫర్
1: కష్ట సుఖములు ఎందు కానీ
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్
1: దుఃఖానందములు ఎందు కానీ
0: ఐదర్ ఇన్ టైమ్స్ ఆఫ్ కంఫర్ట్ భిన్నముగా
1: కనిపించుచున్నప్పటికీ
0: డూ దే అపియర్ టు డిఫర్
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక తత్వము ఒక్కటే అదే పంచభూతములు
0: That which is present, common, uniformly distributed in all are these five elements.
1: అందరి యందు కూడా ఈ పంచభూతములు సమానంగానే ఉంటున్నాయి.
0: The five elements are uniformly distributed in all.
1: ఇదియే వ్యక్తుల యొక్క అద్వైతము.
0: This is non-dualism at the individual level.
1: ఇందులో ఏ యొక్క భాగం పోయినప్పటికీ భూతము పోయినప్పటికీ మానవుడు కానేరు.
0: With any one of the elements missing, he cannot be a human.
1: కనుక రూపనామములు మనం భిన్నంగా చూసినప్పటికీ ఇందులో అంతర్భూతమైనటువంటి యొక్క పంచభూతములు ఒక్కటే
0: Therefore, name and form may vary, but the five elements are basically essentially same.
1: ఈ సమావేశమునందు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు జగత్తునందు ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడా పంచభూతములే ఏకత్వము
0: Not merely those who have assembled here in this August assembly, all the rest present all over the universe are one and the same.
1: ఇంకా పదార్థాద్వైతం ఏమిటి
0: అండ్ వాట్ ఇస్ దిస్ నాన్ డ్యూలిజం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యాటర్
1: ఒక స్థితిగతులను పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది స్టేట్ అండ్ పొజిషన్
1: ప్రతి మానవుడు కూడా ఏదో కొన్ని అభిష్టములు నిలుపుకొని ఉంటుంటాడు
0: ఎవ్రీ పర్సన్ ఎంటర్టైన్ సర్టన్ అంబిషన్స్
1: అనేక ఆశలతో నిండి ఉంటాడు
0: ఎస్ సో మెనీ అంబిషన్స్
1: కానీ ఆశలతో నిరాశలు కూడా పొందుతుంటారు
0: బట్ He has got frustrations and disappointments.
1: అంతులేని ఆశలతో
0: because of too much of desire.
1: అత్యంత కాని ఆవేదనతో
0: and the worry with the
1: అప్రాప్త రూపమైన ప్రాప్తికై
0: he struggles.
1: ప్రాకులాడి కడపకు నిరాశయై నిస్పృహయై ఈ సందేహంగా నిలిచి ఉంటాడు.
0: He struggles to achieve that though quite undeserving. He has got the meaningless worry and anxiety, excessive desire.
1: ఏ పనులు చేసినప్పటికీ
0: whatever work that is done
1: ఏ చింతలు సల్పినప్పటికీ
0: వాట్ ఎవర్ థాట్ ఎంటర్టైన్డ్
1: కానీ అన్నింటి ఎందు కూడాను ఈ ఫలము యొక్క భావం విసర్జించి సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనేటువంటి భావంతో చేసినప్పుడు ఇది ఏ నిజమైనటువంటి అద్వైతము
0: ఎవ్రీ థాట్ ఎంటర్టైన్డ్ ఎవ్రీ యాక్షన్ అండర్ టేకెన్ ఇఫ్ ఇట్ ఇస్ డన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ ఆర్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్
1: ఫలమును ఆశించినప్పుడే ఇది ఒక ఆశ నిరాశగా రూపొందుతుంది
0: When once we have got expectations, there will be appointment and disappointment.
1: అసంతృప్తిగా రూపొందుతుంది.
0: The satisfaction turns into dissatisfaction.
1: కానీ సర్వము భగవత్ప్రీత్యార్థంగా భావించినప్పుడు ఏ దుఃఖమునకు ఏ విచారమునకు ఏ ఆనందమునకు అవకాశమే ఉండదు.
0: When once actions are offered so as to satisfy and please God, there will be no disappointment and frustration.
1: మానవుల యందు నాలుగు విధములైనటువంటి యొక్క స్థితులు స్థిర నివాసమై ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు
0: సిన్స్ దేర్ ఆర్ ఫోర్ స్టేట్స్ ఇన్ మ్యాన్ దట్ హ్యావ్ కమ్ టు స్టే వన్స్ ఫర్ ఆల్ హీస్ పుట్ టు ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్
1: మానవుని యందు దేవుడు
0: గాడ్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు మానవుడు
0: మ్యాన్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు రాక్షసుడు
0: డెమన్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు పశువు
0: అనిమల్ ఇన్ మ్యాన్
1: కనుకనే దైవము మానవుడు రాక్షసుడు పశువు అన్ని కూడా ఒక్క మానవుని ఎందే ఉంటున్నాయి
0: దేర్ఫోర్ గాడ్ మ్యాన్ డెమన్ అనిమల్ ఆల్ దీస్ ఫోర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్
1: ఏ విధంగా ఉంటున్నాయి
0: హౌ
1: పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావాన్ని కూడా పురస్కరించుకొని కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంటాయి
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ద సర్కమ్స్టాన్సెస్ ద టైమ్ అండ్ ది స్పేస్ The reason, the responsibilities, actions undertaken, they come out, express themselves.
1: కనుకనే మానవుని యందు దేవుడు ఏ రీతిగా ఉన్నాడు?
0: In what form God is present in man?
1: బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ మానవుని యందు నిరంతరము కూడాను దైవ చింతన సల్పుతూ ఏ విధమైనటువంటి వాంఛను లేక అహంకార రహితుడై ఆనందమయుడై నిరంతరం కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు
0: మ్యాన్ థింగ్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ హీ డస్ ఆల్ యాక్టివిటీ ఇన్ యాక్షన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ వితౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో అండ్ థింగ్స్ ఆఫ్ ద డివైన్
1: పవిత్రమైన భావమును చింతిస్తుంటాడు
0: హీ ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్
1: పరోపకార సంబంధమైనటువంటి పనిచేస్తుంటాడు.
0: హీ రెండర్స్ సర్వీస్ టు ఎవ్రీబడీ.
1: నిరంతరం కూడా ఏ వర్క్ చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థంగా చేస్తుంటాడు.
0: వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ హీ డస్ ఇట్ టు ప్లీజ్ గాడ్.
1: కనుకనే అన్ని గుడ్ వర్క్స్ కూడా గాడ్ వర్క్స్ గానే రూపొందుతాయి.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ వర్క్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు గాడ్స్ వర్క్.
1: కనుకనే ఇతనికి మరొక చింత లేదు.
0: హీ హాస్ నో అదర్ థాట్.
1: ఇది కేవలము కర్ సర్వ కర్మ కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం ఉంటాయి.
0: ద ఫీలింగ్ ఈస్ లెట్ ఆల్ యాక్షన్స్ బి సాటిస్ఫైయింగ్ అన్ టు గాడ్.
1: కనుకని ఇతని యందు ఈ పవిత్రమైన గుణములు దైవ స్వరూపాన్ని నిరూపిస్తుంటాయి.
0: దీస్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ విల్ ప్రూవ్ ద డివినిటీ ఇన్ హిమ్.
1: మానవుడు తన విషయమును కాని లోక విషయమును కాని ఏమాత్రం నువ్వు చింతించగా నిరంతరం కొను పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మాత్రం స్మరిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ డజంట్ థింక్ ఆఫ్ హింసెల్ఫ్ నార్ ఆఫ్ ద వరల్డ్. హీ థింక్స్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ దట్ ఈస్ డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: ఈ చింతలు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
1: ఇది మానవుని యొక్క హృదయ స్థాయి నుండే వచ్చాయి.
0: దే ఎమనేట్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్.
1: కాబట్టి ఈ దైవత్వం ఎక్కడ నుంచి ఆవిర్భవించింది?
0: Where from you get this divinity?
1: ఇది మానవుని నుండినే ఆవిర్భవించింది.
0: It comes out of man only.
1: కనుకనే బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ బ్రహ్మనిష్ట యందు మాత్రమే కాలం గడిపేటువంటి వాడు ఈ మానవుని యందు దేవుడు.
0: Therefore the one who spends all the time thinking of the divine, you'll find the divinity in him.
1: ఆకారం మానవ ఆకారమే కాని సర్వ కర్మలు కూడాను దైవ చింతనలు గానే జరుగుతున్నాయి.
0: Though he is a human being in form, but all thoughts are absolutely divine.
1: అన్ని కర్మలు కూడాను దైవ కర్మలుగానే రూపొందుతున్నాయి.
0: All good actions transform into God actions.
1: కనుకనే మానవుని యందు దైవత్వం ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటుంటాది.
0: Like this God shines, manifests in man.
1: ఇంకా మానవుని యందు మానవుడు.
0: Next aspect, man in man.
1: సత్య ధర్మో రథో మర్త్యః అన్నది వేదము. సత్య ధర్మో రథో మర్త్యః. ఈ మధ్యలోకమునందున్నటువంటి ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్
1: సత్యధర్మమును మాత్రమే వరించి
0: హీఈస్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైట్నెస్
1: సత్యధర్మమును మాత్రమే విశ్వసించి
0: హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ దీస్ టూ
1: తన మార్గమును తే మాత్రము విడువక
0: హీ డజంట్ డ్రాప్ హిస్ పాత్
1: కర్తవ్య కర్మను విసర్జించకుండా
0: హీ డజంట్ గివ్ అప్ హిస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్
1: తన కుటుంబం యొక్క కర్తవ్యాలు పోషించుకుంటూ వస్తుంటాడు.
0: హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్
1: దాన ధర్మములో ప్రవేశిస్తుంటాడు.
0: He entertains all acts of charity.
1: దయ ప్రేమలతో నిండి ఉంటాది వాని హృదయము.
0: His heart is full of compassion.
1: మానవుడనగా ఏమిటి?
0: Who is a human being?
1: ఉపనిషత్తులందరూ మానవుడనగా విశ్వాసం కలవాడు అని.
0: Upanishads define manava human as the one with faith.
1: అందరిని విశ్వసిస్తుంటాడు.
0: He has got full faith in everybody.
1: ఇతను భయపడటానికి అవకాశం లేదు.
0: He has no fear at all.
1: భయపడేది మృగము, భయపడేది పశువు.
0: It is only the animal that is fully of fear.
1: పశువు భయపడుతుంది.
0: It is the cow that is afraid of situation.
1: కానీ మనిషి మృగము కాదు, పశువు కాదు, కనుక భయపడకూడదు.
0: So man is not cow, man is not animal. He need not be afraid of anything.
1: కనుక భయపెట్టేటువంటిది మృగము.
0: So it is only animal.
1: నీవు ఇతరుని ఎవరిని భయపెట్టకూడదు.
0: So don't make anyone fear.
1: నీవు భయపడనక్కర్లేదు.
0: Don't have any fear.
1: నీవు పశువు కాదు.
0: You are not an animal. You are
1: మనిషి.
0: You are a human being.
1: కనుకని నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: Therefore you should be fearless and you should not cause the sense of fear in others.
1: ఇట్టి నిత్య కర్మల చేత తన నిత్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మానవుడు.
0: So man spends his daily routine of activity in this way.
1: ఇంతే కాకుండా
0: not only
1: పరోపకార సంబంధమైనటువంటి ఒక సోషల్ వర్క్స్ అనగా సమాజ సేవలు ఎందు పాల్గొంటుంటాడు.
0: హి ఆల్సో రెండర్స్ సర్వీస్ పార్టిసిపేట్స్ ఇన్ సోషల్ వర్క్
1: మానవ సమాజం లోపల నిత్య సత్యమైనటువంటి కీర్తులు పొందుతుంటాడు.
0: హి ఆల్సో ఎర్న్స్ రెప్యుటేషన్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ
1: మానవతా విలువను తాను ఆచరిస్తూ ఆనందిస్తూ ఇతరులకు ఆనందింపజేస్తుంటాడు.
0: హి ప్రాక్టీసెస్ హ్యూమన్ వాల్యూస్ అండ్ హీ డిలైట్స్ హిమ్సెల్ఫ్ అండ్ మేక్స్ అదర్స్ హ్యాపీ.
1: సత్యము అనేటువంటి మానవ ధర్మము ధర్మం పైన ఆధారపడి ఉంటుంది.
0: The truth depends on righteousness, the dharma.
1: ఈ ధర్మము అనేటువంటిది శాంతి పైన ఆధారపడి ఉంటుంది.
0: Righteousness depends on peace.
1: శాంతి అనేటువంటి ప్రేమ పైన ఆధారపడి ఉంటుంది.
0: Peace depends on
1: ఈ ప్రేమ అహింస పైన ఆధారపడి ఉంటుంది.
0: Love depends on
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలన్నీ కూడాను మానవతా విలువలు.
0: Therefore the truth, righteousness, peace and love, non-violence.
1: ఒక్క సత్యము నీలో ఉండనా అహింసలో హింసలో నీవు పాల్పడవు.
0: When once there is truth in you, you never resort to violence.
1: నీలో ధర్మం ఉండెనా హింసలో నీవు పాల్పడవు.
0: When once there is righteousness, you never be violent.
1: నీలో శాంతి ఉండెనా హింసలో పాల్పడవు.
0: When you have peace, you never be violent.
1: నీలో ప్రేమ ఉండెనా హింసలో పాల్పడవు.
0: If you have love, you never be violent.
1: కనుకనే సత్యమున్నటువంటి వాడు, ధర్మమున్నటువంటి వాడు, శాంతి ఉన్నటువంటి వాడు, ప్రేమ ఉన్నటువంటి వాడు, ఇతను అహింసలో ఉన్నటువంటి వాడే.
0: Therefore, the one with truth, righteousness and peace and love always spends his time in non-violence.
1: ఈ విధమైనటువంటి మార్గములందు నిత్య జీవితాన్ని మానవుడిగా భావించు, భుజిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఇతరులకు అందిస్తూ ఉంటాడు.
0: This is the true human life. He should find happiness and bliss leading a human life in true spirit.
1: ఇంకా మానవుని యందు ఉన్నటువంటి రాక్షసుడు ఎవరు?
0: Then who is the demon in man?
1: మద్యపానో రథో రాక్షసః, అనగా ఈ మత్తు పదార్థములపైన తన ఉన్మత్తుడైపోయి తాను రాక్షసత్వానికి పాల్పడి అనేక విధమైనటువంటి యొక్క దుర్మార్గములో పాల్గొంటుంటాడు.
0: ద వన్ హూ ఇంటాక్సికేటెడ్ అండ్ హూ ఫర్గెట్స్ హింసెల్ఫ్, లాస్ట్ హింసెల్ఫ్ అండ్ ఎంటర్స్ ఇన్ ఆల్ వికెడ్ యాక్టివిటీ ఈస్ ద వెరీ డెమన్.
1: రాక్షసత్వానికి మరొక కారణం ఆధారం లేదు.
0: There is no other reason to be demonic.
1: ఈ మద్యపానమే రాక్షసత్వానికి ప్రధానమైనటువంటి మూల కారణం.
0: Alcoholism is the main cause for all this demonic activity.
1: దానిని భుజించినటువంటి వానికి మానవత్వం మర్చిపోతాడు.
0: The one who drinks naturally forgets his human quality.
1: ఏం చేస్తున్నానో, ఏమంటున్నానో, ఏం మాట్లాడుతున్నానో అనేటువంటి విషయం కూడా తాను మర్చిపోతాడు.
0: He forgets what he speaks and what he does.
1: ఆ సమయంలో తల్లి, బిడ్డ, భార్య అనేటువంటి ఒక ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం ఉంటుండదు.
0: At the time there will be no consideration of mother, father, child.
1: ఇది పాపమా పుణ్యమా అనేటువంటిది కూడా విచారించడు.
0: He loses that discrimination whether it is a sin or a virtue.
1: ఈ విధమైనటువంటి చర్యల్లో పాల్గొని తన మానవత్వాన్ని కారణం ఆధారం లేదు.
0: There is no other reason to be demonic.
1: ఈ మద్యపానమే రాక్షసత్వానికి ప్రధానమైనటువంటి మూల కారణం.
0: Alcoholism is the main cause for all this demonic activity.
1: దానిని భుజించిన

0: He loses that discrimination, whether it is a sin or a
1: virtue.
0: So he undertakes to such activity and forgets the human quality. And he goes by this transient world. He forgets the future. Such a demonic nature is present in man.
1: ఇంకా పశుత్వం ఏ రీతిగా ఉంటుండాలి?
0: థర్డ్ వన్ ఎనిమాలిటీ, ఎనిమల్ క్వాలిటీ.
1: ఇది జ్ఞానేన శూన్య పశుభి సమాన.
0: ద వన్ వితౌట్ విజ్డమ్ ఇస్ ఈక్వల్ టు అన్ ఎనిమల్.
1: ఇతనికి ఎట్టి జ్ఞానము ఉండదు.
0: హి హస్ నో ట్రేస్ ఆఫ్ విజ్డమ్.
1: ఏ విధమైన విచక్షణ జ్ఞానము ఉంటుండదు.
0: హి హస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం తన కడుపుకు తాను తినటము.
0: He eats full.
1: నిరంతరముగా లౌకికమైన భోగ భాగ్యములు అనుభవించటము.
0: He always experiences worldly pleasure.
1: ఆహారం ఇంద్ర భయం మైంద్రాదుల లోపల కాలమును గడపటము.
0: He spends all his time eating and drinking and sleeping.
1: ఇది పశుత్వము యొక్క లక్షణములు.
0: These are qualities of animal.
1: దీనికి అడ్డు తగిలినటువంటి వారిని హింసించటము.
0: He will also be violent against those that come in his way.
1: పరులను దూషించటము.
0: He goes on accusing others.
1: పరులను హాస్యాస్పదం గావించటము.
0: He'll be making fun of others.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక పశుత్వం యొక్క లక్షణాలుగా ఉంటుంటాయి.
0: These are all the qualities of an animal.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పశుత్వము, రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము అనేటువంటి నాలుగు తత్వములతో నిండి ఉంటున్నాడు మానవుడు.
0: Therefore every man has got these four qualities. Animal qualities, demonic qualities, human qualities and the divine qualities.
1: అయితే మనం ఈనాడు అనేక విద్యలను అభ్యసిస్తున్నాము.
0: టుడే వీ స్టడీ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: ఈ విద్యలను అభ్యసించి ఏం పోగొట్టుకుంటున్నాం మనం?
0: వాట్ ఈస్ దట్ వీఆర్ యాక్చువల్లీ లూజింగ్?
1: అనేక మంది ప్రపంచం లోపల ఎన్నో విద్యలను అభ్యసించినటువంటి వారు ఉన్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హావ్ లెర్న్డ్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఇన్ని విద్యలు నేర్చుకుని మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత ఏమిటి అని ఏమైనా గుర్తించుకున్నారా?
0: హావింగ్ లెర్న్డ్ సో మచ్ Have they ever realized the significance and greatness of human life?
1: వారి వారి గౌరవ మర్యాదలు, వారి వారి ధన సంపాదనలు వారు చూసుకుంటున్నారే కాని నేను మానవునిగా ప్రవర్తిస్తున్నానా లేదా, నేను మానవుడు అంటే ఏ విధంగా ఉంటుండాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకుని ఎవడైనా మానవుని వల్లే బ్రతుకుతున్నాడా?
0: Everyone takes care of their own reputation, their own prestige and the dignity and the money. Has anyone answered the question, is human or not?
1: మానవుని వలే డ్రెస్ వేసుకుంటున్నాడు.
0: He has got an attire of a human.
1: మానవుని వలే అధికారం చలాయిస్తున్నాడు.
0: He occupies the position of a human.
1: కానీ మానవత్వాన్ని తాను ఏమాత్రము గుర్తించడం లేదు.
0: But he doesn't recognize the human quality.
1: మానవుడు అంటే ఏమి?
0: Who is the human being?
1: కామక్రోధ లోపమోహ మత్సరమైనటువంటి దానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: The one who doesn't give any scope for lust, greed, anger, avarice.
1: తన హృదయంలో నుంచుకొని
0: విత్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండర్ కంట్రోల్.
1: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
0: Well, what is the fun of reading without
1: these things?
0: What is the use of amassing wealth?
1: It's
0: all useless. It will all be in vain. Educated man should conduct himself properly. Virtues.
1: Sadbuddhi.
0: Good intellect.
1: Satyanirati.
0: Adherence to truth.
1: Bhakti.
0: Devotion.
1: Kramasiksha.
0: Discipline.
1: Kartavya palanamulu.
0: Discharging the responsibilities. It is the education that teaches all. Student must learn.
1: ఏమిటి నేర్చుకుంటున్నారు?
0: వాట్ ఇస్ దట్ యు లెర్న్?
1: ఈ క్రమశిక్షణ ఉంటుందా?
0: డూ యూ హ్యావ్ డిసిప్లిన్?
1: భక్తి క్రమశిక్షణ లేకపోతుంటే ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ డివోషన్ అండ్ డిసిప్లిన్ వాట్ ఇస్ ది యూజ్?
1: ప్రతి దాని ఎందుకు కూడాను మానవతా గుణములను ప్రవేశపెట్టాలి.
0: We have to see that there will be human values in every aspect of our life.
1: ఎప్పుడు చూసినా కూడాను ఇతరులను దూషించటము, ఇతరులను పరిహసించటము, ఇతరులను హాస్యాస్పదం గావించటము, ఇతరుల యొక్క దోటపాట్లు మాత్రమే మనం చింతించడంతో కాలం గడుపుతున్నాము.
0: We spend all the time accusing, criticizing others, making fun of others, finding fault with others.
1: ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనం చింతించటం చేత మన గతి ఏమవుతుందది? మా మంచి చెడ్డలంతా కూడా మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
0: When we go on thinking of others, good and bad, those qualities get into you.
1: కనుక ఎవరిదో కాదు నీవు చింతించటము.
0: You are not thinking of anyone.
1: పరుల చెడ్డంతా కూడా నీలో రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంటాది.
0: All the bad you think of will be in you also.
1: కారణం ఏమిటి?
0: Why?
1: పరుల చెడ్డను నీవు చింతిస్తున్నావు.
0: Because you constantly think of bad of others.
1: కనుక నీ ఇతరుల యొక్క చెడ్డను నీవేమాత్రము చింతించకూడదు.
0: So never think of bad of others.
1: ఒకవేళ ఇతరులు ఏమైనా చెడ్డగా ఉంటుంటే దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయి.
0: If anyone is bad, try to correct, rectify.
1: అంతే కాని నీవు మంచివాడైతే ఇతరుల చింతను నీవెందుకు చింతించాలి?
0: If you are truly good, why should you think of anybody?
1: కనుక ఈనాటి మానవ

0: యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే, నిరంతరము కూడా నువ్వు ఎవరినో ఒకరిని చింతన చేయటము, ఎవరినో ఒకరిని విమర్శించడము, ఎవరినో ఒకరిని దూషించడము, ఎవరినో ఒకరిని పరిహసించడము, ఎవరినో ఒకరిని హాస్యాస్పదంగా చూడటం.
1: వాట్ ఈస్ ది ట్రెండ్ ఆఫ్ మోడర్న్ మ్యాన్? హీ గోస్ ఆన్ థింకింగ్, అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ సమ్వన్ ఆర్ అదర్.
0: ఇలాంటి విద్యకు లక్షణమనే కావు.
1: This is not a qualification.
0: మానవత్వానికి విరుద్ధమైన గుణములు.
1: It is just opposite the human life.
0: మానవతా విలువను గుర్తించేటువంటి మానవుడు ఎవరిని కూడా ఏ విధంగా కూడా పరిహసించడు.
1: The one who has known, practices human values will never make fun of anybody. He will never demean anybody.
0: కనుక ఇతరులు కించిత్పరిచేటువంటి యొక్క తత్వము ఇది కేవలము ఒక పశుత్వమే.
1: ఇఫ్ యూ హ్యూమిలియేట్ ఎనీబడి, ఇట్స్ అనిమల్ క్వాలిటీ.
0: కేవలము స్వార్థత్వానికి మూల కారణమే.
1: సెల్ఫిష్నెస్ ఇస్ ద రూట్ కాజ్.
0: కనుక మానవుని యందు ఈ స్వార్థం అభివృద్ధి కావటం చేతనే రాగద్వేషములు అనేటువంటివి అందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
1: Because of this selfishness ever on the rise, you find this attachment and hatred.
0: ఈ స్వార్థం మితిమీరి పోతుండాలి.
1: This selfishness
0: అంతవరకు కూడా స్వార్థం స్వార్థం స్వప్రయోజనమే.
1: Until the end approaches, he spends all the time in selfishness.
0: Sari ainatundi sthitini pondedi.
1: When does he reach the correct level?
0: Puttinanduku emi saarthakamu?
1: What is it? Bhoomiki
0: varu tindiki chetu.
1: And it is a burden to earth and also waste of food that he part.
0: Manam manavuniga puttinanduku 10 mandiki emaina sahayam cheyali.
1: Having been born a human being, we should help.
0: Adi 18 puranamul yokka saram.
1: That is the essence of 18 epics.
0: Astadasa puraneshu వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ స్టేటెడ్ బై వ్యాస ఇన్ 2 సెంటెన్సెస్. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
0: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో హెల్ప్.
0: ఎక్కడ చూసినా హర్ట్, హర్ట్, హర్ట్, హర్ట్.
1: ఎవ్రీవేర్ వి ఫైండ్ దిస్ హర్ట్, హర్ట్.
0: చదువుకున్న వాడి మొదలుకొని
1: రైట్
0: చదువులేనటువంటి వాడి వరకు,
1: డౌన్ కోటేషన్
0: మొదలుకొని కూటి పేద వరకు కూడాను ఈ హర్ట్, హర్ట్, హర్ట్.
1: Right from the educated to the illiterate, the pauper to the millionaire,
0: bidavadu chinna apakaram chesthe kotisodu pedda apakaram chestunnadu.
1: If a poor man harms in a little way a rich man,
0: sahayam anetunte vaadu manasulo em anukuntunnaru aavirbhavinchatam ledu.
1: There is no trace of help in him.
0: Oka daanamu dharmamu anetunte oka sadbhavame athani endu untatam ledu.
1: There are no good feelings of charity whatsoever.
0: Ee prapanchamlo putti emi prayojanam?
1: What is the use of this human life and birth?
0: Ee vidhamulo sampadinchi emi prayojanam?
1: What is the use of earning money?
0: Kanukane mana chaduvulanta kuda nu nirupayoganga maaripothunnayi.
1: Therefore all our learning
0: dana sampadana nimittamai kaalamunu karmamunu kaayamunu kuda nu vyattam gaavinchukuntunnamu.
1: We waste our time only to earn money. We waste our money.
0: Oni sampadinchi emaina mana venta తీసుకుపోతున్నామా? లేదు.
1: Do you take money with you at the end? No.
0: ఏ కాసైనా తీసుకుని పోవటం లేదు.
1: You don't take single
0: ఏ మట్టైనా తీసుకుని పోవటం లేదు.
1: Not even sand.
0: అదే అలెగ్జాండర్ బోధించినటువంటి సరైనటువంటి సత్యవాక్ పరిపాలన.
1: That is the teaching of Alexander in this context.
0: భారతదేశం పైన దండెత్తి వచ్చి
1: హ్యావింగ్ అటాక్
0: వెనుకకు పోయే సమయంలో మధ్యదారి లోపల హార్ట్ అటాక్ వచ్చింది.
1: As he was returning, as he was back home, he sustained heart attack.
0: కానీ డాక్టర్స్ అందరూ కూడా ప్రయోజనం లేదన్నారు.
1: డాక్టర్స్ హావ్ గివెన్ అప్ హోప్స్.
0: కానీ దానికి అలెగ్జాండర్ ఏమాత్రం భయపడలేదు.
1: అలెగ్జాండర్ వాజ్ నాట్ అఫ్రైడ్.
0: ధైర్యంగా వారికి బోధిస్తూ వచ్చాడు.
1: హీ గేవ్ ది ఆన్సర్. హీ టాట్ దెమ్ విత్ ఆల్ ద కరేజ్.
0: ఈ దేహం ఈ మధ్య మార్గంలో నేను వదిలిపెట్టవచ్చు.
1: ఐ మే డై ఎనీ మూమెంట్ ఆన్ ద వే.
0: భౌతికము దుర్బలమైన కాయం ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: This body is a five of all the senses. When we are going to die, we can't.
0: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున.
1: 100 years life span though prescribed, you can.
0: బాల్యమందు లేక ప్రాయమందు లేక ముదిమియందు లేక ముసలియందు ఎరుకలేదు.
1: When you are going to die, you don't know.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన తాను ఉన్నంతలో తాను తెలియవలేదు.
1: If you are intelligent, first know yourself.
0: బ్రతికినట్టే కూడా మన యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవాలి.
1: While alive, let us know what you
0: ఏం గుర్తిస్తావు.
1: What is that you know after death?
0: కనుకనే ఈ విధంగా బోధించి నేను మరణించిన తర్వాత నీవు మన దేశానికి తీసుకుని పోండి ఈ దేహాన్ని.
1: Alexander taught this way and said, after I die, take this body back to our
0: Greek దేశానికి తీసుకుని పోయారు.
1: The body is taken to his
0: Alexander
1: country.
0: Chepinattuga var natincharu.
1: They acted as per his instructions.
0: Chetulu paiki pettaru.
1: The two hands
0: body
1: are lifted up.
0: Body anta white cloth tho bandhincharu.
1: The body is wrapped by a white cloth.
0: Chetulu paiki petti vidi vidi kudanu Alexander dehanni tipputunnaru.
1: The two hands are lifted up and the whole dead body is taken in a procession every street.
0: Deshamlo prati okkaru kudanu prashnistu vacharu.
1: Everyone started questioning.
0: Enduku chetulu paiki pettaru?
1: Why hands are lifted?
0: Idi అలెగ్జాండర్ చెప్పినటువంటి ఒక పదము.
1: This is the sentence teaching of Alexander.
0: Alexander ఎన్ని దేశములలో జయించాడు?
1: Alexander conquered many countries.
0: అన్ని దేశములకు అనేక సరి కీర్తి ప్రతిష్టలను పొందాడు.
1: He is one of reputation, name and fame.
0: అతనికి ధనమునకు తక్కువ లేదు.
1: There is no dearth of
0: strength.
1: గుణమునకు తక్కువ
0: లేదు.
1: He is virtuous.
0: అతను అరిస్టాటల్ యొక్క పరమ భక్తుడు.
1: He is an ardent devotee of Aristotle.
0: అరిస్టాటల్ ప్లేటో యొక్క పరమ భక్తుడు.
1: Aristotle is the disciple of Plato.
0: ప్లేటో అనేటువంటి వాడు సోక్రటీస్ పరమ భక్తుడు.
1: Plato is the disciple of Socrates.
0: కనుకనే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్ ఈ నాలుగింటి యొక్క సంబంధాన్ని తాను పురస్కరించుకుని నేను ఇంత ఉంటున్నాను, ఇంత కీర్తిని సంపాదించాను, కానీ ఏమి ప్రయోజనం? నేను ఈ దేహాన్ని వదిలే సమయం లోపల ఒట్టి చేతులతో పోతున్నానని జగత్తుకు చాటమని చెప్పాడు.
1: హావింగ్ బీన్ ద హైయర్ అండ్ ఆల్సో హావింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఎంప్టీ హ్యాండెడ్, లెట్ దిస్ వరల్డ్ నో దిస్.
0: అందరు కూడా నువ్వు ఎంప్టీ హ్యాండ్ తో పోవలసింది.
1: ఎవ్రీవన్ హ్యాస్ టు రిటర్న్ ఎంప్టీ హ్యాండ్.
0: బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇంత చీటి కానీ నీకు అందించరు.
1: బ్యాంక్ బ్యాలెన్స్ నాట్ ఈవెన్ ఎ చిట్ వుడ్ బి గివెన్ టు యు ఎట్ ది ఎండ్.
0: లేకపోతే పోతున్నావు కదా అని చెప్పని ఏమైనా ఎవరికైనా అడ్రస్ ఇచ్చిపోతావా?
1: యాజ్ యు లీవ్ దిస్ వరల్డ్ వుడ్ యు ఎవర్ గివ్ యువర్ అడ్రస్?
0: పుట్టే సమయంలో ఇంత బట్ట అయినా కట్టుకుని రావు.
1: At the time of birth, you don't bring a piece of
0: పోయే సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు.
1: వైల్ గోయింగ్ బ్యాక్ యు డోంట్ గివ్ అడ్రస్.
0: ఎక్కడ ఎక్కడ పోతున్నావు?
1: Where are you born and where do you go?
0: ఎక్కడ పోతున్నావు అనేటువంటిది మనసుకు మనసు సాక్షిగా రావాలి.
1: And your mind or
0: నేను చేసినటువంటి పుణ్య ఫలములకు నేను స్వర్గానికి వెళ్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు.
1: You should declare with all the courage that I will certainly go to heaven and done meritorious activity.
0: నేను నరకానికి వెళ్తున్నానని చెప్పవచ్చు.
1: For all the sinful acts I did, I am bound to be in hell. కనుక
0: నరకములు రెండు కూడాను నీవు చేసిన పనులు ఎందే నిమిడి ఉంటున్నాయి.
1: So heaven and hell are the results of your own actions.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పంపైనే ఆధారపడి ఉంటున్నాయి.
1: So everything depends on human.
0: మంచి చెడ్డలు అన్ని కూడాను మానవ సంకల్పంలో కుదిరి ఉంటున్నాయి.
1: Good and bad depend on thoughts.
0: కనుక నీ మొట్టమొదటి మంచి సంకల్పంలో అభివృద్ధి కచ్చుకోవాలి.
1: First develop good thought.
0: త్యాగ భావములో మనం ప్రవేశించాలి. మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: లీడ్ ఎ సీక్రెట్ హ్యూమన్
0: సమాజం నందు మంచి కీర్తిని సంపాదించాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్
0: సొసైటీ. పరమ పాపి పాపి అనేటువంటి చెడ్డ కీర్తిని మనం తెచ్చుకోకూడదు.
1: నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ దట్ యువర్ వర్స్ట్ సిన్నర్.
0: కనుకనే నీవు మంచి పేరును సంపాదించు.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: అది నీకు జగత్తులో ఎంట వచ్చేది.
1: దట్స్ వన్ దట్ ఫాలోస్ యూ.
0: బంధువులందరూ వాకిటి దాకా వల్ల కాటికే వత్తురు.
1: రిలేషన్స్ విల్ కమ్ టు ది డోర్ స్టెప్ ఆర్ టు ది బరియల్ గ్రౌండ్.
0: అందరు బంధువులు వస్తారు.
1: ఆల్ రిలేషన్స్.
0: ఇంకా ధనవంతుడే చచ్చిపోయిందంటే వందల కార్లంతా వెళ్లిపోతుంటాయి అక్కడికి.
1: వెన్ ఎ రిచ్ మ్యాన్ డైస్ హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ రీచ్ ది బరియల్ గ్రౌండ్.
0: కానీ ఇంతమంది పోయి కట్టగడపడి ఏం చేస్తున్నారు? ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్నారు.
1: ఆల్ పీపుల్ గో టు ది బరియల్ గ్రౌండ్. వాట్ డు దే డు? దే రిటర్న్ ఎంప్టీ.
0: బంధమణితి నిన్ బాయ్ అని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
1: But there is only one God who
0: is venta janta inta kanta untundi ninnu kaapaadutundeetundi okka bhagavat naamame.
1: It's only God's name that will be with you, in you, around you, above you, below you, that will protect you at all times.
0: కనుకు అట్టి దివ్యమైనటువంటి దానిని మరి ఈనాడు మనం విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దాన్ని మనం పట్టుకుని మన జీవితం అంతా కూడా దీంతోనే అవస్థల పాలైపోతున్నాము.
1: Therefore we have forgotten this divine eternal truth. But we are carried away by
0: ఎంత కాలం ఎంత చదివినటువంటి వాడైన కూడాను కట్టగడపటి వరకు తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ లైఫ్ స్పెండ్ హీస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ ట్రూత్.
0: అటాచ్మెంట్ అటాచ్మెంట్ అటాచ్మెంట్
1: వాట్ ఇస్ ద రీజన్ అటాచ్మెంట్?
0: ఇది ఈ అటాచ్మెంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ అటాచ్మెంట్?
0: కనుకనే డిటాచ్మెంట్ కావాలి.
1: సో వీ షుడ్ డెవలప్ డిటాచ్మెంట్.
0: లాక్ ఉంది.
1: హియర్ ఇస్ లాక్.
0: కీ పెట్టు.
1: పుట్ ది కీ
0: దేర్. టర్న్ రైట్ సైడ్.
1: టర్న్ రైట్ సైడ్
0: ఓపెన్ అవుతుంది.
1: ఇట్ అన్లాక్స్ ఓపెన్.
0: టర్న్ రైట్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: లాక్ అవుతుంది.
1: ఇట్ లాక్స్.
0: సేమ్ లాక్.
1: సేమ్ లాక్.
0: సేమ్ కీ.
1: సేమ్ కీ.
0: టర్నింగ్ డిఫరెన్స్.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
0: కనుక నీ హృదయమే లాక్.
1: యువర్ హార్ట్ ఇస్ లాక్.
0: నీ మనసే కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: టర్న్ గాడ్ సైడ్.
1: టర్న్ గాడ్ సైడ్.
0: డిటాచ్మెంట్ అదే లిబరేషన్.
1: టర్న్ గాడ్ సైడ్. దట్ డిటాచ్మెంట్ లిబరేషన్.
0: టర్న్ వరల్డ్ సైడ్.
1: Turn world side.
0: Attachment.
1: That is attachment.
0: ఈ అటాచ్మెంట్ మహాబాధము.
1: అండ్ దిస్ అటాచ్మెంట్ ఇస్ బాండేజ్.
0: ఏనాడు నిరంతరం కూడా రాత్రి పగలు చింతతోనే కూలి ఉంటాడు.
1: ఇట్ విల్ మేక్ యూ వరీడ్ డే అండ్ నైట్.
0: ధనం ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ?
0: అన్ని ఉండి కూడా అశాంతికి గురి అయిపోతున్నారు.
1: విత్ ఆల్ దిస్ ఈస్ రెస్ట్లెస్.
0: కనుక మనము ఎన్ని ఉండినప్పటికీ మన శాంతిని పొందేటువంటి మార్గం ఏమిటి? త్యాగమే.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ we should know the path towards the
0: Vedam
1: bodhisattva.
0: Na karmanam na prajaya dhanena tyageneke amrutatva manasu. Manchi karyamulu cheyi.
1: Do good actions.
0: Pavitramainatvanti yokka paralaku danam cheyi.
1: Offer things in charity.
0: Education ku danam cheyi.
1: Or లేకపోతే హెల్త్ దానం చేయి.
0: పల్లెల లోపల అనేక విధమైనటువంటి బాధలు పడుతుండేటువంటి వారంతా ఉంటారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సఫర్ ఇన్ విలేజెస్.
0: కనుక మానవునికి హెడ్ హార్ట్,
1: ఫర్ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
0: ఇవి రెండు కూడా బాడీలో సంబంధమైనటువంటివి.
1: బోత్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
0: హెడ్ ఈజ్ ఎడ్యుకేషన్.
1: హెడ్ ఈజ్ ఎడ్యుకేషన్.
0: హార్ట్ ఈజ్ హెల్త్.
1: హార్ట్ స్టాండ్స్ ఫర్
0: బాడీ ఈజ్ వాటర్. బాడీ ఈజ్ వాటర్.
1: బాడీ ఈజ్ వాటర్.
0: కనుకనే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ బాడీకి కావాలి.
1: సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ రిక్వైర్డ్.
0: ఎలాంటి హెల్త్?
1: వాట్ సార్ట్ ఆఫ్ హెల్త్?
0: ఏదో కేవలము మనం జీవించడం కోసమని హెల్త్ కావాలి.
1: నాట్ ఫర్
0: సేవ కోసం హెల్త్ కావాలి.
1: వీ నీడ్ హెల్త్ ఫర్ సర్వీస్.
0: సర్వీస్ చేసే కోసం దేహం చాలా ఆరోగ్యంగా ఉండాలి.
1: వీ షుడ్ బి హెల్దీ టు రెండర్ సర్వీస్.
0: అందుకోసం మన ఆరోగ్యాన్ని కోరాలి. కానీ సేవ చేయనటువంటి వాడికి ఆరోగ్యం కూడా ఎందుకు?
1: వీ షుడ్ డిజైర్ హెల్త్.
0: వాడు ఉండినా చచ్చిన వాడితో సమానమే.
1: మ్యూర్ హెల్త్ ఈజ్ జస్ట్ ఈక్వల్ టు ఎ లివింగ్ డెత్.
0: మనకు హెడ్ ఉండాలి.
1: వీ నీడ్
0: ఎలాంటి హెడ్ ఉండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ హెడ్?
0: పరులు చింతన చేసి, పరులను దూషించి, పరులను విమర్శించేటువంటి హెడ్ కాదు.
1: ది హెడ్ దట్ డస్ నాట్ ఎంటర్టైన్ ద థాట్స్ ఆఫ్ అదర్స్ ఆర్ అక్యూజ్.
0: చింతించేటువంటి హెడ్ కావాలి.
1: ది హెడ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. కనుకనే
0: ఫుడ్, హెడ్ గాడ్, ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మనం విచారించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ, ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
0: నీకు ఫుడ్ ఎందుకు కోసం కావాలి?
1: వై డూ నీడ్ ఫుడ్?
0: నా హెడ్ ని పెంచుకోవటం కోసం.
1: టు డెవలప్ మై హెడ్.
0: నా గుణాన్ని అభివృద్ధి పరచుకోవటం కోసమని.
1: డెవలప్ మై
0: గుణం ఎందుకోసం ఉండాలి?
1: వై డూ నీడ్ దిస్?
0: సమాజ సేవలో పాల్గొనడానికి.
1: టు రెండర్ సర్వీస్.
0: సహాయం చేయడానికి.
1: సో హెల్ప్
0: సమాజానికి సత్కీర్తి తేవడానికి.
1: టు బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు సొసైటీ.
0: కనుకనే సమాజం యొక్క సంకర్షణని మనం ఆనందంగా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ది సేఫ్టీ అండ్ వెల్ఫేర్.
0: సాంఘిక సామాజిక శక్తిని మనం పోషించుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో మెయింటైన్ ది సేఫ్టీ. ఇందువల్లనే
0: మనం సమాజంలో పుట్టాము.
1: ఫర్ దట్ రీజన్ వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: 15 డేస్ సమాజంలో.
1: వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: 15 డేస్ సమాజంలో.
1: వీ గ్రో ఇన్ సొసైటీ.
0: కానీ సమాజం యొక్క చింతనే మనం చేయకపోతే ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు.
1: ఇఫ్ వీ డోంట్ థింక్ ఆఫ్ సొసైటీ దేర్ కెనాట్ బి గ్రేటర్ బిట్రేయల్ దెన్ దట్.
0: వీళ్ళంతా కూడా కృతజ్ఞుడు.
1: దే ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
0: కనుకని మనం సమాజంలో పుట్టినందుకు సమాజానికి సేవ చేయాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ సొసైటీ వీ షుడ్ సర్వ్ సొసైటీ.
0: సమాజం బాగుంటేనే మనం బాగుంటాము.
1: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్ యూ విల్ బి గుడ్.
0: లేకపోతే నీవెట్లా బాగుంటావు?
1: ఆర్ హౌ డు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
0: కనుకని సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ సోషల్.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని అంతా మనం ఆశించాలి.
1: వన్ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: క్షేమమైన కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: అండ్ యువర్ వెల్ఫేర్ డిపెండ్స్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ సమాజ సేవకు మనకు కావలసినటువంటి ప్రేమ ఒక్కటే.
1: For the social service, love is essential.
0: ఈ ప్రేమకు మించినటువంటి మరొకటి లేదు.
1: There is no other thing beyond love.
0: ఈ ప్రేమనే సర్వమును మనకు సమకూరుస్తుంది.
1: Through love you can get everything.
0: అది లేకుండా ఎన్ని గ్రంథాలు చదివి ఏం ప్రయోజనం?
1: Without love what is the use of reading so many books?
0: అంతే కదా bookish knowledge.
1: That's all bookish knowledge.
0: కాబట్టి పుస్తకము మస్తకము ఒకటైపోతుంది.
1: Therefore the head and the book become one and the same.
0: ఏం ప్రయోజనం?
1: What is the
0: practical లో లేనటువంటి పుస్తకాలు చదివి ప్రయోజనం ఏంటి?
1: When you don't put it into practice,
0: ఆ పుస్తకాలు కూడా కాల్చివేస్తే కూడా ప్రయోజనం ఉండదు.
1: There's no use. You can burn
0: బుక్ అంతా మనం చదవకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రీడ్ సో మెనీ.
0: దానివల్ల మన బుర్రను చెడగొడుతుంది.
1: యు టర్న్ మ్యాడ్.
0: నీవు తెలుసుకున్న ఒక సత్యాన్ని నీవు ఆచరణలో పెట్టు.
1: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ట్రూత్ దట్ యు కమ్ టు నో.
0: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
1: సో టుడే వాట్ వీ నీడ్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
0: మనం చేసి ఆనందించి అనుభవించి అందరికీ అందించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ యాక్ట్, వీ షుడ్ డూ అండ్ ఫైండ్ హ్యాపీనెస్.
0: మనం పోయిన తొందర లేదు. మన జీవితం కోసం మనం ఆశించకూడదు.
1: లెట్స్ నాట్ అస్పైర్ టు లివ్ లాంగ్.
0: కానీ ఒక్క పేరును సంపాదించుకుంటే చాలు. అది ఏ కీర్తి?
1: దట్ ఇస్ రెప్యుటేషన్.
0: కనుకనే మనం దేహం ఇచ్చినందుకు.
1: ఫర్ ద బాడీ బీయింగ్ గివెన్.
0: కంఠం సత్యస్య భూషణం.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ ఇస్ ద రియల్ జ్యూవెల్ టు ది నెక్.
0: హస్తం త్యాగస్య భూషణం.
1: ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ దట్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద హ్యాండ్.
0: త్యాగం హస్తస్య భూషణం.
1: అండ్ ఇట్ ఇస్ సాక్రిఫైస్ ద చారిటీ ఫర్ ద హ్యాండ్.
0: శాస్త్రం శ్రోత్రస్య భూషణం.
1: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ది ఆర్నమెంట్ ఆఫ్
0: భూషణ. కిం ప్రయోజన? ఇంక ఏమి మనకు అలంకారం కావాలి?
1: వాట్ ఎల్స్ డెకరేషన్?
0: కంఠమునకు సత్యమే అలంకారంగా ఉంది.
1: ద ట్రూత్ ఈస్ ద వెరీ డెకరేషన్.
0: చేతికి త్యాగమే అలంకారంగా ఉంటుంది.
1: సాక్రిఫైస్ ఇస్ ది ఆర్నమెంట్ ఆఫ్ ద హ్యాండ్.
0: శాస్త్రమే అలంకారంగా ఉంటుంది.
1: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ద డెకరేషన్.
0: అలంకారాలు కావాలి.
1: దెన్ వై డు యు నీడ్ అదర్ ఆర్నమెంట్?
0: నెక్లెస్, డైమండ్ కుండలాలు ఇవన్నీ వేసుకుంటే దొంగల బాధ ఎక్కువ.
1: If you have got the diamond necks and golden chain and gold rings,
0: kaadu alankaramu.
1: It's not that.
0: దైవం యొక్క ప్రేమనే మనకు అలంకారము.
1: It's only love for God is the true decoration.
0: ప్రేమను మాత్రమే పొంది ప్రేమ చేతనే జీవితం సార్థకం గావించుకోవాలి.
1: Let us try to have that love, develop that love and redeem our lives.
0: ప్రేమ ముదిత మనసే కో

0: స్వర్గమౌను జనులే భూమి యందు స్వర్గమౌను.
1: One has to brush aside the hatred and violence, and one should develop the feelings of love. If one has got the good intellect in the mind, the presence of such people will make this earth the very heaven.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం బ్రూయాత్ నైతిక జీవితము.
1: స్పీకింగ్ ట్రూత్ రిలేట్స్ టు ద మోరల్ లైఫ్.
0: ప్రియం బ్రూయాత్ ఇది ధార్మికము.
1: స్పీకింగ్ ట్రూత్ ఇన్ ఎన్ యాక్సెప్టబుల్ వే is dharmic, righteous.
0: Nabhrujat satyam apriyam idi adhyatmikam.
1: Never speak untruth, that is spiritual.
0: Naitika dharmika adhyatmikamulu yokka moodinti sammilitamaina swarupame manavudu.
1: Man is the combination of these three: morality, righteousness and spirituality.
0: Satyamundi ధర్మం లేకుండా మానవుడు కాదు.
1: విత్ ట్రూత్ అండ్ రైచస్నెస్ మిస్సింగ్ హీ ఇస్ నో హ్యూమన్.
0: ధర్మం ఉండి సత్యము లేకుండా మానవుడు కాదు.
1: విత్ రైచస్నెస్ అండ్ ట్రూత్ బీయింగ్ అబ్సెంట్ హీ ఇస్ నో మ్యాన్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మికం మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
1: సో మ్యాన్ రిప్రజెంట్స్ ద ట్రినిటీ, the combination of the three: morality, righteousness and spirituality.
0: Alaluni samudramu chudalemu.
1: You cannot find an ocean without waves.
0: Kiranamulleni suryanni kaanchalemu.
1: You cannot see the sun without rays.
0: Alaluni samudramu samudramu kaadu.
1: It's no sea if there are no waves.
0: Kiranamulleni suryudu suryudu kaadu.
1: Sun without rays doesn't exist.
0: Premaleni manavudu manavudu kaadu.
1: Is no human if has no love.
0: Samudramunaku alalu enta pradhanamo suryuni kiranamulu enta aadharamo manavuniki prema anta pradhanamo.
1: Just as waves are important for an ocean and the rays in the sun, so also love in the humanity.
0: Kanuka మానవుడు నిరంతరము ప్రేమజీవి అయి ప్రవర్తించాలి.
1: Therefore man has to carry on his life sojourn full of love.
0: ఎవరి ఎందుకును ద్వేషమును పూనరాదు.
1: He should not have hatred towards anybody.
0: ఎవరిని హింసించరాదు.
1: He should not be violent towards anyone.
0: కనుక మానవత్వమునందు హృదయమునందు దయ్యం ఉన్నాడని ప్రబోధిస్తుంది వేదము.
1: Veda teaches that there is compassion in the heart of man.
0: Dinine hrudayamu annaru.
1: That is called hrudaya.
0: Hrud plus daya hrudayam. Compassion tho koodinatvanti vaade manavudu.
1: Hrud plus daya hrudaya, the compassionate one.
0: Kanukane manavuni yandu ee karuna anetvantidi shashvatangane undali.
1: So kindness should remain forever in man.
0: Madhya madhya కొన్ని ప్రవృత్తులైన లక్షణములు వికారములైనటువంటి విషయములు మానవుడి యందు ఆవిర్భవిస్తుంటాయి.
1: At times it's quite possible there are certain external traits and distortions and perversions in humanity.
0: మానవునికి వాంఛలే ఈ దుర్గుణములకు దురహంకారములకు మూల కారణం.
1: The desires are responsible for all wicked qualities and ego.
0: అహంకారం కలిగినటువంటి మానవుని యందు ఈ హృదయం ఉండలేదు.
1: Egoistic man will not have a compassionate heart.
0: ఇది ఒక విధమైనటువంటి నిర్దయ అని.
1: This is absence of compassion.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను దయా హృదయులై ఉండాలి.
1: Therefore everyone must be compassionate.
0: ఈనాటి కాల పరిస్థితిని ప్రభావమును గురించి దేశం యొక్క పరిస్థితులను గురించి ప్రతి మానవుడు కూడాను విచారం చేయాలి.
1: Everyone must necessarily investigate the times we pass through and the place where we are located.
0: కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై జీవించరాదు.
1: We should not live merely for selfishness and self-interest.
0: మానవుడు వ్యష్టి స్వరూపుడు కాదు.
1: Man is not an individual alone.
0: సమష్టి స్వరూపుడు.
1: He is a member of the society.
0: ఈ సమష్టి స్వరూపము సృష్టితో మనం కూడాచాలి.
1: And this feeling of a society relates to the creation.
0: వ్యక్తి కంటే మానవ జీవితము చాలా ప్రధానమైనటువంటిది.
1: Human life is more important than being simply an individual.
0: పరమేష్టి, సృష్టి, సమష్టి, వ్యష్టి, ఈ నాలుగింటి యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ ప్రకృతి.
1: ప్రకృతి, ద నేచర్, ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ పరమేష్టి డివినిటీ, సృష్టి ది క్రియేషన్, సమష్టి ద కమ్యూనిటీ.
0: వ్యష్టి అయినటువంటి మానవుడు సమష్టితో చేరి సృష్టి యందు పరమేష్టిని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: వ్యష్టి ది ఇండివిజువల్ లివింగ్ ఇన్ సమష్టి కమ్యూనిటీ, క్యారింగ్ ఆన్ ఇన్ దిస్ లైఫ్, సృష్టి ది క్రియేషన్ షుడ్ రియలైజ్ పరమేష్టి డివినిటీ.
0: జీసస్ కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
0: వ్యష్టి అనేటువంటి వాడు సమష్టితో లేకుండినా తన యొక్క జీవితమే వ్యర్థమన్నాడు.
1: He said the individual life is a waste if he does not realize the community obligation.
0: Unity unna chotane purity yerpadutundi.
1: Where there's unity you find purity.
0: Ekkada purity undano akkadane divinity cherutundi.
1: Where there's purity you find divinity stepping in.
0: Ekkada divinity undano akkade divyattvam praaptistundi.
1: Where this divinity it comes to your experience.
0: Kanukane యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ దివ్యత్వానికి మూల కారణమని భావించాలి ఈనాటి ప్రజలు.
1: పీపుల్ షుడ్ నో టుడే దట్ దీస్ త్రీ ఆర్ ఎసెన్షియల్, యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ.
0: వేదాంతమునందు చక్కగా విచారణ చేసిన మానవుని యందు మూడు విధములైనటువంటి ఆకాశములు ఉన్నవి.
1: If you inquire along spiritual parlance, you find three levels of space in man.
0: కానీ ఈ ఆకాశముల యొక్క స్వరూపం ఏమిటి అని విచారణ చేసినప్పుడు ఎంతైనా మనకు అర్థమవుతుంది.
1: If you understand what it is, the three levels, you can know many.
0: ఈ అరబిక్ రాజులు ముగ్గురు చేరి జీసస్ పుట్టినప్పుడు అతన్ని దర్శించడానికి వచ్చారు.
1: The Arabian kings, you find them here, who visited Jesus at the time of his birth.
0: ఒకరు చెప్పారు, ది వన్ యూ థింక్ యూ ఆర్ అన్నాడు. ఇతను కేవలము ఒక దివ్యత్వమైన మానవుడిగా కనిపిస్తున్నాడు అన్నాడు.
1: వన్ సెడ్ ది వన్ యూ థింక్ యూ ఆర్ హీ లుక్స్ డివైన్, దట్స్ వాట్ ఇట్.
0: రెండో వాడు వన్ ది అదర్స్ థింక్ యూ ఆర్ అన్నాడు.
1: ద సెకండ్ కింగ్ సెడ్ వన్ అదర్స్ థింక్ యూ ఆర్,
0: అనగా ఇది సొసైటీతో కూడినటువంటి ఒక తత్వము.
1: ఇట్ ఇస్ వన్,
0: ఇది వ్యష్టిత్వమే కాదు సమష్టి స్వరూపము అన్నాడు.
1: ఇట్ ఇస్ నాట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్, ఇట్స్ ద లెవెల్ ఆఫ్ ద కమ్యూనిటీ, సొసైటీ.
0: మూడవ రాజా ది వన్ యు రియలీ ఆర్ అని ప్రబోధించాడు.
1: ద థర్డ్ కింగ్ థాట్ ద వన్ యు రియలీ ఆర్,
0: ఇతనే దివ్యత్వంతో కూడినటువంటి వాడు అన్నాడు.
1: హీఈస్ ఎసెన్షియలీ డివైన్.
0: మానవుని యొక్క మెదడు, మానవు యొక్క శిరస్సులు భిన్న భిన్నంగా ఉండటం చేత ఆలోచనలు కూడా భిన్న భిన్నంగా ఏర్పడుతుంటాయి.
1: As we are different, as our heads vary, so also our thoughts.
0: కనుక ఈ భిన్న భిన్నమైనటువంటి భావములకు మనం ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
1: We should not have any kind of differences.
0: అందులో ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు భిన్నత్వాన్ని ఆశిస్తున్నాడు కానీ ఏకత్వాన్ని ఏమాత్రమూ రుచించటం లేదు.
1: As an effect of Kali age, man goes after multiplicity, forgetting unity. In fact, he fragments the unity.
0: కానీ ప్రాచీనులు భిన్నత్వాన్ని ఏకంగా విశ్వసించారు.
1: But ancients had full faith in unity existing in diversity.
0: కనుకని ఈ మూడు ఆకాశములు ఎందు కూడాను
1: in the three levels of space,
0: మొట్టమొదటి ఆకాశమును మనం మొట్టమొదటి గురించి చెప్పాలి.
1: We have got to know the first level.
0: భూతాకాశం అన్నారు ఈ దేహ సంబంధాన్ని.
1: The first level of space ఈజ్ భూతాకాశ ఫిజికల్.
0: భూతాకాశం అనగా ఏమి? దృశ్యకల్పితమైన అన్ని కూడాను భూతాకాశమే.
1: భూతాకాశ ఫిజికల్ ఆల్ దట్ ఇస్ క్రియేటెడ్.
0: ఈ దృశ్యములన్నీ కూడా అదృశ్యం మారిపోతుంటాయి.
1: ద సినారియో ఇస్ బౌండ్ టు చేంజ్ వానిష్.
0: దృశ్యం అదృశ్యం.
1: యు సీ ఇట్ బట్ ఇట్ డిసపియర్స్.
0: ఈ కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడాను భూతాకాశమే.
1: ఆల్ ది అపారెంట్ వరల్డ్ దట్ యు సీ,
0: పదార్థములతో కూడినటువంటి అన్నీ కూడాను భూతాకాశమే.
1: ఆల్ దట్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ మెటీరియల్ బిలాంగ్స్ టు,
0: ప్రాణంతో కూడినటువంటి అంతా కూడాను భూతాకాశమే.
1: దట్ విచ్ కంటైన్స్ దిస్ లైఫ్ ఇస్ భూతాకాశ.
0: సర్వభూతములు కూడాను చేరినటువంటిది అంతే కూడాను భూతాకాశమే.
1: ఆల్ బీయింగ్స్ బిలాంగ్ టు భూతాకాశ.
0: మన కంటికి కనిపించేటువంటి నక్షత్రములు కూడాను భూతాకాశమే.
1: స్టార్స్ దట్ యు సీ విత్ ది నేకెడ్ ఐ ఆర్ పార్ట్ ఆఫ్ భూతాకాశ.
0: 9 కోట్ల దగ్గరలో ఉండేటువంటి ఒక సూర్యుడు కూడాను భూతాకాశమే.
1: అండ్ సన్ హు ఇస్ అవే క్రోర్స్
0: ఇంకా దూరంలో ఉండేటువంటి మిల్కీ వేస్ కూడాను భూతాకాశమే.
1: గెలాక్సీ మిల్కీ వే
0: అనగా అన్ని కూడాను మన కన్ను దృష్టిలో కనిపిస్తున్నాయి.
1: ఆల్ దట్ యు కెన్ సీ విత్ యువర్ విజన్,
0: దృష్టికి గోచరమైనటువంటి అన్ని కూడాను భూతాకాశములే.
1: ఆల్ దట్ యు కెన్ సీ బిలాంగ్స్ టు దిస్
0: అనగా అనిత్యము అశాశ్వతము అని.
1: మీనింగ్ ఇట్ ఈస్ టెంపరరీ.
0: ఇలాంటి భూతాకాశాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ భూతాకాశం.
0: ఈ భూతాకాశంలో సర్వం కూడాను ఒక విధమైన పదార్థముల యొక్క చేరికని.
1: భూతాకాశ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెటీరియల్.
0: ప్రాణుల యొక్క చేరికని.
1: ఇట్స్ కామినేట్ కోయిక్.
0: పర్వతములు సముద్రములు అడవులు అన్ని కూడాను భూతాకాశములే.
1: ద సీస్ అండ్ ద ఫారెస్ట్ దే ఆల్ బిలాంగ్ టు భూతాకాశ ఫిజికల్.
0: ఈ రూపములన్నీ కూడాను మనము గుర్తించేటువంటి యొక్క స్వరూపములే.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ దట్ వి ఐడెంటిఫై అండ్ సీ.
0: కానీ ఈ భూతాకాశాన్ని మింగేటువంటిది చిత్తాకాశం.
1: బియాండ్ ఫిజికల్ భూతాకాశ ఇస్ ప్రజెంట్ చిత్తాకాశ.
0: ఇంత విపరీతమైనటువంటి జగత్తును చిత్తాకాశం మింగివేస్తుండాలి.
1: దిస్ వాస్ట్ యూనివర్స్ ఇస్ కంప్లీట్లీ ఎంగల్ఫ్ బై దిస్ చిత్తాకాశ.
0: అనగా చిత్తాకాశం మింగేటువంటిదంటే ఈ భూతాకాశం ఎంత చిన్నదిగా ఉంటుంటుంది యోచించవచ్చు.
1: నౌ యూ కెన్ అండర్స్టాండ్ హౌ టైనీ ది భూతాకాశ ఇస్.
0: కానీ మన దృష్టి లోపల ఈ ఆకాశము, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రములు ఇవన్నీ చేసి భూతాకాశమైతే ఇది ఎంత పెద్దది.
1: బట్ ఫ్రమ్ ది ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వి ఫైండ్ ద సన్ అండ్ ద స్టార్స్ ద ఓషన్స్ అండ్ ద ఫారెస్ట్ బీయింగ్ సో జైజాంటిక్ అండ్ మైటీ.
0: ఇంతటి విశాలమైనటువంటి, ఇంతటి ఘనమైనటువంటి ఈ ప్రపంచము ఒక్క పెద్ద చిన్నదిగా కనిపిస్తుండది చిత్తాకాశమునకు.
1: ఫ్రమ్ ది పారామీటర్స్ ఆఫ్ చిత్తాకాశ this vast space is so small and simple.
0: ee chittakasham inta viparitamainatundi prapanchanni mringi vestundadi.
1: ee chittakasha is able to swallow the entire totality of the
0: ee chittamulo ee drishyakalpitamaina jagattanta ikkudunu anumatranga untundadi.
1: all that you see is a fragment, is a piece in chittakasha.
0: etlani meer sandehinchavachchu.
1: you may doubt how is it possible.
0: meer pedda pedda parvathalu chucharu.
1: You have seen mighty mountains.
0: గొప్ప సముద్రాన్ని చూచారు.
1: అండ్ బిగ్ ఓషన్స్.
0: 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుని చూస్తున్నారు.
1: You also see the sun 9 crores away.
0: ఇంకా విపరీతమైన దూరంలో ఉన్నటువంటి మిల్కీ వేస్ చూస్తున్నారు.
1: You also see Milky Ways.
0: ఇవన్నీ చూచారు కానీ
1: You see them.
0: ఈ సూచనలన్నీ కూడాను మీ చిత్తములో అణుమాత్రంగా నిలిచిపోయినాయి.
1: All that you have seen around will stay as a tiny bit in you.
0: కాబట్టి ఈ దృష్టి కల్పన మీద జగత్ అంతా కూడాను చిత్తంలో అణుస్వరూపకంగా నిలిచిపోయింది.
1: ది ఎంటైర్ అపారెంట్ కాగ్నైజబుల్ వరల్డ్ ఇస్ ప్రింటెడ్ ఇన్ యూ యాజ్ ఎ టైనీ స్ట్రక్చర్.
0: కనుక భూతాకాశము దేహంగా పోల్చుకున్నారు.
1: సో భూతాకాశ ఇస్ ఫిజికల్ బాడీ.
0: చిత్తాకాశమును మనసుగా ఏర్పరచుకున్నారు.
1: చిత్తాకాశ ఇస్ ద మైండ్.
0: ఇది శరీరము మనసు రెండింటి యొక్క స్వరూపాన్ని మనకు నిరూపిస్తూ ఉండాలి.
1: This demonstrates the combination of the body and the mind.
0: కాని దీనికి అన్నిటికీ ఆధారమైనటువంటిది మరొకటి ఉన్నది.
1: There is the foundation, fundamental basis beyond this.
0: అదియే చిదాకాశం అన్నారు వేదాంతములో.
1: The Vedantists call it as chidakasha.
0: భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం.
1: భూతాకాశ, చిత్తాకాశ and చిదాకాశ.
0: భూతాకాశం దేహము.
1: భూతాకాశ ఇస్ బాడీ.
0: చిత్తాకాశం మనసు.
1: చిత్తాకాశ ఇస్ మైండ్.
0: చిదాకాశం ఆత్మ.
1: చిదాకాశ ఇస్ ది ఆత్మ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుకనే ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము.
1: సో ది హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: మానవుడు కేవలం అల్పుడు కాదు,
1: Man is not so low.
0: Ananta swarupudu.
1: He is infinite.
0: Vishala swarupudu.
1: He is so vast.
0: Ilanti manushyatvanni manam enta alpanga teeskuntunnam.
1: We take it so low and simple.
0: Atma kanipinchadam ledi.
1: You say that Atma is not seen.
0: Ante atmaku deeniki aakaram undi.
1: Atma has got its
0: form. Aa chidakashame aakashamu.
1: The chidakasha.
0: Aa chidakashame atma tattvamu.
1: The chidakasha reflects this atma.
0: Kabatti atmanga emtunte chidakashame atma.
1: Chidakasha symbolizes atma.
0: Deeniki roopam ledu.
1: It has no form.
0: Idi oka roopamto kanipinchadu.
1: You cannot see that.
0: Oka kaalamlo undi maraku kaalamlo antadhyanam kaadu.
1: It's not bound by time and space.
0: Idi eppudu kuda nu maaranatvantidi ee atma tattvam.
1: This nature of the spirit is changing.
0: Deenini vedantamu nirgunam niranjanam sanatanam niketanam nitya suddha buddha mukta nirmala swarupinam annaru.
1: This spirit is referred this way in Veda. That's eternal, is unpolluted, is crystal clear, is
0: ee chittakasam anetvantidi. ఈ చిదాకాశమును స్వప్నాల్లో కూడా దర్శిస్తుండాలి.
1: అండ్ దిస్ చిదాకాశ ద ఎథీరియల్ లెవెల్ వుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డ్రీమ్.
0: కానీ ఈ చిదాకాశమునకు చిదాకాశం ఎక్కడ దేని ఎందుకు కనిపించదు.
1: బట్ హవెవర్ ద చిదాకాశ విల్ నాట్ కమ్ టు యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: అచంచలంగా ఉంటుంది.
1: ఇట్స్ అన్వేవరింగ్.
0: అమృతంగా ఉంటుంటుంది.
1: ఇట్స్ నెక్టరైన్.
0: అది అలాంటిది ఆత్మతత్వము.
1: అండ్ దట్ ఈస్ ది ట్రెయిట్.
0: దానిని క్రమక్రమేణా ఎప్పుడు చూడవచ్చునంటే
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్
0: నిద్రావస్థ యందు ఈ యొక్క చిత్తాకాశం చూడవచ్చును.
1: వైల్ ఇన్ స్లీప్ యూ కెన్ సీ చిత్తాకాశ ద మైండ్.
0: ఈ భూతాకాశమును స్వప్న యందు చూడవచ్చును.
1: ఇన్ డ్రీమ్ యూ కెన్ సీ యువర్ ఓన్ బాడీ భూతాకాశ.
0: కానీ స్వప్నములకు అతీతమైనటువంటి సుషుప్తిలో అంది మాత్రమే ఈ ఆత్మాకాశం కనిపిస్తుంది.
1: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ ఓన్లీ యూ సీ చిదాకాశ.
0: అది ఏ చిదాకాశము.
1: దట్ ఈస్ చిదాకాశ ది ఇటర్నల్.
0: అందులో మనకు ఆనందం మాత్రమే ప్రాప్తిస్తుంది.
1: దేర్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ బ్లిస్.
0: ఏ విధంగా?
1: హా
0: రాత్రి హాయిగా నిద్రపోయాను.
1: Last night you slept.
0: ఏ స్వప్నము లేదు.
1: No dream.
0: ఏ ఒక్క డ్రీములు లేదు.
1: No dreams whatsoever.
0: ఏ విధమైనటువంటి చలనము లేదు.
1: No agitation.
0: హాయిగా ఉన్నానంటాడు.
1: You said I had good.
0: అనగా చిదాకాశమునకు శాంతియే ప్రధానమైనటువంటి స్వరూపము.
1: చిదాకాశ ఆత్మ has got peace attached to it.
0: దీనిని స్వప్నావస్థ ఎందుగా గోచరించేటువంటిది ఈ ఆత్మ స్వరూపము.
1: And the same thing experiences the dream.
0: స్వప్నావస్థకు అతీతమైనటువంటిది ఆత్మస్వరూపము.
1: ఆత్మ ట్రాన్సెండ్స్ డ్రీమ్.
0: కనుక ఈ యొక్క భూతాకాశము చిత్తాకాశం చిదాకాశము మూడింటికి మనము మాస్టర్గా ఉంటున్నాం.
1: వీఆర్ మాస్టర్స్ ఇన్ ఫ్యాక్ట్ టు దీస్ త్రీ లెవెల్స్.
0: ఇది నా దేహము అని నువ్వు పక్కకు నెట్టవచ్చు.
1: యు మే డినై యువర్ బాడీ.
0: ఇది నా యొక్క ఇల్లు అని ప్రక్కకు నెట్టవచ్చు.
1: యు మే డిసోన్ యువర్ హోమ్.
0: ఇది నా మనసు అని ప్రక్కకు నెట్టవచ్చు.
1: యు కెన్ సే దిస్ మై మైండ్.
0: కానీ అన్నిటికీ నా మనసు నా యొక్క ఇల్లు అంటే నీవు ప్రత్యేకంగా ఉన్నావు.
1: అండ్ యు సే మైండ్ బట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ దెం.
0: కనుక నీ ఆత్మ అనేటువంటిది మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
1: ఆత్మ మీన్స్ మాస్టర్ ద మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
0: నీవు అన్నిటికీ మాస్టర్ అయినటువంటి వాడు.
1: అండ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: అలాంటి మాస్టర్ అయినటువంటి మానవుడు
1: man being a master
0: alpudu ee reethiga kaagaladu.
1: How can he be so low?
0: Kabatti nee aatma swarupam emitanaga chidaakashame aatma swarupam.
1: So what is your true form? Chidaakasha the spirit aatma.
0: Chittaakasham kaadu.
1: Not the mind chitta.
0: Bhutaakasham kaadu.
1: Not the body bhuta.
0: Dishyakalpitamainatundi swarupam kaadu.
1: It's not the ephemeral world.
0: కనుకని ఈ చిదాకాశంని ఆత్మస్వరూపంగా ఎంచింది వేదాంతము.
1: వేదాంత సేస్ ది చిదాకాశ ది ఆత్మ ఇస్ ద ట్రూ వన్.
0: జాగ్రత్త
1: వేకింగ్ స్టేజ్
0: స్వప్నము
1: ద స్లీపింగ్
0: సుషుప్తి
1: అండ్
0: ఈ మూడింటి యొక్క సంబంధంలో ఈ యొక్క చిదాకాశమునకు చిత్తాకాశమునకు భూతాకాశమునకు ఉన్న సంబంధ బాంధవ్యములు.
1: దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ బిట్వీన్ భూతాకాశ ఫిజికల్ అండ్ చిత్తాకాశ ద మైండ్ సైకలాజికల్ అండ్ చిదాకాశ ద ఆత్మిక్ ద స్పిరిట్.
0: కనుకనే ప్రత్యక్షం పరోక్షం పవిత్రం.
1: వన్ ఇస్ ప్రత్యక్ష డైరెక్ట్ పరోక్ష ఇండైరెక్ట్.
0: పవిత్రం
1: పవిత్ర సీక్రెట్.
0: పవిత్రమే ఆత్మతత్వం.
1: దట్ విచ్ ఇస్ సీక్రెట్ ఇస్ ఆత్మ.
0: ఎట్టి వికారములు లేనటువంటివి.
1: ఇట్ హస్ నో
0: ఎట్టి ఆకారములు కనిపించినటువంటి
1: నో ఫామ్.
0: కనుకనే ఎట్టి శబ్దములు అందులో ఏర్పడదు.
1: నో సౌండ్ వాట్స్ ఎవర్.
0: కనుకనే శబ్దములకు అతీతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్ సౌండ్.
0: కనుకనే చెప్పారు వేదాంతంలో, శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మనమయి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిది ఈ ఆత్మస్వరూపము.
2: Therefore the atma has got these eight attributes, that is the essential is sound, that is essential the life and the light. It is
0: characharamayi,
2: it's responsible for movement,
0: jyotirmayi
2: and of effulgence,
0: vaangmayi
2: and of the speech faculty,
0: nityanandamayi
2: and eternal bliss.
0: Kanukane ee daivatvanni ee reethiga manu varninchalantante,
2: how to describe divinity?
0: ఆకారములకు అతీతమైనటువంటిది ఈ ఆత్మతత్వం.
2: ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్.
0: ఇట్టి తీరును దర్శించాలని బుద్ధుడు, జీసస్ అనేక విధములైన ప్రయత్నం చేశారు.
2: బుద్ధ అండ్ జీసస్ మేడ్ రిపీటెడ్ అటెంప్ట్స్ టు ఎక్స్పీరియన్స్.
0: బుద్ధుడు కూడాను అంతే.
2: సేమ్ ఇస్
0: ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్తును చూచి నేను మోసపోతున్నాను.
2: అండ్ బుద్ధ సేమ్, I'm deceived by this ephemeral transient.
0: ఈ దేహ సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యం చూచి నేను మురిసిపోతున్నాను.
2: I'm just enchanted by the body relationship.
0: చీ, దేహములు అనిత్యము.
2: Body is temporary.
0: దృశ్యములు అశాశ్వతము.
2: The scenes around
0: us. యద్దృశ్యం తన్నస్యం అన్నాడు. ఏది కనిపిస్తుందో అదంతా ఒకనాటికి దూరమైపోయేటువంటిది.
2: All that you see will vanish someday.
0: కనుక అంత పెద్దల దగ్గరికి వెళ్లాడు. మహనీయులందరినీ దర్శించాడు. వారు చెప్పిన బోధలన్నీ విన్నాడు. గ్రంథములంతా చదివాడు. ఏమీ అతనికి తృప్తి కలగలేదు. అప్పుడు ఆ గ్రంథములు పారవేశాడు. ఈ పెద్దలు చెప్పినటువంటి విషయాలంతా దూరం చేసుకున్నాడు. నా కంటి కనిపించేటువంటి ఐదే
2: what I see or find,
0: అదే శబ్ద బ్రహ్మ, శబ్దము, స్పర్శ, రూప, రస, గంధం, ఈ పంచభూతములు పరమాత్ముడు ప్రసాదించినటువంటివి.
2: The five senses and the five elements are God's gifts.
0: ఈ పంచభూతములను నేను పవిత్రం కాల్చుకుంటే ఇదే నాకు నిర్వాణము అన్నాడు.
2: If I experience the five elements and the five senses in a sacred way,
0: ఆ పంచభూతములను మనం పవిత్రం చేసుకోనకుండా ఏదేదో మనం అనేక రకమైనటువంటి ప్రయత్నాలు, సాధనలు చెబుతున్నారు.
2: Without treating them in a sacred way,
0: ee sadhananni kudume vyarthamule.
2: All these spiritual practices will be in vain.
0: Ee aalochananni nu vyarthamule.
2: All these thoughts are useless.
0: Nee buddhi shaktiki kudinanta varaku nuvu chuchukuntunnavu.
2: You just go by your intelligence.
0: Nee buddhiki atheetamainatundi ee okka satyam.
2: This atma, the spirit, transcends the human intellect.
0: Ani dalini poorthi visarjinchadu.
2: So he has given up all the practices.
0: Drishti chakkandiga pettukovali.
2: He has corrected his vision.
0: నీవు శ్రవణం మంచిదిగా తీసుకోవాలి.
2: యూ షుడ్ హావ్ గుడ్ లిసనింగ్.
0: నీవు తాలోచన మంచిదిగా పెట్టుకోవాలి.
2: యూ షుడ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: నీ మాటలు మంచివిగా పలకాలి.
2: యూ షుడ్ స్పీక్ వెల్.
0: కనుకనే ఈ పంచభూతములను పవిత్రం గావించుకుంటే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదన్నాడు.
2: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అదర్ దాన్ కన్సిడరింగ్ ఎలిమెంట్స్ వెరీ సీక్రెట్ హై.
0: జీసస్ కూడాను అదే చెప్పాడు.
2: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
0: ఈ ఫిష్ మ్యాన్ అందరూ వచ్చినప్పుడు,
2: వెన్ ఫిషర్మెన్ కేమ్ టు హిమ్,
0: అందరూ వచ్చి ఏమేమో అడుగుతూ వచ్చారు.
2: దే స్టార్టెడ్ క్వశ్చనింగ్.
0: లోకములో అభిరుచి అయినటువంటి యొక్క దీన్ని మొట్టమొదటి ఆశిస్తూ వచ్చారు.
2: పీపుల్ వాంటెడ్ దట్ వాట్ దే రిలీష్.
0: పీటర్ నాకు చేపలు ఎక్కువ కావాలి అన్నాడు.
2: పీటర్ సెడ్ ఐ వాంట్ ఫిష్.
0: కానీ ఇతనికి లోకాకాశంలోనే ఉన్నాడు.
2: అండ్ హి హస్ గాట్
0: ఇది ఏ భూతాకాశము,
2: వరల్డ్లీ డిజైర్.
0: ఈ భూతాకాశంలో అన్ని ఆంచలు నెరవేర్చుకున్నాడు.
2: ఇన్ దిస్ రెల్మ్ ఆఫ్ ద బాడీ హి గాట్ హిస్ డిజైర్ సెట్.
0: కట్టకడపడికి చీచీ, ఇది కాదు నేను కోరవలసింది.
2: ఫైనల్లీ ఫెల్ దిస్ నాట్ ద డిజైర్ ఐ షుడ్ హావ్.
0: నా చిత్తాకాశాన్ని దాటాలి అని అనుకున్నాడు.
2: అండ్ దెన్ హి వాంటెడ్ టు ట్రాన్సెండ్ గో బియాండ్ దిస్ లెవెల్.
0: జీసస్ కూడా అందరికీ అదే చెప్పాడు.
2: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
0: ప్రజలారా, ఎందుకు ఈ ద్వేషము?
2: వై హేట్రెడ్.
0: ఎందుకు ఈ అల్లకల్లోలములు?
2: వై అజిటేషన్.
0: కరుణ చేత సర్వులను ప్రేమించండి.
2: విత్ ఆల్ కైండ్నెస్ యు కెన్ అప్రోచ్.
0: అందరినీ ప్రేమించండి.
2: లవ్ ఆల్.
0: అందరినీ ఆశించండి.
2: అండ్ సర్వ్ ఆల్.
0: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
2: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ
0: అని జీసస్ కూడా చెప్పాడు.
2: దట్ వాస్ ద టీచింగ్ ఆఫ్ జీసస్.
0: ఆయనకు బోధలు ప్రత్యేకమైనటువంటి ఏవీ లేవు.
2: అండ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ సెపరేట్ టీచింగ్ ఆఫ్ హిమ్.
0: అనేక మంది శిష్యులు వారి వారికి తోచినట్టుగా రాస్తూ పోయారు.
2: మెనీ డిసైపుల్స్ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ దేర్ ఓన్ వే యాస్ పర్ దేర్ విమ్స్ అండ్
0: ఫాలోస్. అతని శరీరాన్ని సిలుకు వేసినప్పుడు, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్ అనేది.
2: ఆన్ ద క్రాస్ జీసస్ సెడ్ ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్.
0: ఏమిటిది, తల్లి ఏడుస్తుంటే మేరీ డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు.
2: వై ద వెరీ మదర్, ఫిజికల్ మదర్ వాస్ క్రైమ్, హీ సెడ్ డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఏమిటిది డెత్ అనేటువంటిది, ఈ డ్రెస్ మార్చడమే.
2: death is nothing like changing of dress.
0: ఈ డ్రెస్ మారుతుండది, ఇంకొక డ్రెస్ వస్తుండది.
2: When you change the dress, you'll have another.
0: మానవుడు ఎప్పటికీ ఒకే డ్రెస్ లో ఉంటాడా?
2: No one will wear the same dress.
0: దినదినము డ్రెస్ మారుస్తుంటాడు.
2: He changes his dress every day.
0: అదే విధంగానే ఈ దేహములు అనేక జన్మములు మారుతుంటాయి.
2: Likewise, we change our bodies.
0: కాబట్టి ఇది మారినంత మాత్రమే ఇది డెత్ అని అనకూడదు.
2: Because it changes, you cannot call it a death.
0: ఇది కేవలం దేహమునకు మాత్రమే సంబంధించినటువంటిది.
2: It's only physical disappearance.
0: జీవతత్వం ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది.
2: But the spirit atma is eternal.
0: అదే అమృతత్వము.
2: That is immortality.
0: అదే అనృతత్వము.
2: That is nectarine.
0: అదే ఆనందము.
2: That is bliss.
0: ఆ ఆనందమే నిత్యానందం, పరమ సుఖం అన్నారు.
2: And that eternal bliss confers you.
0: కానీ దీనిని జీసస్ అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
2: Jesus said the experience of non-dualism is wisdom.
0: కనుక అద్వైత దర్శనం అనగా ఏమిటి?
2: What do you mean by that?
0: రెండు కాని ఒక్కటే.
2: It's not two, only one. You should experience it.
0: ఒకటే అంటే రెండుగా ఉండవచ్చును.
2: If you say one, it might be two.
0: కనుకనే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
2: So Brahma is only one, not two, only one.
0: రెండుగా ఉన్నదంటే ఇంకా ఏమైనా ఉండవచ్చును అని చెప్పవచ్చును. కానీ ఏకం ఏవ అద్వితీయం, ఒకటే ఒకటి, రెండుది కానిటువంటిది.
2: When you say dual, it may be even multiplicity. It is
0: దైవము రెండు కానటువంటి ఒక్కటే.
2: God is only one and not two.
0: ఇవంతా కూడా ప్రాకృతమైనటువంటి భావం చేత,
2: because of worldly feeling,
0: ప్రవృత్తులైన తత్వముల చేత,
2: because of outer ways,
0: ఇన్ని రూపములు ఇన్ని నామములు భావిస్తున్నారు.
2: We go by the names and forms.
0: కానీ నిజంగా యోచిస్తే,
2: truly speaking,
0: ఒక్కటే దైవము, ఒక్కటే రూపము, ఒక్కటే నామము.
2: God is one with one name and one form.
0: ఏక ప్రభువుకు అనేక నామని పాటలు కూడా చెప్తున్నారు.
2: We also sing the glory of God as having many names.
0: దేహాలు వేరువేరుగా మారవచ్చును.
2: Bodies may change.
0: కాబట్టి దేహభ్రాంతిని మీరు పెట్టుకోకూడదు.
2: Don't have body attachment.
0: దేహాభిమానం ఉండినంత వరకు కూడా ఆత్మాభిమానం మనకు ప్రాప్తించదు.
2: So long there is దేహాభిమాన, body attachment, you cannot.
0: దేహాభిమానం ఉన్నంత వరకు దేహ కర్మలు మనం ఆచరించాలి.
2: We have to discharge our duty.
0: ఈ సంబంధ బాంధవ్యములను పోషించాలి.
2: We have to maintain our obligations.
0: అనురక్తిని రక్తానికి మనం పోషించాలి.
2: We have to discharge our responsibilities.
0: కానీ
2: but
0: దీని ఎందే మనం శాశ్వతమని భావించరాదు.
2: We should not consider them permanent.
0: ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ మాదిరి కదిలిపోతుంటాయి.
2: They are like passing clouds that pass off.
0: కదిలిపోయే మేఘముల లోపల ఏదైనా సత్యమైన పుట్టుతుందా?
2: All those that pass off are not.
0: ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి.
2: They go on change.
0: కాబట్టి మార్పు చెందేటువంటిది ఏది సత్యం కాదు.
2: That which changes cannot be true.
0: మార్పు చెందనటువంటిదే సత్యము.
2: That which is changeless is true.
0: అది ఏ నిరాకారము.
2: And that is has no form.
0: అది ఏ సదాకాశము.
2: And that is చిదాకాశాది ఆత్మ.
0: సదాకాశం అనేటువంటిది ఆత్మస్వరూపము.
2: So it embodies the
0: ఆత్మ. ఇది మార్పు చెందనటువంటిది.
2: It is changeless.
0: దీనికి ఎట్టి రూపములు లేనటువంటిది.
2: It has no specific form.
0: నీవు ఏ రూపం కావాల్సింటే ఆ రూపాన్ని నువ్వు ధరించవచ్చు.
2: You can experience the form of your choice.
0: ఒక చిన్నది తీపి రసం చేశావు.
2: Supposing you have got sweet.
0: ఏ కప్పులో పోసినప్పుడు ఆ కప్పు యొక్క రూపం వస్తుంది.
2: The syrup will have the form of the tumbler container.
0: ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉంటారు.
2: One has four children.
0: ఒకడు వస్తాడు, అమ్మా నాకు ఎర్రని జ్యూస్ కావాలి అంటాడు.
2: One child demands for red juice.
0: ఇంకొకడు వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు.
2: Another child wants green juice.
0: ఇంకొకడు వస్తాడు, నాకు నల్లని జ్యూస్ కావాలి అంటాడు.
2: Another child demands black juice.
0: ఇంకొకడు వస్తాడు, నాకు వైట్ జ్యూస్ కావాలి అంటాడు.
2: Another one finally asks for.
0: ఈ జ్యూస్ ను రంగులు రంగులుగా మారుస్తుంటే జ్యూస్ చెడిపోతుంది.
2: If the color of the juice is constantly changed, it loses its.
0: కనుకనే తెలివి కలిగినటువంటి యొక్క తల్లి ఏం చేస్తుంది?
2: What is that an intelligent mother does?
0: నీకు ఏ రసం కావాలి నాయన అడుగుతుంది. నాకు ఎర్రని రసం కావాలి అంటాడు.
2: The boy says red juice.
0: ఎర్రని కప్పులో పోస్తుంది, ఇచ్చేస్తుంది. ఇది ఎర్రని.
2: She put all the juice there in red glass.
0: ఇంకోడు వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు.
2: Another boy asks for green juice.
0: పచ్చని కప్పులో పోస్తుంది, ఇస్తుంది.
2: She will fill it up in a green glass.
0: వాడికి తృప్తి అయింది, జ్యూస్ ఏమో ఒక్కటే.
2: Juice is same.
0: ఈ పచ్చది, ఎర్రది, నల్లది, తెల్లది అంతా కూడాను కప్పులు మాత్రమే కానీ జ్యూసులో మార్పు రాలేదు.
2: Therefore the green, the red, all colors relate to the glass of glass but not to the juice. In reality constantly change, it loses its.
0: కనుకనే తెలివి కలిగినటువంటి యొక్క తల్లి ఏం చేస్తుంది?
2: What is that an intelligent mother does?
0: నీకు ఏ రసం కావాలి నాయన అడుగుతుంది. నాకు ఎర్రని రసం కావాలి అంటాడు.

0: relate to the glass of glass, but not to the Jews in reality.
1: కనుకనే మనం ప్రపంచం లోపల అన్ని రకములైనటువంటి రూపాలు ఆశిస్తున్నాము.
0: సో ఇన్ దిస్ వరల్డ్ వి సీ మెనీ ఫార్మ్స్.
1: ఇవన్నీ దేహము వంటి కప్పుల్లోనే భాగము.
0: దే ఆర్ లైక్ ది బాడీస్ విచ్ ఆర్ కప్స్.
1: ఈ భేదాలు మాత్రం మనం తీసుకోకూడదు.
0: వి షుడ్ నాట్ గో బై దిస్ డిఫరెన్స్.
1: కనుకనే దేహాభిమానమును త్యజించి,
0: దేర్ఫోర్ సాక్రిఫైస్ బాడీ అటాచ్మెంట్.
1: ఆత్మాభిమానమును వరించి,
0: బి అటాచ్డ్ టు ద సెల్ఫ్.
1: దైవత్వాన్ని ప్రేమించాలి.
0: అండ్ ద లవ్ గాడ్.
1: కాబట్టి వరించవలసింది ఇదేది? ఆత్మాభిమానము.
0: అండ్ యూ హ్యావ్ టు లవ్, బి అటాచ్డ్.
1: దేహాలు ఏనాటికైనా మార్పు చెందుతాయి.
0: బాడీ విల్ చేంజ్ సమ్డే రాదర్.
1: మార్పు చెందేటువంటిది ఆశించి ఏనాటికైనా మనం దుఃఖానికి గురి అవుతాం.
0: ఇఫ్ యు ఆర్ ఆఫ్టర్ దీస్ ఫ్లీటింగ్ చేంజెస్,
1: దుఃఖ నివారణ కావాలనుకుంటే, అమృతత్వం మనం అనుభవించాలంటే, ఆనందం మనం అనుభవించాలంటే, రూపాన్ని మనం పూర్తి విసర్జించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఇమ్మోర్టాలిటీ, డోంట్ రన్ ఆఫ్టర్ డిఫరెంట్ చేంజెస్.
1: ఉన్నంత వరకు దానిని గౌరవించాలి.
0: And would respect everyone.
1: ఉన్నంత వరకు దానిని సేవించాలి.
0: To the extent possible, have to serve.
1: ఉన్నంత వరకు దానిని కాపాడుకోవాలి.
0: And would safeguard.
1: కానీ తరువాత దాన్ని మనం యోచించనక్కర్లేదు.
0: Later, you don't need to bother.
1: ఎందుకు దీన్ని యోచించటము?
0: Why worry?
1: ఎందుకోసం మనం దుఃఖించటము?
0: Why should we worry?
1: దుఃఖం అనేటువంటిది కేవలము అజ్ఞానమే.
0: Misery is out of ignorance.
1: కొరుకుని ఈ దుఃఖానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
0: We should not give scope for sadness.
1: ఏ దానికి ఏ టైం వచ్చిందో ఆ టైంలో పోతుంటది.
0: Things happen as per destiny, the will.
1: మనము పరాత్మను ఒకటిగానే భావించాలి.
0: We should consider this one.
1: పరాత్మను ఒకటిగానే విశ్వసించాలి.
0: We should go by this basic oneness, unity.
1: ఈ కప్పులు మాత్రం మారుతుంటాయి.
0: Cups change.
1: కానీ కప్పులు మారినంత మాత్రం లోపల ఉన్నటువంటి పదార్థము, అదే ఆత్మతత్వము, ఆత్మతత్వం ఎప్పటికీ మారదు.
0: కప్స్ మే చేంజ్, బట్ ద జ్యూస్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఈజ్ చేంజ్లెస్.
1: కనుక నీవు ఆత్మతత్వాన్ని విశ్వసించు.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్
1: ఆత్మతత్వాన్ని ఆనందంగా తీసుకో.
0: బి హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్.
1: ఇది ఏ ముఖ్యంగా జీసస్ బోధించినటువంటి.
0: దిస్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ జీసస్.
1: అన్ని విధములుగా కూడాను వారికి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి ఆదర్శాలు నిరూపిస్తూ,
0: ఇన్ఫాక్ట్ హస్ డిమాన్స్ట్రేటెడ్ ఆల్ ఫిజికల్ వరల్డ్లీ ఐడియల్స్,
1: కట్టకడబడికి సత్యమైనటువంటిది ఒక్కదాన్ని మాత్రమే నిరూపించాడు.
0: ఫైనల్లీ హస్ ప్రూవ్డ్ ఓన్లీ వన్ బేసిక్ ట్రూత్ అట్ ద ఎండ్.
1: అప్పుడు ఈ యొక్క శిష్యులు ఉన్నారు.
0: దేర్ వర్ డిసైపుల్స్ అరౌండ్ హిమ్.
1: మాథ్యూ అని ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా ఉండేవాడు.
0: దేర్ ఇస్ మాథ్యూ ది ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్.
1: ఈ ఫిషర్ మ్యాన్ దగ్గర అంతా వచ్చి దిన్నము ఇన్కమ్ ట్యాక్స్ కోసం వాడి దగ్గర రాసుకునేటువంటి వాడు.
0: హి యూజ్డ్ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ దిస్ ఫిషర్మ్యాన్.
1: ఈ ఫిషర్ మ్యాన్ కంతా కూడాను జీసస్ బోధ చేస్తుండేవాడు నిత్యము.
0: జీసస్ వాస్ టీచింగ్ టు దిస్ ఫిషర్మ్యాన్.
1: అవన్నీ రాసుకున్నాడు ఈ మాథ్యూ.
0: మాథ్యూ రికార్డెడ్ ఆల్ ది టీచింగ్స్.
1: ఆ మాథ్యూ రాసుకునే దీన్ని బైబిల్ గారి సృష్టించాడు.
0: ద రికార్డింగ్స్ ఆఫ్ మాథ్యూ ఇస్ వాట్ యు ఫైండ్ బైబిల్ టుడే.
1: ఇంకా మిగతా రాసినవన్నీ కూడాను వారి వారి భావమును పురస్కరించుకుని రాస్తుపోయారు.
0: ద రెస్ట్ ఆఫ్ ది కంపోజిషన్స్ ఆర్ ఆఫ్ వన్స్ ఓన్ ఇమాజినేషన్.
1: ఎక్కడే కాని జీసస్ నేను దైవము అని కానీ, లేక నేను హెడ్ అని కానీ, నేను పవిత్రుడని కానీ, నేను గురువు అని కానీ తాను ఎక్కడా చెప్పలేదు.
0: నో వేర్ జీసస్ ఎవర్ స్టేటెడ్ దట్ ఈస్ గాడ్ దట్ ఈస్ హెడ్ ఆర్ ఎనీ సచ్ థింగ్.
1: గాడ్ ఈజ్ మై ఫాదర్.
0: God is my father.
1: My father, father, father, and he, father kindane bodhisthu vachadu.
0: He went on praying to his father, repeatedly saying, Father, Father.
1: Kanukane adani oka tattvam chala pavitramain pintidi.
0: All his nature, attitude,
1: ekatvanni anubhavinchadaniki tagirinti margamle bodhisthu vachadu.
0: He has shown the path to experience unity.
1: Adani bhinnatvaniki e maatrame avakasam ivvaledu.
0: He never gave scope for diversity.
1: Kani ekkada poyinappudiki nenu divyatvame divyatvame annaru.
0: Everywhere he stated it's only divinity that exists.
1: 5000 samvatsaral kindata,
0: 5000 years ago,
1: oka uttar pradesh lopala,
0: then uttar pradesh,
1: oka Matthew anetunte vaadu undevaadu.
0: There was one Matthew.
1: Akbar on anetunte vaadu.
0: Akbar on.
1: Akbar on.
0: Akbar on.
1: అతను ఎప్పుడు కూడా నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము అనుకుంటేవాడు.
0: He always stated, I am God, I am God.
1: అందరూ విన్నారు, ఆశ్చర్యపడ్డారు.
0: All were surprised to hear
1: this. ఏంటి పిచ్చివాడా, ఏమిటి?
0: Probably he is a mad cat.
1: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు?
0: Why should he declare?
1: లేక అహంకారమా, ఏమిటి?
0: Is it ego?
1: అని ఇంకా కొంతమంది ఈ పండితులకందరికీ ద్వేషం పూనింది.
0: Scholars, they had hatred towards him.
1: ఇన్ని విద్యలు నేర్చినప్పటికి మేమే దైవమని మేము చెప్పడం లేదే.
0: With all this scholarship, we don't declare that we are
1: God. ఈ పిచ్చి మనిషి అక్బర్ ఆన్ అంటున్నాడు, నేనే దైవము, నేనే దైవం అంటున్నాడే.
0: It's only this mad cap who declares that I am God.
1: అని రాజు దగ్గర పోయి ఫిర్యాదు చేశారు.
0: They made a complete lodge.
1: రాజుకును అనేక రకములుగా విచారణ జరిపాడు.
0: And king made full inquiry.
1: కట్టగలబడికి ఎక్కువ ఈ యొక్క ప్రచారములకు విరుద్ధంగా కంప్లైంట్లు వచ్చాయి.
0: And there are many complaints against this man.

0: ఈ పండితులు కూడాను రాజు దగ్గర చేరారు.
1: స్కాలర్స్ ఆల్సో అసెంబ్డ్.
0: పండితాలుగా ఏమిటి?
1: హూ ఇస్ పండిత?
0: పండిత సమదర్శన.
1: పండిత ఈక్వల్ మైండెడ్.
0: ఈ సమదర్శనం లేనటువంటి పండితులు ఈ వికారమును అభివృద్ధి పరచుకుని అతనిపై ద్వేషమును పుడుతూ వచ్చారు.
1: ట్రూ స్కాలర్ పండిత ఇస్ వన్ విత్ ఈక్వానిమిటీ, ఈక్వల్ మైండెడ్నెస్.
0: రాజుకు చెప్పారు, రాజా మేము ఇలాంటి పిచ్చివాణ్ణి ఈ యొక్క జగత్తులో పెట్టుకుంటే మేము ఈ గ్రామాన్ని వదిలిపోతాము, మీ సంస్థానమే వదిలిపోతాము అని ప్రతిజ్ఞ చేశారు.
1: దేర్ ఆర్ నాట్ ట్రూ స్కాలర్స్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ది టర్మ్, దెర్ఫోర్ దే కంప్లైన్ టు ది కింగ్, వి డోంట్ వాంట్ టు బి హియర్. మరి
0: ఏం చేయాలి అన్నారు.
1: దెన్ కింగ్ సెడ్ వాట్ షుడ్ బి డన్.
0: వీరికి దైవం అయితే కాళ్ళు కొట్టేసేయండి చూద్దాం.
1: దెన్ దే సెడ్ ఇఫ్ హి ఇస్ రియల్లీ గాడ్ ఆంపుటేట్ హిస్ లెగ్.
0: అతను ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు.
1: అండ్ హి వాస్ కమాండ్ వాస్ గివెన్.
0: కాళ్ళు కొట్టేసేస్తుంటే అప్పుడు కూడా నేనే దైవం, నేనే దైవం అన్నాడు.
1: Then he was amputated. He still claimed.
0: అతను బాధపడలేదు. ఆ కారేటువంటి రక్తమంతా కూడాను నేనే దైవం, నేనే దైవం, నేనే దైవం అంటున్నది.
1: The bleeding continued heavily. It started repeating, I am God.
0: అప్పుడు రాజు చాలా బాధపడ్డాడు.
1: King felt so bad.
0: జ్ఞానరహితులైనటువంటి ఈ యొక్క పండితుల వల్ల నేను ఇంత పాపకార్యం చేశాను.
1: The king felt so sad for his action, going by the worst dictates.
0: ఇతను పరమభక్తులు, ఇతను పరమభక్తులు, పవిత్రమైనటువంటి జీవి.
1: He could understand that he is an ardent devotee.
0: అని అతన్ని వర్ణించి అతను చెప్పినటువంటిది సత్యము అని వర్ణించాడు.
1: He praised him and ultimately said, what he said is true.
0: ఇదే విధంగానే జీసస్ కూడాను.
1: Same thing happened to Jesus.
0: ఆ జీసస్ కూడాను మొట్టమొదటి నుంచి కూడాను తానే తానే దైవం అని చెప్పలేదు.
1: Jesus, right from the beginning,
0: oh my God, father, father, father, father, father, father.
1: He went on praying to his father, father, father.
0: విరుద్ధమైనటువంటి వారంతా కూడా అతని పైన వచ్చినప్పుడు అందరిని శాంతపరిచాడు.
1: He pacified all those who turned against him.
0: నీకు నాకు అందరికి కూడా ఒకే దైవమే.
1: He said, God is one to you and to me as well.
0: నీకు నాకు అందరికి ఒకే తండ్రియే.
1: You and I have same father.
0: ఈ తండ్రి బిడ్డలమే మనం అందరం కూడాను.
1: We are the children of God.
0: కనుకనే children of God.
1: We are the children of God.
0: అని ఆయన కూడా బోధించుకుంటూ వచ్చాడు. కట్టగనపటికి ఈ విరోధం అధికమే కావటం చేత హెడ్ ప్రీస్ట్ ని పోయి పట్టారు. హెడ్ ప్రీస్ట్
1: because of enmity which was growing more and more, he was taken to
0: head. ఆయనకు కూడాను చాలా ఇది దోషం అని తెలుసును.
1: హెడ్ ప్రీస్ట్ నోస్ ది మిస్టేక్.
0: కానీ జీసస్ చాలా సత్యమే చెప్తున్నాడని తెలుసును.
1: హి నోస్ వాట్ జీసస్ సెడ్ వాస్ ట్రూ.
0: కానీ వారి వారి స్థానాన్ని వాళ్ళు కాపాడుకునే నిమిత్తమై అతనికి ఈ విధమైనటువంటి శిక్ష వేశాడు.
1: టు హోల్డ్ ఆన్ టు దేర్ పొజిషన్ దే హాడ్ టు పనిష్ జీసస్.
0: సిలకు కొట్టాలి అని చెప్పాడు.
1: అండ్ హి వాస్ టు బి క్రూసిఫైడ్.
0: అన్నాడే కానీ అతని గవర్నరు చాలా బాధపడ్డాడు.
1: Though the orders was given by governor, he felt so sad.
0: చీ చీ చీ, నేను ఇంతటి పాపానికి గురి అయ్యానా అన్న.
1: What a shame it is.
0: రెండవ దినం జీసస్ లేచినప్పుడు చాలా గొప్పవాడి తనని తన కీర్తిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: When Jesus rose from the cross on the third day, he went on publicizing the divinity of Jesus.
0: రోమన్ కేథలిక్స్ అంతా కూడాను మొట్టమొదట ఇతన్ని దేవుడు అని చెప్పడం చెప్పలేదు.
1: Roman Catholics in the beginning did
0: ఇతను శిష్యుడు అని చెప్పలేదు.
1: ఇతను
0: దేవుని దాసుడు అని చెప్పలేదు.
1: Not a servant.
0: కానీ వారు మరొక పేరు పెడుతూ వచ్చారు.
1: They have given him another name.
0: పర్సోనా అని పిలుస్తూ వచ్చారు.
1: కాల్ హిమ్ పర్సోనా.
0: రోమన్ క్యాథలిక్స్ అంతా కూడా పర్సోనా పర్సోనా పర్సోనా. పర్సోనా అనగా పవిత్రము అని.
1: పర్సోనా మీన్స్ సీక్రెట్.
0: ఆ పవిత్రమునకు పర్సోనాకు ఇంగ్లీష్ వాళ్ళంతా పర్సన్ అని పేరు పెట్టారు.
1: సేమ్ పర్సోనా ఇస్ ఇస్
0: కాబట్టి పర్సన్ అనేటువంటిది పర్సోనా నుంచి వచ్చినటువంటిది.
1: సో పర్సన్ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ పర్సోనా.
0: అనగా ప్రతి మానవుడి ఎందుకు కూడాను ఈ దివ్యత్వం ఉన్నది కనుక అందరినీ పర్సన్ పర్సన్ పర్సన్ అని పిలిచారు.
1: సిన్స్ దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీవన్, ఎవ్రీవన్ ఇస్ కాల్డ్ ఎ పర్సన్ పర్సన్.
0: కనుక నేను ఏనుకున్నాను ప్రతి మానవుడు కూడాను దివ్యత్వ స్వరూపుడే.
1: సో ఎవ్రీవన్ ఇస్
0: ఎంబాడీమెంట్. ఐ ఆర్ వన్.
1: ఐ అండ్ యూ ఆర్ వన్.
0: కనుక అందరు కూడాను దైవ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ డివైన్.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడాను దివ్యమైన ఆత్మ ఉంటుండాలి.
1: దేర్స్ డివైన్ స్పిరిట్ ఇన్ ఎవ్రీబడీ.
0: ఈ ఆత్మకే పర్సోనా అని పేరు పెట్టారు.
1: వెరీ సెల్ఫ్ ఇస్ కాల్డ్ పర్సోనా.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకును దైవత్వం అనేటువంటిది ఉన్నది. దైవం లేనటువంటి మానవత్వమే కనిపించదు. దైవం లేనటువంటి ప్రాణతత్వమే కనిపించదు. దైవం లేనటువంటి జీవతత్వమే కనిపించదు. ప్రతి జీవి ఎందుకును దైవత్వం
1: ఉంటుండాలి.
0: సర్వత పాడిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వ మా ప్రతిష్ఠతి అని ప్రతి ఆకారం నందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫామ్ దేర్ ఇస్ మోస్ట్ నెసెసర్లీ గాడ్.
0: ఈ విధంగా బైబిల్ కాని ఖురాను కాని ఈ విధంగా పట్టుకుని చూస్తుంటే ఎంతనో పవిత్రమైనటువంటి అర్థములు ఉంటున్నాయి.
1: విల్ ఫైండ్ సీక్రెట్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్ టు ఆల్ ద టీచింగ్.
0: కానీ అర్థములు తెలియనటువంటి మూర్ఖులంతా కూడాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థము పెంచుకొని తద్వారా విరుద్ధమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు.
1: Foolish people who do not understand the true meaning and the significance, they go by
0: contradictions. Allah kani, Jesus kani, inkokar kani, evvaru kuda ye cheddadi cheppaledu.
1: Allah or Jesus, they never stated anything bad.
0: Allah yanchu Muhammadiyudu.
1: Muhammadans call him Allah.
0: Jehovah yanchu Christavul.
1: Good Christians call him Jehovah.
0: Ullabjachudan yanchu Vaishnavulu.
1: Vaishnavites call
0: him Shambho yanchu Seivul Sada.
1: Seivites call him Shambho.
0: Ahladambuna mencha. ఆహ్లాదంబుల పెంచ
1: టు మేక్ యూ వెరీ బ్లిస్ఫుల్
0: ఆయుర్ ఆరోగ్య సంపద్ భాగ్యంబుల సంగి రక్షించువాడు ఒక్కడే
1: టు కన్ఫర్ పీస్ ప్లెంచ్ అండ్ ప్రాస్పెరిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్
0: అందరికీ ఒక్కడే
1: గాడ్ ఇస్ వన్
0: కనుకని ఈ అల్లా అనేటువంటిది కానీ జీసస్ అనేటువంటిది కానీ రామ అనేటువంటిది కానీ కృష్ణ అనేటువంటిది కానీ మన ప్రీతి కొద్ది మనం పెట్టుకుంటున్నామే కానీ దైవం ఒక్కడే
1: దేర్ఫోర్ ద నేమ్స్ సచ్ అస్ అల్లా జీసస్ రామ కృష్ణ ఆర్
0: అల్లా ఇట్లా చెప్పాడు జీసస్ ఇట్లా చెప్పాడు రాముడు ఇట్లా చెప్పాడు అవన్నీ మన ప్రాంతులే
1: ఆల్ దట్ యు కోట్ టు హావ్ బీన్ రిపోర్టెడ్ వెన్ సెడ్ బై అల్లా
0: అందరూ ఒక జనుల యొక్క ఉద్ధారం కోసమని పవిత్రమైనటువంటి మార్గమనే బోధించారు
1: ఆల్ ది స్టేట్మెంట్స్ హావ్ బీన్ సెడ్ ఫర్ ద రిడెంప్షన్ అండ్ ఎమాన్సిపేషన్
0: అందరూ సుక్షేమంగా బ్రతకాలని బోధించారు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఎవరీవన్ టాట్ ఓన్లీ గుడ్ ఫర్
0: వీరిని చంపండి వీరిని నరకండి ఇలాంటివి ఎవరు కూడా ఏ యొక్క పెద్దలు కూడా చెప్పలేదు
1: నో వన్ ఎవర్ థాట్ వైలెన్స్ ఆర్ టు హార్మ్ ఎనీబడీ
0: ఇలాంటి ఘోరమైనటువంటి యొక్క అర్థమును పూచుకొని
1: Basing on these perversions, distortions.
0: ఈ జగత్తులో ఒక విధమైనటువంటి దుర్మార్గమును పెంచుతున్నారు.
1: We find the wickedness ever on the rise today.
0: కాదు కాదు. ఏ మహనీయులు చెప్పినా గానీ ప్రీతికరమైనటువంటి వాక్కులే చెప్తూ వచ్చారు.
1: All noble souls talk good things.
0: అందరినీ ప్రేమించండి అన్నారు. ఎవరిని ద్వేషించమని చెప్పలేదు.
1: They never said to hate anybody.
0: హిందువులు 10 మందిని చంపండి అని చెప్పాడు అంటారు. అది చాలా పొరపాటు.
1: And if you say that, you have to propagate your mistake.
0: ఎవరిని కూడా చంపే అధికారం ఎవరికి లేదు.
1: No one has got any right to kill anybody.
0: అందరి యందు ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఒక్కడే.
1: Because the same self is present everyone.
0: కనుకనే దైవత్వం పైన ఈ విధమైనటువంటి దుర్భావమును పుట్టించి
1: Because of your own bad ideas towards God.
0: దుర్మార్గమైనటువంటి ప్రవర్తన లోపల మానవులు ఈనాడు ప్రవర్తిస్తున్నారు.
1: We turn wicked and act in a cruel way.
0: ఇది ఎవరికి మంచిది కాదు.
1: It's not good for
0: anybody. అందరినీ ప్రేమించండి.
1: We have to love all.
0: Love all, serve all.
1: Love all, serve all.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క దైవ బోధ.
1: This is the main teaching of God.
0: ఎవరిని కూడా బాధించకూడదు.
1: డోంట్ హర్ట్ ఎనీబడీ.
0: మనసును కూడా ఏమాత్రం నొప్పించకూడదు.
1: డోంట్ హర్ట్ ద మైండ్.
0: మనసును నొప్పించేస్తే ఇతని మనసును ఎవరిని నొప్పి ఎంత నొప్పించారో నీ మనసు అంత పదింతలుగా వస్తుంది.
1: ఇఫ్ యు రియల్లీ హర్ట్ ఎనీబడీ దేర్ మైండ్ నేచురల్లీ యు విల్ హావ్ రియాక్షన్.
0: ఎవరిని ఏ విధంగా నీవు బాధించావో అంతకు పదింతలు నిన్ను బాధించేటువంటి వారు ఉంటారు.
1: As you hurt anybody, you'll be hurt in turn later.
0: కనుకని ఎవరిని కూడా మనం బాధించకూడదు.
1: So we shouldn't harm anybody.
0: ఎవరిని చెడ్డ పలుకైనా కూడా పలకకూడదు.
1: We should not speak bad words.
0: నీకు పలకడానికి ఇష్టం లేకపోతే నోరు మూసుకుని కూర్చోంతే కానీ చెడ్డ మాటలు మాత్రం చెప్పవద్దు.
1: If you don't want to speak, at least remain silent.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige it, but yet you can speak obligingly.
0: Obligingly, obligingly, obligingly.
1: You can speak obligingly.
0: ఆ విధమైనటువంటి మాటల చేత నీవు కాలాన్ని సార్థకం చేసుకోవాలి.
1: With these soft and sweet words, you can sanctify the time.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
1: All of your embodiments.
0: ఆ ప్రేమనే దైవము.
1: And that love is God.
0: అలల్ లేని సముద్రం ఎట్టిదో.
1: Just as sea cannot exist without
0: rain. ప్రేమ లేని సూర్యుడు ఎటువంటి వాడో.
1: Just as sun cannot.
0: ప్రేమ లేని మానవుడు అటువంటి వాడైపోతాడు.
1: Also the man without love.
0: కనుకని అలలు కలిగినటువంటిది సముద్రము.
1: So it is the sea with waves.
0: కిరణములు కలిగినటువంటిది సూర్యుడు.
1: He is the true sun.
0: ప్రేమ కలిగినటువంటి వాడే మనిషి.
1: Therefore is a manishi the human if he has love.
0: ప్రేమనే లేకపోతే వాడు మనిషి కాదు.
1: Without love he is no manishi or a human being.
0: కనుకని మన మానవత్వాన్ని రక్షించుకోవాలంటే ప్రేమను మనం పెంచుకోవాలి.
1: If you want to remain a human, develop love.
0: ఈ ప్రేమ కంటే మించినటువంటిది మరొకటి దేవుడు లేడు.
1: There's nothing more than love.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: ప్రేమనే దైవము.
1: Love is God.
0: కనుకని ఈ ప్రేమను మనం పెంచుకుని వికారమైనటువంటి భావములంతా తృంచి వేయాలి.
1: With all this love, more and more day by day.
0: అల్పబుద్ధులైనటువంటి వారు వారి వారి మనసుకు తోచినట్టుగా భావిస్తుంటారు.
1: The mean-minded people have their own thoughts.
0: ఇదంతా కూడా అల్పబుద్ధుల యొక్క లక్షణాలు.
1: It is all mean mentality.
0: ఇది అజ్ఞానం యొక్క లక్షణాలే.
1: It is a sign of ignorance.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి అమాయకత్వమే.
1: It is ignorance.
0: కాబట్టి ఇట్లాంటి విపరీతమని బోధించేటువంటి వారు ఎవరిని మీరు నమ్మకండి.
1: Don't go by the words of these ignorant people, unwise people.
0: మన ప్రేమను మనం విశ్వసించాలి.
1: Have full faith in your
0: love. నీ ప్రేమనే నీ విశ్వసించలేని వాడు ఇంకెవరిని ఏ రీతిగా నీ విశ్వసించావు?
1: If you have no full faith in your own love, how do you love anybody?
0: కనుకనే ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: So love is God, God is love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ విధమైనటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి. కానీ
1: వీ హావ్ టు డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ లవ్.
0: కానీ ఈనాటి ఈ చదువులు అధికమయ్యే కొలది
1: as education is more and more
0: ఈ ప్రేమ శూన్యమైపోతుండాలి.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్
0: ద్వేషమే అధికమైపోతుండాలి.
1: దేర్ ఇస్ మోర్ ఆఫ్ హేట్రెడ్
0: భిన్న భావమే అధికమైపోతుండాలి.
1: దేర్ ఇస్ వాట్ యు కాల్ మల్టీ డైమెన్షన్
0: అనర్థమే అధికమైపోతుండాలి. యథార్థమే మర్చిపోతున్నారు.
1: ట్రూత్ ఇస్ ఫర్గాటెన్.
0: కానీ ఈ విధంగా యథార్థాన్ని మర్చిపోయేటువంటి వాడు మానవుడు అవుతాడా?
1: When yadartha truth is forgotten, how can you be human being?
0: కలుగునే మనం యథార్థాన్ని మర్చిపోకుండా అనర్థాలు తీసుకుని ఈ అనర్థములే యథార్థములే భావించుకుని పశువుగా మారిపోతున్నారు.
1: బై గోయింగ్ బై దిస్ డిస్టార్షన్
0: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి అర్థము?
1: What is the meaning of ఆధ్యాత్మిక స్పిరిచువల్?
0: ఆధ్యాత్మికం అంటే అర్థం కూడా తెలియనటువంటి మూర్ఖులు ఉన్నారు.
1: There are fools who do not know the meaning.
0: ఆధ్యాత్మికం అనగా ప్రతి మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని చంపి
1: కిల్లింగ్ ది యానిమాలిటీ
0: ఆ మానవత్వాన్ని పెంచి
1: డెవలప్ ది హ్యూమానిటీ
0: దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం.
1: అండ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ డివినిటీ ఇస్ త్రూ స్పిరిచువాలిటీ.
0: మనలో ఉండినటువంటి పశుత్వాన్ని చంపకుండా ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీలే కాదు.
1: వితౌట్ కిల్లింగ్ ది యానిమాలిటీ ఆర్ బీస్టియల్ టెంపర్మెంట్ యూ కెన్ టేక్
0: కలుగునే మన పశుత్వాన్ని మొట్టమొదటి అదుపులో పెట్టుకోవాలి.
1: సో హ్యావ్ టు కంట్రోల్ పుట్ అండర్ చెక్ ది యానిమాలిటీ.
0: ఈ పశుత్వాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే దివ్యత్వం పవిత్రమైపోతుంది.
1: will be experienced.
0: అందరిని ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: కానీ ఈ ప్రేమ విశాలమైనది లేదు.
1: బట్ దట్ లవ్
0: సంకుచితమైన ప్రేమగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ క్వైట్ నారో.
0: అందువల్లే మానవుడు పశువుగా మారిపోతున్నాడు.
1: సో మ్యాన్ హాస్ బికమ్ అనిమల్ టుడే.
0: ఇది సరైనది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇలాంటి మానవుడు ఏనాటి కూడా సరైనటువంటి మార్గాన్ని పొందలేడు.
1: సచ్ ఎ మ్యాన్ విల్ నెవర్ ప్రొసీడ్ ఆన్ ది రైట్ పాత్.
0: వానికి ఆనందమే లభ్యం కాదు.
1: హి కెన్ నెవర్ బి బ్లెస్డ్.
0: ఎప్పుడు విచారమే పడిపోతుంటాడు.
1: హి విల్ బి డ్రౌన్డ్ ఇన్ మిజరీ.
0: ఆనందం అనేటువంటిది ఎప్పుడు విశాలమైన భావం పెట్టుకుంటామో అప్పుడే మనకు ఆనందం.
1: మోర్ అండ్ మోర్ యువర్ బ్రాడ్ మైండెడ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: ప్రేమను అభివృద్ధి పరిచే కొలది ఆనందం కూడా మనకు పెరిగిపోతుంది.
1: యాజ్ యు ఇంక్రీజ్ ది లవ్ యూ కెన్ హావ్ ఇంక్రీజ్.
0: ద్వేషం పెంచుకోకలది మనకు అనిత్యమే అశాశ్వతమే కలుగుతుంది.
1: వెన్ హేట్రెడ్ ఇస్ రాంపెంట్ యూ విల్ బి ఇన్ మిజరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది దైవం ప్రేమ స్వరూపుడు.
1: యూ హావ్ టు నో ఫుల్ వెల్
0: మానవుడు ప్రేమ స్వరూపుడే.
1: Man is the embodiment of
0: కనుకనే దైవం మానుష రూపేణా అన్నారు.
1: God comes in human form.
0: కనుకనే మానవ స్వరూపమైనటువంటి దైవము నీవే.
1: So you are the embodiment of God.
0: ఎక్కడ చూసినా కానీ మానవాకారమే ధరిస్తుంది, కానీ ఇంకొక ఆకారం పెట్టరు.
1: And God appears in human form everywhere.
0: ఏ ప్రాణి ఎందు కూడాను అక్కడ దైవత్వమే ఉంటుండాలి.
1: And in every being there is God.
0: ఒక పశువు అరుస్తుంటాది.
1: సపోజ్ యూ ఫెల్ ద కాల్.
0: ఏమని అరుస్తుండే? అమ్మా అని అరుస్తుంది.
1: And it says amma.
0: ఏమి అమ్మా అని? దానికి భాష తెలియలేదు కాబట్టి అమ్మా జగదంబ అని అంటున్నారు.
1: ద కౌ హ్యాస్ నో లాంగ్వేజ్ యాజ్ సచ్.
0: అన్ని నోట్ల యందు కూడాను దైవత్వమే వస్తుంది.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్స్ అట్టర్డ్.
0: కనుక ప్రతి మానవుడి ఎందు కూడాను దివ్యత్వం అనేటువంటిది తాండవం ఆడుతుండాలి.
1: ఇట్స్ ఎ డివినిటీ దట్ డాన్సెస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: ఈ క్రైస్తవతం అనేటువంటిది,
1: ద క్రిస్టియానిటీ,
0: ఈ క్రిస్టియన్ వల్ల వచ్చినటువంటిది, జీసస్ వల్ల,
1: ఇట్స్ అవుట్ ఆఫ్ జీసస్.
0: ఈ జీసస్ కూడాను
1: ఈవెన్ జీసస్
0: జెరూసలేములో పోయి కూర్చున్నాడు.
1: హి వాస్ ఇన్ ఎ కాంగ్రిగేషన్
0: జెరూసలేం. ఈ తల్లి ఎక్కడ పోయినాడో అని ఏడుస్తుండాది.
1: మదర్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ద చైల్డ్ జీసస్.
0: 4 సంవత్సరముల పిల్లవాడు.
1: హి వాస్ 4 ఇయర్.
0: అక్కడ తిరునాళ్ళు జరుగుతుండాది.
1: Well, it is a festival going
0: on. Jerusalem yobla goppa crowd anta cheripoyindi.
1: Huge crowd gathered there.
0: Kaani ee pillavaadu kanipinchaledu.
1: The child was missing.
0: Ekkada poyinaadu vetikutunte
1: mother was in search of him.
0: Kattakadapudu sayankaalam varaku vetikindi.
1: She searched for him till the evening.
0: Bharya bhartulu iddaru kudulu baadapadutu kurchunnaru oka daggara.
1: Both the parents were very sad.
0: Ee pillavaadu parigetti vachadu.
1: The boy came rushing.
0: నాయనా నాయనా వస్తువా అని ఆనందపడింది పాపం తల్లి.
1: సో హ్యాపీ టు ఫైండ్ ద సన్.
0: ఎక్కడ ఉంటురా ఇంతకాలం?
1: నేనా
0: దైవం దగ్గరే ఉంటే.
1: హి సెడ్ ఐ యామ్ విత్ ఫాదర్ గాడ్.
0: దైవం దగ్గర ఉంటే ఎవరైనా ఏడుస్తారా?
1: దెన్
0: ఎందుకు నువ్వు ఏడుస్తున్నావమ్మా?
1: వెన్ ఐ యామ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఫాదర్ గాడ్, వై డు యు క్రై?
0: అలాగా ఆ చర్చ్ లోపల ప్రీస్ట్ చదువుతూ ఉంటే దాన్ని వింటూ కూర్చున్నాడు ఆ చర్చ్ లో.
1: What he, Jesus did was, he was listening to the teachings of Bible.
0: చాలా పవిత్రమైనటువంటి పండుగలు జరిగేది.
1: And there was used to be a
0: festival. అక్కడ చూచాడు.
1: He went there.
0: జీవుల్ని హింసించకూడదు.
1: He said,
0: అంత బుద్ధిని వలె చేశాడు.
1: And then he preached non-violence.
0: అక్కడంత పావురాలంతా అమ్మి దాన్నంతా కూడా బలి ఇస్తుండేటువంటి వారు.
1: All the pigeons were killed and sacrificed.
0: ఈ పావురాలను బలి ఇచ్చేస్తే దైవమునకు ప్రీతి అని వారికి అర్థం.
1: And they thought the sacrifice the right part.
0: అప్పుడు జీసస్ చి ప్రాణములు తీవటమా భగవంతునికి ప్రీతి.
1: You can never think that violence will take you to God.
0: అని అక్కడ అమ్మేటువంటి అంగళ్ళలో అంతా పోయి చేరి చిన్నపిల్లవాడు పావురవులంతా వదిలిపెట్టాడు.
1: And he had let all the pigeons fly high free.
0: అందరూ అతని పైన ద్వేషం పూనారు, కొట్టారు, తిట్టారు, ఏమేమో చేశారు.
1: And they accused him, criticized him.
0: తిట్టినా కొట్టినా ఈ దేహమునికే కానీ నన్ను కాదన్నారు.
1: Though he was beaten and accused, he thought it's for the body.
0: ఇదే పరిస్థితి భాగవతంలో కూడా భారతంలో కూడా చెప్పింది.
1: The same thing is stated in Bharata.
0: కృష్ణుడికి తాంబూలం ఇవ్వాలి.
1: Krishna is to be offered the beating.
0: పాండవులందరూ కూడా అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అన్నారు.
1: And in fact it has to be offered to the first.
0: మాకన్నిటికీ అండదండలుగా ఉండేటువంటి వాడు కృష్ణుడే, కృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వాలన్నారు.
1: Krishna is our refuge. And he should be offered this.
0: ఆ దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు పైకి లేచాడు.
1: శిశుపాల, the wicked person got up.
0: ఆ తాంబూలం తీసుకుంటూ ఉండే సమయం లోపల
1: when he was receiving the offering.
0: స్నానము చేయు ఆ జవరాంధ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
1: Do you worship him because he has got, he collected all the ropes from me?
0: గొల్ల భూభౌండతో చల్లరాడని నాకు హరించినందుకు అర్థమిట.
1: Is it because he had spent all the time with the cowherd people?
0: చాలు నీకు కట్టి పెట్టి పంచాంగం ఇంకా.
1: Stop all this narration.
0: పొగరుగొనబోకు చాలించి మూయి నోరు అన్నాడు.
1: And he said, shut your mouth.
0: కృష్ణుని మూయి నోరు అనేటప్పటికి ధర్మజుడి కంటిదారులు కారాయి.
1: Then he said, so Dharmaja was shedding tears.
0: చీ, ఈ దుర్మార్గుడు ఇంత పెద్ద సభ లోపల నా కృష్ణుని మూయి నోరు అన్నాడే.
1: In this big assembly, he asked Krishna to shut his mouth. Wow, what a shame it is.
0: ఆ తాంబూలం పిచ్చినటువంటి తట్టను ఇసిరాడు కృష్ణుడు.
1: And Krishna had just let off that very plate.
0: తట్టపోయింది శిశుపాలుని గొంతు కోసింది.
1: And that very plate has beheaded
0: him. ఎక్కడ నుంచో చక్రం తీసుకుని రాలేదు.
1: It's not the wheel.
0: తట్టనే చక్రము.
1: It is very plate that turned into a wheel.
0: ఆ రక్తం వచ్చి కృష్ణుని పాదాల పైన పడుతుండాలి.
1: And the blood fell at the feet of Krishna.
0: అప్పుడు ధర్మజుడికి మరింత కోపం వచ్చింది.
1: Dharmaja was more angry.
0: కృష్ణ ఇంతగా నిన్ను దూషించినప్పటికీ వాని యొక్క రక్తం నీ పాదం పైన పడుతుండాలి, ఇది ఎంత అన్యాయము, నీ పాదములకే అర్హత కాదది.
1: Krishna, Shishupala accused you, criticized you, hated you all along. How is that his blood fell at your feet?
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు.
1: And Krishna said smiling,
0: Dharmaja, దూషణ భూషణ తిరస్కార పురస్కారములు దేహమునికే కాని ఆత్మ కాదు.
1: The praise and blame, the extolation, the condemnation go to the body but not to the self.
0: వాడు నిరంతరముకును నన్ను కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ దేశంతో నన్ను కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ వస్తున్నాడు.
1: You know that man has been repeating, chanting my name out of hatred.
0: నేను ద్వేషమా ప్రేమనా నేను విచారణ చేయను.
1: I'm not bothered by the hatred.
0: నా నామం స్మరించటమే నాకు ప్రధానము.
1: It's most important that you chant my name.
0: స్మరణే తరుణోపాయం అన్నాడు.
1: Remembering God's name will give you liberation.
0: చెప్పాడు, హరే నామ హరే నామ హరే నామ ఇవి కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ గతిరన్యథా అన్నాడు.
1: In this Kali age, it is only God's name that will redeem us, will give us liberation in this Kali age.
0: కనుక నామస్మరణతో మనం ఎంతైనా పని చేయొచ్చును.
1: With chanting God's name we can do
0: achieve. ఏ పని చేస్తూ కూడా నామస్మరణ చేయొచ్చును.
1: We can do anything.
0: నువ్వు ప్రయాణం చేస్తూ కూడా నామస్మరణ చేయొచ్చును.
1: As you travel, you
0: ఒక జాలము, ఒక జపము, తపము చేయాలంటే ఒక కాలము, ఒక స్థానము తీసుకోవాలి.
1: The other spiritual practices need
0: నీకు స్థానము కాలము ఏది అక్కర్లేదు.
1: To repeat God's name.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: You can repeat God's name. Sing his glory everywhere all the time.
0: కనుక ఈ నామస్మరణ చేస్తుంటే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
1: Singing his hymns is greatest of all.
0: Kingdom of Mother Sai students,
1: the students of Kingdom of Mother Sai,
0: శ్రీనివాస్ కూడా చెప్పాడు, స్వామి ఏదైనా మరవచ్చును మమ్మల్ని మరవకూడదు అన్నాడు.
1: It was stated, you may forget anything Bhagavan, but don't forget.
0: భగవంతుడు ఎవరిని మరచడం లేదు.
1: God will never forget anybody.
0: మరిచేది జ్ఞాపకం తెచ్చుకునేది భక్తులే కానీ గౌడు దేవుడు కాదు.
1: ఇట్స్ ఓన్లీ ది డివోటీ హూ రిమెంబర్స్ అండ్ ఫర్గెట్స్.
0: అది మీ ఇమాజినేషన్లే మీకు అక్కడ ప్రతిబింబంగా వస్తుంటాయి.
1: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్ దట్ కమ్స్ ఫార్వర్డ్. కనుక
0: ప్రతి ఒక్కటి ఇమాజినేషన్ చేస్తున్నారు.
1: సో యు గో ఆన్ ఇమాజినింగ్.
0: రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్.
1: రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
0: కనుక ఇలాంటి దానికి మీరు భ్రమపడకండి.
1: డోంట్ బి డెల్యూటెడ్ బై
0: భగవంతుడు ఎప్పుడు ఎవరిని కూడా మరవడు.
1: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ ఎనీబడీ.
0: ఎవరిని శాసించడు.
1: అండ్ హి నెవర్ కమాండ్స్.
0: అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు.
1: హి లవ్స్ ఆల్.
0: కనుకనే ప్రేమను మీరు పెంచుకోండి.
1: సో డెవలప్ లవ్.
0: మీలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేసుకోండి.
1: గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీ.
0: కానీ ఈనాటి చదువుల వల్ల పిల్లలందు చాలా దుర్గుణాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హస్ గివెన్ ఎనఫ్ ఆఫ్ స్కోప్.
0: వాళ్ళు నిజంగా స్టూడెంట్సే కాదు.
1: They are not students at all.
0: అలాంటి వాళ్ళే ఇలాంటి బుద్ధులకంతా పూనుకుంటారు.
1: Only such bad people have wicked thoughts.
0: నిజంగా స్టూడెంట్స్ అయినటువంటి వాడు శ్రీనివాస్ చెప్పాడు.
1: శ్రీనివాస్ సార్,
0: సాయి స్టూడెంట్స్ ఎప్పుడు ఆ రీతిగా పోరు అని.
1: సాయి స్టూడెంట్స్ ఆర్ నెవర్ లైక్ దాట్.
0: కానీ సాయి స్టూడెంట్స్ అని పేరు పెట్టుకుని చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు.
1: బట్ దేర్ ఆర్ పీపుల్ దట్ బ్రాండ్ దెమ్సెల్వ్స్
0: కానీ మా స్టూడెంట్స్ ఎప్పుడు పవిత్రమైనటువంటి స్టూడెంట్స్.
1: బట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ హైలీ సేక్రెడ్.
0: చాలా గొప్ప గుణం కలిగినటువంటి వారే.
1: దే హావ్ గాట్ వెరీ నోబుల్ క్వాలిటీ.
0: వాళ్ళను ఎవరు కూడా వేలు చూపించడానికి వీల్లేదు.
1: నోబడీ కెన్ పాయింట్ దేర్ ఫింగర్ అట్ దెమ్.
0: చాలా మంది ప్రపంచం లోపల వారి స్వార్థ స్వప్రయోజనాల కోసమని పేర్లు మార్చుకుని
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ సెల్ఫిష్.
0: మేము సాయి భక్తులము సాయి భక్తులము సాయి భక్తులము అని సాయి పేరు పెట్టుకుని జీవిస్తున్నారు.
1: క్లెయిమ్ దెమ్సెల్వ్స్ అస్ సాయి డివోటీస్.
0: అది కూడా స్వామికానందమే. అది కూడా స్వామికానందమే.
1: దట్ ఆల్సో మేక్స్ భగవాన్ హ్యాపీ.
0: ఎట్టైనా సరే నామస్మరణ చేయండి.
1: ఎనీవేర్ అదర్ యూ రిపీట్ గాడ్స్ నేమ్.
0: స్మరణే తరుణోపాయం.
1: అండ్ ది చాంటింగ్ విల్ లిబరేట్ యూ.
0: హరే నామ కేవలం.
1: రిపీటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ ఓన్లీ.
0: కనుక మీరు దుర్గుణాలకు ఏమాత్రం అవకాశం
1: ఇవ్వకండి.
0: దూషణకి ఏమాత్రము ఛాన్స్ ఇవ్వకండి.
1: నెవర్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ అక్యుజేషన్.
0: కనుక మీరు నిరంతరము ప్రేమతో జీవించండి.
1: లీడ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే నా దైవం అని భావించండి.
1: లవ్ ఇస్ గాడ్.
0: ప్రేమకు మించినటువంటి మరొక ప్రదేశం లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

ಭವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾಮ ಏಕ ರಾಮ ಪರಮ ಶಾಂತ.

0: ఎంబోడిమెంట్ ఆఫ్ లా.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: Manavunaku manase mooladharam.
0: Mind is the basis for the mankind.
1: Manasunaku sankalpamale aadharam.
0: Mind is based on the bundle of thoughts.
1: Sankalpamale yokka prabhavam chetane manavudu tana pravartanalu మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: ద హ్యూమన్ బిహేవియర్ టర్న్స్ గుడ్ ఆర్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ద థాట్స్ దట్ హీ ఎంటర్టైన్స్.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి అందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ థాట్స్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ, ఆల్ ద సెన్సెస్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ.
1: మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటని.
0: ద ఫ్రక్టిఫికేషన్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్ ద థాట్స్.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలంలో వేసినప్పుడు ఆ కొలంలో అలలు ప్రారంభమవుతాయి.
0: వెన్ ఎ స్మాల్ పెబల్ ఇస్ థ్రోన్ ఇన్ ఎ లేక్ ఆఫ్ వాటర్ దేర్ స్టార్ట్స్ ద వేవ్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: యూ మే నోటీస్ ఆర్ నాట్ ద స్ప్రెడ్ ది వేవ్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద లేక్.
1: అదే విధంగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సర్వవరములో పడినప్పుడు ఆ మానవ సర్వవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: లైక్ వైజ్ Human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: Aa tarangamulu noti andu praveshinchinappudu sadvakyamulu uchcharistadu.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: Lake aa sankalpamulu chedave ainappudu vipreetamainatunti okka vaakulu uchcharistadu.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: Kannarandramulo praveshinchinappudu dushabdamu leka dushabdamulo anubhavistadu.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: Netramulayandu praveshinchinappudu sudrishtiyo sudrishtiyo edo okati prarambhamavutundi.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
0: సో గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ థాట్స్.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే వాంట్స్ గాడ్.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: హి థింక్స్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: హి థింక్స్ ఆఫ్ గాడ్.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: ఇస్ నాట్ ఎనఫ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు.
0: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ బై మియర్లీ థింకింగ్ ఆఫ్ హిమ్.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: వన్ హ్యాస్ టు టోటలీ సరెండర్ టు గాడ్.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: వెన్ వన్స్ యు సరెండర్ యూ అండ్ గాడ్ బికమ్ వన్.
1: ఏకం సత్తి ప్రాభూదావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితులు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డైవర్సిఫైడ్ వే by scholars.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: To be one with God, what spiritual path should we pursue?
1: మనకు దగ్గరలో ఒకని ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: We have the coal and the fire so close to us.
1: కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
0: coal has got to be so close to the fire.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడా అగ్నిగా మారిపోతుంది.
0: When you fan it, the coal also transforms into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This what is meant that nor the Brahman.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతుడిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine, surrender
1: ourselves. సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: నర ఇస్ ఎ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ.
1: కనుకనే నరుడనగా కేవలము మానవాకారము ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ యు కాన్ బి నర, ఎ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కానీ ఆత్మస్వరూపమే.
0: You are human in form, but you are the very embodiment of the spirit.
1: దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: In fact, in the body, from top to toe, is atma that moves above.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పం సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా, అంతైకుడును ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of atma only.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు.
0: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవానికి అర్పితం కావాలి.
0: యు హావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: అందువల్లనే మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము.
0: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: భగవంతుడు బింబము.
0: అండ్ గాడ్ ఇస్
1: బింబ. ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
0: by merely taking in,
1: నామమును స్మరించినంత మాత్రమున,
0: by thinking his glory,
1: ఆకారము చింతించినంత మాత్రమున,
0: by thinking of his form,
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the external.
1: ఇది భౌతికము యొక్క చర్యలు.
0: That physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you will understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way and we have forgotten the objective of inward path.
1: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ,
0: దిస్ మార్నింగ్ శాస్త్రిజీ
1: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
0: డిస్క్రైబ్ గాయత్రి విత్ ఫైవ్ ఫేస్.
1: అనగా ఏమిటి ఐదు ముఖములు?
0: వాట్ ఆర్ దీస్ ఫైవ్?
1: పంచముఖి,
0: ఫైవ్ ఫేస్ వన్.
1: అందులో శబ్ద బ్రహ్మము ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము.
0: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
1: భూర్భువస్వః ఇది రెండవ ముఖము.
0: The second face is భూర్భువస్వః.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్
1: ఇది నాలుగవ ముఖము.
0: The fourth face.
1: ఇంకా ఐదవ ముఖం ఏమిటి?
0: Then what is the fifth?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య దర్శనము.
0: That is the cosmic form. That is the divine
1: form. ఓ భూర్భువస్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: హౌ ఆర్ వి వర్షిపింగ్ దిస్ డివైన్ ఫామ్ విత్ ఫైవ్ ఫేస్?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ గాయత్రి?
1: గాయత్రి ఛాందస మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
0: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సత్యవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవత స్వరూపిణి,
0: ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవత స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవత స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ది మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం తిదలాకారం, త్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకని ఇటు ఏకత్వమునకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వములో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మరిచి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాము.
0: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
1: భూర్భువస్వః ఈ మూడింటి యొక్క అర్థమును కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to understand the meaning of భూర్భువస్వః.
1: అనగా భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము అని మనం భావిస్తున్నాము.
0: We think the three words, భూలోక, భూవర్లోక and స్వర్లోక.
1: ఈ మూడు లోకములు ఎక్కడ ఉంటున్నాయి?
0: Where are these three words?
1: ఈ మూడు లోకములు కూడా ఒక మానవుని యందే ఉంటున్నాయి.
0: All the three worlds are within the man.
1: జీవి యందు కూడా ఉంటున్నాయి.
0: Present in every
1: ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
0: In every living creature.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక,
0: this truth we are not able to know.
1: భూలోకం వేరు, భూర్లోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
0: We consider భూలోక, సువర్లోక and స్వర్గలోక separate.
1: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
0: భూలోక ఇస్ మెటీరియలైజేషన్.
1: అనగా పదార్థముల యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
1: ఈ ప్రపంచం అంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: సృష్టి కల్పితమైన ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
0: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్ మెటీరియల్.
1: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతుండాలి?
0: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
1: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క లోకం.
0: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
1: ఇంకా భూహ
0: సెకండ్ భూవ,
1: అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
0: భూవహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థములు కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వీ హావ్ టు నో.
1: అది ఏ సువహ అన్నారు.
0: That is suvaha.
1: Bhur bhuvasuvaha.
0: Bhur bhuvasuvaha.
1: Materialization, vibration is suvaha. That is radiation.
0: Materialization, vibration, third one is radiation.
1: Dhanine Vedam nandu prajnanam brahma annadu.
0: This in Veda is called prajnanam brahma.
1: That is the constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Ilanti telivitetalu manavudu endu untunnayi.
0: This constant integrated awareness is in man. Ilanti prajnanam manavudu endu.
1: ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందుకు ఉండాలి?
0: దట్ వైబ్రేషన్
1: ఈ మానవుని యొక్క దేహంలో సర్వవ్యాపకమైనటువంటి సేవా పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ఫాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
1: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
0: There is nothing in this world where you don't find the five elements.
1: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
0: Who is the main one behind the five elements?
1: కాని అది ఏ ఓంకార నాదం.
0: That is primordial sound, Omkara.
1: దీన్ని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ.
1: క్లీం అదే పృథ్వీ.
0: క్లీం ఇస్ అర్త్.
1: కృష్ణాయ అదే జలము.
0: కృష్ణాయ వాటర్.
1: గోవిందాయ అదే అగ్ని.
0: గోవిందాయ ఫైర్
1: అదే అగ్ని.
0: దట్ ఇస్ ఫైర్.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్ ఎయిర్.
1: స్వాహ అదే ఆకాశం.
0: స్వాహ దట్ స్పేస్ ది స్కై.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్
1: సర్వ జీవులు యందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ స్ప్రెడ్ all over the universe.
1: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫార్మ్ ది లైఫ్ బేసిస్.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: దీన్ని సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిముల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
0: Is what is said, the five elements are present all over.
1: Sarvatra nindinatvanti oka tattvamu panchabhutamule.
0: That which is so vast, that ee panchabhutamulaga emi five elements
1: bhagavat swarupamule.
0: They are all divine essentially.
1: Prithvi bhagavat swarupame.
0: Earth is divine.
1: Kanukane bhaktulandaru bhumata ani pilustunnaru.
0: As earth is divine,
1: bhudevi ani pilustunnaru.
0: Called bhudevi.
1: ఇంక రెండవది జలము.
0: సెకండ్ వాటర్.
1: ఇది గంగాదేవి అంటున్నారు.
0: వి కాల్ వాటర్ గంగాదేవి.
1: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
0: వి కన్సిడర్ గంగా
1: మన ప్రాచీన యొక్క వైభవం, ప్రాచీన యొక్క వైభాగ్యము, ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకునలేరు.
0: నో వన్ ఈస్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ అండ్ నోబిలిటీ అండ్ ద డివోషనల్ హైట్స్ ఆఫ్ అవర్ ఏంషియెంట్.
1: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
0: These are all the teachings by our ancients having experienced these divine.
1: అగ్ని దేవుడు.
0: Then fire god.
1: ఇంకా గాలి దేవుడు.
0: And wind god.
1: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైన.
0: These are all important based on the space.
1: కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
0: So the five elements are divine.
1: కనుక మనం దైవ స్వరూపం అనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
1: దైవం నీ హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
0: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ లివ్స్ ఇన్
1: యువర్ హార్ట్. వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానను, లేక ఇంటి నుంచి వచ్చానను, లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానను మనం చెప్తూ ఉంటాం.
0: When we ask where do you come from, we say from hotel or from home or some place.
1: You are not come from
0: any place. You are not come from any place.
1: Nee sthanam hrudayame.
0: Your original place.
1: Nee nivasam hrudayame.
0: Your original placement is heart.
1: Nee vachedi ekkada poyedi ekkada.
0: Where do you come and where do you go?
1: Daivam kodunu ekkadunu raadu ekkadunu podu.
0: God doesn't come or nor does he go.
1: ఉన్న చోటనే ఉంటున్నాడు.
0: He remains where he has been.
1: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
0: But to come for grace he manifests.
1: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రమే అమెరికాకు వెళ్ళినాడని భావాన్ని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
0: When a devotee experiences the manifestation of God there in America, it doesn't mean he has gone there.
1: ఈ యొక్క సందర్శనములకు మూల కారణాలు.
0: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు.
0: డివినిటీ నేదర్ హ్యాస్ ఇట్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
1: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
0: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: విశ్వం విష్ణు స్వరూపం.
0: ద హోల్ యూనివర్స్
1: సర్వం కల్విదం బ్రహ్మ.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ ద వెరీ మేనిఫెస్టేషన్.
1: అన్ని రూపములు దైవ స్వరూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
0: ఆల్ ప్లేసెస్ ఆర్ హిస్ ఆల్టర్.
1: దైవం లేని స్థానం కానీ దైవం కాని నేమం కాని రూపం కాని లేదు.
0: There's no place, there's no person where there's no God.
1: అన్ని రూపములు తనవి.
0: All forms
1: అన్ని నామములు తనవి.
0: All names are his.
1: ఏక ప్రభువుగా అనేక నామములు.
0: One God has many names.
1: కనుకనే మన పేదను పురస్కరించుకొని రూపాలను పురస్కరించుకొని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
0: We should never consider that God is multiple or multiplicity or diversified going by the name and form.
1: మేము దాసులము, దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
0: We should not entertain a feeling that you are the servant and that God is master.
1: దేవుడు దేవుడు ఒక్కడే.
0: The individual and the divine are one.
1: నరుడు నారాయణుడు ఒక్కడే.
0: నారాయణ నారాయణ ఆర్ వన్.
1: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
0: The object and the reflection are one and the same.
1: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకును సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should do our spiritual path, pursue our spiritual
1: అనుభవించేది.
0: రైట్ ఫ్రమ్ బర్త్ డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యూ హ్యావ్ నాన్ డ్యువల్ ఎక్స్పీరియన్స్.
1: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని తక్కినవి కాదు.
0: So long you are in this dualism, you will have this two-sided experience.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: కనుకని మనం అర్థము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
0: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్
1: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
0: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
1: కాదు కాదు,
0: ఎప్పుడు
1: కూడా ఒకే జీవిత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
1: అభిషేకం సరిపోయే సమయం లోపల
0: వైల్ డూయింగ్ అభిషేక
1: పండితుల వారు
0: ద పండిట్
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హి స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
1: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
0: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ది ప్యూరిటీ.
1: చిత్తశుద్ధయే కర్మ. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్డ్ ఎట్
1: చిత్తశుద్ధి. కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
0: బై అటైనింగ్ ప్యూరిటీ కెన్ ఎక్స్పీరియన్స్
1: దివినిటీ. చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనము అర్పితం గావించుకోవాలి.
0: ప్యూరిటీ యు హావ్ టు సరెండర్ టు గాడ్.
1: మనం ఒక పుష్పం భగవంతునికి అర్పితం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
0: You never offer a flower that is rotten, that has failed to God.
1: చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతుడికి అర్పితం చేస్తున్నాడు.
0: ద మూమెంట్ యూ ప్లక్ అవుట్ ఎ ఫ్లవర్ యూ వాష్ ఇట్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్.
1: శుద్ధి అనేది కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
0: సో మియర్ అటైన్మెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇస్ నాట్ ఇనఫ్.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి ఒక హృదయాన్ని భగవంతుడికి అర్పితం చేయాలి.
0: ప్యూర్ మైండ్ హ్యాస్ టు బి డెడికేటెడ్ టు
1: అర్పితము అర్పితము అర్పితము.
0: సరెండర్ సరెండర్.
1: అర్చన కాదు, అర్పితం కావాలి.
0: ఇట్స్ నాట్ వర్షిప్, ఇట్ ఈస్ సరెండర్.
1: ఈ అర్చనకును అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దట్స్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
1: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్.
0: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్.
1: అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి యొక్క పేరు.
0: సత్ ఈస్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిదే సత్.
0: డివినిటీ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిదే సత్.
0: సత్ ఈస్ ఎటర్నల్ పర్మనెంట్.
1: అతి సత్ను మనం పొందాలి.
0: We should reach that state of sat.
1: ఎక్కడ పొందాలి?
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి.
0: That sat is to be known within.
1: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: This eternal principle has got to be understood well.
1: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
0: We have to join the good company.
1: పొద్దున పండితుల వారు చెప్పారు.
0: Morning pandit.
1: పాలలో నీళ్లు చేరినాయి.
0: And the water.
1: నీళ్లు లేకుండా పాలేదానికి వీలు లేదు.
0: And the milk cannot exist without water.
1: కాని ఆ నీరు పాలతో చేరడం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
0: With the in the company of the water, the milk is very happy.
1: నీరు
0: all periods of time.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది సత్.
0: సత్ is eternal, permanent.
1: అతి సత్తును మనం పొందాలి.
0: We should reach that state of.
1: ఎక్కడ పొందాలి?
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి.

0: నీరు పాలతో చేరటం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
1: విత్ ది ఇన్ ది కంపెనీ ఆఫ్ ద వాటర్ ద మిల్క్ ఈస్ వెరీ హ్యాపీ.
0: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
1: ద కాంబినేషన్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈ సత్సంగ గుడ్ కంపెనీ.
0: అదే సరైనటువంటి స్నేహము.
1: దట్ ఈస్ ట్రూ ఐడియల్ ఫ్రెండ్స్.
0: అట్టి శాశ్వతమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడా కాపాడుకుంటూ రావాలి.
1: వీ షుడ్ సస్టైన్ దిస్ పర్మనెంట్ ఫ్రెండ్షిప్.
0: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
0: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
1: and once you boil the milk keeping it on the stove
0: andulo unnatundi neerandaru kuda aaviri aipothundi.
1: All the water gets transformed into vapor.
0: Aa neeru tannu vidichipoyindi kada ani paalu bharinchukoleka tana jeevithanne agnilo veyadaniki siddham avutundi.
1: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
0: ee paalu nunchi neeru vere intachadame paalu pongi poyilo padipothayi.
1: The moment water gets itself separated out of the milk, the milk jeevitham laga kanipistundi. It feels that it cannot lead the life of separation.
0: కనుకని ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
1: ఇస్ నాట్ హ్యాపీ విత్ ది సపరేషన్.
0: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
1: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ ప్యాసిఫైడ్.
0: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
1: ది సపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్ డిలైట్
0: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము.
1: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
0: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
0: జీవుడు దేవుని యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
0: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
1: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ.
0: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
1: because of sensual pleasure
0: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందంలో మునిగి
1: because of worldly pleasures that he wants
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
1: he wants all external pursuits
0: ఈ దుష్టకల్పితమైన జగత్తులో పడిపోవటం చేత
1: he gets himself drowned in the world
0: చాలా బాధపడతాడు.
1: And he feels so sad
0: having been away from God.
1: God feels so sad that the individual left him.
0: అందువల్లనే అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని
1: in order to see God would not be sad in a moment
0: tirigi arpitamu aneetundi athane chesthe tirigi daivam aanandanga untadu.
1: When once the surrender or offering takes place God would be happy again.
0: Boggu ajnanam
1: and coal is ignorance.
0: Agni jnanam
1: fire is wisdom.
0: Jnanajnanam rendu cheyatame kaakunda
1: is not the combination of wisdom and ignorance.
0: Daivam aneetundi oka gaadi kuda veechindatte దైవము ఒక్కటైపోతాడు.
1: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్
0: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
1: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్
0: ఏకమైపోతాయి.
1: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
0: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
1: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
0: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
1: ఏజస్ మే రోల్ పాస్ ఆన్ బట్ దేర్ కాంట్.
0: కానీ జీవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
1: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్.
0: దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు.
1: And in fact there's no sadness.
0: Kani tana yokka mitrudu tanaku dooram aipothunnade aneetundi baadha maatrame untundi.
1: God feels sad because his friend the individual is cutting off himself.
0: Ee jagatlo manaku shashvathamainatu mitrudu bhagavantudu okkade.
1: There's only one permanent friend in this world, God only.
0: Ee laukikamainatu friends anta kuda hello hello how are you goodbye goodbye intone manam mugichipothundadi.
1: All worldly friends limit themselves with these three things, hello how are you goodbye.
0: Kani bhagavantudu hello anadu how are you anadu goodbye ani cheppadu.
1: God will never say hello how are you goodbye.
0: Kani bhagavantu cherinanta varaku kudanu tanaku aanandamu bhaktuniki aanandam.
1: When once you join one with God you will be happy and he will be happy.
0: Kani edabaatu jariginappudu bhagavantu cheppadu kani baadha padutuntadu.
1: When there is separation God would not stay but he feels sad.
0: Enduku ee jeevudu ee vidhamaina pedamargam padutunnadu.
1: Why the individual is going in wrong.
0: Enduku ee satyanni marchipothunnadu.
1: Why has he forgotten.
0: Divyathaniki dooram avutunnadu.
1: Why has he pavitrathini
0: kolipothunnadu.
1: Why has he lost
0: anything. Kani chaala baadha padutuntadu.
1: So feeling he feels.
0: Idi kuda bhagavantu nimittam kaadu.
1: It's not for his own.
0: Bhaktuni nimittame.
1: God feels sad for devotee.
0: Edi chesina edi chuchina edi cheppina kani nee kosamani.
1: Whatever that is said, whatever that is done, whatever that is seen is for you.
0: కనుకని ఈ సపరేషన్ అనేటువంటిది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
1: సపరేషన్ ఇస్ అన్బేరబుల్ ఫర్ ది ఇండివిజువల్.
0: రాముడు లక్ష్మణుడు సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
1: రామ లక్ష్మణ సీత ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ వెంట్ టు ద ఫాదర్.
0: కానీ దారి

0: ఎండ కన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
1: సీత నెవర్ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్. She felt very much tired.
0: చిత్రకూట పర్వతంపై పోయారు.
1: They reached చిత్రకూట top.
0: ఒక చెట్టు కింద కూర్చొని రాముడు చెప్పాడు, లక్ష్మణ ఒక పర్ణశాల నియమించుడు ఆయన అన్నాడు.
1: రామ సార్, లక్ష్మణ బిల్డ్ సమ్ కైండ్ ఆఫ్ హట్ దేర్.
0: ఎక్కడ స్వామి అన్నాడు.
1: వేర్ స్వామి?
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ చేయన్నాడు.
1: యూ కెన్ బిల్డ్ ద హట్ వేర్ ఎవర్ యూ లైక్.
0: ఈ కఠినమైనటువంటి వాక్కును తాను భరించుకోలేకపోయాడు.
1: లక్ష్మణ కుడ్ నాట్ బేర్ దిస్ హార్ష్ వర్డ్.
0: నా ఇష్టం నాకు వేరుగా ఉందా?
1: యూ హ్యావ్ మై ఓన్.
0: నీ ఇష్టమే నా ఇష్టము.
1: యువర్ లైక్స్ ఆర్ మై.
0: నాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఆఫ్ మై ఓన్.
0: నేనేం తప్పు చేశాను?
1: వాట్ మిస్టేక్?
0: నీ ఇష్టమైన చోటు నిర్మించమంటున్నావు.
1: యూ వాంటెడ్ మీ టు బిల్డ్ వేర్ ఐ
0: అని రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు.
1: హీ వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్, బెండింగ్ హిస్ హార్ట్.
0: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
1: సీత వాచ్డ్ ద
0: సీన్. లక్ష్మణ ఎందుకు నీవంత విలపిస్తున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యూ క్రాయింగ్?
0: మీ అన్నగారు ఏమన్నారు?
1: వాట్ డిడ్ యువర్ బ్రదర్ సే?
0: ఏమి తిట్టలేదు కొట్టలేదు కదా.
1: హీ డిడ్ అక్యూజ్ యూ. హీ డిడ్
0: బీట్ యు. నీవంత విలపించడానికి మూల కారణం ఏమిటి?
1: Why are you crying like that?
0: Talli,
1: mother.
0: Kottina naaku santoshame, tittina naaku santoshame, nayani maatram edabaatu jarugutadu.
1: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
0: Rama ishtame naa ishtamu.
1: Is like for my life.
0: Kaku naa ishtamu ani cheppadu. Intakante edabaatu naaku vere em kavali.
1: He left to my choice. Isn't that separation?
0: Ee edabaatu yokka sokaanu nenu bharinchukolenu.
1: I can't bear the suffering of separation.
0: Chusara. ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
1: దట్ ఈస్ ఇంటెన్సిటీ దట్ ద డివోటీ ఫీల్స్ అన్బేరబుల్ టు బేర్.
0: దైవానికి ఒక క్షణం దూరం కాకూడదు.
1: వన్ షుడ్ నాట్ బి అవే ఫ్రమ్ గాడ్.
0: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
1: యువర్ ఫీలింగ్ షుడ్ నాట్ బి కాంట్రడిక్టింగ్ దైవ సంకల్పం.
0: మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
1: యువర్ థాట్స్ షుడ్ నాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద డివైన్.
0: ఏకంగా ఉండాలి.
1: Both should be one.
0: ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చు.
1: ద వరల్డ్ మే లాస్ట్ టుడే అండ్ మే వానిష్ టుమారో.
0: ఇంత కదిలిపోయే మేఘములే.
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
1: ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇండివిజువల్ అండ్ గాడ్
0: శాశ్వతమైనటువంటిది.
1: ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్
0: సత్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ట్రూ.
0: ఇది నిత్యమైనటువంటిది.
1: ఎటర్నల్
0: నిత్యశుద్ధ బుద్ధమత్యమైనటువంటి.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్.
0: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
1: దిస్ వేద సేస్
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: దిస్ వేద సేస్ ఇస్ అట్రిబ్యూట్లెస్ ఫార్మ్లెస్ ఇస్ ఎటర్నల్ నెక్కర్ అండ్ ఇమోర్టల్ ఎవర్ సక్సెస్ఫుల్.
0: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేద.
0: గాయత్రి ఛాందసా మాత అన్నారు. ఈ ఛందస్ కంతా కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఛందస్ ద మీత.
0: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థన చేస్తారు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
0: ఒకటి వర్ణన.
1: వన్ ఇస్ డిస్క్రిప్షన్.
0: రెండవది అర్పితము.
1: సెకండ్ సరెండర్ ఆఫరింగ్.
0: మూడవది ధ్యానం.
1: థర్డ్ విజ్డమ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వంను కొంతవరకు మనం విచారించాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
0: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
1: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
0: ఓం
1: ఓం
0: తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య. ఇవి వర్ణన.
1: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
0: ధీమహి అది ఏ ధ్యానము.
1: ధీమహి దట్స్ విజ్డమ్.
0: ధియో యోన ప్రచోదయాత్ ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోన ప్రచోదయాత్ బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా నిర్మలమైనటువంటిదిగా నిశ్చలమైనటువంటిదిగా నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుంటారు.
1: ధియో యోన ప్రచోదయా ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ దట్ పర్మనెంట్ ద నాన్డ్యువల్ విజ్డమ్.
0: ధ్యానము ప్రార్థన.
1: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్ అదర్ ఇస్ సరెండర్.
0: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
0: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
0: ఓ భగవంతుడు నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
1: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్. ఓ గాడ్ యువర్ దాట్
0: నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
1: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ఫీలింగ్ ఆఫ్ రైట్. ఓ గాడ్ యువర్ మైండ్.
0: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
1: We have a son at home.
0: వాడు స్కూల్ పోతుంటాడు.
1: He's going to school.
0: అతను వచ్చి నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి ఇన్ని ఇండ్లు ఉన్నాయి నీకు ఇంత సంబళం వస్తుంది అనగా జీతం వస్తుంది నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
1: ద బాయ్ వుడ్ నాట్ కమ్ టు హిస్ ఫాదర్ అండ్ సే ఓ ఫాదర్ యూ హావ్ సో మెనీ కార్ సో మెనీ హౌసెస్ వై డోంట్ గివ్ మీ వన్ బుష్కోట్.
0: కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు.
1: డిస్క్రిప్షన్
0: నీకు కార్లుందో లేదో నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్ కొట్టుకుంటే.
1: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bush coat.
0: Adi daivam yokka hakku.
1: That's the right.
0: Bhaktuni yokka hakku.
1: That is the right of a devotee.
0: Bhagavantuni o anugraha swaroopuda, akanda swaroopuda, vishala swaroopuda, karuna swaroopuda, prema swaroopuda. Ee vidhanga varninchukoddu. Neeku prema undo ledo naaku maatram idi nerverchali. Idi tappindi kaadu.
1: You should not go on praising God. Oh God, your embodiment of very grace.
0: దైవమును అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
1: You be ready to ask and pray to God with all the right.
0: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
1: Whom else would you ask other than?
0: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
1: You have every right on God.
0: అందువల్లనే నేను పూర్వం చెప్పాను.
1: భగవాన్ said,
0: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
1: And in fact, హృదయ is born.
0: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
1: And hrudaya is a son of atma.
0: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
1: మైండ్ ఇస్ ఎ సన్ ఆఫ్ హృదయ.
0: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
1: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ బాన్ టు దిస్ మైండ్.
0: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
1: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్.
0: మైండ్ గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్.
0: హృదయము సన్.
1: హార్ట్ హృదయ
0: ఎవరికి? ఆత్మకే.
1: రిలేటెడ్.
0: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
1: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండ్.
0: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
1: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి,
0: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
1: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
0: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
1: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్
0: గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్కి వస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
0: Grandson yokka kudanu great father yokka property ne vastundi.
1: Grandson also has got equal share in the property of the grandson.
0: Son kudanu father yokka property ne vastundi.
1: Son has right on his
0: father's property. బైబుల్ నందు కూడాను ఐ ఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇన్ ద బైబిల్ ఇట్ ఇస్ సెడ్,
0: శారీరక సంబంధమైనటువంటి కనుకనే మెసెంజర్ గా పెట్టాడు.
1: యాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ సెడ్.
0: మానసికంగా చూసినప్పుడు
1: when we look
0: mentioned. I am the son of God annadu.
1: Psychologically at the mental realm he said, and the son of God
0: taravata atma bhavam tho kuda I and my father are one annaru.
1: With the feeling of the spirit and atma he said, I and my father are one.
0: Kanukone manam dehabhimanam tho kuda jeevudu devudu ni bhedam pettukochunu.
1: With the body attachment you may consider separate from God.
0: Manasika abhimanam cheta nee yokka sambandhame nenu, nee amshame nenu.
1: At the mental realm you may feel that I am the, your spark.
0: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనేమని ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
0: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ ద ప్రాపర్ పాత్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: ఆల్ స్పిరిచువల్ పాత్
0: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా,
1: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ రిలేషన్షిప్
0: ఏనాటికైనా మనం ఒక్కటి కాదు.
1: ఎనీ డే విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
1: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వేర్
0: యూ కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
1: యువర్ సన్ మే బి స్టడీ
0: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
1: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
0: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
1: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
0: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
1: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ ఇన్
0: నీ ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
1: యు మే బి ఎనీవేర్, యు మే డూ ఎనీథింగ్, యు మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: నా దైవం ఒక్కడే.
1: మై గాడ్ ఇస్ వన్.
0: ఆ దైవమే నాకు సంబంధము.
1: ఐఎమ్ రిలేటెడ్.
0: దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
1: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద
0: స్పిరిట్. ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: హియర్ ఇస్ ద మాస్టర్.
0: ఆ మాస్టర్ ఒక్కడే.
1: మాస్టర్ ఇస్ వన్.
0: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
1: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
0: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
1: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
0: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
1: డాటర్ లా విల్ సే అంకుల్.
0: మనమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
1: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
0: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామ అని పిలిచినా, మనమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
1: After all, one may call him sir, one may call father, grandpa, whatever may be.
0: ఈ దేహ సంబంధాలను పురస్కరించుకొని ఈ విధమైన సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
1: Basing on the body relationship, they call that.
0: ఈ దేహం చేతనే ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
1: It's only the body, the vestia, that brings all differences.
0: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాస్త్రం కాదు.
1: We should never go by this body attachment.
0: మరణపు కొంప.
1: It's a dirty one.
0: రోగమున బ్రగ్గడి సేవక కంప.
1: Afflicted by disease.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It's very nice.
0: భవసాగర మీద గలేని కంప.
1: It cannot cross
0: the line. మనం ఎప్పుడు నంప నేను నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: ఓ మై నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: హరి పాదమును ఆశ్రయించవే.
1: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
0: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
1: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ డౌన్.
0: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది.
1: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
0: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
1: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
0: అది సత్యము నిత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
0: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
0: శ్రవణం.

0: సరెండర్.
1: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
0: When can you surrender? There should be friendship.
1: స్నేహం అయిపోయింది ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
0: Then once there is friendship, there will be offering.
1: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు చెప్పు.
0: In fact, this friendship is the penultimate one.
1: భగవంతుడితో friendship కావాలి.
0: We should develop friendship towards God.
1: Near గా మనం ప్రయత్నం చేయాలి.
0: We should be near and near to God.
1: తక్షణమే తన యొక్క డియర్నెస్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది.
0: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
1: ఆ డియర్నెస్ గాలి.
0: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
1: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడాను నిప్పు మాదిరి తయారవుతుంది.
0: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
1: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సరిస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్
1: సాధనే అవసరం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ నీడ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
0: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
1: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధం ఆత్మ సంబంధం ఒక్కటే.
0: ఇట్స్ ఓన్లీ ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
1: అది ఏ బ్రహ్మ.
0: That's Brahma.
1: అది ఏ విష్ణువు.
0: That's Vishnu.
1: అది ఏ ఈశ్వరుడు.
0: That's Ishwara.
1: అంత తానే.
0: Everything God.
1: సృష్టి స్థితిలయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే.
0: The creator, sustainer and annihilator is God himself.
1: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
0: We can't consider the creator, sustainer and the destroyer.
1: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను.
0: That Bhagavan tells us often.
1: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి?
0: What is జీ?
1: జనరేషన్ అనే పుట్టుక.
0: జనరేటర్ బట్
1: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
0: ఓ ఆర్గనైజర్
1: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
0: అండ్ ఇట్ షుడ్ బి ద ఆర్గనైజర్ ఫర్ ద జనరేషన్.
1: డిస్ట్రక్షన్. చూసారా సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుండాలి.
0: సో జనరేషన్ ఆర్గనైజేషన్ డిస్ట్రక్షన్ ఆర్ దేర్
1: సృష్టి స్థితి లయము.
0: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్ ఆర్గనైజేషన్.
1: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుంది.
0: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
1: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
0: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
1: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లేబుల్ మూడింటి ఎందు ఉన్నాడు.
0: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
1: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
1: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
1: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: అందరూ ఆచార్యులు.
0: దేర్ ఆల్
1: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
0: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
1: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
0: శంకరాచార్య వెంట్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
1: స్వామి నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
0: ప్రే టు ఈశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ డిస్టెన్స్.
1: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
0: ద ఆదిశంకర ఫస్ట్
1: ఆర్యాంబ కుమారుడు.
0: అండ్ స్థానం ఆర్యాంబ.
1: అక్కడ వెళ్ళి
0: స్వామి
1: స్వామి నా పాపాన్ని క్షమించమని కోరాడు.
0: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
1: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
0: వాట్ ఇస్ ద సిన్ హి ఎంక్వైర్డ్.
1: విధో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
0: వీ కెనాట్ డిస్క్రైబ్ బై వర్డ్.
1: నీకు వర్ణించడానికి భాష లేదు.
0: దేర్ ఇస్ నో లాంగ్వేజ్ దట్ డిస్క్రైబ్స్ యువర్ డివినిటీ.
1: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
0: ద మైండ్ హ్యాస్ నో రైట్ టు
1: కాంప్రిహెండ్. అది నేను చెప్పాను.
0: దట్స్ వాట్ ఐ సేడ్.
1: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈ శ్రీ సన్నదేశ పరేశ బిలేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
0: బట్ హ్యావింగ్ కమ్ టు కాశీ ఐ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ యూ ఇన్ వేరియస్ నేమ్స్.
1: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
0: హ్యావింగ్ సెడ్ దట్ యూ కాన్ బి డిస్క్రైబ్డ్ ఆర్ నరేటెడ్ బట్ ఐ venture to do it.
1: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి. ఇది పాపం.
0: ఐ థాట్ వన్ థింగ్ అండ్ ఐ స్టార్టెడ్ డిక్లేరింగ్ అనదర్. ఇట్ ఇస్ ద సేమ్.
1: సర్వత్రా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
0: యు ఆర్ ఆల్ పర్వేసివ్.
1: భగవంతుడు సర్వవ్యాపకుడు.
0: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వశక్తిమయుడు.
0: ఆల్ పవర్ఫుల్
1: అని నేనే వర్ణించినాను.
0: ఐ డిస్క్రైబ్డ్ యు లైక్.
1: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
0: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్డ్.
1: ఇది పాపం కాదా?
0: ఇజంట్ దట్ ఎ సేమ్?
1: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
0: And God is everywhere. Why should I come to Kashi?
1: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి. ఇది పాపం.
0: So feeling is one thing, action is different. It isn't that the same?
1: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
0: It only means the thought, word and deed should be perfect
1: unity. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ వికెడ్ మ్యాన్ హూ అబ్జర్వ్స్ డిస్హార్మోనీ ఇన్
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆలశంకర్ను కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
0: టు టెల్ ది హ్యుమానిటీ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ ఆదిశంకర్ స్టార్టెడ్ టీచింగ్ లైక్ దిస్.
1: ఆనందలహరి కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
0: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆదిశంకర స్పీక్ ఆఫ్ దిస్
1: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
0: శంకర
1: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
0: ఐ ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకనొక సమయంకు భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాప్తమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గం.
1: ఇట్ స్టెప్స్ ఇట్ దేర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యు ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యు మేక్ వర్డ్
0: దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టాము.
1: హియర్ యు హావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టాము.
1: దెన్ యు సే డిఓజి డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యు మేక్
0: ఈ పదమును సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యు టు సెంటెన్సెస్.
0: దేర్ ఇస్ గాడ్ అంటాము.
1: యు సే దేర్ ఇస్ గాడ్.
0: నో గాడ్ ఈజ్ నో వేర్ అంటాము.
1: దెన్ యు సే గాడ్ ఈజ్ నో వేర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి లేదు.
1: వెల్ హౌ డు యూ కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్
0: గాడ్ ఈజ్ నో వేర్?
1: గాడ్ ఈజ్ నో వేర్.
0: నో ఎన్ఓ నో.
1: నో ఎన్ఓ నో.
0: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ వేర్?
1: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ.
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: సో ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈజ్ నో వేర్ బికమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: వాషింగ్ మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: one namani smaristu raval tarupadi amta okkate.
1: You start beginning to chant the name of one God and you feel everything being the same.
0: Anninti yoka ekatvani manam andukovali.
1: You understand the underlying principle of unity.
0: Idi nijamaina sadhana yokka gamyamu.
1: This is the goal of the
0: idi sadhana yokka lakshyamu.
1: This is the aim of spiritual practice.
0: Idi sadhana yokka saramu.
1: It is the essence of spiritual practice.
0: Ee vidhanga manamu enni paadukala pooja chesinappatikini, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే
1: ఓన్లీ పార్ట్స్
0: దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్ వన్.
0: అంతే కానీ తిరిగి అంత్యం వరకు కూడా ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హూ యామ్ ఐ హూ యామ్ ఐ.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది.
1: ఇట్ లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హూ యామ్ ఐ. వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ వి స్టెప్డ్ ఇంటూ క్వాలిఫైడ్
0: విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము అన్నారు.
1: స్ప్రెడ్.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. దారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతములో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ నాన్ డ్యూయలిజం ద డ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం హస్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైన మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగిన మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హూ ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారక లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్డ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఈజ్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యూ ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాల్యూలెస్.
0: నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యూవెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఇనపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనపెట్టిలో ఉండేటువంటి వాడిని లభించము.
1: ఇఫ్ యూ కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాచిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యూవెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటారు.
1: బాడీ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూ ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్‌పీరియన్స్. ఒరే
0: పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది కదా రండి.
1: ఓ మై క్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying I will give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో,
1: what costly things he is going to give,
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైత ఆనందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: I want that non-dual bliss, I want that eternal bliss, and that I want that bliss.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు.
1: ఇట్ హస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: And stand
0: there. సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువర్లుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: Having studied all,
0: చాలా వివేకి అయి,
1: being so intelligent,
0: మరి తన్నెరుగుడు మందమతుడు,
1: having studied, having been so intelligent,
0: ఎంత చదువు చదివి,
1: in spite of,
0: ఏనీతి ఉన్నను, దీనిని గుణము మారలేడు.
1: In spite of all high education, the mean man will never
0: change. తరచి చదువ చదువ,
1: in fact, all
0: తర్కవాదమే కాని,
1: involves in
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Your study will make you to argue, but you will not have knowledge.
0: చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువాలి.
1: At all, having studied lifelong, ultimately you have to die. Study to be more.
0: అమృతస్య పుత్రః.
1: You are the son of
0: immortality. అమృతస్య పుత్రః. నీవు అమృతపుత్రుడైన.
1: You are the son of immortality.
0: అట్టి అమృతత్వాన్ని నీవు చూచుకో.
1: Understand that.
0: అట్టి అమరత్వాన్ని నీవు పొందు.
1: Be immortal.
0: అట్టి ఆనంద స్వరూపాన్ని నీవు నందు.
1: Be the form of bliss.
0: ఇలాంటి ప్రబోధిస్తుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నిస్తున్నాం? These are taught to you, why do you forget?
0: కదిలిపోయేటువంటి మేఘముల వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: You are after the passing clouds.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని క్రమక్రమేణ మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: When all our efforts are directed in this way, you can understand the divinity in
0: experience. ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: You pay water tax to municipality for supplying water to you.
0: ఎక్కడో ఉన్నటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: When current is supplied to you, pay electricity bill.
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్ యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: God has given us the sunlight, lighting the world.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: We have downpour of rain.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: What tax you are paying?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
1: God has given all these things freely.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటిది అర్పితము. అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుడికి కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: ఈజ్ ద ట్యాక్స్ యు ఆర్ గాట్.
0: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ ఫ్యామిలీ?
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యూ వాంటెడ్, సో యూ మ్యారీ.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యూ హ్యాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హస్ బిగ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యు సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూజ్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యూ హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టములంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: యు డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే సెడ్ హోల్ హార్టెడ్లీ.
0: చెవికి చేర్చు.
1: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
0: ఇట్టి వారు నన్ను ఎరుగంగానే ఎత్తురా.
1: Such people, can they ever know me?
0: Enta teliviyunna emi phalamu.
1: What is the use of your intelligence?
0: Emi phalamu,
1: what is the use of?
0: Manchi maata vinaru manasichi cheppina.
1: Though it is said openly, don't listen to good things.
0: Chedda maatalatte cheviniyeru.
1: Bad words immediately get into your ear.
0: Direct ga poi cheripothayi ee randramlo.
1: Bad words will go directly into your ears.
0: Manchi maatalu dinnamu cheptunnappudiki konchimaina sokam akkada.
1: Though good words are said repeatedly,
0: you
1: don't need to listen to them. You don't need to listen to them.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డూ నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ?
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి.
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్,
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజంట్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడి యొక్క తృప్తి కోసమని.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిస్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ ఎఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు,
1: వెన్ యు వాంట్ టు బి క్లోజ్ టు గాడ్,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు
0: గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్ హైట్,
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి,
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి, ఇది ప్రాకృతమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి,
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరమానందం,
1: సుప్రీం బ్లిస్,
0: యోగానందం,
1: అద్వైతానందం,
0: సచ్చిదానందం, అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ అందే ఉంటుండది.
1: సచ్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ అందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్, ఓవర్ ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత,
1: అండ్
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పములు పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యు డెవలప్ సీక్రెట్ హార్ట్, దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పములు పురస్కరించుకునే మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్ టు
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంతా ఉల్లాసపరుస్తుంది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండు ఇంకో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మెన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
0: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మెన్
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రై.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకే కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you will have the happiness.
0: Satyani anusarinchinappudu lakshmi manu ventane untuntadi.
1: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
0: Inka rendodi ee eeshya anetundi chaala dukkhanni andistundi.
1: Jealousy that will make you miserable.
0: ఈ యొక్క జలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యూ విల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని.
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూ విల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: And your behavior depends on your destiny.
0: Ee karma anusaranga vastuntundadi.
1: You act basing on your
0: karma. Ee karma sankalpam chethe koodukuntundadi.
1: The fate is based on the
0: pavitramaina sankalpam chethe karma aachariste neeku sanduvamu sanandanga kalustundi.
1: If you do every activity with the sacred thoughts, you'll be successful in every action.
0: Durbhavamu chethe ee sankalpanni koorchukunte malagatta dukkhanni andistundi.
1: If you have wicked thoughts and wicked feelings, you'll be miserable.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకనే అన్ని బలములు కూడా అంటే దైవ బలం చాలా గొప్పది.
1: అఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ద డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి.
1: With all the forms of strength,
0: daiva balamu leka dasudagunu.
1: If we don't have the strength of God, support of
0: God, kamudantati vaadu kadapatike emayye.
1: If we don't have support of God, what happened to Karna?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: హీ సో స్ట్రాంగ్.
0: బుద్ధి బలం ఉంటుండాలి,
1: అస్త్ర
0: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
1: పవర్ఫుల్
0: శాస్త్ర బలం ఉంటుండాలి,
1: నాలెడ్జ్.
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయింది.
1: హి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ద వెపన్రీ, ద ఇంటెలిజెన్స్, ద
0: గడపకి పతనం అయిపోయాడు.
1: అల్టిమేట్లీ రూయిన్ హింసెల్ఫ్.
0: దేహ బలము, బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వీ షుడ్ స్ట్రైవ్ ఫర్.
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమను మనకు చేకూరుతాయి.
1: వెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: వెన్ వన్స్ యు ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్, యు విల్ బి స్పిరిచువల్.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలము చేత,
1: because of the merit of the
0: past life, ప్రాప్తి మనకి లభ్యమిచ్చింది.
1: Because of the merit of the several of the past life,
0: పవిత్రమైనటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: Make use of proper use of it.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: When once you make proper use,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: If you misuse, you will lose this chance.
0: భగవంతుడు ఎక్కడున్నాడు?
1: Where is God?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: Is everywhere.
0: అదే మనం చెప్పాను.
1: That's what భగవాన్ సిద్ధార్థ
0: అంటే. మనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు.
1: Is in a mansion.
0: బాటలో ఉన్నాడు.
1: Is in path.
0: రాతిలో ఉన్నాడు.
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్?
0: ఆటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్?
0: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వర్డ్?
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్?
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యూ షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పాత్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: దినదినములకు, ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కాని నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ doesn't desire increase in numbers.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: It's not an increase in the number.
0: పాదుకుల యొక్క భావం పెరగాలి.
1: That paduka feeling should increase.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు,
1: those that have come for paduka puja,
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: They are still worldly and worldly.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: కానీ తెలుసుకోవటం లేదు.
1: స్వామి
0: తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: And therefore they brought so many sweets there.
0: Dry fruits anta tecchi aa shed lo pettesaru.
1: They brought all those things there and then.
0: Apples, bananas, ivanni tecchi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Poornachand hall anta kuda ee tindlitone cheripoyi untundadi.
1: All Poornachand auditorium is full of these sweets and fruits.
0: ఏ నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు?
1: డూ యూ థింక్ స్వామి ఇస్ కుంభకర్ణ? నో.
0: ఏ అన్నమైనా కూడా నేను తినను.
1: భగవాన్ డజంట్ టేక్ ఫుడ్ ఆల్సో.
0: అలాంటి పరిస్థితిలో ఈ తిండ్లంతా ఎందుకోసం తెచ్చారు?
1: వెన్ స్వామి డజంట్ ఈట్ రైస్ ఫుడ్ వాట్ ఆర్ దీస్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్?
0: దీన్ని సరి చేయడంకు ఈ పంటంతా వేరు చేయడానికి ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవచ్చు.
1: స్వామి మేడ్ బాయ్స్ టు వర్క్ టు క్యాటగరైజ్ టు సెపరేట్ టు సెగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ దేర్.
0: ఎంత కాలం పడితే ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: డోంట్ హ్యావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవల్, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: స్వామి
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్,
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: బ్రింగ్ ది బెడ్షీట్, దే కెన్ బి గివెన్ దేర్ ఇన్ ద హాస్పిటల్.
0: అది కూడా స్వామి చెప్పాడు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
1: బికాస్ స్వామి సెడ్ డోంట్ స్టార్ట్ గివింగ్ టుమారో.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
0: ఆశించేది ఒక్కటే ఒకటి.
1: హి వాంట్స్ ఓన్లీ వన్,
0: అది ఏ నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమ.
1: దట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ స్టడీ లవ్.
0: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నకసిక పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: డజంట్ డిజైర్, వై డు యు బ్రింగ్?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఈ విధమైన బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీఈస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథం అని చూపించారు.
1: యెస్టర్డే ఐ షోన్ చారియట్.
0: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hrudaya, is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం అన్ని ముక్తి చేరి తెచ్చి పెట్టారు.
1: టుడే దే బ్రాట్ దిస్ సింహాసనం.
0: నాకు ఏమి కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach.
0: ఇలాంటి అంత ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దట్.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: స్వామి లైక్స్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఇస్ యువర్ లవ్.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకా పైన మీరు తీసుకురాకండి.
1: ఆల్ దీస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ డోంట్ బ్రింగ్ హియర్ ఆఫ్టర్.
0: ఇదంతా కూడా గూరు ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: ఆల్ దిస్ ఇస్ భూత్, దిస్ మెటీరియల్.
0: సువహ నాకు కావాలి.
1: ఇవాన్ సువహ,
0: అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సీక్రెట్ విజ్డమ్.
0: జ్ఞానాదేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: గెయిన్ ఎక్స్పీరియన్స్.
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్
0: దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటిది.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే,
1: దట్ ఆఫరింగ్ మీన్స్,
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద వుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అట్లనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: దివ్యత్వమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరము.
1: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్ జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హీ సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పాడు.
1: హీ ఆల్సో మెన్షన్ అబౌట్
0: ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: And it is the honeybee that brings honey from different
0: places. అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేర్చుతుంది.
1: Honey brought from, collected from different flowers is kept at one
0: place. అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: And it cures all diseases, honey.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఈస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: యూనిటీ
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ దట్ ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ, ఇట్ జాయిన్స్ డివినిటీ.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ ద డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు, కానీ మీరు వింటున్నారే కాని ఒక్కటైనా రెండునైనా ఆచరణలో పెట్టడం లేదు.
1: అండ్ ఇట్ ఛాన్స్ మెనీ టైమ్స్ బట్ యూ డోంట్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ థింగ్ దట్ ఇస్ హర్డ్ అండ్ డిడ్.
0: అంధకారం వెల్ల హతమారునే చూడ వస్తున్నదో దీపపు వార్త వలన.
1: బై అనౌన్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంతవి.
1: బై లిజనింగ్ టు ద మిస్టరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
0: నిర్పేదవాని పేదరికమ్ము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిజనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
0: ఎత్తపోతుంది
1: ఇదంతా.
0: మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
1: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యూ షుడ్ లైట్ ఎ ల్యాంప్.
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్.
0: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్.
0: వర్ణించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
0: ఆరాధించు, అర్పితం చేయి.
1: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
1: ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
0: అది ఏ దైవత్వము.
1: దట్ ఇస్ గాడ్.
0: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము.
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడాను రక్షిస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్
0: వెలిగిస్తుండాలి.
1: వేర్ ఇస్
0: వెలిగిస్తుండాలి.
1: ఇట్ ఇస్ లైట్ ఇల్యూమిన్.
0: ఇదంత జీవన జ్యోతులు.
1: దట్ ఇస్ లైట్.
0: అది ఆత్మజ్యోతి.
1: అండ్
0: ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చేసుకుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమిన్ ద హోల్.
0: కొందరు మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
1: అండ్ దిస్ light this lamp
0: ee devajyoti kante prakashavantamaina marokati ee jagatlo ledu.
1: And this light of love is greatest of all, nothing except
0: prema unda sarvamu akade untundadi.
1: Where there is love everything is there.
0: Kanuka
1: so
0: ee prema tattvanni meeru abhirudhi parchukoni
1: develop love more and more.
0: ee prapancha sambandhamaina panulu chesinappudiki avi kuda nu paramarthikamgaane maaripothayi.
1: Even the worldly activity would become spiritual if you have love.
0: Nu office ko pani chey.
1: Go to the office and do
0: work. Business chey, pani chey.
1: Do business and work.
0: Intlo dosham ledu.
1: No mistake.
0: Ee kutumbalu poshinchukovali.
1: You can maintain your family.
0: Anni chestukunnu sarvakarma bhagavat prityartham aniga meer bhavinchandi.
1: Whatever you may do, offer to God to please him.
0: Anta bhagavat prityarthanga cheyali.
1: May every activity be pleasing unto God.
0: Adi nijamainatuvanti oka bhakti.
1: That is true devotion.
0: Ante gaani భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
0: ఈ భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి.
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్.
0: ఎక్కడైనా మీరు పోండి.
1: యు గో ఎనీవేర్.
0: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
1: వై డు యు డు ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
0: మీకు అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో.
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
1: People go to Tirupati and they bring very big crown.
0: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్న ఈ నగలన్నీ.
1: అండ్ ఆల్ దీస్ జ్యువెల్స్ మేక్ గాడ్ ఆల్సో ఆక్వర్డ్ అండ్ అగ్లీ.
0: నేచురల్ విగ్రహం చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుంది.
1: విల్ బి సో హ్యాపీ ఇఫ్ యూ వాచ్ దట్ నేచురల్ ఐడల్.
0: దానివంతా ఎంతో మేకప్లు చేసి మేకప్లు చేసి మేకప్లు చేసి ఇదో కప్పు మాదిరి భారత చేసేస్తున్నారు.
1: ఇట్స్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్ జ్యువెలరీ జస్ట్ మేకప్ అండ్ ఇట్ జస్ట్.
0: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
1: డోంట్ క్యారీ జ్యువెల్స్ ఎనీవేర్.
0: అప్పుడు నీకంటే బీదవాడా భగవంతుడు?
1: డూ యూ థింక్ గాడ్ ఈస్ పూరర్ దాన్ యూ?
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
1: వై డూ యూ క్యారీ?
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
1: యూ ఇట్స్ యువర్ నారో మైండెడ్నెస్.
0: నీకు నారో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
1: యు ఆర్ నారో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ ఇది కంట్రాక్షన్ లవ్.
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నారో మైండెడ్ ఐడియా.
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
0: జ్యువెల్. ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుని యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెప్తున్నారు.
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
0: ఇవన్నీ కాదు ముఖ్యం.
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం.
1: అండ్ ఇట్ ఈస్ ద చారిటీ విచ్ ఇస్ ద జ్యువెల్ టు ద హ్యాండ్.
0: సత్యం కంఠస్య భూషణం.
1: ట్రూత్ ఇస్ ద జ్యువెల్ టు ద థ్రోట్.
0: శ్రోత్రం చ భూషణం ధ్యానం.
1: ద లిజనింగ్ టు ద సీక్రెట్ టెక్స్ట్.
0: ఇలాంటి నగలు మనం ఉంటుండగా ఇంకా దీనికి తగినటువంటి నగలు ఎందుకు మనం భరించాలి?
1: దీస్ జ్యువెల్స్ ఆర్ దేర్, వై డు యూ నీడ్ అదర్ జ్యువెల్స్?
0: కంఠానికి ఒకటి ఉంటుండాలి సత్యమైనటువంటి జ్యువెల్.
1: అండ్ యూ హ్యావ్ గాట్ దిస్ ట్రూత్.
0: ఒకటి ఉంటుండాలి ధర్మము దానము అనేటువంటిది.
1: అండ్ ది చారిటీ charity and dharma are the jewels.
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు అదే చెవులు ఉంటున్నాయి.
1: లిజనింగ్ టు సీక్రెట్ థింగ్స్ ఇస్ ద జ్యువెల్.
0: చెవులకు సరైన కంకణాలు వేసుకున్నావు.
1: అండ్ యు హావ్ గాట్ ఇయర్ రింగ్స్.
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
1: యు హావ్ గాట్ ద నెక్లెస్.
0: చేతికి కంకణం ధరించావు, దీనికంటే ఇంకేం కావాలి? ఇదే సరైనటువంటి నగలు.
1: అండ్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్.
0: ఏదో పెద్ద వజ్రాల కిరీటము, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఏదో ఒక ఆట.
1: అండ్ ఆల్ ది జ్యువెల్స్ మేడ్ ఆఫ్ డైమండ్.
0: ఇచ్చేటువంటి వాళ్ళు సోవాళ్లే, తీసుకునే వాళ్ళు సోవాళ్లే. సో
1: దోస్ దట్ ఆఫర్ they speak of show.
0: Nijanga icchetunte vaadu bhaktude kaadu.
1: They are not devotees at all.
0: Tisukune vaadu bhagavantude kaadu.
1: The one who receives is no god.
0: Kanaka bhagavantudu tisukokoodu bhaktudu ivvakoodu.
1: So god should not receive and devotee should not give.
0: Yuvasindi tisukosindi emiti?
1: What is to be given, what is to be received?
0: Nee yokka nirmalamainatunte premani ivvali.
1: Your pure love is to be offered.
0: Nee pavitramainatunte tyagaanni nenu choodali.
1: And you should
0: ee rendittini tisukovatam ichukovatam.
1: These are things to be transacted.
0: Give and take, give and take, pure heart to heart.
1: It's only give and take, heart to heart connection.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
1: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
1: అది ప్రాపర్ జ్యువెల్.
0: ఈ పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
1: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
1: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఎ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
1: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఎ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
1: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
1: టీచ్ హియర్ ఇన్ భారత్.
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుంది.
1: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: కరెక్ట్ రెక్టిఫై ద
0: మిస్టేక్. నీ ఇల్లుని నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
1: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్?
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
1: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
1: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: This is what we are supposed to do.
0: ఇకపైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ తో అంతా నిండిపోయింది.
1: The whole పూర్ణచంద్ర హాల్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ ప్లేట్స్.
0: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
1: భగవాన్ టోల్ శ్రీనివాస్, వై డూ బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చిపెట్టారు.
1: వాట్ ఆల్ దే ఈట్ దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
0: నేను ఏది తినను.
1: భగవాన్ డజంట్ ఈట్.
0: నేను తినేది వినేది ఒక్కటే.
1: వాట్ హి ఈట్స్ వాట్ హి లిజన్స్ టు ఇస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
1: హి లిజన్స్ గుడ్ థింగ్.
0: మీ ప్రేమను తింటాను.
1: అండ్ హి ఈట్స్ యువర్ లవ్. యువర్ లవ్.
0: ఆ రెండింటిని నాకు అందించండి.
1: మిగిలిన
0: ఏది కూడా మీరు తీసుకెళ్ళాలి.
1: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్.
0: ఈ విషయాన్ని మాత్రం మీరు చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
1: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యు మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లవ్.
0: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
1: విత్ డివోషన్ అండ్ లవ్ దెన్ యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు
1: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
1: ఎట్ట
0: పోయి చేరేది?
1: హౌ టు రీచ్?
0: అందరూ కూడా వానర్లే ఇక్కడ చేరిన వాళ్ళంతా.
1: ఆల్ మంకీస్ అసెంబుల్ దే.
0: ఎవరు వానర్లు?
1: ఆర్ మంకీ.
0: సోకున్న వాడు వానరు.
1: వానర్
0: పోతే నరుడు.
1: వానర్ ఐస్ వన్ విత్
0: వానర. వా అంటే వాలము.
1: వా మీన్స్ వాలము.
0: వాళ్ళని తగ్గొట్టేస్తే నరుడు అయిపోతుంది.
1: ద మూమెంట్ టైల్ ఇస్ గాన్ హి బికమ్స్ ఎ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
1: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
0: స్వామి,
1: స్వామి,
0: మీ నామమే దీన్నంత దాటించగలదు,
1: యువర్
0: ఈ సముద్రాన్ని దాటించగలదు.
1: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదటి రామా రామా రామా రామా అని రాళ్ళంతా వేశారు సముద్రంలో.
1: హి వెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామా రామా ఆన్ స్టోన్స్ and started dropping in the ocean.
0: హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్ళంత.
1: ఆల్ ద స్టోన్ స్టార్టెడ్ ఫ్లోటింగ్.
0: కానీ ఎట్ట అవుతుంది? ఇక్కడ ఒక రాయి అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎట్ట తీర్ దాటుతాడు?
1: బట్ హియర్ యూ ఫైండ్ వన్ బౌల్డర్ వన్ బౌల్డర్ ఓవర్ దే.
0: రెండింటి చేర్చేటువంటి నామం ఏమిటో దాన్ని ప్రయత్నించి పూర్వకంగా
1: సాధించాలి.
0: ఒక రాయి పైన రా, రెండవ రాయి పైన మా రాసి రెండు చేరుతూ వచ్చేసాయి.
1: ఆన్ వన్ బిగ్ స్టోన్ దే రోడ్ రా, అనదర్ స్టోన్ మా, అండ్ బోత్ జాయిన్ టుగెదర్.
0: రెండు చేరుతూ అట్టనే ఈనాడు మనం సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుని వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో.
1: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరాం సాయిరాం దట్ వేర్ డస్ ఇట్ గో?
0: రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి.
1: వెన్ దీస్ టూ లెటర్స్ రామా రా అండ్ మా రెండు
0: సెపరేట్ మనం తెలుసుకోవాలి.
1: దీస్ థింగ్స్
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
1: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
1: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
0: కనుకనే నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
1: హౌ షుడ్ వి చాంట్?
0: శాంతంగా స్మరించాలి,
1: పీస్ఫుల్లీ,
0: పవిత్రమైన భావంతో ఉండాలి.
1: సీక్రెట్ ఫీలింగ్.
0: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏళ్ళు అయింది, ఇక్కడ ఉన్నారు.
1: స్వామి ఈజ్ ఏజ్ 73, హౌ ఈజ్ హీ?
0: నాదంతా కూడా మూడే మూడు పీలు, పీ పీ పీ.
1: Swami stands by these three P's.
0: P, purity.
1: First P, purity.
0: Second P, patience.
1: Second P, patience.
0: మూడవ పి పర్సివరెన్స్.
1: థర్డ్ పి పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇక్కడే ఉంటాను.
1: విత్ దీస్ త్రీ పీస్ ఇన్ హిమ్ హిల్ బి లైక్ దిస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం.
0: కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ పీస్.
0: ప్యూరిటీని పెంచుకోవాలి.
1: డెవలప్ ప్యూరిటీ.
0: ఇంకా శాంతం పెంచుకోవాలి.
1: డెవలప్
0: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
1: అండ్ పేషెన్స్ ఈజ్ యువర్ జ్యువెల్ ఆర్నమెంట్.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
1: వితౌట్ పీస్ వాట్ ఫర్ ఇస్ దిస్ లైఫ్.
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
1: లెట్ ది పీస్ బి ది క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
1: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
1: వెన్ వన్స్ దట్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా,
1: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి,
1: గివ్ అప్ ది లో డిజైర్.
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్
0: సెన్స్. అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
1: అండ్ ఎవరీథింగ్ గెట్స్
0: యూనిఫైడ్. ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్.
0: చూడండి, ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యూ కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
0: అన్నిటినీ చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుందండి.
1: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
1: Develop unity. Bring them together.
0: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకు అంత బలం వచ్చేస్తుంది.
1: Their lies in
0: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుడితో ఏకత్వం చేయాలి.
1: Let all the world be one. Let the whole world be one with God.
0: ఏకం సత్వి ప్రభావదంతి అన్నారు.
1: Truth is only one.
0: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం is only letter, primal sound.
0: ఏకాక్షరమైనటువంటి యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: Let us go by this primordial sound. Oh.
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి,
1: Let us go along the divine path.
0: ఈ సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి,
1: లెట్ అస్ గివ్ అప్ నారో మైండ్.
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
1: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఫోన్ ఎగ్జాంపుల్
0: చెప్పాడు. హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
1: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది,
1: వెరీ గుడ్.
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
1: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడి.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
1: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీ.
0: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
1: ఇట్స్ నాట్ బిజినెస్, పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
1: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము,
1: లాస్ట్ వీక్,
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
1: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
1: ఎలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్,
1: ఆయుర్వేదిక్ డాక్టర్,
0: అందరూ జాబులు రాశారు.
1: దే ఆల్ సెంట్ లెటర్స్.
0: స్వామి,
1: స్వామి,
0: పదవ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
1: వీ హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
1: 10 శెట్టి ఆర్ బ్యాక్ టు మధుర ఇమీడియట్.
0: పదవ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
1: హీ మే నాట్ లివ్ టిల్ 10th.
0: ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు.
1: హీ మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
0: నేను చెప్పాను, అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేసి అతను తప్పక ఉండగలడు.
1: భగవాన్ సెట్, భగవాన్ సెట్ his bhakti devotion, my shakti, my power, enjoy it.
0: Baba, aa deham enta prasinchi poyinappudiki, enni vyadhulu undinappudiki, sahinchukoni bharinchukoni aa patient aa vidhanga vastunnadu. Baba,
1: though he is aged, body is pretty old and sick, yet he is able to come here.
0: Aa bhaktiye atani rakshistundi.
1: His devotion saved him.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
1: సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ
1: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్,
0: మరొకటి కాదు,
1: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
1: హి ఆల్సో సెడ్,
0: త్యాగరాజు అతను తప్పక ఉండగలడు.
1: భగవాన్ సెడ్, భగవాన్ సెడ్, హిజ్ భక్తి డివోషన్, మై శక్తి, మై పవర్, ఎంజాయ్
0: ఇట్. పాపం ఆ దేహం ఎంత ప్రసిద్ధి.

0: కాదు కానీ
1: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్
0: మరొకటి కాదు
1: నథింగ్ ఎల్స్
0: కనుకనే తాను కూడా చెప్పాడు
1: హి ఆల్సో సెడ్
0: త్యాగరాజు
1: త్యాగరాజు సెడ్
0: చాలా కష్టాలు పడ్డాడు
1: హి అండర్వెంట్
0: డిఫికల్ట్ భార్య మరణించింది
1: వైఫ్ డైడ్
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు
1: హి కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ
0: తన అన్నగారు అయినటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు
1: బ్రదర్ హాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ అండ్
0: రాము వియోగాన్ని సహించుకోలేకపోయాడు
1: హి కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ
0: రాముల పైన కూడా కోపం వచ్చేసేసి
1: హి వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ
0: చీ ఇంతకాలం నిన్ను స్మరించినందుకు రామా నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది
1: రామ ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఇస్ ది పనిష్మెంట్ యు
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది
1: మై డివోషన్ ఇస్
0: శక్తి నీ శక్తి వీక్ శక్తి
1: పర్హాప్స్ యువర్
0: నీలో శక్తి లేదు
1: యు హావ్ నో పవర్
0: దూషించాడు
1: అండ్ హి అక్యూజ్డ్ హిమ్
0: తర్వాత విచారించాడు
1: ఇమ్మీడియట్లీ
0: ఎంక్వైర్ నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే
1: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు
1: దెన్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్
0: కపి వారధి దాటునా
1: విల్ మంకీ క్రాస్
0: కలికి రోటగట్టునా
1: అండ్ కెన్ ది మోటార్ బి టైడ్
0: లెట్ మీ దేవి వలచునా
1: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లవ్ యు
0: లక్ష్మణుండు కొలచునా
1: లక్ష్మణ సర్వ్ యు
0: సుఖ బుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ శక్తి ఎంతో గొప్పరా
1: ఆఫ్ ఆల్ ది పీపుల్ హైలీ ఇంటెలిజెంట్ భరత వెయిటింగ్ ఫర్ లాంగ్ టైమ్ విల్ హీ సర్వ్ యూ ఓ రామ యువర్ పవర్ ఇస్ లిమిట్లెస్
0: అయ్యో రామశక్తి ఇచ్చింది కాదు గొప్పది నా బలహీనత ఇంతవరకు నన్ను ఈ బాధ పెట్టింది
1: రామాస్ పవర్ ఈస్ హైయెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ అండ్ లిమిట్లెస్ ఇట్స్ ఓన్లీ
0: దైవమున కంటే మించినటువంటి శక్తి మరొకటి లేదు
1: ద డివైన్ పవర్ ఇస్ గ్రేటెస్ట్
0: అదే డివైన్ పవర్
1: దట్ ఈస్ డివైన్
0: ఆ దివ్యమైన శక్తి కంటే మించినటువంటి మరొక శక్తి ఈ జగత్తులో లేదు
1: నథింగ్ ఈస్ గ్రేటర్ దాన్ ద డివైన్ పవర్
0: కనుక ఆ శక్తిని మనం స్వాధీనం చేసుకుంటే సర్వశక్తులు మనకు హస్తగతమైపోతాయి
1: దెన్ వన్స్ యూ హావ్ డివైన్ పవర్ విత్ యూ ద రెస్ట్ విల్ ఫాలో
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం
1: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎన్ అనుగ్రహ బల ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ గ్రేస్ వాట్ ఈస్ ఇట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లానెట్స్
0: అనుగ్రహాల కోసం పాటుపడండి
1: అండ్ వర్క్ ఫర్ టు
0: ఎర్న్ అనుగ్రహం కోసం పాటుపడండి
1: వర్క్ ఫర్ దిస్
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము నిజమైన ప్రేమ
1: హియర్ లైస్ ది ట్రూ బ్లిస్
0: ప్రేమ ముదిట మనసే కగో

तव पूर्व कृतयुगे त्रेतायां यज्ञये वच द्वापरे

भक्तिर गरी यसी। तव पूर्वं कृतयुगे त्रेतायां

0: கலவு பக்தி பிரேமஸ்வரூப்புல வித்யார்த்துலாரா
1: embodiments of love students
0: vidyarthiniyulara
1: boys and girls
0: manu yokka prabodhalu manasukumuku entano haayinistundi
1: the teachings of manu makes your mind very happy
0: krutayoga dhyanamunu tretayoga yagnamu dwaparyoga archana kaliyuga namasmarana idi shashvatanga నిరంతరము నిండి ఉన్నవి అని బోధించాడు.
1: He taught that in Krita Yuga meditation was adopted. In Treta Yuga sacred rituals like yajñas were conducted. In Dwapara age it is archana or worship. While in the present Kali Yuga namasmarana or chanting the holy name of God is adopted.
0: ఆనాటి ఆహార విహారములు మరిన రహితమైనటువంటివి.
1: The food and habits were unpolluted in those days.
0: Anati manavuni yokka pravartana pavitramainatundi.
1: The behavior of mankind in those days were highly sacred.
0: Anati manavuni yokka charyalu satyavak charyalu.
1: In those days they indulged in truthful actions.
0: Manavattamulo unnatundi divyatvanni పవిత్రతను ఆనాటి మనువు గుర్తించి వర్తించి జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: మను హ్యాస్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇమినెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వమనగే మానవులందున విశ్వశాంతికి.

0: There's no fear of sin due to ignorance. There's no love of God. With the result, the human values are totally gone. This is the reason for revolution in this world.
1: Krutayuga prajalu nirantaram kudanu daivaradhana yendu daiva chintana yendu daiva dhyanam nande nimagnay undetundi varu.
0: People of Kruta Yuga spent all the time in thinking of God, in meditating on God.
1: Kevalam gantalu dinamulu nelalu samvatsaramulu kadu.
0: Not merely hours, days, months and years.
1: Sarvakala sarvavasthalu yendu kudanu aanati prajalu daivaradhanle mooladharanga teesukoni bratukutundetundi varu.
0: Instead, all the time, everywhere, under all circumstances, they spend thinking of God, meditating on God.
1: Sarvada sarvakaleshu sarvatra harichintanamani prabodhinchetundi vallu.
0: They also thought that one has to chant his glory every time.
1: Anadu kuchitamaina vanchalu sankuchitamaina bhavalu ekkada chusina undetundivi kadu.
0: In those days there were no mean desires nor narrow mindedness.
1: Paripurna hrudayulu,
0: they have got the
1: pavitra bhavamulu,
0: sacred feelings,
1: nindina anandamu,
0: full bliss,
1: pandina manastho undetundi varu.
0: And they have got matured minds.
1: Anati prajalaku etti vanchalu levu.
0: People in those days had no desires.
1: Dhanyam pustiga pandetundi.
0: They had lot of grain.
1: Danakanaka vastu vahanadulu amitanga undetundi.
0: They had lots and lots of grain, comforts and conveniences.
1: Dani ye matramo aasinchedi varu kadu.
0: They never desired them. They never wanted them.
1: Itti vancharahitulainatundi yokka krutayuga prajalanu ee naadu manam smarinchalekapothunnam.
0: We are not able to visualize the people of Kruta Yuga who are desireless.
1: Krutayuga prajalu vaari yokka nadatalu vaari yokka pavitra bhavamulu entati unnatamainatundi vo okka thuri venukoku teechuchuchina అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ఫలితం.
0: ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ అండ్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ ద కాండక్ట్ అండ్ ద బిహేవియర్ అండ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కృత ఏజ్ దట్ రిఫ్లెక్ట్స్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: ఆనాటి ప్రజలు అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటి వారు.
0: పీపుల్ ఇన్ దోస్ డేస్ హ్యావ్ రికగ్నైజ్డ్ అండ్ కండక్టెడ్ హ్యావింగ్ నోన్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఆనాటి ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి కానీ లేక ఎలాంటి అసంతృప్తి కానీ ఉండేటువంటిది కాదు.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్.
1: ఎప్పుడు చూసినా నిండిన మనసుతో ఉండేటువంటి వారు.
0: దే వర్ ఆల్వేస్ కంటెంటెడ్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: పవిత్ర హృదయులు పరిపూర్ణ భావులు.
0: దే హావ్ గాట్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ అండ్ దే హావ్ ద టోటాలిటీ ఫుల్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
1: వారికి అప్పటికి కాలం కూడాను చాలా కావలసినంత కాలం వాళ్ళకి మిగిలేటువంటిది.
0: దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ గుడ్ డీడ్స్.
1: ఈనాటి వలె తెల్లవారు లేచిన తక్షణమే బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తర్వాత టీ తర్వాత డిన్నర్ ఈ విధంగా వారు నిర్ణయాలు చేసుకునేటువంటి వారు కాదు.
0: దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఫార్ థింగ్స్ లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ టీ అండ్ డిన్నర్ లైక్ దాట్ during the course of the day.
1: ఈనాటి తిండ్ల యొక్క పేరు ఆనాడు ఏ మాత్రము ఎరుగురు.
0: And these names were not known in those days.
1: కేవలం తెల్లవారు లేచిన తక్షణమే మజ్జిగ అన్నం తినేటువంటి వారు.
0: The moment they get up in the early hours of the morning, they used to part a curd rice.
1: తిరిగి రాత్రి పరుండే సమయంలో మజ్జిగ అన్నం భుజించేటువంటి వారు.
0: And while going to bed at night, they eat curd rice.
1: ఈనాటి వలె రకరకములైనటువంటి కూరగాయలు వండుకునేటువంటి వారు కాదు.
0: They didn't have so many vegetables boiled and cooked as on today.
1: కనుకనే వారి యొక్క ఆరోగ్యం కూడాను చాలా పుష్టిగా సంతుష్టిగా ఉండేటువంటిది.
0: And hence they were very strong and healthy.
1: నిరంతరం కూడాను వారు దైవ ధ్యానం నందే మునిగి ఉండేటువంటి వారు.
0: They spent all the time in meditation.
1: కానీ క్రమక్రమేణ కాలమార్పు చేత ఈ పవిత్రమైనటువంటి భావములు మరుగుపడుతూ వచ్చినవి.
0: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ హ్యావ్ బీన్ వాష్డ్ అవుట్.
1: తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.
0: దేర్ కమెన్స్ ది త్రేతా ఏజ్.
1: త్రేత లోపల కొంచెం భక్తి సన్నగిల్లింది.
0: ఇట్ ఈస్ ద టైమ్ వెన్ డివోషన్ వాజ్ ఆన్ డిక్లైన్.
1: ఆ త్రేతాయుగం నుంచినే రాజత్వం ప్రారంభమైంది.
0: దేర్ స్టార్టెడ్ ది పాలిటిక్స్ ఫ్రమ్ త్రేతా ఏజ్.
1: రాజులు ప్రారంభం కావటము, దానికి పరిపాలన జరగటము, ప్రజలు వీరికి అనుసరించి పోవటము, యథా రాజా తదా ప్రజ అని భావించుకుని మెలగటం, ఇలాంటి పరిస్థితి ఎందు పెరుగుతూ వచ్చింది.
0: ఇట్ వాజ్ త్రేతా ఏజ్ వేర్ యూ నోటీస్డ్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. దేర్ వాజ్ ఎ ఫీలింగ్ యాజ్ ఇస్ ద కింగ్ సో ఆర్ ద సబ్జెక్ట్స్.
1: అప్పటి నుంచి కేవలము నిరంతరము ధ్యానం చేయటము సన్నగిల్లింది.
0: దే హ్యావ్ నాట్ స్పెంట్ అడిక్వేట్ టైమ్ ఇన్ మెడిటేషన్ సిన్స్ దెన్.
1: కొన్ని కాల నిర్ణయాన్ని పట్టుకుని వారు యజ్ఞయాగాదులు జరుపుతూ వచ్చారు.
0: However, they have got certain specific dates and times to perform sacred rituals.
1: Yajna managa bhavat arpitamainatunti karmane yajnam.
0: Yajna is an act offered to God.
1: Swartharahitamainatunti yokka tyagame yajnam.
0: A selfless act of service, sacrifice is yajna.
1: Atti yajnayagadul chetane varu tarinchukuntu vacharu.
0: They work for their liberation through these sacred rituals.
1: ఇదే మా దైవత్వం అని భ్రమిస్తూ వచ్చారు.
0: దే థాట్ దట్ దిస్ ఇస్ ద డివైన్ పాత్.
1: బ్రహ్మతత్వం అని వరిస్తూ వచ్చారు.
0: దే వర్ ఆఫ్టర్ ద డివినిటీ.
1: వారు వరించినది, తరించినది, భ్రమించినది కేవలం దైవత్వం మాత్రమే.
0: వాట్ దే వాంటెడ్, వాట్ దే డిజైర్డ్, వాట్ దే స్ట్రగుల్ ఫార్, వాట్ దే ఎర్న్డ్ అండ్ ఫైండ్ ఇస్ ఓన్లీ ది డివినిటీ.
1: రాజసికం ప్రారంభమైపోతూ వచ్చింది.
0: బట్ హౌవర్ దే స్టార్టెడ్ ద రాయల్టీ, ద రాయల్ ఫీలింగ్.
1: అప్పుడు కొన్ని రకములైన మార్పులు సంభవించినాయి.
0: That led to certain changes.
1: కాలం మారుకొనది.
0: As time passed by,
1: చిత్ర విచిత్రములైనటువంటి యొక్క ప్రవర్తనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: Peculiar tendencies started cropping up.
1: ద్వాపర యుగం వచ్చింది.
0: Then dawned ద్వాపర ఏజ్.
1: ద్వాపరం లోపల ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి సన్నగిల్లినాయి.
0: In ద్వాపర ఏజ్ there were no more of యజ్ఞ and యాగాస్.
1: క్రమక్రమేణ కేవలం అర్చనలు ప్రారంభమైనాయి.
0: గ్రాడ్యువల్లీ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. అర్చన
1: ఏదో కొన్ని సందర్భములు యందు దైవార్చన సల్పేది,
0: ఆన్ సర్టన్ దైవ
1: వ్రతములు చేసేది, దైవ గ్రంథములు చదివేది ఇత్యాది కాలం చేత పవిత్రం గావిస్తూ వచ్చారు.
0: దే స్పెండ్ టైమ్ ఇన్ ఎ సీక్రెట్ వే బై వర్షిపింగ్ గాడ్, బై వర్షిపింగ్ హిమ్, గోయింగ్ త్రూ సర్టన్ సీక్రెట్ టెక్స్ట్ యాజ్ వెల్.
1: క్రమక్రమేణ ఈ రాజుల యొక్క ప్రభావములు అధికమవుతూ వచ్చాయి.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కింగ్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ వాస్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: రాజులు, సామంతులు, ఇంకా ఇంకా ఇంకా ఇంకా రాజులు, జమీందారులు అందరూ కూడా పెరుగుతూ వచ్చారు.
0: దెన్ దేర్ వాస్ ఎ టైమ్ వెన్ దర్ మెనీ మెనీ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ అండ్ ఆల్సో ద టాప్ పీపుల్ జమీందార్
1: యజ్ఞ యాగాది క్రతువులు సన్నగిల్లుతూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది యజ్ఞ యాగాస్ వర్ నాట్ పర్ఫార్మ్డ్.
1: అప్పుడు కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ కేవలం కలౌ నాస్తేవ నాస్తేవ గతి. కలియుగం లోపల యజ్ఞయాగాదులు చేసేకి తగినటువంటి సమయం చిక్కటం లేదు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి వీ డు నాట్ హ్యావ్ టైమ్ టు పర్ఫార్మ్ యజ్ఞస్ అండ్ యాగాస్.
1: ధ్యానమునకు అవకాశం దొరకటం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ మెడిటేషన్.
1: కనుకనే ఎప్పుడు ఎట్టి సమయం నందు కూడాను నామస్మరణ చాలా సులభమైందని భావిస్తూ వచ్చారు.
0: However, at any point of time, every day, like one can sing the glory of God.
1: ఈ విధంగా కేవలము ద్వాపర యుగంలో నామస్మరణ కూడాను అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: Like this, the namasmarana, chanting God's name, has been very popular and widespread.
1: అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క నామస్మరణ యందు కూడాను
0: in the sacred act of
1: పరిమితమైనటువంటి యొక్క కాలం నిర్ణయిస్తూ వచ్చారు.
0: A limited time was spent.
1: పూర్వం పరిమితం అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో లిమిటేషన్స్ ఎర్లియర్.
1: ఆనాడు దినములు, వారములు, నెలలు, సంవత్సరములు కాకుండా ఈనాడు గంటలు, నిమిషాల కింద ప్రారంభమైంది.
0: ది డేస్, ది వీక్స్, మంత్స్ అండ్ ఇయర్స్ వర్ స్పెంట్ ఇన్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ ఇన్ దోస్ డేస్ అండ్ టుడే ఇట్ ఈస్ లిమిటెడ్ టు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ మినిట్స్ అండ్
1: అవర్స్. దీనిని పరిష్కరించుకుని భారతీయ సంస్కృతి ఎంతవరకు సన్నగిల్లిందో మీరు యోచించుకోవచ్చు.
0: Basing on this, you can judge for yourself how the culture of Bharata has been declining.
1: Treta Yugam nandu Ramulu palikadu, జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపు గరియేసి అన్నాడు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ క్రియేటర్ రామా డిక్లేర్డ్
1: తల్లి కంటే పుట్టిన దేశం కంటే స్వర్గం ఎక్కడున్నది.
0: He declared that more than one's own mother and motherland, where else you find the heaven?
1: Kanna thalli janmam ichina bhoomi ivu rendu kudunu swargamunu kante minna.
0: The physical mother and motherland are much more than the heaven.
1: Ee naadu deshanni evaru visvisistunnaru?
0: Who has the spirit of nationality?
1: Deshanni evaru aaradhana salputunnaru?
0: Who have got this patriotism?
1: Ekkade gaani kanipinchatam ledu.
0: Nowhere.
1: దీనన్నింటికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దిస్?
1: దుర్గుణములతో కూడిన, దురాచారములతో కూడిన, దుష్టంగములతో కూడిన, దుర్బుద్ధులతో కూడినటువంటి రాజకీయం దీనికి మూల కారణం.
0: పాలిటిక్స్ ఫుల్ ఆఫ్ వికెట్ థాట్స్, మెనోవరింగ్, మానిపులేషన్ అండ్ బ్యాడ్ థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: ఈనాడు దేశం యొక్క అభిమానం ఎవరికి?
0: పేట్రియటిజం, వేర్ ఇస్ ఇట్ నోటీస్ టుడే?
1: ఎంతమంది రాజకీయ నాయకులు లేరు ఇక్కడ.
0: There are lots and lots of politicians today.
1: Evaraina oka desham yokka gauravanni kaapaadtu vachara?
0: Is there anyone who will uphold the prestige of this country?
1: Kaapaadtam ledu.
0: No.
1: Tama swarthamu, tama saprayojanam kosam ane paatu padtu vastunnaru.
0: The politicians have been struggling hard for their selfishness and self interest.
1: Nijamga rajakeeya naayakulu anukunte tama sarvasvanni sangha sreyasukai arpitam gaavinchali.
0: If he is a true politician in the strict sense of the term, he should be selfless and be prepared to sacrifice everything.
1: కానీ అర్పితం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: There is no trace of sacrifice anywhere.
1: సంఘం యొక్క తత్వాన్ని, సంఘం యొక్క శక్తి సామర్థ్యములను తామే స్వీకరిస్తూ వచ్చారు.
0: In fact, they are benefited that from the society, out of the society, the resources of the society.
1: Sanghamulo adhikaramulu pondalani cheppani praakulaadutu vacharu.
0: They are working for positions in society.
1: Ee adhikaramuloni gaurav maryadalanu kudanu taame pondalani visishtu vacharu.
0: They want to receive all the respect and esteem by enjoying the positions in the community.
1: Ee yokka rajakeeyam anukunte deshame lekapothe rajakeeyam ekkada?
0: When there is no country, how do you expect politics to
1: deshanni gauravinchinatundi vyakti రాజకీయాలు ఏ రీతిగా తాము ఏలగలడు?
0: ఇఫ్ యు డు నాట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ కంట్రీ, హౌ కెన్ యూ బి ఎ పాలిటీషియన్?
1: దేశ సేవకుండే దేశ నాయకుడైనా,
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ టు బి లీడర్,
1: సేవ చేయగలడు.
0: ఎ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ టు బి లీడర్,
1: పదవి
0: కాంటు సర్వీస్,
1: పరిశుద్ధ హృదయుడా.
0: ద మ్యాన్ ఆఫ్ పొజిషన్ కెన్ ఎవర్ బి
1: పదవి కాంటు పరిశుద్ధ హృదయుడా?
0: దెన్ ఇన్ ఫ్యాక్ట్ does he possess this pure heart?
1: Bharatiya virustula,
0: listen to this truth, the son of Bharat.
1: Padavi kosam aanchistunnare kaani desham yokka samkshemam kosam ani evvarukudunu aashinchatam ledu.
0: They want positions but not the progress of this country.
1: Ee vidhamainatundi swartha saprayojanam nimittamai ee yokka politics abhirudhi avutu vachinaye kaani,
0: the politics have been increasing day by day because of positions and craving.
1: Bharatiya pavitramainatundi yokka culture, సంస్కృతిని పూర్తి నిర్మూలం గావిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ కిల్డ్ ద రూయిన్డ్ టోటలీ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
0: థౌజండ్ థింగ్స్ మే బి డిక్లేర్డ్ బట్ దే డోంట్ డూ వన్.
1: ప్రతి వ్యక్తి కూడా భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు.
0: ఎవ్రీవన్ స్పీక్స్ ఆఫ్
1: ఆ సంస్కృతి అంటే ఏమిటో, వారు ఏమి సంస్కృతిని అనుభవిస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
0: బట్ దే డు నాట్ నో వెరీ మీనింగ్ ఆఫ్ కల్చర్, వాట్ దే ఎక్స్పీరియన్స్, వాట్ దే ప్రాపగేట్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: కనుకని దేశం యొక్క విశ్వాసం పూర్తి నిర్మూలన గావించి పార్టీ విశ్వాసాన్ని పెంచుకోవటం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
0: దే డు నాట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ దేర్ కంట్రీ బట్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ పాలిటిక్స్.
1: కనుకని మొన్న చెప్పాం, 1+1=2 అవుతుంది.
0: భగవాన్ సెడ్ అదర్ డే 1+1=2.
1: 1-1=0 అవుతుంది.
0: 1-1=0.
1: కానీ ఈ ప్లస్ లు జీరోస్ రెండు పక్కకు నెట్టేసి వన్ వన్ పక్కలో ఒకటి పెట్టేస్తే 11 అవుతుంది.
0: But on the other hand, remove both plus or minus, but if you keep one and another one side by side,
1: it's 11.
0: Well, that's how you can improve.
1: Ee plus vaddu minus vaddu,
0: let us not have plus or minus.
1: Nijamga desham yokka chemamu samasthi yokka chemamlone untundadi.
0: The welfare, the progress of the country depends upon the progress of the community.
1: Sarvaloka srishto sukhino bhavantu, andaru kudunu sukhanga undalani aashinchali.
0: We should pray for the advancement and happiness of the entire universe.
1: Rajakeeya lopala veeru naa vaadu, vaadu veeru vaadu.
0: But in politics they claim mine and thine.
1: కాని ఈ విధమైన భేదభావములు ఇది సంకుచితమైన భావములు.
0: Differences of this kind reflect narrow-mindedness.
1: అందరూ నా వారే అనేటువంటి ఒక ఏకత్వ భావాన్ని మనం వహించాలి.
0: In fact, you should have the feeling that all belong to me, all are mine.
1: సబుద్ధులు చేరటం చేతనే దేశం పతనమైపోతుండాలి.
0: Because of selfishness, the country is ruining day by day.
1: కాబట్టి ఈ స్వార్థ బుద్ధిని ఏనాడు మనం నిర్మూలం గావించుకుందమో.
0: That day when we kill the selfish,
1: ఆనాడే దేశం యొక్క క్షేమం అభివృద్ధి అవుతుంది.
0: Then there starts the advancement of this country.
1: ప్రతి మానవుడు కూడా సంకుచితమైన స్వార్థ బుద్ధితో ఉన్నాడు.
0: Today every man is full of selfishness, narrow minded.
1: కనుక విశ్వ కుటుంబంగా రూపొందాలి.
0: And how can you expect one family of the universe?
1: భారతదేశం లోపల 100 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: Bharat has 100 crores of population.
1: 100 కోట్ల మంది కూడా ఒకరికొకరు నా వారు అనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది.
0: If you have got the feeling of oneness towards the family, how blissful it will be.
1: ఎంత సుక్షేమంగా అభివృద్ధి అవుతుంది.
0: You can imagine how the country will progress.
1: మానవులకు,
0: but mankind,
1: ఈనాటి రాజకీయములకు,
0: among politicians,
1: దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడం చాలా అభిరుచి.
0: The politicians today, they want to fragment the country into pieces.
1: ఈ విధంగా ముక్కలు ముక్కలు చేస్తే వాళ్ళ ఆశ ఏమిటి?
0: By dividing the country, what do they want?
1: ఒక్కొక్కరు మినిస్టర్స్ కావచ్చును.
0: Each one of them can become a minister.
1: ఏమిటి ఈ మినిస్టర్స్?
0: What is this minister?
1: మినిట్ లో ఉండేటువంటి వాళ్ళు మినిస్టర్.
0: The minister, the one who lives for a minute is minister. When he would leave the position.
1: ఇలాంటి ఆశలకు మనం పోకూడదు.
0: Don't have such silly desire.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినిలారా,
0: గర్ల్స్,
1: ఈ పాలిటిక్స్ లో మీరు ఏమాత్రమో ప్రవేశించకండి.
0: Don't get into politics at any time.
1: దేశ సేవలోపల మీరు పాల్గొనండి.
0: Serve this country.
1: విశ్వ సంక్షేమాన్ని మీరు ఆశించండి.
0: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: కనుకనే ఈ విధంగా ఒకదానికోటి మోసం చేయకుండా, ఒకదానికోటి భిన్నం కాకుండా ఐకమత్యంతో పెరగాలి.
0: డోంట్ బిట్రే దిస్ కంట్రీ, డోంట్ చీట్ దిస్ కంట్రీ, లివ్ ఇన్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి మీ సేవ.
0: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
1: అందరూ నా వారే, అందరూ నా బ్రదర్ నా సిస్టర్, నా బ్రదర్ నా సిస్టర్. ఈ విధంగా సిస్టర్ గా మనం పెరుగుతూ రావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ ఆర్ మై బ్రదర్స్, ఆల్ ఆర్ మై సిస్టర్, ఫీలింగ్ ద ఫ్రెటర్నిటీ.
1: కుటుంబంలో ఉండేటువంటి మానవులు ఏ విధంగా ఉంటుంటారో,
0: జస్ట్ యాజ్ వీ మింగిల్ ఇన్ ఎ ఫ్యామిలీ,
1: దానికంటే మించి కూడా మీరు ఉండాలి.
0: వీ షుడ్ బి మచ్ మోర్ దాన్ దాట్.
1: ప్రాచీన సంస్కృతిని గురించి
0: వివేకానంద
1: చికాగోలో మాట్లాడుతూ,
0: వివేకానంద విల్ స్పీక్ ఇన్ చికాగో,
1: ఫస్ట్ లోపల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు.
0: హీ అడ్రెస్ ది గ్యాదరింగ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: అమెరికన్ ప్రజలంతా కూడా ఎంతో క్లాప్స్ వేశారు.
0: ది అమెరికన్ ఆడియన్స్ చీర్డ్ హిస్ టాక్.
1: అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎంత ఆనందం వచ్చింది.
0: దే వర్ వెరీ బ్లిస్ఫుల్ బై లిసనింగ్ టు దిస్.
1: ఈ సంస్కృతిని ఎరుగినటువంటి వారు కూడా ఆనందించారు.
0: దోస్ దట్ హావ్ నో ఐడియా ఆఫ్ కల్చర్ అప్రిషియేటెడ్ ఇట్.
1: ఈనాటి భారతీయులైనటువంటి వారు కూడా,
0: భారతీయస్ టుడే,
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు.
0: వీ ఫీల్ అషేమ్డ్ టు అడ్రెస్ ది ఆడియన్స్ అస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: విశ్వశాంతిని చేకూర్చి విధము నేర్చి,
0: in fact the technique to establish peace in the
1: bhavamulanella samaya chesi,
0: killing all the narrow feelings,
1: aikamatyam samajeevitam amrutamnu,
0: fostering the unity and cooperation,
1: idi panchutiye kade manavattam.
0: This is the true human quality.
1: Andariki manavattvanni manam panchali.
0: We have to share the human quality.
1: Ee manavattam manatone aarabhamaindi.
0: The human values started
1: manam
0: the time
1: tarvata vachindi kaadu idi.
0: They are not anywhere that have appeared
1: manavattu,
0: in between.
1: Manavattamu rendu kudunu ఈక్వల్ గా వచ్చింది.
0: ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ హ్యావ్ బీన్ బోర్న్ అట్ ద సేమ్ టైమ్.
1: అలాంటి దివ్య దివ్య జీవితాన్ని మనం ఈనాడు ఎట్ట మర్చిపోయినాం.
0: హౌ హ్యావ్ యూ ఫర్గాటన్ దిస్ డివైన్ లైఫ్.
1: ఎంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
0: వాట్ గ్రేట్ కల్చర్ ఇట్ ఈస్.
1: కేవలం భారతీయులకు మాత్రమే కాదు,
0: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు భారతీయ,
1: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ది హైయెస్ట్ ఆఫ్ ఆల్.
1: మానవుని సంస్కరింపచేయునదే సంస్కృతి.
0: కల్చర్ ఈస్ ద వన్ దట్ రిఫైన్స్ యూ, దట్ పాలిషెస్ యూ.
1: కనుకని సంస్కరింపు చేయటమంటే ఏమి? దోషమును దూరం చేయటము, గుణమును పెంచటము.
0: రిఫైన్మెంట్ మెంట్ గివింగ్ ఆఫ్ ది బ్యాడ్ థింగ్స్ అండ్ ఇంప్రూవింగ్ ద గుడ్.
1: కనుకని దోషమును నిర్మూలన చేయాలి.
0: యూ షుడ్ బి బ్లెమిష్ లెస్.
1: నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచరణ ఎందుకు దోషమును నిర్మూలన చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్.
1: దేశం అంటే మానవులు కాదు, మానవులు దేశం అంటే మట్టి కాదు.
0: ది కంట్రీ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్.
1: ఈ మానవులు అంటే ఎవరు?
0: Who is the human
1: being? మనసు కలిగినటువంటి వాడే మానవుడు.
0: మానవ, ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్ మైండ్. వాట్ ఈస్ మనస్ మైండ్?
1: కోరికల యొక్క చేరికనే మనస్సు.
0: మనస్ ఆర్ మైండ్ ఇస్ బండల్ ఆఫ్ డిజైర్.
1: కనుక నీ సంకల్పములు సత్య సంకల్పములుగా మార్చుకున్నప్పుడు మనిషి మనిషిగా ఉంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ గాట్ ట్రూత్ఫుల్ థాట్స్, యూ విల్ బి ట్రూ
1: ఆచరణ, మనిషి ఆచరణగా ఉంటుంటాది.
0: అండ్ యూ విల్ కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ టిపికల్ హ్యూమన్ బీయింగ్.
1: ఈనాడు ఆ సత్య సంకల్పం ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో అయోటా ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: కనుకనే అసత్య సంకల్పములతో మనము జగత్తులో మనం జీవిస్తుంటే జగత్తంతా అసత్యమంగానే మారిపోతుంది.
0: వీఆర్ లివింగ్ ఇన్ అటర్ ఫాల్స్హుడ్, దేర్ ఫోర్ ద హోల్ అపియర్స్ థింగ్ అపియర్స్ అస్ డిల్యూషన్.
1: మనలో ఉన్నటువంటి దోషములు నిర్మూలన చేయండి.
0: దేర్ ఫోర్ కిల్ రిమూవ్ ఆల్ యువర్ డిఫెక్ట్.
1: గుణములు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ ద క్వాలిటీస్ వర్క్
1: దివ్యత్వాన్ని పవిత్రం గావించుకోండి.
0: అండ్ అండర్స్టాండ్ ది
1: సంకల్పమైన సాధన.
0: దిస్ ది ట్రూ స్పిరిచువల్
1: సాధనగా ఏమిటని.
0: వాట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
0: కన్వర్టింగ్, ట్రాన్స్ఫార్మింగ్ బ్యాడ్ ఇంటూ గుడ్ ఈ సాధన.
1: ఇట్లాంటిది లేకుండా ఈనాడు మనం సాధన చేస్తున్నా ఏం సాధన?
0: వితౌట్ దిస్ వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్
1: అమ్మాలు చెప్తున్నాము.
0: వీ జస్ట్ హోల్డ్ ఆన్ ది టాలిస్మన్.
1: ఆ బుద్ధి ఎక్కడ పోతుండదో ఏమో తెలియదు, వానికే తెలియదు.
0: హోల్డింగ్ ఆన్ ది టాలిస్మన్ ఆన్ వన్ హ్యాండ్ మైండ్ వేవర్, ఇట్ ఈస్ నాట్
1: మనలో ఉన్నటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు దూరం చేసుకోవాలి.
0: వీ హావ్ టు గివ్ అప్ డిస్టెన్స్ ఆల్ దిస్ బ్యాడ్ థాట్స్.
1: సద్బుద్ధులు, సదాలోచనలు, సచ్చింతనలు అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఐడియాస్ అండ్ థాట్స్.
1: అది నిజమైన సాధన.
0: That is the true spiritual endeavor.
1: ఈనాడు కేవలం చదువుతూ ఉన్నాము.
0: Today we learn.
1: ఏమిటి ఈ చదువులు?
0: What are these studies?
1: దంత కేవలము ఒక విధంగా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.
0: It has become modern education is ridiculous.
1: ఈ కలియుగంలో మరింత విచిత్రమైనట్టుగా రూపొందుతున్నాయి.
0: Particularly modern times has on today it is ridiculous.
1: ప్రశ్నలు ఆన్సర్స్ రెండు కూడా ఒక బుక్లోనే వస్తున్నాయి.
0: The question and answer appear in the same booklet.
1: ఈ క్వశ్చన్ ఆన్సర్లు అంతా ఇచ్చేసి ఆ బుక్ చదవమంటారు, పరీక్షలు రాయమంటారు.
0: ది క్వశ్చన్ ఆన్సర్ ఆర్ గివెన్ సేమ్ బుక్లెట్ అండ్
1: యూ సాధించిన విజయం ఏమిటి?
0: వాట్ యు అచీవ్?
1: ఇలాంటివి చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ డూ దాట్.
1: ఈనాడు ఎంత ఫ్యాషన్ గా అయిపోయింది.
0: హౌ, వాట్ ఎ ఫ్యాషన్!
1: చదువుకోవడం ఫ్యాషన్ అయిపోయింది.
0: ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఫ్యాషన్.
1: పరిగెత్తిపోయేటువంటి బస్సునంతా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు.
0: ఎవ్రీవన్ వాంట్స్ టు అటెంప్ట్ టు
1: గెట్ ఇన్ ది బస్. ప్రమాదం జరిగేది అలాగే జరుగుతుంది.
0: హూ విల్ పుట్ టు డేంజర్ ఇఫ్ యు బోర్డ్ ద బస్ దట్ రన్నింగ్ ఫాస్ట్?
1: ఇలాంటి దీంట్లో లోపల స్కూల్ కంతా పరిగెత్తిపోతుంటారు.
0: అండ్ యూ రన్ ద డిస్టెన్స్ టు యువర్ స్కూల్.
1: చదువు చదువు చదివి,
0: హావింగ్ బీన్ స్టడీడ్,
1: ఎన్ని విద్యలు నేర్చి,
0: విదౌట్ ఎడ్యుకేషన్
1: ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: చావులేని చదువు చదవలేదు. ఇది మన భారతీయ సంస్కృతి.
0: యూ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుకనే
0: సో
1: మనం ఎడ్యుకేషన్ అనేటువంటిది కాదు, ఎడ్యుకేర్ కావాలి.
0: సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేషన్ కేవలం నెగిటివ్.
0: ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్.
1: ఎడ్యుకేర్ అనేటువంటి పాజిటివ్.
0: ఎడ్యుకేర్ ఇస్ పాజిటివ్.
1: నెగిటివ్ అనేటువంటిది తలని నింపుకోవటమే.
0: నెగిటివ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హెడ్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా నింపవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంటీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబులు అది కాలియగున.
0: ఇఫ్ ది బ్రెయిన్ హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ ఇట్
1: ఎవర్ బుర్రది ఖాళీగాక ఇది సుఖతమ నింపనగున.
0: వితౌట్ బీయింగ్ ఎంప్టీ అండ్ ఓపెన్ మైండెడ్ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ కంటెంట్.
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా తలతో తీసుకునేటువంటి ఎడ్యుకేషన్.
0: సో వీ హావ్ గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఫుల్ ఆఫ్ అవర్ హెడ్.
1: కేర్ అనేటువంటిది తలతో కాదు, హృదయంతో తీసుకునేటువంటి.
0: వేర్ యాజ్ ఎడ్యుకేర్ relates to our heart.
1: Sadbhavamulu,
0: good ideas.
1: Satya chintanulu,
0: good thoughts.
1: Sadalochanulu,
0: good thinking.
1: Satya pravartanulu,
0: good conduct.
1: Dharmamu,
0: nyayamu,
1: justice. Ilanti vanta kuda hrudayamto teesukuneetundi.
0: They all come out of one's own heart.
1: Kanuka ee naadu manam chadavalsinatuntivi kevalam text books kaadu.
0: What we have to study are not
1: kuda undavalsindi.
0: Yamanusukimpa
1: hematarak vidya, paramanusukimpa brahma vidya.
0: In order to be happy on earth we should have the secular knowledge. To be happy in the other world we should have spiritual knowledge.
1: కనుక పొట్ట కోసం కూడా మనం కొన్ని పాగు పడాల్సిందే.
0: We have to struggle for our living.
1: కానీ పొట్ట కోసమే కాదు,
0: not merely for that.
1: మన దీక్షను సాధించాలి, జీవితం కోసం సాధించాలి.
0: In fact we should determine to achieve the goal of
1: education
0: life.
1: Education should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: కనుకనే ఈ లైఫ్ కోసం మనం పాటు పడాలి.
0: So we should work for our life.
1: జీవితమునకు నిజమైనటువంటి ఎడ్యుకేషన్ సరైనటువంటి ప్రవర్తనే.
0: In fact the good behavior is an indication of education.
1: అనుకో పాటు కొన్ని గ్రంథములను కూడా మనం చదివి అందులో ఉన్నటువంటి మంచిని కూడా స్వీకరించాలి.
0: We have to read certain text books and accept good.
1: ఎందరో మహానుభావులు ఎటువంటి గొప్పవారో ఈ గ్రంథాలంతా పఠిస్తుంటారు, రాస్తుంటారు.
0: There are many many great people who write and read books.
1: వాటిలో ఉన్న మంచిని కూడా మనం స్వీకరించాలి.
0: Take the essence out of them.
1: ఈ కులము ఆ కులము ఈ కులము అని పెట్టుకోకూడదు.
0: Don't go by the community.
1: కులమత భేదాలంతా దూరం చేయాలి.
0: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
0: ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: రిలీజన్ ఆఫ్ లవ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ఈ మూడింటిని మనం పెంచుకోవాలి.
0: అండ్ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్ స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్డ్.
1: కొన్ని కొన్ని సందర్భాల లోపల
0: అట్ టైమ్స్
1: దైవ చింతన మాత్రం ఎలాంటి సమయంలో కూడా మానకూడదు.
0: యూ షుడ్ నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: అదే మన జీవితాధారము.
0: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్.
1: సత్య మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి మహర్షులకు ఎంతటి పరాభవం జరిగిన కష్టములు వచ్చినా వారు సాధించుకుంటూ వెళ్లారు.
0: ద సేజెస్ అండ్ సెయింట్స్ కుడ్ విత్స్టాండ్ ఆల్ ది హ్యూమిలియేషన్ హోల్డింగ్ ఆన్ టు ది నేమ్ ఆఫ్ గాడ్.
1: చదువుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు.
0: దేర్ మెనీ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్
1: సత్య మార్గంలో ప్రవేశిస్తుంటారు.
0: దే ట్రై టు నో ది పాత్ ఆఫ్
1: ట్రూత్. ఎలాంటి తప్పు మార్గంలోనా పోరు.
0: దే నెవర్ అలాంగ్ ది రాంగ్ పాత్.
1: అలాంటి మహనీయులకు ఎవరు చోటివ్వరు.
0: సచ్ నోబుల్ సోల్స్ హావ్ నో ప్లేస్ ఇన్ అవర్ కమ్యూనిటీ.
1: ఒక్కరు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, అలాంటి మహనీయులకు దైవమే చోటిస్తుంటాడు.
0: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్, ది నోబుల్ సోల్స్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్. ఈ
1: మనకు చోటిచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ప్లేస్ ఇన్ సొసైటీ?
1: ఈనాడు ఎస్ అంటారు, రేపు నో అంటారు.
0: ది సొసైటీ మే సే ఎస్ టుడే అండ్ నో టుమారో.
1: నో ఎస్ లు వారి నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
0: నో ఎస్ బిలాంగ్ టు యువర్ మౌత్స్ అండ్ టు యువర్ టీచింగ్ స్పీకింగ్ ఫ్యాకల్టీ, బట్
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం తగినటువంటి బలం ఇవ్వాలి.
0: అప్లై ఆల్ ద స్ట్రెంగ్త్ టు నో ద ఇమనెంట్ డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: దివ్యత్వాన్ని విసర్జించి మనం ఎక్కడా వెళ్ళడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ డివినిటీ.
1: ఇది మనం వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది.
0: ది డివినిటీ ఇస్ విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
1: ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వి హావ్ ఫర్గాటన్ ద డివినిటీ.
1: ఇది ఏ ప్రాచీన సంస్కృతి అన్నారు.
0: దిస్ యాక్చువల్లీ కాల్
1: అందరూ చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి, ప్రాచీన సంస్కృతి.
0: ఎవ్రీవన్
1: అనాది సంస్కృతి.
0: ఎవ్రీవన్ రిఫర్స్ టు ఏన్షియంట్ కల్చర్. ఇట్ ఇస్ ఎటర్నల్.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
1: శుద్ధ సత్వమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ప్యూర్ అన్సల్యూట్ ట్రూత్.
1: ఎట్టి కాలం నందు త్రికాల భాగ్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఆల్
1: మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: పూసిపెడితే దాగేటువంటిది కాదు.
0: ఆర్ యు కెనాట్ హైడ్ ఇట్.
1: ఇవి ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
0: ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ ఆల్ ద టైమ్.
1: ఇది దివ్య భవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వీ హావ్ ఫర్గాటన్ దట్ నోబెల్ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ డివైన్ హ్యూమన్ లైఫ్.
1: కనుకనే మానవత్వం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా పోతుంటాయి.
0: వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్.
1: మను చరిత్ర నుంచి వచ్చినటువంటి మానవత్వం.
0: ది హ్యూమానిటీ మానవత్వ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ మను.
1: చెప్పినటువంటి మను జా, అతని నుంచి పుట్టినటువంటి వాడే మనుజ.
0: మను జా, ద వన్ హూ ఇస్ బోర్న్ టు మను ఇస్
1: జా అనగా పుట్టటము.
0: జా మీన్స్ బోర్న్.
1: ఎవరి నుంచి పుట్టింది మను? ధర్మరూపుడు మనుడు.
0: మను ఇస్ వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ధర్మ.
1: కనుక మను ధర్మము అని కూడా లాయర్స్ అంతా బోధిస్తుంటారు.
0: లాయర్స్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ బుక్ మను ధర్మ.
1: కానీ బోధిస్తున్నారు,
0: దే స్పీక్,
1: వాళ్ళు వినియోగించేటట్టు దానికి విరుద్ధమైనటువంటి ధర్మం.
0: బట్ దేర్ యాక్షన్ ఇస్ కాంట్రరీ టు దిస్.
1: ఎవరు దీన్ని సక్రమంగా నడుచుకుంటున్నారు?
0: హూ ఇస్ ఫాలోయింగ్ ది కరెక్ట్ పాత్?
1: సక్రమంగా ఎవరు నడుచుకుంటారో వాడే నిజమైన భారతీయుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఫాలో ద కరెక్ట్ పాత్,
1: ఏ దేశం వాడైనా సరే,
0: యు మే బి బిలాంగ్ టు ఎనీ కంట్రీ.
1: ముఖ్యం కాదు
0: ఎనీ కంట్రీ.
1: ధర్మం ముఖ్యమైనటువంటిది.
0: ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక మన యొక్క ధర్మమును మనం ప్రవర్తించాలి.
0: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు అవర్ ధర్మ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: ఎలాంటి ఇక్కట్లు కలిగినప్పటికీ దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, వీ షుడ్ రెసిస్ట్ అండ్ హోల్డ్ ఆన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు బోధించవలసినటువంటిది, మీరు చేయవలసినటువంటిది కేవలము మొట్టమొదట మన గృహాన్ని చక్క చేసుకోవాలి.
0: వాట్ యు హావ్ టు డూ, వాట్ యు హావ్ టు టీచ్ అండ్ ప్రాపగేట్,
1: కరెక్ట్ యువర్ సెల్ఫ్,
0: రెస్పెక్ట్ యువర్
1: పేరెంట్స్, తల్లిదండ్రులను ప్రేమించాలి,
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: వారే లేకపోతే నీవెక్కడ వాడు?
0: Without them you don't exist.
1: కానీ ఈనాడు తల్లిదండ్రులు కూడా గౌరవించడం లేదు.
0: Today no one is respecting one's own parents.
1: అది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఈనాడు నీవు తల్లిదండ్రులు గౌరవించకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవించరు.
0: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ విల్ నాట్ బి రెస్పెక్టెడ్ బై యువర్ చిల్డ్రన్.
1: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పినవి కాదు.
0: ఇన్ అవర్ లైఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఆర్ ఇన్ఎస్కేపబుల్.
1: కనుక మనం మంచిని చేసి, మంచిని చూసి, మంచిని అనుభవించి, మంచిని బోధించాలి.
0: సో యూ షుడ్ సీ గుడ్, you should be good, you should do good, listen to good things and be good.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: We should not be fear stricken.
1: తప్పులు ఉన్నటువంటి వాడే భయపడాలి, కానీ తప్పు లేని వాడు భయం ఎందుకు?
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
1: సత్య మార్గంలో ప్రవర్తించేటువంటి వాడికి ఏ మాత్రమూ భయం అనేటువంటిది ఉండకూడదు.
0: ఇఫ్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ వన్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయాల్లో ప్రవేశించి
0: వీఆర్ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ పాలిటిక్స్.
1: మీకు కూడా పిచ్చి పట్టించుకుంటున్నారు.
0: వీఆర్ ఆల్సో హావ్ బికమ్ అల్టిమేట్లీ మ్యాడ్.
1: దానికి ఒక గుడ్ బై చెప్పాలి మీరు.
0: బెటర్ వీ సే గుడ్ బై టు పాలిటిక్స్.
1: నాకు పాలిటిక్స్ కాదు, ముఖ్యం వస్తుంది.
0: పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
1: ప్రవర్తన నాకు చక్కది.
0: మై కాండక్ట్, బిహేవియర్ ఇస్
1: ఇంపార్టెంట్. ఈ ప్రవర్తనలో మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ అండ్ రీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
1: ఏనాడైనా కానీ ఇంకా ఒక్కొక్క చదువుకున్నటువంటి వ్యక్తిని చూస్తే, వాడి ప్రవర్తన చూస్తే నాకు చాలా కష్టమేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: గొప్ప డిగ్రీస్ అంతా తీసుకున్నారు.
0: దే హావ్ వెరీ హై డిగ్రీస్.
1: వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా విరుద్ధమైనగా ఉంటుంటాయి.
0: బట్ దే బిహేవియర్ ఇస్ జస్ట్ ఆపోజిట్.
1: ఇది చాలా చదువుకు విరుద్ధమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: చదువుకు వినయమే ప్రధానమైనటువంటి గుణము.
0: హ్యూమిలిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈ చదువు లోపల వినయం లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి.
0: వెన్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ, వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ప్రాచీన విద్యలన్నీ కూడాను వినయం విధేయతలతో పెరుగుతూ వచ్చింది.
0: ది ఎన్షియంట్ ఎడ్యుకేషన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: ఈ వినయ విధేయత లేకపోతే విద్య కాల్చన ఎందుకు మనకు?
0: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వాట్ ఫర్
1: అది విద్యనే కాదు.
0: ఇట్ ఈస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: ముఖ్యమైనటువంటి తత్వము వినయంలోనే ఉంటుంది. అది
0: హ్యూమిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మానవుని యొక్క ప్రధాన గుణం వినయమే.
0: ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్
1: హ్యూమిలిటీ. అందులో తిరిగింది క్షమనే.
0: అండ్ దిస్ హ్యూమిలిటీ ఇస్ క్షమ.
1: నేను చెప్పాను, క్షమ సత్యము,
0: దిస్ ట్రూత్.
1: క్షమ ధర్మము,
0: ఇట్స్ ధర్మ.
1: క్షమ వేదము,
0: ఇట్స్ టెక్స్ట్.
1: క్షమ అహింస,
0: ఇట్స్ నాన్ వైలెన్స్.
1: క్షమ సత్యం బౌ,
0: అండ్ ఇట్స్ ట్రూత్ ఎవ్రీథింగ్.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫర్మేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్ ది వరల్డ్.
1: క్షమ చేతనే మన విశ్వామిత్రుడు రాజయోగిగా మారాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్ విశ్వామిత్ర కుడ్ బికమ్ ఏ రాజయోగి.
1: రాజయోగి నుంచి తిరిగి గొప్ప యోగి అంటే ధర్మయోగి అయిపోయినాడు.
0: లేటర్ హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: బ్రహ్మయోగి అయిపోయినాడు.
0: హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: భగీరథుడు
0: భగీరథ
1: క్షమను సాధించడం చేతనే,
0: బికాస్ హీ కుడ్ హ్యావ్ దిస్ క్షమ,
1: కనపడినటువంటి గంగను కూడా తీసుకొచ్చి ప్రపంచంలో వదిలాడు.
0: హీ కుడ్ బ్రింగ్ డౌన్ ద గంగెస్ ఫ్రమ్ ద టాప్ డౌన్ టు అవర్
1: క్షమ చేతనే
0: అవుట్ ఆఫ్
1: జనక మహారాజు కర్మయోగిగా ఉండి జ్ఞానయోగంగా మారిపోయాడు.
0: King Janaka, a man of action, Karma Yogi, could become the Jnana Yogi, the one of wisdom,
1: because
0: of
1: forbearance.
0: And therefore, this, out of this patience, you can accomplish anything.
1: Vidyarthulara,
0: students,
1: మీకు తెలియదు కానీ
0: యూ డూ నాట్ నో దిస్
1: స్వామి యందు ఆ క్షమ అనేటువంటి కాలి మొదలు తల వరకు ఉంటుండాలి.
0: దిస్ క్షమ ప్యూరిటీ పేషెన్స్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ భగవాన్. టాప్ టు టో
1: ఎన్ని రకమైనటువంటి వచ్చినా కూడా అన్నిటికీ శాంతంగా దాన్ని అందుకుంటున్నాను.
0: భగవాన్ రిసీవ్స్ పీస్ఫుల్లీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ద వే.
1: దానికి అంతా కూడా ట్రబుల్స్ అంతా నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను.
0: భగవాన్ వెల్కమ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్.
1: ఎందుకంటే క్షమ అనేటువంటిది మన యొక్క కష్టంలోనే దాన్ని మనం సాధిస్తూ రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ యూ కెన్ అచీవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాటి భక్తులను చెప్తుంటున్నారు,
0: యూ డిక్లేర్ దట్ యువర్ డివోటీ టుడే.
1: సుఖం అంటే పొంగుతారు, కష్టం అంటే కృంగుతారు.
0: యు ఆర్ రియలీ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టాల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: సమత్వాన్ని మనం పొందాలి, అది క్షమ.
0: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: దానిలో ఉన్నటువంటి స్థానాన్ని మనం స్వీకరించాలి.
0: వీ షుడ్ యాక్సెప్ట్ ది ఎసెన్స్ ఆఫ్ ది టూ.
1: దివ్యత్వమైన పవిత్రత మనం అందుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో అచీవ్ ద డివినిటీ.
1: కనుక విద్యార్థులు ఈనాడు ప్రప్రథంలో క్షమను సాధిస్తూ రండి.
0: స్టూడెంట్ షుడ్ అచీవ్ దిస్ నోబుల్ క్వాలిటీ ఆఫ్ క్షమ.
1: మీరు కొంచెం ఉత్తీర్ణులు కావచ్చును, కొన్ని మార్కులు తగ్గచ్చును.
0: You may be successful in examination.
1: మీరు ఏమాత్రం వెరగకండి.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎగ్జామ్.
1: తిరిగి దాన్ని పట్టి మీరు సాధించి మంచి మార్క్స్ తెచ్చుకోండి.
0: టేక్ నెక్స్ట్ ఛాన్స్ అండ్ గెట్ హై గ్రేడ్.
1: మీరు మార్కుల కోసమని ప్రాకులు ఆడొద్దండి.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ మార్క్స్.
1: రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
0: బీ కేర్ఫుల్ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్.
1: పేరు రాకుండా చూసుకోండి.
0: సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఆర్ బ్యాడ్
1: నేమ్. పేరు రాకుండా చూసుకోండి.
0: సీ దట్ యూ డోంట్ గెట్ బ్యాడ్ నేమ్.
1: మంచి భావాలతో మీరు మెలగండి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫీలింగ్.
1: విద్యార్థులు ఎక్కడ పోయినప్పటికీ
0: అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే గో,
1: ప్రవర్తన చేతనే వీరు సత్సాయి ఎడ్యుకేషన్ భక్తులు అని చెప్పొచ్చు.
0: యూ మే గో ఎనీవేర్ బేసింగ్ ఆన్ యువర్ కాండక్ట్ ఎవ్రీబడి కెన్ సే దట్ యూ బిలాంగ్ టు దిస్.
1: పేరు నాకు అక్కర్లేదు.
0: భగవాన్
1: మీరు మంచి పేరు తెచ్చుకోండి.
0: భగవాన్ డస్ వాంట్ వర్క్ ఫర్ హిజ్ నేమ్, ఫర్ యువర్ గుడ్ నేమ్.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా చెప్పాడు.
0: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఆల్సో సేడ్.
1: ఏమని చెప్పాడు?
0: వాట్ డిడ్ హి సే?
1: మా సర్వ కల్చర్ సాయి అన్నాడు.
0: హి సెడ్ అవర్ కల్చర్ ఇస్ సాయి కల్చర్.
1: అది తప్పు.
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
1: ప్రేమ చేత చెప్పాడే కానీ కల్చర్ ఈనాడు వచ్చింది కాదు, ఈనాడో వచ్చింది. ఈనాడు సత్యసాయి వచ్చింది. ఎటువంటి వాడు?
0: అవుట్ ఆఫ్ లవ్ హి సెడ్ సాయి కల్చర్, బట్ బికాస్ దిస్ కల్చర్ ఇస్ ఎటర్నల్ ఎన్షియంట్.
1: ఇది అనాది అయినటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ మచ్ ఎన్షియంట్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: ఇట్ ఈస్ అట్రిబ్యూట్లెస్. ఇట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ ప్యూర్
1: అన్సలీడ్. చాలా ఏదో గొప్పగా మాట్లాడుతుంటారు కానీ అది నాకు ఇష్టం ఉండదు.
0: పీపుల్ స్పీక్ ఇన్ ఎ బిగ్ వే హైవే, బట్ భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
1: బిగ్ వే హైవే మీరు నడుచుకోవాలి.
0: యూ షుడ్ కండక్ట్ యువర్ హైవే.
1: దాన్ని ఆవిర్భవించి చేయాలి.
0: అండ్ యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్.
1: మీ యొక్క సంతోషం నుంచి దాన్ని ఉప్పంగా చేయాలి.
0: అవుట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ యూ ప్రొసీడ్ ఇన్ దట్ డైరెక్షన్.
1: కనుక వారిని వీరిని ఎగ్జాంపుల్స్ గా మీరు తీసుకోకండి.
0: డోంట్ టేక్ అదర్స్ యాజ్ ఎగ్జాంపుల్.
1: మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి.
0: యు మేక్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.
1: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ఇస్ సెల్ఫ్.
1: అదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అదే సెల్ఫ్ సాక్రిఫైస్.
0: దట్ ఇస్ సెల్ఫ్.
1: అదే సెల్ఫ్ రియలైజేషన్.
0: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
1: అంత సెల్ఫ్ లోనే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ ద సెల్ఫ్.
1: అలాంటి సెల్ఫ్ ని మీరు సాధిస్తూ రావాలి.
0: దట్ సెల్ఫ్ యూ షుడ్ అకాంప్లిష్.
1: అది ఏ నిజమైనటువంటి భారతీయ సంస్కృతి.
0: దట్ ఈస్ ట్రూ భారత.
1: ప్రాచీన కాలం నుండి ఎన్ని కష్టములకో లొంగి, సాధించడానికి ప్రయత్నం చేశారు.
0: ఎవ్రీబడి వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్ దిస్ కంట్రీ.
1: భారతదేశం కంటే మించినటువంటి దేశం మరొకటి ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ అదర్ కంట్రీ గ్రేటర్ దన్ భారత్?
1: కేవలం బీద దేశం అనుకుంటారు.
0: యూ సే ఇట్ ఇస్ మోర్.
1: నీ బుద్ధిలో అది బీరేగా ఉండొచ్చు.
0: ఇట్ ఇస్ యువర్ చీప్ మైండెడ్నెస్.
1: బీద దేశం అయిపోతే ఇంతమంది దేశీయులంతా దీనిపైన వచ్చి ఎందుకు పడతారు?
0: ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ పూర్ కంట్రీ, వై షుడ్ ఇట్ బి ఇన్వేడెడ్ బై సో మెనీ పీపుల్?
1: ఇందులో నుంచి ఏనుగుల పైన, రథాల పైన, గుర్రాల పైన, ఒంటల పైన వేసుకుని పోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ క్యారీడ్ ఆల్ ద వెల్త్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: భారత దేశం అనేటువంటి పవిత్రమైనటువంటి శ్రీతన్ శ్రీతత్పత కలిగినటువంటి
0: భారత్ ఈస్ వన్ ఆఫ్ వెల్
1: సిరి సంపదలతో
0: తులుతూకుంటుండేటువంటి. వాట్ ఈస్ దేర్ షార్టేజ్?
1: మీ బుద్ధి చిన్నదిగా ఉండటం వల్ల అది చిన్నదిగా మారిపోతుంది.
0: యు ఆర్ మీన్ మైండెడ్ దేర్ ఫర్ యువర్ కంట్రీ, బట్ హావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: కనుక మీ బుద్ధిని విశాలం భావించుకోండి,
0: బి బ్రాడ్ మైండెడ్,
1: దేశం కూడా విశాలం అవుతుంది.
0: దెన్ యూ విల్ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్ టువర్డ్స్ యువర్ కంట్రీ. శాస్త్రమును
1: బంగారు మనకుండా పది శాస్త్రములను ఎండి బంగారు ఏలా.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దిస్ సీక్రెట్ టెక్స్ ఈక్వల్ టు ద గోల్డ్, వై డు యూ వాంట్ అదర్ టెక్స్ ఈక్వల్ టు దట్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్? నాట్ నెసెసరీ.
1: మన భారతదేశమే గొప్పది.
0: అవర్ కల్చర్ భారత్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఇలాంటి భారతదేశాన్ని మనం ఎందుకు చిన్నదిగా చూడాలి?
0: వై డు యూ కన్సిడర్ ఇట్ లో?
1: ఈ భారతదేశం నుండి ఉద్భవించినటువంటి యొక్క మన సిరి సంపదలు ఎంత గొప్పవి.
0: ఎఫ్లుయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వీ ఎంజాయ్డ్ దే ఆర్ వెరీ హై స్టాండర్డ్.
1: కనుకనే ఈ భారతదేశంలో పుట్టనటువంటి ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ నోటీస్డ్ హియర్.
1: సర్వమునకు ఇది గొప్ప మాస్టర్ వంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
1: మీరు కేవలము ఈ యొక్క దేశాన్ని మాత్రమే మీరు వర్ణించుకోకుండా ఇతర దేశాలను వర్ణిస్తూ ఉంటారు.
0: యు హావ్ ఫర్గాటన్ యువర్ మదర్ ల్యాండ్.
1: దేన్ని వర్ణించకండి, అన్నింటినీ వర్ణించండి.
0: యూ డోంట్ క్రిటిసైజ్ ఎనీ కంట్రీ.
1: అన్ని దేశాలు మంచివే.
0: ఆల్ కంట్రీస్ ఆర్ గుడ్.
1: కానీ ఏది చెడ్డది?
0: విచ్ వన్ ఇస్ బ్యాడ్?
1: అన్ని మతములు మంచివే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
1: చెడ్డది?
0: విచ్ ఇస్ బ్యాడ్?
1: మన మతి చెడ్డది.
0: అవర్ మతి ద మైండ్ ఇస్ బ్యాడ్.
1: మతి చెడ్డది కావటం వల్ల మతం చెడ్డది అనుకుంటున్నాం.
0: మతి ద మైండ్ ఇస్ బ్యాడ్, సో వీ కెన్ మతములన్నీ
1: చేరి మంచినే బోధించే.
0: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
0: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ బేసింగ్ ఆన్
1: మతులు. మంచివైనా మతమేది చెడ్డది?
0: ఇఫ్ యువర్ మతీస్ మైండ్స్ ఆర్ గుడ్, నో మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: కాబట్టి మతమేది చెడ్డది? అన్ని మతములు మంచివే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
1: క్రిస్టియన్ మతం మంచిదే, ఇస్లాం మతం మంచిదే, జొరాస్ట్రియన్ మతం మంచిదే, బుద్ధిజం మతం మంచిదే, జైనిస్ మతం మంచిదే, అన్ని కూడా సిక్కు మతం మంచిదే,
0: సిక్కిజం.
1: అన్ని మతాలు మంచివే.
0: ఆల్ ఆర్ గుడ్.
1: నీ మతి చెడిపోవటం వల్ల అన్ని మతములు చెడిపోయినట్టుగా పోతుంది.
0: బికాజ్ యువర్ మైండ్ ఇస్ స్పాయిల్డ్ మతి, దేర్ఫోర్ యు కన్సిడర్ రిలీజియన్స్ బ్యాడ్.
1: సర్వము నీ మతి పైన ఆధారపడి ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ యువర్
1: సర్వత్రా ప్రయాణం జరుగుతుంది.
0: మైండ్ మూవ్స్ ఆల్ అరౌండ్.
1: మనోమూలం మిదం జగత్. జగత్తంతా నిండినటువంటి మనసే.
0: ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: కనుక నీ మతిని మంచి చేసుకుంటే దేశమంతా మంచిదవుతుంది.
0: ఇఫ్ యు కరెక్ట్ యువర్ మతి ద మైండ్ ద హోల్ థింగ్ వుడ్ బి కరెక్ట్.
1: కనుక ఏదేదో చక్క చేయడానికి నీవు ప్రయత్నం చేయొద్దు.
0: డోంట్ అటెంప్ట్ టు
1: రెక్టిఫై. నీ మతిని నీవు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ మైండ్.
1: దేశమంతా బాగుపడిపోతుంది.
0: ద హోల్ కంట్రీ విల్ బి
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు చదవవలసినటువంటి కూడా ఎంతో చిటికాలో ఉంటున్నాయి.
0: వాట్ ఆర్ థింగ్స్ యూ లెర్న్?
1: పరీక్షల కోసం మీరు అన్ని చదువుకోవచ్చు.
0: ఫర్ ఎగ్జామ్స్ యూ కెన్ ప్రిపేర్.
1: కానీ రక్షించేది మాత్రం అది కాదు.
0: ఇస్ నాట్ దట్ గోయింగ్ టు
1: పరీక్ష?
0: పరీక్ష ఎగ్జామినేషన్.
1: రక్ష పరీక్ష.
0: రక్ష ప్రొటెక్షన్, పరీక్ష ఎగ్జామినేషన్.
1: కనుకనే ఈ యొక్క పరీక్షల కోసం మీరు పాస్ చేయవలసిన తప్పు లేదు.
0: సర్టన్లీ యూ షుడ్ వర్క్ టు పాస్ ఇన్ ది పరీక్ష ఎగ్జామినేషన్.
1: అన్నింటినీ రక్షించేటువంటిది ఒక తత్వం ఉంటుంది.
0: బట్ దేర్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యూ. రక్ష.
1: భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టము.
0: It's good fortune to have been
1: భారతీయుడు చెప్పుకోవడమే గొప్ప అదృష్టము.
0: టు డిక్లేర్ యువర్ భారతీయ ఇస్ ద గ్రేటెస్ట్ ఫార్చ్యూన్.
1: అలాంటి అదృష్టాన్ని నీవు కాపాడుకో.
0: బట్ యూ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఫార్చ్యూన్.
1: ఎలాంటి పరిస్థితి ఏంద కూడాను నీ మాతృభూమిని నీవు తిరస్కరించవద్దు.
0: అట్ ఎనీ టైమ్ నెవర్ డినై డిజోన్ యువర్ కంట్రీ.
1: స్వప్నమందు కూడాను దాన్ని ఏమాత్రం కూడాను మర్చిపోకూడదు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్ ఇన్ ద డ్రీమ్.
1: అది ఏ నిజమైనటువంటి కృతజ్ఞత.
0: దాట్ ఈస్ ట్రూ గ్రాట్యుట్యూడ్.
1: ఆ కృతజ్ఞత లేకపోతే
0: యూఆర్ నాట్ గ్రేట్ఫుల్.
1: మానవుడు పుట్టి ప్రయోజనం.
0: వాట్ ఫర్ ఇస్ ది హ్యూమన్ లైఫ్?
1: కృతజ్ఞత లేనటువంటి వాడు క్రూరుడు అన్నాడు.
0: అన్గ్రేట్ఫుల్ రిచ్ ఇస్ వికెడ్ మ్యాన్.
1: కనుక నేను సూర్య నమస్కారం నందు కృతజ్ఞాయ నమః.
0: సన్ గాడ్ వి సే యూ జస్ట్ ఎక్స్ప్రెస్ దట్ విజన్ టు అస్.
1: ఎట్టి వాడినైనా గానీ క్షమిస్తారట.
0: ఎనీ వన్ విల్ బి
1: ఎవరైనా క్షమిస్తారు. కానీ మంచి పొందినటువంటి దానిని మనం మర్చిపోతే అది కృతజ్ఞత. కృతజ్ఞత అనేటువంటిది పోయినటువంటి వాడిని ఎవరూ రక్షించలేరు.
0: ఇఫ్ యు ఫర్గెట్ ది గుడ్ డన్ అన్ టు యూ, ఇట్ అమౌంట్స్ టు ఇన్గ్రాటిట్యూడ్, ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్.
1: కృతజ్ఞతను చూపాలి.
0: యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
1: కృతజ్ఞుడు కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి అన్గ్రేట్ఫుల్.
1: కనుకనే మన భారతీయుల సంస్కృతిని చక్కగా మీరు ఎలిగెత్తి చాటాలి.
0: యూ షుడ్ డిక్లేర్ ఫ్రమ్
1: ఏమాత్రం భయపడనక్కర్లేదు.
0: ఏదైనా
1: ఇతరులు ఏమైనా వచ్చి మనం ఏం చేస్తారో ఏమనుకుంటారు, ఏమైనా చేసుకొని
0: డోంట్ థింక్ దట్ అదర్స్ విల్ డూ
1: సంథింగ్. నీవు చాటుకుంటూ పోతే నిన్ను ఎవరైనా చంపని తప్పులేదు.
0: పబ్లిసైజ్ ద ప్రొపగేట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: లైఫ్ లో ఒక్కటే కానీ రెండు కాదు.
0: ఆఫ్టర్ ఆల్ యూఆర్ వన్ నాట్ టూ.
1: నీవు ఈ భారతదేశం యొక్క కృతజ్ఞత నీవు జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు అవుతావు.
0: ఇట్ అమౌంట్ టు సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్ ఫర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: భయపడి మాత్రము మన యొక్క సంస్కృతిని ఏమాత్రము తూలనాడకూడదు.
0: అవుట్ ఆఫ్ ఫియర్ నెవర్ కన్సిడర్ యువర్ కల్చర్ లో ఆర్ రిడిక్యూల్ ఇట్.
1: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
0: ఇన్ఫాక్ట్ మోర్ దాన్ మదర్ గాడ్ ఈజ్ సో నియర్.
1: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
0: గాడ్ ఈజ్ మోర్ దాన్ ది ఫిజికల్ మదర్.
1: తల్లి దగ్గరే ఉంటుంది.
0: మదర్ ఈజ్ సో క్లోజ్.
1: దైవం ఎక్కడున్నాడు?
0: వేర్ ఇస్ గాడ్?
1: వెతుక్కోవాలి.
0: యూ హావ్ టు సర్చ్ ఫర్ హిమ్.
1: తల్లిని వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ సచ్ యువర్ మదర్.
1: తల్లిని నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటిది.
0: మదర్ ఈజ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: అలాంటి తల్లిని మాత్రం నువ్వు వెట్టమరుస్తావు.
0: హౌ కెన్ యూ ఫర్గెట్ యువర్ ఫిజికల్ మదర్? కనుకనే
1: రాములు జనని జన్మభూమి స్వర్గాధిప కరియసి అన్నాడు.
0: సో రామా సెడ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ది హెవెన్.
1: ఈనాడు రామ భక్తులు ఎంతమంది ఉంటున్నారు?
0: దేర్ మెనీ డివోటీస్ ఆఫ్ రామ.
1: కానీ రామ్ రామ్ రామ్ రామ్ అంటున్నారు.
0: దే చాంట్ నేమ్ రామాస్ నేమ్.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: రాములు త్యాగం చేసినటువంటి సిరి సంపదంతా ఈ రామ భక్తులు అనుభవిస్తున్నారు.
0: రామా సాక్రిఫైస్ ఆల్ హిస్ వెల్త్ వేర్ ఆర్ డివోటీస్ ఆఫ్ రామా ఎక్స్పీరియన్స్.
1: ధనం కావాలని ఆశిస్తున్నారు.
0: దే వాంట్ మనీ.
1: రాముడు రాజ్యం వచ్చినా కూడా దాన్ని త్యజించిపోయాడు.
0: రామా సాక్రిఫైస్ ఇస్ రైట్ఫుల్ క్లెయిమ్ ఆన్ హిస్ కింగ్డమ్.
1: ఎవరైనా చేస్తారా?
0: ఇస్ దేర్ ఎనీవన్ టు ప్రిపేర్ టు దట్?
1: తనకనక వస్తువానాలు సర్వమును త్యజించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ ద కన్వీనియన్సెస్.
1: కూడా అంతే.
0: సేమ్ థింగ్.
1: భర్తతో ఉండే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు బి డివోటెడ్
1: పతే దైవం అని భావించి
0: కన్సిడరింగ్ హస్బెండ్
1: సర్వ సంపదలను త్యాగం చేసుకుంది.
0: సాక్రిఫైస్ ఆల్.
1: అప్పుడే రాముతో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
0: అండ్ సీత వాజ్ రెడీ టు ఫాలో రామ.
1: కానీ తిరిగి రాములకు దూరం ఎప్పుడైంది?
0: దెన్ వాస్ షీ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్.
1: జింకలపైనంత ఆశ పుట్టింది, రాములు దూరం అయిపోయాడు.
0: బికాస్ షీ వాంటెడ్ దిస్ డియర్, దేర్ ఫోర్ షీఈ్ అవే ఫ్రమ్ రామ.
1: ఆ డియర్ ను కోరేటప్పటికి ఈ డియర్ దూరం అయిపోయాడు.
0: దెన్ వన్ షీ వాంటెడ్ ది డియర్, షీ హాస్ లాస్ట్ ద డియర్.
1: అదే బాధలు పడుతూ వచ్చింది.
0: దాట్ ఈస్ ద రీజన్ ఫర్ సఫరింగ్.
1: పాపిష్టి మృగమేళ వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
0: వై దట్ రిచర్డ్ యానిమల్ హాస్ కమ్ హియర్? హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫర్ ఇట్?
1: ఏడుస్తుంది. పాపిష్టి మృగమేళ వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
0: హి స్టార్ట్ క్రయింగ్. హౌ ఇస్ దట్ దిస్ హారిబుల్ యానిమల్ కేమ్ హియర్? హౌ ఇస్ దట్ ఐ డిసైడెడ్?
1: ఆపదలు వచ్చే సమయం లోపల అన్ని మనకు దూరం అయిపోతాయట.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆల్ విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
1: కనుక ఆపదలు వచ్చినప్పుడు మంచి చెడ్డ విచారణ ఉండదు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ యూ డోంట్ డిస్టింగ్విష్ అండ్ డిస్క్రిమినేట్.
1: కనుక మీరు ఏమాత్రమే కూడా తొందరపడపాటు లేకుండా ఆనందంగా శాంతితో మనం క్షమతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ. బీ పేషెంట్ ఎనఫ్.
1: ఏ దేశమైనా వెళ్ళండి.
0: యు గో ఎనీ కంట్రీ.
1: ఏ యొక్క క్లాస్ అయినా పాస్ చేసుకోండి.
0: యు పాస్ ఎనీ ఎగ్జామ్.
1: ఎలాంటి గొప్ప పదవులైనా ఏలండి.
0: ఆక్యుపై పొజిషన్.
1: దానికి ఎవరు వద్దని చెప్పరు.
0: నోబడీ విల్ సే నో.
1: నేను కూడా వద్దు చెప్పను.
0: భగవాన్ విల్ ఎవర్ సే నో.
1: గొప్ప అధికారం అయిపోతే అంత గొప్ప సేవలు చేయొచ్చు దేశానికి.
0: ఆక్యుపైంగ్ హై పొజిషన్ యూ కెన్ ఆల్సో సర్వ్ ఇన్ ఎ బెటర్ వే.
1: కానీ చిక్కి కూడా అవకాశము దాన్ని దక్కించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: బట్ ఇఫ్ ది ఛాన్స్ ఆన్ హ్యాండ్ ఈస్ లాస్ట్ వాట్ ఫార్ ఇస్.
1: చిక్కిన ఛాన్స్ ను వసకలేక చక్క చేసుకోండి.
0: హావింగ్ గాట్ దిస్ ఛాన్స్
1: తీసుకుని ఈ పద సేవనండి.
0: హావింగ్ గాట్ ద ఛాన్స్ ఆఫ్ సర్వింగ్ గాడ్ నెవర్ లూజ్.
1: నుంచి ముక్తి చేస్తునండి.
0: అండ్ హి విల్ టేక్ యు టు ద లిబరేషన్ గివింగ్ యు ద
1: ఇతరుల మాటలు ఇంపుకన మీ కొంప తీయకండి.
0: నెవర్ ఫాలో ద వర్డ్స్ ఆఫ్ అదర్స్ అండ్ రూయిన్ యువర్.
1: నేర్చుకోండి ఈ బుద్ధులన్నీ, తీర్చుకోండి కర్మం.
0: అండ్ జస్ట్ కరెక్ట్ యువర్ mind and see that you are relieved from this karmic
1: effect. తీసుకోవాల్సినటువంటిది.
0: That's what you have to do.
1: ఎవరి మాటలు మనం విన్నక్కర్లేదు.
0: నెవర్ గో బై అదర్ వర్డ్స్.
1: నీ కాన్షియస్ నీ ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: అది నిజమైనటువంటి దైవము.
0: దట్ ఇస్ ట్రూ గాడ్.
1: ఆ కాన్షియన్స్ ని ఫాలో చేయకుండా
0: వి డోంట్ ఫాలో కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నారు. సెన్సెస్ ని ఫాలో చేస్తూ పోతున్నారు.
0: యూ డోంట్ ఫాలో కాన్షియన్స్ బట్ యూ ఫాలో సెన్సెస్.
1: ఈ సెన్సెస్ ని ఫాలో చేసుకునేటువంటి వాడు కేవలం పతపతనం అయిపోతున్నాడు.
0: వన్ హూ ఫాలో సెన్సెస్ విల్ రూయిన్ హిమ్సెల్ఫ్.
1: రావణుడు ఎలాంటి వాడు?
0: రావణ వాట్ మైటీ మ్యాన్.
1: అంత శ్రీమంతుడే లేడు.
0: ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
1: తన సోదరుడైన కుబేరుని ఆస్తంతా పరుక్కున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ క్యాప్చర్డ్ ఆల్ ద వెల్త్ ఆఫ్ కుబేరా.
1: తన కోటనంతా కూడా బంగారు కోటగా కట్టుకున్నాడు.
0: ఆల్ హిస్ ఫోర్ట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: కానీ అన్నిటి ఎందు తాను గొప్పవాడుగా అనిపించుకున్నాడు.
0: గ్రేటెస్ట్ ఇన్ ఆల్.
1: భుజబలము, బుద్ధి బలము, శక్తి బలం అంతా ఉంది.
0: ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్.
1: తపబలం కూడా ఉంటుంది.
0: అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెన్.
1: కానీ ఉండి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫార్?
1: కట్టగలిపటికి తాను ఒక మూర్ఖుడైపోయాడు.
2: అల్టిమేట్లీ హి హస్ బికమ్ ఏ ఫూల్.
1: ఈ ఇంద్రియములకు లోబడి పోవడం చేతనే
2: హి హస్ బికమ్ ఏ స్లేవ్ టు సెన్సెస్.
1: సర్వమునకు కట్టుబడిపోయాడు.
2: సో హి ఇస్ బౌండ్.
1: ఇంద్రియాన్ని సాధించినటువంటి వాడే మహావీరుడు.
2: ద వన్ హూ కాంకర్స్ సెన్సెస్ ఏ వారియర్.
1: ఇంద్రియాలకు లోబడినటువంటి వాడే మహాదీనుడు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి హూ బికమ్స్ ఏ స్లేవ్ టు ద సెన్సెస్ ఇస్ దీనా, దీనా ద వీక్.
1: కనుకనే హనుమంతుడు గుడిలో లంకలో పోయినప్పుడు
2: వెన్ హనుమాన్ హస్ గాన్ ఇన్ టు లంక,
1: రామా రామా రామా అనుకున్నప్పుడు రాముని దగ్గర దీనుడిగా నిలిచాడు.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామా హనుమాన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ దీనా సో హంబుల్.
1: రావణాసు దగ్గర పెట్టాక ధీరుడైపోయాడు.
2: వెరేజ్ ఇన్ ఫ్రంట్ రావణ హీస్ ధీరా కరేజియస్ వన్.
1: అప్పుడు అడిగాడు రావణుడు,
2: నేను రావణ
1: ఎవరు పంపారా నిన్ను?
2: హూ సెంట్ యూ?
1: ఇప్పుడు ఏమి చెప్పగలడు?
2: వాట్ ఈస్ యూ కెన్ సే?
1: ఎవరు పంపించినారు నిన్ను?
2: హూ సెంట్ యూ హియర్?
1: నీ చెల్లె ముక్కు చవులటి కోసి పంపిణి రాచి ద్వారా నన్ను
2: పంపారా?
1: నీ సిస్టర్ ముక్కు చెవులు కోసి పంపారు చూడు, అతనే నన్ను
2: పంపించాడు.
1: సరియైన జవాబు ఇచ్చాడు హనుమంతుడు.
2: దట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
1: ఎటువంటి వాడు?
2: వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్?
1: బలవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
2: హిస్ వన్ ఆఫ్ వర్చ్యూ, హిస్ వన్ ఆఫ్
1: విద్యావంతుడు కూడా.
2: హైలీ ఎడ్యుకేటెడ్.
1: అందుకోసమే రాముడు సేవకులుగా తయారయ్యాడు.
2: సో హీ కుడ్ బికమ్ ద బెస్ట్.
1: అహంకారం ఏమాత్రమూ లేదు.
2: హీ వాస్ ఈగోలెస్.
1: కనుక అతను కూడా రాజకీయ నాయకుడే.
2: అండ్ హీఈస్ ఆల్సో పాలిటీషియన్.
1: సుగ్రీవుని యొక్క మంత్రి.
2: అండ్ హీఈస్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ.
1: కనుక సుగ్రీవుని దగ్గరికి రామలక్ష్మణ్ తీసుకుని పోయాడు.
2: అండ్ ఇన్ఫాక్ట్ హీ హస్ టేకెన్ రామలక్ష్మణ్ టు సుగ్రీవ హిస్ మాస్టర్.
1: అక్కడ రావణుడి దగ్గర పోటాడటం వల్ల రావణుడి కోపం వచ్చింది.
2: బికాస్ ఆఫ్ ఫైటింగ్ ఓవర్ దేర్
1: నన్ను ధిక్కరించేటువంటి వాడా నీవు?
2: డూ యూ డిసోబే మీ?
1: ఇంత జగత్తు లోపల నన్ను ఎవరు కూడా ఏమిరా అనలేదు.
2: ఇన్ దిస్ వరల్డ్ నోబడి అడ్రస్ మీ లైక్
1: ఏమిరా అంటే ఏమి? ఒక సర్వెంట్ ని పిలిచినట్టు.
2: యు ఆర్ అడ్రెస్సింగ్ మీ యాజ్ ఇఫ్ యు ఆర్ అడ్రెస్సింగ్ ఎ సర్వెంట్.
1: అప్పుడు చెప్తాడు,
2: దెన్ హి సేస్,
1: ఏ రాజు నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయించేనురా.
2: నో కింగ్ స్పోక్ టు మీ లైక్ దట్, ఐ మేక్ యు షట్ యువర్ మౌత్.
1: ఒరే పిచ్చివాడా, వారంతా ఎవరో నీకు తెలియనటువంటి వాడు, నిన్ను రా అనలేదు. నేను తెలిసినటువంటి వాడిని.
2: సమ్ పీపుల్ హూ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్
1: మీ ప్రభు సాక్షాత్ దేవుడు.
2: My God is my master.
1: నేను నిన్ను రా అనడానికి హక్కుగా ఉంది, నిన్ను కొట్టడానికి హక్కుగా ఉంది.
2: ఐ విల్ అడ్రెస్ యూ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎ సర్వెంట్. ఐ హావ్ గాట్ ఎవరీ రైట్ టు బీట్ యూ
1: అని చెప్పేటప్పటికి, ఇంత క్రోధంగా ఉంటున్నావా, ఇంత పరాక్రమవంతుడుగా అంటున్నావా అని వాడి కోదికి ఎప్పుడు తోక చాలా రుచి.
2: బికాస్ వాచింగ్ ఇస్ ఆల్ ఇస్ యాంగర్ అండ్ ఫ్యూరీ. రావణ
1: ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
2: Naturally, monkey will be very much angry if anything is done to its tail.
1: ఏనుకు తొండం పైన, కోతికి తోక పైన.
2: Elephant is interested in the trunk while monkey is interested in the tail.
1: చాలా సూక్ష్మమైన బుద్ధి ఉంటుంది.
2: They are very intelligent.
1: దానికి అంటించాడు.
2: And he set it on
1: flame. నీవు చేసిన విద్య ఏ నీరేయాచ నీకే చేస్తాను ఈ పని అన్నాడు. తీసుకుని పోయాడు, లంకనంతా అగ్గిపెట్టాడు.
2: He said, this is the thing I have learned from you. He has set the whole Lanka into flames.
1: రాక్షసులంతా ఒకే అల్లరి చేసుకుంటున్నారు. కోతి దీన్నెవ్వరు పంపిరి నాతి మా వాడ.
2: బికాస్ వాచింగ్ ఇస్ ఆల్ ఇస్ యాంగర్ అండ్ ఫ్యూరీ. రావణ
1: ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
2: యాక్చువల్లీ మంకీ విల్ బి వెరీ మచ్ యాంగ్రీ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ డన్ టు ఇట్స్ టేక్.

0: ద హోల్ థింగ్ ఇస్ పాయింట్.
1: ఇంటింటికి నీ పంటించిన వాళ్ళంటి ఎవరింటికి పోదుమే, ఇంటింటికి నీ పంటించిన వాళ్ళంటి ఎవరింటికి పోదుమే.
0: యూ హావ్ సెట్ ఎవ్రీ హౌస్ ఇన్ ది ఫ్లేమ్స్. ఐ హావ్ సీన్ యూ, హూ హావ్ సెంట్ యూ హియర్.
1: వింటిని రామును బంటును జానకి కంటికి చల్లనాయనే.
0: ఐ హావ్ హర్డ్ యువర్ మెసేజ్, యూ హావ్ బీన్ సెంట్ టు జానకి అండ్ ఐ సా యూ.
1: పనుల ఇంటికి మింటిన నంటిన గది తెలియాడమ్మా ఈ కోతి దిన్నెవరు వంపిన నాతి మా వాడ గోడాడ చేసనే. ఈ విధంగా లంకలోని వారంతా కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
0: సో
1: ఆ దుఃఖంలో కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
0: ఈవెన్ ఇన్ సాడ్నెస్ హి థాట్ ఆఫ్ రామ.
1: ఈ విధంగా ప్రతి భగవత్ యొక్క తత్వం కూడాను దూషణలో, భూషణలో, తిరస్కారంలో, పురస్కారంలో కూడాను దైవాన్ని తలుచుకోవటం చాలా గొప్పది.
0: ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్, ద డిఫికల్టీస్ అండ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్.
1: కనుక ఏటి సమయంలో దగ్గర దైవనామాన్ని మాత్రం మర్చిపోకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ టు చాంట్ హిస్ గ్లోరీ.
1: ఎన్ని బాధలు కలిగినా సరే దైవాన్ని మాత్రం విడవకూడదు.
0: లెట్ దేర్ ఎనీ ట్రబుల్స్ దే మే కమ్ బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మీరు పోషించుకున్న వారు అవుతారు.
0: దెన్ యూ విల్ బి అప్హోల్డింగ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ ఇన్ యూ.
1: ఆ వాల్యూని మనం పెంచుకోవాలి.
0: ఈనాడు
1: మనం వాల్యూ లేకుండా ఉంటే ఏం మానవుడు?
0: వేర్ వాల్యూ లెస్, వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ యూ ఆర్?
1: వాల్యూనే సత్య ధర్మ శాంతి ప్రేమలు.
0: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: కనుక ఆ వాల్యూని మాత్రం కించిత్ కూడా కదలకుండా నిలకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ అప్హోల్డ్ దిస్ హ్యూమన్ వాల్యూ స్టడీ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
1: అది కాపాడుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
0: ద వన్ హూ సస్టైన్ ఫాస్టర్స్ దెమ్ ఇస్ ఎ ట్రూ హ్యూమన్.
1: లేనటువంటి వాడే దానవుడు.
0: ద వన్ విత్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ మానవ హ్యూమన్, వితౌట్ దట్ హీస్ దానవ ద డెమన్.
1: కనుక మనము కాపాడుకోవాల్సినటువంటి మానవతా విలువలు.
0: సో వీ హావ్ టు కీప్ అప్ ది హ్యూమన్.
1: మనం మానవులని పేరు పెట్టుకున్నాం.
0: We have got the name, title.
1: Manava.
0: We are Manava, human.
1: We are not new. We have been
0: there for
1: several births. Ma,
0: kaadu. Ma, no.
1: Nava, kottadi kaadu.
0: Nava, new.
1: Paatade Manava.
0: Not new, ancient.
1: Manu chaala paata janmam vaalle.
0: I am quite ancient.
1: Manava.
0: Manava.
1: Managa kaadu.
0: Ma, no.
1: Nava, kottadi kaadu.
0: Nava, new. Not new.
1: అలాంటి మనం పాతవారు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాము.
0: వి హావ్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఫర్ సెవెరల్ లైఫ్.
1: అదే మన అదృష్టంగా భావించుకోవాలి.
0: కన్సిడర్ దట్ యాస్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
1: అదే మన ప్రాప్తిగా మనం అనుభవించుకోవాలి.
0: టేక్ ఇట్ యాస్ యువర్ డిజర్వ్డ్నెస్.
1: ఈ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
0: అండ్ బీ ఏ ట్రూ హ్యూమన్.
1: అది నిజమైన మానవత్వం రావడానికి కారణము.
0: దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్
1: స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు కేవలం విన్నంత వరకు మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుంటారని వింటారు.
0: యు ఆర్ సో హ్యాపీ టు లిసన్.
1: కానీ బయటికి పోయిన తర్వాత కూడా ఈ విన్నది మీరు తినడానికి ప్రయత్నం చేయాలి.
0: హావింగ్ హర్డ్ విన్నది యూ హ్యావ్ టు
1: ఇక్కడ వినాలి, అక్కడ తినాలి.
0: యూ హ్యావ్ టు హియర్ హియర్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దేర్.
1: చూడండి, ఎక్కడైనా పశువులు పోతుంటాయి,
0: యూ సీ కౌస్,
1: పచ్చని గడ్డి చూస్తే పరిగెత్తిపోయి తినేసేస్తాయి.
0: ది కౌ విల్ రన్ ఆఫ్టర్ ది గ్రీన్ గ్రాస్
1: విరి తినేసేస్తాయి.
0: ఇట్ విల్ ఈట్ ది గ్రాస్.
1: కానీ స్వస్థానానికి వచ్చిన తర్వాత తిరిగి బయట తీసుకుని నెమరి వేసి చక్కగా మింగుతాయి.
0: As the cow goes back, it recalls, brings it back and mastigates.
1: అదే విధంగా ఇక్కడ మీరు తినిపోయినటువంటి వాడు, తినిపోయినటువంటి వారు స్వస్థానానికి పోయి తిరిగి మననం చేసి దాన్ని నెమరి వేసుకుంటూ రావాలి.
0: Having heard all these things here, by the time you go back, you should recall, recapitulate what you heard.
1: కనుక ఈ మూడింటి యందే నిజమైన మానవత్వం ఏమిటి ఉంటుండాలి.
0: The human value lies in these three.
1: ప్రాప్తి చేసుకోవాలి.
0: And deserve everything.
1: ప్రాప్తి నిలుపుకోవాలి.
0: We should keep it.
1: ప్రాప్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చేటువంటి కాదు, అంత మనమే పెంచుకునేటువంటిది.
0: యూ గెట్ యువర్ ఓన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ డిజర్వ్డ్నెస్.
1: కనుక నీ ప్రాప్తి నువ్వు పెంచుకుని
0: సో బీ డిజర్వ్.
1: భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా నువ్వు విడవకుండా.
0: నెవర్ గివ్ అప్ కల్చర్ ఆఫ్ భారత్.
1: ఏదో కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగం అంతా కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ బీన్ అండర్ గోయింగ్ సో మెనీ చేంజెస్. ఏజ్ ఆఫ్ ఏజ్
1: మార్పులు జరిగిందా, కానీ మీలో మార్పు రాకూడదు.
0: లెట్ దేర్ బి నంబర్ ఆఫ్ చేంజెస్ బట్ యూ బీ చేంజ్లెస్.
1: మార్పు చెందుతూ ఉంటాయి.
0: దే డూ చేంజ్.
1: నీ దేహం కూడా పుట్టినప్పుడు చిన్న పిట్టిగా ఉన్నావు.
0: అట్ ద టైమ్ బట్ యు ఆర్ సో టైనీ.
1: చైల్డ్ అన్నారు.
0: యు ఆర్ కాల్డ్ చైల్డ్.
1: 15 ఏళ్ళ తల్లికి నువ్వు బాయ్ అన్నారు.
0: ఏజ్ ఆఫ్ 10 బాయ్.
1: 30 ఇయర్స్ తల్లికి మ్యాన్ అన్నారు.
0: 30 మ్యాన్.
1: 75 ఇయర్స్ కి గ్రాండ్ ఫాదర్ అన్నారు.
0: 75 యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
1: కాబట్టి చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నువ్వు మారలేదా?
0: ద చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ హావ్ నాట్ చేంజ్డ్.
1: పేర్లు మారలే కానీ నీవు ఉండేది ఒక్కడే.
0: నేమ్స్ హావ్ చేంజ్డ్ బట్ యు ఆర్ వన్.
1: యుగాలు మారిపోయినాయి కానీ మన ప్రాచీన ధర్మం ఒక్కటే.
0: సో ఏజెస్ హావ్ చేంజ్డ్ బట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వన్. మార్పు
1: తెప్పించకూడదు.
0: అండ్ యు షుడ్ నెవర్ బ్రింగ్ ఇట్ చేంజ్.
1: అది సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటిది.
0: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్. దట్ ఇస్ ఇమ్మోర్టల్.
1: కనుక అది మారకుండా ఉండాలంటే దైవ భక్తిని మనం మర్చిపోకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ చేంజ్లెస్
1: భగవత్ నామాన్ని స్మరిస్తాం.
0: హావ్ మోర్ ఆఫ్ డివోషన్ చాంట్ హిస్ నేమ్.
1: అప్పుడే అది మరవకుండా ఉండడానికి
0: నెవర్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ టైం.

0: దీపకశ్చంద్ర రాత్రి వేళలయందు వెలుగును అందించేటువంటి వాడు చంద్రుడు.
1: డ్యూరింగ్ నైట్ టైమ్ ద వన్ హూ గివ్స్ అస్ లైట్ ఇస్ మూన్.
0: ప్రభాతే దీపకో రవి. పగటి వేళలందు వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడు అందించేటువంటి వాడు సూర్యుడు.
1: సన్ గివ్స్ అస్ ఆల్ ద లైట్ డ్యూరింగ్ ద డే టైమ్.

0: ముల్లోకములు ఎందు కూడాను వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడి ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ ఆల్ ది ఇల్యూమినేషన్ ది లైట్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్.
0: సుపుత్ర కులదీపక, సుపుత్రుడు కులమునకు దీపమును వెలిగిస్తాడు.
1: A virtuous son is the very light for the entire clan,
0: family.
1: For the entire family.
0: అమావాస్యకు పూర్ణిమకు ఉండినటువంటి ఒక వ్యత్యాసము మీకు తెలుసు.
1: You know the difference between dark night and full moon night.
0: అమావాస్య కాళరాత్రి.
1: The dark night is
0: కటిక చీకటిగా ఉండేటువంటిది.
1: It's pitch dark.
0: హృదయులు ఈ చీకటిని ఏమాత్రం కూడాను కోరరు.
1: నోబుల్ హార్టెడ్ పీపుల్ విల్ నెవర్ బి ఆఫ్టర్ దిస్ డార్క్నెస్.
0: చీకటి భయంకరము అయినటువంటిది.
1: ఇస్ ది డార్క్ దట్ విల్ మేక్ యు ఫియర్ స్ట్రికెన్.
0: భయమును మాత్రమే కాదు అనేక దురాలోచనలు కూడాను అభివృద్ధి పరుస్తుంది.
1: డ్యూరింగ్ ద డార్క్ యు ఆర్ నాట్ ఓన్లీ డెవలప్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్, యు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: దురాలోచనలు మాత్రమే కాదు దుష్కర్మలకు కూడాను పాల్గొంటుంది.
1: నాట్ ఓన్లీ బ్యాడ్ థాట్స్, ఇట్ విల్ రిజార్ట్ యూ టు టేక్ టు రాంగ్ యాక్షన్స్.
0: చీకటి అనేక విధమైనటువంటి దుష్ట సంకల్పముల చేత, దురాలోచనల చేత, దుర్భావముల చేత, దుర్కర్మల చేత మానవుని అనేక విధములుగా పీడిస్తుంది.
1: ఇట్ ఇస్ ఆల్ ది డార్క్నెస్ దట్ విల్ మేక్ యూ సఫర్ ఫ్రమ్ ఆల్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
0: ఈ చీకటిని దుష్టులు, దుర్మార్గులు, దురహంకారులు మాత్రమే ఆశించరు, కాని హృదయులు ఎవరు కూడా దీన్ని ఆశించరు.
1: ఓన్లీ వికెడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్ వుడ్ లైక్ టు బీ ఇన్ ది డార్క్, బట్ నాట్ నోబుల్ అండ్ గుడ్ సోల్స్.
0: దొంగలకు, దుష్టులకు, దుర్మార్గులకు చీకటి ఎంతో సహాయకారిగా ఉంటుంది.
1: The thieves and the wicked people will take the help of the darkness during the night time.
0: వారు ఈ చీకటిని ఆశిస్తూ ఉంటారు.
1: They move about in the dark.
0: వారు సంకల్పించుకున్నటువంటి కర్మను ఆచరించే నిమిత్తము ఈ చీకటి ఎంతైనా సహాయం చేస్తుంది.
1: To do whatever they like, the darkness will help them to do.
0: కనుక చీకటిని కేవలము దుస్సంకల్పులు మాత్రమే ఆశిస్తుంటారు.
1: Therefore, the one with bad thoughts will be in the dark.
0: సత్సంకల్పులు, సదాచార సంపన్నులు, సత్క్రియావంతులు వెలుగును మాత్రమే ఆశిస్తుంటారు.
1: The one with noble and pious thoughts, with good actions, will
0: వెన్నెలను చూచినప్పుడు మానవులు హృదయము చల్లగా శాంతమైన భావంతో సక్రమమైన మార్గములో సత్సంకల్పాలను అభివృద్ధి పరుచుకుంటుంటారు.
1: The human heart should be full of peace and it should be cool and should be proper.
0: చిన్న పిల్లలు కూడాను

0: వెన్నెలను చూచి ఎంతయో ఆశిస్తుంటారో ఆనందిస్తుంటారు.
1: Children will feel very happy watching the full moonlight.
0: కౌరు ఈ యొక్క చల్లని వెన్నెల లోపల తమలో ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి సద్భావనను కవిత్వములుగా అందుతూ ఉంటారు.
1: Poets take to composition in poetry describing the moonlight and the moon.
0: కనుక మూన్లైట్ అనగా పూర్ణిమ దినము మానవుని యొక్క హృదయం కూడాను పూర్ణిమమైనటువంటిదిగా ఉంటుంది.
1: On that full moon day, the human heart also would be full.
0: మానవుని మనసుకు పూర్ణ చంద్రునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను మనం చక్కగా విచారించాలి.
1: We should know very well the relationship between the full moon and the human heart.
0: Chandrama manaso jatah chacho suryo jayat. Chandrudu manasu yokka pratibimbame.
1: Moon is the very reflection of the mind.
0: Kanuka chandrudu yokka vennal lopala manavuni yokka manasu kudanu challaga sadbhavamulato satsankalpamulato abhivruddhi untundi.
1: Therefore, in full moon light, human mind also would blossom with very good thoughts and feelings.
0: Kanuka purnimamu anetuntidi chikatini pogotti ajnanamunu dooram chesi bhayamunu kudanu dooram chesi shantini baddhatanu aanandanni satsankalpalanu abhivruddhi parustundi.
1: Therefore, the moonlight dispels all sorts of darkness and fear. It will keep you in peace, delight and bliss.
0: Inka pagati velayilendu suryudu andarikini velugunu andistuntadu.
1: During the daytime it is the sun who gives us light.
0: Ee suryude lekapothe jagatte ledu.
1: Without the sun there is no universe.
0: Suryude ee bhulokamunaku pratyaksha daivam.
1: Sun is the very god to this planet earth.
0: సూర్యుడే లేకపోతే సృష్టియే లేదు.
1: Without the sun there is no creation.
0: పంటలు లేవు.
1: There is no harvest.
0: వృక్షములు లేవు.
1: No trees.
0: గాలి లేదు.
1: No air.
0: తిండి లేదు.
1: No food.
0: జీవరాశులు బ్రతకలేవు.
1: And living creatures cannot survive.
0: సూర్యుని యొక్క వెలుగు వల్లనే జీవులు బ్రతుకుతున్నాయి, పంటలు పండుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఆనందంగా సుక్షేమంగా సుభిక్షంగా దేశము అభివృద్ధి చెందుతుంది.
1: బికాస్ ది సన్ వి ఫైండ్ ది లివింగ్ క్రీచర్స్ సస్టైన్ దేర్ లైఫ్, యు ఫైండ్ ద క్రాప్ అండ్ ద హార్వెస్ట్, ద ఫ్లో ఆఫ్ ది రివర్స్ అండ్ వి ఫైండ్ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్.
0: సూర్యు యొక్క ప్రభావము చేతనే మానవుని యొక్క హృదయం కూడాను పవిత్రమవుతుందాడు.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ ద సన్ దట్ మేక్స్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: కనుక సూర్యుడు ఈ యొక్క భూలోకమునకు ప్రత్యక్ష దైవం.
1: Therefore, sun is the very god to this earth.
0: సూర్యుని యందు ఉండినటువంటి ఈ యొక్క ప్రకాశ శక్తి హైడ్రోజన్,
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ పవర్ఫుల్,
0: ఈ హైడ్రోజన్ అనేటువంటి శక్తియే జగత్తుకు మూడు భాగములుగా తోడ్పడుతూ ఉంటుండాలి.
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ సో పవర్ఫుల్ ప్రెసెంట్ ఇన్ ది సన్ లైట్.
0: ఏదో కొంత భాగం మాత్రం హీలియం ఉంటుండాలి.
1: ఓన్లీ ఫ్రాక్షన్ ఇస్ ప్రెసెంట్ హీలియం.
0: ఇది ఒక వాయువు.
1: This is a gas.
0: ఈ హీలియం అనేటువంటి వాయువు ఉండటం చేతనే ఈ ఆక్సిజన్ అనేటువంటిది కూడాను క్షీణించక అభివృద్ధిగాంచక దినదినమును కొంతవరకును తమ యొక్క స్థాయిలో తాను మెరుగుతూ ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది హీలియం, ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఈస్ మెయింటైన్డ్.
0: సూర్యుని యందు అనేక విధములైనటువంటి యొక్క గుంతలు ఉంటున్నాయి, అనగా రంధ్రములు.
1: There are so many holes on the sun.
0: ఈ సూర్యునిలో ఉండేటువంటి హోల్స్ అనగా రంధ్రములు ఎంత పెద్దవి అని విచారణ చేస్తే ఈ భూమినంతా కట్టకట్టి ఒక్కొక్క రంధ్రము లోపల విడిచి సులభంగా తీసి ఉంచవచ్చు.
1: ద హోల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్ ఆర్ సో బిగ్ దట్ యూ కెన్ జస్ట్ పుట్ ది హోల్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్ ఇన్ వన్ ఆఫ్ ద హోల్స్ అండ్ టేక్ ఇట్ అవుట్.
0: పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటున్నాయి సూర్యునిలో.
1: సో బిగ్ ఆర్ ద హోల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్.
0: కేవలం ఒకటి కాదు, రెండు కాదు, వేలకు రంధ్రాలు ఉంటున్నాయి.
1: నాట్ వన్ ఆర్ టూ, థౌజండ్స్ ఆఫ్ సచ్ హోల్స్ ఆర్ ప్రెసెంట్.
0: ఈ రంధ్రములు ఉండటం చేతనే ఈ హీలియం అనేటువంటి యొక్క వేగం చేత, పొగ చేత ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది, హైడ్రోజన్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గాంచుతూ ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హీలియం కంటెంట్ ఓవర్ దేర్ ద ఆక్సిజన్ కంటెంట్ హైడ్రోజన్ కంటెంట్
0: ఇది చాలా బాగా తెలుసు.
1: సైంటిస్ట్ నో ప్రతి
0: కనుక సూర్యుడు అనేటువంటిది జగత్తు కంతకుడును ప్రత్యక్ష దైవము. ఇది మూడవ నేత్రము.

0: is the third eye and the prison and God to this earth.
1: కనుకనే ప్రదోషి అనేటువంటి చంద్రుడు ప్రభాతే వెలుగు నందించేవాడు సూర్యుడు.
0: Therefore the moon in the night and the sun that gives us all the light in the daytime. Third one.
1: త్రిలోకే ఈ మూడు లోకములు ఎందుకు నువ్వు వెలుగు నందించేటువంటిది ధర్మము.
0: The one that gives us brilliance in all the three worlds is dharma.
1: ఈ ధర్మం అంటే ఏమిటి?
0: What is dharma?
1: ధృయతి ఇతి ధర్మః. ధృయతి అనగా కట్టి ఉంచేటువంటిది.
0: That which binds is dharma.
1: No. Uphold.
0: Oh, that upholds is dharma.
1: అది ఏ ధర్మం?
0: That is dharma.
1: అన్నింటినీ పట్టి ఉంచుతుంది.
0: It upholds.
1: అనగా ఈ ధర్మమే లేకపోతే జగత్తు నిలిచేటువంటిది కాదు.
0: Without this dharma, the world would not sustain.
1: సమస్త కర్మలకు కూడాను ధర్మము అనేటువంటిది ప్రాణం వంటిది.
0: For all actions, dharma is the very life.
1: ఆ యొక్క ప్రాణం సమానమైనటువంటి ధర్మమే లేకపోతే జీవితమే లేదు.
0: Without this dharma, which is the very life, force, there cannot be any life.
1: ఒక్కొక్క వస్తువునకు ఒక్కొక్క ధర్మం ఉంటుండాలి.
0: Each object has got a dharma.
1: అనగా అగ్ని ఉంటుండాలి.
0: Here is fire.
1: ఈ అగ్నికి ఏమి ధర్మం?
0: What is its dharma?
1: అనగా దహన శక్తియే ఈ అగ్నికి ధర్మము.
0: The fire can burn. It is its dharma.
1: ఈ దహన శక్తి కోల్పోతే అది అగ్ని కాదు, బొగ్గు అయిపోతుంది.
0: When once it loses its burning capacity, it is not a fire, it is cold.
1: Ice gadda untundadi.
0: You have ice ball.
1: Deeniki challadaname deeni dharmamu.
0: Coolness is its dharma.
1: Ee challadaname anetundi dharmamnu kolipothe adi ice kaadu.
0: When once it's no longer cold, you cannot call it ice.
1: Adi vidhamagane manavuniki priyati iti dharmaha dharayati iti dharmaha dharinchinatvanti dharmamu.
0: So that which is put on is dharma.
1: ఏది మానవుని ధరించిందేటువంటిది?
0: వాట్ ఈస్ దట్ వీ హావ్ పుట్ ఆన్?
1: హృదయము, వాక్కు, కాయము ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ ధర్మము.
0: ద హ్యూమన్ ధర్మ కంప్రైజెస్ దీస్ త్రీ, ద హార్ట్, ద వర్డ్ అండ్ ద బాడీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
0: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: అనగా ఈ మూడింటి యొక్క త్రిపుటి యొక్క ఏకత్వము, త్రిపుటి యొక్క పవిత్రము, త్రిపుటి యొక్క నిర్మలము, త్రిపుడి యొక్క శుద్ధము.
0: ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ ఇన్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
1: ఈ మూడింటి యొక్క పరిశుద్ధమైనటువంటి తత్వమే మానవ ధర్మము.
0: ద ప్యూరిటీ ఆఫ్ ది ట్రినిటీ ఇస్ ది ధర్మ ఆఫ్ మ్యాన్కైండ్.
1: చేసే కర్మలన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
1: నీ కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
1: పలికే పలుకులన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉంటుండాలి.
0: వాట్ ఆల్ యూ స్పీక్ షుడ్ బి ప్యూర్.
1: కనుకని జిహ్వే ప్రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. ఓ జిహ్వే, ఓ నాలుక, రసమెరిగిన నాలుక, పవిత్రమైన నాలుక, శుద్ధమైన నాలుక, స్వార్థరహితమైన నాలుక, నీవెంత గొప్పదానవే అని వర్ణించినాడు మహర్షి.
0: The sage described tongue this way. O tongue, you know the taste. You are sacred. How pure you are. How selfless you are.
1: ఎంత స్వార్థరహితమైనటువంటిది ఈ నాలుక.
0: ద టంగ్ ఈజ్ సెల్ఫ్లెస్.
1: కానీ అటువంటి పరిశుద్ధమైనటువంటి నాలుకను ఈనాడు మాలిన్యపరచుకుంటున్నాం అసత్యం చేత.
0: దట్ టంగ్ విచ్ ఇస్ సో ప్యూర్ అండ్ అన్సెల్ఫిష్ ఈజ్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ లైస్.
1: ఆ సత్యం కూడా నువ్వు ఎట్ట పలకాలి?
0: హౌ షుడ్ వి టెల్ ద

0: మనం పలికే పలుకులు ఉద్వేగంగా ఉండకూడదు.
1: Whatever we speak, it should not be emotional or full of agitation.
0: సత్యము కదాని ఘోరమైనటువంటి శబ్దంతో పలకకూడదు.
1: It might be true, but yet it should not be so harsh.
0: ఇది ఎట్లా ఉండాలి? ప్రీతి హితం జయత్. ప్రీతిగా ఉండాలి ఈ పలుకు.
1: The words should be sweet.
0: హితముగా ఉండాలి ఈ పలుకు.
1: It should be soft and sweet.
0: అతిగా మాట్లాడకూడదు.
1: It should not talk much.
0: కేవలం కఠినంగా ఉండకూడదు.
1: It should not be harsh.
0: మృదువుగా ఉండాలి.
1: Soft. You should speak
0: soft. ఇది సత్యము అన్నాడు.
1: This is truth.
0: ఇటువంటి సత్యము త్రికాల భాగ్యం సత్యం.
1: This truth remains same in all the three periods of time.
0: మూడు కాలములు యందు ఉండేటువంటిది సత్యం.
1: This truth remains in all the three periods of time.
0: ఇంకా రెండవది నిజం అని ఒకటి ఉంది.
1: There is second one, nizam, fact.
0: కానీ సామాన్యమైన ఈ ప్రపంచంలో సత్యమును నిజమును రెండింటిని ఒక్కటిగానే చూసుకుంటారు.
1: In the ordinary sense, we consider fact nism and satyam the truth as synonymous.
0: Nijam veru, satyam veru, ivu rendu okkati kaadu.
1: The fact and truth are different, not the same.
0: Chuchinappudu edi kanipistundado adi nijam.
1: What you see speaks of the fact.
0: Ippudu neevu oka shalu kappukoni undavachu.
1: Now you have a shawl.
0: Repati dinam neevu shalu lekapovachu.
1: Tomorrow you may not have it.
0: Kaani neevu shalu kappukunnavu aneetundi neetiki maatrame adi, ippudiki maatrame adi nijam.
1: It is a fact that you have shawl today.
0: రేపటికి అది నిజం కాదు.
1: It's not a fact tomorrow.
0: కనుకనే రేపటికి కూడా అది ఉంటే, ఎల్లుండికి కూడా అదే ఉంటే, నిన్న కూడా అదే ఉంటే, త్రికాలములు ఎందు అదే ఉంటే అది సత్యం.
1: But the one that remains, that remained yesterday, remains today, will continue to remain tomorrow. That is the truth.
0: కనుకనే త్రికాలములు ఎందు కూడాను మారనటువంటిది, చేరనటువంటిది, కదలనటువంటిది, మెదలనటువంటిది, సావనటువంటిది, కూలనటువంటిది, అది ఏ సత్యం.
1: సో ఇట్ ఇస్ ద ట్రూత్ దట్ వుడ్ నాట్ చేంజ్, దట్ వుడ్ నాట్ వేవర్, దట్ వుడ్ నాట్ మూవ్, దట్ రిమైన్స్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్.
0: మధ్య మధ్య మారుతూ ఉండేటువంటిదంతా కూడాను, కదులుతూ ఉండేటువంటిదంతా కూడాను, కొంతవరకు మాలిన్యమయ్యేటువంటిదంతా కూడాను అది సత్యం కాదు, అది నిజం.
1: దేర్ఫోర్ దట్ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ పాసెస్ ఆఫ్.
0: కనిపించేటువంటిది నిజం.
1: దట్ వాట్ యు సీ ఫర్ ద మోమెంట్ ఇస్
0: ఎప్పుడూ కనిపించేటువంటిది సత్యం.
1: That which is seen for all the times is truth.
0: ఇంకా వేదాంతములో ఈ సత్యమును కూడాను ఋతం అన్నారు.
1: In Veda, satya is called ఋతం.
0: ఈ ఋతం అనేటువంటిది ఏమిటి?
1: What is this ఋతం?
0: కేవలం వస్తువు మాత్రమే కాకుండా దానికి జ్ఞానం కూడా ఉంటుండాలి.
1: Not merely the object it carries with it.
0: దానికి విచారణ శక్తి కూడా ఉంటుంటారు.
1: It has got the spirit of inquiry.
0: Discrimination. కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే అది ఋతం అనేటువంటి రూపం ధరిస్తుంది.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వుడ్ లీడ్ టు ఋతం.
0: కనుక మానవత్వంలో మన ధర్మం ఏమిటంటే సత్యాన్ని పలకాలి.
1: సో ద హ్యూమన్ ధర్మ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్.
0: అది ఏ మన పలుకు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి మానవత్వం.
1: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: One has to tread along the path of righteousness.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది వాల్యూ, ఒక విలువ.
1: ఇట్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అయితే హృదయము అనేటువంటిది కనిపించదు.
1: హౌఎవర్ యూ డోంట్ సీ ది హార్ట్.
0: ఈ రెండింటి యొక్క సంబంధం చేతనే హృదయం ఎటువంటిది ఎటువంటిది అనేటువంటిది మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ యూ కెన్ నో ద హార్ట్.
0: కనుకనే చేతలు మాటలు రెండు కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ యాక్షన్స్ విల్ స్పీక్ ఆఫ్ ది will stand for the reflection of the inner being.
0: Kanukane ee rendu kudunu reflection, reaction, resound.
1: So they speak of reflection, reaction and resound.
0: Adi e rutam.
1: That is rutam.
0: Kanuka manavattam yokka divyamaina viluvalu emiti?
1: What are the divine human values?
0: Deenine moodu padamulato cheptu vacham.
1: These are said in three words.
0: Preeti, bheeti, neeti.
1: One is preeti, next is bheeti, the third one is neeti.
0: Preeti, daiva preeti.
1: Preeti, daiva preeti, the love of God.
0: Ee daiva preeti aneetundi undinappudu shantamu satyamu rendu kudunu manalo aavirbhavistayi.
1: When there is love of God, you will have all the peace and truth.
0: Bheeti, paapa bheeti.
1: Bheeti, paapa bheeti, fear of sin.
0: Ee paapa bheeti undinappudu prema vastundi.
1: When there is fear of sin, there will be love.
0: Prema raavakatame kaakunda shaanthanga untundi.
1: And you will also remain peaceful.
0: Neeti.
1: Neeti, morality.
0: Neeti. Sanghaneeti.
1: It is the morality of society.
0: Ee sanghaneeti lopala ahimsa anetundi aavirbhavistundi.
1: There you find the principle of non-violence.
0: ప్రీతి అనేటువంటి ఒక్క దానిని మనం పోషించుకున్నామంటే శాంతము, ధర్మము, ఈ యొక్క అహింస మూడు కూడా దాన్ని అనుసరిస్తాయి.
1: Therefore, if you develop this preeti, love for God, you will have all the peace and truth and dharma.
0: ప్రీతి కలవాడు హింసకు పాల్గొనడు.
1: The one who has got love of God will never resort to violence.
0: ప్రీతి కలవాడు అధర్మంలో ప్రవేశించడు.
1: The one with love for God will never be unrighteous.
0: ప్రీతి కలవాడు శాంతంగానే ఉంటాడు.
1: He will remain peaceful.
0: కాబట్టి ప్రీతియే అన్నింటియందుకును ప్రాణ సమానము.
1: Therefore, this preeti, love is the life.
0: మానవుని యొక్క విలువలు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు అని అనుకుంటున్నాము.
1: We think the human values are truth, righteousness, peace and love.
0: ఇవన్నీ ఒక్క ప్రీతి లోపలనే ఇమిడి ఉంటున్నాయి.
1: All of them are contained in this preeti love.
0: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతుని వైపునే మరల్తూ ఉంటుంటాది ఎప్పుడు.
1: This love directs you towards God.
0: ప్రేమ దిక్సూచక యంత్రం వంటిది.
1: Love is like compass.
0: ఇది ఎక్కడ పెట్టినా ఉత్తర దిక్కునే చూస్తుంది.
1: ఇట్ విల్ పాయింట్ టువర్డ్స్ ది నార్త్ వేర్ ఎవర్ యూ కీప్ ఇట్.
0: అదే రీతిగా ప్రీతి ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ దైవం వైపునే పోతుంది.
1: సో లవ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ విల్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్.
0: కనుక ప్రీతి అనేటువంటి ఒక దిక్సూచకను మానవునికి అందించినటువంటి స్పెషల్ గ్రేస్.
1: Therefore, this compass of preeti, love is the one of special grace given to mankind.
0: Manavata viluva preetiye.
1: The human value in this world is love.
0: Premane prati manavuni endu kuda untundadi.
1: This love is present in every person.
0: Kanukane daivam sarva bhutamulu endu untunnadi anetuvanti oka tattvanni vedam ghoshinchindi.
1: So Veda speaks of the divine who is present in all. God is present in all
0: beings. Yavani Isvarudu, premane Isvarudu.
1: Who is God? Love is God.
0: Prema Isvarahai. ఈశ్వర ప్రేమ హై. ప్రేమనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్.
0: కనుకనే భగవంతుడు సర్వులు ఎందు ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: దీనిని పురస్కరించుకునియే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Therefore, Swami says, love is God, live in love.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: జీసస్ తల్లి యొక్క అనుమతి తీసుకుని
1: has taken permission from mother.
0: పర్వతం యందు పోయి ఎడారి లోపల 42 దినములు తపస్సు చేశాడు.
1: He has gone to the desert and undertook penance for 42 days.
0: తదుపరి తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకున్నాడు.
1: He has known his true self.
0: మూడు వరములు కోరాడు.
1: He asked for three boons to be granted.
0: ఏమని?
1: What are they?
0: మొదటిది,
1: first,
0: oh my God, my father, నా తండ్రి, నేను మూడు వరములు కోరుతున్నాను, నాకు అనుగ్రహించమన్నాడు.
1: He said, my father, I ask for three boons to be granted.
0: మొదటిది ఏమిటి?
1: What is the first one?
0: నీవు నా ఈ జీవితాన్ని అందించినావు.
1: You have given me this life.
0: ఈ జీవితాన్ని ఈ జగత్తు లోపల ఎవరికి ఏ విధమైన బాధలు కలిగించకుండా అందరి సేవలు చేయాలి.
1: I should not hurt or harm anybody. I should serve all.
0: తప్పుకు మాత్రమే నేను సిద్ధంగా ఉంటుంటాను, ఒప్పుకుంటాను, కానీ అసత్యానికి నేను ఒప్పుకోను.
1: ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ద గిల్ట్ ఆర్ మిస్టేక్ బట్ ఐ వుడ్ నాట్ అటర్ ఎ
0: లై. సత్య మార్గంలో నన్ను ప్రవేశించిపచేయి.
1: సీ దట్ ఐ వుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇది మొట్టమొదటి కోరిక.
1: దట్ ద ఫస్ట్ బూన్.
0: రెండవది, అసూయాపరులైనటువంటి వారు నన్ను ఎన్ని విధములైనటువంటి రీతిగా నన్ను హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, పరిహసించినప్పటికీ, బాధించినప్పటికీ నేను ఓపికగా ఉండేటువంటి ఒక హృదయాన్ని నాకు అనుగ్రహించు.
1: Oh God, give me that heart that would bear all the suffering put to me by the jealous people, those that hurt me, that accuse me and criticize me. Let me bear them all.
0: లోకులు కొంతవరకు అసూయ పడుతుంటారు.
1: Watching the good jealous people are there.
0: అభివృద్ధి వచ్చేటువంటి వారిని చూచి అసూయ పడుతుంటారు.
1: When you progress in life, there are people that feel jealous of you.
0: వారిని చూచి కుళ్ళిపోతుంటారు.
1: When you are happy, there are people that
0: feel envious. ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: దట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ మీన్ పీపుల్.
0: ఇది నిజంగా మానవుని యొక్క హృదయాలు కాదు.
1: దట్స్ నాట్ ట్రూ హ్యూమన్ హార్ట్.
0: ఇది కేవలము పశువులు కూడా ఆ విధంగా అసూయ పడవు.
1: ఈవెన్ అనిమల్స్ డోంట్ హ్యావ్ దట్ జెలసీ.
0: కానీ ఈనాటి మానవుని యందు స్వార్థం అనేది అధికం కావటం చేతనే అసూయ కూడాను దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
1: As among people, there's more of selfishness that's leading to this kind of jealousy.
0: కనుక ఈ అసూయాపరులు నన్ను ఎన్ని బాధలు పెట్టినప్పటికీ శాంతంగా ఉండేటువంటి యొక్క చిత్తాన్ని నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ద జెలస్ పీపుల్ మే పుట్ మీ టు సఫరింగ్, గ్రాంట్ మీ దట్ స్టేట్ టు మెయింటైన్ పీస్.
0: మూడవది,
1: థర్డ్ వన్,
0: ప్రేమ,
1: లవ్.
0: ఈ ప్రేమ ఎవరికి నేను అందించను.
1: దిస్ ఐ వుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
0: నా ప్రేమను, పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ పాదాలకి అంకితం చేస్తాను.
1: ఐ వుడ్ సరెండర్ మై టోటల్
0: నీ సేవలోనే నేను అర్పితం కావాలి.
1: లెట్ మీ స్పెండ్ మై టైమ్ ఇన్ సర్వింగ్.
0: నీ ఆనందమే నా ఆనందము.
1: Your bliss is my bliss.
0: నీవు ప్రేమ స్వరూపుడే, నేను ప్రేమ స్వరూపుడే.
1: You are the embodiment of love, so am I.

0: నీవు పూర్ణుడు,
1: నేను పూర్ణుడు. You are full and I am also full.
0: ఈ పూర్ణమంతా ఆ పూర్ణంలోనే ఏకమైపోవాలి.
1: This should merge in that.
0: అపూర్ణమైనటువంటి వారికి నేను ఈ పూర్ణత్వాన్ని అందించను.
1: I would not part with anybody who is not full.
0: ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు.
1: Because God is total.
0: పరిపూర్ణుడికే ఈ పరిపూర్ణమైన ప్రేమను అర్పితించాలి.
1: To that wholesome full God I should surrender.
0: ఈ మూడు కూడాను నాకు అనుగ్రహించమని కోరాడు.
1: He wanted these three boons to be granted.
0: దీనికి పూర్వము జరిగినటువంటి యొక్క కొంత అరబియన్స్ ఇతను జన్మించిన సమయం లోపల ముగ్గురు అరబియన్స్ రాజులు చేరారు.
1: There was a gathering of three Arabian kings.
0: మొదటి కింగ్ చూచాడు ఈ బిడ్డను, ఇతను దైవం బిడ్డగా ఉండినట్టుగా కనిపిస్తుంది అన్నాడు.
1: ఫస్ట్ అరేబియన్ కింగ్ థాట్ లైక్ దిస్ చైల్డ్ అపియర్స్ టు బి ది చైల్డ్ ఆఫ్ గాడ్.
0: రెండవడు చూచాడు, కాదు కాదు, ఇది దైవాన్ని ప్రేమించే బిడ్డగా తయారవుతుంది అన్నాడు.
1: The second Arabian king said, this child will certainly love God.
0: గూడో వాడు చెప్పాడు, ప్రేమించటము లేదు, బిడ్డ కాదు, దైవమే తాను అన్నాడు.
1: He said, it's nothing like love nor the child, he is God.
0: అదే the one you think you are.
1: The one you think you are.
0: అదే మొట్టమొదటి చెప్పినటువంటిది. దైవం లోపల మూడు రకమైనటువంటి తత్వములు ఉంటున్నాయి.
1: There are three levels in the divinity.
0: నేను భగవంతుని యొక్క మెసెంజర్.
1: I am the messenger,
0: I am the messenger of God. అన్నాడు.
1: He said, I am the messenger of God.
0: Second, I am the son of God. అన్నాడు.
1: Second level, I am the son of God.
0: Third, I and my father are one. అన్నాడు.
1: Third state, I and my father are one.
0: The one you think you are, that is physical. దేహాన్ని పురస్కరించుకొని నేను ఫలాని వాణిని, నేను ఫలాని వాణిని అని ఒక మెసెంజర్ గా భావిస్తున్నాడు.
1: The first state, that I am the messenger of God, basing on the body, he introduced himself, I am so and so.
0: Others think you are.
1: The second one, the one others think you are.
0: The one others think you are.
1: The one others think you are.
0: Anaga emti nee manasu yokka tattvamu.
1: It is nature of your mind.
0: The third, I and my father are one.
1: The third state, I and my father are one.
0: Ante naaku moodu swaroopalu untunnayi.
1: I have three forms.
0: Sharira swaroopamu, manasika swaroopamu, aatma swaroopamu.
1: The three forms, one relates to the body, the second the mind and the spirit.
0: Manam iddaru okkate.
1: In the realm of the spirit, both are one.
0: హనుమంతుడు కూడాను శ్రీరాములకు చెప్పాడు.
1: This is stated by Hanuman to Sri Rama.
0: Rama,
1: Rama,
0: దేహరీతిగా నేను నీ సేవకుడను.
1: From the body point, I am your servant.
0: మానసిక రీతిగా నేను నీ దాసుడను.
1: Mentally, I submit myself to you. I am your spark.
0: ఆత్మరీతిగా నీవు నేను ఒక్కటే.
1: From the standpoint of spirit, you and I are one.
0: అదే భావాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట కర్మ మార్గము. Messenger, anaga karmana acharinchali.
1: So the first path is the path of action as the messenger.
0: Ee karmana acharincheetundi deentlopala hrudayapurvakamainatundi yokka satkarmala acharinchali.
1: As you do action, you should do it wholeheartedly.
0: Inka rendavadi,
1: the second,
0: worship.
1: Worship.
0: Aadhyatmika margamlo praveshinchatamu.
1: That you move in the spiritual
0: field. అనగా పూజించటము, భజించటము, సేవించటము, జపించటము, తపించటము, ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికం.
1: The worship, the meditation, the penance, going through the sacred text, that's all spiritual pursuit.
0: ఇంకా మూడవది wisdom.
1: Third one,
0: జ్ఞాన మార్గము.
1: Wisdom, path of wisdom.
0: కనుకనే work, worship and wisdom, ఇది మూడు కూడాను W's గా వచ్చేసాయి.
1: Therefore there are three W's as stated by Bhagavan, work, worship and wisdom.
0: ఈ work, worship and wisdom, ఈ మూడింటి తత్వం లోపల కూడాను మానవుడు wisdom తో అంత్యం కావాలి.
1: In these three,
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
1: Where is God?
0: ఎక్కడ ఏ విధంగా చేస్తుంటాడని కొంత నిమిషముల ముందుగా తెలుగులో మాట్లాడినట్టు పిల్లవాడు చెప్పాడు.
1: One student said this in Telugu, who spoke few minutes ago.
0: చాలా అమాయకులకు కూడా అర్థమయ్యేటువంటి భగవంతుడు సర్వంతర్యామేని.
1: Everyone knows that God is everywhere. Innocent people also
0: కానీ
1: know that.
0: ఈనాడు మేధావులైనటువంటి వారికి అన్ని సందేహములే.
1: But intellectuals today entertain all doubts.
0: మేధావుల కంటే ఏ చదువు లేనటువంటి మూర్ఖుడే చాలా మేలు ఈ కాలంలో.
1: In the modern times, an innocent, ignorant one is far better than intellectual.
0: అప్పుడు పాలను తీసుకుని వచ్చాడు ఒక పాత్రలో.
1: Milk is brought in a container.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: Where is God? Where is God?
0: పాలను తీసుకుని వచ్చాడు.
1: He brought the milk.
0: బాబు, ఈ పాలలో వెన్న ఎక్కడుంది?
1: Boy, where is the butter in milk?
0: వెన్న ఉంది కానీ కనిపించటం లేదు.
1: There is butter, but I don't see.
0: ఒక్కొక్క డ్రాప్ లో కూడా వెన్న ఉంది.
1: ఎవ్రీ డ్రాప్ హ్యాస్ బటర్.
0: ఒక్కొక్క కణంలో కూడా వెన్న ఉంది.
1: ఇన్ ఎవ్రీ పార్టికల్ దేర్ ఇస్.
0: అయితే ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది.
1: బట్ హౌ డు యూ సీ ఇట్?
0: దానిని చేయవలసిన రీతిగా చేయాలి.
1: యూ హావ్ టు ప్రాసెస్ ఇట్.
0: దానిని పెరుగు చేసి తర్వాత మొదలు చేసినప్పుడు సర్వత్రా ఉండినటువంటి వెన్న ఒక పైభాగానికి వచ్చేసి
1: you have to curdle it, you have churn it, and you can collect the butter that gathers on the surface.
0: కనుక నీ హృదయమే పాత్ర.
1: Your heart is the container.
0: నీ ప్రేమనే ఇందులో పాలు.
1: The love is milk there.
0: ఈ ప్రేమను అనేటువంటి దాన్ని భగవంతునికి అర్పితం అనేటువంటిది నీ మదనం.
1: Offering to God is churning.
0: అప్పుడే సాక్షాత్కారం అనేటువంటి స్వరూపం బయలుదేరుతుంది.
1: Then you will have the manifestation.
0: సర్వత్రా ఉంటుండాది భగవంతుడు.
1: God is present everywhere.
0: సర్వత్రా ఉన్నది పాలలో వెన్న.
1: And butter is present all over the
0: milk. కనిపించదు.
1: You don't see.
0: అయితే ఎప్పుడు కనిపిస్తుంది?
1: Then how do you see?
0: దానికి తగినటువంటి కృషి మనం చేసినప్పుడే కనిపిస్తుంది.
1: When you apply yourself and process.
0: అయితే భగవంతుడు యొక్క దృష్టి ఎవరిపైన ఉంటుండాది, ఎక్కడ ఉంటుండాది అని సందేహించవచ్చు.
1: You may doubt who would be the recipient of God's grace.
0: బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ద బల్బ్.
0: ఈ బల్బ్ లో వెలుగు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైట్.
0: ఈ వెలుగు ఎక్కడ చూస్తుండాలి?
1: లైట్ ఇన్ వాట్ డైరెక్షన్?
0: అన్ని వైపులా చూస్తుండాలి.
1: ఇట్ వాచెస్ అలాంగ్ ఆల్ డైరెక్షన్.
0: సర్వత్రా వెతుకుతుండాలి.
1: ఇట్ సర్చెస్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగానే భగవంతుడు ఒక వెలుగు వంటి వాడు.
1: గాడ్ ఇస్ లైక్ లైట్.
0: ఎవరిని చూస్తున్నాడు? అందరినీ చూస్తున్నాడు.
1: హీ వాచెస్ ఆల్.
0: ఈ సభ లోపల నిద్రపోయేటువంటి వాళ్ళు చూస్తుండాలి.
1: Bhagavan watches those that sleep here in this congregation.
0: ఇంకొకరు వినకుండా ఏదో ఇంకొక చింత చేస్తుండేటువంటి వాళ్ళను చూస్తుండాలి.
1: He also watches those that think of other things.
0: చింతలు వేరుగా ఉండవచ్చును, కానీ అందరికీ ఈ వెలుగే ఆధారం.
1: Thoughts may vary, but this light is common.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: రామకృష్ణ పరమహంస చక్కని సాయంకాల వేళలో చక్కని బోధ చేస్తున్నాడు.
1: On a pleasant evening, he was teaching.
0: ఆ యొక్క గుంపులో కూడా రాణి రాసమణి వచ్చి కూర్చుంది.
1: There in that congregation is present రాణి రాసమణి.
0: ఆ రాణి రాసమణి యొక్క టెంపుల్ లోపలి ఇతని పూజారి రామకృష్ణ పరమహంస.
1: పరమహంస ఇస్ ద ప్రీస్ట్ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై రాణి రాసమణి.
0: చక్కగా చెప్తున్నాడు భగవద్ విషయాన్ని.
1: పరమహంస ఇస్ టీచింగ్ ఆల్ డివైన్.
0: కానీ రాణి రాసమణి విన్నట్టుగానే తల ఊపుతూ ఉండాలి.
1: రాసమణి ఇస్ జస్ట్ నాడింగ్ హర్ హెడ్, ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ షీ ఇస్ లిసనింగ్. కానీ
0: ఈ విషయం రామకృష్ణకు తెలుసు బాగా.
1: బట్ పరమహంస నోస్ ప్రిటీ వెల్.
0: లేచాడు కుర్చీ నుంచి.
1: హి గాట్ అప్ ఫ్రమ్ ద చైర్.
0: ఆ కూర్చున్నటువంటి రాణి రాసమణి ఒక్కతూరి చెంపల పైన కొట్టాడు.
1: హి స్లాప్డ్ హర్ ఎట్ వన్ మోమెంట్.
0: అందరికి ఆశ్చర్యం వేసింది.
1: ఎవ్రీబడి వర్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఏంటి ఇది, పిచ్చివాడు ఆమె యొక్క ఉద్యోగంలోనే ఉంటున్నాడు, ఆమె యొక్క దేవాలయంలోనే సేవ చేస్తున్నాడు, కానీ ఆమెని ఇంత ప్రజల మధ్య లోపల రాణిని ఇంత అవమానపరిచినాడు, ఏమి తనకి పిచ్చా ఏమిటి అని అనేక మంది అనేక రీతిగా విచారించారు.
1: ఎవ్రీబడి స్టార్టెడ్ డౌటింగ్ వాట్ ఇస్ దిస్ మ్యాడ్ క్యాప్ బీయింగ్ ఎన్ ఎంప్లాయ్ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై హర్. హౌ ఇస్ దట్ హి ఇన్సల్ట్స్ హర్ లైక్ దాట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఈ సభలో నిలిచినటువంటి వారంతా దేనికోసం ఇక్కడికి వచ్చారు?
1: వై ఆల్ పీపుల్ గ్యాదర్
0: హియర్? చెప్పేటువంటి విషయాలు చక్కగా శ్రద్ధగా వినాలి.
1: All should listen to in all sincerity.
0: ఇన్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టాలి.
1: What all they listen, they must practice.
0: కానీ
1: బట్
0: నీ వచ్చి ఈ సభలో కూర్చొని రేపటి దినం కోర్టు కేసుల విషయం అంతా నీ విచారణ చేసుకుంటున్నావా?
1: బట్ యు ఆర్ సీటెడ్ హియర్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్ అండ్ యూ హావ్ బీన్ థింకింగ్ ఆఫ్ టుమారోస్ కోర్ట్ అఫేర్.
0: నీవు అట్ట కోర్టు విషయం విచారం చేసుకుంటే ఇంటిలో కూర్చొని విచారం చేసుకో, ఇక్కడ ఎందుకు రావాలి?
1: Then you want to think of tomorrow's court litigation.
0: అనగా ఈ యొక్క వాక్యము ఎంత ఆదర్శవంతమైనటువంటిది అంటే అనేక మంది సభల్లో పాల్గొంటుంటారు.
1: It speaks of an ideal. Many people attend.
0: ఏం చేస్తారు ఏమిటో ఎవరికి తెలియదు.
1: No one knows what is said.
0: ఏ ఏదిన్నో యోచన చేసుకుంటూ ఉంటారు.
1: Because they will be thinking of so many things.
0: కనుక అలాంటి యోచన చేసేటువంటి వారు సమావేశంలో పాల్గొనకూడదు.
1: Those that have this kind of varied thinking, better they don't be
0: here. సమావేశంలో పాల్గొంటారా, దీన్ని తుచ నడుచుకోవడానికి తగినటువంటి తుచి చేయాలి.
1: When once they are in the assembly, they must practice in
0: total. ఈ సత్యాన్ని ఆనాడు రామకృష్ణ చక్కగా ఆచరణ రీతి లోపల ప్రచారం చేశాడు.
1: This is taught by Ramakrishna Paramahamsa in practice.
0: కలుపుని మానవుని యొక్క ధర్మములు అనేటువంటిది ఇంత పవిత్రమైనట్టుగా ఉంటుంటారు.
1: సో హ్యూమన్ ధర్మ ఇస్
0: ఇది కేవలం ఒక భూలోకమునకు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ
0: భూర్భువస్సువః. ఈ ముల్లోకములకు కూడా ఉంటుండాలి.
1: ఫర్ ఆల్ ది త్రీ వర్డ్స్.
0: ఏమిటి ఈ ముల్లోకములు?
1: వాట్ ఆర్ దే?
0: రే దేహరీతిగా చేసేటువంటి కర్మలు ఎందు?
1: All the actions that you do in the body. మనసు
0: గాతాలు చేయటువంటి తలపులు ఎందు?
1: All the thoughts in the realm of the mind.
0: ఆత్మరీతిగా ఆనందించేటువంటి విషయం నందు?
1: All the things that.
0: మూడింటి ఎందు కూడాను ఈ ధర్మము వెలుగు నందిస్తుంది.
1: In the atomic bliss, the mental thought and the body action.
0: అది ఆత్మిక్ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం.
1: Atomic bliss is eternal bliss.
0: పరమ సుఖదం.
1: Supreme.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: Is the one of wisdom.
0: ఇంత జ్ఞానమయమైనటువంటిది ఈ ఆత్మానందం.
1: This wisdom is one of the
0: ఈ ఆనందమునకు మానసిక ఆనందమునకు దేహ ఆనందమునకు వెలుగునందించేటువంటి ధర్మము.
1: Therefore it is dharma that gives light to the happiness of the body, the mind and the spirit.
0: త్రిలోకములకు వెలుగు నందించేటువంటిది ధర్మము.
1: So it's only dharma that illumines all the three worlds.
0: మూడు దైవాధీనం.
1: All are under the control of God.
0: ఇంకా నాలుగవది ఉంటుంది, అదే మనిషి ప్రయత్నం.
1: So there is fourth factor, human effort.
0: సుపుత్రే కులదీపక. మంచి పుత్రుడు కులములకే వెలుగు నందిస్తుంటాడు.
1: A good son is the light to the entire family.
0: ఎవరు ఈ గుడ్ సన్ అనేటువంటి వాడు?
1: Who is this good son?
0: Good son means God's son.
1: Good son means God's son.
0: Good అనేటువంటిది G-O-O-D, good.
1: The spelling G-O-O-D.
0: మిథ్యలోకం అనేటువంటిది, అనగా మిథ్యలోకం అనేటువంటిది జీరో. జగత్తంతా మిథ్యం, బ్రహ్మ సత్యం.
1: The whole world is illusion, but Brahman is all
0: true. ఆ మిథ్యం అనేటువంటిది ఏమిటి? అది ఒక జీరో.
1: This illusion is 10.
0: G-O-O-D. ఈ రెండు ఓ లోపల ఒక జీరో తీసేస్తే గాడ్ అయిపోయింది.
1: Now in this G-O-O-D, remove this illusion, zero.
0: గుడ్ లోపల ఒక జీరో పోతే గాడ్ అయిపోయింది.
1: And therefore 10 is God.
0: God's son is good son.
1: Therefore God's son is good son.
0: అనగా నిరంతరం కూడాను దైవ భావములు.
1: They should have divine faith.
0: దైవ కర్మలు.
1: Divine action.
0: దైవ చింతనలు.
1: Divine thought.
0: దైవ ప్రవర్తనలు.
1: Divine behavior.
0: అని కలిగినటువంటి వాడు సుపుత్రుడు.
1: He is the one, the good son.
0: సు అనగా మంచి.
1: సు means good.
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి.
1: One should follow the command of the
0: parents. తల్లిదండ్రుల యొక్క ప్రేమను అందుకొని.
1: Receives the grace.
0: తల్లిదండ్రులకు ఆనందపరిచి.
1: Make them happy.
0: వారు ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను అందించి.
1: Expressing gratitude for all
0: their help. వారిని సంతృప్తిపరిచేటువంటి వాడు సుపుత్రుడు.
1: The one who satisfies them is good.
0: అంతేకాదు సమాజంలో కూడా నువ్వు మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు సుపుత్రుడు.
1: Not only that, the one who gets good name in society is good son.
0: ఎప్పుడు గొప్ప పుత్రుడు అవుతాడు?
1: When do you become good son?
0: కులములో ఒకండు గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము వెలయు.
1: If there is one good son, the whole family will be reputed and he will also be famous.
0: మలయ వనములోన వెలయు వనములోన మలయ జంబునట్టు. గొప్ప కారణములు యందు ఒక మల్లె తీగ ఒకటి ఉంటే ఆ మల్లె పుష్పంతోనే సర్వం కూడాను ఆ మల్లె సుగంధమును అందిస్తుంది.
1: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఇఫ్ యూ ఫైండ్ ద జాస్మిన్ ఫ్లవర్ యూ విల్ ఫైండ్ ద ఫ్రాగ్రెన్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగా ఒక్క సుపుత్రుడు ఉన్నాడంటే ఆ జాతికంతా కూడాను గొప్ప కీర్తిని అందిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ ద క్లాన్ విల్ ఎర్న్ రిప్యూట్.
0: ఈనాడు కొడుకులు పుట్టిన తక్షణమే చక్కెరను తీపో పంచుతూ ఉంటాం మనం.
1: The moment one has a son, they start distributing sugar or sweets.
0: ఏం చెయ్యా చక్కెర పంచుతున్నావు అంటే నా కొడుకు పుట్టాడండి.
1: Why do you distribute sweets? Now I have a son is the reply.
0: ఎలాంటి కొడుకో ముందుకు చూడు.
1: What type of a son? Watch and wait.
0: కొడుకులు పుట్టినంత మాత్రం నాకు పుట్టాడని చెప్పుకోకూడదు.
1: Is not enough if you declare.
0: ఆ పుట్టిన కొడుకు సమాజంలో ఏనాడు మంచి పేరు తెస్తాడో అప్పుడు నీ పుత్రోత్సవం చేసుకోవాలి.
1: That day when the son gets good name in society, you should celebrate.
0: పుత్రోత్సవము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: ఫాదర్ విల్ నాట్ బి ఇన్స్టెంట్లీ హ్యాపీ నో ఆన్ కమింగ్ టు నో ద బర్త్ ఆఫ్ హిస్ సన్.
0: ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందును తండ్రి.
1: ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ డిలైటెడ్ ఆన్ కమింగ్ టు నో ద నేమ్ ఆఫ్ హిస్ సన్.
0: అబ్బా ఈ పిల్లవాడు చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు అన్నప్పుడు అదే తండ్రికి గొప్ప విలువ.
1: When all praise his son, the father
0: అదే దైవానికి కూడాను గొప్ప ఆనందం.
1: God also will be happy.
0: అందరి చేతిలో మంచివాడు అనిపించుకోవాలి.
1: You should get a good name everywhere.
0: అలాంటి సుపుత్రుడు అనేటువంటి వాడు కులములకే వెలుగును అందిస్తుంటాడు.
1: Such a good son is the light to the family.
0: ఇందులో వెలుగును అందించేటువంటి మూడు రకములుగా ఉంటున్నాయి.
1: There are three forms of light you get.
0: ఇంటిలో వేసినటువంటి బల్బు,
1: the bulb at home,
0: ఆ రూముకు మాత్రమే వెలుగును అందిస్తుంటాడు.
1: Gives the light confined to the room.
0: రాత్రి వెలిగేటువంటి చంద్రుడు,
1: the moon in the night,
0: సర్వత్రా వెలుగును అందిస్తుంటాడు కాని డిమ్గా ఉంటుంది.
1: It spreads light all over but it is dim.
0: కాని పగటి వెలిగేటువంటి ఒక సూర్యుడు సర్వత్రా వెలుగుగానే ఉంటుంటాడు.
1: బట్ ది సన్ లైట్ ఇన్ ద మార్నింగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇంటెన్స్.
0: కాబట్టి ఇంటిలో వెలిగేటువంటి వెలుగు స్వార్థము.
1: Therefore the light at home is selfishness.
0: మూన్ నుంచి కూడా సర్వత్రా వెలిగేటువంటి వెలుగు పరార్థము.
1: ద మూన్ లైట్ ఇస్ పరార్థ.
0: పరార్థం.
1: పరార్థం.
0: సన్లైట్ యథార్థం.
1: పరార్థ స్పిరిచువల్ సన్లైట్ ఇస్ యథార్థ.
0: యథార్థ మీన్స్ దట్ ఇస్ ట్రూత్.
1: యథార్థ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: కనుకని ఆ సర్వత్రా వెలిగేటువంటి ఒక వెలుగును అందించేటువంటి సూర్యుడే నిజమైనటువంటి దైవము.
1: దేర్ఫోర్ సన్ హూ స్ప్రెడ్స్ లైట్ ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి భారతీయులు సూర్యోపాసన జరుపుతూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రే టు సన్.
0: సూర్య నమస్కారాలు చేస్తూ వచ్చారు.
1: దే పే ఆర్ ప్రే ఆర్ ప్రే టు సన్ గాడ్.
0: సూర్యుడే ప్రత్యక్ష దైవమని భావిస్తూ వచ్చారు.
1: దే టేక్ హిమ్ యాస్ వెరీ గాడ్.
0: సూర్యుడి వల్లనే సర్వమస్తం కూడాను జగత్తులో నిలవగలుగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ సన్ లైఫ్ ఇస్ మెయింటైన్డ్ ఆన్ ఎర్త్.
0: కనుక
1: సో
0: మనకి ఈనాడు కావలసినటువంటి చంద్రుని వెలుగు రాత్రి, సూర్య వెలుగు పగలు.
1: దేర్ఫోర్ వి గెట్ ది లైట్ లోకమున వెలుగు నైట్.
0: కులం వెలుగు సత్పుత్రుడు.
1: ఏ గుడ్ సన్ ఇస్ ది లైట్ టు ది ఫ్యామిలీ.
0: కనుక మనం చదివినంత మాత్రం సత్పుత్రులు కాదు.
1: బై మేర్ ఎడ్యుకేషన్
0: తీసుకున్నంత మాత్రం సత్పుత్రులు కాదు.
1: బై మేర్ అక్యుమింగ్ పొజిషన్ కెన్ నాట్ బి గుడ్ సన్.
0: కానీ ప్రవర్తన లోపల, నడత లోపల సత్ప్రవర్తన ఉంటుండాలి.
1: ఇట్స్ ఎ గుడ్ బిహేవియర్.
0: గుడ్ బిహేవియర్.
1: గుడ్ బిహేవియర్.
0: మేనర్స్.
1: గుడ్ మేనర్స్.
0: గుడ్ డిసిప్లిన్.
1: గుడ్ డిసిప్లిన్.
0: గుడ్ డివోషన్.
1: గుడ్ డివోషన్.
0: అది చాలా ప్రధానమైనటువంటిది.
1: దట్స్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ డివోషన్ ఉంటుంటే ఎంతైనా కూడా అన్ని మంచివే చేరుతూ వస్తుంటాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి గుడ్.
0: కనుక ఈనాటి లోకము లోపల ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతము అనేటువంటి మూడు స్థానములు నిర్మించుకుంటూ వచ్చింది.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ త్రీ లెవెల్స్. డ్యువలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం అండ్ నాన్ డ్యువలిజం.
0: ద్వైతము,
1: డ్యువలిజం.
0: ఇది ఏది దేనికి అది అనే ఉంటుంటుంది. ఒకదానికి కూడా సంబంధం లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ.
0: అయితే విశిష్టద్వైతమునకును అద్వైతమునకును చాలా డిఫరెన్స్ లేకుండా ఉంటుండాలి.
1: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం అండ్ నాన్ డ్యువలిజం.
0: ఏమైనా కానీ, ఏ గోత్రమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ సాంప్రదాయమైనా కానీ,
1: లెట్ ఇట్ బి ఆఫ్ ఎనీ రిలీజియన్, ఆఫ్ ఎనీ ట్రెడిషన్, ఆఫ్ ఎనీ కల్చర్, ఆఫ్ ఎనీ కంట్రీ,
0: కానీ సత్యం ఒక్కటిగానే కనిపిస్తుంది.
1: బట్ ద ట్రూత్ ఈస్ వన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: షుగర్ కేన్ ఉంటుండాలి.
1: ఏ షుగర్ కేన్?
0: ఎన్నెన్నో వంపులుగా ఉంటుంటాయి.
1: ఇట్ సో మెనీ బెండ్.
0: షుగర్ కేన్ లకు బెండ్ ఉంటుండాలి, కానీ లోపల ఉన్న జ్యూస్ కు మాత్రం, టేస్ట్ కు మాత్రం బెండ్ లేదు.
1: ద షుగర్ కేన్ హెస్ గాట్ సో మెనీ బెండ్స్ బట్ నాట్ ద షుగర్ ఇన్ సైడ్, ద జ్యూస్ ఇన్ సైడ్.
0: కనుక షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము, అన్ని షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటం కలపటము, ఇది అద్వైతం అన్నారు.
1: సో డ్రాయింగ్ ది జ్యూస్ అవుట్ ఆఫ్ ఆల్ ద షుగర్ కేన్స్ ఈజ్ అద్వైత నాన్ డ్యూలిజం.
0: కనుకనే షుగర్ జ్యూస్, మన షుగర్ కేన్ జ్యూస్ అంతా అద్వైతం అన్నారు.
1: దేర్ఫోర్ షుగర్ కేన్ జ్యూస్ ఇస్ అద్వైతం.
0: ఈ షుగర్ కేన్ లో ఎక్కడన్నా తీపే వస్తుంది.
1: యు మే డ్రా ఫ్రమ్ ఎనీ పార్ట్. ఇట్ ఇస్
0: రెండవ రుచి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ టేస్ట్ బియాండ్ దిస్.
0: తర్వాత రామానుజులు వారు చక్కగా విచారం చేశాడు.
1: రామానుజ ఎంక్వైర్ థరోలీ
0: లేదు. ఈ షుగర్ జ్యూస్ ఎంత కాలమని పెట్టుకునే అవుతుంది.
1: హౌ లాంగ్ ది షుగర్ కేన్ జ్యూస్ లాస్ట్.
0: ఇది ఎంతకాలం ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ వోంట్ సస్టైన్ లాంగ్.
0: ఏం చేశాడు, ఆ షుగర్ జ్యూస్ ను షుగర్ గా మార్చాడు.
1: Therefore, sugar cane juice is converted into sugar.
0: షుగర్ గా మార్చేటప్పటికి ఎప్పుడైనా ఎక్కడైనా దేంట్లో అయినా వేసుకోవచ్చు, ఉపయోగం చేసుకోవచ్చు.
1: When it is in the form of sugar, you can make use of it anywhere and mix it with any.
0: కాబట్టి షుగర్ జ్యూస్ అనేటువంటిది అద్వైతము, షుగర్ అనేటువంటిది విశిష్ట అద్వైతము.
1: Therefore, sugar is qualified non-dualism. Sugar cane juice is
0: విశిష్టమైన అద్వైతము.
1: And that is special qualified.
0: ఎప్పటికీ ఉంటుంటాది.
1: It remains all the time.
0: దేంట్లో అయినా ఉపయోగం చేసుకోవచ్చు.
1: You can mix it with any.
0: ఇంకా ద్వైతము,
1: dualism,
0: మధ్వాచార్యులు.
1: Dualism is proposed by Madhvacharya.
0: Advaitamu Shankaracharyalu.
1: Non-dualism Shankara.
0: Vishishta Advaitamu Ramanujacharyalu.
1: Qualified non-dualism Ramanuja.
0: Dvaitamu Madhvacharyalu.
1: Dualism is of
0: Madhvacharyalu. Yeman cheppadu.
1: What did he say?
0: Bhagavantuda.
1: Oh God.
0: Nenu sugar ga nenu kaadu.
1: I don't want to come here as sugar.
0: Naaku sugar juice akkarledu.
1: I don't want sugar cane juice.
0: Nenu sugar nu sugar juice nu tineetvanti chimaga nenu puttali. జీవిగా పుట్టాలి.
1: ఐ షుడ్ బి బోర్న్ ఎస్ ఎన్ యాంట్ దట్ వుడ్ సర్టన్లీ ఎంజాయ్ ద షుగర్ కేన్ జ్యూస్.
0: షుగర్ టేస్ట్ తెలీదు.
1: ద షుగర్ డస్ నాట్ నో ది టేస్ట్ ఆఫ్ ది షుగర్.
0: కానీ షుగర్ ను తినేటువంటి వారికి షుగర్ టేస్ట్ తెలుసు.
1: బట్ దోస్ దట్ ఈట్ ద షుగర్ నోస్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్.
0: కనుక నీవు ప్రేమ స్వరూపుడుగా ఉన్నావు.
1: యూఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ నేను కూడా ప్రేమగా ఉండకూడదు. నీ ప్రేమను అనుభవించేటువంటి వాడిగా ఉండాలి.
1: ఐ షుడ్ నాట్ బి ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ ఎయిదర్. ఐ షుడ్ బి
0: దేవుడు, నేను జీవుడు, ఈ రెండు వేరుగానే ఉండాలి.
1: యు ఆర్ గాడ్ అండ్ ఐ ఇండివిజువల్. వి షుడ్ బి సెపరేట్.
0: జీవుడు వేరుగా ఉన్నప్పుడే జీవ దైవత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
1: వెన్ ది ఇండివిజువల్ ఇస్ సెపరేట్ యు కెన్ ఎంజాయ్ గాడ్.
0: కనుక నేను షుగర్ ను తినేటువంటి వాడిగా ఉండాలి, కానీ షుగర్ నాకు వద్దు అన్నా.
1: దేర్ఫోర్ ఐ షుడ్ బి వన్ హూ వుడ్ పార్టేక్ ది షుగర్ బట్ నాట్ ది షుగర్
0: ఇట్సెల్ఫ్. అనగా రెండు,
1: దిస్ ఇస్ డ్యుయలిజం. టూ ఆర్
0: జీవుడు దేవుడు,
1: ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఈ జీవుడు దేవుడు అనేటువంటిది షుగర్ అంతా తిని బాగా చక్కగా జీర్ణం చేసుకుని శుగర్ యొక్క తత్వాన్ని గుర్తించుకున్న తర్వాత తానే శుగర్ అయిపోతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి.
1: When once he partakes and eats the fruit, consumes that, and he becomes a sugar itself.
0: ఈ ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములు అనేటువంటి దాన్ని తీసుకుని భారతీయులు లేనిపోని కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: They go by all the three levels, dualism, qualified
0: అద్వైతము,
1: sugarcane juice is non-dual.
0: Sugar ద్వైతము,
1: sugar is dual.
0: Sugar తినేటువంటి వాడు ద్వైతము.
1: The one who eats is dual.
0: అద్వైతము, విశిష్ట అద్వైతము, ద్వైతము, షుగర్ ఒక్కటే. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కోవ్, మిఠాయి, కీరు, బిస్కెట్లు అన్ని పెట్టినప్పటికీ ఇందులో అన్నిట్లో చక్కెర ఒక్కటే.
1: యు మే హావ్ నంబర్ ఆఫ్ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, బట్ షుగర్
0: నామములు వేరు వేరుగా ఉన్నాయి.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ సెపరేట్.
0: అదే రీతిగాని ఈ జగత్తునందు సర్వదేశములు, సర్వనామములు, సర్వరూపములు కూడాను భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ సో మెనీ కంట్రీస్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ వేరీ.
0: కానీ అందరి యందు, అన్నింటి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ ఇన్ ఎవ్రీవన్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూడండి బల్బ్స్ అంతా ఎన్నో ఉంటున్నాయి.
1: యు ఫైండ్ లాట్స్ ఆఫ్ బల్బ్స్ అరౌండ్.
0: కానీ కరెంట్ ఒక్కటి.
1: But current is one.
0: అదే దివ్య శక్తి.
1: That is divine
0: power. ఆ దివ్య శక్తి నీ యందు, నా యందు, అందరి యందు ఉంటుండాలి.
1: That divine power is in you and in everyone.
0: ఎక్కడ ఉంటుండాలి?
1: Where does the difference
0: ఒకటి రెడ్ గా ఉంది, ఒకటి బ్లూ గా ఉంది, ఒకటి వైట్ గా ఉంది, ఒకటి తెల్లగా ఉంటుండాలి.
1: But one is of red color, other is blue color.
0: ఒకటి తెలుపు గా ఉంది, ఒకటి బ్రైట్ గా ఉంది, మరీ బ్రైట్ గా ఉంటుండాలి.
1: And one is bright, other may be brighter.
0: కరెంట్ యొక్క దోషం కాదు, బల్బుల యొక్క డిఫరెన్స్.
1: Forms vary.
0: కానీ అందరి యందు, అన్నింటి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ ఇన్ ఎవ్రీ వన్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.

0: డిఫరెన్స్. నో మిస్టేక్ విత్ ద కరెంట్, దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ బాడీ.
1: అందరి యందు దైవం ఒక్కడిగానే ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ సేమ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
1: హృదయం యొక్క కెపాసిటీ డిమ్గా ఉంది, ఇంకొకటి బ్రైట్ గా ఉంటుండాలి, ఇంకోటి లైట్ గా ఉంటుండాలి.
0: బట్ యువర్ కెపాసిటీ ఇస్ ది వోల్టేజ్ డిఫర్స్, ఇట్ మే బి డిమ్.
1: వోల్టేజ్ యొక్క డిఫరెన్స్
0: డిఫరెన్స్ లైస్ ఇన్ ద వోల్టేజ్.
1: నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం చేసినప్పుడు వోల్టేజ్ కావలసినంత వచ్చేస్తుంది.
0: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ హావ్ వోల్టేజ్ ఇంక్రీజింగ్.
1: బల్బులు మార్చుకో,
0: చేంజ్ ద బల్బ్.
1: వోల్టేజ్ మార్చుకో,
0: చేంజ్ ద వోల్టేజ్.
1: కరెంట్ ను మార్చవద్దు,
0: డోంట్ చేంజ్ ద కరెంట్.
1: నీ డిమ్గా ఉండేటువంటి హృదయం బ్రైట్ గా చేసి పెద్ద ప్రేమగా పెంచుకో.
0: వెన్ ది బల్బ్ ఆఫ్ యువర్ హార్ట్ ఈస్ డిమ్, డెవలప్
1: ప్రేమను పెంచుకో, ప్రేమను పెంచుకో, ప్రేమను పెంచుకో.
0: డెవలప్ యువర్ లవ్, ఇంక్రీజ్
1: ప్రేమ. పెరిగే కొలది కూడా లైట్ అండ్ బ్రైట్ కాలైదైపోతుంది.
0: వెన్ యూ ఎక్స్పాండ్ యువర్ లవ్, ఇట్ బికమ్స్ లైట్ అండ్ బ్రైట్.
1: చూడండి, ఇది ఏదైనా ఒక కర్రగా ఉంటుండాలి.
0: Here is just as
1: ee karan nippula vesti em ayipothundi.
0: When you put it in fire, what will happen?
1: Karra adrushyam ayipothundi,
0: it will vanish.
1: Kaani boguga tayaravutundi,
0: but it becomes coal.
1: Karra poyindi, boguga undi.
0: The stick is not there, but
1: karanu muttukunte manike em malinyam kavatam ledhu. Boggu muttukunte malinyam ayipothundi.
0: When you touch the stick, no dirt would adhere to you, but when you get coal,
1: ee tellaga cheyalante em cheyali?
0: How to make this coal look bright and white?
1: Amayakulu, అజ్ఞానులు, అనేక మంది ఈ బొగ్గును తెల్లగ చేయదని సోప్ వేసి తిక్కుతారు.
0: ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్ పీపుల్ వాంట్ టు అప్లై సోప్ టు ది డార్క్ కోల్ టు మేక్ ఇట్ బ్రైట్.
1: కానీ ఈ కోల్ పైన సోప్ తిక్కితే సోప్ కూడా నల్లగా అయిపోతుంది, కానీ ఈ కోల్ తెల్లగ కాదు.
0: బట్ ఇఫ్ యూ రబ్ ది కోల్ విత్ ది సోప్, ది సోప్ ఆల్సో బికమ్స్ బ్లాక్. కోల్ తీసుకుని
1: వెళ్ళి నీవు చక్కగా పాల్లో కడుగు, పాలు కూడా నల్లగా అయిపోతాయి, కానీ కోల్ నల్లగా తెల్లగ కాదు.
0: ఈవెన్ ఇఫ్ యూ వాష్ ది కోల్ విత్ మిల్క్ ఇట్ టర్న్స్ బ్లాక్.
1: దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి?
0: వాట్ షుడ్ యు నో?
1: ఈ కోల్ ఏ విధంగా అయింది?
0: How could it become coal?
1: ఎందువల్ల ఈ కోల్ అయింది?
0: Why?
1: అనగా ఏమి? అగ్ని యొక్క సంకల్ప సంపర్కం చేత కోల్ అయింది.
0: Because of the association of fire, it became coal.
1: తిరిగి అగ్నిలోనే వెయ్యి.
0: Put it in fire bag.
1: ఈ అగ్నిలో కాలి కాలి కాలి కాలి కాలి కాలి కట్టగా పెట్టి బొగ్గు కూడాను వైట్ గా తయారు.
0: Allow it to burn and continuously, even the coal becomes white bright.
1: కనుకనే హాఫ్ బర్న్ కావటం చేతనే కోల్ అయింది.
0: As it is half burnt, it is coal.
1: ఫుల్ బర్న్ చేసేటప్పటికే లైట్ అయిపోతుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఫుల్లీ బర్న్ట్ ఇట్ బికమ్స్ లైట్.
1: కనుకనే పార్ట్ టైం డివోషన్ గా ఉన్నప్పుడు బొగ్గుగా ఉంటుంది.
0: వెన్ ఇట్స్ పార్ట్ టైం డివోషన్ ఇట్ ఇస్ కోల్.
1: ఫుల్ టైం అయిపోయినప్పుడు లైట్ గా ఉంటుంది, బ్రైట్ గా ఉంటుంది.
0: వెన్ ఇట్స్ ఫుల్ టైం ఇట్స్ లైట్ అండ్ బ్రైట్.
1: కనుక ఆ అగ్నిలోనే వెయ్యి.
0: Put it in the fire.
1: ప్రేమలోనే పడేసి.
0: Put it in love.
1: కాలి కాలి కాలి కాలి చక్కగా ధూళి మాదిరి అయిపోతుంది, పుఫ్ అంటే ఊడిపోతుంది.
0: Allow it to burn continuously, it becomes so light it can be blown easily.
1: ఈ కర్ర ఉంది, కర్ర ఇక్కడ విడిచిపెట్టి కిందికి పడిపోయింది.
0: When once you drop it, it falls on the ground.
1: కానీ అది బాగా కాల్చి కాల్చి కాల్చి కాల్చి చక్కగా ఒక భస్మం మాదిరి వేస్తే పుఫ్ అంటే పైకి పోతుంది.
0: On the other hand, if you burn this wood and make it into ash, you can blow it off.
1: కాబట్టి ఎంత లైట్ అయితే అంత హైట్ కి పోతుంది.
0: If it is light, it can reach height.
1: ఎంత వెయిట్ అయితే అంత లోకి దిగిపోతుంది.
0: The more of the weight it comes down.
1: కాబట్టి నీ ఉన్నత స్థాయికి పోవాలంటే less luggage, more comfort. వెయిట్ ని తగ్గించుకుంటూ పోవాలి.
0: Therefore, in order to reach noble heights, there should be less luggage, more comfort.
1: ఈ యొక్క వెయిట్ ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ పోతే లైట్ లైట్ లైట్ లైట్ లైట్ అయిపోతుంది.
0: As you reduce the weight of the luggage, it becomes light and would go up.
1: కనుక మనకున్నటువంటి డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
0: Therefore we should cut down our desires gradually.
1: డిజైర్స్ తగ్గినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you cut down your desires.
1: రాగ ద్వేష అసూయ అనేటువంటి ఒక దుర్గుణములు ముఖ్యంగా తగ్గాలి.
0: First we should cut off all these bad qualities like attachment, ego and jealousy. Why?
1: కామ క్రోధ లోభము మూడు చాలా శత్రువులు.
0: There are three enemies: the desire, anger and greed.
1: Desire భక్తిని నాశనం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ది డిజైర్ దట్ కిల్స్ డివోషన్.
1: క్రోధము జ్ఞానాన్ని నాశనం చేస్తుంది.
0: యాంగర్ కిల్స్ విజ్డమ్.
1: ఇంకా లోభము మన యొక్క కర్మనే నాశనం చేస్తుంది.
0: గ్రీడ్ కిల్స్ అవర్ యాక్షన్ యాక్టివిటీ.
1: కర్మ ఉపాసన జ్ఞానం మూడింటి కూడాను నాశనం చేస్తాయి. ఈ మూడు కూడా.
0: దేర్ఫోర్ ద వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ కిల్డ్ బై దిస్ త్రీ.
1: క్రోధం వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని అంతా భస్మం చేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ గ్రీడ్ దట్ బర్న్స్.
1: విచక్షణ జ్ఞానమే ఉండదు.
0: యూ డోంట్ హ్యావ్ డిస్క్రిమినేషన్.
1: ఇంకా దానికి అనేక రకమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుతుంది.
0: అండ్ యూ డెవలప్ ఎనిమిటీ.
1: ఎక్కడ ఎట్లా మాట్లాడాలనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కోల్పోతుంది.
0: యూ లూజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్, హౌ టు టాక్, వెన్ టు టాక్.
1: ఈ కోపం మనకు రాకూడదు.
0: సో యూ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
1: లోభము అసలు కంటే ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ బి గ్రీడ్ ఎనీ టైమ్.
1: ఈ మూడు కూడా క్యాన్సర్ జబ్బు అయినా నయం అవుతుంది, కానీ ఈ మూడు జబ్బులు నయం కాదు.
0: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్, నాట్ క్యూర్ ఫర్ దీస్ త్రీ డిసీజెస్.
1: ఎప్పుడు నయం అవుతుంది? దైవ ప్రేమాగ్నిలో దీన్ని వేసినప్పుడు భస్మం అయిపోతాయి.
0: వెన్ యూ జస్ట్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
1: మంచి కఠినమైనటువంటి యొక్క ఇనుములు కూడాను అగ్నిలో

0: చెప్పుకే చక్కగా కారిపోయి మంచి రసంగా తయారైపోతుంది.
1: ఈవెన్ హార్డ్ ఐరన్ కెన్ బి పుట్ ఇన్ ఫైర్ కెన్ బి మెల్టెడ్
0: లిక్విడ్ గా తయారవుతుంది
1: ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ లిక్విడ్
0: చూసారా కనుకనే ఇనుమే ఆ విధంగా లిక్విడ్ అయిపోతుంది మన యొక్క ఈ గుణం లిక్విడ్ కాదా
1: When iron comes down to the level of liquid, why not you, your bad quality?
0: మనం దుర్గుణాన్ని మొట్టమొదటి మనము నాశనం చేసుకోవాలి.
1: Therefore, we should kill our bad quality.
0: దీని నాశనం చేసుకోవడానికి మరొక మార్గం ధ్యానమో హీనమో చేయటం ప్రయోజనం లేదు.
1: There's no use in meditating.
0: మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది.
1: Many meditate.
0: ఏమి మెడిటేషన్ అది?
1: What sort of meditation is it?
0: అలంకార మెడిటేషన్.
1: It's only decoration show.
0: కూర్చుంటారు ఫోటో తీసుకుంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటారు.
1: They meditate only for a photograph.
0: ఆ కూర్చోవటం కాదు. దేహముతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను మిథ్యమే కానీ సత్యమే కాదు.
1: It's not that sort of meditation. Whatever you do with the body, it's illusion but not that.
0: మనసుతో ప్రేమతో చేయి అవన్నీ సత్యమవుతాయి.
1: Do with your mind full of love. That is true.
0: కనుకని శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతి ధ్యానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ నీవు ప్రతి విషయాన్ని కూడా అభ్యాసం చేసుకోవాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ మేక్ ఇట్ హ్యాబిట్.
0: ప్రతి ఒక్కటి ప్రాక్టీస్
1: యూ షుడ్
0: వాకింగ్ ప్రాక్టీస్ టాకింగ్ ప్రాక్టీస్ రీడింగ్ ప్రాక్టీస్ రైటింగ్ ప్రాక్టీస్ ఈటింగ్ ప్రాక్టీస్ అన్ని ప్రాక్టీస్
1: Walking, talking, writing, reading, eating is everything is a practice.
0: కనుకనే ఈ యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది మనం అన్ని నిత్య జీవితంలో జరగవలసినటువంటివి.
1: This practice is to be done in the day to
0: day life. ఆ ప్రాక్టీస్ లు సక్రమమైనటువంటివి సత్యమైనటువంటి ప్రాక్టీస్ నుంచి.
1: But you should practice which are truthful.
0: Correct. చెడ్డ ప్రాక్టీస్ చేయకూడదు.
1: Don't practice bad things.
0: చెడ్డదానికి ప్రాక్టీస్ అవసరం లేదు.
1: To do bad you don't need to practice.
0: కొండపైన ఉన్నటువంటి గుండును కాలుతో నెత్తి కిందికి వచ్చి పడిపోతుంది.
1: If you just push aside an iron ball from the mountain top, it will fall down.
0: Inda unnatvanti raayini paiku kondu poi pettalante chaala kashtam avutundi.
1: But to lift a boulder from the bottom and keep
0: it on the top, prayatnam cheyanakkaledu nettite saalu kinda padipothundi.
1: You don't need to try to be bad. Just
0: meeku andarki baaga telusunu.
1: You know pretty well.
0: Pedda load ga unnatvanti lorry kaani bussulu kaani mitta ekkalante lorry inapa lorry kodanu yedustundi. Gee gee gee ani yedustundi paapam.
1: The lorry or a bus with full load as it climbs up The mountain it makes sound. అప్పుడే
0: చాలా బాధ కలుగుతుంది.
1: To move upward it suffers.
0: డౌన్ కావాలంటే ఈజీగా అయిపోతుంది.
1: In order to fall,
0: కాబట్టి ఈజీ దానికి మనం ప్రయత్నం చేయకూడదు.
1: Don't make an effort.
0: కష్టమైనా సరే look up.
1: It may be difficult, look up always.
0: Low aim is crime.
1: Low aim is crime.
0: కనుక crime కాకూడదు. Look up.
1: Always look up.
0: ఉన్నత దృష్టిని మనం పెంచుకోవాలి.
1: Always look up.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: That is true spiritual path.
0: ఇతను దేవుడా కాదా? దేవుడంటే ఎంత ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఈ అన్న సందేహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్.
0: ఈ సందేహాలకు పరమ మూర్ఖులకు మాత్రమే వస్తుంది.
1: ఓన్లీ ఫూల్స్ విల్ హ్యావ్ సచ్ డౌట్.
0: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్
1: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్.
0: కనుకనే ఈ సందేహాలతో గాడు సర్వత్రా ఉంటున్నాడు. నీలో ఉంటుండాలా దుర్గుణాలంతా?
1: In fact, bad qualities are within you.
0: నీలో ఆ దుర్గుణాలు పెట్టుకోవటం చేతనే అన్ని దుర్గుణంగానే కనిపిస్తున్నాయి.
1: Because of bad qualities within you, everything appears bad.
0: ఎలాంటి కలర్ గ్లాసెస్ అలాంటి దృశ్యమే నీకు కనిపిస్తుంది.
1: As is the color of the glasses, so is the vision.
0: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
1: God is present everywhere.
0: నీవే దైవము.
1: You are God.
0: కానీ నీలో ఉన్నది నీకు కనిపించడం లేదు.
1: But you don't see within.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: స్వార్థం పైన పడిపోయావు.
1: Because you are selfish.
0: స్వార్థంలో మునిగావు.
1: You are drowned in selfishness.
0: కనుక నీ దీనన్నిటి కూడాను కొంచెం ఆహార విహారాలు కూడాను అత్యవసరం.
1: And you should have proper habits and you should have proper food.
0: Food and habits
1: are important.
0: కనుక మన హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి?
1: What sort of habits should you have?
0: అదే సుపుత్రః.
1: Then a good son will have these.
0: మంచి మనిషిగా ఉండాలి.
1: You should be a good man.
0: పెద్దల్ని చూసి గౌరవించాలి. వినయ విధేయతను అందించాలి.
1: యు షుడ్ బి హంబుల్.
0: గురువులను కూడా గౌరవించాలి.
1: రెస్పెక్ట్ యువర్
0: తల్లిదండ్రులను పూజించాలి.
1: యు షుడ్ వర్షిప్ దేమ్.
0: మార్గం శిరసా వహించాలి.
1: యు షుడ్ ఫాలో దేర్ కమాండ్.
0: రాముడు ఇంత దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: వై హీ కుడ్ బికమ్ సో గ్రేట్.
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాడు.
1: బికాజ్ హీ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: సుమిత్రుడుగా ఉన్నాడు. అనగా అందరితో మైత్రి.
1: హీస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: ఇంకా సోదరుతో భ్రాతృత్వం అనేటువంటిది చాలా గొప్పది.
1: అండ్ ది ఫ్రెటర్నిటీ ఈస్ వెరీ గ్రేట్ బ్రదర్హుడ్.
0: కనుకనే ప్రజలు అందరి తగ్గర కూడా ఎంతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మెలిగాడు.
1: హి మెయింటైన్ పీస్
0: ప్రజాక్షేమమైన తన క్షేమంగా భావించాడు.
1: అండ్ హి హస్ కన్సిడర్డ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ యాజ్ హిస్ ఓన్.
0: ఈనాడు మనం చేస్తున్నాం ప్రార్థనలు లోకస్తమస్తా సుఖినో భవంతు.
1: టుడే వీ ప్రే దట్ ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
0: చేస్తున్నాం ప్రార్థన,
1: వీ ప్రే,
0: కానీ మిగతా ఎట్టపోతే నాకే నేను బాగుండాలి అంటున్నాం.
1: But within you feel let anything happen to the world, I should be happy.
0: ఈ కాదు లోకా సమస్త సుఖినో భవంతు.
1: This is not the sense of the prayer.
0: సర్వులు కూడాను బాగుండాలి.
1: Everybody
0: should హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
1: That's why you should pray.
0: ఎందుకోసం?
1: Why?
0: ఈ సర్వుల్లో కూడాను నేను ఒక మెంబర్.
1: I'm a member in the society.
0: ఈ సొసైటీ అంతా బాగుంటే కదా నేను కూడా బాగుంటాను.
1: Unless society is good, you can't be good.
0: కనుకనే ఈ అందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలి.
1: Everybody should be happy.
0: ఎవరైనా ఎట్టన పని నేను మాత్రం బాగుండాలంటే అది వీలు కాదు.
1: It is not possible to think that anything happened to the world.
0: స్వార్థము,
1: it is selfishness.
0: ఈ స్వార్థం అనేటువంటిది మహాపాపము.
1: The selfishness is the worst of the sin.
0: ఉండాలి స్వార్థం కొంతవరకు.
1: You may have little.
0: కానీ మితిమీరిన స్వార్థం ఉండకూడదు.
1: But it should not be in excess.
0: దైవం పైన ప్రేమను పెంచుకోవాలి.
1: Direct your love towards God.
0: దైవ ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేనే లేదు.
1: There is no other spiritual practice beyond love.
0: ఏది చేసినా చేయకపోయిన దైవాన్ని మనసారా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
1: Whatever you may do or not, if you love God wholeheartedly, nothing beyond that.
0: చెప్పాడు తులసిదాస్ కూడా చెప్పాడు.
1: తులసిదాస్ ఆల్సో సెడ్,
0: నామరతన ధన పయో పయో రేమైనే నామరతన ధన పయో. నామరతనం అనేటువంటిది చాలా, అదే నా ధనము.
1: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ప్రెషస్ జెమ్, దట్స్ మై వెల్త్.
0: వస్తువ మూలిక దియ మేరే సద్గురు. ఈ వస్తువు ఎవరిచ్చారు? సత్ గురు. ఎవరు సత్? పర్మనెంట్. అతనే దైవము. సత్ బీయింగ్.
1: హూ గేవ్ మీ దిస్ ప్రెషస్ వాల్యుబుల్ జెమ్? ద నేమ్ ఆఫ్ గాడ్, దట్స్ సద్గురు.
0: మీరా కూడా చెప్పేసి,
1: మీరు ఆల్సో సెట్ సేమ్.
0: ఇది కూడా మీరా చెప్పినటువంటిది.
1: దిస్ ఆల్సో స్టేటెడ్ బై మీరా.
0: తన భర్త మందిరం వదిలి వెళ్ళిపోమన్నాడు.
1: హస్బెండ్ వాంటెడ్ హిమ్ టు లీవ్ ద టెంపుల్ ప్రెమిసెస్.
0: చాలా బాధపడింది.
1: హి ఫెల్ సాడ్.
0: అయ్యో నా కృష్ణుని వదిలిపెట్టి నేను ఎట్టపోయేది.
1: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ?
0: తచ్చమే మనసు తెచ్చుకుంది.
1: ఇమ్మీడియట్లీ షీ థాట్ ఓవర్.
0: ఇదంతా మానవుడు నిర్మించినటువంటి మందిరము.
1: ఇట్స్ ఆల్ మ్యాన్స్ క్రియేషన్.
0: ఈ మందిరాలు పర్మనెంట్ కాదు.
1: దీస్ టెంపుల్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: కానీ దైవం నిర్మించినటువంటి మందిరం నా హృదయము.
1: బట్ ది హార్ట్ ఈస్ ద టెంపుల్ విచ్ ఇస్ బిల్ట్ బై గాడ్.
0: చెప్పేసేసింది.
1: చెలోరేమన్
0: గంగా యమునా తీర్ చెలోరేమన్ గంగా యమునా తీరము. ఇదే భూమధ్య స్థానము. అక్కడికి వెళ్ళి మనసా.
1: ఓ మైండ్, యూ ట్రావెల్ టువర్డ్స్ గంగా అండ్ యమున, విచ్ ఇస్ ద సెంటర్.
0: ఎక్కడ పోయినా నీకు శాంతి లేదు.
1: యూ వోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: గంగా యమున, గంగా సత్కర్మ, యమున సత్ప్రవర్తన, ఈ రెండు చేరేటువంటి భూమధ్య స్థానము అదే సుషుమ్న నాడి.
1: గంగా యమున స్టాండ్ ఫర్ గుడ్ యాక్షన్ అండ్ గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ థాట్.
0: రెండు ఎట్లా ఉన్నాయి?

0: Oh, mind, go towards the direction of Ganga and Jamuna, the shores over there.
1: Ganga Yamuna ku ticket iskon akkaledu manam.
0: You don't need a ticket to go there.
1: Ganga Jamuna oka vaipuna Ganga oka vaipuna Yamuna.
0: On one side is Ganga, other side
1: Uchvasa nishvasamlo.
0: Inhalation.
1: Hum,
0: exhalation.
1: Soham.
0: Soham.
1: Adi, breathe in and breathe out.
0: That is breathing in and breathing out.
1: Ee rendintu yokka swasamle Ganga Yamunalu.
0: These two are Ganga Yamuna.
1: Ee rendintini indipetuvanti yokka bhoomadhya sthaname ade Sushumna Nadi.
0: The central point on the forehead is the Sushumna.
1: Adi ek kumbhakamu annaru.
0: That is withholding that kumbhakam.
1: Yoga abhyasam lopala rechakamu purakamu kumbhakamu. Purakamu. Purakam anaga galam teesukovatame purakamu. Purinchatamu.
0: Puraka means filling it up. Breathing in.
1: అది పూరకము రేచకము గాలిని వదలటము
0: రేచక బ్రీదింగ్ అవుట్
1: ఈ రెండింటిని ఇక్కడ స్తంభింప చేయటము కుంభకము
0: బోత్ షుడ్ బి విత్ హెల్డ్ దేర్ షుడ్ బి హోల్డ్ ఆన్ దేర్ దట్ ఇస్ రేచక
1: దైవ సన్నిధికి తగినటువంటి ఒక మార్గము
0: ఇస్ దట్ ద పాత్ టు అటైన్ ద
1: పర్ఫెక్ట్ ఇది కూడాను అక్కర్లేదు ఇది కూడాను దేహంతో చేసేటువంటివి
0: ఈవెన్ దిస్ యు డు విత్ ద బాడీ
1: మనసును కొంత అరికట్టే కోసం ఇవన్నీ అవసరం
0: దిస్ ఆర్ నెసెసరీ టు హావ్
1: కానీ భగవంతుని పరిపూర్ణ ప్రేమను పొందాలంటే ప్రేమనే చాలు
0: ఇన్ ఆర్డర్ టు బి ద రిసిపియెంట్ ఆఫ్ టోటల్ లవ్ ఆఫ్ గాడ్ యు షుడ్ హావ్ లవ్
1: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకోండి
0: డెవలప్ లవ్
1: ప్రేమ చేతనే దైవాన్ని పొందండి
0: యు కెన్ అటైన్ గాడ్ త్రూ ద పాత్ ఆఫ్ లవ్

0: ప్రహ్లాదుని కుమారుడైనటువంటి విరోచనుడు,
1: సన్న ప్రహ్లాద విరోచన,
0: అంగీరసుని కుమారుడైనటువంటి సుధీనుడు,
1: సుధీర సన్న అంగీరస,
0: ఈ ఇరువురికి నీ ఒక పందెం జరిగిందని ఓణంలో చెప్పాను.
1: డ్యూరింగ్ ఓణం డిస్కోర్స్ ఐ మెన్షన్ దట్ దేర్ వాస్ ఏ టైప్ ఆఫ్ ఇరువురు
0: కూడాను ఏమి పందెం వేసుకున్నారు, ఎవరు ఓడిపోతారో వారి ప్రాణాన్ని గెలిచిన వాడికి అర్పితం చేయటము.
2: కానీ ప్రహ్లాదుడు న్యాయమూర్తి,
1: ప్రహ్లాద్ వాజ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జస్టిస్,
2: ఇతను ధర్మమూర్తి,
1: హీ ఆల్సో ఈజ్ మ్యాన్ ఆఫ్ రైచియస్నెస్,
2: వారి ఇరువురికి తానే ఒక జడ్జిగా నిలిచాడు.
1: హీ స్టూడ్ యాజ్ ఎ జడ్జ్ ఇన్ దట్ డిబేట్.
2: కట్టకడపటికీ తన కుమారుడైనటువంటి విరోచనుడు ఓడిపోయినట్టుగాను, అంగీరసన్ కుమారుడైనటువంటి సుధీనుడు గెలిచినట్టుగాను నిర్ణయం
1: చేశాడు.
2: అప్పుడు విరోచనుడు కత్తి తీసుకుని వచ్చి తన ముందు తన శిరస్సును అర్పితం చేయడానికి కోరుకున్నాడు.
1: విరోచన వాజ్ రెడీ టు బి టు ఆఫర్ హిజ్ ఓన్ లైఫ్. హి బ్రాట్ దిస్ వర్డ్ అండ్ బెంట్ హిజ్ నెక్.
2: చెప్పినట్టు చేయటం చేత తక్షణమే సుధీరుడు యొక్క మనస్సు కరిగిపోయింది.
1: యాజ్ విరోచన ఒబేయ్డ్ ది కమాండ్, ది మైండ్ ఆఫ్ సుధీర మెల్టెడ్.
2: నీవు నీ తండ్రి గారు న్యాయముగా సత్యంగా ధర్మంగా మన యొక్క దీనిని నిర్ణయం చేశాడు కనుక
0: అతని కుమారుడు అయినటువంటి నిన్ను నేను నీ ప్రాణంగా తీసుకోవటం చేత తండ్రిని బాధ పెట్టినటువంటి వాడు అవుతాను. అటువంటి న్యాయమూర్తికి బాధం కలిగించడం నాకు ఇష్టం లేదు, కనుక నీ ప్రాణం నాదైనప్పటికీ తిరిగి నేను నీకు వెనుక తీస్తున్నానని తండ్రికి అప్పచెప్పాడు.
1: సుధీర టోల్డ్ ప్రహ్లాద వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ జస్టిస్ అండ్ రైచియస్నెస్, సచ్ ఎ వన్ షుడ్ నాట్ బి పుట్ టు ఎనీ ఫీలింగ్ ఆఫ్ ది లాస్ ఆఫ్ ద సన్. Therefore, I do not want to take away your life. You take this life, he told his father Prahlada and gave the life back.
0: ఇదే విధముగా కూడాను పరశురామున తండ్రి అయినటువంటి యమదగ్ని కూడాను చక్కని ఆజ్ఞను శాసించాడు.
1: There is a similar instance in case of యమదగ్ని, father of పరశురామ.
0: కనుక ఏమి చెప్పాడు యమదగ్ని? తన యొక్క భార్య జలమును తీసుకున్నటకై నదికి వెళ్లినప్పుడు విచిత్ర వీరుడు బయలుదేరిపోతున్నాడు.
1: When Jamadagni's wife went to the river to get water,
0: ఆమె పవిత్రమైన హృదయం గలది.
1: She had a sacred heart.
0: కాని ఆ పోయేటువంటి వారు ఎవరు అని చూచింది పాపం.
1: She looked up to find out who was going.
0: ఎంత అందమైనటువంటి వాడు అని అనుకుంది పాపం.
1: She merely thought for a while what a beautiful person was in horizon.
0: Intike ame vachetappudiki Jamadagni Parashuramuni shasinchadu.
1: The moment she returned home, Jamadagni commanded Parashurama,
0: nee talli oka sirasunu kandinchamannadu.
1: You cut the neck of your own mother.
0: Ee maatram kuda nu jankaledu Parashurama.
1: Parashurama was not shaken.
0: Tandri adu sirsa vahinchi గొంతు కోశాడు.
1: హి ఇమ్మీడియట్లీ ఒబేయ్డ్ ది కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ కట్ ది హెడ్ ఆఫ్ మదర్.
0: అప్పుడు తండ్రి పరశురామ నీకేం కావాలి కోరుకో అన్నాడు. నా ఆజ్ఞను శిరసావహించావు, నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: జమదగ్ని సెడ్ పరశురామ, యు హావ్ ఒబేయ్డ్ మై కమాండ్, వాట్ ఎవర్ బూన్ యు వాంట్ యు ఆస్క్ ఐ విల్ గివ్ ఇట్.
0: తండ్రి నా తల్లిని బ్రతికించు అన్నాడు.
1: పరశురామ సెడ్, Father, give back life to my mother.
0: Pranam ichadu.
1: He gave life back.
0: Ikkada sirasa vahinchadu, korikanu teerchadu.
1: He obeyed the command and he fulfilled the desire.
0: Sirasa vahinchinappude aagnanu ee korika kuda teerutundi. Ante kaadu, sirasa vahinchakunda koriki ee reetiga teerutundi.
1: When you obey implicitly the command, your desire gets automatically fulfilled.
0: కనుక దివ్యత్వంలో ఉండినటువంటి రహస్యములు ఇంత అతి సూక్ష్మంగా ఉంటుంటాయి.
1: Such are the sacred subtleties of divinity.
0: కృష్ణ తత్వం నందు కూడాను అనేక విధములైనటువంటి యొక్క విషయాలు కూడాను అంతరార్థాలంతా ఉంటున్నాయి.
1: There are great inner meanings ఇన్ ద లైఫ్ అండ్ ది స్టోరీ ఆఫ్ కృష్ణ.
0: కానీ ప్రజల ఎందుండినటువంటి యొక్క భావములను పురస్కరించుకుని అనేక అనర్థములను పెంచి నానార్థములుగా విశ్వసించి అందులో యథార్థాన్ని విశ్వసించి అనర్థాన్ని పుచ్చుకుంటున్నారు.
1: బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఇన్ కీపింగ్ విత్ ది థింకింగ్ ఆఫ్ ది పీపుల్ ఎ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ద రియల్ మీనింగ్ ఈజ్ ఫర్గాటన్ అండ్ దేర్ ఫార్ ఆల్ కెలామిటీస్ ఆర్ బ్రాట్.
0: కృష్ణునికి అష్టకన్యలు 8 మంది ప్రధానమైనటువంటి రాణులు అని.
1: కృష్ణ హ్యాస్ 8 ఇంపార్టెంట్ క్వీన్స్.
0: ఇంతేకాకుండా 16,000 మంది గోపికలు అన్నారు.
1: నాట్ మెనీ దాట్ 16,000 గోపికాస్.
0: ఇది దీని ఎందున్నటువంటి అంతరార్థాలు ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
0: కానీ ప్రాపంచిక సంబంధమైనటువంటి భార్యలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ టైప్ ఆఫ్ వైఫ్స్ ఇన్ ద వరల్డ్ సెన్స్.
0: ఇక్కడ 7 దళములతో ఒక చక్రములు ఉంటున్నాయి. షట్ చక్రములు 6.
1: దేర్ ఆర్ 6 వీల్స్.
0: ఈ షట్ చక్రములు యందు 2 చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: అమంగ్ దీస్ 6 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: సహస్రార చక్రం 1.
1: ది సహస్రార ఇస్ 1.
0: హృదయ చక్రం 1.
1: ది హృదయ చక్ర ఇస్ అనదర్.
0: ఈ హృదయ పుష్పము అనేటువంటిది అష్టదళములతో కూడి ఉంటుంటాయి.
1: This flower of heart, Hrudaya Pushpam, has 8 petals.
0: Anaga, ee yokka 8 dalamulu kudanu ashtabhoomulu ani kudanu deeniki oka peru.
1: These 8 petals are described as 8 fields.
0: Ee bhoomiki naathudu bhagavantudu.
1: The master of this field is
0: Prakriti Paramatma. Prakriti ki master Paramatma.
1: మాస్టర్ ఆఫ్ నేచర్ ప్రకృతి ఇస్ పరమాత్మ.
0: కనుక ఈ అష్టదళములు కూడాను దీనికి నాథుడు భగవంతుడు.
1: ది మాస్టర్ ఆఫ్ దీస్ 8 పెటల్స్ ఇస్ గాడ్.
0: కనుక హృదయ పద్మమునకు అష్టదళములు అష్టభూములు కనుకనే దీనికి నాథుడు భగవంతుడు. ఇవి హృదయమే దేహానికి అత్యవసరమైనటువంటివి, అతి ప్రధానమైనటువంటివి.
1: ది ఫ్లవర్ ఆఫ్ ది హార్ట్ హ్యాస్ 8 పెటల్స్ అండ్ దే ఆర్ కంపేరబుల్ టు 8 ఫీల్డ్స్ and the master of these 8 petals and 8 fields is God.
0: కనుక ప్రతి మానవుని యొక్క హృదయ కమలముని యందుండేటువంటి అష్టదళములకు భగవంతుడే అధిపతి.
1: God alone is the master for all these 8 petals in the flower of
0: ఇతనిని మాధవ అన్నారు.
1: And that is why he has been called Madhava.
0: మాధవ. మా అనగా లక్ష్మి, మా అనగా మాయా, మా అనగా ప్రకృతి, దేవుడనగా దానికి నాథుడు, మాధవ అనగా హృదయానికి నాథుడు, భూమికి నాథుడు, మాయకు నాథుడు, లక్ష్మికి నాథుడు అని.
1: మా స్టాండ్స్ ఫార్ నేచర్ లక్ష్మి అండ్ హార్ట్ అండ్ ధవ స్టాండ్స్ అండ్ అర్త్ ఆల్సో అండ్ ధవ స్టాండ్స్ ఫార్ ది మాస్టర్. హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. Therefore the name Madhava.
0: కనుక నీ అష్టదళములతో కూడినటువంటి యొక్క హృదయములకు నాథుడు భగవంతుడు, అతనే కృష్ణుడు.
1: ద మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్ 8 పెటల్స్, ఎ ఫ్లవర్ విత్ 8 పెటల్స్ ఈస్ గాడ్. Therefore he has been described as
0: సహస్రారము. అదే కట్ట కడపటి యొక్క
1: ది సహస్రార ఈస్ ద 6th ఆఫ్ ఆల్ ది 6 చక్రస్.
0: కనుక అదే సహస్రార చక్రం.
1: That is described as
0: sahasrara anaga 1000 dalamulato koodinatvanti pushpamu.
1: Sahasrara means a 1000 petaled flower.
0: Deenini sahasrishisha purusha sahasraksha sahasrapat annanaru.
1: It has also been described as a person with 1000 heads, 1000 feet.
0: Vela dalamulato koodinatvanti
1: ది ఫ్లవర్ విత్ 1000 పెటల్స్.
0: ఒక్కొక్క దళమునందు కూడాను భగవంతుడు షోడశ కళలతో నిండి ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఈచ్ పెటల్ విత్ 16 ఆస్పెక్ట్స్.
0: కనుకనే షోడశ కళా పరిపూర్ణుడు భగవంతుడు.
1: దట్ ఈస్ వై గాడ్ హెస్ బీన్ డిస్క్రైబ్.
0: ఒక్కొక్క దళమునకు 16 కళలు ఉంటున్నాయి కాబట్టి 1000 దళముల లోపల కూడా 1000 16,000.
1: There are 1000 petals. In each petal there is God with 16 aspects. 16 multiplied by 1000, 16,000. That is how
0: 16,000. కనుక 16,000 మంది గోపికలు. గోపికలు అనగా ఏమి? దళములే.
1: When you say Gopika, it refers to dala. A petal.
0: Go అనగా శబ్దము.
1: Go actually means
0: go అనగా వాక్కు.
1: గో ఆల్సో మీన్స్ వర్డ్.
0: గో అనగా ఒక విధమైనటువంటి ప్రాణము.
1: గో ఆల్సో మీన్స్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ శాస్త్ర ప్రాణములకు కూడాను తానే పతి.
1: హీఈస్ మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్ థౌసండ్.
0: కనుకనే కృష్ణునికి 16,000 మంది గోపికలు ఉన్నారు.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ హ్యావింగ్ 16,000 గోపికాస్.
0: కనుక భాగవతంలో ఉండేటువంటి యొక్క మహా పవిత్రమైనటువంటి సూక్ష్మార్థాన్ని ఎవరు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ సటిల్ సీక్రెట్ మీనింగ్.
0: కృష్ణునికి 16,000 మంది గోపికలు, 8,000 మంది రాణులు, ఇంకో సర్వెంట్స్, ఏమిటి ఇవన్నీ పిచ్చి పిచ్చి భావములు కాదా?
1: వాట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ మ్యాడ్ థింకింగ్ దట్ కృష్ణ వాజ్ హ్యావింగ్ 8 క్వీన్స్, 16,000 గోపికా.
0: ఈనాటి కృష్ణుడికి 16,000 మంది అయినప్పుడు నాకు 16 మంది అయినా ఎందుకు ఉండవు? ఈ భావన కూడా పిల్లల్లో ప్రారంభమవుతుంది.
1: దట్ టైప్ ఆఫ్ థింకింగ్, కృష్ణ ఈజ్ హ్యావింగ్ 16,000 గోపికాస్, వై షుడ్ ఐ నాట్ హ్యావ్ అట్లీస్ట్ 16 వైఫ్స్? దిస్ కైండ్ ఆఫ్ ట్రెండ్ ఈజ్
0: కాదు ప్రధానమైనది. 16 కళలు మన లోపల ప్రారంభం కావాలి.
1: దిస్ ఈజ్ నాట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. Those 16 aspects of divinity
0: భగవంతుని ఆజ్ఞను శిరసా వహించినప్పుడే ఆ యొక్క 16,000 కళలు కూడాను మనలో విచ్చలగబడిగా విరుగుతుంటాయి.
1: ఓన్లీ వెన్ యు ఇంప్లిసిట్లీ ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ది 16,000 ఆస్పెక్ట్స్
0: మూలాధారం నుండి ప్రారంభమైనటువంటి యొక్క
1: ది థింగ్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్
0: కుండలిని శక్తి సహస్రారంలో పోయి వికసిస్తుంది.
1: ది పవర్ ఆఫ్ కుండలిని which takes its birth from Muladhara, blossoms itself into fullness when it
0: is Sahasrara. Pranavayuve deeniki pradhanamaitundi pranam.
1: The very life for this Kundalini is
0: Ade Prema.
1: And that is love.
0: E Prema Pranavayuga mana Muladharamlo prarambhamai Sahasraramlo nilichipovali.
1: This love, like oxygen, should start in Muladhara and travel up to Sahasrara and get established there firmly.
0: Pillalu chaala mandi ee aadhunika yugam lopala vaigyanikanga
1: in the modern age these boys in terms of technology and science
0: ee yokka deeni lopala ardhanarishara tattvam anetundi dani chakka gurtinchali.
1: You have to understand properly the concept of అర్ధనారీశ్వర.
0: ఇది ఏ సైంటిస్ట్ కూడా చక్కగా దానిని వివరించి చెప్పటం లేదు.
1: నో సైంటిస్ట్ హెస్ బీన్ ఏబుల్ టు గివ్ ఏ సాటిస్ఫాక్టరీ.
0: పూర్వీకులు చెప్పుతున్నటువంటి అర్ధనారీశ్వర తత్వానికి నేటి సైంటిస్ట్ ఉపయోగపెట్టేటువంటి పదములకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో యోచించవచ్చు. ఇదే విధంగా ఇంకా ఎన్నో ఉంటున్నాయి.
1: వన్ కెన్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ద క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది అటరెన్సెస్ ఆఫ్ ది ఓల్డెన్ సేయర్స్ అండ్ సీన్స్ అండ్ ఆల్సో ది మోడర్న్ సైంటిస్ట్.
0: ప్రతి పదార్థము కూడాను అణువులతో కూడినటువంటిది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్
0: ప్రతి పదార్థము నిర్మాణం అయితే అణువులతో ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ ప్రతి అణువునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ ఆటమ్
0: ప్రోటాన్ ఎలక్ట్రాన్ అనేటువంటి రెండు శక్తులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ దీస్ టూ పవర్స్ ఆఫ్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్.
0: ఎలక్ట్రాన్ అనేటువంటిది
1: ది కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్
0: ఇది వేభాగము అని మీ సంస్కృతంలో.
1: విచ్ పర్టికులర్ పార్ట్ డస్ ఇట్ బిలాంగ్ టు?
0: ఇది ప్రోటాన్ అనేటువంటిది ధన భాగము.
1: దిస్ ప్రోటాన్ ఈజ్ ద రైట్ సైడ్ అండ్ ఎలక్ట్రాన్ లెఫ్ట్.
0: ఎలక్ట్రాన్ అనేటువంటిది స్త్రీతత్వము.
1: ఎలక్ట్రాన్ రిప్రజెంట్స్ ద ఫెమినైన్ నేచర్.
0: ఇక్కడ ప్రోటాన్ అనేటువంటిది మగతత్వం.
1: ది ప్రోటాన్ రిప్రజెంట్ ది మేల్ ఆస్పెక్ట్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ప్రతి పదార్థం యొక్క స్వరూపము.
1: ది ఫారం ఆఫ్ ఎవరీ ఆబ్జెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ యూనియన్ ఆఫ్.
0: ఈ రెండు చేరినప్పుడే అర్ధనారీశ్వరత్వము అని. ఒకటి స్త్రీతత్వము, ఒకటి పురుషత్వం.
1: ది ఫిమేల్ ఆస్పెక్ట్ అండ్ ది మేల్ ఆస్పెక్ట్ కమింగ్ టుగెదర్ అలూన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ అర్ధనారీశ్వరత్వం.
0: అర్ధనారి అనగా అర్ధము స్త్రీ, అర్ధము పురుష.
1: అర్ధనారి మీన్స్ హాఫ్ ది పార్ట్ ఈజ్ ఫిమేల్ ఆస్పెక్ట్, ది అదర్ హాఫ్ మేల్.
0: కనుక ఎలక్ట్రాన్ అనేటువంటిది అంతా కూడా స్త్రీతత్వం.
1: ఎలక్ట్రాన్ స్టాండ్స్ ఫార్
0: ప్రోటాన్ అనేటువంటి పురుషత్వం.
1: ది ప్రోటాన్ స్టాండ్స్ ఫార్ ది మేల్.
0: ఈ రెండు చేరే ఒక విధమైనటువంటి యొక్క అణువుగా రూపొందుతున్నాయి.
1: An atom is formed by a combination of these two.
0: ఈ అణువు యొక్క స్వరూపమే ప్రపంచంలో ప్రతి పదార్థము.
1: The object you find in the world, every object is
0: కాబట్టి జగత్తంతా కూడా అర్ధనారీశ్వర స్వరూపము అని ఆనాటి పూర్వీకులు నిర్ణయించారు.
1: The ancient people described and proved that the entire world may be called as Ardhanarishvara principle.
0: ఇదే విధంగా సైన్స్ లో ఇంకా కొన్ని కొన్ని యొక్క సూక్ష్మమైనటువంటి అర్థాలంతా ఉంటున్నాయి.
1: There are so many other subtle meanings associated with scientific terms.
0: మన భారతీయులు పవిత్రమైన పర్వదినములు ఎందు లేక కళ్యాణ సమయములు ఎందు శుభకార్యములు ఎందు మనము ద్వారమునకు మామిడి ఆకులు కడుతుంటాం, పచ్చని తోరణం.
1: There is a tradition in India that on all festival days and all auspicious days, there will be in the entrance for every door, we have the green leaves made and hung, mango leaves.
0: Inka ariti muchettlu kodunu kadtu untam.
1: And also the plantain plants also are
0: cooked. Ee antarathani gurtinchalenti moorkulaina scientists lu idi emitra భారతీయులంతా ఒట్టి మూర్ఖంగా ఏమేమో పిచ్చి పిచ్చివన్నీ తగిలిస్తుంటున్నారు అని ఒక ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటి ప్లాస్టిక్ మ్యాంగోస్ తగిలించచ్చు కదా.
1: ద పీపుల్ హూ ఆర్ గివెన్ టు దిస్ ఫూలిష్ సైంటిఫిక్ థింకింగ్ దే ఫీల్ వై షుడ్ వీ హ్యావ్ దీస్ గ్రీన్ లీవ్స్ ఆఫ్ గ్రీన్ ప్లాంటన్ లెట్ అస్ హ్యావ్ ఎ ప్లాస్టిక్ which is hung on the door entrance.
0: ఈ చెట్టులో ఉన్నటువంటి కొమ్మలంతా ఎందుకు కొయ్యాలి, దీన్నంతా ఎందుకు పాడు చేయాలి అని ప్లాస్టిక్ తోరణం కట్టుకోవచ్చు.
1: Why take these mango leaves every day from the branch of the mango?
0: అది కాదు, మన పూర్వీకులు పిచ్చివారు కాదు.
1: Our ancient ones,
0: మహా మేధావులు,
1: they were not foolish.
0: విజ్ఞానపరులు,
1: they are extremely wise.
0: దివ్యమైనటువంటి భావనతో కూడిన వారు.
1: They were full of sacred feelings.
0: దీని అంతరార్థాన్ని ఏ విధంగా ఉంటుందంటే,
1: the inner meaning has to be understood.
0: 10 mandi cherinappudu
1: whenever 10 people join,
0: aa vatavaranam kalushitam aipothundi.
1: The atmosphere is likely to get
0: what vilchetvanti oka gaali lopala
1: when they exhale
0: it into konni vishavayulanta vastuntuntadi.
1: There is carbon dioxide
0: vastuntadi manam vilchetvanti dantlo.
1: When we exhale in our breath there is carbon dioxide.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది అందరికి చేరి అది ఒక విధమైనటువంటి యొక్క చెడ్డదిగా మారిపోతుంటది.
1: When so many people leave carbon dioxide together,
0: ఈ పచ్చని ఆకులంతా ఉన్నాయి చూడండి, అవి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి విషవాయువుని తీసుకుని ప్రాణవాయువుని వదులుతుంది.
1: దీస్ గ్రీన్ లీవ్స్ దే అబ్జార్బ్ దిస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ దే లీవ్ అవుట్ ది ఆక్సిజన్.
0: ఇప్పుడుగా చేరినప్పుడు ఆ యొక్క వాయువు విషమయం కాకుండా అది పవిత్రము గావిస్తుంది, పచ్చని తోరణం.
1: దిస్ గ్రీన్ లీవ్స్ టేక్ అవే ఆల్ ది పాయిజనస్ ది కార్బన్ డైఆక్సైడ్.
0: పెద్ద పెద్ద హాల్స్, పెద్ద పెద్ద విండోస్, డోర్స్ పెట్టి పెద్ద పెద్దగా ఆధునికంగా ఇండ్లు కట్టుకుంటున్నారు. కానీ పూర్వము ఇండ్లు ఆ విధంగా ఉండేటువంటివి కాదు.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది హౌసెస్ వర్ నాట్ హ్యావింగ్ సచ్ బిగ్ డోర్స్ అండ్ విండోస్ ది వే దట్ యు గెట్ టుడే.
0: పూర్వము చాలా చిన్న చిన్న ద్వారములు ఉండేటువంటివి. ఆ చిన్న చిన్న ఇంటి లోపల పెండింగ్ అంటే ఒక 20 మంది చేరేటప్పటికి ఆ వారు విడిచినటువంటి గాలి అంతా కూడా చాలా విషమయంగా మారిపోతుండేటువంటి.
1: ఆన్ అకేషన్స్ లైక్ మ్యారేజెస్ వెన్ 20 పీపుల్ ఆర్ మోర్ పీపుల్ అసెంబుల్ దెన్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ బికమ్స్ స్టక్.
0: వారు విడిచినటువంటి యొక్క బొగ్గు పులుసు వాయువును ఈ యొక్క లీవ్స్ అంతా తీసుకుని దాని నుండి ప్రాణవాయువులు వదులుతూ వచ్చాయి.
1: These leaves absorb the carbon dioxide left by them and they leave oxygen and supply the pure oxygen to them.
0: దీని యొక్క దృష్టిని వారు పెద్దలు పెట్టుకుని ఈ విధంగా తోరణాలు కడుతూ వచ్చారు.
1: In keeping with this kind of thinking,
0: ఇది మూర్ఖత్వం అవుతుందా?
1: Can you call this foolishness?
0: చెప్పేవాడు మూర్ఖు.
1: The person who calls this foolishness is himself a fool.
0: పూర్వము పేడలంతా నీళ్లలో కలిపి
1: in the olden days cow dung was mixed into water.
0: ఇంటి ముందు ఏదైనా పర్వదినములు యందు పండుగల యందు ఇంటి ముందు చల్లుకోవటం వాడుక.
1: On all sacred festival days they would sprinkle this cow dung mixed water in front of the houses.
0: ఈనాడు ఏమిటా ఈ పేడ తీసుకుని దీని ముందు చల్లుతున్నారు, మంచి మార్బుల్ స్టోన్స్ లేకపోతే మార్బుల్ ఎక్సో ఏదో పచ్చుకొని చక్కగా శుభ్రంగా పెట్టుకోవచ్చును కదా అనుకుంటాం.
1: Today people think, why should we sprinkle this water at all? We can have mobs exploring.
0: కాదు కాదు, ఈ పేడ లోపల,
1: బట్ ఇన్ దిస్ కౌడ
0: దీని లోపల ఉంటుండే యాంటీసెప్టిక్స్ అనేటువంటి దాన్ని చంపేటువంటి శక్తి ఉంటుండాలి.
1: దేర్ వాజ్ ద పవర్
0: యాంటీసెప్టిక్,
1: దేర్ వాజ్ ద పవర్ విచ్ వుడ్ యాంటీసెప్టిక్ పవర్ విచ్ విల్ కిల్ ఆల్ ది అండర్
0: పేడమంతా ఇంటి ముందు చల్లినప్పుడు చుట్టూ ఊడినటువంటి యొక్క విష పురుగులంతా కూడా నాశనం అయ్యేటువంటివి.
1: All the poisonous insects and bacteria would be killed when you sprinkle such water
0: in that which water is mixed. మనుషులు ఆరోగ్యంగా అభివృద్ధి అయ్యేటువంటి వారు.
1: And on account of that, people would be.
0: ఈనాడు కూడా నువ్వు ఎవడైనా సైంటిస్ట్ పేడను తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేయలేవు.
1: Let any scientist take.
0: కానీ వాడు దురదృష్టం, పేడను ఎక్స్పెరిమెంట్ చేయటం లేదు, సన్నును మూనును ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు.
1: But unfortunately, they don't carry all the research.
0: మనకు దగ్గర ఉండి మనం నాశనం చేసేటువంటి క్రియలంతా ఎన్నో ఉంటున్నాయి క్రిములు. వాటిని చూడకుండా ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఉండేటువంటి వాటిని పట్టుకుని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మతిహీనుడైన సైంటిస్ట్.
1: Scientists who have lost their heads are doing research into things which are thousands and lakhs of miles away, while there are so many things which can be rectified by proper research.
0: కనుక మన పూర్వీకులంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క మానవ జీవితాన్ని పవిత్రంగాను ఆరోగ్యవంతంగాను ఆనందకరమైనటువంటిదిగాను తీర్చిదిద్దే నిమిత్తమై ఇలాంటి చర్యలంతా కూడాను ప్రారంభిస్తూ వచ్చారు.
1: Our ancients undertook such activity which would make the life healthy, happy and joyful.
0: ఇంతే కాకుండా పూర్వం ఆడవారంతా కూడాను పసుపును చాలా ప్రయోజనపెట్టేటువంటి వారు.
1: In the olden days, the women folk used to use
0: ద్వారములకంతా కూడా పసుపు రాసి కుంకుమ పెట్టేటువంటి వారు.
1: They would smear the threshold with turmeric powder and apply kumkum on that.
0: కానీ దాని లోపల కూడా యాంటీసెప్టిక్స్ అంతా హతం చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: This turmeric powder is having the power of antiseptic.
0: ఏ యొక్క క్రిములు లోపల రావాల్సిందే కూడాను ఆ యొక్క యాంటీసెప్టిక్ అనేటువంటి ఆ క్రిములంతా కూడాను నాశనం చేస్తూ వచ్చాయి.
1: Whenever any particular small insect or worm were to crawl.
0: కానీ ఈనాడు ఆ పసుపు ఎందుకు వేయాలా? పెయింట్ వేస్తే చాలదా? ఎల్లో పెయింట్.
1: Instead of applying turmeric powder, why not we put yellow paint? This is the type of thinking that
0: ee yellow paint lo ahankaram untundadi kani ee septic ni hatam chesetundi shakti ledu.
1: This yellow paint is all right from the point of view of color and form.
0: Kanuka mana purvikulu prathi chinna vishayam nandu kudunu oka vidhamainatundi antarathanni pavitramainatundi oka upayoganni anusaristhu vacharu.
1: Our ancients always had some important significance associated with whatever they did in the olden days.
0: Mana bharatiyulu kumkum pettetundi vaadu.
1: Our ancient women, they used to apply kumkum on the forehead.
0: Pasapu kodanu pusukuneetundi vaadu.
1: They would apply
0: purveekulu.
1: They would the old type of women, they would apply.
0: Deeni kosame nenu oka thuri oka paata raasindi. ఫేస్ పౌడర్ అంతరించే మోసగించే పసుపు పోయే ఏమి కాలంలో వచ్చెను, భోజనులారా ఏమి కాలంలో వచ్చెను, కాసుల దండన్ని పోయే మోసగించే చైన్లు వచ్చే ఏమి కాలంలో వచ్చెను, భోజనులారా ఏమి కాలంలో వచ్చెను.
1: ఐ హావ్ రిటన్ వన్ సాంగ్. వాట్ డేస్ హావ్ కమ్, దోస్ డేస్ వెన్ దే వుడ్ అప్లై దిస్ టర్మరిక్ పౌడర్ to their faces that has gone.
0: ఆ యొక్క పసుపు పూసుకోవటం వల్ల ముఖమంతా కూడా ఒక సువర్ణమయంగా మారిపోయేటువంటి.
1: When they applied the turmeric powder mixed into water into their faces,
0: ఈ పసుపు వల్ల అక్కడ ఏమాత్రం కూడా వెంట్రుకలు ఉండేటువంటివి కాదు.
1: And also the hair would not grow on the face.
0: అంతేకాకుండా ఆ పసుపు ఆ కుంకుమ యొక్క శక్తి సామర్థ్యం ఎలాంటివంటి ఈ యాంటీసెప్టిక్ ను ఏమాత్రం కూడా ముక్కులో కానీ నోట్లో కానీ ప్రవేశించకుండా చేయడానికి ఎంతో కాపాడుతూ వచ్చాయి.
1: And also the kumkum and also the turmeric which they applied was ensuring them a life full of health. ప్రివెంటింగ్
0: కనుకని ఈనాడు ఆ రెండు పరిస్థితులు మానివేయటం చేతనే ఇస్నోపియాలు, ఆస్తమాలు, ఉబ్బసములు ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆ సెప్టిక్ అంతా లోపల క్రిములంతా ప్రవేశిస్తున్నాయి.
1: యాజ్ పీపుల్ డు నాట్ అప్లై సచ్ థింగ్స్ టుడే, దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్.
0: ఆరోగ్యము ఆనందము ఈ రెండే జీవితం యొక్క లక్ష్యం.
1: హెల్త్ అండ్ హ్యాపీనెస్ are the two important goals.
3: Healthy ఉంటున్నప్పుడే హ్యాపీనెస్ కూడా మనకు ప్రాప్తి అవుతుంది.
1: Only when you are healthy you enjoy happiness.
3: కనుక ఈ విధంగా చెప్పుతూ పోతుంటే ఎన్నో భారతీయ సంస్కృతి లోపల నిత్య జీవితంలో మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఏమిటి కూడాను ఒక ఉపకారమే కాని అపకారం కాదు.
1: Whatever activity is prescribed by the ancients, it was full of significance, meaning, which confirmed health and happiness to people.
3: కనుకని ఆనాడు కృష్ణుని యొక్క నవద్వారముల యొక్క గురడని కూడాను ఎంతో విధమైనటువంటి యొక్క రోగములు కాని మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కాని నివారణ గావిస్తూ వచ్చి.
1: The flute with 9 holes of Krishna conferred all health and happiness to people around them.
3: దీని యొక్క అంతరార్థము మానవుని యొక్క దేహము నవరంధ్రములు.
1: What is the inner meaning of it? The human body has 9 holes.
3: ఈ యొక్క మానవ జీవితమునకు భగవంతుని యొక్క నామమే శ్వాస.
1: ఫర్ హ్యూమన్ లైఫ్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఈస్ గాడ్స్ నేమ్.
3: కనుక ఈ నవరంధ్రములు కలిగినటువంటి దేహం లోపల భగవంతుని నామము అనేటువంటి శ్వాస అందులో ఉచ్చరిస్తూ ఉండాలి అనేటువంటిది అంతరార్థం.
1: ద మీనింగ్ ఈజ్ దట్ ఇన్ దిస్ బాడీ విచ్ హెస్ గాట్ 9 హోల్స్ వీ షుడ్ స్పెండ్ ది ఎంటైర్ టైమ్.
3: అంతేకాదు
1: ఆఫ్ గాడ్ అండ్ గాడ్
3: ఒక్కొక్క రంధ్రములు కూడా భగవంతుని యొక్క హస్తము స్పర్శ కావాలి.
1: నాట్ మెయిన్లీ దాట్ వన్ షుడ్ ఫీల్ గాడ్స్ టచ్ ఇన్ ఆల్ ద నైన్.
3: ఆ స్పర్శ చేతనే స్పర్శనం పాపనాశనం.
1: త్రూ దట్ కైండ్ ఆఫ్ టచ్ ద సిన్ వుడ్ డిసపియర్.
3: దాని వల్లనే ఆనాటి గోపికలు చెప్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై గోపికాస్ ఆఫ్ దోస్ డేస్ సాంగ్ దస్.

0: At least appear in my dream, Krishna, and give me joy. I can never live without you.
1: కను పాపవు మాటకు నీవెక్కడున్నావంటే నా కనుపాపగానే ఉన్నావు.
0: When I ask where are you, you are in my very eye itself, you are my eyeball itself.
1: కాబట్టి నా కనుపాపగా ఉండి జగత్తునంతా చూస్తున్నావు.
0: You become my eye and let me look at the world through you only, Krishna.
1: ప్రేమకు చూస్తామా? పసి పాపవు ప్రేమకు.
0: When I take, I want to see through love, you are a small child.
1: కను పాపవు మాటకు పసి పాపవు ప్రేమకు.
0: You are the eyeball, when I want to just look at through love.
1: నిన్ను విడచి అరనిమిషము.
0: I cannot live even for a moment without you.
1: నిలువగలేర Krishna ka nagarara.
0: Why don't you show yourself to me, Krishna? I cannot live even for a half a minute.
1: Gopikalu korinatundi korikalu enta gunam, enta pavitramaina antarathalu untunnayi, yochin chesukondi.
0: There are such sacred meanings, subtle meanings.
1: All the desires of madri manam bhavincharadu.
0: We should not think that they do not.
1: They are history ladies, not hysteria ladies.
0: They are more ladies of hysteria. They have made history. They are history ladies.
1: History. His stories is history.
0: What is history? His story is history.
1: కాబట్టి వారి జీవిత చరిత్రము ఎవరి జీవిత చరిత్రము? భగవంతుని జీవిత చరిత్రమే. His story.
0: When you think of the lives of Gopikas, it is the life of Krishna.
1: Gopikas anta nirantaram kodam. His story. His story. His story.
0: The Gopikas lives are filled with his story, the story of Krishna.
1: మీకు చాలా మంది కొత్త పిల్లలంతా వచ్చి ఉంటారు తెలుసును.
0: There are a number of new students who have joined us.
1: ఆనాటి ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకుని రేపల్లె యొక్క గుడిసెల వాళ్ళంతా కూడాను యశోద ఇంటికి పోయి దీపం అంటించుకుని వచ్చేటువంటి వారు.
0: ఇట్ వాస్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ ఇన్ రేపల్లె. ఆల్ ది పీపుల్ బిలాంగింగ్ టు దట్ రేపల్లె వుడ్ గో టు ది హౌస్ ఆఫ్ యశోద టు గెట్ ద ల్యాంప్స్.
1: అనగా పెద్దింటి వారి జ్యోతిని మన ఇంటికి తెచ్చుకుంటే మనం కూడాను పెద్దింటి వారం అవుతాము, మనం కూడాను పవిత్రులమైపోతాము అనేటువంటి విశ్వాసం ఆనాటి విశ్వాసం.
0: ది ఫెయిత్ ఇన్ గెటింగ్ ది లైట్ లైటెడ్ ఇన్ ది హౌసెస్ ఆఫ్ యశోద వాస్ వెన్ వి గెట్ ది లైట్స్ ఫ్రమ్ ది ఎల్డర్లీ.
1: ఇప్పుడు కూడాను కొన్ని పల్లెల లోపల ముందు ఒక చిన్న ఒక గుడిసెమ ఒక ఇదిగా కిటికీగా పెట్టుకుని అందులో ఒక దీపాన్ని వెలిగించుకుంటుంటారు సాయంకాలం.
0: There is a tradition even now in the villages, they keep a small place where they put a small light and from which people can come and light their lamps and go.
1: Aa vrepallaku kottaga vachindi oka kodala paapam.
0: One daughter in law was a new daughter in law to that village Rapalle.
1: Aa vantu aanadu vachindi paapam Yashoda inti poi deepam antinchukovali.
0: It was her turn to go to the house of Yashoda and to get her lamp lighted there.
1: Manaslo chitrinchukuntu vastundadi paapam.
0: She was thinking of,
1: ayyo nenu enni dinamulu nunchino Krishnanu chudalani aasha pattanu.
0: For what a long time I was thinking of Krishna.
1: Eppudu nenu Krishnanu chudaledu.
0: I have never seen Krishna.
1: Ippudu Yashoda intiki pothunnanu deepam kosam.
0: Now I am going to the house of Yashoda.
1: Akkade ekkadane Krishnudu kanapadtado emto.
0: I may be able to see Krishna somewhere there.
1: Ani nirantaram Krishna chinta chesukuntu vellindi paapam Yashoda intiki.
0: Thinking continuously about Krishna, she went to the house of Yashoda.
1: Krishna chinta lopala atu itu chuchukuntu aa deepanni oka deepam mundu pettindi.
0: Expecting Krishna here and there,
1: taanu teesukoni poyi deepamu Yashoda deepam nunchi veligistu untundali.
0: She wanted to light the lamp which she had taken from the lamp of the Yashoda.
1: Aa yokka suguna yokka velu kuda kaali pothundadi, kaani sugunaki emi kanipinchaledu. Aa baadha teliyaledu.
0: She was so much possessed by the thought of Krishna that her finger got burned, but she was not aware of it.
1: Deham kaalipothunnappudu kudanu Krishna Krishna Krishna ani chustu aanandanga untundadi.
0: Even when her finger was burned, she was so much full of Krishna consciousness.
1: Parigetti vachindi Yashoda.
0: Yashoda came running.
1: Emtamma nidrapothunnava shariram kaalutunna kudanu emiti ee nidra ani aani velukku teesukundi.
0: Amma, what is this? You are catching fire and still are you sleeping or what?
1: Amma, Krishnuni chustunnanu anindi aa suguna.
0: Suguna said, Amma, I am seeing Krishna there.
1: Ee chuttu unnatundi gopikalandaru inka kani pettaru.
0: ఆల్ ది గోపికాస్
1: యశోద ఇంటి ముందు డాన్స్ ఆడుతున్నారు.
0: దే బిగాన్ డాన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యశోదాస్
1: కనిపించినంట సుగుణకు కనిపించినంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించినంట.
0: ఇట్ అపియర్స్ సుగుణ హెస్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ కృష్ణ గోపాల ఇన్ ద హౌస్ ఆఫ్ నంద ఇన్ ద ల్యాంప్ ఆఫ్ యశోద.
1: కానీ యశోద ఇంటి లోపల సుగుణకు దీపంలో కనిపించాడట కృష్ణుడు.
0: ఇట్ అపియర్స్ సుగుణ సా ఎ విజన్ ఆఫ్ కృష్ణ.
1: ఆనాటి వారి భావములు ఆనాటి వారి దివ్యమైనటువంటి చిత్రులు ఇంత విచిత్రమైనట్టుగా రూపొందేటువంటివి.
0: సచ్ వాజ్ ది సేక్రెడ్ డివైన్ ఫీలింగ్స్ అండ్ దే యూజ్డ్ టు గెట్ సచ్ డివైన్ విజన్.
1: ఈనాటి భక్తి ప్రపత్తులు ఆర్టిఫిషియల్ గా ఉంటున్నాయి.
0: టుడేస్ డివోషన్ అండ్ సరెండర్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్.
1: ఆనాడు హార్ట్ఫుల్ గా ఉండేటువంటి.
0: ఇన్ దోస్ డేస్ డివోషన్ వాజ్ హార్ట్.
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్. మన భావాలంతా ఈనాడు అవుట్ సైడ్ గా ఉండాలి, వాళ్ళ భావాలంతా కూడా అంతర్ముఖంగా ఉండేటువంటి.
0: ఆల్ దర్ ఫీలింగ్స్ వర్ టర్న్ ఇన్వర్డ్స్ బట్ ఆల్ అవర్ ఫీలింగ్స్ ఆర్ గోయింగ్ అవుట్ వర్డ్స్.
1: కనుకనే ఈనాటి యొక్క ఈ బాహ్యమైనటువంటి భావములు దూరం చేసి అంతర్భావములు అభివృద్ధి పరుచుకుని దివ్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు అనుభవించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని
0: విరమిస్తాను. ఎక్స్టర్నల్ లుక్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫీలింగ్స్ అండ్ డెవలప్ ది ఇన్వర్డ్ లుక్ ఇంట్రోవర్ట్ యువర్ మైండ్ అండ్ ఎంజాయ్ ది బ్లిస్ దేరిన్. దస్ ఐఎమ్ బ్రింగింగ్ my discourse to a close.
1: Govinda Krishna Jai Gopala Krishna Jai Gopala Bala Bala Radha Krishna Jai.

తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, పరుల దోషంపు నలుసును.

0: divine feeling is not there in our hearts for two reasons. We know pretty well the millions of mistakes of others, whereas we hide our own mistakes. We find the mole of a defect of a mistake in others.
1: Premasarupalena vidyarthulara, vidyarthinilara.
0: Embodiments of love, students, boys and girls.
1: Danyulu, punyulu, dharmikulu, ainatvanti iddari, vyaktulu yokka charitramu, Ramayanamulo, kottavachinattu kanipistunnadi.
0: In the sacred text of Ramayana, the history of the two individuals who are noble, the one of charity, the meritorious in their character, are revealed.
1: Okadu Sugrivudu.
0: One is Sugriva.
1: Rendavadu Vibhishanudu.
0: The second is Vibhishana.
1: Ee Sugriva Vibhishanulu yokka charitralu mahapavitramulainatuvi.
0: The story and the history of Sugriva and Vibhishana are sacred.
1: Ramachandrude Sugrivuni chuche nimittamai ataniki aneka vidhamulainatuvanti vinayamulu chuputu poyyadu.
0: Ramachandra himself approached Sugriva in all humility.
1: Sugrivuni anveshistu vellaadu Ramachandrudu.
0: Rama went in search of Sugriva.
1: Ramachandruni anveshistu vachadu Vibhishanudu.
0: In fact, Vibhishana was in search of Ramachandra.
1: Ramachandruni maitri galigina tarvata Sugrivudu itanu manavadarshakudu ani nirupinchadu.
0: After friendship with Sugriva, we could know the human aspect there.
1: Kani Ramuni yokka aashrayam chikkaka poorvame Vibhishanudu Ramudu dayamayudu ani gurtinchadu.
0: Vibhishana could come to know the character of Rama, that he is compassionate.
1: Itti pavitramainatuvanti yokka snehitulu Ramunaku kalagatam chala aanandamani anipinchindi Ramayanam.
0: Ramayana tells us that it is a matter of bliss to have a friend who is really safe.
1: Mahabharatamu 18 dinamulu jarigindi.
0: The Bharata war took place for 18
1: Kani
0: days.
1: Kani Rama Ravana yuddhamu 75 dinamulu jarigindi.
0: But Rama Ravana war went on for 75 days.
1: Bhautikanga laukikanga prakritikanga ivi dinamulaku maatrame lekku cherinavi.
0: We count them by days, by way of physical worldly sense.
1: Ivi kevalamu pravrutti yokkala ankelu.
0: This number is just worldly way.
1: Kani nivrutti yokka ankelanu manam vicharinchi chusinappudu naatiki netiki inka ye naatiki ainappudikini prati manavuni yokka hrudayam aneetunte yokka yuddharangamulandu kauravulu pandavulu ramulu ravanudu nirantaramu ee yokka bhoomi pai yuddham salputune unnaru.
0: But if you really understand the inward meaning there, we'll find there is a constant conflict war between Kauravas and Pandavas, Rama and Ravana, on the battlefield of heart.
1: Nirantaramu kodanu sangharshana jarugutune untunnayi.
0: There is a conflict between truth and falsehood.
1: Dharma adharmamulaku hrudayamundu nirantaramu sangharshana jarugutune untunnayi.
0: In the battlefield of heart, there is constant conflict between righteous and unrighteous.
1: ఈ యొక్క సంగ్రామములు ఈ సంఘర్షణలు ఏనాటికి మానును ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవును ఇది ఎవరూ చెప్పలేరు.
0: When this confrontation, when this war would end, when man would be redeemed, no one can spell out.
1: దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేత కాదు.
0: It's not possible to everyone to recognize the divinity.
1: అందులో పరతనాభరణ అనుల పరుల యొక్క ధనమును అపహరించేటువంటి వాడు పరస్త్రీని ఆశించేటువంటి వాడు ఉత్తమను చూచి పరిహసించేటువంటి వానికి దివ్యత్వం అనేటువంటిది ఏనాటికి కూడానూ అర్థం కాదు.
0: ద వన్ విత్ దీస్ త్రీ క్వాలిటీస్ కెన్ నెవర్ అండర్స్టాండ్ డివినిటీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. వన్ ద వన్ హూ వాంట్స్ టు స్టీల్ అదర్స్ మనీ, ద వన్ హూ వాంట్స్ టు కిడ్నాప్ అదర్స్ ఉమెన్, అండ్ ద వన్ హూ మేక్స్ ఫన్ ఆఫ్ గుడ్ పీపుల్ విల్ నెవర్ అండర్స్టాండ్ డివినిటీ.
1: మహనీయుల యొక్క తత్వం అనేటువంటిది కేవలము హృదయతత్వంగా భావించుకుని గుర్తించినటువంటి వారికే ఇది అర్థమవుతుంది.
0: Those that will understand the innate divinity will be able to know this.
1: ఈ 75 దినములు జరిగిన యుద్ధములో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు.
0: In the 75 long days of war, thousands on either side
1: ఈ యుద్ధముల గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకు ఇష్టం లేదు.
0: Bhagavan doesn't like to describe the entire warfare.
1: కనుక యుద్ధ భూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో, వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి.
0: We have to analyze those things that have got a relevance, that have taken place in the war front, then have got to be taken up.
1: ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణుడు మరణింప చేయాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు.
0: ఇంద్రజిత్ ద సన్ ఆఫ్ రావణ ప్లాన్డ్ ఫర్ ద డెత్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ బై అండర్టేకింగ్ యజ్ఞ.
1: ఆ ముందు దినమే లక్ష్మణ మూర్చకుడను జరిగింది.
0: ప్రయర్ టు దట్ డే లక్ష్మణ ఫెయింటెడ్.
1: రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చోబెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు.
0: Following day, Hanuman was proceeding with Lakshmana on his shoulder, ready to fight with Indrajit.
1: Indrajit mandalinatunte kopamuto,
0: Indrajit highly furious.
1: Vibhishana, neevu kula drohivi, rajya drohivi, ani amitanga dushistu vachadu.
0: Hanuman went on criticizing, attacking Vibhishana. You are a traitor, you are a betrayer.
1: Appudu Vibhishanu kudanu satyamunu gurtinchipa cheyalane uddesham kaligi Indrajittu నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము.
0: విభీషణ సెడ్ ఇంద్రజిత్ ఇట్ ఇస్ అవర్ నేచురల్ క్వాలిటీ ఫర్ ద డెమన్స్ టు స్పీక్ యాజ్ వీ లవ్.
1: అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడా రాక్షసుల యొక్క సహజము.
0: ఇట్ ఇస్ అ డెమోనిక్ క్వాలిటీ టు వేస్ట్ టైమ్ ఇన్ గాసిప్ అన్నెసరీ టాక్.
1: నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టీచింగ్ రావణ సిన్స్ లాంగ్.
1: పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను.
0: To kidnap a woman is the worst of the sins.
1: ఇది కేవలము రాజ్యమునకే ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది.
0: The whole kingdom will be ruined.
1: నీ జాతిని నీవు సంహరింప చేసుకుంటున్నావు.
0: You will put your clan to total
1: ruin. రాజ్యమునే నీవు మంట కలుపుతున్నావు.
0: You will burn your kingdom.
1: ఇది మంచిది కాదు, మంచిది కాదని అనేక విధములుగా బోధించాను.
0: I taught him in varied ways, telling him that's not good.
1: ఇది ఒకానొక సమయములో.
0: This at one time.
1: కుంభకర్ణుడు,
0: కుంభకర్ణ,
1: రావణుడు,
0: రావణ,
1: సుర్పణక,
0: సుర్పణక
1: ముగ్గురు కూడాను కలిసినప్పుడు చెప్పారు.
0: When they all the three met, they said,
1: విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను.
0: I could not believe the noble path shown by Vibhishana.
1: ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను.
0: I could not follow the righteous path.
1: కనుకని ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను.
0: I am forced to this present plight because of that.
1: అని రావణుడు తన నోటి నుండియే చెప్పాడు.
0: Ravana himself expressed.
1: అనగా
0: meaning
1: ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనము కావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా? మీ తండ్రియా?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్ రూయిన్ ఆఫ్ ద క్లాన్ అండ్ ద కింగ్డమ్? ఆమ్ ఐ రెస్పాన్సిబుల్ ఆర్ యువర్ ఫాదర్?
1: తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు.
0: రావణ హాస్ బర్న్డ్ హిస్ కింగ్డమ్ విత్ హిస్ ఓన్ హ్యాండ్.
1: మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు.
0: హీ డిడ్ అండర్స్టాండ్ గుడ్ వర్డ్.
1: ధర్మం అంటే ఎరుగునటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థమవుతాయి?
0: A foolish people will never be able to understand the righteous as.
1: Adharmame ataniki preeti.
0: He loves unrighteousness.
1: Asatyame ataniki aanandamu.
0: He delights himself in lies.
1: Durmargame atani pranamu.
0: Wickedness is very life.
1: Itti durbhavamulo durshangamulo kudinatundi ravana yokka hrudayamu ee reetiga maarutundi.
0: How do you expect the heart of ravana to change with all the wickedness?
1: Tana chetulara taanu rajyamunu basam gaavinchukunnadu.
0: With his own hands he has burnt his
1: own kingdom. Naasam chesinadi nenu kaadu.
0: I am not responsible for the ruin.
1: Inte kaakunda
0: not all this.
1: Indrajitu maroka prashna vesadu.
0: Indrajit has put another question.
1: Poni nee maata vinakapothe neevu madhyasthudiga undavachunu kaani virodhulu ayinatundi varito neevu cheri ee vidhamga yuddham cheyatamu chaala manchidi kaadannadu.
0: Indrajit said, supposing your words are not heard, you can remain neutral. It's not proper on your part to join the enemy's camp.
1: Indrajit satya satyamlu erugunaatundi moorkudavu neevu.
0: You are a fool. You don't know what is truth and what is
1: dharma. Dharmamulu erigina tuntivadu nenu.
0: I know what is righteous and unrighteous.
1: ధర్మాధర్మము తెలిసి కూడాను నేను మధ్యస్థుడిగా ఉండటము ఇది మంచిది కాదు.
0: Having known what is right, I cannot be neutral.
1: ధర్మాధర్మములు సమాజములకు తప్పక చెప్పు తీరాలి.
0: The society should necessarily know what is right and what is wrong.
1: నేను మధ్యస్థుడిగా ఉండినప్పుడు సమాజం నాశనమవుతుంది.
0: When I am neutral, the whole society will ruin.
1: కనుక నేను మధ్యస్థుడిగా ఉండటము వీలు కాదు.
0: Is not possible to be neutral.
1: నేను రాములతో చేరటము నా యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావము.
0: Is my natural quality.
1: ఇది నా పుణ్య ఫలము. నా జన్మాంతర సుకృతము.
0: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ ద పాస్ట్ దట్ మేడ్ మీ టు బి విత్ రామ.
1: సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది.
0: ఐ కుడ్ హ్యావ్ హిస్ లోటస్ ఫీట్ అట్ ద రైట్ టైం.
1: అతని సన్నిధి నా పెన్నిధి.
0: హిస్ వెరీ ప్రాక్సిమిటీ ఇస్ మై వెల్.
1: ఏమైనా భావించు అన్నా.
0: యు మే థింక్ ఇన్ ఎనీ వే.
1: కానీ
0: బట్
1: ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసులతో బాధపడుతుండటము అందరికీ తెలుసు.
0: Everyone knows that Vibhishana is put to suffering like this.
1: ఒక విభీషణుడే కాదు.
0: Not only Vibhishana.
1: ఇలాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు.
0: There are many noble souls in Lanka.
1: కానీ దుర్మార్గములకు వెరచి దౌర్జన్యానికి వెరచి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు.
0: Though they are quite noble and good, they could not open their mouth because of a wicked man.
1: మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరబెట్టుకున్నాను.
0: When Hanuman stepped into Lanka for the first time, I appealed to
1: Hanuman,
0: him. Hanuman,
1: nenu kevalamu dantamula madhya naluku vale nenu jeevisthunnanu.
0: Hanuman, I am leading a life like a tongue surrounded by sharp teeth.
1: Lanka anta kudanu maharakshasule.
0: Whole Lanka is full of
1: vaari
0: demons.
1: Vaari madhyalo nenu mettani naluku vale nenu jeevisthunnanu.
0: In the midst of them,
1: enta kaalam nenu ee vidhanga jeevinchali.
0: How long should I lead the life like that?
1: Sri Rama anugraham naaku praaptistundi.
0: When do I deserve God's grace?
1: ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది?
0: When I would gain the proximity.
1: ఆ క్షణ నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను.
0: I've been waiting every moment.
1: అంతే కాదు.
0: Not only that.
1: అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు.
0: Then Hanuman gave a good advice to Vibhishana.
1: విభీషణ నీకే కాదు.
0: Not only to you.
1: ఈ లోకములో మంచివారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు.
0: ఆల్ గుడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్.
1: మహనీయులకు తపస్సులకు అవతారములకు అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి.
0: ఆల్ నోబుల్ సోల్స్ ద వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్ టీత్ అరౌండ్.
1: ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో.
0: వన్ యూ రికగ్నైజ్ వెల్.
1: నీతో పాటు పుట్టినది ఈ నాలుక.
0: దిస్ టంగ్ ఇస్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
1: మధ్యలో పుట్టినటువంటివి దంతములు.
0: ది టీత్ కేమ్ లేటర్.
1: అనగా
0: మీనింగ్
1: సాత్వికము ధర్మము అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదటి పుట్టింది.
0: ద టంగ్ దట్ సిగ్నిఫైస్ ద పైస్ క్వాలిటీ రైచ్యూస్నెస్ అండ్ నాన్ వయలెన్స్ ఇస్ బోర్న్ ఫస్ట్.

0: పవిత్రమైనటువంటి యొక్క నాలుక, జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు.
1: ఓ టంగ్, యు ఆర్ రియలీ సీక్రెట్, యు ఆర్ బోర్న్ అలాంగ్ విత్ మీ.
0: మహాసద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ వర్చువస్.
0: మహామధురమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సో స్వీట్.
0: సత్యస్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ టీచెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్.
0: నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక.
1: ఇస్ ద టంగ్ దట్ డిసైడ్స్.
0: ఇది మొదలు మీతోనే పుట్టింది.
1: ఇట్స్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము.
1: దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
0: నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది.
1: ద టంగ్ సిగ్నిఫైస్ ద నోబుల్ సోల్.
0: దీని చుట్టూ దుష్టులు, దుర్మార్గులు, దురపరాధంలో గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి.
1: ద నోబుల్ సీక్రెట్ టంగ్ ఇస్ సరౌండ్ బై వికెడ్ బ్యాడ్ షార్ప్ టీత్, బ్యాడ్ పీపుల్ అరౌండ్.
0: ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు.
1: ద వికెడ్ బ్యాడ్ పీపుల్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు హార్మ్ ద టంగ్.
0: ఏ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు.
1: The teeth will see that the tongue will never be projected at any
0: kaani naaluka antarto tana yokka kartavyanni visvarinchadu.
1: But the tongue doesn't give up its duty anyway.
0: Pedavulu aaripoye samayamlo edo oka samayanni chuchukoni naaluka mettaga bayitiki vachi pedavulu aaripoyina pedavunnu challabarustu untuntadi.
1: When the lips are dry, the tongue will come forward and will make the
0: anaga mahaliyulaku enni vidhamainatundi aapattulu sambhavimpa chesinappudikini ఎటువంటి దుర్మార్గులు, ఏ విధమైన దురకారంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా, ఆరిపోకుండా, నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాయి.
1: ద నోబుల్ సోల్స్ అండ్ గ్రేట్ పీపుల్ ఆర్ పుట్ టు సఫరింగ్ వెన్ దే ఆర్ పుట్ టు డేంజర్. ఇట్ ఇస్ ద సాఫ్ట్ టంగ్ దట్ కమ్స్ అవుట్ అండ్ పాసిఫైస్ the entire society to see that there will be comfort and security.
0: మహనీయుని యొక్క స్వరూపము.
1: Therefore tongue represents
0: దంతములు, దుష్టులు, దుర్మార్గులైనటువంటి వారి స్వరూపములు.
1: The teeth represent the bad people.
0: వారు ఎంత కాలం కూడాను దానిని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కానీ సహాయం చేసేటువంటి వారు కాదు.
1: These bad people will put everybody to suffering. They know hell.
0: అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు.
1: సచ్ ఎ నోబుల్ సోల్ విభీషణ ఇస్ పుట్ టు సఫరింగ్.
0: విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పులేదు.
1: విభీషణ హస్ గాట్ ఎన్ ఎస్పిరేషన్.
0: కానీ సింహాసనాన్ని కోరలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ టు బి ఎ కింగ్.
0: రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ దట్ ఆల్ డెమన్స్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ ద టోటల్ రూయిన్ ఆఫ్ లంక.
0: ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణుని కుమారుడు.
1: ద సన్ ఆఫ్ రావణ ఇంద్రజిత్ అక్యూజ్డ్ చార్జ్డ్ విభీషణ ఇన్ వేరిడ్ వేస్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ యుద్ధ భూమి లోపల
1: దిస్ వార్ ఫీల్డ్
0: హనుమంతుని తీసుకుని వెళ్లి,
1: టేకింగ్ హనుమాన్
0: అతనితో పాటు లక్ష్మణుడు కూడా తీసుకెళ్లి వెళ్లి,
1: లక్ష్మణ ఈజ్ ఆల్సో టేకెన్ అలాంగ్ విత్ హిమ్.
0: ఈ రావణాసుని యొక్క కుమారుడైనటువంటి
1: ది సన్ ఆఫ్ రావణ
0: ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు.
1: ద పవర్ ఆఫ్ హిస్ పెనెన్స్ ఈజ్ షోన్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్.
0: నల్లటి మారేడు చెట్టు,
1: ఇట్స్ ఎ డార్క్ ట్రీ మారేడు.
0: ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు. నరబలి
1: అండర్ ద ట్రీ మెనీ ఆర్ సాక్రిఫైస్, మెనీ ఆర్ కిల్డ్.
0: ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి.
1: So long he is very close to that maredu tree, he will have all the power.
0: కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు.
1: So see that he will never be anywhere around the tree.
0: ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు.
1: Certain secrets are revealed to them.
0: అప్పుడు
1: then
0: ఈ రావణుని కుమారుడు
1: the son of Ravana
0: ఈ విభీషణ్ణి మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ రిజెక్టింగ్ ఆల్ ది ఐడియాస్.
0: నా రహస్యములన్నీ కూడాను, లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు.
1: ఇంద్రజిత్ సైడ్, ఓ విభీషణ, యు ఆర్ రివీలింగ్ ఆల్ ది టాప్ సీక్రెట్స్ టు ది ఎనిమీస్
0: చెప్పాడు. రాములకు ఏ ఆశలు లేదు.
1: Rama has no aspiration.
0: Ramanu ni Lanka kavalani aashinchatam ledu.
1: Rama never wanted to.
0: Ayodhyane tejinchi vachinatundi vaniki ni Lanka paina taniki enduku abhishtam.
1: When Rama sacrificed very Ayodhya, how do you think that he wants your Lanka?
0: Kevalam Sita nimittamai ni Lankalo praveshinchade kani lekunte Ramuniki ye aasa ledu.
1: Rama is here in Lanka only for Sita, not any other
0: Atan
1: ambition.
0: Nirmala chittudu, niswartha parudu, shanta murti.
1: He's the very personification of peace, purity.
0: Alanti paramatma tattvanni gurtinchatam rakshasulaku ematramu veelu kadu.
1: It's not possible for the demons to know the divinity.
0: Eppudu kodanu anyayam, akramamu, anacharam, asatyamlo praveshinchatame variki sahaja dharmamudu.
1: Demons know the path of injustice, the falsehood.
0: Aviye variki madhuryamu.
1: They like that relation.
0: వారికి ప్రాణము.
1: That they take it as their breath.
0: వారి చింతనలు చేయటమే ఈయన యొక్క శ్వాస.
1: They go on thinking of it as life breath.
0: ఇలాంటి రావణాసుని యొక్క సమస్త లోపల ఈ విధమైన పరమాత్మ తత్వం అయినటువంటి రామును విమర్శించటము మంచిది కాదన్నాడు.
1: సో ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ టు క్రిటిసైజ్ రామ హియర్ ఇన్ దిస్ ప్లేస్.
0: రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలిపి ప్రాణాన్ని కూడా త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
1: There are many noble souls and sages, saints who are waiting for darshan.
0: అదే చిత్రకూట పర్వతం పైన
1: చిత్రకూట మౌంటైన్
0: తులసిదాసు నిరంతరము కూడా రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు.
1: తులసిదాస్ స్పెంట్ ఆల్ ది టైమ్ థింకింగ్ ఆఫ్ రామ.
0: గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానం చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు.
1: He brings water from Godavari and will keep it on a tree.
0: Oka dinamu sthanu snanam chesi vachi neeru postu undaga,
1: one day as he was watering a tree,
0: aa chettu nunchi oka petaatma bayal deri vachindi.
1: There came out a peculiar form.
0: Tulasidasu neevu nityamu ramayana charitramunu prabodham charutunnavu.
1: You go through this ramayana sacred text every day.
0: Aa prabodhanu salpe samayam lopala చాలా దూరంలో ఒక వృద్ధుడైనటువంటి వాడు కూర్చున్నాడు.
1: దేర్ యాజ్ యూ రీడ్ దిస్ టెక్స్ట్ యూ ఫైండ్ ఎవరీ ఓల్డ్ మ్యాన్ సిట్టింగ్ ఓవర్ దేర్.
0: అతని కన్నీళ్లు కార్చుతూ నీ యొక్క ప్రబోధన చక్కగా ఆనందంగా వింటూ ఉన్నాడు.
1: దట్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ షెడ్డింగ్ హిస్ టియర్స్ అండ్ లిజనింగ్ టు ఆల్ దట్ యూ రీడ్.
0: అతను ఎవరో నీకు తెలియదు.
1: యూ డోంట్ నో హిమ్.
0: రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకోమన్నాడు.
1: టుమారో యూ అప్రోచ్ హిమ్, క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్ అండ్ ఆస్క్ ఫర్ బూన్.
0: చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది.
1: అండ్ దట్ ఫామ్ డిసపియర్డ్.
0: రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాస్.
1: తులసిదాస్ వెయిటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ డే.
0: కంజలోచన కంజముఖ కర కంజ పాదావందము అని ఆ ఒక్క గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
1: హీ జస్ట్ గ్రైండింగ్ ది శాండల్ వుడ్, అబ్టైనింగ్ శాండల్ పేస్ట్.
0: రామచంద్ర కృపాడుదయనిదే. ఓ రామచంద్ర, ఓ కృపాళో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు.
1: హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ. యు ఆర్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్.
0: తీసి పక్కన పెట్టి
1: హి కెప్ట్ ఇట్ అసైడ్.
0: తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు.
1: హి అప్రోచ్ ది ఓల్డ్ మ్యాన్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
0: ఆ వృద్ధుడు, నాయనా నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: ఓల్డ్ మ్యాన్ ఆస్క్ వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్.
0: నాకు ఏమీ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి.
1: I should see that beautiful form of Rama once.
0: అప్పుడు చెప్పాడు అతను.
1: Then he said,
0: రామచంద్రుని దర్శనం నా హస్తంలో లేదు.
1: Is not in my hands to make you see.
0: కానీ నీకు లభ్యమవుతుంది.
1: And yet you will have it.
0: కొంతకాలం వేచి ఉండు అన్నాడు.
1: Wait for some time.
0: ఆ వృద్ధుడు ఎవరు?
1: Who is that old man?
0: హనుమంతుడే.
1: That old man is Hanuman himself.
0: ఎక్కడ రామచరితము జరుగుతుంటాదో,
1: వేర్ ది గ్లోరీ ఆఫ్ రామ,
0: ఎక్కడ రామ పారాయణం జరుగుతుంటాదో,
1: వేర్ ది టాస్క్ ఇస్ ఫుల్ఫిల్,
0: రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో,
1: వేర్ దిస్ కన్వర్సేషన్,
0: అంతా కూడాను హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు.
1: దేర్ యూ ఫైండ్ హనుమాన్.
0: ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునిగా అయిపోతున్నాడు.
1: లిసనింగ్ టు ది స్టోరీ ఆఫ్ రామ హీస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్.
0: మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు.
1: థర్డ్ డే దిస్ తులసిదాస్ వెంట్ ఆన్ ది గ్రైండింగ్ ది శాండల్.
0: ఒక పిల్లవాడు వచ్చాడు.
1: ఎ బాయ్ కేమ్.
0: తాత నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు.
1: ఎ బాయ్ కేమ్. గ్రాండ్ ఫాదర్ వుడ్ యూ గివ్ మీ దట్ శాండల్ పేస్ట్.
0: తప్పక నాయనా తీసుకోమని ఇచ్చాడు.
1: సర్టన్లీ టేక్ ఇట్.
0: అది ఇస్తున్న సమయం లోపల ఆ పైన ఉన్నటువంటి వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి.
1: యాజ్ హీ వాస్ గివింగ్ ది శాండల్ పేస్ట్ టు ద బాయ్ ద టూ బర్డ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ స్టార్టెడ్ సింగింగ్.
0: రామచంద్రుడే వచ్చి బాలరూపం లోపల గంధమును తీసుకుని చుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: When Rama himself came in the form of this boy to receive the sandal paste, this ignorant Tulasidas is not able to know.
0: ఏ రూపంలో వస్తాడో,
1: God in what form?
0: ఎప్పుడు వస్తాడో,
1: when?
0: ఎక్కడ వస్తాడో,
1: where?
0: ఎక్కడ చూచినా తానే ఉంటున్నాడు.
1: Because God is everywhere.
0: అడవులయందున్న,
1: you may be in the forest.
0: ఆకాశమునున్న, పట్టణమునున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడియున్నా, దిక్కులేని వాణి దోచునతడు, బ్రోచునతడు.
1: You may be in a thick forest or you may be in the space.
0: అడవులయందున్న,
1: you may be in the forest.
0: ఆకాశమునున్న,
1: or you may be in space.
0: పట్టణమునున్న, పల్లెనున్న,
1: maybe city or a village.
0: గుట్ట మీదనున్న, నట్టేటబడియున్న,
1: you may be on the mountain top or a deep sea.
0: ఎక్కడ ఉండినప్పటికీ తాను అక్కడనే తన వెంట ఉంటుంటాడు.
1: You may be anywhere, God will be with you.
0: అలాంటి రామచంద్రుణ్ణి ఏ రూపంలో వస్తాడు?
1: In what form Rama would come?
0: ఎక్కడ వస్తాడు?
1: Where?
0: అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు.
1: తులసిదాస్ కుడ్ నాట్ నో దాట్.
0: కానీ తరువాత రెండవ దినము,
1: అండ్ ది సెకండ్ డే,
0: ఆ వృద్ధుడు వచ్చాడు.
1: ఓల్డ్ మ్యాన్ కేమ్.
0: నాయన, నిన్న దినం నీవు చూచావా అన్నాడు.
1: హి సెడ్, డిడ్ యు సీ యెస్టర్డే?
0: ఎక్కడ రామచంద్రుడు, నేను చూడలేదే.
1: ఐ డిడ్ నాట్ సీ రామ.
0: బాలస్వరూపంలో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు?
1: ద వన్ హూ కేమ్,
0: అన్ని రూపములు తానే, అన్ని నామములు తనవే.
1: All forms are his, all names are his.
0: Sarvata padipadam tas sarvatochi shiromukham sarvata srutimalloki sarvama vruttisthati. Anni roopamulu ataneve.
1: All forms are his.
0: Anni naamamulu ataneve.
1: All names are his.
0: Kevalam Ramachandrudani okka roopam kosam neevu prarthinchatam chaala veritaram nayana.
1: It's foolishness to pray only for this specific form.
0: Ramachandrudu nee hrudayavasiga untunnadu.
1: Rama dwells in your
0: heart. Aa hrudayame aa Ramachandrudu yokka peethamu.
1: That heart is the altar.
0: Aa peetham paina athaniki tappa marokariki nee choti ivvavaddu.
1: Don't give scope for anyone to be seated in the altar of your heart.
0: Appude cheptu vachadu. Mata naasti.

0: నాయనా ఎవరికో తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్ముళ్లకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటు ఇచ్చి వారంతా మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారే. వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు, వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కానీ హృదయ స్థానము మాత్రము ఒక్క భగవంతునిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్స్ ఆర్ రిలేషన్స్ నెవర్ గివ్ ఎ సీట్ ఫర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
0: దయతో కూడినటువంటిది ఆ హృదయము.
1: Therefore, హృదయ ఇస్ ద వన్ విత్ కంపాషన్.
0: కనుక ఆ హృదయంలో ఆ యొక్క రామచంద్రుని ఉంచుకో.
1: సో హ్యావ్ రామా దేర్
0: అని తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు.
1: హనుమాన్ టాట్ దిస్ వే టు తులసి.
0: అలాంటి హనుమంతుడు నిరంతరం కూడా రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు.
1: He fought all the time, singing the glory of Rama.
0: ఆధ్యాత్మిక మార్గములో అపల అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు.
1: He taught so many.
0: విభీషణునకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు.
1: He set a very good ideal to విభీషణ.
0: విభీషణ, నీవు ఎంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు.
1: Don't worry any long, విభీషణ.
0: పట్టితివి రాముల పాదం.
1: You caught hold of his feet, Rama.
0: దానిని గట్టిగా పట్టుకో.
1: Have a strong grip.
0: అతనైనా నిన్ను వదిలించుకుని పోవాలి.
1: He may leave you.
0: లేక నీవైనా అతన్ని వదిలించుకొని పోవాలి.
1: You may have to leave.
0: కానీ అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు.
1: But till then never leave.
0: భక్తి అంటే ఏమిటి?
1: What is devotion?
0: కేవలము రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటమా భక్తి?
1: Is it repeating God's name?
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టితిరి పట్టునెగ్గెడుదాక అట్టే ఉండు.
1: Having caught hold of it, having determined, never leave until the task is fulfilled.
0: Korina dediyo korane koritiri korina diduka viduvakundu.
1: Having desired already, never leave until that is given.
0: Adigina dediyo adagane adigitiri.
1: You have asked anyway.
0: Adigina diduka viduvakundu.
1: Until it is given, don't go.
0: తలచినదేదియో తలచనే దలచితివి.
1: యు హావ్ థాట్ ఆఫ్ ఇట్ ఎనీవే.
0: తలుపు తీరెడుదాక పోవకుండు.
1: అండ్ యువర్ థాట్ ఇస్ రియలైజ్డ్ నెవర్ గో.
0: పోరు పడలేక తానైన బ్రోవవలయు.
1: హి హస్ టు కన్ఫర్ గ్రేస్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: ఆర్ యు మేట్ ఆస్క్ లూజింగ్ యువర్ బాడీ కాన్షియస్నెస్.
0: కానీ
1: ఓన్లీ దాట్
0: ఇంకా

0: కాదు.
1: టు గో బ్యాక్ టు రిటర్న్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష.
1: దిస్ ఇస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధంగా విభీషణుడికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: హి టాట్ విభీషణ ఇన్ సచ్ ఎ వే.
0: విభీషణుడికే కాదు సుగ్రీవుడు కూడా బోధిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ విభీషణ, ఐ మీన్ సుగ్రీవ.
0: అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు.
1: సుగ్రీవ హ్యాస్ అటాచ్మెంట్.
0: ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు.
1: బికాస్ హెస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్ కింగ్డమ్ అండ్ ఇట్ పెనెన్స్.
0: చిన్న వయసు లోపలనే విభీషణుడు తపస్సు గావించాడు.
1: సుగ్రీవ డిడ్ పెనెన్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్.
0: ఆ తపస్సు సమయం లోపల బ్రహ్మ ప్రత్యక్షమయ్యి
1: అట్ దట్ టైమ్ బ్రహ్మ అపియర్డ్ మేనిఫెస్ట్.
0: విభీషణ నీకేం కావాలో కోరుకోమన్నాడు.
1: హి సెడ్ విభీషణ వాట్ డు యు వాంట్.
0: కుంభకర్ణుడు ఏమేమో కోరుకున్నాడు. నిద్ర ఆహారం ఒక దండిగా కావాలని.
1: కుంభకర్ణ ఆస్ ఫర్ ఫుడ్ అండ్ స్లీప్.
0: కానీ కోరుకోవటం ఎట్లయిపోయింది? నిద్రను కోరలేదు పాపం కుంభకర్ణుడు.
1: ఇన్ఫాక్ట్ ఇస్ నాట్ ది స్లీప్ దట్ హి
0: ఆస్క్డ్. నేను ఎప్పుడు క్రూరుడిగా ఉంటున్నానని నిర్దయ కావాలి అని కోరుకున్నాడు.
1: సిన్స్ ఐ యామ్ వికెట్ హి వాంటెడ్ టు బి కంపాషనేట్.
0: నిర్దయ
1: నిర్దయ
0: నిర్దయ లేకుండా పోవటం.
1: ఓ స్వామి, సీ దట్ దేర్ వోంట్ బి ఎనీ కంపాషన్ ఎట్ ఆల్.
0: ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి కనుక నాలుగు మందంగా ఉండి నిద్ర కావాలి అన్నాడట.
1: నిర్దయ వితౌట్ కంపాషన్. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నిర్దయ వితౌట్ కంపాషన్
0: అన్నాడు. వెళ్ళాడు.
1: బ్రహ్మా సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్.
0: నిద్ర వచ్చింది.
1: దెన్ హి స్టార్టెడ్.
0: అదే విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు.
1: రావణ ఆల్సో డిడ్ పెనెన్స్.
0: దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నులతో, కింపురుషులతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు.
1: రావణ ప్రేడ్ సో అండ్ వాంటెడ్ ద బూన్ టు బి గ్రాంటెడ్ దట్ హి షుడ్ నాట్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యక్ష కిన్నెర కింపురుష.
0: మార్గుడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు.
1: బట్ రావణ కన్సిడర్డ్ మ్యాన్ సో లో.
0: మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ దట్ హీ షుడ్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్.
0: చక్కగా విష్ణువు దాన్ని పట్టి,
1: విష్ణు కాట్ హోల్డ్ ఆఫ్
0: దిస్, మానవాధారమును ధరించి తద్వారా ఇతన్ని హతమారుస్తానన్నాడు.
1: విష్ణు డిసైడెడ్ టు కమ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ అండ్ టు కిల్ హిమ్.
0: అప్పుడే రావణుడు గుర్తించాడు.
1: దెన్ రావణ,
0: ఇది నా చేతులారా చేసుకున్నటువంటి దోషమే.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్ మై మేకింగ్.
0: మానవుని మాటనే నేను హెచ్చరించలేదు.
1: ఐ నెవర్.
0: మానవుడు చాలా అల్పుడని భావించుకున్నాడు ఆ రాక్షసుడు.
1: అండ్ ఐ కన్సిడర్ మ్యాన్ సో లో.
0: విభీషణుడు తపస్సు చేశాడు.
1: విభీషణ డిడ్
0: పెనెన్స్. నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ.
1: బ్రహ్మ సెడ్ ఆస్క్ ఫర్ ఎ బూన్ నౌ. ఐఎమ్ రెడీ టు కన్ఫర్మ్.
0: స్వామి
1: స్వామి,
0: నాకేమీ అక్కరలేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: నిరంతరం కూడాను దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైనటువంటి యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఐ షుడ్ హ్యావ్ కంపాషన్ కంటిన్యూస్లీ.
0: దయామయుడు కావాలి. ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడాను నా మనసు కఠినంగా మారకూడదు.
1: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ షుడ్ హ్యావ్ బి స్ట్రాంగ్ హార్ట్.
0: దయలోనే కరిగిపోవాలి.
1: అండ్ ఐ షుడ్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు.
1: హీ వాంటెడ్ టు బి కన్ఫర్మ్.
0: కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు.
1: దేర్ఫోర్ విభీషణ రిమైన్ కంపాషనేట్.
0: ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు.
1: రావణ అక్యూజ్డ్ హిమ్.
0: తన కుమారుడు అనేక విధముగా బాధించారు.
1: హిస్ సన్స్ ఆల్సో హర్ట్ హిమ్.
0: కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు.
1: బట్ హి వాస్ నాట్ యాంగ్రీ.
0: దయతో అన్నింటినీ కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసమని పాటు పడుతూ వచ్చాడు.
1: హి వాస్ కంపాషనేట్ అండ్ వర్క్డ్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది.
1: బికాస్ హీ ఈస్ కంపాషనేట్ హీ కుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ పాద సన్నిధి కూడా అతనికి ప్రాప్తించింది.
1: హీ కుడ్ గెయిన్ ది ప్రాక్సిమిటీ టు గాడ్.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకును దయ అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలిచడానికి వీలవుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ దయ ద కంపాషన్ యూ కెన్ సే హృదయ.
0: అయినటువంటి వాడు మానవుడు కాదు దానవుడే.
1: ద వన్ వితౌట్ దయ ద కంపాషన్ ఇస్ దానవాద.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకును ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
1: Therefore, at any point of time, we should never lose compassion.
0: Daya cheta dhanyulu kavalara, yantati varu daya cheta dhanyulu kavalara.
1: Any mighty man will have to be redeemed because of compassion. Asurudaina,
0: bhusurudaina, akanda telivi kalavadaina, daya cheta dhanyulu kavalara.
1: There may be angels or kings.
0: ముక్కు మూసి జపమాచరించిన మొక్కుచు బాగా నిలుచుండినా మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిది నన్ను నీకు కరుగదు మనసు దయచేత ధన్యులు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: ఎనీ పర్సనాలిటీ, బి ది ఏంజల్స్ ఆర్ కింగ్స్, They can be redeemed only because of compassion. They may close their nose and do penance. They may stand straight. They may wear ochre robes.
0: కాషాయ వస్త్రము లేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యుడు కావలరా. ఎంతటి వారు దయచేత ధన్యుడు కావలరా.
1: You may wear ochre robes, you have talisman with you and repeat God's name. It's only out of compassion God should come to you. దయచేతనే
0: ధన్యుడు కావడానికి అవకాశం ఉంటుంది.
1: It's only the compassion will give you. దయనే
0: లేకపోతే వాడు ఏనాటి కూడా ఇంకా దానవుడే కానీ ధన్యుడు కాడు.
1: Without this you are a demon.
0: కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు.
1: So Vibhishana was compassionate.
0: అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు.
1: సో హీ కుడ్ నో ది నేచర్ ఆఫ్ రామ.
0: కట్టగట్టుగా రామాయణం అంతా కూడాను సత్యధర్మంతో నిండి ఉన్నది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ టెక్స్ట్ రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ సత్య
0: అనేక రూపనామము ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే దయ సత్యం అనగా ధర్మం సత్యం.
1: దో హెస్ టేకెన్ ది వేరీడ్ పాత్స్ and different ways, these two principles are underlying
0: correct. Kalinaati manavulaku rama rajyam kavalanukunnappudu satyamunu dharmamunu palistu raavali.
1: When we want a rama rajya, we should have these two, satya and dharma.
0: Satyamakulu manam uchcharinchali.
1: We should speak truth.
0: నాలుగు ఇచ్చిండేది దాని నిమిత్తమే.
1: The tongue is gifted for that purpose.
0: గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధురప్రియత్వం నీవు ఆ విధంగా పలుకు.
1: ఓ టంగ్ రిపీట్ గాడ్స్ నేమ్ గోవింద దామోదర.
0: అతని నామే సత్యమైనటువంటి నామము.
1: గాడ్స్ నేమ్ ఇస్
0: అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్
0: రూపనామమునే సత్య ధర్మ స్వరూపాలు.
1: అండ్ ది వెరీ ఫార్మ్ హస్ టేకెన్ ఇన్ యువర్ హార్ట్
0: ఉంచుకొని
1: హావింగ్ దెమ్ ఇన్ యువర్ హార్ట్
0: జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి.
1: లీడ్ యువర్ లైఫ్.
0: అది ఏ రామాయణం యొక్క సరియైనటువంటి సారం.
1: దట్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ సత్యధర్మంలే రామాయణం యొక్క గమ్యము.
1: The truth and righteousness are the very goals, objectives.
0: క్రమక్రమేణ కూడాను ఈ యొక్క సుగ్రీవునకును విభీషణునకును రాములు లక్ష్మణుడు ఈ హనుమంతుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక బోధన ఈ యుద్ధం లోపల ఇంకా అనేకంగా వస్తాయి.
1: దిస్ ఈస్ ది సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్ టాక్ టు సుగ్రీవ అండ్ విభీషణ దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: సాధకులకైనా కూడాను మధ్యలో దుర్మార్గుల యొక్క అవాంతరాలు అనేకంగా ఉంటాయి.
1: ఆల్ ఎస్పిరెంట్స్ విల్ డూ విల్ నెసెసరీ హ్యావ్
0: ఆబ్స్టకల్స్ ఉంటాయి. ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంట ఆడుతూనే ఉంటాయి.
1: ద ఆబ్స్టకల్స్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ వికెట్ పీపుల్ విల్ బి దేర్ ఇన్ ద ఫ్యామిలీ, అవుట్ సైడ్, ఇన్ సొసైటీ, ఎవ్రీవేర్.
0: కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి.
1: దేర్ఫోర్ వికెట్ పీపుల్ విల్ కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ ఆబ్స్టకల్స్ ఇన్ యువర్ పాత్.
0: నీ దంతములు నాలుగు ఏ విధంగా అడ్డు తగులుతుండదో.
1: Just as the teeth come in the way of your tongue, so also.
0: కానీ నీ ఓపికతో దాన్ని భరించుకొని సహించుకొని ముందుకు నట్టుకొని పోవాలి.
1: But you have to be patient and face.
0: మొట్టమొదట ఊడిపోయేది దంతములే కానీ నాలుగు కాదు.
1: First one to drop.
0: ఆ దుర్మార్గులే కూలిపోతారు.
1: The wicked people
0: are దుర్మార్గులే కాలిపోతారు.
1: Certainly
0: ఆ దుర్మార్గులే నిన్ను వీడిపోతారు.
1: The wicked people will leave you.
0: కానీ నీకు ఎట్టి ప్రమాదము ఉండదు.
1: You'll never be put to danger.
0: నిన్నెప్పుడు కూడా దైవమే కాపాడుతుంటాడు.
1: God will protect you.
0: దైవ రక్షణే నీకు ప్రత్యక్ష రక్ష.
1: And God will protect you in the true sense.
0: ఎన్నైనా చేస్తాడు.
1: God will do anything.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: So త్యాగరాజు said,
0: వాచామ గోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్యమా చామ గోచరుండని కాలుడు కొనిపోయిన గురుపుత్రిని తెచ్చి ఇచ్చినావు కాలుని మదమణచినావు వసుదేవ దేవకి చరణు విడిపించినావు వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు మేలు మేలు పాండవులను గాచినావు కుచేరుని ఆర్తి తీర్చినావు కురూపి అయిన కుబ్య వక్రములను పోగొట్టినావు వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బోగుమయ్యవాచామ గోచరుండని చెప్పు చూస్తా. ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధంగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు.
1: That's how the devotee sings the glory of God with all the melody and the devotion.
0: అందులో భగవంతుడు గానప్రియుడు.
1: And God loves music.
0: ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు.
1: అండ్ గాడ్ విల్ కమ్ డౌన్ కన్ఫర్ గ్రేస్ బికాస్ ఆఫ్ మ్యూజిక్.
0: కనుకనే పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట.
1: ఫోర్ క్వశ్చన్స్ ఆర్ పుట్ టు గాడ్.
0: నారాయణ నీ స్వస్థానం ఎక్కడ?
1: నారాయణ వేర్
0: నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ?
1: వేర్ యువర్ హెడ్ ఆఫీస్?
0: ఎక్కడెక్కడో బ్రాంచ్ ఆఫీసులు దండిగా ఉంటున్నాయి.
1: దర్ మెనీ బ్రాంచ్
0: ఆఫీసెస్ అంటారు, కైలాసం అంటారు, స్వర్గం అంటారు, ఇవన్నీ నిజమా కాదా అని ప్రశ్నించాడట.
1: పీపుల్ సే వైకుంఠ కైలాస, ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్?
0: అప్పుడు నారాయణ చెప్పాడు, నాయన ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు.
1: నారాయణ సార్, దే ఆర్ ఆల్ బ్రాంచ్ ఆఫీసెస్.
0: ఇదిగో నా నిజమైన అడ్రస్ ఇస్తున్నాను, రాసుకోమన్నాడు.
1: టేక్ డౌన్, ఐఎమ్ గివింగ్ ది ఎగ్జాక్ట్ అడ్రస్.
0: భక్త యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేను ప్రతిష్ట అయిపోతుంటాను. ఇంకా కదలనే కదలను అన్నాడు.
1: వేరే
0: శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్.
1: వేరెవర్ మై గ్లోరీ ఈజ్ సంగ్, దేర్ ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్.
0: భగవంతుడు హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ హర్ హార్ట్.
0: ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో
0: ఆడిటోరియం లోపల కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుండాలి. ఆ పిల్లలు కూడా చాలా బీద పిల్లలు.
1: దట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ దేర్ ఇన్ ద కాలేజ్ ఆడిటోరియం.
0: కర్ణాటక లోపల బాల వికాస్ దీంట్ లోపల స్లమ్ ఏరియా నుంచి పెట్టినటువంటి పిల్లలు చాలా బాగా చేస్తారు.
1: దేవుని
0: యొక్క ఆట.
1: దే ఆర్ ది బాల వికాస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్లమ్ ఏరియాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక.
0: వాడు ఆ లేత వయస్సు నందే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలని చెప్పనని 5వ సంవత్సరంలో అప్పని అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపవిత్ర జీవి ఆ ధ్రువుడు.
1: ధ్రువ వెంట్ టు ద ఫారెస్ట్ అట్ ఎ టెండర్ ఏజ్ ఆఫ్ 5 టు ఎర్న్స్ గాడ్స్ గ్రేస్.
0: నారదుడు ఎన్నో ఆటంకములు చేశాడు.
1: నారద కేమ్ ఇన్ ద వే.
0: ఏత వయస్సు మీది,
1: యంగ్,
0: తపస్సు చేయలేవు.
1: యు కాంట్ డు దట్.
0: అడవులు, కఠినమైనటువంటి రాక్షసులు, మృగములంతా ఉంటున్నారు. నాయన నీవు అరణ్యం పోనక్కర్లేదన్నారు.
1: It is a thick forest. There are so many cruel animals. You cannot do penance there.
0: Deham satyam kaadu.
1: Body is not true.
0: Deham anityamainatundi.
1: Body is temporary.
0: Akkada undina ikkada undina ekkadikaina okanaatiki povalsindi.
1: Whether I am there or here, I am bound to die.
0: Kaani daiva chintanaloni naa dehaanni vadaltaanannadu.
1: Let me die thinking of God.
0: Ani namaskaram chesi upadesham cheyamannadu.
1: And then he namaskara and wanted teaching.
0: Om namo bhagavate vasudevaya. Ani namaskara oka naamaanni bodhinchi vellipomannadu.
1: నారద గేవ్ దిస్ మంత్ర, ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: ఆ విధంగా నామాన్ని స్మరించి అతి శీఘ్రకాలం లోపలనే విష్ణు సందర్శించుకుని తిరిగి తన అభిష్టాన్ని నెరవేర్చుకుని ప్రత్యక్షంగా నిరంతరము శాశ్వతమైనటువంటి స్టార్ నక్షత్రంగా రూపొందిపోయాడు ఆ ధ్రువుడు.
1: ధ్రువ స్పెంట్ ఆల్ ద టైమ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ అండ్ టుడే రిమైన్స్ ఎస్ ద స్టార్ పర్మనెంట్లీ ఓవర్ దేర్.
0: అనగా స్టార్ కావాలంటే సినిమా స్టార్ కాదు, నక్షత్రములో తాను శాశ్వతంగా కావాలి.
1: స్టార్ డస్ నాట్ మీన్ సినిమా స్టార్, ఇట్ ఇస్ ద స్టార్ దేర్ ఇన్ ది స్కై.
0: నక్షత్ర స్వరూపుడు అయిపోయాడు.
1: హస్ టేకెన్ ద ఫామ్ ఆఫ్ ఎ స్టార్.
0: కనుక అక్కడ డ్రామా కూడాను పిల్లలు ప్రదర్శిస్తారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలా. రేపటి దినం మిగిలినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనలు మనం ముచ్చటించుకుందాం.
1: దిస్ యంగ్ బాయ్స్, ది చిల్డ్రన్, బాలకాస్ చిల్డ్రన్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ దేర్ అండ్ టుమారో భగవాన్ విల్ గివ్ అస్ ద అదర్ స్పిరిచువల్ డీటెయిల్స్.

0: How do you find the sunrise and sunset happening most regularly every day? How do you find the stars hiding themselves during the daytime while they glitter and shine every night?
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Yuga yugabula nundi, tara taramula nundi, ఉగాది యొక్క ఆనందమును అనుభవిస్తూ వస్తున్నారు.
0: We have been experiencing the celebration of the dawn of the new year, Ugadi, over ages and generations.
1: భారతీయులు అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావము చేత శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది.
0: Bharat has been conferring the peace and security and spiritual happiness to the entire world.
1: Kanukane naati modalu neeti varaku loka samasta sukhino bhavantu annatvanti sukti bharatiyulu anni desamulakudanu sustiramainatundi shanti baddhatalanu chekurustu vachindi.
0: It's for that reason it has been the fervent prayer since then that we pray for the welfare and peace and prosperity of the whole world.
1: Kani ee naati manavudu bhautikanga laukikanga ento pragatini pondinaru.
0: Man has progressed physically and the worldly sense.
1: Kani naitikanga manavudu chutra vimarsalanu sankuchita bhavamenu arikattukona lekapothunnadu.
0: But ethically speaking, he has come down to low desires and he is narrow minded.
1: Deeniki karanam emani evariki varu తమ హృదయ పరిశీలన జరిపినప్పుడు గాఢముగా కూడుకున్నటువంటి యొక్క తన హృదయం నుంచి స్వార్థ స్వప్రయోజనములే దీనికి మూల కారణములని గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇఫ్ వన్ ఇన్వెస్టిగేట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ ఫాల్ ఈజ్ దాట్ హిస్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈనాటి మానవుడు వస్తువుల నిమిత్తమై వస్తువులను ప్రేమించటం లేదు.
0: Man is not loving, is not after the objects, material things, for their sake.
1: Vyaktulu nimittamai vyaktulanu preminchatam ledu.
0: He doesn't love anyone for anybody.
1: Desakshema nimittamai desamunu aaradhinchatam ledu.
0: He is not loving his country, thinking of its plenty and prosperity.
1: Edi chuchina, edi cheppina, edi talanchina అంతయు కూడాను తన స్వార్థం కోసమనే ఉపయోగిస్తున్నాడు.
0: Perhaps all his actions, all that his utterances, all his thought center around the selfishness.
1: ఈ సంకుచితమైన భావములను ఏనాడు మానవుడు దూరము గావించునో ఆనాడే ఉగాది యొక్క ఫలితము మనం అనుభవించిన వారం అవుతాం.
0: In fact, we will certainly reap the benefit of the celebration of Ugadi, the day when we give up the narrow mindedness and selfishness.
1: ee naadu tellavaru legane abhyanga snanamulu aacharinchi nootana vastramulu dharinchi inti yandu konni deepa vastramulu anubhavistu vastunnaru.
0: Right from the dawn we are very busy this day with head bath

0: wearing the new clothes and engaged in good preparations at home.
1: Kani bayat subhramu bayat nutana vastramulu dharinchatam matrame sulabham kani tana antarmukhamulandu antarbhavamulu yandu ati అమూల్యమైనటువంటి యొక్క హృదయాన్ని చెడుపుకుంటూ దుర్భావముల చేత దుర్గుణముల చేత దురాలోచనముల చేత హృదయాన్ని మాలిన్యం గావించుకుంటున్నారు.
0: టు హ్యావ్ దిస్ క్లీన్నెస్ ఎక్స్టర్నల్ క్లీన్నెస్ అండ్ టు వేర్ న్యూ రోబ్స్ ఈజ్ క్వైట్ ఈజీ, బట్ ఇన్ వర్డ్లీ అవర్ హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ మెనోవరింగ్ మెనిపులేషన్ ఇల్ ఫీలింగ్స్.
1: తన హృదయాన్ని ఏనాడు మానవుడు పరిశుద్ధము గావించును పవిత్రము గావించుకును స్వార్థరహితమైనటువంటి యొక్క భావమును అభివృద్ధి పరుచుకును ఆనాడే మానవుడు ఉగాదిని అనుభవించినటువంటి వాడు ఉత్తముడిగా రూపొందుతాడు.
0: వీ కెన్ ట్రూలీ సెలబ్రేట్ దిస్ ఉగాది అండ్ క్లెయిమ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్ ద డే వీ క్లెన్స్ అవర్ హార్ట్ ద డే వెన్ వీ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్ అండ్ సెల్ఫ్లెస్.
1: మానవుని యొక్క హృదయము చాలా పవిత్రమైనటువంటిది.
0: The human heart is highly sacred.
1: మానవ జీవితం కూడాను దుర్లభమైనటువంటిది.
0: And the human life is the rarest of all.
1: జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మం ఎత్తి కూడాను మానవుడు మానవుడిగా జీవించడానికి తగిన కృషి చేయటం లేదు.
0: Having had this rare gift of human life, we are not leading a human way of life anyway.
1: మానవుడనగా కోరికల యొక్క మూట అని దీనికి అర్థం.
0: ద హ్యూమన్ వీ కెన్ అండర్స్టాండ్ బై ద వర్డ్ ఇస్ ద బండల్ ఆఫ్ డిజైర్.
1: ఈనాటి మానవుడు కాలు మొదలు తల వరకు కూడాను కోరికల చేతనే కాలమును గడుపుతూ వస్తున్నాడు.
0: మ్యాన్ టుడే స్పెండింగ్ హిస్ టైమ్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కోరికలు తీరటం ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు.
0: He feels so happy if his desires are fulfilled, but certainly not.
1: Korikala aaratame aanandam anetuvanti satyanni gurtinchali.
0: Desireless state confers the true bliss.
1: Yenadu manavuni yokka hrudayamlo korikala aaruno aanade tana korikalu teerinatuvanti vaadu avutadu.
0: The day when the desires are given up and pacified, you can aspire to be blissful.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Yugamulu gadichinappatikini జగమును కదిలినప్పటికీ మానవుని యొక్క హృదయము మారటం లేదు.
0: Though ages have passed, generations have left, human heart has not yet been transformed.
1: చదువులు మితిమీరిపోతున్నవి.
0: We find education on the ever rise.
1: విద్యలు చాలా అల్లోలములు కావిస్తున్నవి.
0: The education is adding to the confusion and agitation.
1: ఈ విద్యల వల్ల మానవుని యొక్క హృదయము మారుతుందని భావిస్తున్నారు.
0: We think that there will be reformation in human heart by education.
1: Nijame maarunu maarutunnavi ye vidhanga maarutunnavi.
0: It is changing, no doubt, but how is it happening?
1: Ati vichitramainati margamunu avarambistunnavi.
0: It is following a distorted, perverted way.
1: Manavudu nerchukovalasinatvanti vishayalu nerchukonatam ledu.
0: Man is not acquiring, is not learning what
1: he is supposed to. Abhivruddhi parchukuntu
0: developing the animal trait,
1: రాక్షస కృత్యమును పవిత్రం చేసుకుంటూ,
0: ఎంటర్టైనింగ్ డెమోనిక్ యాటిట్యూడ్,
1: మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు,
0: వేస్టింగ్ ది హ్యూమన్ లైఫ్ ఆల్ టుగెదర్.
1: ఇది కాదు మన యొక్క పండుగలు.
0: దిస్ ఇస్ నాట్ వాట్ వీఆర్ సపోజ్.
1: ఇది కాదు మన ఒక పూర్వ యొక్క సంస్కృతి.
0: దిస్ ఇస్ నాట్ అవర్ నేచర్.
1: భారతీయ సంస్కృతి,
0: ది కల్చర్ ఆఫ్ భారత్,
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటమే ఇది పవిత్రమైన సంస్కృతి.
0: Wants us to realize the unity in diversity and work for the liberation of one's own self.
1: కానీ ఈనాడు దానిని విరుద్ధమైన మార్గంలో అవలంబిస్తున్నాడు.
0: But we are following the contradictory procedure.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాడు.
0: In fact, we are fragmenting the one into multiplicity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు విద్యావంతులు దినదినములకు పెరిగిపోతున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు.
0: We find more and more of intellectuals, educated people who can watch the plurality, multiplicity in unity. But there are none who observe the unity in diversity.
1: భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
0: The inhabitants of Bharat, Bharatiyas, are not able to know the nobility and the greatness of the Indian culture.
1: సర్వుల యొక్క క్షేమాన్ని, సమస్త యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి పరుచుకొని ఆనందించేటువంటి జీవితము భారతీయుల యొక్క జీవితము.
0: The life of Bharatiyas is to live in happiness when others are happy, when the whole world is rejoicing.
1: ఇంతటి విశాలమైనటువంటి హృదయము కానరాదు.
0: Such broad-mindedness is missing today.
1: ఇంతటి పవిత్రమైనటువంటి భావములు కానరావు.
0: Sacred feelings are missing.
1: కానీ ఇట్టి ఉన్నతమైనటువంటి భావములు, పవిత్రమైన భావములు మానవునియందు ఉంచుకొని కూడాను తాను దానిని అనుభవించలేకపోతున్నాడు.
0: Though the sacred thoughts, the good feelings are latent, immanent man, he is not able to recognize and experience.
1: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
0: Time is highly sacred.
1: ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు.
0: Just you can think for yourself how this valuable time is wasted.
1: కాలము గడిచిన తిరిగి రాదు.
0: As the time passes by, it will never
1: come
0: back.
1: మంది కాదు.
0: The future is uncertain.
1: ఉన్నటువంటి కాలమును సార్థకం గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తుంది.
0: It is the teaching of Bharat that one should live in the present, make best use of the moment.
1: కనుకనే వేదమునందు కూడాను కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః అని కాలమునకు ఇంత ప్రమాణము ప్రధానమైనటువంటి యొక్క విలువను అందిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ఫర్ ద టైమ్, ఫర్ దట్ రీజన్ ద టైమ్ ఇస్ ఎక్స్టోల్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ద టైమ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: ఇంతే కాదు, సహస్ర శిష్య పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: God dwells in all of the beings, all hands are His, all legs are His.
1: ఎటువంటి యొక్క భారతీయులు వేద సంస్కృతిని మాత్రం విశ్వసించక దివ్యమైన భావములతో భవ్యమైనటువంటి నడకలతో కాలమును సార్థకంగా గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు.
0: The ancients spent their time in full comprehension of the unity and diversity, enjoying the divinity which is novel and ever fresh.
1: ఈనాటి మాధునిక యుగము రాక పూర్వమే,
0: ప్రయర్ టు ది బిగినింగ్ ఆఫ్ దిస్ మోడర్న్ ఏజ్,
1: ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు సంస్కృతులు, ప్రాచీనపు పెద్దలు అనేక విధములుగా అందరి యొక్క అన్యోన్యతను, ఐకమత్యను ఆశించుకుంటూ వచ్చారు.
0: ప్రయర్ టు దిస్ మోడర్న్ ఏజ్, ద ఏన్షియన్స్, ద సేజెస్ అండ్ సియర్స్ అండ్ ద కల్చర్ వాంటెడ్ ఎ కైండ్ ఆఫ్ హార్మనీ అండ్ యూనిటీ ఇన్ ద కమ్యూనిటీ.
1: కలిసిమెలిసి తిరుగుదాం,
0: లెట్స్ మూవ్ టుగెదర్,
1: కలిసిమెలిసి పెరుగుదాం,
0: లెట్స్ గ్రో టుగెదర్,
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం,
0: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్,
1: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అన్నది భారతీయ సంస్కృతి.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంటెడ్ us టు గ్రో, లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైటింగ్.
1: ఇక్కడ ఎక్కడ ఎట్టి కలిసిమెలిసి ఉండటము కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీ హ్యాపీ మింగ్లింగ్ టుగెదర్.
1: ఒక ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు భావములు వేరువేరుగా ఉంటాయి.
0: The four residents at home have different opinions.
1: ఐకమత్యమే మానవ జీవితము.
0: Unity is a human life.
1: ఆచరణే దాని యొక్క గమ్యము.
0: And that he happens to be his goal.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క ఐకమత్యమును ఈనాడు కోల్పోతున్నాము.
0: Such divine unity is lost today.
1: పవిత్రమైన భారతీయులారా,
0: the sacred inhabitants of
1: భారతీయ సంస్కృతి యొక్క విలువ ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా పూర్ణ అర్థం గావించుకోలేదు.
0: None have understood till this day in fullness the meaning of Bharat culture.
1: Bharatiyulu ekshakti samarthyamulu amitamainatuntivi.
0: The capacities and the potentiality of the Bharatiyas
1: are beyond measure. Parimitamainatuntidi.
0: And it is limitless.
1: ఈ నాటి ప్రతి మానవుడు కూడాను ఆనందం ఆనందం ఆనందం ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
0: Every man aspires to be blissful today.
1: ఈ ఆనందం నిమిత్తమై అనేక గ్రంథములను పఠిస్తున్నాడు.
0: To be happy, he goes through many books.
1: అనేక యాత్రలు చేసి పెద్దలను దర్శిస్తున్నారు, వారు బోధించేటువంటి బోధనలు వింటున్నారు.
0: He goes on pilgrimage and listens to noble souls.
1: ఎన్ని పూజలు చేస్తున్నారు,
0: he also worships.
1: ఎన్ని జపములు ఆచరిస్తున్నారు,
0: he does penance.
1: ఎన్ని తపములు ఉన్నచున్నారు,
0: and he thinks of God.
1: కానీ ఇందులో ఆనందం ఏమాత్రం కూడా లేదు.
0: But there is no trace of bliss in these activities.
1: మానవుని యొక్క దేహమునందు పంచకోశములు ఉన్నవి.
0: The human body has got 5 sheaths.
1: Annamaya kosamu.
0: The sheath of food.
1: Pranamaya kosamu.
0: The sheath of life.
1: Manomaya kosamu.
0: The sheath of mind.
1: Anandamaya kosamu.
0: The sheath of bliss.
1: Vijnanamaya kosamu. Anandamaya kosamu.
0: The sheath of wisdom and the sheath of bliss.
1: Kani anandamaya kosam anetundi kanipistundadi kani anandam andulo shunyam.
0: We have the sheath of bliss, but the bliss is totally absent.
1: ఆనందమే లేకుండా ఉంటున్నది.
0: There is no trace of bliss at all.
1: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి ఆనందములన్నీ ఇక్కడను.
0: All the ways of pleasure and happiness that we experience today,
1: కేవలం పరిమితముతో కూడినటువంటివి,
0: is all under certain limits.
1: తాను పడేటువంటి సుఖములంతా కూడాను ఆనందంతో కూడినటువంటివి కాదు.
0: All the happiness that he passes through cannot be rated as
1: చేరినటువంటివి.
0: In fact, they are all under certain limitations.
1: ఏ విధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులు సంపాదించినప్పటికీ అవి కూడా నువ్వు పరిమితంలో ఉండేటువంటివి.
0: ఆల్ ద ప్రాపర్టీ దట్ యు అక్వైర్ అండ్ ద వెల్త్ దట్ యు అమాస్
1: ఈ ఆస్తిపాస్తులు ఆనందములు సుఖ సౌఖ్యాలు కూడా మానవునికి ఆనందం అందిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇఫ్ యు థింక్ ద వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ద ప్రాపర్టీ విల్ గివ్ యు ద బ్లిస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: ఈ సుఖము మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందించడం లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్ విల్ నెవర్ కమ్.
1: ఈ సౌఖ్యాలు మనకు పరిమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: దట్ గివ్స్ యు ఓన్లీ a limited happiness.
1: Kani aanandam anetundi aparimitamainatundi aanandamu.
0: But the true bliss is beyond all measure.
1: Adi ekkada nunchi vastundadi?
0: Where from you
1: get? Idi bayata nunchi vacheetundi kaadu.
0: It's not from outside.
1: Mana hrudayam nunchi aavirbhavincheetundi.
0: It comes from within.
1: Hrudayamu devasthanamu.
0: The heart is the dwelling place of God.
1: Sagani aa devasthanam nunchi vacheetundi aanandamu.
0: Let us think of the altar of God, the human heart.
1: Ee aanandamunaku motta motta manavudu gaadhamaina vishwasanni penchukovali.
0: To begin with, man must develop a strong faith.
1: ఈ విశ్వాసం ద్వారానే మానవులకు ప్రేమ లభిస్తుండాలి.
0: Through faith only he can experience love.
1: ఈ ప్రేమ వల్లనే మానవుడు ధర్మం ఆచరిస్తున్నాడు.
0: And out of this love he can be happy.
1: ఈ ధర్మం ద్వారానే సత్యం ఆవిర్భవిస్తుండాలి.
0: And out of this righteousness he finds the way to truth.
1: సత్యం ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు.
0: And by following the path of truth he can have the manifestation of God. ఆనందం
1: లభ్యమవుతుండాలి.
0: And through that only is possible through love.
1: ఆనందమునకు మూల కారణము దైవమే.
0: Therefore the foundation for bliss is God.
1: దైవమునకు మూల కారణము సత్యమే.
0: And it is the truth that takes you to God.
1: మూల కారణము ధర్మమే.
0: And it is dharma that takes you to truth.
1: ధర్మమునకు మూలాధారము ప్రేమనే.
0: And it is the love that the foundation
1: ప్రేమకు
0: for dharma.
1: మూలాధారము విశ్వాసమే.
0: And they all rest on faith.
1: ఈనాటి మానవుడియందు తనపైన తనకూడను విశ్వాసం లేదు.
0: Man today has no faith in himself.
1: శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు.
0: It is almost a life without breath.
1: విశ్వాసమే కోల్పోతున్నాడు.
0: హీ ఇస్ లూజింగ్ ఫెయిత్ ఆల్ టుగెదర్.
1: ప్రాచీన ఋషులందరూ కూడా విశ్వాసం విశ్వాసం నమ్మకము నమ్మకము నమ్మకము.
0: ఏన్షియంట్ రిషీస్ స్ట్రెస్డ్ ఆన్ ఫెయిత్.
1: నమ్మకమును రెండు నయనము లేదని అంధులైరి నేడు అవనియందు.
0: ద మోడర్న్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆర్ టోటలీ బ్లైండ్.
1: నేత్రములు మానవునికి కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ ఫైండ్ ఎనీథింగ్.
1: ఏమిటి ఈ రెండు నేత్రములు?
0: వాట్ ఆర్ దీస్ టూ ఐస్?
1: ఒకటి శాస్త్రము ఒకటి ధర్మము.
0: And one is the scripture, other is righteousness.
1: కాని ఇలాంటి శాస్త్ర సంబంధమైనటువంటి బ్రాహ్మణులు కూడాను ఈనాడాటి ధర్మమును విస్మరిస్తున్నారు.
0: The priest class also has neglected the reading of the scripture.
1: ఎప్పుడు సత్యముగా ఎంచు వేద సంబంధముగా విప్రులారా.
0: The priestly class should consider the scripture as truth.
1: దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రహిమించి రాజాది రాజులారా.
0: ఇట్ ఇస్ ఓన్లీ వారియర్ కమ్యూనిటీ క్షత్రియ హు ఆర్ రెడీ టు సాక్రిఫైస్
1: ధన ధాన్యములు కలిగి ధర్మ గుణముతో వరలుచుండే ఆర్య వైశ్యులారా.
0: ద వైశ్య ద బిజినెస్ కమ్యూనిటీ రన్స్ ది ఎకానమీ ఆఫ్ ది కంట్రీ.
1: వ్యవసాయ వృత్తి చే వర్ధిల్లుచుండియో సుఖజీవనము చేయు శూద్రులారా.
0: ద శూద్ర కమ్యూనిటీ టేక్స్ కేర్ ఆఫ్ ది అగ్రికల్చర్.
1: కాలమంతా ఊరక గడపనేలా.
0: వై షుడ్ యు వేస్ట్ యువర్ టైం?
1: ఇదంతా కూడా నువ్వు కాలంని వ్యర్థం గావిస్తున్నారు.
0: వీ హావ్ బీన్ వేస్టింగ్ టైం.
1: దీనివల్ల మనకి ఏమాత్రం కూడా అణుమాత్రమైన కూడా సుఖశాంతులు మనకు లభ్యమవటం లేదు.
0: ద ప్రెసెంట్ డే లైఫ్ డజంట్ కన్ఫర్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మానవునికి ప్రధానమైనటువంటి గుణము భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత.
0: The main quality that God has gifted us is this.
1: సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని
0: బేసింగ్ ఆన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు.
0: వీ ఆఫర్ అవర్ సల్యూటేషన్ నమస్కార టు సన్ గాడ్.
1: అందులో ఒక పదం ఏర్పడినటువంటిది.
0: దేర్ వీ హావ్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్
1: కృతజ్ఞాయ నమః అన్నారు.
0: దేర్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్ కృతజ్ఞాయ నమః.
1: అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి.
0: In fact, you find the light within the eye of every human being.
1: Chandrama manaso jataha, chacho suryo ajayata.
0: Mind is the presiding deity. The moon is the presiding deity.
1: Ye manavudu chesina meluku marchipoyi krutagnuduga roopondutado atuvanti vaani netramu undi prayojanam ledannaru.
0: The man who forgets all the help given rendered to him is an ungrateful wretch and becomes blind.
1: Attivadu లోకము లోపల అంధుడనే చెప్పవచ్చు.
0: We can call them totally blind people, ungrateful.
1: సూర్యుడే తన నేత్రము నుంచి వదిలిపోతున్నాడు.
0: And in fact, sun withdraws light from the eyesight.
1: ప్రతి మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి.
0: Whosoever may be, one should not forget the help.
1: ప్రాణమునైనను సులభంగా వదలవచ్చును కానీ ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు.
0: You be prepared to give up life, but you should remain grateful.
1: ఎన్ని ఉపకారములో పొందుతున్నాము.
0: We receive help from every quarter. In fact, we receive all service. But man is not mindful of all the help and the service. All his life is based on
1: selfishness.
0: Man is leading such foolish life today.
1: మూర్ఖులకు మానవత్వం అని ఎంత చెప్పాలి?
0: హౌ డు ఎక్స్పెక్ట్ ద హ్యూమన్ వాల్యూస్?
1: అసలు ఆధ్యాత్మికమనగా ఏమి దీని అర్థము?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ?
1: ఏదో ఆది ఆత్మను స్మరించడమే ఆధ్యాత్మికం అంటున్నారు.
0: వీ థింక్ ద థింకింగ్ ఆఫ్ ది కాన్స్టెంట్ సెల్ఫ్.
1: కాదు కాదు కాదు. మానవుని యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
0: వన్ హ్యాస్ టు కిల్ ది యానిమాలిటీ.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికము.
0: ట్రాన్స్ఫార్మింగ్ ది హ్యూమన్ నేచర్ ఇన్ టు ద డివైన్.
1: ఎక్కడ మార్చుకుంటున్నారు?
0: Where are we doing?
1: మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు.
0: In fact, the human life has become demonic.
1: దైవత్వంగా మార్చుకుంటే తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort to transform the divine quality. In fact, that is true spirituality.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు.
0: Such beautiful nature, inborn nature, spirituality is forgotten.
1: ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము భుజించటము ఈనాడు పండుగ పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థంగా వచ్చుకుంటున్నాడు.
0: We consider spirituality as a matter of celebration with festivity and gaiety.
1: అది కాదు ఆధ్యాత్మికము.
0: దాట్స్ నాట్ స్పిరిచువాలిటీ.
1: ఏ పవిత్రమైన పర్వదినములు మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్. థింక్ ఆఫ్ దెమ్, పాండర్ ఓవర్.
1: మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి దైవత్వాన్ని అనుభవించాలి.
0: ఐఎమ్ నాట్ సింప్లీ హ్యూమన్, ఐ హావ్ గాట్ ది డివినిటీ విద్ ఇన్. దట్ షుడ్ బి అవర్ లైఫ్.
1: అప్పుడే తన ఎందున్నటువంటి పశుత్వం దూరం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది యానిమాలిటీ విల్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఈనాడు తన మానవత్వాన్నే తాను మర్చిపోవటం చేతనే పశుత్వం పూర్తి ప్రబుద్ధి అవుతున్నది.
0: As the human being has forgotten his human nature, he has become bestial.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏ రాజ్యమైనా కానీ,
0: whatever may be,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
0: whatever state,
1: ఏ దేశమైనా కానీ,
0: any country,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: any region,
1: ఏ లింగమైనా కానీ,
0: any
1: ఏ వ్యక్తి అయినా కానీ,
0: any person,
1: కానీ మానవుడి యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి.
0: At any period of time, anywhere, any region, any state, any country, no one should forget the human quality.
1: కేవలం స్వార్థం ఉంచుకొని,
0: we should keep it in our view.
1: కాలమును సార్థకం కావించుకోకుండా పోకూడదు.
0: And we should never waste our time.
1: పరమాత్ముడు లోకము లోపల ఎవరు ఇందులో ప్రభుత్వమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రబుద్ధమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు అని వెతకడానికి నారదుని పంపించాడు.
0: God has sent Narada to be in search of a true noble soul who is spending the time in a sacred way, leading a sacred life.
1: Swami, etti varini nenu ennukovali annadu.
0: Narada wanted how to pick up such people.
1: Evadu తన హృదయం నుండి రామకృష్ణ గోవింద నారాయణ అని భగవత్ నామమును ఉచ్చరిస్తూ ఉంటాడు.
0: ద వన్ హూ రిపీట్ చాన్స్ హిస్ నేమ్ హోల్ హార్టెడ్లీ,
1: అతనే నిజమైనటువంటి మానవుడు.
0: హీఈస్ ఎ ట్రూ హ్యూమన్.
1: మానవుడు అనగా పరిశుద్ధమైన హృదయం కలవాడు.
0: హ్యూమన్ బీయింగ్ మెంట్ ద వన్ హూ హాస్ గాట్
1: ఈ పరిశుద్ధమైన హృదయం నుంచి కూడాను పవిత్రమైనటువంటి యొక్క నామములే రావాలి.
0: And out of this pure heart, he should chant the sacred name of God.
1: అలాంటి వాడే నిజమైన మానవుడు అన్నాడు.
0: He is such a man is the true human.
1: సంబంధమైన వ్యవహారం ఎన్నైనా చేసుకొని,
0: we can involve in worldly matters.
1: అది లౌకికమైన యొక్క వృత్తులు.
0: That's all worldly tendency.
1: దాని యందు నాకేమాత్రము లక్ష్యం లేదు.
0: And he is not a true man, is not సెంట్రల్ రౌండ్ ఇట్.
1: అవి తాత్కాలికమైనటువంటి యొక్క సుఖములు.
0: ఇట్స్ ఆల్ టెంపరీ హ్యాపీనెస్.
1: కానీ పవిత్రమైనటువంటి పర్వదినముల యందు భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు మూర్ఖుడు, అతనే మానవుడు కాదు అన్నాడు.
0: ద వన్ హూ డస్ నాట్ షంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆన్ సేక్రెడ్ ఫెస్టివల్స్ ఆఫ్ దిస్ టైప్ ఈజ్ నాట్ హ్యూమన్ అట్ ఆల్.
1: దీనిని మనసుని ఎందుకుని నారదుడు చెప్పాడు.
0: నారద హోల్డింగ్ దిస్ వ్యూ
1: స్వామి
0: సెట్ స్వామి
1: నిరంతరము గోవింద నారాయణ అని నామస్మరణ చేసుకుంటున్నానే.
0: ఐ రిపీట్ యువర్ నేమ్ గోవింద నారాయణ.
1: నామస్మరణ లేనటువంటి సమయం నాలో ఏనాత్తుకును కనిపించడం లేదు.
0: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో టైమ్ వెన్ ఐ హావ్ లెఫ్ట్ చాంటింగ్ యువర్ నేమ్.
1: కాబట్టి నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా అన్నాడు.
0: ఇస్ దేర్ ఎనీ గ్రేటర్ డివోటీ దాన్ మీ.
1: ఇక్కడనే అహంకారం ప్రారంభమైంది.
0: దేర్ స్టార్టెడ్ ఈగో.
1: నేనే భక్తుడు అని అనుకోవటమే ఒక అహంకారం.
0: To consider oneself as a devotee is a sign of ego.
1: ఇలాంటి భక్తులు లోకంలో అనేక మంది ఉంటున్నారు.
0: లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ దిస్ టైప్
1: ఇంటింటికి చూసినా భక్తుడుగా ఉన్నాడు.
0: ఎవ్రీ
1: ఇంచించిలోనా భక్తుడిగా కనిపిస్తున్నాడు.
0: అట్ ఎవ్రీ ఇంచ్ ఇన్ ఎవ్రీ హోమ్
1: ఇది కాదు నిజమైన భక్తి.
0: దట్స్ నాట్ ట్రూ డివోషన్.
1: హృదయంలో ఆవిర్భవించి
0: ఎమనేటింగ్ అవుట్ ఆఫ్ హార్ట్
1: సర్వత్రా ప్రసరింపజేసి
0: ఇట్ షుడ్ గో అరౌండ్ ద బాడీ.
1: అన్ని కార్యములు ఎందుకు ఈ యొక్క ప్రబుద్ధి ప్రబుద్ధి కావాలి.
0: దిస్ శాంక్టిటీ దిస్ సేక్రెడ్ క్వాలిటీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ మేనిఫెస్ట్.
1: మనం భుజించిన ఆహారము
0: ద ఫుడ్ పార్ట్ టేకెన్
1: ఉదరంలోకి చేరి
0: రీచ్ స్టమక్
1: అది జీర్ణించిన తర్వాత
0: అండ్ ఆఫ్టర్ ఐ డైజెస్ట్
1: సారము సర్వాంగములకు సప్లై అయినట్టుగా
0: ద ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ డైజెస్టెడ్ ఇన్ ద స్టమక్ అండ్ ఎస్ సెన్స్ సప్లై.
1: హృదయంలో స్మరించినటువంటి భగవత్ నామము
0: అండ్ గాడ్స్ నేమ్ ఇన్ ద హార్ట్
1: కన్నుల్లో చేరాలి.
0: He should get into
1: the heart.
0: Get into
1: ear. నాలుకపై చేరాలి.
0: And dance
1: in the heart.
0: And nostrils.
1: చేతుల్లో చేరాలి.
0: Hands.
1: పాదముల్లో చేరాలి.
0: Feet.
1: సర్వ అంగములు ఎందుకును ప్రసరించి చేయాలి.
0: The divinity should materialize, should manifest in all our body.
1: మానవుడు దైవనామాన్ని స్మరించిన వాడవుతాడు.
0: Then only it amounts to chanting his name.
1: ఆ జీర్ణించినటువంటి ఆహారము కన్నుల్లో చేరినప్పుడు ఏమైపోతుంది? ఆ యొక్క ఆహారం యొక్క దృష్టి వస్తుంది.
0: And this the food of divinity as it gets into the eye it entertains the sight of divinity.
1: మనలో ప్రారంభమవుతుంది.
0: And there that begins
1: మన నాలుకపై వచ్చినప్పుడు పవిత్రమైన పలుకే పలుకుతాము.
0: And you your talk would be sacred.
1: మన చెవుల్లో చేరినప్పుడు పవిత్రమైన శబ్దమే వింటాము.
0: All that you listen to is bound to be sacred.
1: మన పాదములో చేరినప్పుడు పవిత్రమైన ప్రదేశములకే మనం నడుస్తాము.
0: And you tread along the sacred path if the divinity gets into your feet.
1: చేతుల్లో చేరినప్పుడు ఈ చేతులంతా కూడా సాత్వికమైన పనులు చేస్తాయి.
0: Hands will do all fruitful activity when God gets into them.
1: సర్వాంగములు కూడా సాత్వికమైన పని కావించేటువంటి వాడే నిజమైన మానవుడు.
0: He is a true human if all his body, the different organs and the limbs get into the sacred activity.
1: చేర్చుకుని రామని చెప్పాడు.
0: This what is prescribed.
1: కానీ నారదుడు సర్వత్రా సంచారం చేశాడు.
0: నారద మూవ్స్ రౌండ్.
1: కానీ అతని ఎందున్నటువంటి అహంకారము పోలేదు.
0: బట్ ఈగో హ్యాస్ నాట్ లెఫ్ట్ హిమ్.
1: తిరిగి వచ్చాడు.
0: హి రిటర్న్.
1: ఒక వస్తు ఉండగా ఒక అడవి లోపల
0: దెన్ ద ఫారెస్ట్
1: ఒక కిల్లర్ అనగా అడవి జాతి వాడు
0: హీ మెట్
1: కంటలు కొట్టి జీవించుకునేటువంటి వాడు.
0: అండ్ హీ ఇస్ ఆల్ వెరీ పూర్ మ్యాన్ హూ క్యారీస్ హిస్ లైవ్లీహుడ్.
1: అతను ఒక దగ్గర
0: సెల్లింగ్ ఫైర్ వుడ్
1: కన్నులు మూసుకొని నామస్మరణ చేస్తున్నాడు.
0: హీ వాస్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
1: నారదుడు వెళ్ళాడు.
0: నారద అప్రోచ్ హిమ్.
1: ఏమండి ఎవరు మీరు అన్నారు.
0: హీ సెడ్ హూ ఆర్ యూ సర్.
1: స్వామి నేను ఒక వేటగాడు.
0: హీ సెడ్ ఐ యామ్ జస్ట్ ఎ హంటర్.
1: నేను ఒక పరమాత్మని యొక్క పరమ భక్తుడను.
0: ఐ యామ్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: అనేటప్పటికీ నారదుడికి ఆశ్చర్యం వేసింది.
0: నారద వాస్ సర్ప్రైజ్డ్.
1: నీవు పరమ భక్తుడా?
0: Are you a devotee?
1: పరమ భక్తు అయితే నీ చేతిలో కత్తి ఎందుకు ఉండాలి?
0: If you are such a great devotee, how do you then hold an axe?
1: చంపడానికి కోసం నువ్వు పెట్టుకున్నావు.
0: What for you are having that axe on hand?
1: కాదు స్వామి కాదు కాదు.
0: No, no, not for
1: violence. ఈ కత్తితో నేను నాలుగు పనులు చేయాలని సంకల్పించుకున్నాను.
0: With this sword on hand, I want to do four things.
1: ఏమిటా నాలుగు పనులు?
0: What are they?
1: మొట్టమొదట ద్రౌపదిని చంపాలి అన్నాడు.
0: First, I want to kill ద్రౌపది.
1: ద్రౌపది పరమ భక్తురాలే.
0: ద్రౌపది ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామంనే నిరంతరం స్మరించేటువంటి కదా.
0: ద్రౌపది థింగ్స్ ఆఫ్ గాడ్ కృష్ణ.
1: ఆమె భక్తికి మెచ్చి భగవంతుడే ఒలువులు ఇచ్చాడు కదా.
0: అండ్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ టు హర్ రెస్క్యూ.
1: కాబట్టి ఆమెను చంపడానికి కారణం ఏమిటి అన్నారు.
0: వై డు యూ వాంట్ టు కిల్ హర్?
1: భక్తురాలే.
0: షీ ఇస్ ఎ డివోటీ.
1: కానీ ఒకనొక సమయం లోపల నా కృష్ణుడు భుజించుతున్న సమయం లోపల కృష్ణ అని పిలిచింది. ఆ భోజనం కింద వదిలాడు. కృష్ణుడు వెళ్ళాడు. నా స్వామికి ఒక ఆహారం కూడా అందించుకోకుండా చేసింది.
0: అట్ వన్ టైమ్ వెన్ కృష్ణ వాస్ పార్టేకింగ్ హిస్ ఫుడ్
2: Draupadi called his for his help and refuge, and therefore Krishna dropped the boat and ran all the way. Since she did not allow him to have his food, I want to kill her. Then he was still proceeding. Then he came across Prahlad.
1: Hare Nama, Hare Nama, Hare Nama Vikevalam, Kalavu Nastyava, Nastyava Katrinata.
2: It is Narayan,
1: Narayan, Narayan ani smaristunnadu.
2: Prahlada went on chanting Narayana's name.
1: Velladu.
2: He went there.
1: Nayana, neevu Narayana smaras chestunnavu.
2: No doubt you are chanting his name.
1: Kani nee yokka pani emiti?
2: But what is your action?
1: Narayana namaskaram cheyatam valla.
2: By just chanting his name.
1: Narayana nidraharam lekunda chestunnavu.
2: You are responsible for God's restlessness.
1: Nee tandigaru nenu food or drink che samay lopala.
2: At every time,
1: Narayana annadu.
2: You said Narayana.
1: Kani Narayane enulu kinda padi taanu enulu chesi tokkimpabaddadu.
2: And Narayana should allow himself to be trampled under the feet of elephant.
1: Nivu Narayanu chesinatundi upakaram idiya.
2: This is the help that you render to Narayana.
1: Kaku Narayanu champali annadu.
2: And therefore I should kill him, he said.
1: Inka moodavadu evaru unnaru?
2: Who is the third one?
1: Okkadu unnadu Naradudu.
2: There is one person, Narada.
1: అతను తంబూరు తీసుకుంటాడు.
2: హీ హ్యాస్ తంబూరు.
1: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని స్మరిస్తున్నాడు.
2: హీ గోస్ ఆన్ రిపీటింగ్ నారాయణ్స్ నేమ్.
1: కానీ అతని స్వార్థ భక్తియే, కానీ పరార్థమైనటువంటి యొక్క ప్రేమ భక్తి కాదు.
2: హిస్ డివోషన్ ఇస్ నాట్ స్పిరిచువల్, ఇట్ ఇస్ అటర్లీ సెల్ఫిష్.
1: అతన్ని చంపాలి అన్నాడు.
2: సో ఐ షుడ్ కిల్ హిమ్.
1: తనకు భయం ఏర్పడిపోయింది.
2: దెన్ హీ వాస్ నారాయణ్ వాస్ అఫ్రైడ్ ఆఫ్
1: ఇది నా అహంకారమే ఈ పతనానికి మూల కారణం అనుకున్నాడు.
2: హీ సెడ్ దట్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు మై ఈగో.
1: మీరా ఉన్నది.
2: దెన్ మీరా.
1: ఆ మీరా,
2: దట్ మీరా
1: ఎప్పుడు చూసినప్పుడు గిరిధర నాగర్ ఇతరు గిరిధర నాగర్ గిరిధర నాగర్ ఈ గిరిధర గిరిధర గిరిధర్ అని గిరిధరిని మాత్రమే స్మరిస్తున్నది.
2: మీరా రిపీటెడ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ గిరిధారి గిరిధర నాగర రిపీటెడ్లీ.
1: ఎంత స్మరణ చేసినప్పటికీ గిరిధరుని యొక్క ప్రేమతత్వాన్ని తాను అనుభవించుకోలేకపోతుంది. అది
2: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ షీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లెస్.
1: గిరిధరానికున్నప్పుడంతా కూడాను అత్త కొట్టిన దేబలంతా కూడాను కృష్ణునికి తగులుతూ ఉన్నాయి.
2: And as she was telling Giridhara's name, all the slaps on the cheek went to Giridhara.
1: ఈ విధంగా తగులుతున్న చేత,
2: because of this,
1: ఆ భగవంతుని బాధించినటువంటిదిగా ఉంటుండాలి.
2: It amounted to hurting God himself.
1: కాబట్టి ఆమెను మొట్టమొదటి చంపాలి.
2: Therefore I should kill Meera.
1: కాయిపోయింది. వైకుంఠం చేరాడు.
2: And he reached Vaikuntha.
1: స్వామి,
2: స్వామి,
1: అన్ని విచారించాను.
2: I investigated.
1: భగవంతుని స్మరించేటువంటి వాడు కూడాను దుర్మార్గుడే అని చెప్పని చెప్పాడు.
2: ఐ కుడ్ ఫైండ్ మెనీ మెనీ వికెట్ పీపుల్ హూ రిపీట్ యువర్ నేమ్.
1: నువ్వు చాలా పొరబడుతున్నావు నారద.
2: అండ్ విష్ణు సెడ్ భగవంతుని
1: ప్రేమోల్లాసం చేతనే భగవంతునికి ఈ విధమైనటువంటి హింసలు పెడుతున్నాడని భావిస్తున్నారు.
2: యు ఆర్ థింకింగ్ ద గాడ్ ఇస్ పుట్ టు సఫరింగ్. నో, యు ఆర్ మిస్టేకెన్.
1: భగవంతుని నిద్రాహారం లేకుండా చేస్తున్నాడు.
2: You think that you are making God restless.
1: భగవంతుని యొక్క సుఖమే నా సుఖము.
2: In fact, my happiness is God's happiness.
1: భగవంతుని సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఆనందంగా ఉంటుండాలి.
2: God should be happy, blissful at all periods of time.
1: బాధలు కూడాను మనసుకు కాని దేహమునకు కాని సంభవించకూడదు.
2: She should not be put to any inconveniences, physical or mental.
1: అలాంటి భగవంతునికి తగినటువంటి సుఖాన్ని అందించేటువంటి వాడే నిజమైన భక్తుడు.
2: You are a true devotee if you see God happy all the time.
1: అప్పుడు నారదుడు గుర్తించాడు.
2: Then Narada recognized.
1: స్వామి, నా అహంకారం ఈనాడు చంపే నిమిత్తమై నాకు ఈ పని పెట్టావు.
2: You have given me this task so as to kill my ego.
1: ఈ విధంగా భారతీయులకి చరిత్రలు,
2: that's the history of
1: Bhagavad. ఎన్ని పవిత్రమైనటువంటి కథలతోనో,
2: it has got full of sacred stories.
1: జగత్తంతా కూడా వ్యాప్తి గావించుకుంటూ వచ్చింది.
2: And it has spread the message to the
1: ముఖ్యంగా ఎంతటి భక్తి ఉండినప్పటికీ భగవంతుని మనసుకు మాత్రం కించిత్ కూడా కష్టం కలిగించకూడదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ ద డివోషన్ దట్ వీ హ్యావ్, వీ షుడ్ నాట్ make God inconvenient.
1: లోపల బాధపడినా అది నీకు బాధనే.
2: If God is disappointed, displeased with you, you will be hurt.
1: కనుకనే భగవంతుని సుఖమే నా సుఖము.
2: So God's happiness is my happiness.
1: నా సుఖమే భగవంతుని యొక్క సుఖము.
2: My happiness is God's happiness.
1: రెండింటికి ఏకత్వాన్ని భావించాలి.
2: We should have the spirit of oneness in both.
1: I and God are one.
2: All are one.
1: ఈ ఇద్దరు యొక్క సంబంధ బాంధవ్యమే గుర్తింపు చేయాలి అన్నాడు.
2: We should recognize, experience the unity, the harmony of the two.
1: కనుక ఈనాటి భక్తులందరూ కూడాను ఎట్టి భక్తిని ఆచరిస్తున్నారు?
2: Modern devotees, what path they follow?
1: తన స్వార్థ భక్తిని అనుసరిస్తున్నారు.
2: He is always selfish.
1: తన సుఖమే తన సుఖము.
2: He thinks of his happiness.
1: ఏ విధమైనటువంటి దీంట్లో పోయినప్పటికీ పర్వాలేదు.
2: Let anything happen outside.
1: కనుక దైవం ప్రేమ స్వరూపుడు.
2: God is embodiment
1: of love. ప్రేమ అందరి యందు ఉంటుండాలి.
2: And that is in everyone.
1: ఆ ప్రేమని ఏమాత్రం కూడా అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి.
2: And we should not interfere with the divine love.
1: ఆ ప్రేమను మనం కూడా పంచుకోవాలి.
2: అండ్ వీ షుడ్ షేర్ ద సేమ్
1: లవ్. ఇది భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంకల్పము.
2: దిస్ ది మెయిన్ విల్ ఆఫ్ గాడ్.
1: భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను
2: భారతీయ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని
2: ది సీక్రెట్ కల్చర్
1: అన్ని దేశాలకు అందిస్తూ వచ్చారు.
2: హాస్ బిన్ ప్రాపగేటింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: భగవంతుని ఒక్కడిగా భావించలేదు.
2: ఇట్ హాస్ నాట్ కన్సిడర్డ్ గాడ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనేక వేల శిరస్సులతో ఉన్నాడు భగవంతుడు.
2: గాడ్ ఈజ్ వ్యూడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెనీ.
1: అనగా ఒక్కడే కాదు భగవంతుడు.
2: గాడ్ ఈజ్ నాట్ మెనీ వన్.
1: శిరస్సు అంతా కూడా భగవంతుని యొక్క శిరస్సులే.
2: ఇట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వన్ ఇన్ మెనీ.
1: ప్రతి శిరస్సులో కూడా భగవంతుడు ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: ఈ శిరస్సును ధరించినటువంటి ప్రతి హృదయం నందు కూడా భగవంతుడు ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: కనుక భగవంతుడు ఏదో ఒక చోట ఒక పూజా మందిరం లోపల ఒక చర్చ లోపల ఒక మసీదు లోపల ఒక మందిరం లోపల ఉన్నాడని భావించకూడదు.
2: వి షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ గాడ్ టు ఎనీ శాంక్టమ్ శాంక్టోరమ్ లైక్ ఎ చర్చ్ ఆర్ ఎ టెంపుల్.
1: భగవంతుడు ఉన్నాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ గాడ్.
1: మానుష రూపేణ
2: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: భగవంతుడు మనుష్య స్వరూపుడే.
2: God is in human form.
1: కానీ ఏ రూపంలో ఉన్నాడు అనేటువంటి గుర్తించుకోనకుండా అతన్ని దూషిస్తుంటాం మనము.
2: బట్ వీ గో ఆన్ క్రిటిసైజింగ్ హిమ్, ఫర్గెటింగ్ హిస్ ట్రూ.
1: ఇతన్ని వర్ణిస్తుంటాం కొంతమంది.
2: వీ మేక్ ఫన్ ఆఫ్ అదర్స్.
1: అప్పుడు చెప్పింది వేదము.
2: దెన్ వేదా టెల్స్
1: ఎవరిని దూషిస్తున్నావు?
2: హూమ్ ఆర్ యూ అక్యూజింగ్?
1: ఎవరిని పూజిస్తున్నావు?
2: హూమ్ ఆర్ యూ ridiculing?
1: మొట్టమొదటి యోచన చేసుకో.
2: ఇఫ్ యూ థింక్ వెల్,
1: నీ దేశం దూషిస్తున్నావు అంటున్నావు.
2: యూ థింక్ యూ ఆర్ హేటింగ్ యువర్ ఎనిమీ?
1: ప్రేమికి కలిగినటువంటి వారిని పూజిస్తున్నావు అనుకుంటున్నావు.
2: యూ గో ఆన్ criticizing the enemy?
1: Kaadu kaadu kaadu.
2: No, not so.
1: Ninnu neeve dushinchukotamu.
2: You are criticizing yourself.
1: Ninnu neeve himsinchukotamu.
2: And you are hurting yourself.
1: Aa poojimpabade devudu nee endu kuda untunnadu.
2: In fact, the God whom you worship is in you.
1: Kaadu kaadu dushinchinappudu ninnu neeve dushinchukunna vaade avutavu.
2: If you accuse the man in front, it amounts to accusation of yourself.
1: Kaadu kaadu preminchinappudu ninnu neeve preminchina vaadiga avutavu.
2: If you love the other man, you love yourself.
1: కనుక ఎవరిని మనం దూషించకూడదు.
2: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ అక్యూజ్ ఎనీబడీ. చేసేస్తుంది. సో ఇట్ కమ్స్ బ్యాక్ టు యూ.
1: కనుక ఎవరిని దూషించినప్పటికీ దైవాన్ని దూషించినట్టుగా భావించాలి.
2: ఇఫ్ యూ రిడిక్యూల్ ఎనీబడీ, అండర్స్టాండ్ దట్ యూఆర్ క్రిటిసైజింగ్ గాడ్.
1: సర్వవేళయందు సర్వత్రా కూడాను వ్యాపించినటువంటి వాడు.
2: గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్ అండ్ ఓమ్నిప్రెసెంట్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నాడు.
2: హూమ్ సో యూర్ యూ సాల్యూట్ నమస్కారం ఐ గోస్ టు గాడ్. It is the main aim in the goal.
1: ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది, దైవానికి పోయి చేరుతుంది.
2: If you respect anybody in all humility, it reaches God.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుండాలి.
2: If you deny anybody, it amounts to total denial of the divinity.
1: ఏదో నేను ఆయన్ని దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను, నేను భ్రమిస్తున్నాం కానీ ఇతరులు కాదు, నిన్ను నీవే దూషించుకోవటం.
2: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్.
1: నువ్వు దూషించుకోవటం.
2: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్ దట్ యు ఆర్ హేటింగ్ సమ్వన్ ఎల్స్. నో, యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. ట్రూలీ స్పీకింగ్,
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఉగాది.
2: Today is Ugadi.
1: యుగమునకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు.
2: యాజ్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ ది టైమ్, ఇట్ ఇస్ కాల్డ్ యుగాది.
1: కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటుండది.
2: దిస్ హాస్ బీన్ ది సెలబ్రేషన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ
2: ఏజెస్ హావ్ పాస్ బై.
1: మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావాలు ఏమాత్రము కదిలిపోవటం లేదు.
2: ద ఇల్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ హావ్ నాట్.
1: ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని,
2: దట్ డే విన్ ది హార్ట్ ఈస్
1: పవిత్రమైన భావములను పెంచుకొని,
2: దట్ డే విన్ ది హార్ట్ ఎంటర్టైన్స్
1: ప్రేమ తత్వమును నింపుకొని,
2: విత్ ఫుల్ ఆఫ్ లవ్
1: త్యాగభావం పంచినప్పుడే,
2: అండ్ వెన్ వీ షేర్ విత్ సాక్రిఫైస్,
1: నిజమైనటువంటి ఉగాది.
2: దట్ ఈస్ ద ట్రూ సెలబ్రేషన్ ఆఫ్ ఉగాది.
1: తినేటువంటిది, తిరిగేటువంటివి, ధరించేటువంటివి కాదు ఉగాది యొక్క లక్ష్యాలు.
2: ఇట్స్ నాట్ సింప్లీ సెలబ్రేషన్ విత్ ఫెస్టివిటీ.
1: షర్ట్
2: దిస్ ద షర్ట్ ఈస్ వాన్.
1: కానీ ఎంతకాలం అది కొత్తది?
2: హౌ లాంగ్ డస్ ఇట్
1: లాస్ట్? ఎప్పటికది పాతదే.
2: ఇట్ బికమ్స్ ఓల్డ్ బై టుమారో.
1: అదే రీతిగానే
2: సిమిలర్లీ
1: ఈనాడు ఒక న్యూస్ పేపర్ మనం చదువుతున్నాము.
2: టుడే వి గో త్రూ ద న్యూస్ పేపర్.
1: కానీ చదివిన పేపరే చదివి ఎవరు కూడా చదవరు కదా.
2: యూ డోంట్ రీడ్ ది సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
1: ఈనాడు చదివినటువంటి పేపర్ రేపు వేస్ట్ పేపర్ అయిపోతుంది.
2: టుడేస్ న్యూస్ పేపర్ ఈస్ టుమారోస్ వేస్ట్ పేపర్.
1: కానీ
2: బట్
1: మనము అట్టి న్యూస్ పేపర్ ను ఏనాటికి చదువుతున్నాం, ఎప్పటికీ చదువుతున్నాం అనుకుంటాం, అది చదవడానికి వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీడ్ ద సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
1: ఒక్కతోరి మనకి ఈ జన్మం లభించింది.
2: లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అస్.
1: ఈ జన్మం మనం అనుభవించాము.
2: వీ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: సారీ, ఇంకా
2: దాట్స్ ఆల్.
1: వచ్చే జన్మమే మనకు అక్కర్లేదు.
2: లెట్స్ నాట్ హ్యావ్ ద నెక్స్ట్ లైఫ్.
1: ఇంకొక న్యూస్ పేపర్ మనం తీసుకొని అక్కర్లేదు.
2: లెట్స్ నాట్ ఎక్సెప్ట్ అనదర్ న్యూస్ పేపర్.
1: దీన్ని మనం చదివినాము, దీన్ని అనుభవించాము, ఆనందించాము, దుఃఖపడ్డాము, విచారపడ్డాము, అన్ని పదాలు మనం అనుభవించాము.
2: దిస్ ఈజ్ ఎనఫ్, దిస్ ఈజ్ ఫైనల్. వీ హావ్ గోన్ త్రూ ద న్యూస్ పేపర్, వీ హావ్ గోన్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద
1: భగవంతుడా, ఈ న్యూస్ పేపర్ నాకు ఈనాడు ఇచ్చావు.
2: God, you have given me this newspaper.
1: Today.
2: I went through all experiences. I don't want this newspaper. I don't want next life. And let me not have rebirth.
1: Punarapi jannam, punarapi maranam, punarapi janani jathare seinam. Iha samsare bahudukkari. Kupayapare pahi murare annadu. Shankarnu varu.
2: Adi Shankara said, man is born again and again, lying in the womb of the mother and passing on the experience of pain and pleasure.
1: Ee Shankara varu chadavanaatvanti granthamulu levu.
2: In fact, Shankara is all
1: nayanaatvanti shlokamulu levu.
2: And he has composed all slokas.
1: Oka Ganga nadi teeram lopala oka chettu kinda ekaantanga kurchunnadu.
2: And he noticed a person sitting under a tree near the shore of Ganges.
1: గణిత శాస్త్రం.
2: And one person was writing the rules of grammar.
1: రాస్తున్నాడు రాస్తున్నాడు, ఎంతమంది పోతున్నారు ఎంతమంది వస్తున్నారు, ఎవరిని లక్ష్యం పెట్టడం లేదు.
2: And he was not mindful of the many people, passers by.
1: శంకర్ల వారు 11 మంది శిష్యుని తీసుకుని,
2: శంకర అకంపనీడ్ బై డిసైపుల్స్,
1: నారదుడు గంగా స్నానానికి వెళ్తున్నాడు.
2: He was going towards Ganges to have
1: కింద కన్నులు మూసుకొని ఆ బ్రాహ్మణుడు దుఃఖంకరణి దుఃఖంకరణి దుఃఖంకరణి అని స్మరిస్తున్నాడు.
2: ద స్కాలర్ సిట్టింగ్ అట్ ద ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ స్టార్టెడ్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుఃఖంకరణి.
1: చూచాడు శంకర్ల వారు తాను బాలుడే అప్పుడు.
2: And Shankara was quite young at
1: that. 11 మంది శిష్యుల ఒకని పంపించాడు ఏం చదువుతున్నాడు చెప్పమని.
2: And he sent one of his disciples to know.
1: పాణిని గ్రంథాన్ని తాను ఉచ్చరిస్తున్నాడు అన్నాడు.
2: And the disciple reported the scholar was repeating the rules of grammar.
1: తిరిగి శిష్యుడు వచ్చి శంకర్ల వారికి చెప్పాడు.
2: The same thing was reported to Shankara.
1: చెప్తే అప్పుడు తాను వెళ్ళాడు.
2: And then Shankara went.
1: నాయన, ఈ గ్రంథం యొక్క సారం ఏమిటి?
2: What is the essence of all that you read?
1: అని చెప్పి.
2: And he said, sir.

0: He said, "O foolish man, chant the glory of God, Govindam. O foolish mind, this is not the way. Chant His glory, repeat His name."
1: Samprate sannihite kale.
0: At the time as the end approaches.
1: Nahi, nahi, nahi rachati dukrum karane.
0: Nothing will come to your refuge. Nothing will come to
1: nee,
0: your refuge.
1: Nee dukrum karane nani smaristunnav. Idi anchamalo neeku ye matram kuda addu radu.
0: This rule of grammar, dukrum karane, will not save you from death.
1: Bhaja Govindam.
0: So chant, repeat His name.
1: Nee bhavan bhagavantuni bhajinchu.
0: Sing His glory.
1: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది శంకరాచార్య వారు చాలా వేదాంతిక గ్రంథాలు రచించారు.
0: శంకర కంపోజ్ మెనీ వేదాంతిక్ టెక్స్ట్.
1: తాను కూడా భక్తి మార్గంలో కట్టగడపటికి ప్రవేశించాడు.
0: హీ ఆల్సో ఫాలోడ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: నామస్మరణ నామస్మరణ నామస్మరణ
0: నామస్మరణ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: తాను కూడా భగవత్ నామస్మరణ భజ గోవిందం అందరికి బోధిస్తూ వచ్చాడు.
0: సో దట్ వాజ్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆది శంకర.
1: ఏమి ప్రయోజనము ఈనాడు నామస్మరణ అందరు కూడా చేస్తున్నారు.
0: టుడే ఆల్సో వి సింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఏదో నామస్మరణ చేస్తున్నారే కానీ
0: వి డూ ఇట్
1: నామ యొక్క సారాన్ని తాను గోలటం లేదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్.
1: ఎందుకు ఇలాంటి జన్మము?
0: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్?
1: పునరపి జననం పునరపి మరణం.
0: ఓన్లీ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్ టు డై అగైన్
1: జకరేసయన్
0: and to lay in mother's womb again and again. Life after life.
1: Bahu dustare.
0: It is so difficult to cross this ocean of life.
1: Pahi murari.
0: Oh God, be graceful unto me. Help me to cross this life.
1: Yevatidanta.
0: What's all this?
1: Jagatlo enno jarugutunnayi.
0: In the world many
1: ఎన్నో
0: things
1: చేస్తున్నాము.
0: We do many.
1: ఎన్నో అనుభవిస్తున్నాము.
0: We experience.
1: ఏ మాత్రము ఆనందాన్ని చేకూరటం లేదు.
0: There is no trace of happiness in it.
1: కనుకనే ఆనందం అనేటువంటి మనకు లభ్యం కావాలంటే
0: in order to acquire this bliss,
1: ఈ ప్రకృతి వస్తు వాహనాదుల వల్ల కాదు.
0: It's not possible in the world.
1: ప్రకృతి యొక్క కార్యకర్మణాదుల వల్ల కాదు.
0: It's not by any way.
1: గ్రంథ పఠనము చేత కాదు.
0: Not by scholarship.
1: పెద్దల దర్శన స్పర్శన సంభాషణ వల్ల కాదు.
0: It's not by kind of vision or
1: touch. హృదయాన్ని పవిత్రము గావించుకున్న దినమే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: That day when you make your heart sacred, you can experience
1: God. అందరిని ప్రేమించు.
0: Love all.
1: అందరిని విశ్వసించు.
0: Have faith in everyone.
1: అందరిని ఆనందపరచు.
0: Make everybody happy.
1: అప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: That makes you happy ultimately.
1: ఇతరులకు ఆనంద పెట్టకుండా నీవు మాత్రం ఆనందపడాలంటే అది సాధ్యమవుతుందా?
0: When others are not happy, you cannot be happy.
1: కాదు కాదు.
0: It is impossible.
1: కనుకనే మనం ఈ ఉగాది దినము మనం చేయవలసిన పని ఏమిటి?
0: ఆన్ దిస్ డే ఉగాది, వాట్ షుడ్ వి డూ?
1: ఈనాటి నుండి మన హృదయాన్ని పవిత్రం గావించుకునేటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ డూ ఎనీ యాక్టివిటీ బిగినింగ్ ఫ్రమ్ దిస్ డే యాస్ టు మేక్ అవర్ హార్ట్
1: జరిగిపోయినవి జరిగిపోయినవి.
0: పాస్ట్ ఈస్ పాస్ట్.
1: తిరిగి రావవి.
0: ఇట్ వోంట్ కమ్ బ్యాక్.
1: నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చావు. ముందు రోడ్డు చూడాలి కానీ వెనుక రోడ్డు ఎందుకు?
0: హావింగ్ వాక్ ద క్రాస్ యూ డోంట్ వాంట్ యూ డోంట్ నీడ్ టు గో బ్యాక్.
1: ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
1: అది మనకు సత్యమైనటువంటిది కాదు.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టెన్.
1: సమయంలో గడిచిపోతుంది.
0: అండ్ ఇట్స్ పాస్ట్.
1: ఎప్పటి వరకు ఉంటామనేటువంటి నమ్మకం ఎక్కడ?
0: And what will happen tomorrow?
1: కనుక నీ ఫ్యూచర్ ను చింతించవద్దు.
0: సో డోంట్ నాట్ పాస్ట్
1: ను తలంచవద్దు.
0: డోంట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
1: ప్రెజెంట్ ను చింతించుకుంటున్నావు.
0: లివ్ ఇన్ ద మూమెంట్. లివ్ ఇన్ ద
1: ప్రెజెంట్. ప్రెజెంట్ ప్రధానమైనటువంటిది.
0: ద ప్రెజెంట్ ఇస్ ద ఫౌండేషన్.
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: ద ప్రెజెంట్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
1: కనుక ఏంటి, నీ ప్రెజెంట్ ను పవిత్రం గావించుకుంటూ పోయినప్పుడే నీకు పాస్ట్ కూడా పవిత్రమైపోతుంది, ఫ్యూచర్ కూడా పవిత్రమవుతుంది.
0: మేక్ ద ప్రెసెంట్, మేక్ ద మూమెంట్, మేక్ దిస్ ఎగ్జిస్టెన్స్ సీక్రెట్, దెన్ ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఆంధ్రుల నూతన దిన సంవత్సరం అని.
0: టుడే ఇస్ న్యూ ఇయర్ ఆఫ్ ఆంధ్ర.
1: రేపటి దినము తమిళ వారు న్యూ ఇయర్ అని.
0: టుమారో ద న్యూ ఇయర్ ఫర్ తమిళియన్స్.
1: మొన్నడు మరాఠీ ఒక కేరళ వాళ్ళ విషు అని.
0: Day after Malayali
1: dinadinamu dinadinamu okoka pandugulaga vastunnayi.
0: We have got festival one after another.
1: Pandugulaki emi takku ledu.
0: We don't run short of festivals.
1: Avasani pandugulu untunnayi.
0: We got so many festivals.
1: Kaani pandugulu anubhavincheetundi buddhi manlo prarambham kavali.
0: In fact, we should experience the depth of festival.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Neti nundi,
0: from today.
1: Ee chanamu nundi,
0: from this moment.
1: Ee lo unnatundi durbhavamunu, durgunamunu, duracharamunu దూరం చేసి
0: ఆల్ ది బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్
1: హృదయాన్ని షుడ్ బి గివెన్ గావించుకోండి
0: అండ్ వి షుడ్ మేక్ అవర్ హార్ట్
1: అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది
0: అండ్ దెన్ ఓన్లీ విల్ బి బ్లిస్ఫుల్
1: కేవలం ఎన్ని గ్రంథములు చదివినా కూడా ప్రయోజనం లేదు
0: ద స్కాలర్షిప్ విల్ నాట్ హెల్ప్ యూ
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ ప్రయోజనం లేదు
0: యువర్ విజిట్స్ ఆఫ్ ద నోబుల్ సోల్
1: నీ హృదయాన్ని మొట్టమొదట శుభ్రం చేసుకో
0: ఫస్ట్ సాంక్టిఫై యువర్ హార్ట్
1: నీవు పవిత్రంగా ఉంటుండు
0: యు బి సెక్రెట్
1: నీ పనులు పవిత్రమైన చేయి
0: లెట్ ఆల్ యువర్ యాక్టివిటీ బి నోబుల్
1: అప్పుడే నీకు సార్థకం అవుతుంది
0: దెన్ ఓన్లీ యువర్ వర్క్ ఫర్ రిడెంప్షన్
1: ఉగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతి
0: దిస్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉగాది
1: రేపటి దినము
0: టుమారో
1: తమిళ వాళ్ళు న్యూ ఇయర్ ఉంటుండాలి
0: ఇట్స్ న్యూ ఇయర్స్ డే ఆఫ్ తమిళియన్స్
1: మెడ్రాస్ నుంచి చాలా మంది వచ్చినారు
0: మెడ్రాస్ మెనీ పీపుల్ హావ్ కమ్ హియర్
1: ఈ మెడ్రాస్ ఈనాటి మెడ్రాస్ కాదు ఇది
0: మెడ్రాస్ ఈజ్ నాట్ ఆఫ్ టుడే
1: అనాది కాలం నుండి కూడాను
0: సిన్స్ లాంగ్
1: భారతీయులకు మద్రాస్ అనేటువంటి ముఖ్య పట్టణంగా పెట్టుకున్నారు
0: మెడ్రాస్ హ్యాపెన్ టు బి ది క్యాపిటల్
1: కానీ ఈనాడు ఏదో ఈ రాజకీయ తంత్రముల వల్ల విభాగములైపోయినారు
0: వి నో ది స్టేట్స్ హావ్ బీన్ బైఫర్కేటెడ్ లేటర్
1: కానీ నాకు మాత్రం ఎవరితోనా వియోగం లేదు
0: అండ్ స్వామి హ్యాస్ నాట్ సపరేట్
1: నాకందరితోనో సంయోగమే
0: స్వామి ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ యూనియన్
1: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీ వన్
0: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీ వన్
1: కనుకనే ఆ మెడ్రాస్ లోపల శ్రీమంతులు ధనం కొని తీసుకుని మంచి నీరు త్రాగుతున్నారు
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రిచ్ పీపుల్ బై డ్రింకింగ్ వాటర్
1: కానీ ఈ పిచ్చిగాళ్ళు లేక బీదవాళ్ళు ధనం చేత లేకుండా ఆ నీటిని బలీజైనటువంటి నీటిని అశుద్ధమైనటువంటి నీటిని త్రాగి రోగాలకు గురి అవుతున్నారు
0: బట్ ద పూర్ పీపుల్ హూ కెనాట్ అఫర్డ్ దే ఆర్ డ్రింకింగ్ గట్టర్ వాటర్ ఇంప్యూర్ వాటర్
1: వీళ్ళకి పరిశుద్ధమైన నీరు అందించి
0: అండ్ దే షుడ్ హ్యావ్ ప్యూర్ డ్రింకింగ్
1: ఆరోగ్యాలు పవిత్రమైనటువంటిగా కాపాడుకుని
0: అండ్ సీ దట్ దే మెయింటైన్ దే
1: హెల్త్ తరమే కూడా నువ్వు దీన్ని అభివృద్ధి పరచుకుని ఆనందించాలనే ఉద్దేశంతో
0: విత్ ది డిజైర్ దట్ దే షుడ్ లీడ్ హ్యాపీ లైఫ్ హెల్దీ లైఫ్
1: నేను దీన్ని సంకల్పించుకున్నాను
0: భగవాన్ విల్
1: ఈ విధమైనటువంటి సేవ
0: దిస్
1: ఏ లోకంలో కూడా ఏ దేశంలో కూడా మేము వినలేదు కనలేదు
0: దిస్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ భగవాన్ ఈజ్ అన్హర్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్
1: సాయిబాబా ఫ్రీగా ఎక్కడో ఉన్నటువంటి మెడ్రాస్ కు ఈ విధమైనటువంటి నీరు అందిస్తున్నారంటే
0: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ సప్లైడ్ టు మెడ్రాస్ ఎట్ ఎ డిస్టెన్స్ ప్లేస్
1: చూడండి ఉగాది దినము
0: దిస్ ఇస్ న్యూ ఇయర్
1: పవిత్రమైన భావములకు పవిత్రమైనటువంటి ఫలితములే వస్తుంటాయి
0: ద సీక్రెట్ ఫీలింగ్ విల్ గివ్ గుడ్ రిజల్ట్
1: కనుకనే మనము ప్రతి పని కూడాను పవిత్రమైన హృదయంతో చేస్తే తక్షణమే పవిత్రమైన ఫలితం వస్తుంది
0: ఇఫ్ యు ఆర్ మోటివేటెడ్ బై సీక్రెట్ థాట్స్ యూ విల్ హ్యావ్ వండర్ఫుల్ రిజల్ట్
1: దీనికి ఎవరినో మనం సాక్ష్యంగా తీసుకోనక్కర్లేదు
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ ఎనీ ఎవిడెన్స్
1: నేనే సాక్ష్యం
0: భగవాన్ ఇస్ ద లివింగ్ ప్రూఫ్ హియర్
1: నేను చేసేటువంటి ప్రతి పని కూడాను
0: ఎవ్రీ టాస్క్
1: నిస్వార్థంగా చేస్తాను
0: టోటల్లీ సెల్ఫ్లెస్
1: స్వార్థం అనేటువంటిది ఏ పక్కన లేదు
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ హిమ్
1: అన్ని పరోపకార నిమిత్తమే చేసే
0: ఎవ్రీథింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది సొసైటీ
1: ఈ సత్యాన్ని చాలా మంది గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు
0: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై మెనీ
1: ఏదో ఫలితం కోసం చేస్తున్నారు అనుకుంటారు
0: దే థింక్ దట్ ఇస్ డన్
1: నాకు వచ్చే ఫలితం ఏమీ లేదు నాకు వచ్చే ఫలితం ఒక్కటే
0: ఓన్లీ వన్
1: అందరూ ఆనందించినప్పుడు నేను ఆనందిస్తాను
0: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ
1: కనుక మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచి అనుభవించుకుంటూ రండి ఆచరించుకుంటూ రండి
0: సాయి డివోటీస్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ భగవాన్ సాయి సో దట్ యుల్ హ్యావ్ వండర్ఫుల్ పాజిటివ్ రిజల్ట్
1: మీరు కూడా నా నడకని నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు
0: ఇఫ్ యూ ఆల్సో ఫాలో ద పాత్ లేడ్ బై భగవాన్
1: పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని అందుకుంటారు
0: అండ్ యుల్ హ్యావ్ వెరీ గుడ్ నేమ్
1: క్షణాల వరకు కూడా మీరు కాచుకోనక్కర్లేదు
0: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్
1: చెప్తే తప్పక అది కూడా ఫలించుకుంటూ వస్తుంది
0: అండ్ వన్స్ భగవాన్ సేస్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్
1: కనుకనే సాయి భక్తులు అయినటువంటి వారు
0: సాయి డివోషన్
1: స్వార్థాన్ని కొంతవరకు త్యజించి
0: సాక్రిఫైస్
1: పరార్థాన్ని వరించి
0: అండ్ దే షుడ్
1: ప్రేమతత్వంలో జీవితాన్ని గడపండి
0: అండ్ దే షుడ్ సర్వ్ ఎవ్రీబడి
1: మానండి పరదూషణ మానండి
0: అండ్ డు నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ
1: మానండి
0: అండ్ గివ్ అప్ ఆల్ దట్
1: అక్యుజేషన్ మీకు చేసినటువంటి వాడు కూడా చూసిన తక్షణమే నమస్కారం చెప్పండి
0: అండ్ యు ఆఫర్ యువర్ సాల్యుటేషన్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడీ
1: మనలో ఎంత ద్వేషం ఉంటుంటాదో అంత మనం కృంగిపోతాం
0: సో లాంగ్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ యూ యుల్ రూయిన్ యువర్ సెల్ఫ్
1: ద్వేషం చాలా చెడ్డది
0: హేట్రెడ్ ఇస్ వెరీ బ్యాడ్
1: ఈ ద్వేషానికి మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు
0: యు షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్ మ్యాన్
1: ప్రేమను పెంచుకోండి
0: డెవలప్
1: ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించండి
0: లవ్ ఎవ్రీ వన్
1: బీదలు ఉంటుంటారు అలాంటి వాళ్ళకి మన చేతన ఎంత కించిత్తైన సహాయం చేయండి
0: వీ షుడ్ హెల్ప్ దెమ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్
1: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
1: పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుల వారు ఈ యొక్క భగవద్గీత లోపల చెప్తూ వచ్చారు
0: దట్స్ వాట్ ఈస్ సెడ్ బై వ్యాస హింసెల్ఫ్ help ever, hurt never.
1: ఏటిది?
0: What is that?
1: భారతీయ సంస్కృతి అందు ప్రధానమైనటువంటి ఘట్టము.
0: That is the main principle according to Bharatiya culture.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: It is a merit if you help others. It is a sin if you
1: harm others. నీవు పరులు పీడించినప్పుడు నిన్ను నీవు పీడించుకోవటమే.
0: ఇఫ్ యు హార్మ్ అదర్స్ యు ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్.
1: పరులకు మనం ఎంత సాయం చేస్తామో అంత పదింతలు మనకు సహాయం అవుతుంది.
0: ద మోర్ యూ హెల్ప్ యు విల్ రిసీవ్ హెల్ప్ టెన్ ఫోల్డ్.
1: పరులకు మనం ఎంత కీడు చేస్తామో అంత పదింతలు నీకు కీడు కలుగుతుంది.
0: ఇఫ్ యు హార్మ్ అదర్స్ యు విల్ బి పుట్ టు హార్మ్ టెన్ టైమ్స్ మోర్.
1: ఈ దృష్ట్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి.
0: దిస్ వీ షుడ్ ఆల్వేస్ హోల్డ్ ఆన్ ఇన్ యు.
1: కనుక నేటి నుంచి అందరూ ప్రేమ స్వరూపులైపోయి
0: ఫ్రమ్ దిస్ డే వీ ప్రేమమయులైపోయి
1: ప్రేమ హృదయులైపోయి
0: ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్
1: ఈ ప్రేమ చేతనే పవిత్రమైన కార్యములో ప్రారంభించండి.
0: అండ్ విత్ దిస్ లవ్ లెట్ us అండర్టేక్ ఆల్ సీక్రెట్ యాక్టివిటీ.

0: mere book knowledge cannot be called true education. True education is that which is a harmonious blend of secular as well as spiritual education. In today's discourse, Baba comments on the inadequacies of modern education and emphasizes upon the wisdom and teachings of the ancient sages and seers, as they alone give us wisdom and true education. Let us now collect the pearls of wisdom from a divine discourse that Bhagwan Baba delivered on 15th January 2004 in Prashanthi Nilayam during the Sankranti celebrations.
1: Selayerum Tirukondarum Selayerum Chirukundalum Chitrati Chitraprarochulu Dhatutkaramappam Napratalam Dhaijambu Enteniyu Vistrutimbulachi Pratyeka Prapanchambunandu ప్రత్యేక ప్రపంచంబునందు నా చెలుగొప్పారు నా చెలుగొప్పారు విద్యాది రాజమా
2: మౌంటైన్స్ అండ్ ద వ్యాలీస్ ద వాటర్ ఫాల్స్ అండ్ ద రివర్స్ ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఆఫ్ ద యూనివర్స్ ద వాస్ట్ స్కై ద కరేజ్ అండ్ ద వ్యాలర్ and the whole world that centers around the education, the study and the learning process will shine forth with all its beauty and grandeur.
1: Vidyarthulara.
2: Students.
1: Vidyarthiniyulara.
2: Boys and girls.
1: Vice Chancellor. Registrar. Central Secretary. ఇద్దరు విద్యార్థులు ఎంతో సుందరమైన విషయములను అందమైన పదములను అందించారు.
2: The Vice Chancellor, Dr. Venkatraman, Sri Chakravarti and Central Trust Secretary and two other students have made wonderful speeches, nicely punctuated with beautiful words, with all their vocabulary.
1: ప్రపంచమునందు ఎందు చూచినా ఆశ్చర్యకరమైనటువంటి యొక్క దృశ్యములు, ఆనందకరమైనటువంటి విషయములు హృదయాన్ని తట్టి లేపి ఆనందపరుస్తూ ఉంటుండాలి.
2: In this world there are many mysteries, inexplicable, ununderstandable, which will certainly touch the doorstep of bliss in our lives.
1: It

0: సమయం నందు విద్యార్థులు ఆటల పాటల చేత, ఆనంద విషయాల చేత హృదయాన్ని చల్లపరుచుకుంటూ ప్రకాశింపచేసుకుంటూ తమ తెలివితేటలను పెంపొందింప చేసుకుంటున్నారు.
1: ఇట్ ఇస్ ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైమ్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దేర్ టాలెంట్ బౌత్ ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ మేక్ దెమ్సెల్వ్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ దిస్ అకేషన్.
0: లోకమున ఏ విధమైనటువంటి విషయములు విన్నను, ఏ విధమైనటువంటి యొక్క చర్యలు చేసినను హృదయాన్ని మెప్పింపచేసుకునే నిమిత్తమై చేస్తారు, కాని కేవలము తాత్కాలిక ఆనందమును పొందింపజేసుకునే నిమిత్తం చేయగలరు.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ ఈస్ హర్డ్ అండ్ వాట్ ఎవర్ ఈస్ డన్ ఈస్ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ లాంగ్, నాట్ ఫర్ టెంపరీ గెయిన్ అండ్ హ్యాపీనెస్.
0: ఇట్టి సమయం నందు నేను విద్యా విషయమై, ఆటల పాటల విషయమై అమితంగా మీకు బోధించనక్కర్లేదు.
1: At this moment, Bhagavan feels that it is not necessary to speak extensively on education, sports and games.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి తలంచే తలపులు, చేసే పనులు అన్నీను కూడాను ఈ విద్యా విషయం గురించి.
1: Right from the origin of man, all the thought and the human activity centered around this process of learning and study.
0: Prema cheta hrudayamunu pempondipa chesukuntu prajalaku aanandanni andinchetuvanti aadarshalu vidyarthulu andinchali.
1: It is absolutely essential to pass on the spirit of idealism to our students such that they'll fill their hearts with love.
0: ఈనాటి పరిస్థితిలో ఎక్కడ చూచినప్పుడు విద్యా విషయమై పేరు చెప్పుకుంటున్నారే కానీ ఎట్టి విద్యను కూడా అందులో కనిపించడం లేదు.
1: Everywhere today all over the world there are so many education centers for name's sake, but we do not find the depth and the profundity of education.
0: Education ante emito anetundi kudanu evariki artham kavatam ledhu.
1: No one seemed to know the meaning and the significance of education.
0: Pustakamulu chadatam andunnatundi vishayannu examination lo rayatam pass marks teppinchukovatam ఇతను పాస్ అయినాడని బిరుదును మాత్రం పొందుతున్నారు.
1: దే జస్ట్ లిమిట్ దెమ్సెల్వ్స్ టు మియర్లీ గోయింగ్ త్రూ ద టెక్స్ట్, అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్స్, సెక్యూర్ ఏ పాస్ అండ్ క్లెయిమ్ ద డిగ్రీ దేర్ ఆఫ్టర్.
0: నిత్య సత్యమైనటువంటి విషయములను విద్య అంటే ఏమిటి అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
1: ది ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ నాట్ నోన్ టు ఎనీబడీ.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: A foolish man, though an intellectual with all the acquisition of the knowledge, does not know his true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: One may be occupying exalted position with all high knowledge and education, but he will not give up his mean mentality and attitude.
0: తరచి చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఆల్ హిస్ నాలెడ్జ్ హెల్ప్స్ హిమ్ టు బి ఆర్గ్యుమెంటేటివ్ అండ్ టు డిఫర్ విత్ ఎవ్రీబడీ అండ్ నాట్ టు ఎక్వైర్ ద టోటాలిటీ ఆఫ్ నాలెడ్జ్.
0: ఇది ఆ విద్య.
1: ఇస్ దస్ ఎడ్యుకేషన్?
0: విద్య అనగా జ్ఞానము.
1: విద్య మీన్స్ జ్ఞాన విజ్డమ్.
0: జ్ఞానం అనగా భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచుకోవటం కాదు.
1: Wisdom does not mean merely worldly, momentary, physical intelligence. No.
0: ఇది అంతరంగికమైనటువంటి ఆనందాన్ని, అంతర్భావాలను పెంపొందింపజేసి ప్రకాశింపజేసేటువంటి యొక్కది విద్య.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ షుడ్ ఫాస్టర్ ద ఫైనర్ సెంటిమెంట్స్ అండ్ ఫీలింగ్స్ విద్ ఇన్ అండ్ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ బ్లిస్.
0: ఇటువంటి పరిస్థితి యందు వీరు పొందినటువంటి యొక్క ఫలం ఏమిటి?
1: Under these circumstances, what is the result of the education that we have been receiving?
0: ప్రభుత్వం మెచ్చేటువంటి యొక్క డిగ్రీలు మాత్రమే చూపుతున్నారు, కానీ ఆ ఎడ్యుకేషన్ యొక్క స్వరూపం ఏమిటో అనేటువంటిది వారికే తెలియటం లేదు. ఇంకా వారి ఇతరులకు ఏమి చూపగలరు?
1: We just get satisfied by getting a degree so as to win the appreciation of authorities without knowing the depth and the significance of education.
0: ముఖ్యముగా ఆటల పాటలయందు అనుభవించవలసినటువంటి యొక్క ఆనందము ఏమిటో వారికి అర్థం కావటం లేదు.
1: We don't seem to know the actual happiness and the bliss that we are supposed to derive out of these sports and games.
0: ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లోపల ఒకరు గెలిచటము మరొకరు ఓడిపోవటము ఇవి రెండు మాత్రమే తెలుస్తూ ఉండాలి.
1: In sports and games, we only come across two. One, the one who wins, the other one who loses.
0: ఇది ఆ గేమ్స్ యొక్క లక్ష్యము.
1: Is that the aim of games?
0: Life is a game, అన్నాం.
1: Life is a game.
0: Play it.
1: Play it.
0: Life is a dream.
1: Life is a dream.
0: Realize it.
1: Realize it.
0: Life is love.
1: Life is love.
0: Enjoy it.
1: Enjoy it.
0: వీటి యొక్క మూడింటి యొక్క అర్థమును గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైనటువంటి విద్యార్థి.
1: He is a true student if he understands the meaning of these three statements and conducts accordingly.
0: విద్య యొక్క వివేకము, ఆటపాటల యొక్క ఆనందము సంకుచితమైన భావములకు సంతోషపెడుతుంది, కానీ విశాలమైన హృదయమునకు అనంతమైన విజ్ఞానములకు ఇవి ఏమాత్రం కూడా తోడ్పడవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ద ఇంటెలిజెన్స్ దట్ వీ అప్లై ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డెవలప్స్ ఓన్లీ నేరో మైండెడ్నెస్. ఇట్ డస్ నాట్ హెల్ప్ అస్ టు బి బ్రాడ్ మైండెడ్ నార్ టు బి బ్లిస్ఫుల్.
0: అందులో ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము చెత్త విద్యలు.
1: All the education that we acquire today is rather cheap and useless.
0: ee naati test book lanetuvanti chuste ee maatram kodunu saravamainatundi devu akada.
1: The textbooks that we make use of do not have any essence.
0: idi government ee vidhanga oppukoni deenni sanction chestundado idi paathallaku laava paathashalal lopala deenni uppadinchadaniki enni prayatnalu chestundayo adi chaala aashcharyakaranga untundadi.
1: How government recommends such texts without a sense, and what's their aim? It all seems to be ridiculous.
0: Bahusha na uddesham ivi government varaku kuda povatam ledu.
1: Bhagwan opines that things are not reaching the level of the government.
0: Evaro okaru sanction chesthe avanni textbooks ani pampistunnaru.
1: It all appears to be in the hands of one authority and implemented there.
0: ఇది గవర్నమెంట్ కూడాను ఎంత చిన్న పేరు తెస్తున్నాయో వారు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: The government is not realizing what a bad name they get out of such things at the lower level.
0: ప్రపంచంలో ఇలాంటి చదువులు పెరిగిపోతున్నాయి.
1: This sort of education is on the rise, increasing day by day.
0: Prachina vidyalanni kudanu enta pavitramainatuntivo enta sunnitamainatuntivo enta vannitamainatuntivo varu gurtinchadaniki e maatramo prayatninchadam ledu.
1: They don't seem to make any attempt to know the glory and the majesty of the ancient education, how sacred it is.
0: Edo grandamulu chadivinamani danni అర్థం చేసుకోలేకపోవటము, గ్రంథములు చదివినామని దాని యొక్క సారమును గ్రహించటం కోరు ఏమాత్రము విద్యార్థులు కూడాను ప్రయత్నించడం లేదు.
1: ద స్టూడెంట్స్ ఆల్సో ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ ది ఎసెన్స్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ దే గో త్రూ.
0: వీటిని టెక్స్ట్ బుక్స్ అని చెప్తున్నారు, కానీ టెక్స్ట్ దేని నుంచి చేయాలి, ఒకరు రాసినటువంటి దానిని చూసి మరొకరు రాయటము అది టెస్ట్ చేయడం.
1: వాట్ ఈస్ దిస్ టెక్స్ట్ బుక్ దట్ యు కాల్ ఇట్ ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ టు ననదర్.
0: కనుక ఈనాటి చదువులు కేవలము ఒక డిగ్రీలు మాత్రమే తీసుకుని ఉద్యోగం నిమిత్తమై ప్రాకులాడుతున్నారే కాని చదువు యొక్క సారము, చదువు యొక్క అంశము, చదువు యొక్క ప్రశంసము ఏమాత్రం వారు గ్రహించడం కాని గుర్తించడం కాని చేయటం లేదు.
1: దే డోంట్ అండర్స్టాండ్, దే డోంట్ రికగ్నైజ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆల్ ది ఎడ్యుకేషన్ సీమ్స్ టు బి జస్ట్ జాబ్ ఓరియంటెడ్ దట్ కంప్లీట్స్ విత్ గెటింగ్ ఎ డిగ్రీ అలోన్.
0: ఈ గ్రంథముల యందు సరి అయినటువంటి ఒక విద్య ఉన్నదా లేదా అనేటువంటిది తల్లిదండ్రులు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: పేరెంట్స్ ఆల్సో డూ నాట్ నో వెదర్ ద టెక్స్ట్ బుక్స్ కంటెయిన్ ద డిజైర్డ్ నాలెడ్జ్ ఆర్ నాట్.
0: మా పిల్లవాడు మంచి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు, మార్క్స్ దండిగా వచ్చినాయి అని ఈ మార్క్స్ చూసుకుని వారు ఆనందిస్తున్నారే కాని దానికి వెనుకల కొండంత రిమార్క్స్ ఉన్నాయనేటువంటిది వారు ఏమాత్రము గుర్తించడం లేదు.
1: The parents are happy if their children get first classes and pass in distinctions. They think of only marks, forgetting the mountainous remarks behind.
0: ఈ రిమార్క్స్ వారికి ప్రత్యక్షమైన వారు చదువు అంటే ఏమిటో అని కూడా గుర్తించగలరు.
1: Then once they know the remarks, they will understand what kind of education they are receiving.
0: ABCDలు ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు కలిగే.
1: బికాస్ ఆఫ్ ద లెర్నింగ్ ఆఫ్ ద ఆల్ఫబెట్స్ ఏబిసిడి మోర్ అండ్ మోర్ దేర్ ఇస్ లెస్ అండ్ లెస్ ఆఫ్ లోయర్ అండర్స్టాండింగ్.
0: ఎంఏలు బిఏలు పాస్ అయినందున వేదశాస్త్రములన్నీ వేదబడియే.
1: బికాస్ ఆఫ్ బిఏ అండ్ ఎంఏ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ద లెర్నింగ్ ఆఫ్ ది వేదాస్ ద సీక్రెట్ టెక్స్ట్ హ్యాస్ డిక్లైన్డ్.
0: ఇట్టి చదువును మంచి జ్ఞానమైనటువంటివని ఎట్ల ఒప్పుకోగలరు?
1: హౌ డు యూ సే దట్ దిస్ ఎడ్యుకేషన్ దట్ వీఆర్ రిసీవింగ్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు వేరుగా భావించకండి. విద్యార్థులైనటువంటి వారు చక్కని విద్యను అభ్యసించి ప్రపంచానికి చక్కని బోధనను అందించడానికి ప్రభుత్వం పూనుకోవాలి.
1: ద స్టూడెంట్స్ షుడ్ ఎక్వైర్ ద ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ఎడ్యుకేషన్ and set an ideal to the rest of the society.
0: Asal samajam lopala samajamunu poshinchetuvanti vidhanam emiti? Samajamu ee naadu ye gathini pettindi? Ninni uttamottamainatuvanti oka samajamuga teechididdaniki emi cheyali aneetuvanti aa yojanle vaari endu ye maatramo kalipinchadam ledu.
1: The educated people don't seem to have an idea of the society, the plight of the society, how to improve the conditions of the society, how to work for the advancement of the society. They have no idea.
0: ee vidyavidhanam lopala chakkari polikalu ekkada kuda kanipinchatam ledu.
1: They do not equate themselves with the needs of the society.
0: idi chakkari vemirana kuda naamadi bodha pettinappudu idi anta pichivi, ఇది సరైనటువంటివి కాదు, ఈనాటి టెక్స్ట్ బుక్స్ చాలా ఉత్తమమైనటువంటివి అని విద్యార్థులు కూడా అంగీకరిస్తున్నారు.
1: సచ్ బుక్స్ ఆఫ్ ది ఎన్షియంట్ విచ్ రియలీ టీచ్ ద గ్రేటెస్ట్ వాల్యూస్ ఆర్ బ్రష్డ్ అసైడ్ అండ్ స్టూడెంట్స్ కన్సిడర్ ద మోడర్న్ టెక్స్ట్ బుక్స్ మోర్ ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్.
0: జర్మనీ చిన్న జన్మించినంతనే వెండి బంగారం ముండమోస్తాయి.
1: ది వాల్యూ ఆఫ్ ది సిల్వర్ అండ్ గోల్డ్ హ్యాస్ గాన్.
0: కనుక ఈనాటి పిల్లల యొక్క భవిష్యత్తు మనం చాలా శ్రద్ధగా వహించి వారికి సరి అయినటువంటి యొక్క విద్యను నేర్పడానికి పూనుకోవాలి.
1: ద ప్రెషస్ మెటల్స్ హ్యావ్ లాస్ట్ దేర్ వాల్యూ, దేర్ ఫోర్ వీ షుడ్ డిటర్మిన్ టు ప్రొవైడ్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ద సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: సమాజం యొక్క కీర్తిని మనం నిలపాలి.
1: We should uphold the reputation of society.
0: మన ప్రాచీన పురుషులు ఏ విధమైనటువంటి విద్యను అందించారో ఆ ప్రాచీన పురుషులకు సరైనటువంటి గౌరవాన్ని మనం కాపాడాలి.
1: ద ఏన్షియంట్ సేజెస్ అండ్ సియర్స్ హూ హావ్ పాస్డ్ ఆన్ దిస్ ఎడ్యుకేషన్ దే మస్ట్ బి రివ్యూర్డ్ అండ్ రెస్పెక్టెడ్.
0: నాలుగు డిగ్రీలు తీసుకున్నంత మాత్రమే నా గొప్ప వారమైనామని విర్రవీయటము అది వెర్రితనమే.
1: ఇట్ ఇస్ ఫూలిష్నెస్ if you are egoistic by merely acquiring degrees.
0: Manavu inaru samajamuni ye reethiga uddarinchali.
1: We have to consider how to work for the progress of the society.
0: Inaru samajam yevathi yegitiya untunnadi.
1: What is the present position of the society?
0: ఈ యొక్క స్థితిగతిని మనం గుర్తించుకోకుండా సమాజమునకు సేవ చేస్తున్నామని అంటున్నారు.
1: వీ సే దట్ వీఆర్ సర్వింగ్ ద సొసైటీ వితౌట్ అండర్స్టాండింగ్ ఇట్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్.
0: ఇది సమాజం యొక్క సేవ కాదు, సమాజ యొక్క సేవ.
1: ఇట్ ఈస్ నాట్ సమాజ సేవ, సర్వీస్ టు సొసైటీ, బట్ ఇట్స్ ఓన్లీ సమాధి సేవ, ఏ డూమ్ టు ద సర్వీస్ టోటలీ.
0: కనుక ఈనాడు సమాజము ఉన్నత స్థితికి రావాలంటే, మన యొక్క ప్రజలు ఉత్తమ స్థితిని పొందాలంటే సరైనటువంటి విద్యను ఈనాడు మనం అభివృద్ధి పరచాలి.
1: ఫర్ ద సొసైటీ, ద సొసైటల్ కండిషన్స్ టు ఇంప్రూవ్ అండ్ ద పీపుల్ టు ప్రోగ్రెస్, ద కరెక్ట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎసెన్షియల్.
0: నేను చెప్పినట్టుగా ఏబీసీడీలు ఎక్కువైనందున వేద శాస్త్రములన్నీ పేదపడియే.
1: బికాస్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ఏబీసీడీ ఆల్ ది ఏన్షియన్ టెక్స్ట్ హావ్ బీన్ నెగ్లెక్టెడ్ టోటలీ.
0: ఏ అంటే అవేర్నెస్.
1: ఏ స్టాండ్స్ ఫర్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే మీ తెలివితేటలతో దాన్ని గుర్తించాలి.
1: అవేర్నెస్ మీన్స్ ద రికగ్నిషన్ ఆఫ్ ది థింగ్స్ బేస్డ్ ఆన్ ఇంటెలెక్ట్.
0: బీ అనగా బీయింగ్. పుట్టు నడతల్లో నీవు జీవించాలి.
1: బీ బీయింగ్ విచ్ హ్యాస్ టు బి ట్రెడ్ అలాంగ్ ద ప్రాపర్ పాత్.
0: సి అనగా బీ కేర్ఫుల్.
1: సి మీనింగ్
0: ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటిది విచారణ చేసి నీవు అభివృద్ధికి రావాలి.
1: సీ సింబలైజెస్ కేర్ఫుల్, కేర్, బీ కేర్ఫుల్, అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: ఇలాంటి తెలివితేటలు మనము ఈనాడు పిల్లలకు ఇంటి ఎందైనా నేర్పాలి.
1: సచ్ సార్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, సచ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ షుడ్ బి టాట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ నౌ.
0: మా పిల్లవాడికి స్కూల్లో కాలేజీలో సీట్ చిక్కిందని ఆనందిస్తున్నారు, కానీ తల్లిదండ్రులు ఏ సీట్ చిక్కింది, వారు ఏ విధమైన స్థితికి రాగలరు, ఈ దేశమును ఏ విధంగా కాపాడుకోగలరు, ఉపకారం చేయగలిగినటువంటి గుణంలో వారిలో అభివృద్ది అవుతున్నాయా లేదా అని ఇంటిలో తల్లిదండ్రులు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ బికాస్ దర్ చిల్డ్రన్ గెట్ దేర్ సీట్స్ ఇన్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. దే డూ నాట్ థింక్ ఆఫ్ ద వాల్యూస్ దట్ దర్ చిల్డ్రన్ ఆర్ సపోజ్ టు అక్వైర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్.
0: టీచర్స్ కు, ఉద్యోగస్తులకు తగినటువంటిది లేకపోయినప్పటికీ తల్లిదండ్రులకు ప్రధానంగా ఈ తెలివితేటలు పెంచుకోవాలి.
1: ద టీచర్స్ అండ్ అదర్ అథారిటీస్ మే నాట్ బి అవేర్ బట్ ద పేరెంట్స్ షుడ్ ఫుల్లీ అండర్స్టాండ్ ద నీడ్ ఫర్ ద
0: ఫలాని విద్యార్థి ఫలాని స్థితిలో దేశాన్ని ఉద్ధరించాడు అనేటువంటి కీర్తిని తెప్పించుకోవాలి తల్లిదండ్రులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పేరెంట్స్ షుడ్ డిజైర్ దట్ దర్ చిల్డ్రన్ షుడ్ బ్రింగ్ దెమ్ రెప్యుటేషన్, ఎ గుడ్ నేమ్ ఫర్ హ్యావింగ్ work for the country.
0: Kaluka ee naadu tallidandru kudanu atti telivitheetalu levu.
1: The parents today are not that intelligent today.
0: Inka adhyapakulku ee grantha pustakalato ee maatramo pani ledu.
1: And the teachers, they are not bothered of the sacred texts.
0: Dallo unnatvantivi sariyinava kaada anetvantidi government ku report cheyatam ledu.
1: The actual texts that are put in use, whether they are good things or wrong things, are not reported to the government by teachers.
0: ఈ రిపోర్ట్ చేసినా కూడాను గవర్నమెంట్ దీనిని ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Even if these mistakes are brought to the notice of the government doesn't seem to rectify.
0: ఏదో పాస్ అయినారంటాము సర్టిఫికెట్ ఇవ్వటము పంపటము.
1: They give them the degrees because they got the required percentage.
0: కనుక విద్యార్థుల యొక్క లోపమే కాదు ఇది, తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి లోపము.
1: సో ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ది స్టూడెంట్స్, ది యాక్చువల్ మిస్టేక్ లైస్ విత్ పేరెంట్స్.
0: తమ పిల్లలు ఎట్టి పరిస్థితికి అభివృద్ది అవుతున్నారు, ఎట్టి గుణములు నేర్చుకోగలుగుతున్నారు, ఎట్టి సమాజం యొక్క క్షేమాన్ని కోరగలుగుతున్నారు అనేటువంటిది వాడు ఏమాత్రము యోచన చేయటం లేదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ థింకింగ్ ఇన్ దీస్ లైన్స్ వాట్ క్వాలిటీస్ దేర్ చిల్డ్రన్ ఆర్ రిక్వైరింగ్, what their thoughts are relating to the needs of the society. They don't to
0: talligandruku gifting anipinchi samajamunku goppa perulu teppinchi samajam yokka sangham yokka phalthanni deshaniki andinchu raavali.
1: Therefore the students should bring a good name to their parents, good name to the society by working for the society.
0: Kani క్లాసులో చాలా గొప్పవాడని పేరు మాత్రం తెచ్చుకుంటున్నారు.
1: బట్ స్టూడెంట్స్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాస్ దే స్టాండ్ ఫస్ట్.
0: క్లాసులో గొప్ప పేరుని తెప్పించుకోవటం వల్ల ప్రయోజనమే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్ ఇన్ స్టాండింగ్.
0: ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లలు ఎలాంటి బుక్కులు చదువుతున్నారు అని ఆ బుక్కులను అంతా పరీక్షించారు.
1: The parents must examine what sort of books that their children read, and when once they return home,
0: పిచ్చి పిచ్చి కథల బుక్కులు అంతా చదువుకుంటారు.
1: They read all novels which are useless.
0: అది తల్లిదండ్రులు గుర్తించడం లేదు.
1: Parents are not understanding this.
0: ఏదో వాళ్ళ సంతోషంగా ఉంది, వాళ్ళు దీన్ని చదువుకుంటున్నారు, తప్పేమి అని దాన్ని సవరిస్తూ పోతున్నారు.
1: On the other hand, parents defend their children because they think that they're spending their time in a happy way.
0: ఇది చాలా పొరపాటు.
1: It is a big mistake.
0: తన బిడ్డలను తామే పాడు చేసుకుంటున్నారు ఈనాడు.
1: They are spoiling their own children now.
0: వాని ఆటలు వాని పాటలు ఎలాంటివిగా ఇంట్లో జరుగుతున్నవి అనేటువంటిది, ఎలాంటివి బజార్లో పోయినప్పుడు వీడు మెలుగుతున్నారు అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: Parents today are not observing the behavior and the conduct of their children, how they behave along the street, what kind of books they read, what games they play.
0: ఇది లేకుండా కేవలము పిల్లవాడిని చదివించుకుంటున్నామంటే అది గొప్ప పేరు కాదు.
1: By merely educating your children, well, there's no use. It doesn't bring them any good name.
0: ప్రాచీనపు తల్లిదండ్రులు ఎంతటి తెలివి కలిగి ఎంతటి విజ్ఞానం చేత ఎంతటి పరిస్థితిని వారు పోషించుకుంటూ వచ్చారో అది ఆనాటి ఋషులకే తెలుసును.
1: The ancients, the elders and the parents, they know what kind of ideals and objectives they have had in their life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాటి విద్య లోపల గొప్ప మార్పు తేవాలి.
1: There should be total change in the modern education.
0: ఎలాంటి పద్యములు రాసినా ఎలాంటి పోయమ్స్ రాసినా దానికి తమాష కింద దాన్ని గేలి చేసుకుంటూ ఆనందంగా పఠిస్తున్నారే గాని ఇది ఎలాంటి పరిస్థితిని తెస్తుంది, ఇది లోకమును ఏది పరిస్థితిలో ముంచుతుందో అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా ప్రయత్నించడం లేదు.
1: We just go through the poems and the compositions contained in the text, but we do not understand what kind of influence and impact it
0: bear on students.
1: మా పిల్లలు
0: కాన్వెంట్ లోపల ఇంగ్లీష్ చదువుతున్నారు.
1: We say that my son is in convent, he is reading English.
0: ఏమిటి ఆ ఇంగ్లీష్?
1: What English is it?
0: ఆ ఇంగ్లీష్ లో వచ్చేటువంటి యొక్క తప్పు మార్గములంతా ఎంత పరిస్థితికి కొనిపోతుందో వాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: They don't understand the English medium schools, in which a direction it they take them, in a perverted way, in the wrong direction.
0: Black sheep.
1: Say, the nursery rhymes, black sheep.
0: ఇవి వాళ్ళు నేర్చుకునేది.
1: Are the nursery rhymes they learn?
0: Black sheep. అది మొదలే షిప్ అనేటువంటిది చాలా చెడ్డ తక్కువ గుణంతో కలిగినటువంటిది.
1: సో ద లెర్నింగ్ స్టార్ట్స్ విత్ దిస్ బ్లాక్ షీప్, షీప్ లెవెల్.
0: దాంట్లో బ్లాక్ షీప్,
1: దట్ టు బ్లాక్ షీప్ ఫర్ దర్ ఆల్ ద మోర్.
0: అది గొప్ప బిరుదుగా భావిస్తున్నారు వీళ్ళు.
1: దే కన్సిడర్ దిస్ బ్లాక్ షీప్ యాజ్ ఎ బిగ్ టైటిల్.
0: అది పోయమ్స్ వీరికి.
1: దాట్ ఈస్ ద నర్సరీ రైమ్.
0: ఈ విధంగా చూస్తుంటే ఈ స్కూల్ ఎందుకు కట్టాలి, ఎందుకు చదివించాలి, ఎందుకు పిల్లల్ని పాడు చేయాలి అనేటువంటి భావము నాలో చాలా తీవ్రంగా పెరుగుతూ ఉండాలి.
1: వాచింగ్ ద ప్రజెంట్ సినారియో, భగవాన్ స్టార్టెడ్ థింకింగ్ దిస్ వే, వై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వాట్ ఫార్, వాట్
0: కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నయా పైసా జీతం లేకుండా, నయా పైసా ఖర్చు పెట్టకుండా అన్ని ఖర్చులు నేనే పెట్టుకుని వారికి తగినటువంటి గ్రంథాలు కూడా నేనే తెప్పించి చక్కని రీతి లోపల వాళ్ళు పోషించాలని ప్రయత్నిస్తున్నాను.
1: భగవాన్ హ్యాస్ అండర్ టేకెన్ దిస్ సీరియస్ అటెంప్ట్ స్పెండింగ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ వితౌట్ కలెక్టింగ్ నయా పైసా ఫీజ్ అండ్ ఈవెన్ ప్రొవైడింగ్ టెక్స్ట్ బుక్స్ టు చిల్డ్రన్.
0: ఈనాడు పిల్లవాడు పుట్టినాడంటే 5 సంవత్సరాలకు ముందుగానే కాన్వెంట్ లో బుక్ చేసుకోవాలి.
1: Today we should make reservation 5 years before the child is actually put to learning process, reservation in the school for studies.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్లాన్ లోపల తల్లిదండ్రులు పిల్లవాడిని సంతోషపడుతున్నారే కానీ వారి సంతోషం ఏ రీతిగా కలుగుతుంది అనేటువంటి వారి సంతోషాన్ని వారు చూసుకోవటం లేదు.
1: Parents are very happy in reserving seats for their children in education institutions, but they don't understand what kind of help they would get
0: తల్లిదండ్రులు పడేటువంటి బాధలు, తల్లిదండ్రులు పడేటువంటి చింతలు, తల్లిదండ్రులు పడేటువంటి యొక్క కష్టములు అది వారికి తెలియదు.
1: The children do not understand the difficulties, the anxieties, worries of their parents.
0: అప్పులు తప్పులు చేసుకుని అన్నపానాలను విసర్జించి ఆ పిల్లలకి ఇంటి దగ్గర ధనమును ఖర్చు పెట్టి వారిని చదివిస్తూ ఉన్నారు.
1: పేరెంట్స్ ఈవెన్ టేక్ లోన్స్, దే సాక్రిఫైస్ దేర్ ఫుడ్ అండ్ డ్రింక్, దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్ టు ఎడ్యుకేట్ దెమ్.
0: కానీ దీనివల్ల మంచి కలుగుతుందా చెడ్డ కలుగుతుందా అనేటువంటిది పిల్లలు ఏమాత్రం విచారించటం లేదు.
1: బట్ they don't seem to consider the results out of this, good or bad, at the end.
0: ee naadu lokam lopala chadu ante chaala cheap aipoyindi.
1: In the modern society, the education has become so cheap.
0: Kaani ee cheap ainatvanti manavuni cheap ga etta cheyagaladu.
1: Such a cheap education, how do you expect a man to become a chief out of cheap education?
0: కనుక మనం ఈనాడు విద్యా విషయం లోపల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కూడాను ఏకమైపోయి విచారించి ఈ చదువులు ఏ పరిస్థితిని తెప్పిస్తుండాలి, ఈ చదువులు జగత్తులు కాని సమాజమును కాని ఏ విధమైనటువంటి ఒక శాంతిని బోధిస్తుంది అనేటువంటిది ఎవరు యోచన చేయటం లేదు.
1: Therefore today there is every need that the teachers, authorities, elders, parents should join their hands.
0: ఈనాడు ఎవరు చూసినప్పటికీ పిల్లల యొక్క గోలనే చాలా గొప్పగా కనిపిస్తుండాలి.
1: And what all that we find today, the present noisy scenario seems to be great.
0: అది పిల్లల తప్పు కాదు.
1: Nothing wrong with students.
0: పిల్లలు చాలా మంచి పిల్లలే.
1: The students are very good.
0: గ్రంథములు సరైనటువంటివి కాదు.
1: Books are not proper.
0: వీటిని బోధించేటువంటి గురువులు చాలా చీప్ అయినటువంటి వారు.
1: And the teachers are so cheap who teach such cheap books.
0: దీన్ని ప్రభుత్వము అలక్ష్యం చేసి దీన్ని పెంచి పెద్దలు చేయటం ఇది వారి దోషం కూడా ఉంటుండాలి.
1: It is a mistake of the government, the utter neglect of this sort of system.
0: కనుక చదువు సంజ్ఞల లోపల పిల్లలు అభివృద్ధి అవుతారనేటువంటిది మనం మర్చిపోవాలి.
1: Therefore we should forget that this education would help our students to improve in life.
0: చాలా మంది మంచి పిల్లలంతా ఉన్నారు.
1: దేర్ ఆర్ వెరీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
0: పిల్లల్లో దోషం లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ విత్ స్టూడెంట్.
0: వీడు చదివే పుస్తకములు, వీడు చదివే గ్రంథములు,
1: ద బుక్స్ దే రీడ్,
0: చదివించే తల్లిదండ్రులు
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్,
0: ఈ దోషములకు మారు పేరు పెట్టుకున్నారు,
1: ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ మిస్టేక్స్.
0: కనుక మనం ఈ తల్లిదండ్రులు పిల్లలను పోషించి చక్కని ఉదారమైనటువంటి ఒక మార్గంలో పెంపొందింపు చేసుకోవాలని తల్లిదండ్రులు కూడా కనుదర్చాలి.
1: ఇట్స్ టైమ్ దట్ ది పేరెంట్స్ షుడ్ ఓపెన్ దేర్ ఐస్ అండ్ నో ద ఫ్యాక్ట్ అండ్ సీ దట్ ద చిల్డ్రన్ వుడ్ ఇంప్రూవ్ ఇన్ దేర్ లైఫ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నవను హీనుడు గుడంబు మానలేడు అన్నాను.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ ఎ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ అప్ హిస్ మీన్నెస్.
0: చదువు చదువు చదివా తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: వన్ హ్యాస్ లెర్న్డ్ హౌ టు డిఫర్ విత్ అదర్ పర్సన్ అండ్ ఆర్గ్యూ బట్ విదౌట్ ఎక్వైరింగ్ ద టోటల్ నాలెడ్జ్.
0: ఇట్ చదువు చదువు చదివి చావంగనేటికి.
1: ఆఫ్టర్ ఆల్ వన్ షుడ్ డై అట్ ద ఎండ్ ఎక్వైరింగ్ దిస్ కైండ్
0: ఆఫ్ నాలెడ్జ్. చదువు చదువవలే
1: వన్ షుడ్ స్టడీ టు బి ఇమ్మోర్టల్.
0: ఏమిటి ఆ చావు లేని చదువు?
1: వాట్ ఈస్ దట్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్?
0: ఆధ్యాత్మిక చదువు.
1: దట్ ఈస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అందులో కూడా లౌకికమైనది కూడా ఉండాలి.
1: There is, however, relating to the physical aspect.
0: లౌకికము, భౌతికము, ధార్మికము, ఆధ్యాత్మికము ఈ యొక్క నైతికంలో వారిని పెంపొందింప చేయాలి.
1: The spiritual knowledge encompasses relating to the world, the ethical aspects also.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు గొప్ప చదువులు చదువుతున్నామని మీలో మీరు విర్రబోకండి.
1: Don't feel proud that you are studying high degrees.
0: మీ చదువులు చదువులు చదివి బజారులో పోయి ఏ విధమైనటువంటి ఒక బిచ్చమెత్తినా కూడాను దీనికి బిచ్చం కూడా చిక్కదు.
1: విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ డోంట్ రిసీవ్ ఆర్మ్స్ ఈవెన్ ఇఫ్ వీ బెగ్ అలాంగ్ ద స్ట్రీట్స్.
0: కనుక మనము ఈ చదువులు కొంతవరకు చన్నగింపజేసి
1: దర్ఫోర్ వీ షుడ్ నాట్ బి ఆఫ్టర్ మియర్ డిగ్రీస్.
0: గుణమును పోషించాలి.
1: వీ షుడ్ ఫాస్టర్ అవర్ వర్చ్యూస్.
0: గుణములే లేకపోయినప్పుడు ఈ చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ ఎడ్యుకేషన్ ఈజ్ యూస్లెస్.
0: క్యారెక్టర్ ఉండినప్పుడే ఈ చదువులంతా కూడా గొప్ప సంస్కారాన్ని అందిస్తాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ విల్ ఫైండ్ ఇట్స్ ఫ్రూషన్ ఇన్ క్యారెక్టర్.
0: ఏ విద్యార్థి చూసినప్పటికీ వాడి చేతి లోపల పిచ్చి పిచ్చి బుక్కులే, కథల బుక్కులు.
1: Every student is carrying with him the useless books.
0: ఇవన్నీ కూడా మార్కెట్ కు రాకుండా చూసుకోవాలి.
1: See that the students do not carry such cheap books.
0: వాళ్ళ క్యారెక్టర్ ను మంచి పోషింపజేసేటువంటి గ్రంథములు ఈనాడు విలువలేదు.
1: We should see that the students will go through the books which will improve their character.
0: వాళ్ళ ఆటపాటలు ఎందుకు కూడాను ఉత్తమమైనటువంటి ఆటపాటలు వాళ్ళకు బోధించాలి.
1: They should also be taught how to play, how to participate in games in a noble way.
0: స్త్రీలు ఏ విధమైనటువంటి గ్రంథాలు చదవాలి?
1: What sort of books they should go through?
0: కానీ అది వారికి కూడాను బోధపడటం లేదు.
1: This is not realized.
0: మగ పిల్లవాళ్ళు మోటార్ సైకిల్ పైన పోతున్నారు.
1: Boys ride motorcycles.
0: మేము ఎందుకు మోటార్ సైకిల్ ఎక్కకూడదు?
1: Why not we, the women?
0: ఇలాంటి పిచ్చి పిచ్చి ఒక వాదన లోపల కాలం వ్యర్థం చేసుకుంటున్నారు.
1: We are wasting our time entertaining these mad thoughts.
0: ఆడపిల్లలు మోటార్ సైకిల్ పోకూడదు అని ఎవరూ చెప్పటం లేదు.
1: Nobody is telling that it's not proper on the part of a girl to ride a motorcycle.
0: సమయ సందర్భానుసారంగా ఈ రథమును మనం ఉపయోగపెట్టుకోవాలి.
1: We should teach certain things basing on the circumstances and situation.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ ఈ యొక్క చదువు విద్యార్థులంతా కూడా మోటార్ సైకిల్ పైనే ప్రాణాలు విడుస్తున్నారు.
1: Today we find many of the students sustaining accidents because of motorcycling.
0: ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఈ విధమైన గతికి ఇప్పించినామని ఎంత బాధపడుతున్నారో అది నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ద సఫరింగ్ ఆఫ్ ద పేరెంట్స్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ చిల్డ్రన్.
0: వారికి కేవలము ఒక నీతి నిజాయితీ అనేది కూడా తెలియదు.
1: In fact, they don't teach their children what honesty and what integrity is.
0: ఏదో నేమ్ కూడా గొప్ప పేరు కావాలి.
1: They want only a good name, reputation.
0: మగవాడు చదివినటువంటి చదువులు, మగవాడు నేర్చిన విద్యలు మేమెందుకు నేర్చకూడదు?
1: All these studies, education acquired by men, why not be acquired by women also?
0: కానీ విద్యలోనే బోధిస్తూ ఉండాలి.
1: Only the skills have been given.
0: ఎవరికి తగినటువంటి విద్యలు వారు నేర్చాలి.
1: Each one has to learn basing on the temperament and
0: ముఖ్యంగా ఇంటిలో పరిపోయి సంసారమును పోషింపజేసుకుని సంసారంలో తగినటువంటి ఒక కీర్తిని సంపాదించి
1: one has to attend to household work.
0: పిల్లలకు మంచి నడవడికలు పెంచాలి.
1: And also see that the children are brought up in a nice way.
0: దాంతో పాటు చదువులు కూడా చదివించాలి.
1: And we should also make them learn.
0: చదవకూడదని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ ఈజ్ నెవర్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్.
0: చదవవలసినటువంటి చదువులు చదవాలి.
1: What we are supposed to study, we should.
0: Kanuka ee naati chadulu chaala mandini konni heena sthitiki koni pothunnayi.
1: The modern education has made man so low.
0: Idi tallidandrulu yokka dosham kuda undi.
1: The mistake lies with parents to some extent.
0: Maa pillalu baaga penchinaamani
1: they are very proud that this, their children are taken
0: care of. Ee penchinatvanti pillaku manchi pillavaadu chikkalani.
1: And they want to have a very good boy.
0: Maa bidda MA chadindi, nee koduku em chadivadu ani prashnistuntaru.
1: My daughter has postgraduate degree. What is the qualifications of your son?
0: They question. Postgraduate chadinatunte vaaniki aameku inga postgraduate chevukarante ela chikutadu.
1: This girl with a postgraduate degree, how does she expect to have a boy with a postgraduate degree?
0: Ee naati chadulu okarinokaru pottaadukuneetuvanti chadulaga chalutunnaru.
1: The modern education is full of conflict and infighting.
0: Karuka vidyarthulara,
1: students,
0: naa maatalu meeru veriga bhavinchakandi.
1: Do not mistake Swami's views.
0: Mee yokka abhirudhulu kori,
1: it is only in your interest.
0: Mee yokka chemamunu kori,
1: only in your own interest.
0: Mee yokka keerthini kori,
1: in the interest of your
0: name. Mee yokka peru prathishthanu kori,
1: and the esteem.
0: Mee talladannulu yokka keerthini nilabettadaniki taginatuvanti chaduvulu chadavali.
1: And also to see the prestige of the family is maintained, all our education should be directed in this way.
0: ఆ విధమైనటువంటి చదువులు చదవాలని నేను కోరుతున్నానే కానీ ఈనాడు పిల్లలకి ఈ విధమైన చదువు చదవకూడదు అని నేను ఎప్పుడు బోధించడం లేదు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ యూ టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద కంట్రీ. హీ ఈజ్ నాట్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్.
0: నిజంగా చదువు చదవకూడదు అనుకుంటే నేను ఎందుకు గర్ల్స్ కాలేజీలు అంత పెడుతున్నాను?
1: ఈ స్వామి ఈజ్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్, వై హ్యాస్ హీ ఫౌండెడ్ ది కాలేజెస్ ఫర్ విమెన్?
0: కానీ అనేక కాలేజీలు స్థాపిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ ఎస్టాబ్లిషింగ్ మెనీ ఇన్స్టిట్యూట్స్.
0: ఎందుకోసం స్థాపిస్తున్నాను?
1: వై?
0: మంచి నడవడికలు తెప్పించుకోవాలని స్థాపిస్తున్నాను.
1: భగవాన్ హెస్ ఫౌండెడ్ దీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సో దాట్ The students out of the portals of the institution will have
0: good behavior and conduct.
1: Not even a single naya paisa is collected by your fees.
0: ఎగ్జామినేషన్ పేపర్ లోపల ఎగ్జామినేషన్ వస్తుందంటే దానికి కూడా ఒక విధమైనటువంటి సుంకం చెల్లించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఖర్చులు లేకుండా తల్లిదండ్రులకు తగ్గినటువంటి ఒక సుఖమును, బిడ్డలకు సరైనటువంటి కీర్తిని తెప్పించాలన్న ఉద్దేశంతోనే కానీ వేరొక చదువు చదివి ఈ పాడు కాకూడదని కాదు నా ఉద్దేశం.
1: భగవాన్స్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సీ దట్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ఓవర్ బర్డెన్డ్. That education should not be expensive in order to see that education is offered free of cost so that the children will be bright and
0: ideal. Maga pillalu kudanu mammalni evaraim cheyagalaru idantha maa ishtamu maa swatantramu ani vaaru kudanu ee pedamargamunu patti chaala chedda peru destukuntunnaru.
1: Of course the boys also, they are highly egoistic and yet strong and bring a bad name.
0: కనుక వారు కూడాను మంచి పేరు తెచ్చుకోవాలి.
1: దే ఆల్సో షుడ్ గెట్ గుడ్ నేమ్ ఫర్ దెంసెల్వ్స్.
0: ఇప్పుడు మా అమ్మాయి చాలా అందంగా ఉంది.
1: సే మై డాటర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్.
0: కానీ మీ కుమారుడు కూడాను అందంగా ఉండాలి అంటారు.
1: ఐ వాంట్ దట్ యువర్ సన్ ఆల్సో షుడ్ బి ప్రపోర్షనల్.
0: ఏమి అందము, గుణాందములు కావాలి.
1: వాట్ ఇస్ ది బ్యూటీ? ది బ్యూటీ లైస్ ఇన్ క్యారెక్టర్.
0: గుణములే నిజమైనటువంటి అందాన్ని పోషించేది.
1: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ద వర్చ్యూ దట్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: గుణములు లేకుండా ఎట్టి అలంకారం చేసుకున్నా కానీ వారు దానిని ఆకర్షించలేరు.
1: Without virtues, all the jewels, ornaments are useless.
0: కనుక గుణపోషణ కావాలి.
1: Therefore, character is important.
0: మగపిల్లలు కూడా చాలా మంది ఇప్పుడిప్పుడే పాడైపోతున్నారు కూడా.
1: We find boys also are away, drifting from the path.
0: నాయన, నువ్వు బజార్లో నడిచే సమయంలో రోడ్డును చూసుకొని నడుచు.
1: As you walk along the street, be watchful as you walk along the road.
0: నీవు ఏ విధమైన ప్రమాదాలకు గురి కావద్దు.
1: Don't face any accident in any way.
0: అని నేను ఎంతో చెప్తుంటాను.
1: Bhagwan tells repeatedly.
0: కానీ ఆ మోటార్ సైకిల్ స్పీడ్ గా పోతుంటారు.
1: But they go on motors.
0: ఇటువైపున అటువైపున పోయి వచ్చేటువంటి స్త్రీలను చూస్తుంటారు.
1: They go on watching women that side and this side. While going on motorcycle,
0: high speed.
1: But your eyes, the vision, the sight will not safeguard your
0: body. Your
1: character will protect you.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: ఇంకా కొన్ని విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా ప్రమాదానికి గురి అవుతున్నారు.
1: There are also certain aspects that will take you to danger.
0: ఈనాటి ప్రమాణము రేపటి దినకు ప్రమాణంగా చూసుకుంటున్నారు.
1: అండ్ వాట్ యు ఎక్స్పీరియన్స్ టుడే యు టేక్ ఇట్ యాజ్ ఎ స్టాండర్డ్ ఫర్ ది ఫ్యూచర్.
0: ఇట్టి చదువులు ఎందు ప్రమాణం అనేటువంటిది మనకి ఎక్కడ చిక్కనే చిక్కదు.
1: యు డోంట్ ఫైండ్ ట్రూ స్టాండర్డ్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది చాలా ప్రమాదమే.
1: అండ్ ఇట్ ఈస్ నాట్ ప్రమాణ స్టాండర్డ్ బట్ ఇట్ ప్రమాద డేంజరస్.
0: మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కీప్ ది వర్చ్యూ అండ్ ది క్యారెక్టర్ సుప్రీం.
0: మన చెవులను మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
1: అండ్ వీ షుడ్ కంట్రోల్ ఓవర్ అవర్ ఆడిషన్ హియరింగ్.
0: మన నాలుకను మన కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ యువర్ టంగ్.
0: బుద్ధుడు వీటిని ప్రయత్నించి సాధించే నిమిత్తమే అనేక చర్యలు చేశాడు.
1: ఆల్ ది డీడ్స్ ఆఫ్ బుద్ధ రిఫ్లెక్ట్ ది టోటల్ కంట్రోల్ ఓవర్ హియరింగ్ అండ్ సీయింగ్.
0: మొదటి నుంచి ఎంతో తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగింది.
1: హౌఎవర్ ఇన్ ది బిగినింగ్ దేర్ వర్ సర్టెన్ మిస్టేక్స్.
0: తరువాతి మాకు గురువులు ఎవరు?
1: అండ్ దెన్ దే వాంటెడ్ టు నో ది ప్రిసెప్టర్.
0: మనం చదవవలసింది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ టు బి స్టడీ
0: అనేటువంటి దాన్ని చక్కగా విచారించుకుని.
1: అండ్ ఎంక్వైర్డ్ మెనీ.
0: మన సెన్సెస్ ఏ మన యొక్క గుణములు.
1: అండ్ దెన్ బుద్ధా కన్క్లూడెడ్ ది సెన్సెస్.
0: ఆ సెన్సెస్ చక్కగా పోషించుకుని.
1: అండ్ ది సెన్సెస్ మస్ట్ బి
0: కీర్తి సంపాదించాలని తాను ప్రయత్నించాడు.
1: అండ్ హీ మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు గెట్ నేమ్.
0: కన్నుల నుంచి ఎందుకు తెలుసా?
1: You know why eyes are gifted?
0: Anni chuche tanduluka.
1: Is it to watch hither?
0: Kaadu kaadu.
1: No.
0: Ninni evaru chustunnaru anetundi nuve matram yochinchavaddu.
1: Don't worry about others who
0: are
1: watching.
0: Pochinpagaligeetundi yokka athanni neevu chudali.
1: In fact, the eyes are gifted to see God, his majestic form.
0: Nee chevulunu nichindi enduku telusa?
1: You know why ears are given?
0: Kaadu kaadu. Itharulu maatalu nammutaka, itharulu maatalu vinutaka.
1: Is it only listen to the gossip and the rumors and become a victim?
0: నీ చెవులు అలాంటివి కాదు.
1: The ears shouldn't be like
0: that. మంచిని విని,
1: to listen to good,
0: మంచిని ఆచరణలో పెట్టి,
1: and to do good,
0: మంచి మార్గంలో నీవు జీవించాలని,
1: and to lead a good life.
0: ఇలాంటివన్నీ చెప్పడం కోసమని వచ్చినాయి భగవంతుడు నాకు ఈ ఇంద్రియాలు ఇచ్చాడు.
1: Therefore God has given me these senses to lead such a sacred life.
0: ఆ పుస్తకములంతా ఒకరి పారవేశాడు.
1: And Buddha has thrown out all the books.
0: నేను సంపాదించింది, నేను సాధించవలసినటువంటిది నా గుణములను పోషించాలి.
1: And he has decided that what he has to work for is for the character.
0: గుణములను ఇచ్చవచ్చినట్టుగా మందలకు పంపించి,
1: I cannot allow my senses to go wayward.
0: గ్రంథాలు పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే గానీ వచ్చిన ఫలితం ఏమిటింది?
1: What is the result by reading books?
0: అని గ్రంథాలంతా పారవేశాడు.
1: And he has just thrown them out.
0: కానీ ఏనాటికైనా కూడా తనకు ఆ యొక్క మనోభావం రాలేదు.
1: But any day he didn't get that mental satisfaction in spite of textual reading.
0: తన గురువు దగ్గరికి వెళ్లి అతను చెప్పాడు, బౌద్ధ నీవు దేనిని చదువుతున్నావు?
1: And then ultimately asked, what is it that you are reading?
0: నేను నా గురువు ఎవరు?
1: Who is my preceptor?
0: నా గురువు నా కాన్షియస్.
1: My conscience is my preceptor.
0: ఈ నా యొక్క తెలివితేటలకంతా కూడా సరియైనటువంటి గురువు నా బుద్ధి.
1: And therefore from all my intelligence the preceptor is intellect.
0: కనుక మొట్టమొదట నా కన్నును నేను స్వాధీనం చేసుకోవాలి.
1: First I should have control over my sight.
0: నా నాలుకను నేను కంట్రోల్ చేసుకోవాలి.
1: I should control my tongue.
0: కనుక నేను ఆ నాలుక కన్నులు రెండు సరిగా ఉంటుంటే మిగిలిన ఇంద్రియములంతా కూడా నా స్వాధీనం అయిపోతాయి.
1: When once I control my vision, when once I control my tongue, the rest of the things stand controlled.
0: అది కావాలి నాకని.
1: That's what is required now.
0: రాత్రి రాత్రి గొప్ప తెలివికి తెలుసుకొని,
1: over night he could have that enlightenment.
0: నిద్రించేటువంటి భార్యను బిడ్డను కూడా త్యజించి,
1: and he had left his family,
0: అడవికి వెళ్లాడు.
1: And he went to the forest.
0: అయితే కట్టుకున్న భార్యను కన్న కొడుకును వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ నెవర్ వాంట్స్ యూ టు లీవ్ యువర్ ఫ్యామిలీ, ది వైఫ్ అండ్ ది సన్.
0: వారిని చక్కగా చూసుకుంటూ,
1: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: వారికి నీ సరైనటువంటి గుణములు నేర్పుతూ,
1: యు సీ దట్ దే ఆర్ ఆల్సో టాట్ గుడ్ థింగ్స్.
0: నీవు సరైనటువంటి గుణముల్లో నీవు అభివృద్ధికి రా.
1: అండ్ యూ షుడ్ ఆల్సో కమ్ అప్ ఇన్ లైఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే విత్ క్యారెక్టర్.
0: కనుక బుద్ధుడు ఆ విధమైన దీంతో గొప్ప గొప్ప గుణములు సాధించాడు.
1: That was the way how Buddha achieved, accomplished objectives of life.
0: గుణములకు మించినటువంటి ఒక గురువు లేనే లేరు.
1: There is nothing more than that of a character.
0: గుణములే నా యొక్క గురువులు.
1: The very character is my guru.
0: ఆ గుణములను నేను పోషించుకోవాలి.
1: This I have to grow more and more.
0: కనుక ఈనాడు నా గుణములంతా చెడగొట్టేది ఈ యొక్క గుణములే.
1: Therefore today all the ruin is because of the cheap qualities.
0: ఈ గురువుల మాటలు నేను నమ్మినప్పుడే నేను మంచి అభివృద్ధి పొందుతానని గుర్తించాడు.
1: And he has realized when once he sets all his senses set right, he will certainly come up in life.
0: నీ దృష్టిని నీవు కంట్రోల్ చేసుకుంటే,
1: when once you control your looks,
0: జగత్తంతా నీకు స్వాధీనం అయిపోతుంది.
1: You can catch hold, you'll have total control over the world.
0: నీ చెవులను నీవు స్వాధీనం చేసుకుంటే,
1: when you control over your hearing,
0: నీ శబ్దమునంతా కూడా నీ స్వాధీనం అయిపోతుంది.
1: You can control the whole sound around.
0: కనుక ఈ రెండింటినీ మొట్టమొదట మనం హద్దులో పెట్టుకుంటే,
1: వన్స్ వీ హావ్ కంట్రోల్ ఓవర్ దీస్ టూ,
0: మనం హద్దులో నుండి గొప్ప పేరును పొందుతాము.
1: విల్ బీ ఇన్ అవర్ లిమిట్స్ అండ్ విల్ విన్ ఎస్టీమ్ ఇన్ సొసైటీ.
0: పురందర్దాస్ చెప్పాడు,
1: పురందర్దాస్
0: కన్నులు ఇచ్చి ఎందుకు తెలుతా చందులు గొంతులు తిరుగుటగా.
1: యు నో వై ది ఐజ్ ఆర్ సైట్ ఈస్ గివెన్ ఇస్ టు గో అరౌండ్ లేన్స్ అండ్ బై లేన్స్.
0: కనుక ఓ గుణముల,
1: ఓ కాలేజెస్,
0: నీవు చక్కని సరైన మార్గంలో నడచాలి.
1: ఓ సెన్సెస్ ట్రెడ్ అలాంగ్ ది రైట్ పాత్.
0: నీవు ఇతరుల మాటలు నీవు నమ్మనద్దు.
1: డోంట్ బిట్రే యువర్ సెల్ఫ్ బై ఫాలోయింగ్ అదర్స్.
0: ఇతరుల పెద్ద మాటలు నీవు పట్టకూడదు.
1: డోంట్ లిసన్ టు బ్యాడ్ వర్డ్స్.
0: నీ సక్రమమైనటువంటి నీకు గుణములకు నీవు దాన్ని పోషించుకో.
1: అండ్ యూ జస్ట్ ప్రొసీడ్ ఇన్ యువర్ వే విత్ యువర్ కాన్షియన్స్ ఆస్ ది విట్నెస్.
0: కనుకనే నీ గుణములు నీవు పోషించుకోవాలి.
1: సో యూ షుడ్ ఆల్వేస్ ప్రిజర్వ్.
0: మన గ్రంథములందరి కూడాను మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
1: And in fact, what all we should acquire is always with us, around us.
0: Mana kannunu manam swadhinam chesukunte ade goppa grandhamu.
1: When once you control your looks, the vision, that is your
0: text. Mana manam control chesukunte adi neeku pedda grandhamu.
1: If you control your hearing, that itself is a book.
0: Mee naaluku meeru control chesukunte idiye manaku bhagavatamu.
1: And when once you control your tongue, that itself
0: ee bhagavatam chella manam baagupadtaam.
1: When once you control your tongue, which is bhagavata, యూ విల్ బి భాగవత, యూ విల్ బి గుడ్.
0: కనుక ఈ మూడింటిని మొట్టమొదటి కంట్రోల్ చేసుకోండి.
1: దిస్ యూ హ్యావ్ టు కంట్రోల్ ఇన్ ద బిగినింగ్.
0: అప్పుడే నీవు గొప్ప విద్యార్థి అయిపోతావు, విద్యా బలవంతుడు అయిపోతావు.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూ విల్ విన్.
0: అందరికీ నీవు గురువుగా మారిపోతావు.
1: అండ్ యూ విల్ బికమ్ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఇది ఈనాడు చేయవలసినటువంటి పని.
1: దిస్ ఇస్ సపోజ్ టు బి డన్ టుడే.
0: తల్లిదండ్రులు కూడా మీరు ఆ విధంగా చెప్పాలి.
1: పేరెంట్స్ ఆల్సో షుడ్ టీచ్.
0: అమ్మా మీరు పిచ్చి జీవితాల కోసమని జీతాలను నీవు ఆశిస్తున్నావు.
1: Just for jeevita, the life you want, jeeta, the salary.
0: Jeetalu manaku akkaledu.
1: It's not the salary that important.
0: Jeevitame manaku pradhanamaina priti.
1: Jeevita, life is most important.
0: Life anetundi dani chusukokunda ee oka jeevitam jeetam kosam paachukunte
1: we forget the life and we run after salary.
0: Mana jeevitame naashanam aipothundi.
1: We are ruining our very life.
0: కనుక మన సెన్సెస్ మనం కంట్రోల్ లో పెట్టుకోవాలి.
1: హెన్స్ వీ షుడ్ కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: అప్పుడే మనం గుణవంతులం అవుతాము.
1: దెన్ ఓన్లీ విల్ బి వర్చ్యువస్.
0: అప్పుడే మనం బలవంతులం అవుతాము.
1: దెన్ ఓన్లీ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: అందుకోసమనే బుద్ధుని చెప్పాడు, శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు.
1: దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ ద హనుమాన్ ఈజ్ వర్చ్యువస్, ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్, వైజ్ ఎనఫ్, నోబుల్ అండ్ గ్రేటెస్ట్.
0: ఆ గుణములను మాత్రం కంట్రోల్ చేశాడు.
1: దెర్ఫోర్ హీ కుడ్ హ్యావ్ ప్రాపర్ క్వాలిటీస్. Values.
0: Kanuka appude thanu goppa guru aipoyinadu.
1: Then only he could become a preceptor.
0: Kanuka atti goppa peru sampayinchali manam.
1: He should get such a good name.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthulu chaala bangaru.
1: Students are really golden, very good.
0: Manchi gunavantule,
1: they are virtuous indeed.
0: Manchi viruvainatunti vare,
1: they are very valuable.
0: Kaani kontha kontha mandi vaatini koncha pedamargam pattistunnaru.
1: But some are perverted.
0: విద్యార్థులారా, వాడు పెడమార్గం పట్టించినప్పటికీ మీరు పెడమార్గం పోకూడదు.
1: దో అదర్స్ ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ డోంట్ ఫాలో దెమ్.
0: నీ యొక్క మార్గం నీవు పూనుకో.
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: అప్పుడే నీవు బాగుపడిపోతావు.
1: దెన్ ఓన్లీ విల్ యూ విల్ బి గుడ్.
0: అప్పుడే నిన్ను జగత్తు కీర్తిస్తుంది.
1: దెన్ ద హోల్ సొసైటీ విల్ ప్రైజ్ యూ.
0: నీకు గుణమును పోషించినటువంటి వాటిని నీవు పోషించుకోవాలి. కానీ
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ ద క్యారెక్టర్ అండ్ సస్టైన్ ఇట్.
0: నీవు తప్పుడు మార్గంలో పోయేసేసి గుణమును పోషించుకోకుండా అయినపోతే నీవు పూర్తి హీనుడైపోతావు.
1: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఎ రాంగ్ వే అండ్ లూజ్ యువర్ క్యారెక్టర్, యూ బి రూయినింగ్ యువర్ లైఫ్.
0: ఈనాడు విద్యా విషయం లోపల నేను చెప్పవలసింది ఇదియే. ఇది మీకు నచ్చునో నచ్చలేదో,
1: దిస్ ఈస్ ది మెసేజ్ రిలేటింగ్ టు ది ఎడ్యుకేషన్ దట్ భగవాన్ డిసైడెడ్ టు షేర్ విత్ యూ.
0: మీరు అనేక మంది వైస్ ఛాన్సలర్స్, మంచి విద్యార్థులు మీకు బోధించినారు. ఇప్పుడు
1: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ బీన్ reveal to you by
0: speaking. నేను విద్య విషయమే బోధించడం లేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది
0: డెప్త్ సంపాదించాలనేటువంటి విషయంలో వారికి తగినటువంటి కృషిని అందించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆల్ స్పోక్ రిలేటింగ్ టు యువర్ లివింగ్, హౌ టు ఎర్న్ మనీ.
0: కాదు కాదు, మన మొరాలిటీ చాలా ముఖ్యమైనటువంటిది.
1: బట్ భగవాన్ సేస్ దట్ మొరాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మనీ కమ్స్ అండ్ గోస్.
1: Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: దానిని పెంచుకోండి మీరు.
1: దాట్ యూ డెవలప్.
0: అది మీరు గౌరవాన్ని పెంచుకున్నట్టుగా ఉంటుంటుంది.
1: నాచురలీ యూ విల్ విన్ ద రెస్పెక్ట్.
0: అడవులు ఎందున్నా, ఆకాశములనున్నా, పట్టణములనున్నా, పల్లెనున్నా, పుట్ట మీద నున్నా, నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వారి దేవుడోము.
1: Fully understand, be convinced of the fact that God is only the refuge of the forlorn, be that on the mountain top and the deep sea, in a village or in a city or in the sky.
0: Kanuka mana gunamulu penchukondi bangaru.
1: So we should cultivate virtues.
0: Ee gunamulu penchukunnatundi varu gunamulu bodhinchetundi variki nenu emaina istanu.
1: Bhagavan is ready to give anything to those people who develop their character.
0: Nenu prapancham yokka bhavame kaadu naa praananni kuda istanu.
1: Bhagavan is ready to give his very life if you are to develop.
0: Atta vaari kosamane nenu jeevisthunnanu.
1: Bhagavan is in this avatar only to make you noble and virtuous.
0: కనుక వారి కోసమే నేను ఎంతైనా ధారపోస్తాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్.
0: వాళ్ళ దగ్గర నుంచి నేను ఏమీ ఆశించను.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: వాడు మంచి వారే జీవించాలి.
1: లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: మంచి పేరును తెచ్చుకోవాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: అదే నేను ఆశించేటువంటి.
1: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ గుణవంతులే.
1: యూఆర్ ఆల్ గుడ్, నో డౌట్.
0: కానీ కాలం కొంతవరకు మిమ్మల్ని తిప్పుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్.
0: కనుకనే ఈ యొక్క ప్రపంచం యొక్క దీనిని మీరు ఏమాత్రము ఆశించకండి.
1: డోంట్ గో బై ది వేస్ ఆఫ్ ది వరల్డ్.
0: మీరు ముఖ్యంగా మీలో ఉన్నటువంటి సెన్స్ ను సరైనటువంటి రీతిలో పెంచుకోండి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్, పుట్ దెమ్ ఇన్ ద ప్రాపర్ లైన్.
0: ఎవరు చూసినా కానీ వారందరూ నా తల్లులే.
1: కన్సిడర్ ఎవ్రీవన్ హూమ్ సో ఎవర్ యూ మీట్ యాజ్ యువర్.
0: వారందరూ నా తండ్రులే.
1: ఆల్ ఆర్ మై ఈక్వల్ టు మై పేరెంట్స్
0: అనేటువంటి ఒక భావము వారిని గౌరవ భావంలో పెంచుతుంది.
1: దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ యు షో టు యువర్ పేరెంట్స్ షుడ్ బి ఎక్స్టెండెడ్ టు ఎవరీబడీ.
0: ఈ విధమైనటువంటి మంచి మాటల చేత, మంచి యొక్క సంబంధముల చేత మీరు మంచితనాన్ని పొందండి.
1: Acquire all this goodness by speaking in a good way, associating yourself with good people.
0: కనుకని మంచి వారితో చేరి మంచి మాటలు చేసుకుని నేర్చుకుని మంచి చూపులు తెచ్చుకుని ఈ మంచి ఒక విద్యను నేర్చుకోండి.
1: Be in good company, make use of good words, give chance to good listening, be in good company always, get a good name.
0: అది నేను ఆశించేది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ.
0: మీ తల్లిదండ్రులు కూడా దాన్ని ఆశిస్తుంటారు.
1: యువర్ పేరెంట్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ ద సేమ్.
0: కానీ వారికి తెలియజేయటం లేకపోవటం చేత దాన్ని వారు చెప్పుకోవటం లేదు. కానీ నిజంగా తెలిసినటువంటి వారి దగ్గరికి పోతే ఏ తల్లి అయినా కూడా నువ్వు చెడ్డ మార్గంలో పోవని చెప్తుందా? చెప్పరు.
1: నో మదర్ నో ఫాదర్ వుడ్ ఎవర్ టెల్ యూ టు గో ఇన్ ఎ రాంగ్ పాత్.
0: ఏ తండ్రి కూడా నువ్వు చెప్పడు.
1: నో ఫాదర్ వుడ్ సే దాట్.
0: కనుకనే వారు చెప్పుకోలేక చెప్పితే మీ ఏమవుతాడో అని భయం చేత వాడు మీకు చెప్పడం లేదు. కానీ
1: పేరెంట్స్ హ్యావ్ నో గట్స్ టు టెల్ దేర్ చిల్డ్రన్ ఓపెన్లీ.
0: కానీ నేను ఎన్నిటికీ త్యజించి మీకు బోధిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ రెడీ, దేర్ ఫోర్ ఈజ్ టీచింగ్ యూ వాట్ ఈస్ ఎసెన్షియల్ టుడే.
0: త్యాగం చాలా గొప్పది.
1: సాక్రిఫైస్ ఈజ్ హైయెస్ట్.
0: భోగం కాదు.
1: ఇట్స్ నాట్ అఫ్లూయన్స్.
0: భోగం అంతా రోగాన్ని తెప్పిస్తుంది.
1: భోగాద అఫ్లూయన్స్ ఇస్ ద కాజ్ ఫర్ రోగా.
0: త్యాగాన్ని మనకు భోగాన్ని ఇస్తుంది.
1: ఇట్ ఈస్ ద త్యాగా ద సాక్రిఫైస్ రియల్ భోగా ద ప్లెంటీ.
0: కనుకనే మీరు మిమ్మల్ని భోగం చేముచ్చేటువంటిది త్యాగమే.
1: Therefore, the real tyaga, sacrifice, will make you rich enough. Bhoga.
0: Nama karmana, na prajaya, dhanenat, tyageneke, amritattva manasu anindi vedamu.
1: The Veda declared no association, no authority, nothing will make you immortal other than sacrifice.
0: Kalukane, meeru alanti గుణములు పోషించుకోండి బంగారు.
1: యూ హ్యావ్ టు డెవలప్ సచ్ నోబుల్ వర్చ్యూస్ అండ్ క్యారెక్టర్.
0: మీ కోసం ఏమైనా నేను త్యాగం చేస్తాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ యువర్ సేక్.
0: నేను దానికి సిద్ధంగానే ఉన్నాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
0: మీరు దానికి సిద్ధంగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో బి ప్రిపేర్.
0: అలాంటి వారు నా వారు.
1: యూ సచ్ పీపుల్ బిలాంగ్ టు భగవాన్.
0: అలాంటి వారికి నేను వారి వాడు.
1: అండ్ భగవాన్ ఈజ్ యువర్స్.
0: కనుక నేను పిచ్చి పిచ్చి విజయాలంతా చెప్పినానని మీరేమాత్రం బాధపడకండి.
1: Don't feel sad that Bhagwan is telling you these harsh things.
0: ఇవన్నీ మీకు హెచ్చరింప చేశాను గాని
1: these are all cautions.
0: మీరన్నిటి మీరు నడుచుకోండి అని చెప్పలేం లేదు.
1: And Bhagwan
0: అయితే తల్లిదండ్రుల బాధ్యను మీరు నక్కర్లేదు.
1: Never disobey your parents.
0: వాళ్ళకు నచ్చేటట్టుగా వారికి బోధించండి.
1: Talk to them in a pleasing way and convince them.
0: అప్పుడే వారు కూడా సంతోషిస్తారు.
1: అండ్ ఆల్సో దే విల్ బి హ్యాపీ.
0: వారికి ఈ జరిగేటువంటి యొక్క చెడ్డలు వారికి తెలియకుండా పోవడం చేత నాయన నువ్వు చేసేటువంటి మంచివే అంటారు.
1: దే సింప్లీ ఎండోర్స్ యువర్ యాక్షన్స్ బికాస్ దే డు నాట్ నో ది రిపర్కషన్స్.
0: కనుక మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదితి దేవో భవ అని ఈ నలుగురు మీకు సరైనటువంటి గురువులు అని చెప్పారు.
1: The gurus, the preceptors in life, to begin with, the first,
0: Vedam,
1: the mother,
0: mother,
1: father, the
0: teacher,
1: the guest.
0: Matru Devo Bhava, Pitru Devo Bhava, Ali Bodhinji.
1: The Veda declares in the very beginning itself, the mother is God,
0: father
1: is God.
0: Manak nijamainatuvanti guruvulu.
1: So parents are our teachers.
0: Vaala maataki ye matramu javabu cheppakandi.
1: Never reply your parents, whatever they say.
0: Cheppavalsi vaste variki mrudumadhuramainatuvanti maatalato cheppandi.
1: If necessary, talk to them softly and sweetly.
0: వాళ్లకు అర్థమయ్యే రీతిగా చెప్పండి.
1: ఎక్స్ప్లెయిన్ సచ్ వే దట్ దే వుడ్ అండర్స్టాండ్.
0: అట్టి వారికి నేను ఎంతైనా జీవితం త్యాగం చేస్తాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ టు సచ్ పీపుల్.
0: ఎంతమందో వస్తున్నారు.
1: మెనీ కమ్.
0: ఏమి వాళ్ళు ఫీజు కట్టుకోలేరు.
1: దే హావ్ నాట్ పేడ్ ఎనీ ఫీజ్.
0: కాబట్టి ఫీజు మనకెందుకు?
1: వై ఫీజ్ దే?
0: ఫీజు మనకు అక్కర్లేదు.
1: నో, వీ డోంట్ వాంట్ ఎనీ ఫీజ్.
0: మీరు ఫీజు కట్టుకోండి. ఫీజ్,
1: నో ఫీజ్, బట్ యూ గెట్ ది పీస్.
0: పీస్,
1: పీస్.
0: చాలా మంది పీస్ కావాలి, పీస్ కావాలి, పీస్ కావాలని ప్రార్థన చేస్తుంటారు.
1: వీ ప్రే ఫర్ పీస్.
0: పీస్ ఎక్కడ?
1: పీస్ ఇన్ ద మార్కెట్.
0: ఎక్కడ పోయినప్పటికీ పీసెస్ చేస్తుండాలి, కానీ పీస్ మనకు చిక్కటం లేదు.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
0: మీ హృదయాన్ని పీసెస్ గా చేస్తుండాలి.
1: యువర్ హార్ట్ ఈస్ మేడ్ ఇన్ టు పీసెస్.
0: కనుకనే పీస్ అనేటువంటిది ఎక్కడుందంటే మన మంచి గుణముల్లోనే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పీస్ లైస్ ఇన్ యువర్ గుడ్ వర్చ్యూస్ అండ్ వాల్యూస్.
0: కానీ చాలా మంది పిల్లలు ఆ మంచిది కావాలని ఆశిస్తున్నారు.
1: పీపుల్ రియల్లీ వాంట్ టు బి గుడ్
0: కానీ చెడ్డని అనుసరిస్తున్నారు.
1: బట్ దే ఫాలో ద రాంగ్ పాత్ బ్యాడ్ వే.
0: చక్కని కావాలని ఆశిస్తున్నారు.
1: అండ్ దే వాంట్ ది షుగర్
0: చేదును తింటున్నారు.
1: And they eat all that which is bitter.
0: చెప్పేది ఒకటి చేసేది మరొకటి.
1: They want sweet but they eat bitter.
0: మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: It's only the noble soul who will have perfect harmony, unity in thought, word and deed.
0: మనస అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్ అన్యత్ దురాత్మనం.
1: When their thought, word and deed are at variance with each other, he is a wicked person.
0: అలాంటి బిడ్డలే నాకు బిడ్డలు.
1: Therefore, the noble people belong to Bhagwan.
0: వారికి ఏమైనా నేను ఇస్తాను.
1: Bhagwan is ready to give anything.
0: నేను ఏనాటికి నీ కాదు అని చెప్పి చెప్పను.
1: Bhagwan never says no anytime.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తెలియకు ఎన్నో జరిగిపోయినాయి కానీ
1: many things must have happened
0: ఇంకా ముందు అయినా కూడా నువ్వు మీరు సరైనటువంటి గుణములు కలిగి
1: అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్
0: మహాత్మనం.
1: It's only the noble soul who will have perfect harmony, unity in thought, word and deed.
0: Manas anyat vachas anyat karma anyat duratmanam.
1: When their thought

0: Radio Sai now brings you a divine discourse delivered on the 27th of May 1996. Bhagwan Baba explains the inner significance of the Ramayana. The Ramayana is not merely the compilation of incidents, but it unfolds the conflict between truth and untruth, justice and injustice, good and evil. This is the eternal clash which rages continually in the human heart, and blessed is the one who looks to the Lord for help and transcends this clash and scores eternal victory.
1: Janadu pottanimpukuna chikkulanunduchu Janadu pottanimpukuna chikkulanunduchu కోటి విద్యలన్ పునిగ మిరనేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి శ్రీ పరాత్పరున్ జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవా మానవా మానవా జానడు పొట్ట నింపుకున చిక్కులనుందుచు
2: టు ఫిల్ దిస్ స్మాల్ స్టమక్ వి ఆర్ రెడీ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్
1: కోటి విద్యలం పూనిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక
2: హ్యావింగ్ ఎక్వైర్డ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ టైప్స్ వీ డు నాట్ హ్యావ్ టోటల్ బ్లెస్
1: ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగ నేటికి
2: వై షుడ్ రూయిన్ వన్స్ సెల్ఫ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్
1: శ్రీ

0: Oh man, you should tread along that path that would help you to grow in devotion to God.
1: Prema Swarupula.
0: Embodiments of love.
1: Sarva Shastramula Mulamu.
0: The essence of all texts.
1: Sarva Matamula Saramu.
0: The essence of all religions.
1: Sarva Margamula Gamyamu.
0: The goal of all paths.
1: Sarva Saramula Saramu.
0: The essence of the essence.
1: Satya Dharma Vidhanami.
0: Are the two. One is truth, the other one is righteousness.
1: Shanta Mantramula Nidanami.
0: That which is of peace.
1: Mantramula. Lokamulo Manavudu Itarula Doshamulo Vetakuntu Tana Doshamulo Marachi Idi Goppa Medha Saktiga Bhavistunnadu.
0: In this world, man considers himself intelligent by pointing out others' mistakes and hiding his own mistakes.
1: Tappulannu Varu Tandopa Tandundu.
0: Those that find out others' mistakes are not aware of their own.
1: Kani Inadu Manavudu Itarla Doshamla Matrame Ganistu Elutunade Kani Tana Doshamla Tana Guttinchitaka Prayatninchatale.
0: But man today is spending his time all the time thinking of others' defection mistakes, unmindful of his own.
1: Karanam Manavudu Rendu Padatamula Yokka Sammilitamaina Swarupudu.
0: But human being is the combination of two materials.
1: Atma, anatma.
0: One is the self and the other one is non-self.
1: Shariramu, shariri.
0: The body and the indweller.
1: Inta matrame kakunda, chetra chetrajnudani kudanu, Gita prabodhistu vachindi.
0: Besides the two other names, the kshetra and kshetrajna.
1: Dehamu, dehi.
0: The body and the indweller.
1: Stiramu, charamu.
0: That which is steady, that which is movable.
1: Ekkada vetikina padikini, ee rendu tappa, moodavadi ekkada kanaradu.
0: You may search anywhere, you find only these two, not the third.
1: Anatmane pravritti, atmane nivritti.
0: The self or the spirit is inward, that which is non-self is outward.
1: Sharirame pravritti, shaririye nivritti.
0: The body is outward, the indweller is inward.
1: Dehame pravritti, dehiye nivritti.
0: The body is outward, that spirit present within.
1: Kshetrame pravritti, kshetrajnude nivritti.
0: The kshetra is outward, kshetrajna nova is inward.
1: Jadame pravritti, chaitanyame nivritti.
0: The inert is outward, that awareness is inward.
1: Kanuka sritti antai kudunu, pravritti nivrittulu yokka sammilita swarupame.
0: Therefore the entire creation is the combination of outward and inward.
1: Dehamulato kudinatvanti yokka Manavattamu pravritti swarupame.
0: Therefore human life vested with this body is outward.
1: Avataramulu kudanu shariramu dharinchin tarvata idi pravritti yokka dharmamulne anusarinchali.
0: As incarnations also take upon themselves the body, must necessarily follow outward path.
1: Ramudu manava avataram.
0: Rama has taken human form.
1: Ramude kadu dashavataramulanni kudanu manavuni yokka swarupa swabhavamule.
0: All 10 incarnations have followed the human life.
1: Aithe konni sandarbhamulu yendu maatrame ee daivattam aneetundi velladavutundi kaani anni velalu yendu kodanu manavattam aneetundi yokka pravruttiye prakatistu untuntadi.
0: However, you'll be coming across the glimpses of the divinity while all the rest of the time the human aspect.
1: Ramudu sarvajnudu kada, sarvashaktimayudu kada, tanaku enduku ee vidhamainatundi yokka మాయ చేత కప్పబడినటువంటి ఈ యొక్క నాటకమును ప్రదర్శిస్తున్నాడు.
0: Rama is God, omniscient, omnipotent. Why should he be deluded and pretend, act like this?
1: అయితే మానవాకారంలో ఉండినటువంటి మానవులకు ఆదర్శాన్ని నిరూపించి వారికి ప్రబోధించాలి.
0: He has to teach to the mankind, assuming the human form.
1: రాములు రావణుతో యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
0: Rama is ready to fight with Ravana.
1: Mundu dename tana kumarudainatunte angadudu maraninchadu. Angadudu kadu Indrajittu.
0: On the day prior to this, Indrajit, his son died.
1: Ee Indrajittu maranam cheta రావణుడు తన ఒక భుజము కుడి భుజం పోయినట్టుగా చింతిస్తూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ఇంద్రజిత్ రావణ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హియస్
1: ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు కనుకనే అతనికి ఇంద్రజిత్ అని పేరు.
0: ఈస్ కాల్డ్ ఇంద్రజిత్ బికాస్ హీ కుడ్ కాంకర్ ఇంద్ర హింసెల్ఫ్.
1: అట్టి ఇంద్రజిత్ మరణము తీరని బాధగా ఉంటుండాలి రావణుకు.
0: ద డెత్ ఆఫ్ ఇంద్రజిత్ మేడ్ రావణ ఫీల్ సో సాడ్.
1: రెండవ దినము అమావాస్య.
0: సెకండ్ డే ఇస్ ద డార్క్ నైట్.
1: తన పెద్ద సోదరుడు కుమారుడు వీరు ముఖ్యమైనటువంటి సైన్యాధిపతులందరూ కూడాను మరణించినారు.
0: హిస్ ఎల్డెస్ట్ బ్రదర్ అండ్ ఆల్ హిస్ సన్స్ డైడ్.
1: ఇంకా మిగిలినది ఒక్క రావణుడు మాత్రమే.
0: ద ఓన్లీ వన్ లెఫ్ట్ బిహైండ్ ఇస్ రావణ ఓన్లీ.
1: రెండవ దినము తెల్లవారేటప్పటికీ రావణుడితో యుద్ధము ప్రారంభించాలి.
0: నెక్స్ట్ డే మార్నింగ్ దేర్ ఇస్ డైరెక్ట్ వార్ బిట్వీన్ రామ అండ్ రావణ.
1: రామ రావణ యుద్ధము ఏడు దినములు రాత్రిం పగలు జరిగింది.
0: రామ రావణ వార్ వెంట్ ఆన్ ఫర్ 7 కంటిన్యూస్ డేస్.
1: అనేక విధములుగా కూడాను అటువైపున ఇటువైపున మరణిస్తూ వచ్చారు.
0: పీపుల్ డైడ్ ఆన్ ఐదర్ సైడ్.
1: ఈ దృశ్యాన్ని చూచి ఇంద్రుడు ఇంద్రజిత్తుతో పరాభవం పొందినటువంటి యొక్క మెలకువ తనలో ఉండటం చేత ఇంద్రుడు సంకల్పించుకుని ఒక పెద్ద రథమును దానిలో అనేక శక్తివంతమైనటువంటి యొక్క అస్త్రములను పెట్టి కిందికి దింపాడు.
0: ఇంద్ర వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఇంద్రజిత్. హీ హాస్ గాట్ దిస్ వెంజెన్స్ దేర్ఫోర్ హీ కేమ్ డౌన్ ఇన్ హిస్ చారియట్ విత్ ఆల్ ద వెపన్స్ అండ్
1: దానిని నడిపేటువంటి డ్రైవర్ కూడాను మాతలి అతన్ని కూడాను పంపాడు.
0: హీ సెంట్ ది డ్రైవర్ ద మాతలి అలాంగ్ విత్ ది చారియట్.
1: తల తల మెరుస్తూ కూడాను ఆకాశం నుండి ఆ రథము దిగుతుండాలి క్రిందికి.
0: ద చారియట్ ఈస్ డిసెండింగ్ ఆన్ ఎర్త్ షైనింగ్.
1: ఏదియో ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక రాక్షసుల మాయ అనుకున్నారు వానరులంతా.
0: ఆల్ మంకీస్ థాట్ దట్ ఇట్స్ ఆల్ ద మిస్టరీ ఆఫ్ ది డెమన్స్.
1: క్రింది దింపిన తరువాత మాతలి వచ్చి నమస్కరించి, స్వామి ఇంద్రుడు మీ నిమిత్తమై ఈ రథమును పంపించాడు అని ప్రార్థించాడు.
0: యాజ్ ద చారియట్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ద చారిటీయర్ మాతలి గాట్ డౌన్ అండ్ సెడ్ స్వామి దిస్ చారిటీ ఇస్ సెంట్ బై ఇంద్ర హింసెల్ఫ్.
1: ఆ రథమును ఎక్కి రాముడు రావణుతో యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
0: హీ గాట్ ఇన్ టు ద చారియట్ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రావణ.
1: ఈ విధముగా యుద్ధము చేసేటువంటి విధానము లోపల రాములు అతి మెలకువగా అతి జాగ్రత్తగా మెలుగుతూ వచ్చాడు.
0: డ్యూరింగ్ దిస్ వార్ యూ విల్ ఫైండ్ రామ టేకింగ్ ఎవ్రీ ప్రికాషన్ అండ్ కేర్.
1: రాముడు దేవుడై కూడాను ఈ జీవుని హింసించటము న్యాయమా అని కొంత ప్రశ్నించవచ్చు.
0: వి మే పుట్ ఎ క్వశ్చన్ రామ బీయింగ్ గాడ్ వై షుడ్ హీ హార్మ్ పీపుల్.
1: సృష్టించిన అధికారం ఉన్నటువంటి వానికి శిక్షించటం కూడాను అధికారం ఉన్నది.
0: ద వన్ హూ క్రియేటెడ్ హ్యాస్ గాట్ అథారిటీ టు పనిష్.
1: శిక్షించడము రక్షించడం కూడాను దైవము కాదు.
0: ఇస్ నాట్ గాడ్ హూ పనిషెస్.
1: వారి దుర్గుణములే వారిని శిక్షిస్తుంది, వారి సద్గుణములే వారిని రక్షిస్తుంది.
0: యువర్ గుడ్ క్వాలిటీస్ విల్ గెట్ ఆల్ ప్రొటెక్షన్, ద బ్యాడ్ క్వాలిటీస్ విల్ మేక్ యూ సఫర్.
1: కనుకనే ఇతరులు నిమిత్త మాత్రంగా ఎంచుకుని శిక్షణ రక్షణ అనేటువంటిది వారి వల్ల వీరి వల్ల జరిగిందని అనుకుంటున్నారు మానవులు.
0: Human beings think that their suffering and their pleasure are because of others. No, they are only instruments.
1: సందేహమునకు మూల కారణము ప్రవృత్తియే.
0: All these doubts are because of our outward wisdom.
1: దేహాభిమానము చేత, ప్రాకృతమైనటువంటి భావముల చేత, లౌకికమైన జీవము చేత ఈ విధమైనటువంటి భావములు ఏర్పడుతూ ఉంటాయి.
0: We have such feelings because of our body attachment, the physical worldly thoughts.
1: కనుకనే మానవుడు తలంచటము తప్పు కాదు.
0: So it's not a mistake to think so.
1: తన యొక్క సహజ సిద్ధమైనటువంటి యొక్క ఇది.
0: It's quite natural to feel.
1: కానీ రామునకు తాను దేవుడని తెలుసు.
0: Rama knows pretty well that he is divine.
1: కానీ కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క కాలకారణ సంబంధాన్ని కూడా నిర్మించుకోవాలి.
0: But he proceeded as per the time factor, the cause and effect.
1: లోకములో ఈ విధమైనటువంటి యొక్క దోషములకు ఈ విధమైనటువంటి శిక్ష అనేటువంటిది ఒక నియమం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ డిసిప్లిన్, వన్ షుడ్ ఫేస్ దట్ సచ్ ఎ పనిష్మెంట్ ఫర్ ద మిస్టేక్ వన్ కమిట్.
1: ప్రతి కర్మకు కూడాను ఒక ఫలితం ఉంటుండాలి.
0: ఎవ్రీ యాక్షన్ హెస్ గాట్ ఎ కాన్సిక్వెన్స్.
1: కానీ మానవుడు కర్మలు ఆచరించి కొంతకాలం దానిని కాచి, నాకేమీ ఈ కర్మల యొక్క ఫలితం లభించలేదే అని ఏదో ఒక విధంగా అహంకారంగా ఉంటుంటాడు.
0: మ్యాన్ డస్ ఆల్ యాక్షన్స్ అండ్ హీ వెయిట్స్ ఫర్ సమ్ టైమ్ అండ్ హీ థింక్స్ దట్ హీ ఈస్ ఫ్రీ ఫ్రమ్ కాన్సిక్వెన్స్.
1: కాలం యొక్క పరిమితి కొంత దాటాలి కానీ ఈ కర్మలకు ఫలితమైనటువంటిది ఏనాటికి తప్పినది కాదు.
0: ఇట్ టేక్స్ టైమ్, బట్ వన్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్.
1: కనుక ఈ దుష్టకర్మలకు మరింత తప్పినదే కాదు.
0: ఫర్దర్ మోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వికెడ్ యాక్షన్,
1: కనుక అది కాలం పండాలి.
0: ద టైమ్ షుడ్ రైపెన్ అప్,
1: అప్పుడే ఈ ఫలితం కూడా తనకు నిండుతుంది.
0: దెన్ వన్ హ్యాస్ టు ఫేస్ ద రిజల్ట్స్.
1: ఈ రావణుడు చేసినటువంటి కర్మలు అనంతమైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి.
0: రావణ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వికెడ్ యాక్టివిటీ ఇన్ఫినిట్.
1: అది ఏ ఒకనొక సమయంలో తన భార్య అయినటువంటి మండోదరి సమీపంలో కూర్చొని, రావణ నీవు చేయరాని పనులు చేస్తున్నావు.
0: మండోదరి ది వైఫ్ ఆఫ్ రావణ టోల్డ్ హిమ్, రావణ యు ఆర్ డూయింగ్
1: అనేక మంది పవిత్రమైన స్త్రీలను హింసిస్తున్నావు.
0: యు ఆర్ హార్మింగ్ హర్టింగ్ సీక్రెట్ విమెన్.
1: గొప్ప నిర్మలమైన నిశ్చలమైనటువంటి చిత్తంతో ఉండినటువంటి ఒక స్త్రీలను బాధిస్తున్నావు.
0: యు ఆర్ రియలీ హార్ట్ హర్టింగ్ ద ప్యూర్ హార్టెడ్ నోబుల్ విమెన్.
1: మంచిది కాదు,
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: నీకైనా నాకైనా కూడాను తప్పు దోషములు అనేటువంటిది మహాపాతకము.
0: ఏదర్ ఫర్ యూ ఆర్ టు మీ ఫర్ దట్ మ్యాటర్.
1: ఏనాటికైనా నీవు దీన్ని తప్పించుకోలేవు.
0: యు కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్స్ వన్ డే ఆర్ అదర్.
1: నేను చాలా గొప్పదాననే.
0: ఐఎమ్ రియలీ గ్రేట్.
1: నా తండ్రి రాక్షస చక్రవర్తి.
0: మై ఫాదర్ ఇస్ అన్ ఎంపరర్ ఆఫ్ ది డెమన్.
1: నా భర్త ఈ దోషములు అనగా రాక్షసుల యొక్క భర్త చక్రవర్తి.
0: And you and the husband is also an emperor.
1: నా కుమారుడు ఇంద్రుని సాధించినటువంటి యొక్క కుమారుడు.
0: My son could conquer even Indra himself.
1: ఇలాంటి వారు నాకు అండదండలుగా ఉంటుండి కూడాను నేను ఈ సందేహాన్ని విడవలేకపోతున్నాను.
0: With all the support of such mighty people around, still I entertain
1: this doubt. ఏనాటికి ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి ఏర్పడుతుందో.
0: When what type of consequence is
1: that? జాగ్రత్తగా ఉంటుండండి.
0: Be careful.
1: స్త్రీలనగా అగ్నితో సమానము.
0: A woman is equal to fire.
1: వారిని ఏ విధంగా కూడాను చూపులో కాని మాటలతో కాని చేష్టలతో కాని వారిని హింసించడం మహాపాతకం.
0: Is the worst of the sins to hurt a woman either by looks or words or deeds.
1: ఈనాటి నీ చూపులు చెడ్డ చూపులుగా ఉండవచ్చును.
0: Today you may have bad looks.
1: ఆ చెడ్డ చూపులే రేపటి నిన్ను చెడ్డ ఫలితాన్ని అందిస్తుంది.
0: A very bad look will take you to bad
1: నీ చెడ్డ భావములే రేపటి దినం నీకు చెడ్డ ఫలితాన్ని కూడా చేకూరుస్తుంది.
0: ద బ్యాడ్ థాట్ విల్ మేక్ యూ టు రిసార్ట్ టు బ్యాడ్ యాక్టివిటీ.
1: కర్మ ఫలితం తప్పినది కాదు.
0: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కన్సిక్వెన్సెస్.
1: నేడు రేపో కాకపోయినప్పుడు తిరిగి వచ్చే జన్మనికైనా కూడా ఇది తప్పించుకోలేవు.
0: టుడే ఆర్ టుమారో ఆర్ ద నెక్స్ట్ బర్త్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్స్.
1: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యుత్తమం అని అన్నాడు.
0: సో ఇట్స్ నో బ్లెస్ టు నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: కానీ రావణుడు దీన్నంత పరిహాసంగా తీసుకున్నాడు.
0: బట్ రావణ డిడ్ నాట్ పే హీడ్ టు దీస్ వర్డ్స్.
1: కడపటికి ఏడు దినములు జరిగిన తర్వాత,
0: ఆఫ్టర్ సెవెన్ డేస్,
1: ఈ రావణుడు ఒక పెద్ద సర్పాస్త్రాన్ని విడిచాడు.
0: రావణ మేడ్ యూజ్ ఆఫ్ సర్పాస్త్ర.
1: ఆకాశం అంతా కూడా సర్పములు తిరుగుతూ ఉంటుండాలి, ఆకాశమే కనిపించలేదు, ఎక్కడ చూసినా సర్పములే.
0: The entire space is filled by the snakes all over.
1: ఈ దృశ్యాన్ని చూచాడు రావణుడు.
0: రావణ సా దిస్.
1: గరుడాస్త్రాన్ని విచ్చాడు.
0: అండ్ ఈ సెంట్ గరుడాస్త్ర.
1: ఈ గరుడాస్త్రం ఏం చేసి అన్ని పాములను ఒక క్షణంలో మింగివేసింది.
0: దిస్ గరుడాస్త్ర ఈగల్ స్వాలోడ్ ఆల్ ద స్నేక్స్ అరౌండ్.
1: రావణుడు చాలా సందేహించాడు.
0: రామ డౌటెడ్ దెన్.
1: ఈ గొప్ప గొప్ప అస్త్రములు ఈ అరణ్యంలో సామాన్య మానవుల వలె సంచరించేటువంటి ఈ రాములకు ఎక్కడ చిక్కాయి?
0: రావణ డౌటెడ్ హౌ ఇస్ ఇట్ దట్ రామా కుడ్ హ్యావ్ సచ్ పవర్ఫుల్ వెపన్స్.
1: అదే ఒక సమయం లోపల మండోదర చెప్పింది.
0: The same thing is said by Mandodara at one time.
1: Ravana, you chala parapadutunnavu.
0: Ravana, you are mistaken.
1: Ramulu samanyudu kaadu.
0: Rama is not ordinary one.
1: Kevalam oka adarsha manavudiga roopondutu unnadu.
0: He appears to be an ideal man.
1: Atanu mahashaktivantudu.
0: He is powerful.
1: Kevalam kotulnu pattukoni ee mana samudram paina vantare katta ante ee evarikaina saadhyam avutunda?
0: Is it possible for anybody to construct a bridge?
1: ఇంత చిన్న విషయంలో కూడా నీవు రాముని గుర్తించుకోలేకపోతున్నావు.
0: డోంట్ యు అండర్స్టాండ్ ద డివినిటీ ఆఫ్ రామ?
1: మహాసాధ్యమణి అనేటువంటి ఈ సీతను కొని తెచ్చావు.
0: యు బ్రాట్ సీత.
1: ఇప్పటికైనా నువ్వు కాలం మించిపోలేదు.
0: ఈవెన్ నౌ ఇట్స్ నాట్ టూ లేట్.
1: నా మాట విని ఈ సీతను కొనిపోయి ఆ రాములకు అప్పజెప్పు, రాముని పాదము పట్టు, నీవు అతన్ని క్షమించమని ప్రార్థించు అని బోధించింది.
0: మండోదరి ప్లీడెడ్ విత్ రావణ, లిసన్ టు మీ, హ్యాండ్ ఓవర్ సీత బ్యాక్ టు రామ, ఫాల్ ఎట్ హిస్ ఫీట్.
1: నా ప్రాణమైనా విడుతుని కాని నేను అతని పాదమును పట్టను అన్నాడు.
0: రావణ సెడ్ ఐ విల్ డై రాదర్, ఐ విల్ నెవర్ క్యాచ్.
1: వినాశకాలే విపరీత బుద్ధి ఏనింది, మండోదరి వెళ్లిపోయింది.
0: అట్ ద బ్యాక్ టైమ్స్ ఆర్ అహెడ్, మండోదరి లెఫ్ట్ దట్ స్పాట్.
1: ఏడవ దినము ఒక్కొక్క కంఠాన్ని కొడుతూ వచ్చాడు.
0: Seventh day he started hitting each one of the heads.
1: దీని పేరు కంఠాస్త్రము అని పేరు.
0: This is called కంఠాస్త్ర.
1: ఇంద్రుడు పంపించినటువంటి అస్త్రం.
0: It is sent by Indra.
1: ఒక తల క్రింద పడిపోతానే మరొక తల బయటకు వస్తుంటూ ఉండాలి.
0: As one head falls on the ground, another head.
1: ఈ విధంగా 10 తలలు కొడును క్రింద దింపాడు.
0: Like this, oh, he was beheaded totally.
1: అనగా రావణునికి 10 తలలు ఉన్నవా అని అనేక మంది యోచించవచ్చును, సందేహించవచ్చును.
0: Many may doubt. Is it a fact that Ravana has 10
1: heads?
0: What are these heads?
1: Chandrama manasojataha chacho suryo vajayata mukha indrascha agnischa ani ee oka vedamulandu nirupinchinattuga ee oka 10 talalu 6 shastramulu 4 vedamulu telusukunnatunti vaadu Ravanudu.
0: Ravana, 10 heads signify the knowledge of 4 Vedas and 6 sacred texts.
1: కనుకనే 6 శాస్త్రములు 4 వేదములు చేరి 10 తలలుగా రూపొందినాయి.
0: 6 టెక్స్ట్ అండ్ 4 వేదాస్.
1: ఒక్కొక్క శాస్త్రాన్ని ఖండిస్తూ వచ్చాడు.
0: హి వెంట్ ఆన్ టెస్టింగ్.
1: శాస్త్రము తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ నోయింగ్.
1: ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకోలేనిటువంటి వాడు ఈ శాస్త్రం ఎందుకు ఉండాలి?
0: వెన్ యూ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ వై షుడ్ యూ
1: స్టడీ? వేదం తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్?
1: ఆచరణలో పెట్టాలి.
0: యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్.
1: కొంతకాలం నిమిషములకు ముందుగా ఈ రుచిర్ దేశాయ్ చెప్పాడు.
0: Few minutes earlier, Ruchir Desai said,
1: నిరంతరము నేను రామచింతన చేస్తున్నాను, నాకు రామదర్శనం లభ్యం కాలేదని విభీషణుడు హనుమంతుడితో ఏడ్చుకున్నప్పుడు,
0: when Vibhishana said to Hanuman, I chant the name of Rama, but I didn't have any
1: హనుమంతుడు చెప్పాడు.
0: Then he said,
1: విభీషణ, రామనామం చేసినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you chant Rama's name.
1: Rama కార్యములో కూడా నువ్వు పాల్గొనాలి.
0: You should participate in Rama's mission.
1: అప్పుడే ఈ రామచింతనలో ఉన్నటువంటి ఫలితం నీకు దక్కుతుంది.
0: Then only this chanting will be fruitful.
1: కేవలం పెదవులతో రామ రామ రామ రామ అనుకున్నంత మాత్రమే చాలదు. నీకు ఇచ్చినటువంటి అంగముల చేత రామ సేవలో కూడా నువ్వు పాల్గొను.
0: It's not enough if you utter Lord's name with your lips. With both of the hands you should serve God.
1: నటపాంసి నతీర్థానాం న శాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. సేవ చెయ్యాలి.
0: వన్ షుడ్ సర్
1: తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ డోంట్
1: జప ధ్యానములు చేయకపోయినను పర్వాలేదు.
0: నీడ్ టు మెడిటేట్.
1: భజన చేయకపోయినను పర్వాలేదు.
0: యూ డోంట్ నీడ్ టు డూ భజన.
1: సేవలో నీవు పాల్గొనాలి.
0: బట్ యూ మస్ట్ నెసెసరీ పార్టిసిపేట్ ఇన్
1: సేవని. నీ జీవితానికి సరి అయిన నావ.
0: సర్వీస్ ఇస్ ద బోట్ ఆఫ్ లైఫ్.
1: కనుక నీవు ఏం సేవ చేస్తున్నావు?
0: వాట్ సర్వీస్ యువర్ రెండరింగ్?
1: కనుక ఈనాడు కూడాను అనేక మంది భగవత్ నామాన్ని స్మరిస్తున్నారే కానీ నామములకు తగినటువంటి సేవ కూడాను పాల్గొనటం లేదు.
0: అండ్ టుడే మెనీ చాంట్ గాడ్స్ నేమ్ బట్ దే డోంట్ డూ సర్వీస్.
1: కేవలం పండు చూచినంత మాత్రమే కడుపు నిండుతుందా?
0: బై మియర్లీ వాచింగ్ యూ షుడ్ ఈట్ ద ఫ్రూట్.
1: దాన్ని అరిగించుకోవాలి.
0: యూ షుడ్ డైజెస్ట్ ద ఫ్రూట్.
1: జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అనింది గీత.
0: గీత సెడ్ జ్ఞాతం ద్రష్టం ప్రవేశం.
1: జ్ఞాతం అనగా ఒక విషయాన్ని తెలుసుకోవటము.
0: జ్ఞాతం మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఎన్ ఆస్పెక్ట్.
1: ఆ తెలుసుకున్నటువంటి దానిని చూడటము ద్రష్ట.
0: వాట్ యు హావ్ నోన్ యు మస్ట్ సీ ద్రష్ట.
1: ఏదో ఒక గ్రంథంలో శాస్త్రాన్ని గురించి మనం చదివాము.
0: యు హావ్ గాన్ త్రూ ఏ టెక్స్ట్.
1: కానీ చదివినంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ
1: దాని అనుభూతి లోపల తెప్పించుకోవాలి.
0: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: అదే ద్రష్ట.
0: దట్ ఈస్ ద్రష్ట.
1: ద్రష్టమైన తర్వాత ప్రవేశం లోపల పెంచుకోవాలి.
0: లేటర్ ప్రవేశం యూ షుడ్ డైజెస్ట్ ఇట్. టేక్ ఇట్ ఇన్.
1: వంట వండిన తర్వాత
0: ఆఫ్టర్ కుకింగ్
1: దానిని భుజించాలి.
0: యూ షుడ్ ఈట్.
1: భుజించిన తర్వాత జీర్ణించుకోవాలి.
0: ఆఫ్టర్ ఈటింగ్
1: అప్పుడే వంట వండినందుకు తగిన ఫలితం.
0: దట్స్ ది మెయిన్ ఎయిమ్ ఇన్ కుకింగ్.
1: అదే విధంగానే నామస్మరణ చేసిన తర్వాత చేసిన దాన్ని మననం చేసుకోవాలి. సో అనగా మనం కార్యాలయ రూపంలో దాన్ని ప్రవేశపెట్టాలి.
0: సో ఆఫ్టర్ చాంటింగ్ గాడ్స్ నేమ్ వీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
1: తదుపరి దానిని లోపల ప్రవేశించాలి.
0: దెన్ ఓన్లీ కెన్ డైజెస్ట్.
1: కనుక విభీషణ, నీవు కేవలం నామచింతన చేసినంత మాత్రం చాలదు, రామ కార్యంలో కూడా నువ్వు పాల్గొనమని ఆనాడు బోధించాడు.
0: దట్ డే హనుమాన్ టాట్ విభీషణ, ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ గాడ్స్ నేమ్, యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
1: అదే విధంగానే
0: Likewise,
1: ఈ రావణాసురుడు ఈ యొక్క వేదములంతా చదివాడు.
0: రావణాసురుడు హాస్ గాన్ త్రూ ఆల్ వేదాస్.
1: చదివినాడు మాత్రమే కానీ ఒక్కదాన్నైనా ఆచరణ చేయటం లేదు.
0: హీ స్టడీడ్ దెమ్ ఆల్ బట్ హీ డి నాట్ ప్రాక్టీస్ వన్.
1: అదే హనుమంతుడు చెప్పాడు రాముల దగ్గరికి మొట్టమొదటి చూచి వెళ్ళినప్పుడు.
0: దట్స్ వాట్ హనుమాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: సంత శంభున వీధు వీధులు దొంతిశాలలు వాడ మేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతగేళి గృహంబులరచితి శ్రీరామ నా మనవి వినుమా సీతశీరో రత్నమే గొనుమ శ్రీరామ నా మనవీ వినుమా.
0: శ్రీరామ ప్లీజ్ లిసన్ టు మై అప్పీల్.
1: సీతశీరో రత్నమే గొనుమ.
0: యాక్సెప్ట్ సీత ద నోబ్లెస్ట్.
1: సంత సంబున వీధి వీధులు దొంతశాలలు వాడమేడలు.
0: With all the pleasure I watched all the mansions there.
1: Ramta jesedi dalijavarnanu shantikeeli gruhambula rasiti Sri Rama namanavi vinuma.
0: I have seen all the demons there living in those mansions along the streets of
1: Ganga. Indrajittunu
0: first there is Indrajit.
1: Mukhyamaina prahastuni
0: important prahasta.
1: Ilanti vantakudu vedamu cheptunnaru vallanta.
0: They all chant Veda.
1: Ellavari lechinadi modalukoni vedamunu patam cheyatamu.
0: Right from dawn to dusk,
1: వేదపఠనం చేస్తున్నారు.
0: They think of Veda.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: What is the use?
1: దాన్ని సరియైన అనుభవంలో తెప్పించుకోలేదు.
0: But they didn't bring it to experience.
1: కనుకనే రావణునికి నాలుగు వేదములు తెలుసు.
0: So Ravana knows all four Vedas.
1: కానీ ఆచరణలో కించిత్తైనా ఉపయోగ పెట్టలేదు.
0: But he did not practice it even a fragment.
1: ఆరు శాస్త్రములు తెలుసు.
0: He knows all six texts.
1: ఏ శాస్త్రాన్ని తాను అనుసరిస్తున్నాడు?
0: Which text? పరస్త్రీని
1: అపహరించటము ఇది తప్పని తెలియదా శాస్త్రంలో?
0: Does he not know by studying the Shastra that it's a sin to abduct a woman?
1: Varunanu peedinchakoodadaneetundi telida shastramulo.
0: Does he not know by going through the Shastra that it's not haram anybody?
1: Nyaya papaya parapeedanam annadi.
0: He's only the sinner if he hurts anybody. He's meritorious if he helps anyone.
1: Parupakara punyaya paruluku upakaram cheyatame punyamu.
0: The merit lies in helping others.
1: Upakaram cheyatame papamu anindi.
0: And to harm others is a sin.
1: Kanukane aaru shastramulu telisi naalugu vedamulu kudanu telisukunappudiki ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఆ పది శిరస్సులను ఖండించాడు రాముడు.
0: దేర్ఫోర్ రామ బిహెడెడ్ హిమ్ కట్ ఆఫ్ ఆల్ ద 10 హెడ్స్ బికాస్ నోయింగ్ ఆల్ సిక్స్ శాస్త్రాస్ ఫోర్ వేదాస్ హీ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఈవెన్ ఎ లిటిల్.
1: ఇంతకాలము తాను బ్రతకటము ఈ విధమైనటువంటి విద్యల చేతనే బ్రతికాడు.
0: హీ సర్వైవ్డ్ సో లాంగ్ బికాస్ ఆఫ్ హిస్ అక్వైంటెన్స్.
1: ఈ పది విద్యలు కూడాను అదృశ్యమాయను కింద కూలిపోయాడు.
0: ద మూమెంట్ అవేర్నెస్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈస్ లాస్ట్ హీ ఫెల్ డౌన్.
1: మానవుని యందు అనేక విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: మ్యాన్ హాస్ గాట్ సో మెనీ పవర్స్ ఫ్యాకల్టీస్.
1: కానీ తన శక్తులను తాను గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ ఇన్నేట్ పవర్.
1: కారణము ప్రాకృతమైనటువంటి జగత్తుని ఆధారం చేసుకున్నాడు.
0: బట్ హీ గోస్ బై దిస్ వరల్డ్ ఎఫీమరల్.
1: ఈ యొక్క ప్రవృత్తి అయినటువంటి దీనినే మనం అనుసరిస్తూ ఉన్నాం.
0: వీ గో బై ది అవుట్వర్డ్ ట్రెండ్.
1: నివృత్తి స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ నో వన్ ఈస్ మేకింగ్ అటెంప్ట్ టు నో దిస్ స్పిరిట్ విచ్ ఇస్ ఇన్ వర్డ్.
1: కనుకనే మానవుడై కూడాను సామాన్యమైనటువంటి మానవునిగా జీవిస్తూ నశిస్తూ మరణిస్తున్నాడు.
0: దో బీయింగ్ సో మైట్ అండ్ పవర్ఫుల్ హీ లీడ్స్ అన్ ఆర్డినరీ లైఫ్ అండ్ రూయిన్స్ అండ్ డైస్ అల్టిమేట్లీ.
1: రామును కూడాను తాను మానవావతారం ధరించినప్పటికీ నేను మానవుడిని కాదు అనేటువంటి సత్యం తెలుసు.
0: Though Rama has taken human form, he knows that he is not human.
1: శారీరకంగా లోకానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై తాను బాధపడినట్టు భార్య వియోగంలో కుమిలిపోయినట్టు పరులతో యుద్దము చేసినట్టు విజయాన్ని సాధించినట్టు ఇవన్నీ కూడా కేవలము కొన్ని నటనలు మాత్రమే.
0: Because he has taken human form to set an ideal to the rest of the mankind, he pretended, acted as if he suffered from the separation, because separation from the wife, as if he fought, as if he won the war.
1: ఇవన్నీ కూడా సత్య ధర్మముల యొక్క ప్రమాణ స్వరూపములే.
0: That's all the evidence of the adherence to the truth and righteousness.
1: సత్యాన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలి?
0: How to speak truth?
1: ధర్మాన్ని ఏ విధంగా మనం అనుసరించాలి?
0: How to follow righteousness?
1: అందువల్లనే సత్యం వద, ధర్మము సత్యాన్ని చెప్పు.
0: Therefore speak truth and follow righteousness.
1: ఈనాటి మానవుడు సత్యం చెప్పేటువంటి మానవుడే కనిపించటం లేదు.
0: There is no man today who utters truth.
1: తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు పొట్టకూటి నిమిత్తమై అసత్యము అసత్యము అసత్యం.
0: To carry out his living from dawn to dusk, he spends the time in uttering lies.
1: మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగ చేయుచు జీవితంబు మీరిద్దిల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
0: ఓ మ్యాన్ ఎంక్వైర్ క్లియర్లీ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ యూ రిటైర్ గో టు స్లీప్ to fill your belly, you waste your time.
1: సత్యం వదంటున్నాము.
0: You are dropping.
1: ఎవరు చెప్తున్నారు సత్యం?
0: Who is telling truth?
1: ఈ సత్యమే చెప్తుంటే ఈ లోకం ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చేదా?
0: If you really speak truth, the world will not be in the present plight.
1: నోరెత్తితే అసత్యమే.
0: The one who starts speaking full of lies,
1: అసత్యం చేతనే నాలుకను అపవిత్రంగా భావించుకుంటున్నారు.
0: The tongue becomes unsacred.
1: కనుకనే ఆ నాలుక అపవిత్రం కావటం చేత జీవితమే అపవిత్రమైపోతుంది.
0: As the tongue has become unsacred,
1: కల్మషమైనటువంటి జీవితంగా రూపొందుతూ ఉంటుంది.
0: Therefore it turns in a different way.
1: పది చిల్లుల పాత్ర లోపల పాయసమే పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే రావాలి.
0: A vessel with all the 10 holes, if it is filled with rice pudding, it will come out.
1: లోపల విషమే పోస్తే ఏ చిల్లులో వచ్చినప్పటికీ విషమే వస్తుంది.
0: Even if it were filled by poison, it will come out.
1: కాబట్టి మన హృదయంలోనేటువంటిది అసత్యమైనటువంటి దీంతో పాయిజన్ తో నింపుకున్నాం కనుకని మన మాట అసత్యమే, మన చూపు అసత్యమే, మన శ్రవణం అసత్యమే, మన మరణం అసత్యమే, చేతల అసత్యమే, కాళ్ళు అంతా అసత్యమయంగా ఉంటున్నాయి.
0: We have filled our heart with this poison. Therefore, whatever we say is false. Our looks are bad. Therefore, we should fill it up with the truth.
1: అది ఏ విధంగా అయినప్పటికీ సత్యమే బయట వస్తుంటుంది.
0: వన్ వే ఆర్ అదర్ ది ట్రూత్ కమ్స్ అవుట్.
1: కడుపులో ఏదే కప్పులో వస్తుంది అన్నట్టుగా ఏది మనలో ఉంటుందో అదే వస్తుంది బయట.
0: సో వాట్ ఈస్ దేర్ విదిన్ నేచురల్లీ కమ్స్ అవుట్.
1: ఈనాటి మానవత్వమునకు ఇన్ని విధమైన వికారములు ప్రాప్తించడానికి ఇదే మూల కారణం.
0: This is the cause for all very types of perversions among men.
1: చేతనైతి చేతనవుతుందని చెప్పు.
0: If you are capable, tell it.
1: కాదని చెప్పు.
0: You say you cannot.
1: కానీ చేస్తానని మాత్రం చేయకుండా పోవటం అసత్యమే.
0: But if you say I will do it and if you don't do it, it is falsehood.
1: నేను పాటిస్తానని చెప్పి పాటించకుండా పోవటం అసత్యమే.
0: If you say I will practice, if you don't.
1: కేవలం అసత్యం మాత్రమే కాదు.
0: Not merely lies.
1: ద్రోహం కూడాను.
0: You are a betrayer.
1: ద్రోహమే కాదు.
0: Not only that.
1: మోసము కూడాను.
0: It is cheating.
1: ఎందుకంటే చేస్తానని చెప్పి చేయకుండా పోవటం మోసం కాదా?
0: యూ ప్రామిస్ దట్ యూ డూ ఇట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
1: అసత్యంలో ఎన్ని విధమైనటువంటి ఫలితములు ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ యాక్షన్స్.
1: కనుక సత్యం వద, సత్యాన్ని మనము చెప్పాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ స్పీక్ ట్రూత్.
1: ధర్మం చర,
0: షుడ్ ఫాలో ధర్మ.
1: ధర్మాన్ని చెయ్యాలి.
0: ఫాలో
1: ఏది ధర్మమో ఏది అధర్మమో మాకు తెలియదే అంటారు.
0: యూ మే సే యూ డు నాట్ నో వాట్ ఇస్ రైచియస్ వాట్ ఇస్ అన్రైచియస్.
1: తెలిసినంత వరకు కూడాను నీ యొక్క కాన్షియన్స్ అనగా నీ ఆత్మసాక్షిగా ఇది సత్యము అని గుర్తించిన తర్వాత దాన్ని చేయడానికి ప్రయత్నించాలి.
0: When one's conscience, your witness tells you, follow its command.
1: కానీ ఈనాటి మానవుడు తన స్వార్థమును తన స్వప్రయోజనమును వెనుక పెట్టుకుని అన్ని కార్యములో ముందుకు పోతున్నాడు.
0: Man proceeds keeping selfishness, self-interest in the background.
1: తెలిసినప్పటికీ దానికి తెలియనట్టుగా నటిస్తున్నాడు.
0: Though he knows, he pretends that he doesn't know.
1: తనం తాను కించిత్ పరుచుకోవటమే.
0: He is cheating himself.
1: ఇన్ని దినముల నుంచి వింటున్నారు.
0: యూ హావ్ బీన్ లిసనింగ్ ఆల్ అలాంగ్.
1: ఇన్ని సంవత్సరం నుంచి శ్రవణం చేస్తున్నారు.
0: యూ హావ్ బీన్ లిసనింగ్ ఫర్
1: ఇయర్స్. ఎంతవరకు మనం ఆచరణలో పెట్టుకుంటున్నాం?
0: టు వాట్ ఎక్స్టెంట్
1: ఎన్ని మనం ఆచరణలో దింపుతున్నాము?
0: హౌ మెనీ యూ ఆర్ ప్రాక్టీసింగ్?
1: విచారణ చేస్తే ఏ ఒక్కటైనా లేదు.
0: ఇఫ్ యూ ఎంక్వైర్, వీఆర్ నాట్
1: ఎన్ని గ్రంథాలు చదువుతున్నాము?
0: సో మెనీ బుక్స్ వీ రీడ్.
1: ఎన్ని బోధనలు వింటున్నాము?
0: వీ లిసన్ టు టీచింగ్స్.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కనుకనే
0: సో
1: మనం చేసేటువంటి కూడాను చెప్పడమే కానీ చేయటం లేదు.
0: We just declare, but we don't practice.
1: Andhakaram bellam hatamarune chuda vasudalo deepapu vartavalana.
0: By mere announcement of the light, do you expect the darkness to be dispelled?
1: Roga peedutini bal rogambu tirunam aushada mahimambu antavinna.
0: By listening to the effect of the medicine, do you expect the sick person to be free from the disease?
1: పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్న వింత.
0: డూ యూ థింక్ దట్ ద పాపర్ బెగర్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ హిస్ పావర్టీ బై లిసనింగ్ టు ఫైనాన్స్?
1: ఉందని విన్నంత మాత్రం మన జోబులకు ఏమైనా కాసు వస్తుందా?
0: బై లిసనింగ్ టు ఎకనామిక్స్ యువర్ పాకెట్ విల్ నెవర్ బి ఫిల్డ్.
1: పవర్ఫుల్ మెడిసిన్స్ యొక్క గురించి నీ వింటున్నప్పటికీ నీలో ఉన్నటువంటి రోగం పోతుందా?
0: బై లిసనింగ్ టు ద మెడిసిన్ ద డిసీజ్ ఇస్ నాట్ క్యూర్డ్.
1: పేదవాడు ఎంతో బాధపడుతున్నాడు.
0: A poor man is suffering.
1: అలాంటి వాడి దగ్గరికి పోయి పంచపచ్చ పరమాన్నముల గురించి చెప్తే వాడి కడుపేమని నిండుతుందా?
0: ఇఫ్ యూ స్పీక్ ఆఫ్ ఆల్ డెలీషియస్ ఐటమ్స్, వుడ్ ఎవర్ హిస్ హండర్ బి
1: రిచ్? మన స్మరణలు, మన సాధనలు, మన ప్రవర్తనలు అన్ని ఇట్లే ఉన్నాయి.
0: ఆల్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ లైక్ దాట్.
1: ఈ ప్రవృత్తి కంటే మరింత హీనమై దిగిపోతున్నాయి.
0: ఇట్ ఇస్ మచ్ వర్స్ దాన్ ది అవుట్ వర్డ్ ట్రెండ్.
1: ఇంకా ప్రపంచం ఎట్టు బాగుపడుతుంది?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ గుడ్ వర్డ్?
1: ఏనాడు దేశం మంచి స్థితికి వస్తుంది?
0: వెన్ విల్ ఇట్ కమ్ టు పొజిషన్?
1: దేశం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ కంట్రీ?
1: మనుషుల యొక్క సమూహమే దేశం.
0: ఇట్ ఇది అసెంబ్లీ ఆఫ్ పీపుల్, నాట్ ది sand.
1: మనిషి అంటే ఏమిటి?
0: హూ ఇస్ మ్యాన్?
1: మనసే మనిషి.
0: ద మైండ్.
1: మనసు గలవాడే మనిషి.
0: ద వన్ విత్ మైండ్.
1: మనసు అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మైండ్?
1: సంకల్పం యొక్క చేరికే మనిషి.
0: కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ సంకల్పం యొక్క ప్రభావమే మన ప్రవర్తులు.
0: అండ్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్టెడ్.
1: కాబట్టి ప్రవర్తులకు సంకల్పములకు సన్నిహిత సంబంధం ఉంది.
0: సో దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద మైండ్ అండ్ యాక్షన్.
1: కనుక ఈ సంకల్పములకు మన మనసుకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది.
0: సో మైండ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కనుకనే మొట్టమొదట మన దుష్ట సంకల్పాన్ని దూరం చేసుకోవాలి.
0: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ థాట్స్ ఫస్ట్.
1: అప్పుడే మనం మనిషి అనేటువంటి ఒక పేరుకు సార్థకమైనటువంటి వారమవుతాడు.
0: Then only we deserve the title of being born a human.
1: కనుకనే రావణుడికి 64 విద్యలు తెలిసినటువంటి వాడు.
0: Ravana is expert in 64
1: ఏమి ఫలము?
0: What is the use of all this?
1: తన నొసట వ్రాత తప్పించే ఎవరి తరము?
0: Who can make you escape from your destiny?
1: చెడ్డ బుద్ధి చేరనేని ఎండబారును బుద్ధులు బెండుబారు.
0: When there are wicked thoughts in your mind, the whole life becomes a dry.
1: నాకు ఓన్లీ బెండు మాత్రమే కాదు బండబారు అని కూడా.
0: It becomes very dry like a stone.
1: 64 విద్యలు.
0: 64
1: ప్రయోజనం ఏమిటి?
0: What is the use?
1: ఈ విద్యల యొక్క వివాహం ప్రయోజనం ఇంతేనా?
0: Is that the utility of education?
1: విజ్ఞానంతో విద్య గరాణించాలి.
0: You should shine by practicing what you read.
1: కృషి కూటి కోసం చేయాలి.
0: And you should work to carry out a living.
1: కానీ ఈనాటి విద్యలంతా కూటి కోసం జరుగుతున్నాయి.
0: But today education is just to carry out.
1: అందువల్లనే ఈ యొక్క ఉద్యోగములు, ఈ యొక్క పనులు, ఈ విధమైనటువంటి యొక్క రిజల్ట్స్ అంతా కూడా ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
0: As everything is job oriented, we find it the wrong path.
1: మంచిగా కనిపించవచ్చు మేడి పండు చూడ మేలుమై ఉండును.
0: The forest fruit may
1: be kaani lobala chusti ee karma phaltam anetundi peedistu untundali.
0: But within you find all the bad thing there, which is the consequence of your wrong activity. Who is responsible?
1: Katta bhagavantudu kaadu.
0: God is not
1: kaaranam bhagavantudu kaadu.
0: No,
1: kaaya kaaranamulu rendu neeve kaaranam.
0: Cause and effect, you are responsible for this.
1: Adiye ee naadu maraninchinaam ani cheppinani ఆ దేహం పైన పడి మండోదరి విలపిస్తూ ఉంటుండాలి.
0: మండోదరి fell on the dead body, she was crying.
1: రావణ నీ తపస్ఫలం ఎక్కడ పోయింది?
0: రావణ, వాట్ హ్యాపెన్ టు ద పవర్ ఆఫ్ ద పెన్?
1: ఈ వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములు ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేద?
1: నేను ఎంతకాలం నుంచినో చెప్తూ వచ్చాను.
0: ఐ హావ్ బీన్ టెల్లింగ్ యు,
1: కానీ నా మాటను నీవు లెక్క చేసుకోలేదు.
0: బట్ ఇన్ అవర్ పేజ్ హీ టు మై వర్క్,
1: కట్టగలపడికి మట్టిలో పడి పొరలాటం నీ ఎంత కర్మ?
0: అల్టిమేట్లీ హ్యాడ్ టు రోల్ ఆన్ ద గ్రౌండ్. వాట్ ఎ ఫేట్ ఇట్ ఇస్!
1: చక్రవర్తిగా ఉండినటువంటి రాక్షస చక్రవర్తి.
0: యు ఆర్ ఎ మైటీ ఎంపరర్ ఆఫ్ డెమన్స్.
1: కోతులతో నా చావటము.
0: Should you be killed by monkeys?
1: ఎంతటి మహాపాపతము నంచావు.
0: What a worst of this in your
1: face. పాపమును తప్పించే ఎవరి తరము కాదు.
0: Nobody make you free from.
1: నీవు చేసుకున్న పాపమే నీ విధంగా అనిపిస్తుంది.
0: This is all the sin you have committed.
1: అనిపిస్తే కాకుండా ఆ రామచంద్రుని చేతిలో అయినా చచ్చినాబోయేమో అదైనా నాకు తెలిస్తే కొంత తృప్తి అవుతుందని.
0: I'll be satisfied if at all I come to know that you have died in the hands of Rama.
1: కానీ విభీషణుడు దగ్గరకు వచ్చాడు.
0: విభీషణ కేమ్ క్లోజ్.
1: ఆ విభీషణుని కూడా కొంత క్రోధంతో నిందించింది.
0: మండోదరి అక్యూజ్డ్ విభీషణ ఆల్సో.
1: నిందించిన తర్వాత విభీషణ, నిన్ను నిందించకూడదు.
0: విభీషణ,
1: నీవు ఎంతకాలం నుండియో బోధిస్తున్నావు మీ సోదరునకు.
0: విభీషణ, యు హావ్ బీన్ టెల్లింగ్ యువర్ బ్రదర్,
1: ఇది మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదని ఎంతో మీరు బోధిస్తున్నారు.
0: యు హావ్ బీన్ ప్లీడింగ్ విత్ హిమ్ దట్
1: కానీ నీ బోధన అతను తలకెక్కలేదు.
0: బట్ హీ నెవర్ హర్డ్.
1: ఎట్ట ఎక్కుతుంది?
0: వై, హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇట్?
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ, యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా?
0: The head which is already filled, how can that be empty?
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగున.
0: Until the head is empty, can you fill it up with
1: spiritual knowledge? అతను అనేక చింతలతో చేరుకుని ఉంటుంది.
0: It is filled with all stuff.
1: అది ఖాళీ చేస్తే కదా విభీషణ యొక్క బోధ అందులో చేరుతుంది.
0: Unless it is made empty, he cannot receive spiritual teaching of
1: విభీషణ. అది చేరడానికి స్థానం లేదు.
0: There is no scope to accommodate.
1: అలాంటి తలను నీవు పెంచుకున్నావు.
0: You have such a head.
1: అలాంటి తలంపులను నీవు పెంచుకున్నావు.
0: You have such thoughts.
1: ఇలాంటి దుస్థితి నీవు అనుభవిస్తున్నావు.
0: This is the fate now.
1: అని మండోదరి చాలా సత్యాన్ని పలుకుతూ వచ్చింది.
0: మండోదరి స్పోక్ ట్రూత్.
1: అప్పుడే పరిగెత్తిపోయి సీత పాదముల పైన పడాలని కూడా సంకల్పించుకుంది.
0: అండ్ షీ డిసైడెడ్ టు ఫాలో అట్ ద ఫీట్ ఆఫ్ సీత.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: ఇంతకాలము నేను సీతను చూడనటువంటి దాన్ని ఇప్పుడు పోయి చూడటం ఎంత సిగ్గు లేకుండా పోతుంది.
0: ఐ హావ్ నాట్ సీన్ సీతా సో లాంగ్, వాట్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ ఇఫ్ ఐ యామ్ టు సీ హర్ నౌ.
1: ఇప్పుడు నేను చూసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ మీటింగ్ హర్ నౌ?
1: తీరిన తర్వాత ప్రయోజనం కాదు.
0: దేర్ ఇస్ నో యూజ్ నౌ.
1: కనుక ఓ రావణ, ఇప్పుడైనా నీవు కొంతవరకు ఒక్కతూరి కనులు తెచ్చి నేను చేసిన దోషము అని క్షమాపణ వేడుకో, ఇదే నీకు చాలు, ఇదే అంత్యంలో నీకు శాంతి అనింది.
0: ఓ రావణ, అట్లీస్ట్ ఓపెన్ యువర్ ఐస్ నౌ, యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ ఇన్ ద సిన్ యు హావ్ కమిటెడ్.
1: అంత్యములో ఒక్కతూరి క్షమించమని కోరితే కూడా చాలు.
0: అట్ ది ఎండ్ ఇఫ్ యూ సీక్ పార్డన్ ఇట్స్ ఎనఫ్.
1: అందుకోసమని అనేక మంది కాశీకి పోతూ కాశీలో చావాలని పోతుంటారు.
0: మెనీ పీపుల్ గో టు కాశీ బెనారస్ in order to die.
1: కాశీలో పోయి ఏమేమో చింతలన్నీ తనలో పెట్టుకుంటారు. దేహం కాశీలో ఉంటుండాలి,
0: బాడీ ఇస్ దేర్ ఇన్ కాశీ,
1: బజార్లో ఉంటుండాలి. ఏం చేస్తాడు పాపం, అతని కర్మ.
0: బట్ ఆల్ హిస్ థాట్స్ సెంటర్ అరౌండ్ ద స్ట్రీట్స్. వాట్ ఇస్ ఇట్?
1: మరణించే సమయంలో కూడా కొంచెం రామనామాన్ని స్మరిస్తుంటే వారి చింత ఏమైనా వస్తుందేమో. అరే రామా రామా రామా అని చింతించమని చెప్తుంటారు.
0: పీపుల్ సే దట్ యూ షుడ్ చాంట్ రామాస్ నేమ్ అట్ ది ఎండ్.
1: కానీ అక్కడ కూడా రామనామం రాదు.
0: బట్ హి డజంట్ సే సో.
1: హృదయంలో ఉంటే కదా వచ్చేది.
2: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద హార్ట్ యు విల్
1: కెన్ స్పెల్ అవుట్. మొట్టమొదట మనం హృదయాన్ని నింపుకోవాలి మంచి భావములతో.
2: సో వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ గుడ్ థాట్స్.
1: హృదయాన్ని నింపుకోవాలి పవిత్రమైన నామముల చేత.
2: ఫిల్ యువర్ హార్ట్ విత్ సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈనాటి యొక్క సత్యము ధర్మము అనేటువంటిది ఆనాటి రామకాలం నందే ఇంత ప్రభావాన్ని నిరూపిస్తూ వచ్చాయి.
2: దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ దోస్ టైమ్స్ ఆఫ్ రామ.
1: ప్రతి దానికి సత్యము ధర్మమే.
2: ఫర్ ఎవ్రీథింగ్ దే షుడ్ హావ్ దీస్ టూ.
1: మతములకు ఆధారము సత్య ధర్మములే.
2: ఫర్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్
1: గమ్యములకు మార్గములు సత్య ధర్మములే.
2: దట్ ఇస్ ఓన్లీ పాత్.
1: శాస్త్రముల యొక్క రసములకు సత్య ధర్మములే.
2: ది ఎసెన్స్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: రహస్యాలకు అన్నిటికీ సత్య ధర్మములే.
2: ఫర్ ఎవ్రీథింగ్ ఇస్ దీస్ టూ ఆర్
1: సర్వ రహస్యములకు సత్య ధర్మములోనే ఇమిడి
2: ఉంది. ది సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ లైస్ ఇన్ దీస్ టూ.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటిది ప్రతి మానవుడు కూడాను అనుసరించాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో దీస్ టూ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఇది ఏ రామాయణంలో ప్రధానంగా బోధించినటువంటి యొక్క విశేషం.
2: దిస్ ఇస్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ రామాయణ.
1: రావణుడు మరణించాడు.
2: రావణ డైడ్.
1: కానీ రాక్షసులందరూ కూడాను మరింత భయపడిపోయారు.
2: ద డెమన్స్ వర్ ఫియర్ స్ట్రికెన్.
1: పోయిన వారు పోయారు.
2: పీపుల్ డైడ్. ఎనీ
1: భర్తలు పోయిన స్త్రీలు విలపిస్తూ ఉన్నారు.
2: దర్ మెనీ విడోస్ వర్ క్రైయింగ్.
1: బిడ్డలు పోయినటువంటి స్త్రీలు ఏడుస్తున్నారు.
2: విమెన్ హూ లాస్ట్ దేర్
1: తండ్రులు పోయినటువంటి స్త్రీలు ఇంకా ఆధారం లేకుండా ఉంటున్నదని వాళ్ళు బాధపడుతున్నారు.
2: ఆర్ఫన్స్ వర్
1: క్రైయింగ్. అన్ని రకములైనటువంటి బాధలు కూడా లంకలో అప్పుడు జరుగుతూ ఉన్నాయి.
2: ఎవ్రీబడీ ఇన్ లంక వర్ సఫరింగ్.
1: దీని అన్నింటికి కారణం ఏమిటి?
2: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
1: ఒక చిన్న పాడు బుద్ధియే దీనికి మూల కారణం.
2: ఇట్స్ ఓన్లీ ది బ్యాడ్ మైండ్ విచ్ ఇస్ ది కాజ్.
1: ఈ రావణుడు చేసినటువంటి కామ గుణమే దీనికి మూల కారణం.
2: ది వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఒక్కటింటే చాలదా ఎన్ని ప్రమాదములైనా తెప్పిస్తుంది.
2: వన్ ఈజ్ ఎనఫ్ టు పుట్ యూ టు రూయిన్.
1: పెద్ద కడవడ పాలు తీసుకుని వచ్చి
2: బ్రింగింగ్ పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్.
1: అడు మాత్రం విషం దాంట్లో వేస్తే పాలంతా విషమయమైపోతాయి.
2: ఇఫ్ యు ప్లేస్ ఎ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ బికమ్స్
1: పాలేమో కడవడ పాలు.
2: పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్.
1: పాయిజన్ చిన్నది.
2: పాయిజన్ ఇస్ ఎ డ్రాప్.
1: చూసావా? అదే విధంగానే
2: లైక్ వైజ్
1: తాను ఎన్ని చదువులు చదివినప్పటికీ
2: విత్ ఆల్ హిస్ ఎక్స్పర్ట్
1: లంకలో ఎంత శక్తివంతులైనటువంటి రాక్షసులు ఉండినప్పటికీ
2: కడపటికి
1: రావణుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పనియే ఇంత పరిస్థితికి మూల కారణం.
2: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ దట్ హస్ పుట్ దెమ్ ఆల్ టు దిస్ ప్లైట్.
1: చిన్న చీమలు పట్టి సర్పాన్ని చంపవా?
2: స్మాల్ యాంట్స్ కెన్ కిల్ ఈవెన్ ఎ
1: సర్పెంట్. చిన్న చీమలు.
2: Ants are so small.
1: Sarpam chala peddadi.
2: Serpent is big.
1: Kaani danni kuda champutayi.
2: But they will kill even
1: the serpent. Adi chinna okka doshame pedda dinni kuda nu pramadanga champutundi.
2: A small mistake will lead to a very big danger.
1: Inaadu chinnadi chinnani manam bhavichi dinni alakshyam teptada dinni aneka rakamulainatundi paapalaga nimmu guri avutunnam.
2: You think it's a small mistake, you neglect it. That turns into
1: chinnadi. విత్తనము చిన్నదే.
2: సీడ్ ఈ స్మాల్.
1: కానీ అది పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెద్ద వృక్షమైపోతుంది.
2: బట్ ఇట్ జర్మినేట్స్ ఇంటూ ఎ హ్యూజ్ ట్రీ.
1: కనుకనే విత్తనం లోపలిని ఇది పండ్ల విత్తనమా ముండ్ల విత్తనమా అని గుర్తించి దాన్ని తీసివేయాలి.
2: సో యూ షుడ్ డిస్టింగ్విష్ వెదర్ ఇట్ వుడ్ జర్మినేట్ ఇంటూ ఎ బుష్.
1: మంచి పని
2: ఆర్ దట్ స్వీట్ ఈల్డ్.
1: అందువసే ఉపనిషత్తులందు కర్మస్ అనగా కర్మకు నమస్కారం అన్నారు. తస్మన్ నమః కర్మణే. తస్మై నమః కర్మణే. మొట్టమొదట నా కర్మకు నేను నమస్కారం చేసి ప్రారంభిస్తున్నానన్నాడు.
2: సో ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు మై యాక్షన్స్ అండ్ ప్రొసీడ్.
1: ఎందుకు కర్మకు నమస్కారం చేయాలి?
2: వై షుడ్ యూ
1: సాల్యూట్? ఆ కర్మ పవిత్రమైన కర్మగా ఉంటుండాలి.
2: దట్ యాక్టివిటీ షుడ్ బి సేక్రెడ్.
1: ఓ భగవంతుడా, నేను చేయబోయేటువంటి కర్మలన్నీ కూడాను పవిత్రమైన కర్మలుగా ఉంటుండాలి. నీకు ప్రీతికరమైన కర్మలుగా ఉండాలి.
2: లెట్ ఆల్ మై డీడ్స్ బి సేక్రెడ్, బి సాటిస్ఫైయింగ్ టు యూ.
1: నీకు ప్రీతి లేకపోతే నేను కర్మలన్నీ కూడాను నిరుపయోగమైపోతాయి.
2: ఇఫ్ మై డీడ్స్ డు నాట్ ప్లీజ్ యూ, దే ఆర్ వేస్ట్.
1: కరుకునే వేదం కూడాను సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనింది.
2: Therefore Vedas want you to offer all your deeds to God.
1: ప్రీతికరమైనటువంటి కర్మలు ఏనాటికైనా కూడాను ఇవి మనకు రక్షిస్తూనే ఉంటాయి.
2: ఇఫ్ గాడ్ ఈస్ నాట్ ప్లీజ్డ్,
1: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను అండదండలుగా నిలిచి మనం కాపాడుతుంటాయి.
2: ఇఫ్ యూ ఆఫర్ యువర్ డీడ్స్ టు గాడ్, దే విల్ సపోర్ట్ యూ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం.
1: కనుక మంచి కర్మలు చేయడానికి సత్యాన్ని మనం పలకండి.
2: సో ఇన్ ఆర్డర్ టు డూ గుడ్ డీడ్స్ స్పీక్ ట్రూత్.
1: ఏదో నిరంతరము సత్యం పలకడానికి లేకపోయినా గానీ ఒక టైం అయినా కొంచెం నియమించుకోండి.
2: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: దినానికి ఇన్ని గంటలంతా నేను సత్యాన్ని పలకాలి అనండి.
2: అట్లీస్ట్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్.
1: ప్రధానమైనటువంటి విషయం ఏదైనా కూడా సత్యం పలకండి.
2: అట్లీస్ట్ ఇన్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ స్పీక్ ట్రూత్.
1: కానీ ఈనాడు కలి ప్రభావము
2: ఏజ్ ఆఫ్
1: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చినప్పటికీ అతనితో కూడా అసత్యం పలికిస్తుంది.
2: The effect of Kali Age is such, even if Satya Harichandra is here, you will make him speak lies.
1: కారణం ఏమిటి? ఈ సంఘదోషమే.
2: దిస్ ఇస్ ది బ్యాడ్ కంపెనీ.
1: అదే చెప్పాడు రుచిరు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
2: వాట్ రుచిరు,
1: నీవు ఎలాంటి సంఘంతో చేరినావో అలాంటి గుణములే వస్తుంటాయి.
2: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ యువర్ కాండక్ట్.
1: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. పది మంది మంచివారితో మనం చేరాలి.
2: యూ షుడ్ బి ఇన్ ది గుడ్ కంపెనీ.
1: చెడ్డవారితో మనం దుడ్డైనా ఇచ్చి దూరం అయిపోవాలి.
2: యూ షుడ్
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
2: యూ షుడ్ పే ఆఫ్ అండ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: ఏమైనా అనుకోండి,
2: లెట్ దెమ్ థింక్ యాజ్ ఎ లై.
1: కానీ నీవు నీ సత్యాన్ని నువ్వు కాపాడుకున్న వాడు అవుతావు.
2: బట్ యూ షుడ్ ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ ట్రూత్.
1: కనుక నీ రావణుడు చేసినట్టు మహాదోషంలో ఇదే పెద్ద పాపం.
2: This is worst of the sins committed by Ravana.
1: ఏ శాస్త్రము తెలియకుండా దోషం చేస్తే అతనికి ఏమాత్రము పాపం రాదు.
2: If he is not aware of any శాస్త్ర,
1: ఈ వేదము తెలియకుండా కూడాను అధర్మంలో పోతే అతనికి ఏమాత్రము పాపం రాదు.
2: Without knowledge of Veda, if he is unrighteous,
1: తెలిసి కూడాను దాన్ని ధిక్కరించిపోవటం లేనే పాపం వస్తుంది.
2: In full knowledge of it, if he disobeys, it is a sin.
1: కనుకనే తెలిసి రామచింతన చేయవే మనస అన్నాడు త్యాగరాజు.
2: త్యాగరాజు said, chant name of the God in full
1: తెలిసి చేయి.
2: Do it in full knowledge.
1: Chuchi mrokku, telisi trokku.
2: Watch your step and proceed.
1: Kalukane ee naadu manavudu trokkedi rayi, mukkedi rayi, kattedi rayi, kottedi rayi.
2: Man, what he treads on the stone, he pays his respect to the stone and he chisels the stone.
1: Kottedi deni kodutunnadu, gundu rayini kodutunnadu.
2: He chisels a boulder.
1: కట్టేది ఏ రాయిని కడుతున్నాడు? చచ్చౌకమైనటువంటి రాయిని కడుతున్నాడు.
2: ఇట్ టేక్స్ ఎ గుడ్ స్టోన్ అండ్ బిల్డ్స్.
1: తొక్కేది ఏ రాయిని తొక్కుతున్నావు? ఈ బండను తొక్కుతున్నావు.
2: ట్రెడ్స్ ఆన్ ది స్టోన్ వేర్ యు ఆర్
1: మొక్కేది ఏ దాన్ని మొక్కుతున్నావు? భగవత్ స్వరూపాన్ని మొక్కుతున్నావు.
2: ఈ సాల్యూట్స్ టు ది వెరీ డివైన్
1: అంటున్నా రాయే, తొక్కేది అంటున్నా రాయే, కట్టేది అంటున్నా రాయే, కొట్టేది అంటున్నా రాయే.
2: ఆల్ దట్ యు చిజల్ ద ప్లేస్ వేర్ యు సిట్
1: రాయి ఒక్కటే.
2: ద ప్లేస్ యు రెస్పెక్ట్ ఇస్ స్టోన్.
1: అదే విధంగానే ఈ వేద శాస్త్రములు అనేటువంటివి కూడాను అన్ని ఒక్కటే. కానీ మనం ప్రవర్తించేటువంటి మార్గంలో ఈ దోషాలంతా నిండుతూ ఉన్నాయి.
2: ద వేద అండ్ శాస్త్ర కంటైన్ ది సేమ్ థింగ్, బట్ అవర్ బిహేవియర్ డిఫర్స్.
1: ఈనాడు ప్రవర్తన అంతా కూడా చాలా కల్మషం అయిపోయింది.
2: ద బిహేవియర్ ఇస్ బ్యాడ్ టుడే.
1: మన మందిరంలో కానీ, మన స్కూల్లో కానీ, లేక కాలేజీలో కానీ, ఇంకే విధంగా సత్సంగంలో ఉన్నంత వరకు చాలా ఎంత చక్కగా ఉంటారంటే అంత నీట్గా ఉంటారు.
2: ఇన్ మందిర్, ఇన్ కాలేజ్ అండ్ స్కూల్ దే విల్ బి పర్ఫెక్ట్.
1: పిల్లలు కానీ పెద్దలు కానీ,
2: యంగ్స్టర్స్ ఆర్ ఎల్డర్స్,
1: బయటికి పోతానే
2: ద మూమెంట్ దే గో
1: ఏమైపోతుందో ఆ ప్రభావం మహాశక్తివంతమైనటువంటి ప్రభావం.
2: ది ఎఫెక్ట్స్ అవుట్ సైడ్ ఆర్ సో పవర్ఫుల్.
1: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాలు ఇంత వికారమైనటువంటి తత్వాన్ని పొందుతుంది.
2: దాట్ ఈస్ పర్వర్షన్ ఆఫ్ ది అవుట్ వర్డ్ పాత్.
1: సాక్షాత్ ఇంద్రుని కూడా నువ్వు వశం చేసుకుంటాది.
2: ఇట్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఈవెన్ ఇంద్ర హింసెల్ఫ్.
1: అలాంటి శక్తివంతమైనటువంటి యొక్క దుర్గుణములు అభివృద్ధి అవుతుంటాయి.
2: యూ విల్ హ్యావ్ ఆల్ పవర్ఫుల్ బ్యాడ్ క్వాలిటీ.
1: తద్వారా
2: త్రూ దెమ్
1: ఎంతో మంచిగా ఉన్నటువంటి పిల్లలు కూడా అంత చెడ్డగా మారిపోతారు.
2: వెరీ వెరీ గుడ్ బాయ్స్ టర్న్ బ్యాడ్.
1: ఇది ఎవరికి తప్పు?
2: హూజ్ మిస్టేక్ ఇస్ దాట్?
1: ఎవరికి దీని దోషము?
2: హూజ్ రెస్పాన్సిబుల్?
1: నీకే, నాకు కాదు.
2: యు ఆర్ రెస్పాన్సిబుల్, నథింగ్ టు డూ విత్ స్వామి.
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
2: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి.
2: నో వన్ ఇంపార్టెంట్.
1: ఇంతకాలమైనప్పటికీ నేను ఎవరికి ఏ ద్రోహము చేయలేదు. అందరికీ ఉపకారమే చేస్తున్నాను, అందరికీ మంచి మార్గాన్ని బోధిస్తున్నాను. ఎవరికి ఏ క్షణమైన ఏ యొక్క దీంట్లో కూడా ఎవరికి నేను చెడ్డ తలంచలేదు.
2: స్వామి నెవర్ ఎంటర్టైన్ ఎనీ బ్యాడ్.
1: కనుక నాకు ఎవరు ఈ జగత్తులో చెడ్డవారే లేరు.
2: ఫ్రమ్ స్వామి పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఆర్ నన్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: నాకెవరు ద్రోహులే లేరు.
2: దేర్ ఆర్ నో బిట్రేయర్.
1: నాకెవరు విరోధులే లేరు.
2: దేర్ ఆర్ నో ఎనిమీస్.
1: కారణం ఏమిటి? మనస్సుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాలకు మూర్ఖం సాక్షి అని.
2: అండ్ దేర్ఫోర్
1: ఎవరెవరు బుద్ధికి వారే సాక్షి.
2: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఇస్ ఎ విట్నెస్ టు వన్స్ ఓన్ క్వాలిటీ.
1: కనుకనే మనం మంచి అయినప్పుడు మనకు ఏ విధమైన చెడ్డలు జరగడానికి వీలు కాదు.
2: యూ ఆర్ గుడ్, నథింగ్ బ్యాడ్ కెన్ ఎవర్ హ్యాపన్.
1: కనుక నీ జరిగినా పర్వాలేదు, నీవు మంచిని చేస్తూ పో.
2: డజంట్ మ్యాటర్, బట్ యట్ కంటిన్యూ టు డూ గుడ్.
1: అది నీ యొక్క ప్రధానమైనటువంటి మానవత్వం యొక్క విలువ.
2: దేర్ లైస్ ది హ్యూమన్ వాల్యూ.
1: ఈ మానవతా విలువను పోగొట్టుకుని
2: హావింగ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూస్,
1: రాక్షసుడైతే ఏమి, దానవుడైతే ఏమి,
2: నో మ్యాటర్ ఇస్ ఇట్ డెమన్,
1: దేవుడైనా ఒకటే.
2: Even they are same.
1: Kanukane ee manavattam aneetundi dani poshinchukunte devudu avutadu.
2: So when you develop human quality value, you become
1: manavattani nasam chesukunte pasuvu rakshasuga mari potadu.
2: Once you lose your human value, you turn beast.
1: Kanuka prati dinamu tellavaru lechina nenu manushini, nenu manushini, nenu manushini, mrugam kaadu rakshasini kaadu ani sankalpinchukuntu daniki melukolpu cheyali.
2: Right from the time you get up from the bed, you always remind yourself,
1: ee naadu lokamantanu అసత్యమయంగా ఉంటుండాలి.
2: ద హోల్ వరల్డ్ ఇస్
1: అధర్మమయంగా ఉంటుండాలి. కనుక నేను అశాంతిమయంగా
2: రూపొందుతున్నాను.
1: రెండు చేరితే ఏమవుతుంది? అశాంతి.
2: బికాస్ ఆఫ్ దీస్ టూ దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్.
1: సత్యము ధర్మము రెండు చేరితే శాంతి రూపాన్ని ధరిస్తుంది.
2: వెన్ దేర్స్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ దేర్ విల్ బి పీస్.
1: అసత్యము అధర్మము రెండు చేరితే అశాంతి రూపాన్ని ధరిస్తుంది.
2: వెన్ దేర్స్ ఫాల్స్హుడ్ అండ్ రైచియస్నెస్,
1: ఒక్క చూస్తే బ్రౌన్ గా ఉంది, బీటిల్ నట్.
2: బీటిల్ నట్ ఇస్ బ్రౌన్.
1: ఆకు చూస్తే గ్రీన్ గా ఉంది,
2: బీట్ లీఫ్ ఇస్ గ్రీన్.
1: గుండం చూస్తే తెల్లగా ఉంది,
2: లైమ్ ఇస్ వైట్.
1: మూడు చేస్తే ఎర్రగా అయిపోతుంది.
2: ఆల్ ది త్రీ విల్ గివ్ రెడ్ కలర్.
1: ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
3: ఈ
1: మూడింటి యొక్క చేరికనే అదే రీతిగానే సత్యం చూస్తే ప్యూర్ గా ఉంటుండాలి.
3: ట్రూత్ ఇస్ ప్యూర్.
1: ధర్మం చూస్తే ఎంత పరిశుద్ధంగా ఉంటుండాలి.
3: రైచియస్నెస్ ఇస్
1: నిర్మలంగా ఉంటుండాలి. ధర్మం నిస్వార్థంగా ఉంటుండాలి. నిస్వార్థమైన ధర్మము, పవిత్రమైన సత్యము రెండూ చేరేటప్పటికే ఆనందమైనటువంటి శాంతి మనలో ఉద్భవిస్తుంది.
3: ప్యూర్ ట్రూత్, ద ప్యూర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి కన్ఫర్మ్.
1: శాంతి లేదు, శాంతి లేదంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది?
3: హౌ డు ఎక్స్పెక్ట్ పీస్?
1: నీవే నీవే అశాంతిని నింపుకుంటున్నావు.
3: యూఆర్ ఫిలింగ్ ద విత్
1: ఏ విధంగా నింపుకుంటున్నావు? అసత్యం చేత అశాంతిని నింపుకుంటున్నావు.
3: బికాస్ ఆఫ్ ఫాల్స్
1: అధర్మం చేత అశాంతిని
3: నింపుకుంటున్నావు.
1: ధర్మము సత్యము అనేటువంటి దాన్ని రెండింటిని మనం ఆధారం చేసుకుంటే చాలు. రెండు రెక్కలు కలిగినటువంటి పచ్చి ఏ విధంగా ఉన్నత స్థాయికి ఎగురుతుందో ఆ విధంగా ధర్మ సత్యముల చేతనే మనం ఉన్నతమైన మోక్ష స్థితిని పొందుతాం.
3: జస్ట్ ఎస్ ది ఫ్లై, జస్ట్ ఎస్ ఎ బర్డ్ ఫ్లైస్ హై విత్ ది పెయిర్ ఆఫ్ వింగ్స్, యు గో బై దిస్ ట్రూత్ అండ్
1: సామాన్యమైనటువంటి ఈ ప్రవృత్తి లక్షణంలో కూడాను రెండు చక్రాలు ఉండేటువంటి వాడైన సైకిల్ ఎక్కుతాడు.
3: ఇన్ ద వరల్డ్ యూ విల్ హావ్ టూ వీలర్.
1: ఒక చక్రంలో మనకు సేఫ్టీ లేదు.
3: దేర్ నో సేఫ్టీ ఇఫ్ యు గో ఆన్
1: వన్. రెండు చక్రములే సత్య ధర్మములు.
3: ద టూ వీల్స్ ఆర్ సత్య అండ్ ధర్మ.
1: కనుకనే ఆ సత్య ధర్మంలో అనేటువంటి దాన్ని మనం ఆశ్రయించాలి.
3: దేర్ఫోర్ ఆఫ్ సరెండర్ యువర్ సెల్ఫ్.
1: దాని ధిక్కరించాడు ఈ రావణుడు.
3: రావణ డిసోబేడ్ దీస్ టూ.
1: ఎన్ని చదువులు చదివినాడు, ఏం ప్రయోజనం?
3: హి స్టడీడ్ ఎ లాట్, వాట్ ఇస్ యూజ్?
1: రాముడు కూడా చదివాడు.
3: రామ ఆల్సో స్టడీడ్.
1: రాముడు చదివినటువంటి చదువు ఏం చేశాడు?
3: వాట్ డిడ్ హి డు?
1: ఆచరణలో పెట్టి జీర్ణించుకుంటూ వచ్చాడు.
3: హి ప్రాక్టీస్డ్ అండ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హి రెడ్.
1: ఆ జీర్ణించినటువంటి యొక్క శక్తి దేహానికి పుష్టిని అందిస్తూ వచ్చింది.
3: ఆఫ్టర్ డైజెషన్ దట్ యుల్ హ్యావ్ ఆల్ ది ఎనర్జీ.
1: రావణుడు అంతకంటే ఎక్కువ విద్యలు చదివాడు.
3: రావణ
1: కానీ ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా బయలుదేరింది.
3: యాజ్ హీ కుడ్ నాట్ డైజెస్ట్ ఇట్ లెట్ టు ఇండైజెషన్.
1: ఈ అజీర్ణ రోగం లోపల ఈ యొక్క అప్రమాణమైనటువంటి బుద్ధులంతా అభివృద్ధి అయిపోయినాయి.
3: బికాస్ ఆఫ్ ఇండైజెషన్ హీ హాస్ ద పర్ఫెక్ట్ మైండ్.
1: అజీర్ణ రోగం యొక్క లక్షణాలు ఇవన్నీ.
3: దీస్ ఆర్ ద క్వాలిటీస్ యు.
1: కడుపు జడిపోతే దేహమంతా జడినట్టే.
3: వెన్ వన్స్ ది స్టమక్ ఇస్ ఫిల్డ్ ద హోల్ బాడీ.
1: కేంద్రము అది ఏ కేంద్రము?
3: దట్ ఈస్ ద సెంటర్.
1: కాబట్టి కేంద్రంలో అంతా కూడా దుర్బుద్ధులు చేరిపోతున్నాయి.
3: ద సెంటర్ ఇస్ ఫిల్డ్ విత్ బ్యాడ్ క్వాలిటీ.
1: సెంటర్ ను చక్కగా చేయి.
3: సో ప్యూరిఫై ద సెంటర్.
1: అప్పుడే నీ యొక్క జీవితం కూడా శాంతి భద్రతతో తొలుతూగుతుంది.
3: ద లైఫ్ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
1: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏదో రామాయణం అనుకుంటే ఏదో ఈ విధమైనటువంటి యొక్క అపహారం జరగటము, అపహాస్యం జరగటము, అపహరణ జరగటము, ఈ విధమైనటువంటి మార్గంలో రామలక్ష్మణులకు ఇద్దరూ ఏకమైపోయి ఈ యొక్క రావణ్ణి కుంభకర్ణిని వతమార్చటము ఈ విధంగా భావిస్తున్నారు. ఇది కాదు మనకు, ఇది కాదు రామాయణము. ఆత్మా రామాయణాన్ని ఒక్క తూరి మనం మననం చేయాలి.
3: యు థింక్ రామాయణ ఈజ్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రాలిక్, దట్ రామ అండ్ లక్ష్మణ వర్క్ టుగెదర్ బికాస్ టు టేక్ రివెంజ్ అగెన్స్ట్ రావణ? ఇస్ నాట్ సో.
1: అంతరార్థము, ఆధ్యాత్మిక అర్థాన్ని కొంతవరకు మనం విచారించాలి.
3: వీ షుడ్ నో ది స్పిరిచువల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు.
3: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఫోర్ బ్రదర్స్.
1: ఈ నలుగురు కూడా ఎవరి కుమారులు?
3: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ద సన్
1: దశరథుని కుమారులు.
3: ఎంపరర్ దశరథ.
1: ఎవరు దశరథుడు?
3: హూ ఇస్ దశరథ?
1: కోసల దేశపు రాజు కాదు.
3: ఈజ్ నాట్ ది కింగ్ ఆఫ్ కోసల.
1: దశరథుడు అనగా దశేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములు, నా ఐ పది చేరినటువంటి రథం ఈ దేహమే.
3: ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ద ఫైవ్ సెన్స్ ఆఫ్ యాక్షన్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 10 సెన్సెస్.
1: దీనినే అయోధ్య అన్నారు.
3: దిస్ ఇస్ కాల్డ్ అయోధ్య.
1: అయోధ్య అనగా ఏమిటి?
3: వాట్ ఈస్ అయోధ్య?
1: ఆ యొక్క పట్టణానికి పేరు కాదు.
3: నాట్ ద నేమ్ ఆఫ్ ద సిటీ.
1: విరోధులు ప్రవేశించడానికి వీలు కానటువంటి చోటు ఈ అయోధ్య.
3: ఎ ప్లేస్ ఇన్ టు విచ్ ఎనిమీస్ కెనాట్ ఎంటర్.
1: అది మన హృదయము.
3: దట్స్ అవర్ హార్ట్.
1: ఈ హృదయం అనేటువంటిదే అయోధ్య.
3: ద హార్ట్ ఈస్ అయోధ్య.
1: దానికంతా పాలించేటువంటి వాడు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమే దశరథుడు.
3: ద బాడీ ఈజ్ దశరథ ద కింగ్.
1: ఈ దేహమునకు సత్వరజో తమో గుణం అనేటువంటి ముగ్గురు భార్యలు ఉంటున్నారు.
3: దిస్ బాడీ హస్ త్రీ వైవ్స్. ద సాత్వికము
1: కౌసల్య,
3: పైయస్ క్వాలిటీ.
1: తామసికము సుమిత్ర.
3: దిస్ ఎమోషన్ ఇస్ సుమిత్ర.
1: రాజసికము కైక.
3: రాజసిక్ ఇస్ కైక.
1: కనుక ఈ దశరథుడు అనేటువంటి దేహము మూడు గుణములను ఆకర్షించింది.
3: సో దిస్ బాడీ ఇస్ అట్రాక్టెడ్ బై త్రీ అట్రిబ్యూట్.
1: వారే మూడు పత్నులు.
3: ద త్రీ వైవ్స్.
1: ఈ ముగ్గురు కూడాను మూడు పత్నులుగా ఉండటం చేత
3: as these three are wives.
1: ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి నలుగురు బిడ్డలు పుట్టారు.
3: దే హావ్ ఫోర్ ఆబ్జెక్ట్.
1: ధర్మార్థ కామ మోక్షం ఇవే నాలుగురు కూడా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
3: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న స్టాండ్ ఫార్ ధర్మ రైట్నెస్, అర్థ ద వెల్త్, కామాడి
1: ధర్మ లిబరేషన్. ప్రజ్ఞానము నాశిస్తుంది.
3: ధర్మ ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ స్పిరిచువల్.
1: ప్రజ్ఞానమనగా ఎవరు? ప్రజ్ఞానమే సీత.
3: దట్ ప్రజ్ఞాన ఇస్ సీత.
1: రాముడు ప్రజ్ఞానమనే సీతను వరించాడు.
3: రామ ఇస్ ఆఫ్టర్ ది స్పిరిచువల్ అవేర్నెస్.
1: ఈ ప్రజ్ఞానమనేటువంటి సీతను
3: ది సీత స్పిరిచువల్
1: తీసుకుని
3: టేకింగ్ హర్
1: కేవలము అజ్ఞానమనేటువంటి అరణ్యంలో పడ్డాడు.
3: హి ఈస్ ఇన్ ది ఫారెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అక్కడ అజ్ఞానం అనేటువంటి యొక్క ఫారెస్ట్ లోపల
4: దుర్మార్గం
1: అనేటువంటి రావణుడు ప్రజ్ఞానమును అపహరించాడు.
4: దేర్ యు ఫైండ్ రావణ వికెడ్ వన్.
1: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాన్ని అపహరించడం చేత
4: వివేకము
1: అవివేకం అనేటువంటి వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా చేరారు.
4: దేర్ ది డిస్క్రిమినేట్ ఇన్డిస్క్రిమినేట్ క్వాలిటీ.
1: వివేకం అనే సుగ్రీవునికి సహాయం చేశాడు, అవివేకం అనేటువంటి వాళ్ళని సంహరించాడు.
4: విత్ ది హెల్ప్ ఆఫ్ సుగ్రీవ డిస్క్రిమినేషన్ he killed the valley of indiscriminate.
1: అక్కడ నుంచి సంసారం అనేటువంటి పెద్ద సాగరం అడ్డం వచ్చింది.
4: అండ్ దేర్ ఇస్ దిస్ ఫ్యామిలీ, దట్స్ అన్ ఓషన్.
1: ఈ సంసారం అనే సాగరం లోపల
4: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్
1: దాటాలి,
4: వన్ షుడ్ క్రాస్.
1: ఏ ధైర్యము అనేటువంటి హనుమంతుడు చిక్కాడు.
4: దేర్ ఇస్ ద హనుమాన్ ద కరేజ్,
1: ధైర్యము. ఆ ధైర్య సాహసం చేత సహవాసం చేతనే ఈ సంసారం అనే సాగరాన్ని దాటాడు.
4: విత్ కరేజ్ అండ్ వేలర్ ఆఫ్ హనుమాన్ హీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్.
1: అక్కడ దాటేటప్పటికి అక్కడ కూడా సత్వరజో తమగుణంలో మూడు అడ్డు వచ్చాయి.
4: హావింగ్ క్రాస్
1: రజోగుణమే రావణాసురుడు, సమోగుణమే కుంభకర్ణుడు,
4: కుంభకర్ణ
1: సాత్వికుడే విభీషణుడు.
4: సాత్విక్ పైస్ క్వాలిటీస్ విభీషణ.
1: అక్కడ ఈ అజ్ఞానం అనేటువంటి వాడు అనగా తమోగుణ రజోగుణని సంహరించి సాత్వికానికి పట్టాభిషేకం చేశాడు రాముడు.
4: ఈ కిల్ ద ఎమోషనల్ ఆస్పెక్ట్ అండ్ ద డెమోనిక్ ఆస్పెక్ట్ అండ్ కరోనేటెడ్ ద పైస్ ఆస్పెక్ట్.
1: ఆ విభీషణ పట్టాభిషేకం చేసేసరికి అనుభవ జ్ఞానమైన సీతను తిరిగి తన తీసుకుని వచ్చాడు.
4: ఆఫ్టర్ విభీషణ ఇస్ కరోనేటెడ్ హీ గాట్ ది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్.
1: బ్రహ్మ జ్ఞానము అనుభవ జ్ఞానంగా మారాలి.
4: అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద నాలెడ్జ్.
1: విద్య
4: దట్ ఈస్ ద ట్రూ నాలెడ్జ్.
1: ఇన్ని కష్టములు పడితే కానీ ఆ యొక్క ప్రజ్ఞానం అనేటువంటిది ఆత్మజ్ఞానంగా మారిపోయింది.
4: అన్లెస్ వన్ పాసెస్ త్రూ ఆల్ దీస్ డిఫికల్టీస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ వుడ్ నాట్ బికమ్ ప్రాక్టికల్.
1: అన్నిటికీ మూల కారణము గుణములే, సత్వరజో తమోగుణము.
4: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: సాత్వికమైనటువంటిది కూడా ఒక పరిమితంలో ఉంచుకోవాలి.
4: ఈవెన్ ద పైస్ క్వాలిటీ షుడ్ బి అండర్ సర్టన్
1: లిమిట్. ప్రకృతిలో మనం ఉండటం చేత ఆ సాత్వికమైనటువంటిది కూడా రజోగుణంగానే మారిపోతుండాలి.
4: బికాస్ కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ దేర్ ఇన్ నేచర్ ఈవెన్ పైస్ క్వాలిటీ
1: సహవాసములు పట్టింది.
4: And it will be in the company of the two other two emotions and the dullness.
1: కనుకని ఈ సాత్వికం విలపిస్తూ ఉంటుంటాది విభీషణ వలె.
4: Therefore, pious quality విభీషణ.
1: సమయం చిక్కింది, రాములతో చేరిపోయాడు.
4: At the right time, he is in the company of Rama.
1: అదే విధంగా ఆ సమయంలోకి మనం వేచి ఉండాలి.
4: So, we have to wait for the appropriate time.
1: కాచి కాచి మనం ఉంటుండాలి.
4: We have to wait and wait.
1: అందువల్లనే మనం వేచి ఉండటం దేనికోసమో.
4: వై షుడ్ యూ వెయిట్?
1: ఈ పవిత్రమైన ప్రాప్తి, పవిత్రమైనటువంటి సద్గతి ఎప్పుడు లభిస్తుందో ఏమిటో.
4: టు హ్యావ్ దట్ గుడ్ డెస్టినీ, దట్ శాంక్టిటీ, వీ హ్యావ్ టు వెయిట్.
1: కనుక నీవు ఒక్కొక్క క్షణం కూడా కాచుకుని ఉంటుండాలి.
4: యూ హ్యావ్ టు వెయిట్ మోమెంట్ టు మోమెంట్.
1: రామకృష్ణ పరమహంస విషయం చాలా మందికి తెలుసును.
4: మెనీ ఆఫ్ యూ నో రామకృష్ణ పరమహంస.
1: తెల్లవారిన మొదలు రాత్రి వరకు కాచుకొని ఉండేది.
4: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ నైట్ హీ వెయిట్.
1: ఇంకా నాకు దర్శనం కాలేదు, ఈ దినం కూడా వ్యర్థమైపోయాయి, ఈ దినం కూడా వ్యర్థమైపోయాయి అని పరితపించేవాడు.
4: ఈ వెంట్ ఆన్ ఫీలింగ్ సో సాడ్ దట్ ఐ కుడ్ నాట్ సీ యూ, ఓ గాడ్ దిస్ డే ఇస్ వేస్ట్.
1: ఆ విధమైనటువంటి పరితాపం ఉండటం చేతనే రామకృష్ణకు అంత పవిత్రమైనటువంటి స్థితి లభించింది.
4: బికాస్ ఆఫ్ దట్ యర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ గాడ్ హీ కుడ్ బి సో నోబుల్ అండ్ మైటీ.
1: నామాలు అక్షరాలు కూడా రావు.
4: ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్.
1: అదే కలకత్తా లోపల లాలా లజపతి రాయి, బాలగంగాధర్ తిలక్, విపిన్ చంద్ర పాల్ ఇంకా అనేక మంది, అరవింద ఘోష్
4: కాచుకొని
1: ఉంటుండాలి.
4: సో హ్యావ్ టు వెయిట్ మోమెంట్ టు మోమెంట్.
1: రామకృష్ణ పరమహంస విషయం చాలా మందికి తెలుసును.
4: మెనీ ఆఫ్ యూ నో రామకృష్ణ పరమహంస.
1: తెల్లవారిన మొదలు రాత్రి వరకు కాచుకొని ఉండేది.
4: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ నైట్ హీ

0: బాలగంగాధర్ తిలక్ విపిన్చంద్ర పాలు అనేక మంది అరవింద్ ఘోష్ ఈ విధమైనటువంటి మహావిద్యావంతులంతా వచ్చారు.
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: ఇంటెలెక్చువల్స్. ఈ విద్యావంతుల యొక్క పేర్లంతా ఎక్కడ నిలిచిపోయినాయి?
1: డు యు ఫైండ్ దేర్ నేమ్స్?
0: కేవలం గ్రంథాల్లో మాత్రమే నిలిచిపోయినాయి.
1: ఓన్లీ లిమిటెడ్ టు టెక్స్ట్.
0: అక్షర జ్ఞానం లేనటువంటి రామకృష్ణ యొక్క పేరు భక్తుల హృదయాల్లో నిలిచిపోయినాయి.
1: ద నేమ్ ఆఫ్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోటీస్.
0: చదువు కారణము
1: ఇస్ ఎడ్యుకేషన్
0: కాదు. కాదు, పవిత్రమైన భావమే దీనికి మూల కారణం.
1: సీక్రెట్ ఫీలింగ్ ఇస్ ద కాజ్.
0: కనుక ప్రతి దానికి కూడాను విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఈస్ ఎసెన్షియల్.
0: విశ్వాసమే లేకపోతే
1: వితౌట్ ద ఫెయిత్
0: మానవుని యొక్క జీవితమే వ్యర్థం.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ వేస్ట్.
0: ఏ విశ్వాసము?
1: వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్?
0: ఆత్మవిశ్వాసం.
1: ఇస్ ద ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్?
0: ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు అంటే తెలియని దాన్ని అంతా ఎట్లా నమ్ముతున్నావు నువ్వు?
1: If you say, I don't know whether self is there or not, how do you believe all that you don't know? You say that, I believe that what I know.
0: నేను చూచిందానే నమ్ముతానంటాడు.
1: I believe what I see.
0: ఏమి చూచావు నీవు?
1: What is you have seen?
0: నా మనసు చాలా కష్టంగా ఉంది అంటున్నావు.
1: I feel the mind is...
0: నీ మనసు నువ్వు చూచావా?
1: I have seen your mind.
0: ఎట్లా నమ్ముతున్నావు నీవు?
1: How do you believe it?
0: నీ మనసుకు రూపం ఉందా?
1: Mind has it any form?
0: నేను ఆనందంగా ఉన్నాను అన్నాడు.
1: You say, I am very happy.
0: ఆనందానికి రూపం ఏమిటి?
1: Happiness, what is it?
0: ఎట్లా నీవు నమ్ముతున్నావు?
1: How do you believe it?
0: నీ యొక్క అనుభూతియే.
1: Is your experience?
0: విశ్వాసమే.
1: That is.
0: అదే రీతిగానే ఎవరి విశ్వాసం వారిది.
1: So each one has got his own faith.
0: ఆ విశ్వాసం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిపైన అభివృద్ధి పరచుకోవాలి.
1: The faith you develop in the sacred way.
0: కనుకనే రావణుడు ఇన్ని విద్యలు చదివినప్పటికీ
1: సో రావణ విత్ ఆల్ హిస్
0: ఆత్మ విశ్వాసం లేదు.
1: He has no faith in the self.
0: ఏమి ప్రయోజనం?
1: What is the use?
0: ఇంకా మంచి పైన దానికి విశ్వాసం లేదు.
1: సో హీ హాస్ నో ఫెయిత్ ఇన్
0: పాపం అంటే భయం లేదు.
1: హీ ఇస్ నాట్ అఫ్రైడ్
0: ఆఫ్ పాపం అంటే ప్రీతి లేదు.
1: అండ్ హీ హాస్ నో లవ్ ఫర్
0: గాడ్.
1: సో హీ డిడ్ పెనెన్స్.
0: ఏమి తపస్సది?
1: వాట్ పెనెన్స్?
0: ఆ తపస్సు అంతా ఇప్పుడు తమస్సుగా మారిపోయింది.
1: ఆల్ ద తపస్ పెనెన్స్ బికేమ్ తమస్ డార్క్నెస్.
0: తపస్సు చేసినప్పుడు దైవత్వం అనేటువంటి హృదయంలో ప్రతిష్ట కావాలి.
1: హావింగ్ అండర్ టేకింగ్ పెనెన్స్ గాడ్ షుడ్ బి ఇన్స్టాల్డ్.
0: ఈ ప్రతిష్ట కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబిలిటీ?
0: సత్య ధర్మాన్ని విస్మరించాడు.
1: హీ హాస్ ఫర్గాటెన్ ట్రూత్ అండ్ రైచియస్ కాండక్ట్.
0: కనుక రామాయణం అంతా కూడాను
1: ఎంటైర్ రామాయణ
0: సత్య ధర్మముల చేత అసత్య అన్యాయముల చేత సంఘర్షింపబడినటువంటి ఈ యుద్ధము.
1: రామాయణ స్పీక్స్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ బిట్వీన్ ట్రూత్ రైచియస్నెస్ ఆన్ వన్ హ్యాండ్.
0: సత్యానికి అసత్యానికి సంఘర్షణ జరుగుతుంది.
1: ఎ ఫైట్ బిట్వీన్ ట్రూత్
0: ధర్మానికి అధర్మానికి సంఘర్షణ జరుగుతుంది.
1: రైచియస్ అండ్ అన్ రైచియస్
0: మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతుంది.
1: కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మహాభారత యుద్ధము.
1: దిస్ ఇస్ ద
0: వార్. ఇది రామ రావణ యుద్ధము.
1: దిస్ ఇస్ రామ రావణ వార్.
0: నిరంతరం కూడా మన హృదయాల్లో ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: సచ్ కైండ్ ఆఫ్ వార్ ఇస్ టేకింగ్ ప్లేస్ కంటిన్యూస్లీ ఇన్
0: హార్ట్. ఇది ఏనాడు ఏ పుణ్యాత్ముడు నివారణ గావించుకుంటాడో వాడే ధన్యుడు.
1: The noble one who will find a solution to this war, his life would be redeemed.
0: కనుక ఆ విజయాన్ని మనం సాధించాలి.
1: So we should be victorious, we should win.
0: ఆ రామరాజ్యం లోపల మనం జీవించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to live in Ramarajya.
0: ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: And we should develop heart in this sacred path.
0: రేపటి దినము
1: tomorrow
0: ఈ రామాయణం యొక్క సంఘర్షణమైనటువంటి యొక్క విషయం అంతా కూడాను సూక్ష్మమైనటువంటి యొక్క భావంతో మనం దాన్ని అభివృద్ధి పరచుకొని తద్వారా రాముని యొక్క పట్టాభిషేకము. ఏ రాముని పట్టాభిషేకము? ఆత్మారాముల పట్టాభిషేకము.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సటిలిటీస్ ఆఫ్ రామాయణ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ టుమారో కరోనేషన్ ఆఫ్ రామ ద కరోనేషన్ ఆఫ్ రామ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.

ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. ఇట్టిది అట్టిది

মেয়েটি জলদি না চলে কোটি সূর্যুল দীপ্তি মেয়েটি গলকি না দু পলকেডি পলকুলু পাবনমুলే రూపమేలేని శక్తికి రూపుదల్ప రూపమేలేని శక్తికి రూపుదల్ప నెవరి సాధ్యము ఎవరైనా ఎలుగగలరే ఎవరి సాధ్యము ఎవరైనా ఎరుగగలరే శక్తి